భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భక్త కన్నా. భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్త పరుడగు

సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి చేయి తల్లి ప్రేమ లోపల సాయి,

ఉన్నమాట తెలుపుచున్నమాట. కర్పూరంబు తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు. కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు. అందమైన సాయి మందహాసము తెలుపు.

ಪ್ರೇಮಸ್ವರೂಪುಲಾರ. ಪುಷ್ಟಿ ಮರ್ಯಾದ ಪ್ರವಾಹಮು ಅನಿ ಜೀವುಲು మూడు విధములైనటువంటి వారున్నారు. పుష్టి జీవులనగా తాము ఎట్టి పురుషార్థము చేయకపోయినప్పటికీ సత్కర్మలతోనూ సదాచారం వలన సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు. ఇంతియే కాదు, ఈశ్వర ప్రేమకు కూడాను సమీపులవుతుంటారు. దైవము వట్టి వారిని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమకు మూల కారణము ప్రేమనే కారణము. ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవలసి వస్తుంది. ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు. కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటారు. వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడాను ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది. అట్టి తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు. అట్టి వారిని యాస్తికులు అని కూడాను చెప్పబడుతూ వచ్చింది. వారు అనేక పర్యాయములను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.

0: పగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. సర్వము ప్రేమమయమైనటువంటిది వారి జీవితము. కనుకొని పుష్టి జీవుల యొక్క తత్వము ప్రేమమయమైనటువంటి జీవితము. వారు జగత్తునకు సర్వసామాన్యమైనటువంటి వ్యక్తులుగా గోచరిస్తుంటారు. వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు. జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి. అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు. ఇంకా మర్యాద జీవులు అని రెండవ వారు భగవంతుని ఆరాధన సలుపుతూ, వేదాధ్యయనములు చేయుచూ, శాస్త్ర పఠనములు సలుపుతూ అనేక విధములైనటువంటి పురుషార్థములు వారు చేస్తూ ఉంటారు. వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు. కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు. ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటున్నది. మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగమవుతుంది. మనం ఇటువైపున తిప్పి నంబర్ తిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండవ వాడు దానిని ఎత్తకుంటే మనం ఎన్ని పర్యాయములు చేసి కూడాను ప్రయోజనం ఉండదు. అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని, నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకొని, నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి. నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు, నీవు చేసే ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు. నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది. శ్రవణ మన నిత్యాసములు అన్ని కూడా భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి. హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము. దయగల హృదయమే దైవ మందిరము. అందుకని సద్భావములు, సద్గుణములు, సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు. కనుక ఎంత వేదాధ్యయనము చేసినప్పటికీ, ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ హృదయ పరిశుద్ధము లేకుండినా అన్నీ కూడాను కేవలము ఒక కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా రూపొందింప చేస్తుంది. అనుకుని చిత్తశుద్ధియే కర్మ అని శాస్త్రం బోధించింది. చిత్తశుద్ధి అన్నింటికీ అత్యవసరము. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, పాకశుద్ధి లేని బాండమేలా. ఈ విధముగా హృదయ పాత్రను మనం పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనం చేపట్టాలి. గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం, దినములు దినములు ధ్యానము సలుపుతుంటాము. కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు, ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు. దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు. నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది. తన యొక్క నిజస్తత్వమే దైవత్వము. కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జపతపాది యోగ నిష్ఠలన్నీ. స్వభావము ఏమిటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం చేసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు ఎందు మునిగి, లౌకికమైన చర్యలు ఎందు పాల్గొని, తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అది ఏ స్వభావం అనుకుంటున్నాం. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో కూడా మీరు చూసి ఉంటారు, ఒక ఫిషర్ మ్యాన్ నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు, పీటర్ అనేటువంటి వాడు. వాడి సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు. కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు, కాదు. నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును, కానీ తన స్వభావం కాదది. ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు, ఏడ్చటం వాని స్వభావం అంటుంటాం మనం, కానీ ఏడ్చటం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం. చిన్న ఉదాహరణము, మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు. వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖములకు కారణమేమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నలకు కారణమేమిటి? మానవుడు ఏడ్చటం అనేటువంటిది స్వభావం కాదు. అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ప్రశ్నిస్తుంటారు. అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు, కానీ అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చటం లేదని ప్రశ్నించరు. స్వభావము. అదే విధముగాని మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావము. అనగా ఇది ఆత్మతృప్తి నిమిత్తమై జరిగేటువంటి అనేటువంటి యొక్క మార్గం నందు ఇంగ్లీష్ నందు కూడాను కాన్షియస్నెస్ ఫాలో చేయమంటున్నారు. కనుకనే నీ కాన్షియస్నెస్ నీవు ఫాలో చేయటం అనేటువంటిది నీ ఆత్మతత్వాన్ని నీవు అనుసరించేటువంటిది నీ సహజం కానీ బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించటం అనేటువంటిది నీ సహజం కాదు. కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మతృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి. నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి. జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. సంతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి. ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణలు తిరస్కారములు అన్ని కూడా కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి. మనము చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరికొంతమంది చెడ్డ అంటుంటారు. ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కానీ మనసు యొక్క తత్వం కాదు. కనుక రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది. ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు. ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు. ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు. ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది. ఒక్క స్థానంలో ఉండుటకు వీలు కాదు. దీనికి ఏనాడు అంత్యము? ఎక్కడ దీని గమ్యము? ఈ ప్రవాహం ఎందుకు? మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టుట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేన్ని సాధించగలదు? ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము. సత్యాన్ని గుర్తించాలి. తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి? ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి. అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పమైనటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది. కనుకనే ఇట్టి సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణా ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి? దీనికి ఆధారం ఏమిటి? ఆశ నిరాశ మధ్యలో మానవత్వం ఎంత కృంగి కృషించి కుండిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు. దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి. మొదటిది పరాశక్తి, రెండవది అపరాశక్తి, మూడవది అవిద్యాశక్తి. పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం. విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి పరాశక్తి. పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో ఏ అమ్మనో ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి. ఇంకా అపరాశక్తి అనగా క్షేత్రజ్ఞుని యందు నివసించేటువంటి యొక్క చైతన్య శక్తిని అపరాశక్తి అనగా. అపరాశక్తి అనగా పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి. పరాశక్తి అనగా సమష్టి శక్తి పరాశక్తి, అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి. కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాం. ఇంకా అవిద్యాశక్తి, అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకొని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది. అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి తత్వానికి చేరినటువంటిది. పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందిన. అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి. కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం. కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాము, అపరాశక్తిని బలశక్తి అన్నారు, ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు. జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు? జ్ఞానం ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది, బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తారు. ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం. జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు, లేక ప్రాప్తించినప్పుడు నానాదేవతు కైవల్యం, ఇదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము. కనుకని దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని, లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని, క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని, అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి. కనుకనే త్రిగుణ స్వరూపుడు, త్రిగుణాత్మకమైనటువంటి తత్వము, త్రికాలాతీతమైనటువంటి యొక్క దైవత్వము, ఈ మూడింటికి మూల స్థానము మానవుని యొక్క దేహమే. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే, పాపమనగా వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనుల తగిలియుండు. పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని, ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము. ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు? నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము. ఒక చిన్న ఉదాహరణ, మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు, ఇది ప్రదేశము చెంతకు పోచున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి. నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండదు. మనము మనసు ప్రయాణం చేస్తుండాలి అని భావిస్తున్నాము, ఇది చాలా పొరపాటు. మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు, గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాము. పుట్టపర్తి నీ దగ్గరికి రాలేదు, నీవే పుట్టపర్తి దగ్గరకు వచ్చావు. ప్రయాణము చేసిందేటువంటిది కేవలము ఒక జడమైనటువంటి యొక్క వస్తువులే ప్రయాణం చేస్తూ వస్తున్నాయి కానీ మనసు చాలా వేగంతో పోతుండదు అని అనుకుంటున్నాం. ఈ యొక్క భావాన్ని మనం కొంతవరకు మార్పు చేసుకోవాలి. పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం. పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థము ఈ మనసును సమీపించాం. దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు, మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు. ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి? మననము చేసేటువంటిదే మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నది శాస్త్రం. ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుండది? ఏ పదార్థం పైనను, ఏ విషయం పైనను, ఏ వ్యక్తి పైనను మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి. కనుకని మనస్సును ఇట్టి పదార్థములపైనను, విషయములపైనను, వ్యక్తులపైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపును మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు. ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు. కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి? నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి, అపార విధి అని రెండో ఉంటుండాలి, పరిపూర్ణ విధి అని మూడో ఉంటుండాలి. ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి? ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి. ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు. జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి. ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి. అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి, విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి, ఈ రెండింటినీ కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయములను విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు. పరిపూర్ణ విధి అనగా ఒక్క పని చెప్పితే ఆ పనికి అనేక రకములైనటువంటి పనులు కూడా చేయవలసి ఉంటుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, భోజనము తయారైంది అంటే ఏమి దీని అర్థం అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూములో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం. ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు. ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం, కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి. ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియకలాపము సరిపోలేదు. ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి. ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ. అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు. దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఆహారము చేసేటువంటిది క్రియాశక్తి, ఈ చేయబడించేటువంటి యొక్క దేహశక్తి ఇది బలశక్తి, ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి. కనుక జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని. ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అన్నాడు. పూర్ణము నుంచి పూర్ణము తీస్తే మిగిలినది పూర్ణమే, తీసినది పూర్ణమే. అనేక పర్యాయములు ఉదాహరణలు చెప్పాను. మనం ఒక కొట్టుకు పోయి ఒక మణువు బెల్లం తీసుకున్నాము. ఈ మణువు బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి. ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేశాము, కాఫీలో వేశాము, కాఫీ చేసుకున్నాము. ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు. ముద్ద యొక్క ప్రమాణం తగ్గింది కానీ దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు. ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపు ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపు ఉంటుంది. ముద్ద ముక్కలో ఏ తీపు ఉంటుందో కాఫీలో కూడా అదే తీపు ఉంటుంది. కనుకనే ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుండాలి. దీనినే పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతి. అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది పూర్ణమే. పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు. కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణం మత పూర్ణమిదం వాట స్థితం, రెండు కూడా పూర్ణమే. కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం. మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు? మరణించిన తర్వాత పరిపూర్ణమవుతామా? కాదు కాదు, జీవితం నుండే పరిపూర్ణుడు కావాలి. సజీవులు ఎందే పరిపూర్ణం నిలబెట్టాలి, గుర్తించాలి. పరిపూర్ణతను మనం వరించాలి, పరిపూర్ణతను మనం భ్రమించాలి, పూర్ణంలో నివసించాలి, పూర్ణులు కావాలి. పరిపూర్ణ ప్రేమ ఎందే పరిపూర్ణత్వం ఉంటుండాలి. ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు. కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి. ఈనాటి సాధకుని యొక్క పరిపూర్ణత్వం కాని ప్రసన్నత్వం కాని ప్రేమలు కాని ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూములో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాము. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యానము రూములో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు, జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగు పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు ఎందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్లవుతుంది? మూడు కాలములు ఎందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు ఎందు కూడాను యోగి కావాలి. ఓ దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడి ఆస్తికత్వం అంతా కూడాను వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నారు. దైవత్వం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు. తాను దైవము స్థాయికి చేరాలి, కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు. ఏ పవిత్ర క్షేత్రములను దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు. ఈ వ్యాపారం ఎటువంటిది? ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయం. తిరుపతికి పోతుంటాం, రామేశ్వరం పోతుంటాం, బద్రీకి పోతుంటాం, అమర్నాథ్కి పోతుంటాం, కేదార్నాథ్కి పోతుంటాం, పోతుంటాం పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకుని. ఈ ఖర్చైన డబ్బంతా కూడా నువ్వు తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాం. ఏ శ్రీనివాస, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చేవారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు. నిజముగా దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా? నిజముగా ఇట్టివారు దైవానికి కూడా నువ్వు దగా చేస్తున్నారు. దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా? లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా? లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు, దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు. ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ ఫలమును ఆశించి, వస్తువులను ఆశించి, ఫలము క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులవుతారా? ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు, ఆత్మలకు భక్తులుగా మారిపోతున్నారు. నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి. నీవే తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగు దీనుని, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజుకులను కోరాడు. ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను పోరాడారు కరిమకరి. క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలమును పోయేటప్పటికీ జ్ఞానబలము ప్రవేశించింది. ఆనాడే ఈ గజరాజు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు. కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు. కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించి చదువు చదువు, కుంభినీదము చెప్పేడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు. కనుకని మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలను త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనము దృఢంగా విశ్వసించాలి. భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వంలో. దీనిని త్రిమూర్తి స్వరూపము అని కూడా నిరూపించారు. త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం కాదు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తియే, భావములు సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ, సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి. కనుకనే నీ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థనలు సల్పాలి. దీనినే త్రిపుటి, త్రిగుణం, త్రిదడాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే. మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు. త్రిశూలాన్ని చూస్తున్నాము కానీ త్రిశూలం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. అనగా జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి ఎందుకు ఒక్కటే ఆధారమైనటువంటి స్తంభం ఉంటుండాలి. కనుకని ఆధారము, ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు. ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి? ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు. ఈ వెండినే లేకపోతే ఈ టమ్లరే రూపం ధరించడానికి వీలు కాదు. ఈ వెండిని అనేక రకములైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు, కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు. దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను, నిమిత్త కారణం అన్నారు దైవత్వాన్ని. నిమిత్త కారణమే లేకపోతే ఉపాదాన కారణం ఏమాత్రం కూడా మనకు లభించదు. కనుకని ఈ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించే నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని అవలంబించి చిత్తశుద్ధిని కలిగించుకోవటానికి ప్రయత్నించాలి. కృష్ణయ్య చెప్పాడు, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, there is only one God, is omnipresent. నీ ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చును. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్రహాల్లో అందరూ ఒక్కటిగా చేరారు. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి మూల సూత్రం. మా

0: బ్రతుకు కోసము బహు బాధ బదులైరి.
1: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క సాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రతుకు కోసము, దేనికోసం బ్రతుకు? చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా? ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి. పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కానీ విషయానందములు కాదు. వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి. ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు. కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి. కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణచంద్ర హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంటాడు. కానీ ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచంద్ర హాలు అలజడగా ఉంటుంటాడు. ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞానసిద్ధి మనకు లభించదు. అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేయటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి. తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా? కనుక ఇట్టు చిన్న చిన్న విషయములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి. సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం. బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము. ఇప్పుడు ఏదైనా ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు. కానీ దైవత్వం ఎలాంటి వాడు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది. కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు. అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి. ఆ నడకలు నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని స్తంభింప చేసుకోవాలి.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మానవుని మంచి చెడులకు కర్మలే కారణము. అయితే ఈ జన్మకు కారణమేమిటి? జన్మకు కర్మయే కారణము. కర్మ అనగా ఏమిటి? జీవనశక్తి. ఈ జీవిత శక్తి యొక్క ఉపాధియే మానవ శరీరము. ఏతావాత జీవిత ఉపాధి అయిన దేహమే కర్మకాయము, అనగా కర్మల యొక్క మిళితమే మానవ దేహము. ఈనాడు మానవుడు చేసే ప్రతి క్రియ కూడా కర్మ అని మనము ఉచ్చరిస్తున్నాము. ఈ కర్మలు మానవుడు ఏదో ఫలనిమిత్తమై ఆచరిస్తున్నాడు. ఆ ఫలమును అనుభవించే నిమిత్తము కాయమును ధరిస్తున్నాడు. కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకే అన్నారు. ఈ మనుష్యలోకమంతయు కర్మచేత కట్టబడినది. కర్మకు మనము దూరముగా ఉండుటకు వీలుకాదు. సర్వము కర్మలమయమై ఉంటున్నది. కనుక కర్మాచరణము అత్యవసరము. ఎట్టి కర్మలు ఆచరించిన అట్టి స్థితిని మనము పొందుతాము. ఎట్టి చర్యలో అట్టి అభ్యాసము, ఎట్టి అభ్యాసమో అట్టి నడక, ఎట్టి నడకనో అట్టి భవిష్యత్. కనుకని మన చర్యలు మంచివిగా ఉంటుండాలి. జీవితమంతయు మంచి చెడ్డలంతయు కర్మలపైన ఆధారపడి ఉంటున్నవి. నేను చేయుచున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను అనుకోవటము అహంకారము యొక్క లక్షణము. మానవుని యొక్క సమస్త మంచి చెడ్డలు కర్మలపైనే ఆధారపడి ఉంటున్నవి. తెలిసినా తెలియకపోయినా కర్మల యొక్క ఫలితమే మన చర్యలు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అనునవి నాలుగును సనాతన ధర్మమునకు మూలాధార స్తంభములు, తత్వోపదేశమునకు నాలుగు ముఖములు. ఈ మాటలని సాధారణంగా అందరూ అంటూనే ఉంటారు, కాని వాటి అర్థము మాత్రము వారనుకున్నది కాదు అని స్వామి చెప్పి వాటి అర్థాన్ని ఈ విధంగా వివరించారు. వారు ప్రత్యక్షముగా చూచి చెప్పునదే సత్యము అంటారు. దప్పిక గొన్నవానికి నీరును, ఆకలి గొన్నవానికి ఆహారము పెట్టుటయే ధర్మమనుకుంటారు. కష్టములను నిబ్బరముగా అనుభవించుటే శాంతి అనుకుంటారు. ఆలుబిడ్డలను పోషించుట ప్రేమ అనుకుంటారు. ఈ అర్థములు సరియైనవి కావు. అసలు అర్థమేమనగా, దేశకాలములను బట్టిగాని, మానవుల గుణగణములను బట్టిగాని ఎట్టి మార్పులు చేయుటకు వీలు కానిదేదో అది సత్యము. ఏ సంఘటన వల్ల కాని, ఏ ప్రమాణము వలన కాని బూటకమని నిరూపింపడానికి వీలు పడనిది ఏదో అదే సత్యము. ఇన్ని మాటలెందుకు? చెక్కు చెదరక ఎప్పటికీ ఒక్కటే రీతిలో ఉండేది అదే సత్యము. అంతేకాని కన్నులతో చూచినది సత్యము కాదు, కన్ను కనిపెట్టజాలని సత్యము కూడా ఉన్నది. సంఘ సుస్థిరకును, ప్రత్యేకముగా వ్యక్తుల అభివృద్ధికిని ముఖ్యములైన సూత్రముల సముదాయము ధర్మము. అది కర్తవ్యధర్మము, వర్ణధర్మము, ఆశ్రమధర్మము ఇత్యాది అనేక శాఖలలో ఉన్నది. అవి అన్నీ మానవుడు మోక్ష సౌధమునెక్కడానికి సోపానములు. ప్రయత్న సాఫల్య వైఫల్యములను, జయపరాజయములను, సంతోష విషాదములను సమభావముతో భరింపగలగడమే శాంతి. ప్రేమ అనగా హింస కలిగింపకుండుటయే కాదు, నీవును, నీవలనే ప్రతి ప్రాణియు భగవంతుని అంశలే అన్న ఒకటే ఎరుకతో సమస్త ప్రాణులను నీవలనే చూచుకొను.

అదే నిజమైన ప్రేమ. చూసారా ఎంత గంభీరమైన భావమున్నదో. మీరు గ్రహింపవలసినది ఈ అర్థములనే. ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి మెట్టు ఇచ్ఛను అరికట్టుట. ఇచ్ఛను అరికట్టకపోయినచో అది విషయములను అనుసరించుటకు ఇంద్రియములను పురికొల్పుతుంది. ఇచ్ఛ భగవంతుని కొరకైనచో అది మంచిదే. అట్లుకాక ఐహికానందము కొరకైనప్పుడు అది వ్యక్తికి హాని కలిగిస్తుంది. ఇంటికి నిప్పంటించుట ఆకతాయితనమవుతుంది. కాని హనుమంతుడు లంకను దగ్ధము చేయుట అట్టిది కాదు. అది రావణుడు చేసిన దుష్కృత్యమునకు న్యాయమైన ప్రతిక్రియ, వానికి మంచి గుణపాఠము. అకారణముగా ఒకడు నీ చేతిని నరుకునేని అది హింసయగును. ఆపనియే ఒక డాక్టరు చికిత్సపూర్వకముగా చేసినచో అది నీ ప్రాణమును రక్షించుట కావున హింస కాదు, అహింస అగును. విషయవాసన మానవుడు చేయు కర్మను నీచపరుస్తుంది. భగవద్వాసన ఆ కర్మమును పవిత్రం చేస్తుంది. పరమేశ్వరుని సంబంధములేని కారణమున దక్షుని యజ్ఞము యుద్ధముగా పరిణమించింది. పరమేశ్వరుని సన్నిధిలో ఉన్నందున కురుక్షేత్ర యుద్ధము యజ్ఞముగా మారింది. దక్షుడు భగవంతుని తిరస్కరించాడు. అర్జునుడు భగవంతుని పాదములకు తనని అంకితం చేసుకున్నాడు. అదియే వారిరువురిలో భేదము. ఆ పరిణామములకు కారణము అదియే. మానవుని కర్మకును వాక్కునకు ఫలము. ఆ రెంటికి నీ వెనుకనున్న మనోభావమును అనుసరించి ఉండును. భక్తి జబ్బున పడ్డవాడు పథ్యపు తిండిలో నిమ్మకాయ ఊరగాయను వాడుకున్నట్టు ఎప్పుడో అరుదుగా వాడేది కాదు. ప్రధాన ఆహారము వలె నిత్య సేవ్యము. అదే ఆత్మకు బలమునిచ్చు మంచి ఆహారము. అది చక్కగా జీర్ణమై వంటపట్టుటకు నామస్మరణము అనే టాబ్లెట్స్ వేసుకోవాలి. నీవు వడ్లమీది పొట్టు తీసివేసి బియ్యముగా మార్చి వాటిని ఉడకపెట్టి అన్నము చేసి తిందువు కాని వడ్లు వడ్లుగానే తినవు కదా. ప్రకృతిని కూడా అట్లే వాడుకోవాలి. దానిని ఆవరించి ఉండు వ్యామోహకరమైన లక్షణాలను దైవభావన చేత తీసేసి పరిశుద్ధమునర్చి పక్వము చేసి వాడుకొనవలెను. అంతేకాని దానిని అట్లే ఉపయోగించుకొనకూడదు. అట్లైననే అది సులభముగా జీర్ణించి సుఖాన్నిస్తుంది. ప్రకృతి యొక్క లక్షణములు కృత్రిమములు. నీవా లక్షణములలో చిక్కుకుని నీ సహజ లక్షణాన్ని కోల్పోతావు. ప్రేమ, శాంతి, సత్యము, ఆనందము సహజములు. ద్వేషము, ఆందోళన, కపటము, దుఃఖము అసహజములు. నీ పుట్టుక ఎక్కడనో, ఎక్కడనుంచి దారి తప్పి ఇక్కడికి వచ్చితివో ఇప్పుడైనను తెలుసుకునము. ఇట్లెంతకాలము తిరిగెదవు? నీవు 100 జన్మలెత్తినను తుదకు నీవు నీ స్వస్థానము చేరుకొనవలసినదే. దానికి భగవద్ధ్యానమే మార్గము. కాని నీ మనసు లౌకిక విషయముల మీద నిలిచినట్టు భగవద్విషయమున నిలవదు. భగవచ్చింతనకు పూనుకొనగానే అది చపలచేష్టలు ప్రారంభిస్తుంది. నీవు దానిని నామస్మరణ చేత మచ్చిక చేసుకుని భగవంతుని వైపుకు మరలించాలి. ఈ సందేశమిచ్చుటకే నేనిక్కడికి వచ్చాను. భగవంతుని నామమును నాలుక మీదను, రూపమును కన్నులలోను, మహిమను మనస్సులోను స్థిరముగా నిలుపుకొనుము. అప్పుడు నీ ధ్యానమునకు భంగముండదు. పిడుగులు పడినను నీ మనసు చలించదు. నామస్మరణమును పరిశుద్ధ హృదయముతోనూ పూర్ణ విశ్వాసముతోనూ ఒక క్రమ పద్ధతిలో చేయాలి. దేశమునకు కలుగు అపాయము దేహమునకు కలుగు అపాయము వలనే సహింపరానిది. దేశమును రక్షించుటకు కావలసిన బల పరాక్రమములను నామము నీకిస్తుంది. మీరందరూ నీతి నియమములను బలపరుచుకుని భగవంతుని యందు సనాతన ధర్మమునందును విశ్వాసము అధికము చేసుకుని ఉందురేని ఆపద మీ దేశము వంక చూడనైనా చూడదు. ఆస్తికులందరూ భగవద్ధ్యాన మహిమను లోకమున ప్రకటింపుడు. ఆ ఉద్యమమును నేను ఆశీర్వదిస్తాను. అది మిమ్మును మీ దేశమును కాపాడునని నాకు తెలియను. కావుననే మీకీ ఉపదేశమిస్తున్నాను అని స్వామి శ్రీశైలంలో డిసెంబర్ 1963 అక్కడి భక్తులనుద్దేశించి వారికి ఇచ్చిన ఉపదేశ సారాంశము.

అదే రోజు స్వామి శ్రీశైలము గురించి చెబుతూ, శ్రీశైలము చాలా పురాతన పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రములో మహోల్లాసకరమును మానవ శ్రేయసంధాయకమును అయిన ఇట్టి మహాసదస్సు ఇంతకాలముగా ఎప్పుడూ జరిగి ఉండలేదు. అఖిల భారత ఆర్యవైశ్య సంఘము వారి యాజమాన్యమున నిత్యాన్నపూర్ణ అన్నదాన సత్రము ప్రారంభోత్సవము జరుపుకొనుచున్న సందర్భంలో స్వామి ఈ అన్నపూర్ణ దేశములో, అనగా అన్నము పూర్ణముగా గల దేశములలో అన్నదానమునకు అవసరమే ఏర్పడకూడదు, దేహీ దేహీ అను అరుపులు వినపడకూడదు, ఈ రెండునూ పుణ్యక్షేత్రములలో బొత్తిగా ఉండరాదు, నిత్యతుష్టులు భగవత్ సేవా నిరతులు మాత్రమే దివ్యస్థలములకు రాదగినవారు. ఆ స్థలములను పిక్నిక్ పార్టీలకు కాని టూరిస్టులకు ఉద్దేశింపబడినవి కాని కాదు. ఈ క్షేత్రమున ఉన్న దేవుడు ఆశ్రితుని అల్ప ప్రార్థనకు కూడా ఆర్ద్రహృదయుడై అనుగ్రహామృతమును వర్షించు పరమశివుడు. ఇక్కడి పేరు మల్లికార్జునుడు. మల్లిక అంటే మల్లె పువ్వు వలె అని అర్థము. అర్జునుడు అంటే తెల్లనివాడు అని అర్థము. ఈశ్వరుని వర్ణము తెలుపు. ఆయన దేవి భ్రమరాంబ. భ్రమరమనగా తుమ్మెద. ఆమె తుమ్మెద వలె నలుపు. మరి విశేషమేమనగా మల్లికా భ్రమర శబ్ద సంయోగమును బట్టి ఈ దేవుడు సుగంధ సువాసనలను విరజిమ్ము మల్లె పుష్పమనియు, దేవి ఆ పుష్పములోని మకరందము కొరకు దాని చుట్టూనూ భ్రమించుచుండు భ్రమరయని, ఆమె నిజమైన భక్తునికి ప్రతీక అని బుద్ధిమంతులు భావింతురు. ఈ దేవాలయ మహిమను తెలుపునట్టి ఇతిహాసములు చాలా ఉన్నాయి. అవన్నీయు మీ పెద్దలు మీకై కూడబెట్టిన పెన్నిధులు. వాటిని మీరు పరిహసింపకూడదు. వారు తమ తపస్సులను ధారపోసి ఈ స్థలమును ప్రభావవంతము చేసి ఉన్నారు. ఆ ప్రభావము భక్తకోటికి ప్రశాంతి నొసగి తరింపచేసింది. ఏకాగ్ర చిత్తముతో భగవద్ధ్యానము చేసుకొనగోరు వారు ఈ క్షేత్ర మహిమను, ఇక్కడ తామనుభవించిన శాంతిని బహు శ్లోకములలో ప్రవచించి ఉన్నారు. పాతాళగంగ పక్కన ఒక చిన్న గుహలో ఒక చక్రమును స్థాపించి ఉన్నారు. ఇది పలువురెరుగని విషయము కాన నేను చెప్పుచున్నాను. పస్తులు పడి ఉన్న కూటి పేదలకు అన్నదానము చేయుటకు అందుకు తగు విధముగా సత్రములు కట్టించుట మంచిదే. కాని ఆ పేరు మీద గొప్ప గొప్ప భవనములు నిర్మింప తలపెట్టుట మంచిది కాదు. గొప్పతనము ఉండవలసినది అన్నదానములో కాని అందుకు ఆధారమైన ఇట్టి కట్టడాలలో కాదు. ఆ భవనమునకు వెచ్చించు అధిక ద్రవ్యము కూడా పేదలకే వినియోగించుట సమంజసము. అన్నదాతల తలుపులు క్రమక్రమముగా మహాభవన నిర్మాణమునకు పూనుకొనుట, చందాలు జమచేయుట, ఎక్కువ మొత్తములిచ్చువారిని వెతుకుట మొదలగు కృత్యములలోనికి దిగిపోయాయి. అందువలన కలిగే అనర్థాలెక్కువున్నాయి. అహంకారం అధికమవుతుంది. అసూయ పుట్టుకొస్తుంది. అతని ఘనత ఏమి, నా తక్కువేమి అన్న భావము పైకి పైకి పొంగుతుంది. ఆ వ్యవహారములో తగులుకున్నవారికి ఇంతకు ముందున్న చిత్తశాంతి క్షీణిస్తుంది. కార్యనిర్వాహక సంఘము మొదలైనవి యున్ననూ విచారణ భారమంతయును ఒక వ్యక్తి మీదే పడుతుంది. నిర్మాణము పూర్తి కాగానే దీనిమీది అధికారమంతయు నాది అన్న భావం బలపడుతుంది. నిజానికి ప్రపంచములోని సర్వ సంస్థలు భగవంతునివే. ఆయనకు సంబంధం లేనిది ఏదీ పుట్టనే పుట్టదు, పుట్టినను నిలువదు. ప్రజలు ఈ సంగతి మరిచి ఆ ప్రతిష్ట ఎంతయు తమదిగా చెప్పుకుంటారు. సంఘసేవ చాలా పవిత్రమైన కార్యము. ఆ కార్యమున ఉన్నవారు పవిత్ర వర్తనులై ఉండాలి. లేకపోతే సంఘమునకు అపకారము చేసిన వారవుతారు. వారికి నా ఉపదేశమిది, ముందు మీ మనస్సుని మీరు నిర్మలం కావించుకొనండి. తరువాత ఇతరులకు బుద్ధులు చెప్పడానికి పూనుకోండి. మీ చిత్తమునకు శాంతిని బలమును చేకూర్చుకుని అనంతరము ఇతరులకు చేకూర్ప ప్రయత్నించండి. మీరు సుఖపడ నేర్చుకుని పిమ్మట ఇతరులకు చెప్పండి. శాశ్వత సుఖము కొరకు అన్వేషణ చేయాలి కాని తాత్కాలిక సుఖముతో తడిసి ఉండరాదు. నీవు సంపాదించుకొనవలసినది ఎన్నటికిని మరల జబ్బున పడకుండా చేయగల వైద్యునిగాని వచ్చియున్న జబ్బుని
అప్పటికి మాత్రం కొంచెం ఉపశమింపజేసే వైద్యుని కాదు. క్షేత్రస్థలము వాతావరణము బాగుపడవలెను. నేటి సన్యాసులలో కొందరి ప్రవృత్తి తీవ్రమైన సంస్కరణమును అపేక్షించుచున్నది. వీరిలో చాలామంది గృహస్థ కృత్యములలో చిక్కుకునియున్నారు. అనేకులు కీర్తి కొరకు ధనము కొరకు పాకులాడుతున్నారు. వారిని సరియైన త్రోవకు తెచ్చుట ఈనాడు జరగవలసిన ధర్మస్థాపనలో ఒక భాగము. అందుకు ప్రశాంతి విద్వన్ మహాసభ ఒక సాధనము. మానవుడు ఆహారము వెయ్యవలసినది ఆత్మకు కాని పొట్టకి కాదు. పొట్టకూటి కొరకు అన్నపూర్ణాదేవిని ఆశ్రయింపక్కర్లేదు. ఆత్మకు కావలసిన ఆహారము కొరకే ఆమెను ఆశ్రయించాలి. ఆమె ప్రసాదించు అన్నము అదియే. అది జ్ఞానము, భౌతికమైన అన్నము కాదు. భక్తులకు ఆమె జ్ఞానభిక్ష, ప్రేమభిక్ష, భక్తిభిక్ష, అనుగ్రహభిక్ష పెట్టును. జ్ఞానము, ప్రేమ, భక్తి పూర్ణముగా అనుగ్రహింపమని నీవా తల్లిని మరీ మరీ ప్రార్థించాలి. భక్తి జ్ఞాన వైరాగ్యములే ఉత్తమగతికి మార్గములన్న గట్టి విశ్వాసముతో నీవు చేయవలసిన సేవ సమగ్రముగా చేయుము. అందుబూటకమునుగాని మోసమునకు గాని తావీయకుము. ఎవరుగాని నిష్కపట భక్తితో ఒక్క నయాపైసా ఇచ్చినను అది ఒక కోటిగా భావించి పుచ్చుకునుము. ఐశ్వర్యవంతుడన్న అహంకారముతో అనాదర దృష్టితో కోటి రూపాయలను ఇచ్చినను పుచ్చుకొనొద్దు. సత్రములో చేరిన ఈ కొత్త భాగమునకు నేను పునాది రాయి వేయుచున్నాను. అన్నపూర్ణ సత్రమన్న నామమునకు గల అర్థమును వ్యర్థము కాకుండా వ్యవహరింపమని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ యత్నమునకు నా ఆశీర్వాదము సంపూర్ణముగా ఉంది. మీ పనిలో మీరందరూ ఏకమనస్కులై కట్టడము త్వరలో పూర్తియగునట్లు చూడండి. వివేచనారహితముగా విందులు పెట్టి ఈ సత్రమును సోమరిపోతులకు కూడలి కావింపకండి. ఈ పవిత్ర వాతావరణములో ప్రశాంతముగా కొంతకాలము గడపవలెనన్న ఆసక్తితో వచ్చువారికి మాత్రమే భోజనము పెట్టండి. అట్లైననే ప్రజలు మీ ఎడ కృతజ్ఞత కలిగి ఉంటారు. సాధన చేసుకొనుచు భగవత్ సన్నిధిలోనే జీవితము వెళ్లబుచ్చుకొనవలెనన్న నిశ్చయముతో వచ్చువారికి ఆధ్యాత్మికానందానుభవమునకు సజీవోదాహరణములనదగిన వారికి కావలసిన వసతులు ఏర్పరిచి భక్తి శ్రద్ధలతో భోజనము పెట్టండి అని స్వామి శ్రీశైలములో నిత్యాన్నపూర్ణ అన్నదాన సత్రమును ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడి భక్తులకు ఉపదేశించిన మాటలివి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఒక చిన్న మనవి. రేపు అనగా మార్చి 7వ తేదీ 2016 పరమ పవిత్రమైన శివరాత్రి పర్వదినం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితంలో రేపు మీకు సాయినాథుణ్ణి సాక్షాత్ శివశక్తి అవతారునిగా కొలుస్తూ సాయి శివుని లీలలను కొనియాడుతూ ప్రత్యేకమైన భాగాన్ని అందిస్తున్నాం. దాంట్లో భాగంగా మధ్య మధ్యలో మన సాయి ప్రసన్న గారు శ్రోతలందరినీ కొన్ని ప్రశ్నలు అడగటం జరుగుతుంది. అందుకని రేపటి ప్రత్యేక శీర్షికను మరింత శ్రద్దతో వినమని ప్రార్థన. సాయిరాం.
1: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో భాగంగా మీకు విశాఖపట్నం వాస్తవ్యులు స్వామి చిరకాల భక్తులు శ్రీ వీరాచారి గారితో ఇంటర్వ్యూ రెండవ భాగం అందిస్తున్నాం. పరిచయకర్త శ్రీ ద్వారం స్వామి.
1: అదేపు తర్వాత అలా రెండు సార్లు చూడు అంతే, నేను వెళ్ళడం తీసుకురావడం చీమ దొరకడం మాట్లాడడం వెళ్ళిపోవడం అలా రెండు సార్లు జరిగింది. రెండు సార్లు అలాగే దగ్గర ఉండి అయిపోయింది. ఇంకోసారి ఆ రోజు నేను ఏదో పని మీద పుట్టిపోతున్నాను. వచ్చరికి నేనేం చెప్పారంటే నన్ను కలిసి వెళ్ళిపోన్నాను అన్నారు. కలవడానికి వెళ్ళారు మార్నింగ్. రూములు చెప్తే త్వరగా దొరకడు చాలు విజయ్ అయిపోతాను అనమాట. వేసరికి ఒక్కడే ఉన్నాడు రూములో. ఇద్దరికి ఏదైనా సాయిరాం చెప్పి కూర్చున్నాను. సాయిరాం పేరు చెప్పి కూర్చుంటే ఏమిటి శ్రీబాబు తగ్గరాను, ఏమి లేదు ఇప్పుడు సమస్య వచ్చింది నాకు ఐక్య గుజరాల్ని ఐదు మంత్రులు ఉన్నా 5 మంత్రులు ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ స్వామికు ఐక్య గుజరాల్ని. ఐక్య గుజరాలేమో గొప్ప డివోటీ, స్వామి డివోటీ. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినంత స్వామి చూడడానికి వస్తున్నాడు ఢిల్లీ నుంచి. సీఎం ఏమో చంద్రబాబు నాయుడుకేమో ఆ మధ్యవర్తులు పని ఉందిట, నేను రావాలని చెప్పాడు ఆయన. స్వామి దగ్గరికి వెళ్తే మార్నింగ్నే సీఎం లేకపోతే ఏం బాగుంటుంది ప్రైమ్ మినిస్టర్ వచ్చి కూడా అన్నారు, ఎలాగైనా ఆలోచిస్తున్నాను అన్నాడు. దానికి ఉందే నేను నీ ఇద్దరు ఉన్నావు, దానికే శ్రీనిబాబు నువ్వు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే సీఎంతో చెప్పు అన్నారనే మాట్లాడి ఉంటావా, మాట్లాడి నీకేమిటా కూడా స్వామి చెప్తూ మాట్లాడతావు. అదే నెంబర్ తెస్తా నీ పిచ్చు కదా, అన్ని నెంబర్ హాజరు ఉంటాయి. ఇమీడియట్గా కలిపి నోకన్నాడు, కలిపి ఇచ్చాను. ఆ పిహెచ్ఎచ్ మార్నింగ్ ఎవరు ఉండరు, హెచ్ఎచ్కి స్టాఫ్ టెలిఫోన్ ఆపరేటర్ అన్నాడు, మీరు ఎవరు మాట్లాడతారంటే ఇలా చెప్పు, శ్రీనివాస చంద్రబాబు నాయుడు గారు బాగా సీఎం గారు బాగా తెలుసు, శ్రీనివాస్ గారు ట్రస్ట్ మెంబర్ చెప్పు అని అన్నా. చెప్పండి ఇలా చెప్తే బాబా గారు అయితే మెసేజ్ ఇచ్చారట మాట్లాడు, అయితే మీ శ్రీనివాస్ గారు నాకు ఇచ్చండి నేను కనెక్షన్ ఇస్తాను, నాకేముంది ఇచ్చాను. ఇచ్చరికి మాట్లాడి శ్రీనివాస్ చెప్పారు, నేను శ్రీనివాస్ అన్నమాట జార్జి అనమాట. కనెక్ట్ చేశాను, కనెక్ట్ చేసరికి సాయిరాం చెప్పేసరికి చెప్పేది చెందాను. చెప్పేసరికి ఏమి లేదండి, ఒకటి శ్రీనివాస్ గారు అక్కడికి వచ్చానంటే స్వామి వెళ్ళమండి దాకా వెళ్ళకూడదు, నేను అది భయపడిపోతున్నాను, వచ్చానంటే అట్టబెట్టేది నా మధ్యరాత్రి ప్రోగ్రామ్ ఉంది, మీ పంపించే బాధ్యత నాది, స్వామి ఇలా అన్నారు మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని, అది వచ్చేస్తాను బయలుదేరి మీరు పంపించండి అని వచ్చాడు. ఐక్య గుజరాల ఫ్లైట్లోనే చెన్నై వెళ్ళిపోయాడు. మా సొంత చూడపడి నేను ఎలా చేస్తావు సాల్వ్ చేస్తావు అని చెప్పేసి అదో రెండోసారి వాళ్ళ కాంటాక్ట్ ఉన్నప్పుడు అది వాళ్ళ సంగతి. జానకరామ గారు అంటే బ్రదరు వచ్చిన సరే వచ్చేసరికి నారాముకి వచ్చి నారాముకి వచ్చిన తర్వాతే నటరాజర్ గారు నీ ఆఫీస్ వెళ్ళడం కానీ చేస్తారనమాట. ఇది వీళ్ళతో ప్రత్యేక సార్వి అదే కదా, సత్యమూర్తి గారు అక్కడున్నా సత్యమూర్తి గారు వస్తారు. ఇది అయిపోయింది ఇక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నటరాజన్ గారితో. నటరాజన్ గారు ఏమిటంటే స్వామి ఇంపార్టెన్స్ అంటే ఆయన కలుస్తారు. ఇల్లు స్టేడియం ఉంది కదా, అది 5 ఎకరాలు. అప్పుడు కూడా కలెక్టర్ డ్యూటీ రాసి ఇచ్చాడు ట్రస్ట్కి, అది అలా రాసి ఇవ్వడం వీలేదు, గవర్నమెంట్ పోలేదు ఇది కొనాలి ఒక పద్ధతి ఉంది, అది కలెక్టర్ ఆ చేతుల నుంచి రాశాడు. సడన్గా పిలిచి నటరాజన్ పిలిచి అదేదో ల్యాండ్ చూడని చెప్తున్నారు, ఎప్పుడప్పుడు చెప్తుంటారు ఆ ల్యాండ్ గురించి అని చెప్పేసి అసలు మా ఎవరు చేస్తారో చూడరు కదా అయిపోయింది. నటరాజన్ గారు కమిషన్ ఆఫ్ ల్యాండ్ నుండి అయ్యారు. ఆ సరే నన్ను ఏం చేశారంటే నువ్వు అర్జెంటుగా రా నీతో మాట్లాడన్నారు ఇంటికి వెళ్ళి సాయంకాలం పూట పిలుస్తున్నాను చెప్తారు. ఆ బ్యానర్ మీద తోపు తీసి తెలిపోయి చెప్పి చిన్న ప్రాబ్లం వచ్చింది నాకు, నేను కమిషన్ ఆఫ్ ల్యాండ్ నేను ఇల్లియూట్ స్టేడియం స్వామికి ఇచ్చిన ల్యాండ్ అంతా కూడా తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాడు ఎన్టీ రామారావు. ఎలాగా నా చేతితో ఆ ల్యాండ్ ఎలాగ తీసుకుని తప్పించుకుంటారు, అయ్యేం తోచడం లేదు, ఒకలా చేయను నువ్వు. రేపు మార్నింగ్ని సాయంకాలం పిలిచారు ఆఫీస్ వెళ్తూనే కుటుంబంలో వారికి ఫోన్ చేసి ఇలా స్వామికి ఇలా చెప్పమని చెప్పు, నటరాజన్ గారికి ల్యాండ్ తీసుకోమని చెప్పేసి చెప్పారట, మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు, అని చెప్పాను. మళ్ళీ స్వామి ఏమన్నారో మళ్ళీ నాకు చెప్పని చెప్పు, మళ్ళీ మాట్లాడు, ఇమీడియట్గా వాళ్ళు మాట్లాడు. సరే సరే, నెక్స్ట్ టైం మార్నింగ్ సెక్రటరీ వెళ్తూనే ఇమీడియట్గా బుక్ చేశాను. అప్పుడు ఎస్టీ లేదు, ఇప్పుడు ఇమీడియట్గా బుక్ చేసి చెప్పాను, స్వామి ఇలా నటరాజు గారు చెప్పారండి, నటరాజు గారు చెప్పారు ఇమీడియట్గా స్వామి దగ్గరికి వెళ్ళి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు ల్యాండ్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయమన్నారట, అది మీకు ఇన్ఫామ్ చేయమని చెప్పారండి అని చెప్పి చెప్పి చెప్పి మళ్ళీ ఏమన్నారు చెప్పని చెప్పారు సార్, మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు అన్నాను. సరే అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఈయనండి స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పారట, స్వామి దగ్గరికి వెళ్ళి ఇలాగ నటరాజన్ గారిని ల్యాండ్ తీసుకోమని చెప్పారటండి సీఎం గారు, అది ఫోన్ చేసి చెప్పన్నారు తమకి అని కుటుంబరారు స్వామికి మెసేజ్ కన్వే చేశాడు. కన్వే చేస్తే నటరాజన్ గారు ఏమన్నారంటే మళ్ళీ స్వామి ఏమన్నారో తిరిగి నాకు చెప్పని చెప్పు అన్నారట. ఓహో అలాగా అన్నారట. అంతే ఏమన్నారంటే ఓహో అలాగా అని అన్నారంట అన్నట్టు. మళ్ళీ నటరాజన్ గారికి ఫోన్ చేసి చెప్పాను ఇలా అన్నారంటే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ డేని ఆయన సీఎం గారికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన కమిషన్ ల్యాండ్ ఉంది కదా, పని మీద ముందుగా వెళ్ళవలసి వచ్చింది. 10:30 మీటింగ్ అయితే 10:00 వెళ్ళిపోయారు నటరాజు గారు. నటరాజు గారు ముందుకు వెళ్ళిపోయి ఇదేంటండి 10:30 మీటింగ్ ముందుగా వచ్చారు అన్నాయట సీఎం. ఏమైనా మీతో మాట్లాడాలి వచ్చానండి. ఏమో చెప్పండి అన్నట, మీరు ల్యాండ్ 3 తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశారట, అదంతా ఫ్రీ సర్వీస్ చేస్తారండి స్వామి, స్వామి ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. అప్పుడు హాస్పిటల్ రాలేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ అండి, అంతే ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చారండి అని. అప్పుడేమిటి పాలకే వాళ్ళని ఇతను కేసులు పెట్టుకుంటే వాదిస్తున్నాడు సీఎం గారికి. ఆ పాలకే వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షలు ఆఖరి వాళ్ళ దగ్గర లిస్టు ఉందిరండి, బుక్కులు ఇచ్చారు, ఎవరు డొనేషన్ ఇచ్చారో అదంతా పట్టుకెళ్ళాం, అదంతా చూపించామండి. ఇన్ని లక్షలు ఇచ్చేటువంటి ఇచ్చిన డబ్బుతో అదంతా నడుపుతున్నారండి. ఇది నాకు ఎవరు చూడండి, ఇది ఎవరు చెప్పలేదండి నాకు, అలా సేవ చేస్తున్నారండి అంత అయిపోయింది. అయిపోయేసరికి ఓసారి వెళ్దామండి ఏదన్నా తీర్చాలన్నాను. అంతకుముందు కుటుంబరావు నా చెప్తుంటారు, కుటుంబరావు రాసినట్టు ఎన్టీఆర్ గారికి రాసినట్టు వీరేసారి ఈయనేమో నన్ను ఇన్వైట్ చేయను ఇన్వైట్ చేయంటారు. నన్ను ఇన్వైట్ చేస్తే స్వామి చెప్పాను ఇలాగ ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేయమని అంటాడంటే అదేమిటా దేవాలయానికి దేవుడు ఇన్వైట్ చేస్తాడా అవునన్నా ఇది వెళ్తారు కానీ అని సహాయం అంటారు. ఇలా ఇలా మాట్లాడేవారన్నా తనే అంటారు అని చెప్పేవారు నా తను. ఇప్పుడు నాకు ఎవరు తెలియదండి, ఎవరు చెప్పలేదండి, కొంచెం ప్రోగ్రామ్ ఏంటి నేను వస్తాను అన్నాడు. అలాగే తప్పనండి అవ్వలేదు ఆయన పేరు. ఇది అయిన తర్వాత ఈ ఇప్పుడు ఏం చెప్పమంటారు, ల్యాండ్ చెప్పారు కదా తను, అయితే మీరు రాయండి నేను సొంతం పెట్టిస్తాను, మార్కెట్ వ్యాల్యూ కమ్మేసుకున్నట్టు. దొరవస్తామని ఒక సెక్రటరీ వేరే, ఇద్దరు వేరు సెక్రటరీ, దొరవస్తామని చెప్పారు రాసే నాకేం తెలియదు, మీరు ఆ సొంతం పెట్టుకుని నాకేం అంత నటరాజు గారు డ్రాఫ్ట్ చేసి చేయం సొంతం పెట్టించారు. అప్పుడు ఆ హిల్లీవుడ్ స్టేడియం ల్యాండ్ అంతా కూడా అప్పుడు కొన్నారు. హిల్లీవుడ్ స్టేడియం ల్యాండ్ అంతా కూడా అప్పుడు ఆ మీటింగ్తో అలా అయిన తర్వాత ఎన్టీఆర్ బరో పాస్ చేశాడు ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కొన్నారు. ఇది ఎక్కడ ఏ పుస్తకాల్లో ఎక్కడ ఉండదు ఇది అలా అయింది. అయిపోయింది కదా, అయిపోయింది. మన రెండోసారి ఏమిటంటే మళ్ళీ ఎన్టీఆర్ రావు పిలిచి అదంతా కూడా ఫైల్ మీద సొంతం పెట్టించండి, సొంతం పెట్టండి, సొంతం పెట్టించాడా మళ్ళీ చెప్తాడు సొంతం పెట్టించాడు. అలా జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ నేను అనుకుంటారు అతను నాతో ఉన్నాడు ప్రోగ్రామ్ చేయండి అని సీఎం గారు అవ్వలేదు. ఆయన నాకు తెలియదు అంతానే బ్రీఫ్ చేయడంలో కూడా ఉంటుందండి, చాడే చెప్పడానికి మనుషులు ఉంటారు కానీ కరెక్ట్ పిక్చర్ చెప్పి మంచి చేయడానికి చాలా తక్కువ మంది ఉంటారు. ఇటు వాడు ఇలా మంచివాడండి, మీరు మంచిది అని చెప్తే నమ్ముతారు అండి అని తను చెప్పాడు. నాకు ఎవరు చెప్పలేదండి ఇలా డొనేషన్ ఇచ్చారని చెప్పారు అన్నయ్య గారు. అన్ని పుస్తకాలు చెప్తే ఒకసారి అరేంజ్ చేయించారు, ప్రోగ్రామ్ వెళ్దాం చూద్దాం అది అవ్వకుంటే అయిపోయింది. అది జరా జరిగిందండి. అక్కడ శ్రీనివాస గారితో అలాగే ప్రైమ్ మినిస్టర్ కూడా అలాగే జరిగింది. ఇది అయిపోయింది. అది చచ్చి ఎవరైనా చచ్చిపోతే రమ్మూరా వెళ్ళకుండా చూడకుండా చెప్తారు కదా. అక్కడ వస్తే మామూలుగా కూర్చుని జనంలోకి వెళ్తే నడిచి వచ్చి మాట్లాడేది సత్యమూర్తి గారితో నేను, కే భాస్కర్ రావు గారని కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారు ఉన్నారు, ఆయనతో సాయం మాట్లాడేవారు. నేలలో కూర్చొని ఉంటే వచ్చి ఏదైనా మాట్లాడితే భక్తులతో పెట్టి మాట్లాడతారంటే అది అదే భక్తుడు. దేవుడు దిగిళ్ళు మాట్లాడతారంటే వాళ్ళ తల్లి మాట్లాడతారు.
2: స్వామివారి ప్రత్యేకమైన కార్యక్రమాలు అంటే ప్రజలకి బాగుపడే అనేకమైన చాలా ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి పెద్దవారు మీ ద్వారా గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం చాలా సులభతరంగా స్వామివారి ఆశీస్సులతో అవన్నీ అనుమోదం పొందడం, అనుమతులు లభించడం అన్నీ మీరు చెప్పారు. స్వామివారు మీతో డైరెక్ట్గా మాట్లాడి మీకు ఇచ్చిన సందేశం ఏంటి?
1: నాకు డైరెక్ట్గా నాతో మాట్లాడి చేయడం వచ్చాడు, నాతో ఏం చేయలేదండి. అదేవిధంగా పనులు కార్యక్రమం ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ నాతో జరిగాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బయోగ్యాస్ ప్లాంట్ పెట్టించాలని స్వామి పుట్టుపత్తిలో నటరాజుని పిలిచి ఆ బయోగ్యాస్ ప్లాంట్ ఏదో ఉంది కదా, ఇక్కడ 400 పవర్ ఉన్నాయి కదా, ఆ ప్లాంట్ పెట్టించి చూడదు ఇక్కడ అన్నారు. నటరాజు గారు ఏంటంటే ఆయన చీఫ్ సెక్రటరీ అప్పుడు, నేను సబ్జెక్ట్ నేను అక్టోబర్ 2 నువ్వు ఢిల్లీ వెళ్ళి అప్పుడు ప్రపోజల్ ఏమిటంటే అక్టోబర్లో పంపించారు ప్రపోజల్ గవర్నమెంట్ అంటే 25% ఏమో స్టేట్ గవర్నమెంట్ పెడితే తర్వాత అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఆ నీ వేడి నీళ్ళు వస్తాయి, హాస్ట పిల్లల దగ్గర పనికొస్తుంది, ఆ బయోగ్రాఫ్ పేరు పెట్టినట్టు ఇలా 400 ఉన్నాయి కదా అని చెప్పి అన్నారట.
2: అని చెప్తే ఇది సుమారుగా ఏ సంవత్సరంలో?
1: ఇది 1900 ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అండి, పివీ నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పీరియడ్ అండి, పివీ నరసింహరావు పార్లమెంట్ ఉన్న పీరియడ్. అయ్యేసరికి నువ్వు వెళ్తామంటే వెళ్తాను తను వెళ్ళడం అంటే అన్నారు. అంటే ఇమీడియట్గా అంటే నాకేమిటంటే వెళ్ళడానికి డబ్బులు కట్టే డ్రా చేయడానికి పెర్మిషన్ చీఫ్ సెక్రటరీ అవన్నీ ఇచ్చారు. డబ్బు డ్రా చేసుకుని ఏపీ ఎక్స్ప్రెస్లో ఇటు నుంచి ట్రైన్లో వెళ్ళాను. వెళ్ళి 2 దిగాను, ల్యాండ్ అయ్యాను. ల్యాండ్ అయ్యి అక్కడ గాంధీ పీస్ ఫౌండేషన్ ఉంటాను, అక్కడ మన ఏపీ ఎక్స్ప్రెస్ ఉండను, అక్కడ మెంబర్ నేను, అక్కడ కన్వీనియంట్ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఉన్నాను, దిగి వెళ్ళిన స్నానం చేసి ఈ ఆఫీస్కి వెళ్ళిపోయాను. అక్కడ మన సత్యమూర్తి గారి బ్రదరు శాస్త్రి గారు ఉన్నారు, ఆయన పట్టుకుంటే నడపడుతున్నా వెళ్ళి ఇలాగా ప్రపోజల్ వచ్చిందండి ఇక్కడికి పంపించారు, అది త్వరగా 2 నవంబర్ కల్లా శాంక్షన్ కావాలని చెప్పేసి కోరుతున్నారని స్వామి అందుకే వచ్చానని అన్నాడు. ఆయన సుకుమార్ అని కేరళలో చూస్తాడట ఈ భాగండి, ఆ కేరళ అతను తీసుకెళ్ళాడు. కేరళతో నడుపురాడు, ఇప్పుడేలాగే అవుతుందండి, ఇప్పుడే వచ్చింది ప్రపోజల్, ఇది అదర్ స్టడీ చేసి ఎగ్జామ్ చేసేసరికి ఇప్పుడు అవ్వదండి, నెక్స్ట్ బర్త్డే కమింగ్ బర్త్డే 23 పోదండి అవ్వదని చెప్పించాడు. అందరికీ సార్ ఆయన చేస్తాడు ఇలా అవ్వదంటున్నాడండి అని చెప్పించాడు ఆయన. సరే మా చెల్లి రూమ్కి వచ్చాను, రూమ్ పెద్ద హాల్ అనమాట, అది కూర్చున్నాను. ఏమిటి స్వామి ఇలా మాట్లాడుతుంటాను పాట దగ్గర, ఏమిటి స్వామి నీ పనికి ఏముంటే ఇలా పెట్టి నన్ను నేనెందుకు వచ్చాడు, నేనెందుకు వచ్చాడు ఇక్కడ, వచ్చరికేమో ఇలాగేమో అడ్డగాను అడ్డని చెప్పాడు, ఏమిటి చేయమంటాను నన్ను స్వామి ఏం చెప్తానంటే ఇలా ఒక్కడే ఉన్నాను హాల్లో సోఫాలోకి వచ్చినాను. గో అండ్ మీట్ ఎస్బి చవాన్ అని అన్నారు. ఇప్పుడు ఎవడ లేడు ఇక్కడ ఎస్బీ హోమ్ మినిస్టర్, నేను పడుద్దాను చిన్న ఎవడ ఎస్బి ఎలా మీట్ అవుతాను చూసరికి ఎవడ లేదు కదా క్లియర్ కట్ వాయిస్ గో అండ్ మీట్ ఎస్బి చవాన్. వాళ్ళు ఎప్పుడు పట్టుకుని అప్పుడే వచ్చారు కదా, వచ్చరికి ఎస్పీ చావల్ దగ్గరికి 4 మీనా మార్క్ తెలిపాను. ఎదురుగా ఉమెన్స్ బ్లాక్ హెడ్ కమాండర్ పోగర్ పట్టుకుని ఒక పది ముద్దరు ఇద్దరిని తినేస్తాను. అయ్యేసరికి ఎంత ఆపించారు అంటే చెప్పాను పుట్టుకొని తెచ్చాను నన్ను వదిలిచాడు. పదానే లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళేసరికి పేషెంట్ వెళ్ళేసరికి బావగారు ఫోటో అక్కడ ఇంకోటి ఇక్కడ ఉన్నావు కదా ఇంకెవరితో బాగా అనుకున్న మనసులు అనుకున్న తర్వాత ప్రైవేట్ సెక్రటరీ ఉన్నాడు. ఆ ప్రైవేట్ సెక్రటరీ చెప్పాను పుట్టుకొని తెచ్చాను సంప్రపోజర్ వచ్చింది అక్కడ కలవడానికి వచ్చాను రెండు రెండు అన్నాడు. వాడు ఇచ్చిన కాగితాలు పంపించారు కదా పంపించి చెప్పారు కదా ఆ కాగితాలు తీసుకున్నాడు. నాకు ఎప్పుడు ఉబ్బీ ప్యాకెట్ ఉండి ఉబ్బీ ప్యాకెట్ బాబాగారి ఫోటో ఉండేది ఆ రెండు పెట్టి ఇచ్చాను. నన్ను వీఐపీ రూమ్ లో కూర్చోబెట్టాడు. ఏసీ బ్రహ్మాండంగా కూర్చున్నాను అక్కడ. కూర్చునేసరికి ఎంతమంది జనం అంతా అందరు వెళ్ళిపోయారు. ఉడమరైంది అందరు వెళ్ళిపోయారు. అప్పుడు ఎంత వస్తే ఫోటో వచ్చి సోచరా చవసరా అని వచ్చాడు. ఏంటంటే ఇంకేం ప్రొడక్ట్ అనిపిస్తాను ఇంట్లో అప్పుడు అప్పుడు పురారాయన వచ్చాడు. అందరు చెప్పా ఒక్కడే కూర్చోడు చిట్టు చిన్న సోఫాలో ఎస్పీ జగన్ అనేసరికి అన్ని పట్టుకుని కాచేలా పట్టుకున్నాను ఒకటప్పుడు తీసాను. అనేసరికి వెళ్ళిన దగ్గర సోఫాలు తిరుగుతూ దగ్గర తిరాను చెప్పాను పర్పస్లే సార్ దో దేర్ ఆర్ 7 minutes ఫ్రమ్ అవర్ స్టేట్ ఐ కుడ్ నాట్ అప్రోచ్ ఎనీవన్ సార్ బికాస్ ఓన్లీ డివోటీ కెన్ అండర్స్టాండ్ స్వామి దట్స్ వై ఐ కమ్ టు సార్ ఐఎమ్ ఎ స్మాల్ ఫెలో ఐ అప్రోచింగ్ మూమెంట్ నో నో నో ఐఎమ్ వెరీ హ్యాపీ యూ కమ్ టు మీ ఐఎమ్ వెరీ హ్యాపీ యూ కమ్ టు మీ అని ఎవరు మినిస్టర్ అంటే కల్పనాథ స్వామి మినిస్టర్ సార్ అని చెప్పాను. ఆ కల్పనాథ రాయకి ఎంత ట్రై చేసిన రాలేదు. అతనే నౌ యూఆర్ హ్యావింగ్ ఎ మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఎటువంటి మీటింగ్ బికాజ్ ఐ విల్ ప్రిసైడ్ ఓవర్ ది మీటింగ్ సమ్హౌ ఐ విల్ కాంటాక్ట్ టుడే ఐ విల్ అటెండ్ మై పిహెచ్ఎల్ అటెండ్ చేయచ్చు అని చెప్పిస్తున్నాడు అని కాగితం తీసుకున్నాడు. ఓపెన్స్ది కంటే అండి ఆ పిహెచ్ఎల్ ఏమంటా ఇలా వచ్చారా ఇంటర్వ్యూ తీసుకున్నావు నువ్వు 1 month నుంచి అపాయింట్మెంట్ ఉండవు అక్కడ ఏదంటే నా పని కాదు భగవాన్ పని అన్నాను. సరే అన్నాడు. ఇలా మళ్ళీ అంత తిరిగి మళ్ళీ ఆఫీస్కి వచ్చాను. ఈ లోడీ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పాను ఇలా కలిశానండి ఇవాళ చేస్తాన్నారు. వాడు ఉదయం ఉడిపోయాడు కుమార్ అన్నాడు కేరళడు. వాట్ విమెట్ హెచ్ఎం హెచ్ఎం అంటే హోమ్ మినిస్టర్ విమెట్ హెచ్ఎం అవును సార్ మరి ఏం చేయడం ఆయా రకం బట్టి ఓటి మీరు అవదని చెప్పిస్తారు కదా దట్లా ఎప్పుడు తిరిగిన్నాడు. శాస్త్రి కూడా ఆశ్చర్యపోయారు ఏమి ఉంటే చెప్పండి సార్ ఇది అన్నాను. అన్నీ కాళ్ళు ఇట్టుకుంటూ మళ్ళీ తిరిగి రూమ్ వచ్చాను సార్ గాంధీ పీసుకోండి. రూమ్కి వచ్చేసరికల్లా లంచ్ టైం అక్కడ రిసెప్షన్లో మెసేజ్ ఫోన్ కాల్ ఫ్రమ్ హోమ్ మినిస్ట్రీ ఇదే మినిస్ట్రీ ఫోన్ కాల్ సరికి అరే హోమ్ మినిస్ట్రీ ఫోన్ కాల్ అంటే ఎలాగైతే నార్త్లోకి వచ్చాను. వచ్చి ఆ హోమ్ మినిస్ట్రీ పిలిచాను ఆర్ పిఎస్ వాట్ ఆర్ యుట్ అనేది వీఆర్ సేయింగ్ అవర్ హెచ్ఎం ఆస్కర్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఎంటైర్ అమౌంట్ శాంక్షన్ బై కల్పనాథ రాయ్ ఈ ఆస్కర్ టు ఇన్ఫార్మ్ యూ ఫార్మల్ లెటర్ వీఆర్ సెండింగ్ హౌ యూ గెట్ అట్ దే ర్యాంగ్ అప్ మై హోమ్ షీ నో నంబర్ దెన్ దే ర్యాంగ్ అప్ ఫస్ట్ దే ర్యాంగ్ అప్ సెక్రటరియేట్ దే ర్యాంగ్ అప్ ఆంధ్ర భవన్ దెన్ దే వాస్ కాంటాక్ట్ మై వైఫ్ ఆల్ ది హోమ్ మినిస్ట్రీ దాని బికాజ్ ఆవిడ తెలుసు తెలుసు కదా నేను ఎక్కడ ఉంటాను చెప్పింది ఇట్లా గాంధీ పీస్ ఫౌండేషన్ అలా పట్టుకున్నా నెంబరు పట్టుకొని నాకు ఇన్ఫార్మ్ చేశారట. సో సో హ్యాపీ సార్ లెటర్లో 25% కట్టాలి కదా రాయమూరు కూడా కంప్లీట్ అమౌంట్ శాంక్షన్ అయ్యాడు. కంప్లీట్ అమౌంట్ శాంక్షన్ అయిపోయి బై ది టైమ్ ఆ రీచ్ ఢిల్లీ హైదరాబాద్ సెక్రటరీకి వచ్చేసరికల్లా లెటర్ వచ్చింది అదేంటి స్వామి అంటే కల్పనాథ స్వయంగా శాంక్షన్ చేసి అంత కంప్లీట్ అమౌంట్ శాంక్షన్ చేస్తాడు. ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ సార్ ఇది. హోమ్ మినిస్టర్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇన్ఫార్మ్ చేశాడు నాకు నా అడ్రస్ తీసుకొని అది ఉండేది సార్ భగవాన్ కనుక వాటర్ ప్రాజెక్ట్ ఇనాగరేషన్కి గవర్నమెంట్ సెక్రటరీ వచ్చాడు. దాన్ని నేను కన్సర్న్ ఆఫీసర్ తెలుస్తున్నా నేను మా సెక్రటరీ గారు మేమందరూ కలిసి వెళ్ళాం అంతే పక్కన ఉన్నాను స్వామి పక్కనే బాబు అదృష్టం బాబు అంటూ తెలుపున్నాను. పెద్ద ఫోటోలు అందరూ ఒకటే ఫోటోలు ఎదురు తీశారంటే ఎన్ని ఫోన్ తీస్తే సరే బ్లాంక్ అంతా వైట్
2: అంటే మీరు లేదా?
1: నిన్నాను, నేను మా సెక్రటరీ గారు అందరు ఉన్నాండి, స్వామి ఉన్నారండి.
2: ఫోటో తీసిన తర్వాత మీరు కనబడలేదా?
1: నీకే ఫోటో రాలేదు.
2: ఫోటో అసలు రాలేదు,
1: అంత బ్లాంక్. అన్ని బాధితారు, ఏదైతే ఇష్టం ఉంటుందో రాగొట్టుంటే బ్లాంక్. రాత్రి కెమెరా అలా జరిగింది. తర్వాత ఏంటంటే మెసేజ్ అంటే వెళ్ళిందండి, ఇలాగా నా ద్వారా మెసేజ్ చెప్పలేదు, ఇలా పనులు అన్ని కుటుంటే చాలా ఇటువంటి ఇన్సిడెంట్లు అన్ని ఆర్ట్ జాబ్స్ అన్ని కూడా అటెండ్ అవుతున్నానండి. ప్రశాంతిలో ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ అందరినీ రిక్రూట్ చేశారు అప్పుడు, ప్రశాంతి దీంట్లో చేరిపోయారు పంచాయతీరాజ్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి అందరూ అందరు చేరిపోయిన తర్వాత వాళ్ళ సర్వీస్ రెగ్యులర్ కాలేదు, వాళ్ళు ఒకటో గొడవడుతున్నారు టీచర్స్ అంతా కూడా. రెగ్యులర్ ఎవరైతే మీరు తగ్గి గవర్నమెంట్ చేయించాలి కదా అని చెప్పేసి చేసరికి అందరూ కూడా నటరాజ్ గారు చీఫ్ సెక్రటరీ కదా, నటరాజ్ గారు రాత్రి గారు ఈ సెక్రటరీ నారాయణ అక్కడ పెద్దలు అందరు ఆయన దాని మీద వీరాచారి ట్వీటెడ్ అని నాకు పంపించేస్తున్నారు. ఏం చేయడం ఆ కాచారి పట్టుకెళ్ళి ఇలా చీఫ్ సెక్రటరీ గారు పంపించారే బాబు చూడండి అని చెప్పేవాడు అనమాట. అయితే ఒకసారి అక్కడ టీచర్స్ అందరు కూడా రెగ్యులరైజేషన్ కావాలి, అదంతా ఇంటర్మీడియట్ బోర్డులో పెండింగ్ ఉంది. ఇంటర్మీడియట్లో పెండింగ్ ఉంటే ఆయన రాచారు అక్కడి నుంచి నారాయణ సెక్రటరీ ఎవరు నటరాజ్ గారికి, నటరాజ్ గారు నాకు పంపించారు. అది నాన్న మీద పట్టుకొని వెళ్ళాను ఇంటర్మీడియట్ బోర్డుకి. ఇంటర్మీడియట్ వెళ్తారు మార్నింగ్ లేవని లంచ్ టేబుల్లో కూర్చున్నాను, ఆ కంటెంట్ సూపరింటెండెంట్ లేడు, అలా కూర్చో అలా సలాం పడింది అక్కడికి వెళ్ళను అలా ఉంటాను. ఏ అంట సలాంటే మంత్రం ప్రార్థించాను, ఏడు సామాన్ నీ పడిగా ఇల్లు దిగ్గుముకి రాకపోతే మామూలు అలా అవుతాయి అలా అవుతాయి పనులు ఇలా అనుకుంటాను. అలా కూర్చొని ఉండేసరికి అప్పుడే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అలా వెళ్తున్నాడు, ఆయన నా బాగా తెలిసిన ఆయన, ఇదేంటి ఇక్కడ కూర్చున్నారు అండి ఇలా వచ్చాను, బాబు చీఫ్ సెక్రటరీ పంపించాలని వస్తున్నాను, ఆ కన్సెంట్ సూపరింట్ లేడు అక్కడ అని ఆయన రూమ్ తెలిపోయి ఎక్కడున్నాడు వాడు పట్టుకుంటాడు అని చెప్పారు. ఎవడు ఎక్కడున్నాడు పిలిచి పట్టుకోండి, తీరా కాంపౌండ్ ఎక్కి చావాళ్ళు ఎక్కడ ఉన్నాడు పట్టుకుంటారు. ఏమంటే ఎక్కడికి వెళ్తే తిరుగుతాను, ఇప్పుడు టైప్ చేసి ఆర్డర్ తీసారు ఈయన ఇక్కడే ఉంటారు, చీఫ్ సెక్రటరీ పంపించారు ఎక్కడ చెప్తున్నాను. ఆయనకి బాబా గారి విభూతి కావాలట, ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాయట ఎలా పెడతారంటే చాలా దిక్కులు మీకు చెప్పలేమండి. ఓ ఆ విభూతి బాగా కావాలండి నాకు, నేను దానికేం బాబు బోల్డ్ విభూతి బ్యాగ్ పెట్టాను, దానికి ఈ విభూతి ప్యాకెట్ తీసుకోండి నేను ఆదివారం విభూతి ప్యాకెట్ ఇచ్చాను. తర్వాత నేను ఎలా ఇచ్చానుకోండి, అక్కడ కూర్చోబెట్టి ఆర్డర్ పట్టుకొచ్చి ఇచ్చారు. ఆ కాఫీ పట్టుకొని నటరాని వెళ్ళాలి, ఆ రోజు బొత్తులు వెళ్తున్నారు ఆయన, బొత్తులు వెళ్తున్నా కూడా కాఫీ పట్టుకెళ్ళి ఇవ్వాలి ఆయనకి, బికాజ్ ఆయన గుర్తులు రాస్తారు కాబట్టి ఆ కాఫీ బట్టి ఇచ్చాను అయిపోయాను. అయితే ఇంకోసారి ఏంటంటే ఆయన ఫోన్ చేశారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఈ ఉత్తరం పట్టుకెళ్ళి నువ్వు జీపీఓకి స్వయంగా వెళ్ళాలి, ఈ వెళ్ళాలి కనుక స్వయంగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్ చేసిరా. కారణం ఏంటంటే ఎన్టీ రామ సడన్గా మీటింగ్ పెట్టాడు, నేనేమో పుట్టపొట్టలతో టికెట్ తీసుకున్నాను అది అవ్వదు అర్థం కదా, అందుకని స్వామికి అపాలజీ చేస్తూ ఉత్తరం రాశాను అని చెప్పేసి చెప్పాను. సరేంటారని ఆయన కారు వేసుకొని పోస్ట్ ఆఫీస్ వెళ్ళి ఆ చార్ట్ అవుట్ చేస్తున్న పట్టుకొని లెటర్ అక్కడ వేసాను, లేటర్ తిరిగి వచ్చాను. తిరిగి వచ్చరికి కార్ ఇచ్చి హ్యాండ్ అవుట్ చేయాలి సెక్రటరీ గారికి, ఆ చిన్న మెరక జరిగింది ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది నేను బయలుదేరుతున్నాను అని అన్నాను. బయలుదేరిపోయారు, బయలుదేరేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయారు. ఆ ఉత్తరం ఇంకా పోర్ట్లో వెళ్ళదు, లేకపోతే ఏ రెండు ముక్కలు ఇంగ్లీష్ రాసి పడిచావు స్వామి తెలుగు నేర్చుకో తెలుగు చదువుతున్నారు. షాక్ అయిపోయారు నటరాజ్ గారు, ఉత్తరాట పోర్ట్లో తీయే తీరు స్వామి దగ్గర నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను, ఉత్తరికి ఇలాగా ఉత్తరం రాసినట్టు ఇంగ్లీష్ రాసినట్టు ఇలా తెలిసిందంటే బాగా బాగోదే కాబోతే ఏమిటి అదేంటి స్వామి ఇంగ్లీషు రెండు ముక్కలు రాసి పడి తెలుగు నేర్చుకో ఉత్తరం రండదు, డబ్బాల చేయరు, ఉత్తరం రాశారని తెలుసు. అందుకే నా పెన్న పెట్టినట్టు తెలిసిపోతున్నాను. కారణం అది వస్తాను ఎటువంటి అన్ని దాన్ని చదవలేదు. చిన్న ఇటువంటి పనులు ఎన్ని చేయించారు చెప్పలేమండి స్వామి. మాకైతే చాలా అనుభవం. ఇలా ఇలా పా ఎదురు ఉంటే ప్రార్థిస్తాను తక్కువని రిజల్ట్ చేస్తుంటాను. బాగా ఇలా ఇలా చేస్తుంటే ఆలోచిస్తుంటే తక్కువని రావడం వాళ్ళు ఫోన్ చేయడం అని జరుగుతుంది. మనమున్నకు ఇష్టార్ట్ ఉన్నాడు విభూతి పసుపు అన్నీ వచ్చాట. సత్యదేవ్ గారిని మా ఫ్యామిలీ ఫ్రెండు ఆయన ఫోన్ చేసి రాత్రి రాత్రి మా అన్న ఫోన్ చేశారు. గొప్ప పవర్ఫుల్ అండి ఆ ఫోటోలు అందరూ పంచిపెట్టారు. మీకు ఇచ్చాను అది అది ఎవరికైతే చూస్తారో విజయ క్యారెడ్ అనేది తీయించాను. విజయ తీయించి అందరూ పంచిపెట్టారు పెట్టుకుని ఇప్పుడు జోలు పెట్టుకోండి. ఇది నేను ఈ కలియుగంలో ఇప్పటికీ నేనే భగవంతుడిని నమ్ముతారో వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటాను అని చెప్పారు. ఆ క్యారెండర్ 100 క్యారెండర్ పంపించారు శ్రీనివాస్ గారు. అందరూ అందరి చాలా దగ్గరనే ఆ ఫోటో ఆ క్యారెండర్ ఇచ్చి చిన్న ఫోటోలు చేయించాను. అదే ఫోటో ఇది ఎప్పుడు చిన్నప్పుడు ఇచ్చారు ఫోటో అదే మళ్ళీ అదే రిలీజ్ చేశారు. పాత ఫోటో చూడండి అదే ఫోటో మళ్ళీ బాగుంది రిలీజ్ చేశారు. ఇదండి స్వామి మెసేజ్ అంటే నమ్మకం అండి. ఫెయిత్ ఇస్ గాడ్. ఆయన ఉన్నాడు అంటే ఆయన ఉన్నాడండి. ఉన్నాడంటే ఉన్నాడండి. మెరుగైతే చేరిపోతారండి. ఇదే ఇప్పుడు మా అమ్మాయి గురించి చెప్పారు. మ్యారేజ్ అవ్వలేదు, ఎంఎస్సి చదువుతుంది, ప్రైవేట్ స్కూల్లో టీచర్ అవుతుంది. స్వామి నా పెద్ద అమ్మాయి స్వామి టీచర్ అన్నాడు. నేను స్వయంగా చూసుకుంటాను, నువ్వేం చింతపడకు అన్నారు. అన్నతల చూస్తుందండి శ్రీనివాస్ గారు అప్పుడు ఆ రోజుల్లో ఏదైనా ఎవరికైనా ఫోన్ చేస్తే మీరు అడగండి, మీకు తెలిసిన పెద్ద టాప్ పీపుల్ అడగండి. భాస్కర్ రావు తెలుసు, దండ పెడతాడు. బాయ్ శ్రీనివాస మాట్లాడగలరు, ఇంకెవరితో మాట్లాడంటారు. ఆ శ్రీనివాస గారు ఎవరితో మాట్లాడంటే స్వామి చెప్తే మాట్లాడతారు అని టాకు లేక మాట్లాడని అంతరికి నేను వెళ్తుంటే అన్నా ఏమండి అంటున్నావు, ఏమండి అన్నద్దు నువ్వే అంటుండాలి అని చెప్పాడు. అతో నువ్వు మాట్లాడుతుంటే ఏమి చేస్తాయంటే ఇలాగ నా పెద్ద కూతురు బిఎంఎస్ అయిపోయిందయ్యా, ఇక్కడ వైసా హోటల్లో ఇప్పుడు అల్లుడు అక్కడ ఉద్యోగం, ఈ అమ్మాయి కూడా చూసాం ఎవరు దానికి అన్నాను. ఎవరు ముఖ్యదిరా గారు ఉన్నారట, ఆ ముఖ్యదిరా గారికి చెప్తా ఉంటాను. అతనికి మాట్లాడతాను అని నీకు తెలుసా అన్నాను. నేను ఎవరితో మాట్లాడగలను, నేను ఎవరితో మాట్లాడగలను నాకు తెలియట్లేదు నాకు అన్నాను. అతను చూడు నువ్వు అప్లికేషన్ డైరెక్ట్గా నువ్వు ఇవ్వడం అటువంటి చేయకు, నాకు తెచ్చేయు, నేను మాట్లాడతాన్నారు. ఈయన వెళ్ళి కౌడు పెట్టాడు ముకుందరాకి. ముకుందరు లేరట, రాకపోతే పాపారావు ఉన్నారట. పాపారావు లేరట, మీరు ముకుందరావు పిలిచారట, ఆయన పరిమితి వెళ్ళారండి, ఏమి చెప్పంటారన్నారు. ఏం లేదు ఈ అప్లికేషను మాకు కావాలి, ముఖ్యంగాను అక్కడ ఉద్యోగం ఉంటే చూడండి అన్నారు. అంటే అప్పుడు చెప్పాట 3 నెలలు లీవ్ వేకెన్సీందండి, ఇమీడియట్ అపాయింట్ చేస్తాం, తర్వాత దగ్గర చేస్తాం అన్నట. అన్న తర్వాత ఒక ముకుందర వెళ్ళాయట. ముకుందర వెళ్ళేసరికి చెప్పారట సరిగ్గా అప్పుడు తీసుకున్నాట. వచ్చిన తర్వాత ఇక్కడ రోహిణి ఒక ఉండింది ఆవిడ, అప్పుడు ద్వారా ఇక్కడ తిరిగేవారు కాంటాక్ట్ చేసి పంపించారు. వాళ్ళందరూ కూడా శ్రీనివాస గారు క్యాండిడేట్ అని తెలుసు అప్పటి నుంచి. శ్రీనివాస గారు క్యాండిడేట్, బాబాగారు క్యాండిడేట్ అని బాబాగారు అంతకుముందు చెప్పారు కదా నేను స్వయంగా చూసుకుంటానని. అదండి ఆయన లేదు, నేను స్వయంగా చూసుకుంటాను. ఈ కార్యక్రమాలు ఎలా వెళ్తున్నాయండి, ఆయన చూసుకుంటూ వస్తున్నాయి. ఎంతమంది తీసుకొచ్చారు ఇదే ఇలా దేశపెట్టి నేను స్వయంగా చూసుకుంటాను, నువ్వు చింతపడకు. పెద్ద కూతురు స్వామి అంటే నేను స్వయంగా చూసుకుంటాను. మ్యారేజ్ కూడా అంటే వాళ్ళు ఒత్తుకుంటూ వచ్చారు పెద్ద సమాధానం మనసండి. ప్రతి దానికి చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు భోగపురంలో తీసుకెళ్ళి తినపడైనా అక్కడ చిన్న ఇది కట్టాం మా ఫాదర్ ప్లేస్ అని చెప్పేసి చిన్న కుటీరు సాయి కుటీరు పేరు పెట్టాను. పక్కనే పక్క ఇంటి ఆవిడ లాయరు చెప్పింది అనగా ఇక్కడ స్వామి నిల్చొని ఇల్లు కట్టిస్తున్నారు, నేను రెండుసార్లు చూశాను అంటుంది. ఉన్న ఒళ్ళు జలదరించింది, నిజేమిటి ఇక్కడ ఉన్నారు ఏంటి అని. ఇక్కడ ఎలాగన్నా బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా అనుభవాలు చెప్పారు. అంతాను మహాసముద్రం అండి, మహాసముద్రం నాకు తెలిసిన చాలా ప్రియును, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అర్థండి. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస గారు హైదరాబాద్ వచ్చి శ్రీవనికి వెళ్తున్నారు కదా, వెళ్తున్నప్పుడు ఏం చేశారంటే ఉత్తరాయణం రాస్తే చెప్పాలి శ్రీనిబాబు. శ్రీనిబాబు ఏం చేయాలంటే ఇలా కలిసేనా చేశానని చెప్పేసి చెప్పాలి. అప్పుడు నేనేమిటంటే అతని బర్త్డేకి ఆ సంవత్సరం బర్త్డేకి ఏమిటంటే స్వామిని గ్రీటింగ్స్ రాశాను. గ్రీటింగ్స్ రాసి ఆ గ్రీటింగ్ రాసిన కవర్లో పెట్టి ఇది ఎడిటర్కి పోయా నువ్వు అని చెప్తాను ఉద్దేశం అని ఆ కవర్లో పెట్టి శ్రీనివాస్ ఇచ్చాను. ఆయన దిగిన వెంటనే ఫ్లాట్లో దిగిన వెంటనే పుట్టుపోతి వెళ్ళిపోయాడు. ఆయన పుట్టుపోతి వెళ్ళిపోయి వెళ్ళి మాట్లాడితే చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస్ గారు హైదరాబాద్ వచ్చి శ్రీవనికి వెళ్తున్నారు కదా, వెళ్తున్నప్పుడు ఏం చేశానంటే ఉత్తరాయణం రాస్తే చెప్పాలి శ్రీనిబాబు. శ్రీనిబాబు ఏం చేయాలంటే ఇలా కలిసేనా చేశానని చెప్పేసి

0: పెట్టి ఆ కాగితాలు రెస్తూ ఈ కవర్ ఉడిచాడు. ఇది సనాతన్ సార్ ఎడిటర్ కి కవచరు కవరు బాబాకి. ఇది ఇదంతా చదివారు. ఎవడరా తీరచారు, ఎవడరా తీరచారని అడిగారు. అంటే తర్వాత తెలుసు కైట అనిపిడు పండుకు వచ్చాను చెప్పాయట, ఇది వేయించుకుంటావేట్రా నువ్వు, ఇవేం చేయాలి తెలియదు శ్రీనివాస తెలుసు ఎడ్రికి ఇవ్వని చెప్తే అది బాబా ఇచ్చారు. బాబా గారు అంతా చదివారు. చదివిన తర్వాత ఎవడరా వేరేదాన్ని అడిగారు. అడిగిన తర్వాత వేయించుకుంటామన్నారు. ఏమంటాడు మీ ఇచ్చుకుంటామన్నట మరత పెట్టి తరగడం పెట్టుకున్నాడట, మంత పెట్టి తరగడం పెట్టుకున్నాడట. పెట్టుకుంటే పర్పస్ పడుంది చదివించాడు, పడితే పడపోయిద్దా. తర్వాత రమణరావు ఎడిటర్ రమణరావు చెప్పాను, ఆ రోజు ఎడిటర్ ఉన్నాడు రమణరావు ఉన్నాడు కదా, ఇలా అన్నారట చూడండి సార్ మళ్ళీ పంపిస్తాను మీకు మీ దయ ఉంటే దయపాత్ర అయితే ఇవ్వండి బర్త్డేకి అని చెప్పారు. చూడండి
1: వీరాచారి గారు రాసిన ఈ వారి హృదయ స్పందన ఇది, ఇది 85వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా భగవాన్ వారికి వీరు రాసింది. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారికి 85వ జన్మదిన శుభాకాంక్షలు. మానవాళి మనుగడకై అవతరించిన భగవాన్ శ్రీ సత్యసాయి మీకు 85వ జన్మదిన శుభాకాంక్షలు. పరమాత్మ తత్వాన్ని తెలిపే సత్యం శివం సుందరం అయిన భగవాన్ శ్రీ సత్యసాయి మీకు 85వ జన్మదిన శుభాకాంక్షలు. మానవులలోని దైవత్వాన్ని వెలికి తీయడానికి అవతరించిన భగవాన్ శ్రీ సత్యసాయి మీకు 85వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమతత్వాన్ని వ్యాపింపచేయడానికి భూకేతించిన భగవాన్ శ్రీ సత్యసాయి మీకు 85వ జన్మదిన శుభాకాంక్షలు. సర్వము తానే అయిన సనాతన సారథి భగవాన్ శ్రీ సత్యసాయి మీకు 85వ జన్మదిన శుభాకాంక్షలు. నాలబంద చిట్టి వీరాచారి. సరే సార్, చాలా అద్భుతంగా ఉన్నది ఇది.
0: నా సంతోషం అంటే స్వామి చదివించాడు, చదివి ఎవరిలా వేరే సార్ దీనికేమి చేయకపోతాడు, ఆ కవర్ పొరపాటు తీసి పిలిపాడు. తర్వాత చెప్పారు నువ్వు ఏం చెప్పలేదు నాకు, స్వామి అంతా చదివితారు చదివితే వేయించుకుంటానన్నాను, మరత పెట్టి తలగలు పెట్టుకున్నట్లయ్యాను అంత దృష్టి పట్టింది. పోలే
1: వీరాచారి గారు, స్వామివారితో మీకు ఎంతగానో ఉన్న ఆ అద్భుతమైన అవ్యాజమైన ప్రేమని, ముఖ్యంగా స్వామి యొక్క ఎంతో పనికొచ్చే పనిముట్లుగా ఇన్స్ట్రుమెంట్స్ గా అందరూ భావించే ఆ భక్తజన కోటి, వారి యొక్క స్వామివారి దివ్యమైన అనేక ప్రముఖమైన ముఖ్యమైన కార్యక్రమాల్లో మిమ్మల్ని ఎంత చక్కటి ఒక అందమైన పనిముట్టుగా వాడుకున్నారన్నది మా రేడియో సాయి శ్రోతలకు మీరు చెప్పినందుకు, మీ అమూల్యమైన కాలాన్ని మా కోసం వెచ్చించినందుకు యావత్ రేడియో సాయి కుటుంబ సభ్యుల తరఫున మీకు ధన్యవాదాలు సాయిరామ్ చెప్తూ, మీలాంటి వారి యొక్క జీవన సరళి ముందు ముందు యువతరానికి ఎంతగానో ప్రేరణగా మారాలని, అది ఒక దిక్సూచిగా పనిచేయాలని మేము కోరుకుంటూ మా అందరి తరఫున మీకు సాయిరామ్ అండి.
0: చాలా సంతోషం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 27వ తేదీ 2019న 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలో 4వ అంశం సందేహ నివారణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం పునఃప్రసారం చేస్తున్నాము.

0: స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించేటప్పుడు నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి.
1: అయ్యో, నీకే కాదు, నేర్చుకున్న థియరీని ఆచరణలో పెట్టి సాధన చేసేవారికి ఎవరికైనా సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకుని సాధనలో ముందుకు సాగాలి.
0: మరి కొంతమంది మేడ్చల్ యూత్ క్రమశిక్షణను శ్రద్ధగా పాటిస్తున్నప్పుడు వారికి కలిగిన సందేహాలతో వచ్చారు. వారి సందేహాలకు స్వామి ఇచ్చిన చెప్పిన విషయాలతో అర్థమయ్యేటట్టు సమాధానాలు ఇవ్వటానికి శ్రీ డివి చంద్రశేఖర్ గారు వచ్చారు. వీరు డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ న్యూరోసర్జరీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, వైట్ ఫీల్డ్ బెంగళూరులో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 1993లో 11వ తరగతికి స్వామి విద్యా సంస్థల్లో చేరిన శ్రీ చంద్రశేఖర్ గారు తదుపరి బీఎస్సీ ఎంఎస్సీ పూర్తి చేసుకుని 2001 సంవత్సరం నుండి గత 18 ఏళ్లుగా స్వామి వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో తమ సేవలను అందిస్తున్నారు. చక్కని వక్త, వేదంలో దిట్టైన శ్రీ చంద్రశేఖర్ గారు వైట్ ఫీల్డ్ శ్రీ సత్యసాయి సేవా సమితికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ చంద్రశేఖర్ గారితో సందేహ నివారిణి కార్యక్రమం ప్రారంభిద్దాం.
1: సైరామ్ సార్, నా పేరు అనూష.
2: సైరామ్ అనూష,
1: నాదొక సందేహన సార్. స్వామి మనకి క్రమశిక్షణ గురించి చెప్తూ ఒక భజన మనం నలుగురిలో పాడే ముందు 100 సార్లు అయినా ప్రాక్టీస్ చేసుకుని పాడమంటారు కదా. ఎలా అయితే మనకి ఏ పని అయినా త్రికరణ శుద్ధి ఎంత అవసరమో భజనకి కూడా మనకి భావ రాగ తాళాలు చాలా ప్రధానం అని అంటారు. కానీ ప్రాక్టీస్ లేకుండా వచ్చినప్పుడు కొంతమంది భజనలో పాడేయమంటూ ఉంటారు, లేదా ఒక్కొక్కసారి కొంతమంది వేరే రాగంలో పాడేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి మేము ఎలా తెలియజేయాలి?
2: మంచి ప్రశ్న అమ్మా. భగవద్గీతలో కృష్ణుడు భక్తి యోగంలో ఒక చిన్న మాట అంటారు, అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఏ పని చేయడానికైనా అభ్యాసం ఉండాలి. స్వామి అంటారు, ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, టాకింగ్, ఏ చిన్న విషయం అయినా జీవితంలో ఏ చిన్న ఆస్పెక్ట్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని వినుంటారు. ఏదైనా అభ్యాసంతోనే పరిపూర్ణత లభిస్తుంది. అలాంటిది భజన కార్యక్రమం అనేది ఒక సామూహిక యాక్టివిటీ. మనం ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకునేది కాదు. అటువంటి యాక్టివిటీలో మనం మన బెస్ట్ భగవంతుడికి అర్పించాలి అంటే దానికి ఎంతో సాధన, అభ్యాసం, కృషి ఇంపార్టెంట్. అందుకనే స్వామి భజన పాడే ముందు 100 సార్లు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని నిర్ధారించుకుని భజన పాడాలి. ఎందుకంటే భగవంతునికి భక్తుడికి కలపడానికి ఆ కనెక్షన్కి భజన ఒక సాధనం. నువ్వు మాత్రం భజన పాడుతున్నప్పుడు నిన్ను మాత్రం వినట్లేదు స్వామి, మిగతా వాళ్ళు నీ చుట్టూరా ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా స్వామితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి నీ భజన ఒక సాధన కింద అవుతుంది. అందుకనే దానిని ఒక ఆఫరింగ్ గా చేయాలి, కానీ అదొక పర్ఫార్మెన్స్ కాదు. ఆఫరింగ్ కి పర్ఫార్మెన్స్ కి తేడా ఏంటి? ఏదైనా మనం భగవంతుడికి అర్పిస్తున్నామంటే ఒక పువ్వు కానీ ఒక పండు కానీ ప్రసాదం కింద, నైవేద్యం కింద పెడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని, రేకులన్నీ బాగున్నాయా లేదా, ఒక చిన్న దాంతో లోపం కూడా లేకుండా అర్పించడానికి మనం ప్రయత్నిస్తాం. అలాంటిది భజన కూడా ఒక సమర్పణ భావంతో చేస్తున్నామని ఉంటే అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత ఆనందం నీకు కలిగిస్తుంది, స్వామి కలిగిస్తుంది, వినేవాళ్ళందరికీ కలిగిస్తుంది. స్వామి ఎప్పుడు గాడ్ ఇట్సెల్ఫ్, గాడ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అది పాటించట్లేదు అంటే, అది కరెక్ట్ చేయాలి అంటే బెస్ట్ వే ఈజ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఆదర్శంగా ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి మనకి నైతిక అధికారం ఉంటుంది. అందుకని ఎవరైతే ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలిచి మీరు 100 సార్లు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ గా భజనలో పాడగలిగి ఇలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. స్వామి చిన్న కథ చెప్తూ ఉంటారు కదా, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొచ్చి వీడు చాలా ఎక్కువ స్వీట్లు తినేస్తున్నాడు, వాళ్ళు పాడైపోతున్నాడు, కొంచెం వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వండి అంటే ఓ 10 రోజుల తర్వాత రమ్మంటారు. 10 రోజుల తర్వాత మళ్లీ తీసుకొస్తే మళ్లీ అదే చెప్తుంది తల్లి, ఇంకా వీడు ఇలా చేస్తున్నాడంటే రామకృష్ణ పరమహంస గారు పిల్లడికి బోధిస్తారనమాట, స్వీట్లు తినడం మంచిది కాదు, రేపటి నుంచి తినకూడదు, మానేస్తావు కదా అని అడుగుతారనమాట. ఈ విషయం ఏదో 10 రోజులు ముందే చెప్పొచ్చు కదా స్వామి అని అడుగుతుంది ఆ తల్లి. అడిగినప్పుడు నేను కూడా తినేవాణ్ణి కదా, అందుకని చెప్పే అధికారం లేదు, ఇప్పుడు నేను నువ్వు అడిగిన దగ్గర నుంచి అప్పటి నుంచి నేను మానేశాను, దాని తర్వాత నాకు చెప్పే నైతిక అధికారం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకనే టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ సొసైటీ ఈజ్ ద బెస్ట్ వే టు డూ సర్వీస్ అండ్ యూ విల్ గెట్ ద మారల్ అథారిటీ, నైతిక అధికారం వస్తుంది వాళ్ళు చెప్పడానికి, అలా చేయొచ్చు.
1: థ్యాంక్ యూ సార్.
3: సాయిరాం సార్, నా పేరు నరేష్.
2: సాయిరాం నరేష్,
3: నేను డిసిప్లిన్ గా పనులు ఎప్పుడూ పూర్తి చేసుకోవాలనుకుంటాను, కానీ ఆఫీస్ లో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండటంతో ఇంటికి వచ్చాక చేయవలసిన పనులేమి చేయలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేడియో సాయి ప్రోగ్రామ్ కు కంటెంట్ రాసే బాధ్యత తీసుకున్నాను, కానీ రాయలేకపోయాను. ఇది కూడా క్రమశిక్షణ పాటించకపోవటం అంటారా?
2: భగవంతుడు అన్ని జీవులకి రోజుకి 24 గంటలు ఇచ్చాడు. పర్టికులర్ గా వాటిని ఎలా ఉపయోగించాలి అన్న ప్లానింగ్ మనిషి చెయ్యాలి. స్వామి దీనికి ఒక చిన్న గైడ్ లైన్ ఇస్తారనమాట. ఒక రోజుని పొద్దున్న 4 నుంచి 8 వరకు, 8 నుంచి 4 వరకు, 4 నుంచి 8 వరకు, మళ్లీ రాత్రి 8 నుంచి 4 వరకు విభజించాలన్నమాట. కాలం సాత్వికం, రాజసికం, తామసికం అని 3 రకాలు ఉంటాయి. 4 to 8 మార్నింగ్, 4 to 8 AM సాత్విక అనే కాలం, అప్పుడు కాన్సన్ట్రేషన్ చాలా అధికంగా ఉంటుంది. స్వామి అలాంటి వాటిలో సాధనకు ఉపయోగించమని చెప్తారు. మార్నింగ్ 8 to 4 రాజసిక కాలం, మనం ఏదైతే ఆఫీస్ వర్క్స్ లేకపోతే స్టూడెంట్ అయితే చదవడం ఇలాంటి యాక్టివిటీ బేస్డ్ రాజసికంగా పనులు చేయాల్సినవి ఆ టైంలో చేయాలి. మళ్లీ 4 సాయంత్రం 4 నుంచి 8 వరకు మళ్లీ సాత్విక కాలం వస్తుంది, సూర్యాస్తమం టైంలో. మళ్లీ వాటిని మనం ఆధ్యాత్మిక విషయాల కోసం లేకపోతే సర్వీస్ కోసం, మన ఉద్ధరణ కోసం చేయాల్సినవి. రాత్రి 8 నుంచి పొద్దున్న 4 వరకు తామసిక కాలం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ పడుకోవడానికి వినియోగించాలి. ఇలాగా మన జీవితంలో ఒక ఒక ప్రతిరోజుకి ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటే ఏ టైంలో ఏది చేస్తే మంచిదో ఆ టైంలో కరెక్ట్ గా చేస్తే దానికి ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. చాలా మంది ఇప్పుడు విద్యార్థులు రాత్రి ఎక్కువ టైం చదువుతూ పొద్దున్న ఎక్కువ టైం పడుకుంటారనమాట. కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి 3 గంటలు చదివింది, పడుకున్నప్పుడు మర్చిపోతారు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఇంకొంచెం పునశ్చరణకి టైం పడుతుంది. కానీ అదే పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే 3 గంటల్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 1 గంటలో అయిపోతుంది, అప్పుడు మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇదే అంటే ఏ టైంలో ఎప్పుడు ఏది చేస్తే మనకి సమయం కలిసి వస్తుందో, ఆ ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుందో ఆ టైంలో చేస్తే మంచిది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక కంటైనర్ జార్లో మీరు రాళ్లు వేయాలి, పెద్ద రాళ్లు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి, ఇసుక ఉంది. ముందు దాంట్లో అన్ని తప్పుడు మర్చిపోతారు, మళ్లీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఇంకొంచెం పునశ్చరణకి. కానీ అదే పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 1 గంటలో అయిపోతుంది, అప్పుడు మీకు చాలా సడ్ అవుతుంది. ఇదే

0: ముందరే మీరు ఇసుక వేసేసి దానిపైన చిన్నరాళ్ళు వేసి దానిపైన పెద్దరాయి పెడితే ఆ పెద్దరాయి కూర్చోడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. కానీ ముందు పెద్దరాళ్లు పెట్టి దాంట్లో చిన్న చిన్న రాళ్లు వేస్తే ఆ పెద్దరాళ్లలో ఉన్న గ్యాప్స్ లోకి ఆ చిన్నరాళ్ళు వెళ్తాయి. ఆ చిన్నరాళ్ళలో ఇంకా కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, దాంట్లోకి ఇసుక వెళ్తుంది. అలాగా మొత్తం ఈ పదార్థాలన్నీ ఆ జార్లో నింపచ్చు. అలాగే మన టైం ఫిక్స్డ్ టైం, ఇక్కడైతే స్పేస్, మనం ఉన్న జీవితంలో ఆ రోజుకి ఎంత టైం ఉందో ఇంపార్టెంట్ విషయాలు, కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్నవి, మరీ చిన్న విషయాలు. ఫస్ట్ చిన్న చిన్న విషయాల మీద మనం టైం వృధా చేయకూడదు. ఇంపార్టెంట్ అన్నీ ఫస్ట్ చేసేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నవి, దాని తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉన్నవి. మనకి ఆ ప్రయారిటైజేషన్, టైం మేనేజ్మెంట్ లో ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి మన సాంప్రదాయంలో ఏం చెప్తారంటే, ఆ ప్రయారిటైజేషన్ ఎలా చేయాలి అంటే శతం విహాయ భోక్తవ్యం అంటారు. అంటే 100 పనులు మానేసినా సరే భోజనం మాత్రం కరెక్ట్ టైం చేయాలి. సహస్రం స్నానమాచరేత్, అంటే 1000 పనులు వదిలేసినా సరే స్నానం అయితే చేయాలి. లక్షం విహాయ దాతవ్యం, అంటే 100000 పనులు వదిలేసినా సరే దానం, ఎవరికైనా ఇవ్వాలి అంటే అది వస్తువే కావచ్చు, మీ సమయమైనా అవ్వచ్చు, వేరే వాడికి ఉపయోగపడేది, అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్, మీకు ఉపయోగపడేది, పర్సనల్ బెనిఫిట్ కానివి. కోటిం త్యక్త్వ హరిం భజేత్, అంటే కోటి పనులు వదిలేసినా సరే నామస్మరణ భజన చేయాలని. ఇది ప్రయారిటీ అన్నమాట. జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సడన్ గా ఏదో మనకి కావాల్సింది ఇంపార్టెంట్ పని వచ్చిందంటే ఫస్ట్ వదిలేసేది భజన, తర్వాత నామస్మరణ. అది ఆప్షనల్ అన్నమాట. ఇది దానికంటే ఇంపార్టెంట్. మన చాలా మంది యంగ్ ఎవరైతే పని చేస్తూ ఉంటారు, లేకపోతే స్టూడెంట్స్ కూడా ఐదర్ చదువు ఒత్తిడి వల్ల లేదా వర్క్ ప్రెషర్ వల్ల భోజనం మానేస్తుంటారనమాట. అంటే వాళ్ళకి అసలు భోజనం చేసే సమయం కూడా లేకుండా వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటివి చేస్తే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, ప్లస్ మన పని కూడా జరగదు. పని ఒత్తిడి ఎందుకు పెరుగుతుంటుందంటే ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయలేదు, ఏదైతే అంత ఇంపార్టెంట్ కాదో దాని మీద మనం సమయం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఇలా చేస్తే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేస్తే రాదు. అంటే నేను ఇది చేస్తున్నప్పుడు ఇది చేయలేను, ఇది చేస్తున్నప్పుడు అది చేయలేను అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జార్గన్ ఏంటి, మేనేజ్మెంట్ జార్గన్, వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ అంటారనమాట. అంటే లైఫ్ ని వర్క్ ని, ఎందుకంటే వర్క్ పొట్ట కోసం, కానీ లైఫ్ జీవితం. ఇలాంటి భజన చేయడం, లేకపోతే రేడియో సైక్ ఏదో కార్యక్రమం చేయడం, సేవ చేయడం, ఇవన్నీ జీవితానికి సంబంధించింది. ఈ రెండింటి ఇంటిగ్రేషన్ కావాలి. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే వర్క్ కూడా సరిగ్గా టైంలో జరుగుతుంది, మిగతా ఏదైతే సేవా కార్యక్రమాలు నీ చేద్దాం అనుకుంటున్నావో అది కూడా కరెక్ట్ జరుగుతుంది.
1: థ్యాంక్ యూ సార్.
2: సాయిరామ్ సార్, నా పేరు సాయిశ్రీ.
0: సాయిరామ్, సాయిశ్రీ,
2: దేనికైనా మనము చేసే పనికి ఒక మీటర్ లాంటిది ఉంటే మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామో తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మనం ఎన్ని స్టెప్స్ వేశామో, ఎంత ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్ అయ్యామో తెలుసుకోవడానికి స్మార్ట్ వాచెస్ లాంటివి ఉన్నాయి. అలాగా నేను క్రమశిక్షణ పాటిస్తున్నానా లేదా అని నాకు నేను ఎలా తెలుసుకోవాలి?
0: మనం ఏదైతే, మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, మనం ఏదైనా మెజర్ చేయాలి అంటే, ఏమైనా కొలవాలి అంటే మనకి మన ఏదో ఒక సెన్సెస్ కి దొరకాలి. మన కంటికో, మన వినికిడికో, లేకపోతే ముట్టుకోవడానికో ఏదో దొరికితే, ఫిజికల్ క్వాంటిటీని ఏం మెజర్ చేయాలన్నా, హైట్ ఉంది, వాడు పొడిగా ఉన్నాడు, వాడు పొట్టిగా ఉన్నాడంటే అది చూసి ఒక అంకెతోటి వీడి ఇంత హైట్ ఉన్నాడు 160 సెంటీమీటర్స్, వీడు 150 సెంటీమీటర్స్, వీడు వీడికన్నా పొట్టి, అది కంపేర్ చేయడానికి ఒక నంబర్ కావాలి. క్వాంటిటీ క్వాంటిఫై చేస్తే కంపారిజన్ దొరుకుతుంది. అప్పుడు మీటర్ కానీ ఏదైనా పెట్టి ఓహో వీడి హైట్ ఇంత, ఇది స్కేలు, లేకపోతే వెయింగ్ స్కేల్ ఇంత బరువు ఉన్నాడు, లేకపోతే ప్రెషర్ ఇంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీ స్పీడ్ ఎంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని క్వాంటిఫై చేయొచ్చు. కానీ జీవితంలో మనకి ఉపయోగపడే వాటికి వేటికిను అవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కాదు.

0: சத்தியம், தர்மம், சாந்தி, பிரேமா, அஹிம்சா, ஆக்கலி, தப்பிக்கா, கோபம், லோபம், மோகம், மதம், மாச்சரம், ఇవన్నీ లోపలుండే గుణాలు. వీటికి ఇది భౌతిక గుణాలు కాదు. నీకు ఉందా లేదా అంటే చూసి చెప్పేది. ఇది మన ఇంద్రియాలకు అందేవి కాదు. ఇంద్రియాలకు ఏదైతే లోబడి ఉంటుందో, సైన్స్ ఈస్ బిలో ద సెన్సెస్ అంటారు స్వామి. ఇవన్నీ సెన్సెస్ కి అబౌవ్. భావాలు అవన్నీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్లు ఇప్పటిదాకా లేవు. అందుకనే వీటన్నిటికీ బయట కనపడేవి అందరికీ కనపడతాయి కాబట్టి కంపారిజన్ ఈజీ కుదరదు. నీకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి మన ఇద్దరం అగ్రి అవుతానమాట, ఓహో ఇది ఇలాది. కానీ నాలో మాత్రమే ఉన్నది, వేరే వాడికి తెలియంది, దాన్ని మెజర్ కూడా చేయలేం. కానీ అది వ్యక్తం అవుతుంది. దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ దీస్ అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీస్ అనమాట. ఏంటి ఆ సైన్స్ అంటే, ఇప్పుడు ఒక జీవితంలో డిసిప్లిన్డ్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నేను ఈ టైంకి వస్తాను అంటే ఎవరైనా ఖచ్చితంగా ఆ టైంకి వస్తాడు. ఎందుకంటే వాడు డిసిప్లిన్ గా ఉండు. పర్సనల్ లైఫ్ లో డిసిప్లిన్ అంటే మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు. రఘుకుల రీతి సదా చెలి ఆయి ప్రాణ జాయపర్ వచన్న జాయి. ఒకసారి మాట ఇచ్చాను, ఈ టైం చేస్తాను, ఇది చూస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండరు, మొహం మీద ఏం స్ట్రెస్ కనపడదు, ఆనందంగా ఉంటారు, క్లారిటీతో ఉంటారు. సిచ్యువేషన్ అంతా వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ మైండ్ కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్వామి చూడండి, 85 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. ఈ 85 సంవత్సరాల్లో స్వామి చేసిన ప్రాజెక్టులు కానీ, స్వామి సంస్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రన్ చేసి, ఎన్నో ప్రాజెక్టులు రన్ చేసి అది చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు దర్శనంకి వచ్చేవారు, నార్మల్ గా దర్శనం వచ్చేవారు. ఆయన మొహం మీద కొంచెం కూడా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏమి కనపడదు. ఇంత పని చేస్తున్నా సరే ఏమి ఎఫెక్ట్ అవట్లేదంటే లోపల ఎంత డిసిప్లిన్ గా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఆ డిసిప్లిన్ గా ఉంటే కానీ ఇంత సాధించే అవకాశమే లేదు. సో ఇది ఇండైరెక్ట్ సైన్ ఏంటంటే, ఆనందంగా ఉండడం, సిస్టమేటిక్ గా ఉండడం, శాంతంగా ఉండడం, కంట్రోల్లో ఉండడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని సైన్స్ అన్నమాట. వీటి వల్ల మనకి తెలుస్తుంది.
1: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటే దాన్ని బట్టి మనకి ఎంత క్రమశిక్షణలో ఉన్నామని తెలుస్తుంది.
0: క్రమశిక్షణ గా ఉంటే ఆనందంగా ఆటోమేటిక్ వ్యక్తం అవుతుంది.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
2: సాయిరామ్ సార్, నా పేరు ఆనంద్.
0: సాయిరామ్ ఆనంద్,
2: నేను రేడియో సాయి చివరి ప్రాక్టీస్ రోజున నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ వచ్చింది. నేను మా రేడియో సాయితో టీంతో మార్నింగ్ 8:30కే వస్తానని చెప్పాను, బట్ ఆఫీస్ వర్క్ వలన రాలేకపోయాను. మా టీం అందరికి నేను తప్పు చేసినట్లు అనిపించింది, బట్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నారు కాబట్టి డ్యూటీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. నేను చేసింది సరైనదేనా, లేదా నేనేమే నాలో మార్పు చేసుకోవాలా? వర్క్ ని డివోషన్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి?
0: రేడియో సాయి ప్రోగ్రామ్ చేయడం అనేది మంచిదే, కానీ నీకంటూ ఒక డ్యూటీ ఉంటే డ్యూటీ గెట్ ఓవర్ రైడ్స్ ఎనీ అదర్ కమిట్మెంట్ అన్నమాట. ఒక తల్లి ఒక ఆఫీసులో పనిచేస్తోంది, వాడి కొడుకు ఇంట్లో ఒంట్లో బాగలేదంటే ఆఫీసులో ఎంత కమిట్మెంట్ ఉన్నా సరే కొడుకుని చూసుకునే బాధ్యత డ్యూటీ యాజ్ అ మదర్ చూసుకోవాలి కాబట్టి దిస్ ఓవర్ రైడ్స్ దట్ అనమాట. ఇది చేయాలా అది చేయాలా అంటే ఫస్ట్ డ్యూటీ వస్తుంది, దాని తర్వాతే సర్వీస్. ఉదాహరణకి మీరు ఒక గుడికి వెళ్తున్నారు దేవుని దర్శనం కోసం, దారిలో ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ పడిపోయాడు. మీరు చూశారు చుట్టుపక్కల ఇంకెవరు లేరు, దర్శనానికి టైం అయిపోతుందని ఇది వదిలేసి వెళ్తే భగవంతుడు ఆనందిస్తాడా? ఎప్పుడైతే సేవ ఎవరికైతే అవసరమో అప్పుడు చేయకుండా వేరే టైంలో, ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే టైం దాకా అక్కడ మిగతా వాడు పిల్లవాడు బాధపడుతూ ఉండడా? అందుకని ఏ టైంలో ఎప్పుడు ప్రయారిటైజ్ చేయాలో అది సందర్భం బట్టి ఉంటుంది. సో ఇది తప్ప రైట్ అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. వైట్ఫీల్డ్ హాస్పిటల్కి ఒకసారి స్వామి దర్శనానికి వచ్చారు, విజిట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు హాస్పిటల్ ఫంక్షన్ అవుతున్నప్పుడు డాక్టర్స్ ఓటీస్ లోను రౌండ్స్ లోను ఉన్నారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది స్వామి దర్శనం కోసం వచ్చారనమాట. అప్పుడు స్వామి అన్నారు, మీ డ్యూటీ అక్కడ పేషెంట్ చూసుకోవడం, ఫస్ట్ అది చేయాలి. స్వామే నా దర్శనం కంటే మీరు చేయాల్సిన ధర్మం ఇంపార్టెంట్ అని చెప్తే, ఆబ్వియస్లీ మనం మనకి ఏదైనా డ్యూటీ ఉంటే అది వదిలేసి మిగతా పనులు చేయకూడదు. పుండలీక మీ పాండురంగ విఠల అది కత్తిరాసి కదా, తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చినా సరే నాకు ఇప్పుడు సమయం, నేను బిజీగా ఉన్నాను తల్లిదండ్రుల సేవలో, అది అయిన తర్వాత ఐ విల్ అటెండ్ టు యూ. దానికి భగవంతుడు సంతోషించాడు. అందుకనే మీరు తప్ప రైటా అన్న సందేహం ఉండక్కర్లేదు. మీరు మీ డ్యూటీ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అదే ఇంపార్టెంట్.
2: థ్యాంక్ యూ సార్.
1: సార్ మరో ప్రశ్న సార్, నేను ఎక్కువసేపు క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉంటాను, నాకు క్లాస్ లో సైలెంట్ కిల్లర్ అని పేరు కూడా పెట్టారు. అలానే నా ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, తనకేమో వాకుడుగాయ అని పేరు పెట్టారు. సో ఇది ఏది మంచిదో ఒకసారి మీరు చెప్తారా?
0: నోటి నుంచి మాట రాకపోవడం చాలా మంది నిశ్శబ్దం అనుకుంటూ ఉంటారు, కానీ స్వామి ఏమంటుంటారంటే మనసులో అలజడ ఉండి నిలకడగా లేకపోతే నోటి నుంచి మాట రాకపోయినా మీరు సైలెన్స్ పాటించట్లేదు. ఎందుకంటే మనసు అంతా అలజడిగా ఉంది, మాటలు చాలా మనసులో నడుస్తున్నాయి. అందుకనే మౌనం అనేది మాటకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. స్వామి అంటూ ఉంటారు, నశ్రేయో నియమం వినా, దేనికైనా ఏం చేసినా లిమిట్ లో ఉండాలి. తినడం కానీ మాట్లాడడం కానీ ఏదైనా అతిగా చేయకూడదు. అతి అంటే నాట్ ఏ ఎక్స్ట్రీమ్ లోనూ ఉండకూడదు, మరీ చేయకుండా ఉండకూడదు, మరీ అతిగా కూడా చేయకూడదు అన్నమాట. ఇంగ్లీష్ లో సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటూ ఉంటారు, అంటే చాలా విలువైందని. కానీ మనం మన భావాలు మన ఆలోచనలు తోటి వారికి తెలియచేయాలంటే మాటలు నోట్లోంచి రావాలి కదా, అంటే మాటలు అవసరం. కానీ ఏ సందర్భంలో మాటలు ఎక్కువ వ్యక్తపరుతాయి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మాటల కంటే ఎక్కువ భావాలు వ్యక్తపరుస్తాయి. ఏది ఎప్పుడు చేయాలి అని ఎలా తెలుస్తుందంటే, ఇంగ్లీష్ లో అంటుంటారు, డోంట్ స్పీక్ ఎ వర్డ్ అన్లెస్ యూ కెన్ ఇంప్రూవ్ అపాన్ సైలెన్స్ అని. మాటల కంటే మౌనానికంటే మాటలు ఎక్కువ వ్యక్తపరుస్తాయి అని అనిపిస్తే అప్పుడే మాట్లాడు. ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తుంటాడు కదా, అనుద్వేగకరం వాక్యం
1: సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే.
0: కరెక్ట్. అంటే వాక్కుకి తపస్సు ఏంటి అంటే, మామూలుగా తపస్సు ఏమనుకుంటుంటే అది మనం సీరియల్లోనో అట్లలోనూ భక్తులు తపస్సు చేయడం ఏం చూస్తామంటే, ఎవరో ఒంటి కాలు మీద నుంచోవడం, లేకపోతే చుట్టుపక్కల ఫైర్ ఉండడం, చేతులు పైకి పెట్టుకోవడం, ముక్కు మూసుకోవడం, ఇవన్నీ తపస్సు అనుకుంటాం. కానీ వాక్కు కూడా ఒక తపస్సు ఉంది. ఏ జీవికి లేనిది మానవుడికి మాత్రం వాక్కు అనే శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అంటే మన మాటల వల్ల వేరే వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. అలాంటి మాటలు ఎలా ఉండాలి అంటే, అనుద్వేగకరం వాక్యం అంటే ఏ మాటలు మాట్లాడినా వేరే వాళ్ళని యాజిటేట్ చేయకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాటికి ఆ మాటలకి మూడు ఫిల్టర్లు పెట్టాలి. ఆ ఫిల్టర్లన్నీ పాస్ అయితేనే ఆ మాట నోటి నుంచి బయటికి రావాలి. ఏమిటవి? సత్యం
1: ప్రియం హితం.
0: ప్రియం హితం. సత్యం అంటే ముందది సత్యమై ఉండాలి, లేదా అది సత్యం కాదు అని నీకు డౌట్ ఉంటే మాట్లాడకూడదు, ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది ప్రియంగా ఉండాలి, సత్యమైనా సరే అది వేరే వాళ్ళకి హర్ట్ చేయకూడదు. హర్ట్ చేస్తుంది అంటే నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యం కూడా మాట్లాడకూడదని. మూడోది హితంగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. లొడలొడ మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఉపయోగపడింది మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా అంటే ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఆ మాటలకి ఉన్నాయంటే మాట్లాడండి. ఏ ఒకటైనా ఫెయిల్ అయిందంటే నిశ్శబ్దంగా ఉండండి. స్వామి స్టూడెంట్స్ కి చాలాసార్లు టాక్ లెస్ వర్క్ మోర్ అండ్ స్టడీ మోర్, స్టూడెంట్స్ కి స్టడీ మోర్ అని చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి వర్క్ మోర్, టాక్ లెస్ వర్క్ మోర్ అని చాలా రిపీటెడ్ గా చెప్తూ ఉండేవారు. ఒకసారి త్రయీ బృందావనంలో స్వామి ఈ సైలెన్స్ గురించి, దాని విశిష్ట గురించి చెప్తూ ఒక గంట సేపు డిస్కోర్స్ ఇచ్చారనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సైలెన్స్, ఎక్కువ మాట్లాడితే ఎలా ఆహ్వానికరం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ పిల్లల్లో ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చింది, అదేంటి స్వామి మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు అంటూనే గంట సేపు మాట్లాడారు అని అని ఒక ఆలోచన వచ్చిందనమాట. అది పసిగట్టిన స్వామి ఆ డౌట్ కూడా నివారించడానికి ఏమన్నారంటే, మీలో అందరూ ఏదో ఆలోచిస్తున్నారు కదా నేను ఇంతసేపు మాట్లాడకూడదని ఇంతసేపు మాట్లాడుతున్నానని, మీరందరూ మీ బాడీస్ అన్ని ఒక రేడియో సెట్ లాంటిది, వాటిలో ఎనర్జీ బ్యాటరీ నుంచి వస్తుంది, మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది, నాట్ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది. కానీ నా బాడీ రేడియో లాంటిది కాదు, నేను జనరేటర్, నేనే ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటానన్నమాట. అది డిఫరెన్స్. స్వామి ఏ మాటలు మాట్లాడినా సరే ఆ శక్తి స్వామే సృష్టిస్తున్నారు, మనలో మాట్లాడే శక్తి కూడా స్వామే ఇచ్చింది. అందుకనే ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ బి హర్డ్ అంటుంటారు. మన మనస్సు స్థిరంగా ఉంటేనే లోపల భగవంతుని యొక్క వాయిస్, కాన్షియన్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వచ్చేవి వినపడాలి, మనకి వినపడాలి అంటే మనస్సు కామ్గా ఉండాలి. అందుకనే పూర్తి సైలెన్స్ మంచిది కాదు, ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, దాని విశిష్టత గుర్తించి మాట్లాడాలి సందర్భం బట్టి.
1: సో మనకి సైలెన్స్ అంటే ఉత్తి మాటలు మాట్లాడడమే కాకూడదు, బట్ మన మైండ్ కూడా థాట్స్ అనేవి ఎక్కువ వేవర్ అవ్వకూడదు. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఏదైనా మాట్లాడే ముందు 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి మనం మాట్లాడే. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనకి సత్యంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, అవతల వాళ్ళకి హితంగా కూడా ఉండాలి ఆ మాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది.
3: మేము క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాము, కానీ ఏ పని బంధువుల్లో వేరే వాళ్ళ గురించి మాతో చాలా చెడుగా చెబుతారు, ఏ పని సరిగ్గా చెయ్యరు, కానీ బయటకి మాత్రం అందరితో ప్రేమగా నటిస్తారు. ఇలాంటి వాళ్లతో ఎలా మెలగాలి?
0: ఏబీసీ ఆఫ్ లైఫ్ అంటే స్వామి ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఇంకోటి అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఈ మూడు చెప్తుంటారు తరచుగా. మీరు కరెక్ట్ గా ఉన్నా సరే తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీకు కావాల్సింది, మీకు సంబంధించిన వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అన్న మాత్రమే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి రైట్ అండ్ ఆల్సో అపియర్ టు బి రైట్. మీరు డిసిప్లిన్ గా ఉన్నది ఎవరికోసం? మీకోసమే. వేరే వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా, వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారా అభినందిస్తారా, అలా చేస్తారని డిసిప్లిన్ గా ఉండట్లేదు మీరు. కానీ అలా చేసినా సరే వేరే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అది వాళ్ల మెచ్యూరిటీకి వదిలేయాలి, దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్లకి జస్టిఫై చేయక్కర్లేదు నేను ఎందుకు ఇలా ఉన్నానో, మీకు తెలిస్తే చాలు. మీరు వేరే వాళ్ళ నుంచి గుర్తింపు కానీ వాళ్ళు ప్రశంసించట్లేదు ఏంటా అన్న భావనలు వస్తున్నాయంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక అడవిలో ఒకడు నడుస్తూ కాళ్లలో ఒక పాయిజనస్ ముళ్ళు గుచ్చుకుంది, పాయిజనస్ ఒక ఎవరో ఒక యారో వేశాడు, ఒక బాణం వదిలాడు, ఆ బాణం వచ్చి గుచ్చుకుంది, చుట్టూరా చూశాడు కనపడలేదు. ఇప్పుడు ఆ గుచ్చుకున్నది ఆ పాయిజన్ ఒంట్లో అలాగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ట్రైబల్స్ వచ్చి అది వెంటనే తీయడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రయత్నిస్తుంటే వాళ్ళు వాడేమో వద్దంటాడు, అలా ఉన్నాయి అంటాడు. అదేంటి ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇది నాకు ఎవడు గుచ్చాడో తెలిసేదాకా దీన్ని తీయడానికి వీల్లేదు. అంటే అది ఎవడికి నష్టం? నాకు తెలిసేదాకా నన్ను వాడెందుకు అపార్థం చేసుకున్నాడు, ఎవడు నా మీద కక్ష ఉంది, వాడు నాకు ఇప్పుడు తెలిసేదాకా నేను తీయనివ్వనంటే అది మూర్ఖత్వం కదా. దానివల్ల ఎవడికి నష్టం? అది ఎవడైతే కొట్టాడో వాడు లేడు అక్కడ, ఎవరైతే సహాయం చేద్దాం అనుకుంటున్నాడో వాడు కూడా చేయనివ్వట్లేదు వీడు. అంటే ఏంటంటే ఎవరో ఏదో అన్నారు అని మనం చేయాల్సింది మనం మానేయకూడదు. మనం వాళ్ళ మాటలేం పట్టించుకోకర్లేదు.
3: సో మనం డిసిప్లైన్ గా ఉండడం వల్ల మనకే మేలు అంటారు. థ్యాంక్ యూ సార్.
1: సార్, మేము ఈ రేడియో సాయి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు మార్నింగ్ 108 టైం సాయి గాయతి చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే రోజు చేస్తూ వచ్చాం, కానీ కొన్నిసార్లు కాలేజ్ క్లాసెస్ వలన సేమ్ టైం ఫాలో అవ్వలేకపోయాము. ఇది కొంచెం బాధ కలిగించింది. అలాగే ఇక ముందు కూడా డైలీ సాయి గాయతి చేయాలని ఉంది, కానీ ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు. మీరు ఏదైనా సలహా ఇస్తారా?
0: ఇంతకుముందు చెప్పినట్టు రోజుకి 24 గంటలు అందరి దగ్గర ఉండేది. వాటిని ఉపయోగించుకునే మనం అన్ని పనులు చేయాలి. మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఫంక్షన్ అని ఉంటుంది. టైం ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మైండ్. మన మనస్సు మీద మనకి ఎంత నిగ్రహం ఉంటే టైంని అంత బాగా ఉపయోగించుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన మనస్సు ఏదో ఒక కార్యక్రమంలో పూర్తిగా లీనమైపోతే అసలు టైం ఎలా పాస్ అవుతుందో తెలియదు. కానీ ఏదైనా మనకి బోరింగ్ అనిపిస్తే ఆ ఒక నిమిషం కూడా గంట సేపు అసలు టైం కదలట్లేదు ఏంటా అని అనిపిస్తుంది. సో ఈ భావన ఎలా కదులుతుంది, ఎలా కలుగుతుంది? టైం మాత్రం ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు, కానీ మన ఎక్స్పీరియన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. సో మనకి రోజులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ సపోజ్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నేను ప్రతిరోజు 5 o'clock ఆ టైం పెట్టుకున్నాను మానకుండా ఈ యాక్టివిటీ చేస్తానని. కానీ భౌతికంగా బయట ఆ యాక్టివిటీ జరుగుతుందో లేదనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 5 o'clock టైంకి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు రాకపోవచ్చు, లేకపోతే ఆ రోజు ఫుట్బాల్ దాంట్లో గాలి వెళ్ళిపోయి అది చొట్టబడిపోయి ఉండొచ్చు, అది చేయలేము, లేదంటే వాన పడుతుంది. ఇలాంటి బోల్డ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది భౌతికమైన ఎక్స్టర్నల్ యాక్టివిటీ అయితే, కానీ ఆధ్యాత్మిక సాధనకి కావలసింది మనసు మాత్రమే. అది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. నాకు టైం దొరకట్లేదు అంటే స్వామికి చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక హౌస్ వైఫ్ ఉంది, రోజంతా వెజిటేబుల్స్ కట్ చేయడం, లేకపోతే వంట చేయడం, లేకపోతే బట్టలు ఉతకడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ నాకు భగవచ్చింతన చేసే టైం లేదు అని చెప్తే స్వామి ఏమంటారంటే, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక వేరు, నా నేను చేసే పనులు వేరు అని కంపార్ట్మెంటలైజ్ చేయకూడదు. ఏ పనులు అయినా సరే ఆధ్యాత్మిక అంతర్లీనమై ఉండాలి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కోస్తున్నానంటే నా అహంకారాన్ని కట్ చేస్తున్నాను అని అనుకో, అప్పుడు అదే భౌతికమైన యాక్టివిటీ సాధన కింద మారుతుంది. అలాగే నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, మాలిన్యం, యువర్ వాషింగ్ అవే ద డర్ట్, అదే నీ మనసు యొక్క మాలిన్యాన్ని వదిలించుకుంటున్నావు అన్న భావంతో చేస్తే అది సాధన అయిపోతుంది. మీరంతా హైదరాబాద్ లాంటి సిటీలోంచి వస్తున్నారు కాబట్టి సిటీలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు, చాలాసేపు రోడ్డు మీదే ఉంటారు. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు ట్రాఫిక్ ఒక శాపం కింద మారింది సిటీలో. కానీ శాపాలని శాపానుగ్రహం అంటారు. అంటే ఏంటి, అనుగ్రహం ఉంటేనే అలాంటి శాపం దొరుకుతుందన్నమాట. అంటే ఎనీ ప్రాబ్లం కెన్ బి సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఆ టైంలో వెళ్లేటప్పుడు మీరు మానసికంగా మీ మనసు మీ దగ్గరే ఉంది కదా, ఆ టైంలో సాయి గాయత్రి చదవకూడదు అని ఏం లేదు కదా. సో అలా చూసుకుంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు, నడిచేటప్పుడు, ఏ టైంలో అయినా సరే 108 ఏంటి, 1008 టైమ్స్ కూడా సాయి గాయత్రి చెప్పగలిగే టైం దొరుకుతుంది. అంటే మీరు పూజా రూమ్ లోనే కూర్చుని చేస్తేనే భగవంతుడు వింటాడు, మిగతా టైంలో లేడు అంటే వినేది వినేవాడు కూడా లోపలే ఉన్నాడు, కానీ మీరు అది వినిపించడానికి మీ మనసు బయట ఉంది కాబట్టి మీరు చేయట్లేదు. అందుకనే ఆధ్యాత్మిక సాధన అనేది లోపల చేయాల్సింది. శివ మానస పూజ అని ఆదిశంకరాచార్య గారు ఒక స్తోత్రాన్ని, రత్నై కల్పిత మాసనం హిమజలైహి స్నానం చ దివ్యాంబరం అని ఒక పెద్ద స్తోత్రాన్ని రాశారు. ఏదైనా మానసికంగా చేయాలంటే దానికి కరువేం లేదు, దానికి సమయం అవసరం లేదు, వెల్త్ మనీ ఇవేం అవసరం లేదు. ఒక బంగారు రత్నై కల్పిత మాసనం, ఆ ఆసనాన్ని రత్నాలతోటి సృష్టించవచ్చు, పాదుకలు ఇవ్వచ్చు, పట్టు వస్త్రాలు పెట్టచ్చు, అన్ని మనకి మనం పంచవక్ష పర్వాణాలు వడ్డించవచ్చు, ఇవన్నీ మానసికంగా సృష్టించి భగవంతుడికి అర్పితం చేయొచ్చు. భగవంతుడు భౌతికంగా చేయమని ఎప్పుడు అడగడు. మనసుకు సంబంధించిన విషయాల్లో సాధన అనేది 24/7. స్వామి ఏమంటారంటే మీరు అసలు ఊపిరి పీల్చుతూనే సోహం సోహం సోహం అని ఊపిరి తీసుకున్నప్పుడు విడిచినప్పుడు కూడా కంటిన్యూస్ గా సహ అహం నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి అని అంటూ సాధన చేయొచ్చు. సో మనసుకు సంబంధించిన విషయాల్లో సమయం లేదు అని అనడానికి లేదు, సాధనకి అది అడ్డు కాదు.
1: అంటే దేర్ ఇస్ అ వెల్ దేర్ ఇస్ అ వే అంటారు కాబట్టి సో మనం ఏ సిచ్యువేషన్ అన్నా చేసుకోవచ్చు. సాయి గారు
0: ఖచ్చితంగా.
1: థ్యాంక్ యూ సార్.
2: నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మా కొలీగ్స్ కొందరు ఒక ఫైల్ చూసి సైన్ పెట్టాల్సి ఉంది. దానికి వాళ్ళు టైం ఉన్నా ఆ పని చేయకుండా వేస్ట్ మాటలతో టైం పాస్ చేస్తూ డిసిప్లిన్ లేకుండా ఉన్నారు. వాళ్ల వర్క్ నా వర్క్ రిలేటెడ్ కాబట్టి నా వర్క్ కూడా డిలే అవుతుంది. ఇలా చాలాసార్లు జరిగింది. అటువంటి వాళ్ళకి టైం మరియు వర్క్ ఇంపార్టెన్స్ ఎలా తెలియజేయాలి?
0: ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు మనం ఎప్పుడు వేరే వాళ్ళకి తెలియజేయాలి అంటే మనం ఆదర్శంగా ఉంటే అదే సగం చూసి ఆదర్శాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. వర్క్ ప్లేస్ లో మీకు తెలిసిన వాళ్లే కాబట్టి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద మనం డిలే చేస్తున్నావా లేదా మన ఏరియా ఆఫ్ వర్క్ లో ఫస్ట్ స్టెప్ అది. అది చేస్తున్నాం అంటే మనం చేస్తున్నా సరే వేరే వాళ్ళు చేయకపోవడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుందంటే మనం సత్యం ప్రియం హితం ఇది చేయకపోతే ఏమవుతుంది అని ప్రీతిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ట్రై చేయాలి. వాళ్ళు మన సబార్డినేట్స్ అంటే మీ కింద పనిచేస్తున్న వాళ్ళైతే మీరు ఆ డిసిప్లిన్ గా ఎంఫసిస్ తో చెప్పచ్చు లేదు ఇది లేట్ అవుతుందని. వాళ్ళు మీ పియర్స్ కానీ బాస్ అంటే మీ సుపీరియర్స్ కానీ అయితే వాళ్ళకి నచ్చ చెప్పి లేకపోతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే సిస్టంలో ఫెసిలిటీస్ ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్ ని తీసుకెళ్ళడానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది మీ బాధ్యతలు కాదు, మీ బాధ్యత మీరు నిర్వర్తించకపోతే దాని గురించి మీరు బాధపడాలి. కానీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తుంటే అయిన పని జరగకపోతే ఎవరిదైతే ఆ బాధ్యతో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి.
3: నేను స్వామి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటాను కానీ మా స్నేహితులు బంధువులు అందరూ నన్ను మూవీస్ కి పార్టీస్ కి స్పోర్ట్స్ కి రమ్మంటారు. నాకు అటు కూడా వెళ్లాలని అనిపిస్తుంది. నేను భజనలో ఉన్న నా ఆలోచన మాత్రం నా ఫ్రెండ్స్ మీదనే ఉంటుంది. దానిని ఎలా కంట్రోల్ చేయాలి?
0: స్వామి ఆధ్యాత్మిక సాధనలో అంటే డిసిప్లిన్ లో రెండు మార్గాలున్నాయంటారు, శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయో మార్గం ప్రేయో మార్గం అంటారు. శ్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో అది శ్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను ప్రపంచం వైపు తీసుకెళ్తుందో దాన్ని ప్రేయో మార్గం అంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ నిన్ను దేనికైతే రమ్మని పిలుస్తున్నారో అది దానివల్ల నీకు మంచిదా కాదా లేకపోతే నీకిష్టమైందా అది. శ్రేయో మార్గం అంటే ఏదైతే నీకు మంచి చేకూరుస్తుందో దాన్ని శ్రేయో మార్గం అంటారు. ప్రేయో మార్గం అంటే ఏది నీకు మనసుకి నచ్చుతుందో అది చేయడం ప్రేయో మార్గం. ప్రేయో మార్గం టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దేనికి పిలుస్తున్నారు, ఏదో సినిమా చూడడానికో లేకపోతే ఒక పార్టీకో లేకపోతే దేనికో, దాని నుంచి వచ్చేది ఆ ఆనందం టెంపరీ, పర్మనెంట్ ఆనందం కాదు. కానీ ఆధ్యాత్మిక సాధన ఏదైతే మన భజన చేయడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ మనసుని క్లీన్ చేసేవి కాబట్టి దాని నుంచి వచ్చే ఆనందం పర్మనెంట్ గా ఉంటుంది. సో మనం చాయిస్ చేసుకోవాలన్నమాట జీవితంలో ప్రతిదీ చాయిస్. స్వామి దీనికి ఏం గైడ్ లైన్ ఇస్తారంటే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యం అహోరాత్రం స్మర నిత్యం అనిత్యతం. ఎప్పుడైనా చాయిస్ ఉన్నప్పుడు ఇది చేయాలా అది చేయాలంటే ఫస్ట్ థాట్ ఏం కావాలంటే ఇది పర్మనెంటా అది పర్మనెంటా, నాకు ఏదైతే పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని పట్టుకోవాలి, అది నిన్ను భగవంతుడి వైపు తీసుకెళ్తుంది. టెంపరీ దాన్ని పట్టుకుంటే అది ఆ రోజుకి అయిపోతుంది కానీ నెక్స్ట్ రోజు కూడా ఆనందం అలాగే కంటిన్యూ అవ్వదు. సో ఏ మార్గం చూస్ చేసుకోవాలన్నా సరే అది నీ నీకు ఏది మంచిదో డిస్క్రిమినేషన్ యూజ్ చేసి, బుద్ధిని యూజ్ చేసి దాన్ని చూస్ చేసుకోవాలి. అందుకనే భగవంతుడు ఒక్క మనిషికి మాత్రం ఎలాగైతే వాక్ ఇచ్చాడో అలాగే బుద్ధి కూడా ఇచ్చాడు. మనసు నుంచి మనసు రకరకాల ఆలోచన చేసి రకరకాల కోరికలు కోరుతుంది, అవన్నిటినీ ఆచరణలో పెట్టడానికి కుదరదు. నీకు ఇది చేయాలనుంది అది చేయాలని అంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి దీటిని ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎవరు చూస్ చేసుకుంటారు? బుద్ధి చూస్ చేసుకుంటుంది. అందుకనే మనం గాయత్రి మంత్రం చెప్పినప్పుడు ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధిని ప్రకాశింపజేయు అని ప్రార్థిస్తాం. ఎందుకంటే అది కరెక్ట్ గా ఉంటే నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్లాలో కరెక్ట్ గా చూపిస్తుంది ఆ డిస్క్రిమినేషన్. కానీ దానికి ఇది మంచిదా అది మంచిదా అన్న జ్ఞానం నీకు ఆల్రెడీ తెలుసుండాలి. ఆల్వేస్ చూస్ ద పర్మనెంట్ ఓవర్ ది టెంపరీ. ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో దాన్ని పట్టుకోవాలి. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహం ఉన్నప్పుడు నీ జీవితంలో మిగతా అన్ని విషయాలు కూడా దాంట్లో సక్సెస్ హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది.
3: అంటే మరి మనం ఎంచుకున్న దారే మనకు మార్గం చూపిస్తుంది.
0: ఆ దారి ఈ శ్రేయస్సున్న దారిని ఎన్నుకోవాలి.
3: థ్యాంక్ యూ సార్.
1: సార్ ఫోన్ ఇస్తానో లేదా టీవీ పెడతారో కానీ మా అక్క పిల్లలు అన్నం తిననని మారం చేస్తారు. మొదట్లో వాళ్ళు భోజనం చేయాలని నేనే అలా అలవాటు చేశాను, కానీ ఇప్పుడు ఆ అలవాటు మార్చలేకపోతున్నాను. మా అక్క నన్ను తిడుతోంది, నువ్వే అలా అలవాటు చేశావని అంటోంది. వాళ్ళని ఏ విధంగా మళ్లీ మంచి మార్గాల్లో పెట్టాలి?
0: ఒక విత్తనం వేసి ఒక మొక్క మొలిసిన తర్వాత ఆ మొక్క పక్కకి ఎదుగుతోంది అని అనిపిస్తే అది అనిపించినప్పుడే దానికి ఒక ఆలంబనం ఇచ్చి స్ట్రెయిట్ చేయాలి. ఎందుకంటే అది పెరిగే కొద్దీ దాని బలం పెరుగుతుంది. అప్పుడు వంచడం చాలా కష్టం. మొక్కై వంగనది మ్రానై వంగున అంటారు. అది పెద్దదైపోయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ చేస్తానంటే అది వంగదు, విరిగిపోతుంది. అలాగే పర్టికులర్ గా ఈ పోకడి ఈ మధ్యన మొదలైంది. ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి వాళ్ల మనసుని డైవర్ట్ చేస్తే కానీ అన్నం తింటలేదు. ఏ సెల్ ఫోన్ చూపించడం లేకపోతే ఏ కార్టూన్ చూపించడం ఏదో ఒకటి చూపించి వాళ్ల చేత అన్నం. ఇంతకుముందు ఎలా డైవర్ట్ చేసావంటే చందమామ నేను దాన్ని చూసి అమ్మలో అన్నం పెట్టేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల ఉంటే చందమామ కనిపించదు, ప్లస్ పొల్యూషన్ వల్ల కూడా లేకపోతే చందమామ క్వశ్చనే లేదు. లోపల ఇప్పుడు మేనేజ్ చేయాలి, చందమామ లేడు, వేరే ఏదో డిస్ట్రాక్షన్ కావాలి. చేతిలో ఉంది సెల్ ఫోన్ లేకపోతే టీవీ ఏదో ఉంది కాబట్టి దాన్ని చూపించేసి వాళ్ళకి భోజనం పెట్టేస్తున్నారు. అన్నం బ్రహ్మ అంటారు. అంటే అసలు మనం బతకడానికి ఈ దేహంలో ప్రాణం ఉండాలి అంటే అన్నం అవసరం. అంత విలువైన దాన్ని అంత చులకనగా చూస్తే దేవుడికి అంటే బ్రహ్మకి డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అదేదో టైం పాస్ కింద చూస్తూ దాన్ని తిన్నామంటే. ఇంకోటి ఏమంటారంటే జైసా అన్న వైసా మన్ అంటారు హిందీలో. అంటే నువ్వు ఎటువంటి ఆహారం లోపల తీసుకుంటావో అటువంటి ఆలోచనలే వస్తాయని. సో అన్నం తీసుకునేటప్పుడు నువ్వు ఏదో రాజసికమైనవేవో చూస్తూ అవి తీసుకుంటే ఆ వైబ్రేషన్స్ ఆ భావాలు కూడా అన్నంతో మిక్స్ అయ్యి నీ మనసుని ప్రభావితం చేస్తాయి. అలాంటి పిల్లలు పెరిగే కొద్దీ అలాంటి భావాలే ఏదైతే వాళ్ళు చూస్తున్నారో టీవీల్లో అన్నం తినేటప్పుడు అది మనసుని ప్రేరేపితం చేసి అటువంటి పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారు. అందుకనే అలాంటి హ్యాబిట్స్ కల్టివేట్ చేయకుండా ఉండాలి. ముందు అలాంటివి అడిగినా సరే పిల్లలు అడుగుతారు లేకపోతే ఏడుస్తారు మానం చేస్తారు, అయినా సరే అలాంటి అలవాటుని చెయ్యకూడదు. ఒకవేళ అంటే స్వామి ఏమంటారంటే ఒక మేక ఉంది, మేక గడ్డి చూడగానే తినడానికి వచ్చేస్తుంది. ఎందుకంటే దాని తత్వం అది, గడ్డి చూస్తే తింటుందని. కానీ నువ్వు కరెక్ట్ గా ట్రైన్ చేస్తే దాన్ని ఆ మేక కూడా గడ్డి తినకుండా చేయొచ్చు. ఒక చిన్న గడ్డి తింటున్నప్పుడల్లా దాని మీద ఒక పెద్ద గట్టి దెబ్బేస్తే అలా ట్రైన్ చేస్తే దాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ గడ్డి చూస్తే అది ఆ పెయిన్ జ్ఞాపకం వస్తుంది అనమాట. వచ్చి ఇది తినే కంటే తినకుండా ఉండే మంచిదని మేకను కూడా దాని స్వతహాగా ఉన్నదని కూడా ఆ హ్యాబిట్ ని హ్యాబిట్ ద్వారా ప్రాక్టీ అంటే అభ్యాసం ద్వారా ట్రైనింగ్ ద్వారా దాన్ని మార్చచ్చు. ఒకవేళ హ్యాబిట్ అయిపోయిందంటే దాన్ని మార్చడం కోసం హ్యాబిట్ మార్చడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. స్వామి హ్యాబిట్ గురించి ఒక చిన్న ఇంగ్లీష్లో స్వామి ప్రతి పదం మీద ప్లే ఆఫ్ వర్డ్స్ అంటారు. హ్యాబిట్ అనేది HABIT. ఒక చెడ్డ అలవాటును పోగొట్టుకోవాలంటే ఎంత కష్టమో ఆ హ్యాబిట్ వర్డ్ ద్వారా తెలుస్తుంది. అది హెచ్ అనేది తీసేసి పడేసినా సరే ఇంకా అ బిట్ రిమైన్స్. ఫస్ట్ హ్యాబిట్ రిమైన్స్, హెచ్ తీసేసావు, అ బిట్ రిమైన్స్. ఏ తీసేస్తే బిట్ రిమైన్స్, బి తీసేసినా ఇట్ రిమైన్స్. అలాగే ఉండిపోతుంది అలాగా. అంటే అంత కష్టం దాన్ని జిడ్డులాగా అది వదులుకోవడం చాలా కష్టం. దానికి మరి ఏదో ఒక మార్గం సూచించాలి కదా. దానికి ఏం చెప్తారంటే ఒక చిన్న కథ చెప్తుంటారు స్వామి. ఒకడు ఒక అలవాటికి బానిస అయిపోయి డ్రగ్స్ తీసుకున్న అలవాటు బానిస అయిపోయి రోజుకి ఇంత క్వాంటిటీ ఏదో తీసుకునేవాడు. వాడికి పోగొట్టుకోవాలి ఉంది కానీ అది ఎంత బానిస అయిపోయాడంటే ఏం చేసినా సరే నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ ఊరికి ఏదో మహాత్ముడు వస్తే ఈయనైనా చేయగలడేమో అని ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి నాకు ఇలాంటి అలవాటు ఉంది, నాకే సిగ్గుగా ఉంది, ఇలా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు, ఏదో ఒక మార్గం సూచించరా అని అడుగుతాడనమాట. అడిగితే ఆ మహాత్ముడు అంటాడు, ఒక చాక్ పీస్ ఇచ్చి దాని వెయిట్ ఎంత ఉందో, ఈ రోజు ఎంత తీసుకుంటున్నావో అది సేమ్ వెయిట్ చాక్ ఓ శుద్ధ ముక్క ఇచ్చి రోజు ఈ శుద్ధ ముక్క ఎంత వెయిట్ ఉందో అంత నువ్వు తీసుకొచ్చి పర్వాలేదంట. అంటే నేను కంటిన్యూ చేయించాను, రోజు కంటిన్యూ చేయం పర్వాలేదని. కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ శుద్ధ ముక్కతోటి రోజు ఓం అనే 3 సార్లు రాయని. సో రోజు ఓం ఓం ఓం అని రాస్తున్నాడు. అది చిన్న చిన్నది అవుతూ ఉండగా ఎంత వెయిట్ ఉందో అంత మాత్రమే దాన్ని తీసుకోమని చెప్పాడు. రోజు రోజుకి దాని వెయిట్ తగ్గిపోయి ఒక రోజు మానేసి. అలాగా మనసుని ట్రైన్ చేయొచ్చు హ్యాబిట్స్ ని పోగొట్టడం కోసం. గుడ్ హ్యాబిట్స్ అయితే ట్రైన్ చేసుకోవచ్చు, అది రిపీటెడ్ గా చేస్తూ ఉంటేనే వాసనలు అవుతాయి. చెడ్డ వాసనలు పోగొట్టుకోవాలంటే సాధన ద్వారానే, డిసిప్లిన్ ద్వారానే దాన్ని నెమ్మదిగా తొలగించుకోవచ్చు.
1: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళు మంచి మార్గాల్లో ఉంటారు.
0: వాళ్ళకి ఇష్టం, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్లే అది కావాలని మనం చేస్తుంటారు. కానీ అప్పుడే వాళ్ళని ట్రైనింగ్ చేయాలి. కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ వయసు నుంచే మొదలు పెట్టాలి.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.
2: నేను చిన్నప్పటి నుండి బాలవికాస్ స్టూడెంట్ ని. సో ఈ మార్గంలోనే ఉంటూ ప్రేమతో మెలగాలనే భావనతోనే పెరిగాను. ఇప్పుడు నేను కూడా బాలవికాస్ క్లాసెస్ చెప్తుంటాను. బాలవికాస్ పిల్లలు ఒక్కొక్కసారి మొండితనంతో నా మాట వినట్లేదు. అప్పుడప్పుడు చిన్నగా దండిస్తుంటాను. మరి ఇది క్రమశిక్షణ కింద ఉల్లంఘించినట్లేనా? అలాగే పిల్లలను క్రమశిక్షణ పెట్టే క్రమంలో కొన్నిసార్లు మందలించాల్సి వస్తుంది, ఇది మంచిదా కాదా?
0: పిల్లలకి ఒక వయసు వచ్చేదాకా వాళ్లకి ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్లకి అవగాహన ఉండదు కాబట్టే ఆ రెస్పాన్సిబిలిటీని పెద్దవాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళట్లేదు అంటే దాని రెస్పాన్సిబిలిటీ పెద్దలదే కాబట్టి వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి. స్వామి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. వాడు స్కూల్లో చిన్నప్పటి నుంచి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. చేస్తూ ఉంటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. వచ్చేసే తీసుకొచ్చినప్పుడు అమ్మ ఏమనలేదు చాలా ఆనందపడి, ఎందుకంటే చిన్న చిన్న వస్తువులన్నీ వాడే తెచ్చేసుకుంటున్నాడు, మనం కూడా అరేంజ్ చేసుకోకర్లేదని ఏమనలేదు. పెద్ద అయిన తర్వాత ఓ పెద్ద గజ దొంగ మారాడు. దాని తర్వాత పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేశారు. జైల్లో వచ్చేసినప్పుడు అమ్మ చూడడానికి వచ్చినప్పుడు వాడు చాలా కోపపట్టి కొడతాడు అమ్మని. ఎందుకు నువ్వు కొడుతున్నావంటే, నేను చిన్నప్పుడే ఫస్ట్ టైం చేసినప్పుడే నువ్వు నన్ను గట్టిగా ఇచ్చి ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పుంటే ఈ రోజు నేను ఇప్పుడు జైల్లో ఉండేవాడిని కాదు కదా అని ఆ రెస్పాన్సిబిలిటీ అమ్మ మీద. సో పేరెంట్స్ డే లేకపోతే పేరెంట్స్ మాతా పితా గురు దైవం, ఒక పిల్లవాడి పర్సనాలిటీని మోల్డ్ చేయాలంటే పేరెంట్స్ గురువులే. సో ఒక బాల్ వికాస్ గురువుగా ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే దండించినా సరే వాడు బాగుపడతాడు అని తెలిస్తే మీకు ప్రేమ ఉండాలి, దండనతో పాటు ప్రేమ ఉండాలి. ఊరికే ప్రేమ లేకుండా దండన మాత్రం చేస్తే పిల్లలు దాని వాల్యూ తెలియదు అనమాట వాళ్ళకి. క్రోధం రౌద్రం అని రెండు రకాలు ఉంటాయన్నమాట. కోపం అంటే రెండు రకాలు, క్రోధం రౌద్రం. క్రోధం అంటే నాకు నచ్చింది నువ్వేదో చేయలేదు, నాకు నీ మీద కోపంగా ఉంది, అది క్రోధం. రౌద్రం అంటే నీకు ఏదైతే మంచిది కాదో వేరే వాళ్ళకి నీ బాధ కలిగిస్తుందో అది నువ్వు చేస్తున్నావు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి నేను కోపం తెప్పించుకున్నట్టు నటిస్తే అది రౌద్రం. అది ధర్మ సంస్థాపన అంటే మంచిని స్ప్రెడ్ చేయడం కోసం చేసేది రౌద్రం. రాముడికి రావణుని మీద కోపం రాలేదు, కోపం లేదు, కానీ రౌద్రం చూపించాడు. కృష్ణుడు శిశుపాలుణ్ణి లేకపోతే కంసుడిని చంపినా సరే అదంతా రౌద్రం, ఎందుకంటే అది ధర్మస్థాపన కోసం చేసింది. సో మనం వేరే వాళ్ల మంచి కోసం ఏదైనా చేస్తే అది కఠినంగా అనిపించినా సరే అది వాళ్ళకి మేలు చేస్తుంది కాబట్టి దాంట్లో పొరపాటు ఏం లేదు.
2: థ్యాంక్ యూ
1: సార్. ఇక చివరి ప్రశ్న. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక సందర్భంలో డిసిప్లిన్ గురించి చెప్తూ, డిసిప్లిన్ ని మనం ఫాలో అవ్వాలంటే ముందుగా దైవం పట్ల ప్రేమ, అలానే మనం దైవానికి దగ్గర అవ్వాలనే భావన ఉండాలి అని అంటారు. దైవం పట్ల దృఢ విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
0: స్వామి, దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి అని ఈ క్రమంగా ఈ మూడు ఒకటి ఉంటే మిగతావి ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్తారన్నమాట. దీంతో పాటు భక్తులకి స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా ఏం చెప్తారంటే ఫాలో ద 5 D's. ఏంటా డీస్? ఫస్ట్ డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్. ఈ 5 qualities ఉంటే నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతావు, ఆనందంగా కూడా ఉంటావు అని స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలి అంటే నీకు ఎవరి గురించి ఎవరి మీదైనా ప్రేమ పెంచుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ గురించి తెలియాలి కదా. తెలియని వాళ్ళని నువ్వు ప్రేమించగలవా? కష్టం. అందుకని ప్రేమ పెరగాలి అంటే వాళ్ళ గురించి తెలియాలి. అంటే భగవంతుడు స్వామిని ప్రేమించాలి, దైవ ప్రీతి ఉండాలంటే భగవంతుని యొక్క లీలలు వినాలి. మనం భాగవతం చదివినా రామాయణం చదివినా ఓహో భగవంతుడంటే ఇంత కరుణ కలగాడు, ఇంత పెద్ద హృదయం, ఇంత ప్రేమ కలిగిన వాడు, మనకి ఇంత చేశాడు అన్న భావన కలిగితే ఆ గ్రాటిట్యూడ్ నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. అది ప్రేమ ఫస్ట్ ఉంటే స్వామి అంటూ ఉంటారు, దేర్ ఆర్ 4 stages. చమత్కార్ లీడ్స్ టు సంస్కార్. సంస్కార్ 4 కార్లున్నాయి. చమత్కార్ నుంచి సంస్కార్, సంస్కార్ నుంచి పరోపకార్, పరోపకారం నుంచి సాక్షాత్కార్. సాక్షాత్కారం కావాలి, అది కావాలంటే ముందు చమత్కార్, ఓహో వీళ్ళు ఇలా చేస్తాడా అని ఒక వండర్ ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఆ వండర్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా ఓకే ఈయన్ని నమ్మచ్చు, ఆ ట్రస్ట్, ఆ ఫెయిత్ లోపల పెరుగుతుంది. పెరిగినప్పుడు సంపూర్ణంగా మనం భగవంతుడికి అర్పితమైపోతాం అన్నమాట. నువ్వు ఏదైనా చేసుకున్నాను నేను రెడీగా ఉన్నాను, అప్పుడు సంస్కరించడం మొదలు పెడతారు. ఒక రాయిని ఒక మూర్తి కింద మలచాలంటే దాన్ని కొట్టాలి. కొట్టి కొట్టి కొట్టి ఏదైతే అవసరం లేదో దాన్నంతా తీసేస్తేనే ఒక మూర్తి కింద తయారవుతుంది. ఆ మూర్తి తయారైతేనే దాన్ని అందరూ పూజిస్తారు. మనల్ని అలాంటి మూర్తిగా తీర్చిదిద్దాలి అంటే మనం ఆ ఓటు బాటిల్కి మనం విత్ స్టాండ్ దట్ స్ట్రోక్స్ ఆఫ్ ద చిజిల్ అంటారు. దాన్ని కొడుతున్నప్పుడు రెసిస్ట్ చేయకూడదు. ఆ డిసిప్లిన్ చేస్తున్నారు. మనకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటే మన విలువ, ఒక రాయికి ఎంత విలువ ఉంటుంది? ఆ రాయిని ఒక విగ్రహంగా తయారు చేస్తే దాని విలువ ఎంత ఉంటుంది? అంత విలువ తీసుకురావాలి అని స్వామి ప్రయత్నిస్తానంటే మనం దానికి డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డ్యూటీ వీటన్నిటికీ కట్టుబడి ఉండాలి. అలా చేసినప్పుడే దైవ ప్రీతి పాప భీతి కింద మారుతుంది. మనం పాపం చేయకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటాం. వేరే వాళ్ళకి కూడా సంఘనీతి కూడా పాటించి వేరే వాళ్ళు కూడా హాని కలిగించుకుంటా ఉంటాం. ఇప్పుడు మనం ఒక బైక్ నడుపుతున్నాం, బైక్ లో యాక్సిలరేట్ ఉంది, బ్రేక్ ఉంది. మనం బ్రేక్స్ స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. సపోజ్ ట్రాఫిక్ పోలీస్ చూడకపోతే మనం హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోతాం. ఎందుకు? మనం హెల్మెట్ ట్రాఫిక్ పోలీస్ గురించి పెట్టుకుంటున్నాం, మన కోసం కాదు. కానీ బ్రేక్ చెక్ చేయలేదంటే, నువ్వు ఎందుకు బ్రేక్ చెక్ చేయలేదంటే ట్రాఫిక్ పోలీస్ బ్రేక్ గురించి అడగదు కదా అని చెక్ చేయకుండా మానేస్తే అది ఎవరికి నష్టం? మనకి మాత్రమే నష్టం అయితే పర్వాలేదు. నీ బైక్కి బ్రేక్ లేకపోతే నష్టం నీకు మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను ఎదుర్కొంటారో దారిలో వాళ్ళందరికీ నష్టం అవ్వచ్చు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు ప్రమాదం జరుగుతుంది, మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. అలాగే ఎలాగైతే బ్రేక్ అవసరమో జీవితంలో మన లోపల మైండ్కి సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ చాలా అవసరం. బ్రేక్ ఎంత బాగా పనిచేస్తుందో బైక్ అంత స్పీడ్గా వెళ్ళొచ్చు. ఎందుకు? బ్రేక్ సరిగ్గా లూజ్గా ఉంది, పనిచేయట్లేదంటే అసలు నువ్వు యాక్సిలరేటర్ రేస్ చేయవు. ఎందుకంటే భయపడుతూ వెళ్తూ ఉంటావు. అంటే నీ ఎంత స్పీడ్ వెళ్లాలో అది యాక్సిలరేటర్ మీద ఆధారపడి ఉండదు, బ్రేక్ మీద ఆధారపడి ఉంటుంది. నీ సెల్ఫ్ కంట్రోల్, నీ డిసిప్లిన్ లోపల ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్ జీవితంలో ఎదురైనా సరే వెంటనే, అంటే అన్ఫోర్సిన్, సడన్ గా ఒక లారీ అడ్డ వచ్చిందంటే టక్ అని బ్రేక్ వేస్తాం, అక్కడ ఆగిపోతాం. నీకు డేంజర్ లేదు, ఎవరికి డేంజర్ లేదు. అలాగే నువ్వు డిసిప్లిన్ గా ఉంటే నీకు మంచిది, సమాజానికి కూడా మంచిది. బ్రేక్ లేని కారు లేకపోతే బైక్ ఎంత ప్రమాదమో, మైండ్ కంట్రోల్ డిసిప్లిన్ లేని మనిషి సమాజానికి అంత ప్రమాదం. సో ద బెస్ట్ వే టు డూ సర్వీస్ టు మ్యాన్ కైండ్, స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ, నేను సమాజ సేవ చేయలేకపోతున్నాను, నాకు టైం దొరకట్లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను, ఆ సేవ చేయాలని, ఈ సేవ, నువ్వు ఏ సేవ చేయక్కర్లేదు. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు డిసిప్లిన్డ్ గా ఉండగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యు కెన్ డూ టు యువర్ సొసైటీ.
1: థ్యాంక్ యూ సార్. స్వామికి ఎంతో ఇష్టమైన క్రమశిక్షణను పాటించే క్రమంలో మాకు రోజువారీ వచ్చే ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు చాలా చక్కగా మాకు అర్థమయ్యేలా సమాధానాలు వివరించి చెప్పారు సార్. మాతో పాటు ఎంతో మందికి మీరు చెప్పిన విషయాలు ఉపయోగపడతాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. ఇంత ఓర్పుగా, ఇంత ప్రేమగా ఇవన్నీ చెప్పినందుకు మాకు అందరికీ చాలా ధన్యవాదాలు సార్. సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు సందేహ నివారిణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం మేడ్చల్ యువత జనవరి 27, 2019 రేడియో సై తెలుగు స్ట్రీంలో అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం క్రమమైన శిక్షణే క్రమశిక్షణలోని 4వ అంశం పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపగలరు. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో మన స్వామిని వైకుంఠవాసి అయిన విష్ణుమూర్తిగా కీర్తించే ఒక చక్కని భజన యొక్క భావరాగ తాళాలను తెలుసుకుంటూ దానిని పాడే విధానాన్ని మనం నేర్చుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: వైకుంఠ పతే సాయి హరే, వైజయంతి మాలా ధారి, వైకుంఠ పతే సాయి హరే, హరి గోవింద హరి గోపాల, వర గోదావరి తీర విహారి, వర చిత్రావతి తీర విహారి.
0: ఈ భజన కర్ణాటక సంగీతంలోని కాపీ రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, సాధారణ గాంధారం. అదేవిధంగా ఈ రాగంలో వచ్చే అన్యస్వరాలు అంతర గాంధారం, కాకలి నిషాదం, శుద్ధ దైవతం. ఇక ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 మాత్రలు గల ఆదితాళంలో ఉంది. ఇప్పుడు ఈ కాపీ రాగంలో ఉన్న ఇతర సాయి భజనలు, కొన్ని శాస్త్రీయ కృతులను విందాం.

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు నిదానంగా ఎటువంటి వాద్య సహకారం లేకుండా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు.

మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి,

ఈ పంక్తిలోని మొదటి పదం వైకుంఠ. అదే భారతీయ పురాణేతిహాసాలలో మహావిష్ణువు నివాసంగా చెప్పబడే ప్రదేశం వైకుంఠం. వైకుంఠం ఎక్కడో దూరంగా ఉంటుందనే భావన ఉన్నంతకాలం భక్తిపూర్వకమైన సంభ్రమంలోనే మనం మునిగి ఉంటాము. వైకుంఠమనేది మన హృదయంలోనే ఉంటుంది. కుంఠితము కానిది వైకుంఠము అంటారు భగవాన్. వైకుంఠము సర్వవ్యాపకమే కాని సంకుచితం కాదు. నిరంతరం విస్తరించే స్వభావం కలది వైకుంఠం. ఒక వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు 1963 సంవత్సరంలో స్వామి ఇలా సెలవిచ్చారు, మనస్సు ఇంద్రియాలను అనుసరించినప్పుడు నీవు బంధింపబడతావు, మనస్సు బుద్ధిని అనుసరించినప్పుడు విముక్తుడవవుతావు. కనుక బుద్ధిని మాత్రమే అనుసరించే విధంగా మనస్సుకు శిక్షణ ఇవ్వాలి అన్నారు. మనస్సును ఇంద్రియ సంబంధమైన విషయాల నుండి మరల్చి బుద్ధి ఆధీనంలో ఉంచడమే వైకుంఠం అనే పదానికి సరియైన అర్థం. అయితే ఈ వైకుంఠం ఎక్కడ ఉంది? సాధారణంగా మహావిష్ణువు క్షీరసాగరంలో 7 పడగల శేషతల్పంపై

శయనించినట్లుగా చిత్రిస్తూ ఉంటారు. ఈ వైకుంఠం మనకు ఎంత దూరంలో ఉందో తెలియజెప్పే ఒక చిన్న కథను స్వామి ఒక సందర్భంలో చెప్పారు. ఒక పండితుడు గజేంద్ర మోక్ష ఘట్టాన్ని రాజసభలో వర్ణించి చెబుతున్నాడు. మకరి బారిన పడిన గజేంద్రుడు శక్తివంచన లేకుండా ఎంతో కాలం పోరాడి శక్తిని కోల్పోయి, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని మొరపెట్టుకుంటున్నాడు మహావిష్ణువుకు. గజేంద్రుని ప్రార్థన ఆలకించిన విష్ణువు శంఖచక్రాది ఆయుధాలను చేపట్టక, తన వాహనమైన గరుడిని పిలువక, కనీసం తాను ఎక్కడికి వెళ్తున్నాడో లక్ష్మీదేవికి కూడా తెలుపకనే గజేంద్రుని రక్షించడానికి సిరికింజెప్పక, శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపక, ఏ పరివారమున్ చీరక, అభ్రగ పతిం బండింపక, గజ ప్రాణావనోత్సాహియై బయలుదేరాడు. ఈ విధంగా ఆ పండితుడు మహాభారతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వివరిస్తున్న సందర్భంలో మహారాజు మధ్యలో కలుగజేసుకుని వైకుంఠం ఎంత దూరంలో ఉంటుందో చెప్పమన్నాడు. పాపం ఆ పండితుడు ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ఆయనకు తెలిస్తే కదా చెప్పడానికి. సభలో ఆసీనులయ్యున్న వారెవరికీ రాజుగారి ప్రశ్నకు సమాధానం తెలియలేదు. రాజుగారికి వింజామర వీస్తున్న పరిచారకుడు, "మహారాజా, తమరు అనుమతి ఇస్తే నేను మీ ప్రశ్నకు సమాధానం చెబుతానన్నాడు. సభాసదులంతా అతని ధైర్యానికి ఆశ్చర్యపడ్డారు. కాని రాజుగారు అతనికి అనుమతి ఇచ్చారు. అప్పుడా పరిచారకుడు, "మహారాజా, గజేంద్రుని ప్రార్థన వినపడే అంత దూరంలో వైకుంఠం ఉంది" అన్నాడు. భక్తుని హృదయాంతరాలం నుండి ఆర్తితో వెలువడ్డ ప్రార్థన వినిపించేటంత దూరంలోనే భగవంతుడుంటాడు. ఆ దైవం తన బిడ్డల ఆర్తనాదాలు విని వారి కష్టాలను తొలగించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడై ఉంటాడు అని స్వామి సెలవిచ్చారు. కనుక భక్తుల హృదయాల నుండి వెలువడే ప్రార్థన భగవంతునికి వినిపించేటంత దూరంలోనే తానుంటాడని మనం అర్థం చేసుకోవాలి. ఆర్తితో ప్రార్థించే ఏ భక్తుని ప్రార్థన వ్యర్థం కాదు. దైవం తప్పక ఆలకించి ఆ భక్తుని ఆదుకుంటాడని మనం గ్రహించాలి. రెండవ పదం పతే అనగా ప్రభువు. మూడవ పదం సాయి. ఇందులో సా అనే అక్షరం సకలైశ్వర్య సంపన్నతను సూచిస్తుంది. హరే అనగా హరి అంటే మానవులు తమ తమ జీవితాలలో ఎదుర్కొనే ఆటంకాలను అవాంతరాలను తొలగించేవాడని దీని అర్థం. మన ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే అవాంతరాలను తొలగించి కాపాడువాడు, వైకుంఠానికి అధిపతి అయిన సాయి భగవానుని ఈ పంక్తిలో కీర్తిస్తున్నాం.

వైజయంతి అనునది మహావిష్ణువు కంఠసీమను అలంకరించియుండే పుష్పహారం. ఈ హారంలోని 5 వరుసలలోని పుష్పాలు లేక రత్నాలు పంచభూతాలకు ప్రతీకలు. మాలాధారి అనగా మాలను ధరించినవాడని అర్థం. సృష్టికి మూలమైన పంచభూతాలను సూచించే 5 వరుసలలో ఉన్న పుష్పమాల వైజయంతిని ధరించే మహావిష్ణువు స్వరూపుడైన సాయి భగవానుని మనం ఈ పంక్తిలో కీర్తిస్తున్నాం. ఇక తరువాయి పంక్తి

ఇక్కడ మొదటి పంక్తియే పునరావృతమవుతుంది. విష్ణు సహస్రనామంలో వైకుంఠ అనునది విష్ణుమూర్తి యొక్క నామాలలో ఒకటిగా చెప్పబడింది. వైకుంఠ అనగా తనలో లీనమయ్యేంత వరకు భక్తులను విడువనివాడు అని కూడా అర్థమున్నది. హరి అనగా త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువు, అంతేకాక హరితవర్ణం కలవాడని అర్థం. ఆకుపచ్చ రంగు కంటికి ఇంపుగా ఉండటమే కాక మనస్సుకు శాంతిని చేకూర్చుతుంది. ఒక సందర్భంలో ఒక వ్యక్తి స్వామివారిని తమ ప్రాంతానికి విచ్చేయమని ప్రార్థించాడు. అందుకు స్వామి, అంత దూరంలో ఉన్న వైకుంఠం నుండి దిగివచ్చాను. ఈ చిన్న దూరమైన మీ నివాస ప్రాంతానికి రావడం అంత కష్టమేమీ కాదు, తప్పక వస్తాను అన్నారు. మానవాకారంలో దిగివచ్చిన భగవానుని అనుగ్రహం మానవాళికి ఎన్నో రూపాలుగా అందుతుంది. ప్రొఫెసర్ కస్తూరి సత్యం శివం సుందరంలో ఒక సంఘటనను వివరించారు. 1957లో కొందరు ప్రముఖులైన భక్తులతో కూడి స్వామి హృషీకేశ్ను సందర్శించారు. ఆ సందర్భంలో స్వామి వశిష్ఠ గుహను పావనం చేశారు. పూర్వం ఆ గుహలో ఎందరో ఋషులు తపస్సాచరించారు. శ్రీరామకృష్ణుల శిష్యుడైన బ్రహ్మానందుల వారి అనుయాయుడైన స్వామి పురుషోత్తమానంద ఆ గుహలో నివసిస్తూ తన సాధన కొనసాగిస్తున్నారు. వీరికి శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుడు మహాపురుషజీ సన్యాస దీక్ష ఇచ్చారు. స్వామి పురుషోత్తమానంద 30 సంవత్సరాలుగా ఆ గుహలో నివసిస్తున్నారు. వారికి భగవాన్ బాబావారిని తమ గుహకు ఆహ్వానించే మహద్భాగ్యం లభించింది. ఆ గుహ నుండి తిరిగి వచ్చే సమయంలో స్వామి తమ దేహాన్ని వీడి ఒక గొప్ప యోగిని రక్షించడానికి వెళ్లి వచ్చానని ట్రాన్స్ నుండి బయటకు వచ్చాక చెప్పారు. ఈ విషయం వివరంగా తెలుపుమని భక్తులంతా స్వామివారి చుట్టూ గుమిగూడి ప్రార్థించారు. స్వామి భక్తుల ప్రశ్నలకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా సుబ్రహ్మణ్యం మీకు ఆ వివరాలు చెబుతాడు అన్నారు. వెంటనే భక్తులు సుబ్రహ్మణ్యంను వెదకి తెచ్చి స్వామివారి సమక్షంలో నిలబెట్టారు. వశిష్ఠ గుహ దగ్గర నీవేం చూశావో చెప్పమన్నారు స్వామి. అతడు వెంటనే తాను చూసిన దృశ్యాన్ని స్వామికి మనవి చేయనందుకు మన్నించమని స్వామిని ప్రార్థించి ఇలా అన్నాడు. గంగానదీ జలాలపై ఒక శవం కొట్టుకురావడం చూశానన్నాడు. అయితే ఈ పవిత్ర వాతావరణంలో అటువంటి మరణవార్తను చెప్పడం అపశకునంగా భావించి తాను వెంటనే చెప్పలేదన్నాడు. అందుకు స్వామి చిరునవ్వుతో, నీవు చూసింది శవం కాదు, అతడొక మహాయోగి. నదీ తీరంలో ఒక రాతి మీద అతడు తీవ్ర ధ్యానంలో లీనమై ఉన్న సమయంలో నది ఉప్పొంగి తీర ప్రాంతమంతా జలమయం చేసింది. రాతి కింద ఉన్న మట్టి కొట్టుకుపోయి రాయి తిరగబడి దానిమీద ధ్యానంలో ఉన్న యోగి నదిలో కొట్టుకుపోసాగాడు. మొదట అంతా అతనికొక కలలా తోచింది. స్పృహ వచ్చి చూసుకునేటప్పటికీ తాను గంగానదీ జలాలలో కొట్టుకుపోతున్నానని అర్థమై తనని కాపాడమని పరమాత్మని ప్రార్థించాడు. అతడలా కొట్టుకుపోతూ ప్రార్థించిన ప్రార్థన స్వామి ఆలకించి శివానందనగర్ ప్రాంతంలో అతన్ని తీరానికి చేర్చారు. అక్కడ అతనికి అవసరమైన రక్షణ లభించింది అని స్వామి వివరించారు. స్వామి ట్రాన్స్లో ఉన్నప్పుడు రెండు చేతులతో దేనినో పట్టుకుని ఉన్నట్లు కనిపించిందని ప్రొఫెసర్ కస్తూరి రాశారు. బహుశా అలా స్వామి పట్టుకున్నది ఆ యోగి హృదయాన్నే కావచ్చు. ఇది శిష్టరక్షణ కాదా? ఆర్తితో ప్రార్థించిన వ్యక్తి స్వామి భక్తుడు కాకపోవచ్చు. కష్టంలో ఉండి కాపాడమని ఆ యోగి సత్యసాయి భగవానుని ప్రార్థించకపోయినా సర్వదేవతాతీత స్వరూపులైన స్వామికే ఆ యోగి ప్రార్థన చేరింది.
కనుకనే స్వామి తమ దేహాన్ని వీడి ఆ యోగికి ప్రాణాపాయం కలుగకుండా కాపాడి సురక్షిత ప్రాంతానికి చేర్చివచ్చారు. సాయియే విష్ణురూపుడై యోగికి రక్షణ కల్పించారు. వైకుంఠపతే సాయిహరి అన్న ఈ పంక్తిలో వైకుంఠవాసి అయిన భగవానుడు సాయి రూపంలో భక్తుల ప్రార్థనలను ఆలకించి కాచి రక్షిస్తారని మనం స్తుతిస్తున్నాము. ఇక తరువాయి పంక్తి

ఈ పంక్తిని మూడు విధాలుగా గానం చేస్తాం. హరిగోవింద, హరిగోపాల. హరి అనే పదం రెండుసార్లు వస్తుంది. గోవింద అనగా మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని సూచిస్తుంది. గోకుల బృందావనంలో కృష్ణుడు గోవులను కాచాడు. బృందమనగా గోవుల గుంపు కావచ్చు, జీవుల సమూహమూ కావచ్చు. గోవులను కాచడమనేది జీవులను రక్షించుటకు ప్రతీక. అనగా మనలోని పశు ప్రవృత్తులను నిర్మూలించి శాంతి సంతోషాలను ప్రసాదిస్తాడని దీని అర్థం. గో అనగా వేదమని కూడా అర్థం. గోవింద అనగా వేదమార్గంలో చేరదగినవాడని కూడా అర్థముంది. పరిపూర్ణ జ్ఞానానికి వేదాలు ప్రతీకలు. గోపాల అనేది కూడా కృష్ణునికి మరొక నామం. గో అనగా జీవి, జీవులను రక్షించువాడు గోపాలుడు.

వర అనగా శ్రేష్టమైన అని, వరము అని అర్థాలున్నాయి. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్లో బయలుదేరి ఉభయ తెలుగు రాష్ట్రాలలో దక్షిణ ప్రాంతంలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశంలోని పొడవైన నదులలో గోదావరి నది దక్షిణ గంగ అని పిలువబడుతోంది. ఇది నిజంగా భగవంతుడు ప్రసాదించిన వరమే. తాను ప్రవహించిన ప్రాంతమంతా సస్యశ్యామలంగా చేసి ప్రజావళికి అన్న ప్రదాయినిగా, అన్నపూర్ణగా భాసిస్తోంది తీరవిహారీ అనగా గోదావరి తీరంలో విహరించువాడని అర్థం. షిరిడీసాయి భగవానుడు కూడా గోదావరి తీరవాసియే. షిరిడీబాబా వెంకుస ఆశ్రమంలో 9 సంవత్సరాలు నివసించిన తరువాత ఒకనాడు గురువు వెంకుస బాబాను పిలిచి గోదావరి తీరానికి వెళ్లమని చెప్పాడు. ఇక తాను దేహం వీడే సమయం ఆసన్నమైనదని ఆయనకు తెలిసియే బాబాను గోదావరి తీరానికి వెళ్లమన్నాడు. షిరిడీబాబా అష్టోత్తర శతనామావళిలో ఓం శ్రీసాయి గోదావరీ తట షిరిడీ వాసినే నమః అనే నామం వినిపిస్తుంది. గోదావరి తీరంలోని షిరిడిని తమ నివాసంగా చేసుకున్న షిరిడీబాబాకు నమస్కరిస్తున్నానని దీని అర్థం. ఇక చివరి పంక్తి

ఈ పంక్తిలో చిత్రావతి కొత్త పదం. శ్రీ సత్యసాయి దివ్య అవతారంలో చిత్రావతి నదికి ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. స్వామివారు పాత మందిరంలో నివసించిన రోజులలో భక్తులను చిత్రావతి సైకతాలపైకి తీసుకువెళ్లి ఎన్నో లీలలను మహిమలను చూపేవారు. ఎన్నో వస్తువులను సృష్టించి భక్తులకు అనుగ్రహించేవారు. ఎన్నో దివ్యోపన్యాసాలను ప్రసాదించేవారు. ఈ పంక్తిలో చిత్రావతి తీర విహారీ అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారిని మనం కీర్తిస్తున్నాం. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు వాయిద్యాల సహకారంతో సాయి కులవంత్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా వైకుంఠపతే సాయిహరే అన్న ఈ భజనను నేర్చుకున్నారని భావిస్తూ మానస భజరే భజన శిక్షణ తరగతిని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. వచ్చేవారం మరొక చక్కని భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నీమమగును. కామ ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము సాధింప అర్హుడగును, అద్వితీయము సాధింప అర్హుడగును.
1: ప్రేమ స్వరూపులార, ఏకం ఏవ అద్వితీయం ప్రేమ, రెండవది కానటువంటి ఒక్కటే ఈ ప్రేమ. ఈ ప్రేమ భౌతిక విషయములపైన ప్రసరించినప్పుడు అనురాగమని, దైవ వైపున మరించినప్పుడు ప్రేమ అని రెండు పేర్లతో ప్రకటితమవుతున్నది. ప్రేమకు ప్రేమనే ఫలం, ప్రేమకు ప్రేమనే సమానము, ప్రేమ చేతనే ప్రేమను పోల్చుకొనబడుతుంది. ప్రేమను వివరించుటకు భాష కాని, వర్ణించుటకు కవిత్వము కాని చాలవు. ఇట్టి పవిత్ర ప్రేమకు ప్రేమనే సాటి. ప్రపంచమును అమృతము అతి మధురమైనదని అన్ని శాస్త్రములు కూడా వివరించుచున్నది. కాని అట్టి మధురమైన అట్టి తీయనైన అమృతము కూడా ప్రేమ చెంత చప్పిడిగా మారిపోతుంది. కనుక ప్రేమతత్వము ఇట్టిని అట్టిదని వర్ణించుటక వీలు కాదు. కనుకనే యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనసుతో కాని వాక్కుతో కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు. ఈ ప్రేమ నామము అనే వృక్షం పైన పుట్టేటువంటి ఫలం. నామనామిని యొక్క ఏకత్వము ఈ ప్రేమ యొక్క తత్వము. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంహింప నీమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగి ఉన్న అద్వితీయమునందంగా అర్హుడగును.
2: ఒక విద్యార్థి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసంగించబోయే ముందు స్వామి వద్దకు వెళ్లి స్వామివారి పాదాలకు నమస్కరించి పాదాలను ముద్దు పెట్టుకున్నాడు. ఆ చిన్న విద్యార్థి తల మీద స్వామి తన చేతినుంచారు. ఎందుకని? టేబుల్ మూల అంచు అతడు లేచేటప్పుడు అతని తలకు తగలకూడదని. ఆ చిన్న బాలుడు ఒక 15 నిమిషాలు భగవాన్ బాబాతో తన అనుభవాలు వివరించి చెప్పడంతో అతని గొంతు తడి ఆరిపోయింది. అప్పుడు స్వామి అతనిని దగ్గరకు పిలిచి తన గ్లాసులోని మంచినీళ్లు త్రాగమనిచ్చారు. అలా ఉంటుంది స్వామి ప్రేమ.

0: తినాలంటే ఆకలి కలగాలి. నీరు త్రాగాలంటే దట్టు మనలో ఆవిర్భవించాలి. దుఃఖం అనుభవించాలంటుంటే మనకు కొన్ని కష్టములు సంభవించాలి. మానవుడు నిరంతరము ఆనందాన్ని అనుభవించాలంటుంటే దీనికి ఒక విధమైనటువంటి సంతోషం ప్రాప్తించాలి. అన్నము లేక ఆకలి తీరదు, నీరు లేక దాహం తీరదు, కష్టము లేక సుఖం మనకు ప్రాప్తించదు, దుఃఖము లేక మనకు ఆ మనసులో అశాంతి సంభవించదు. ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుండాలి. అన్నింటికీ మూల కారణమైనటువంటిది ప్రేమ. ప్రేమకు మించినటువంటి ధనము ఈ జగత్తులో కానరాదు. మనం కొన్న వస్తువు కంటే కొన్నటువంటి ధనం చాలా గొప్పది. ఒక వస్తువును మనం కొనాలనుకుంటే దీనికి ధనమును వినియోగించాలి. ఆ ఇచ్చేటువంటి వ్యక్తికి ధనం మనకు అందించినప్పుడే ఆ వస్తువు మన చేతికి లభ్యమవుతుంది. ధనముతో జగత్తులో ఏమైనా కొనవచ్చును. కొన్న వస్తువు కాదు దీనికి ప్రధానము, కొనిన ధనమే దీనికి ఆధారము. అదేవిధంగానే మానవుని యొక్క సుఖములు, సంతోషములు, ఆనందము, సౌభాగ్యములు ఇవన్నీ కూడా ప్రేమ ద్వారానే మనకు లభ్యమవుతుంది. ప్రేమనే లేకుండా ఏ వస్తువు కూడా మనము, ఏ సుఖము కూడా మనము అందుకునలేము. కనుకనే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ధనము ప్రేమ ధనమే. ఇట్టి ప్రేమధనమును ప్రతి మానవుడు కూడాను సంపాదించాలి. ఈ ప్రేమధనము సాధించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: 1975 సంవత్సరం మే నెలలో స్వామి కొందరు విద్యార్థుల్ని తీసుకుని బొంబాయి వెళ్లారు. బృందావన్ కాలేజీ విద్యార్థులు భజగోవిందం నాటకం ప్రదర్శించడానికి మహారాష్ట్ర సత్యసాయి సమితి బొంబాయి వారు షణ్ముఖానంద హాలులో ఏర్పాట్లు చేశారు. మే 12 ఉదయం ఆ ప్రదర్శన జరిగింది. పిల్లల అభినయం చూసి స్వామి సంతోషించారు. ఆ నాటక ప్రదర్శన తరువాత వారిని భోజనానికి ధర్మక్షేత్రకు రమ్మని వారితో స్వామి చెప్పి వెళ్లారు. దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యి విద్యార్థుల మినీ బస్సు ధర్మక్షేత్రకు చేరేటప్పటికి 3:30 వారి కోసం బాబా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారిని చూడగానే త్వర త్వరగా కాళ్లు చేతులు కడుక్కొని వచ్చి భోజనాలు చేయమన్నారు. వారంతా భోజనాలు చేసిన తర్వాత తెలిసింది అప్పటి వరకు స్వామి ఏమీ తినకుండా ఉన్నారని. నా పిల్లలు భోజనం చేసిన తర్వాతనే నేను భోజనం చేస్తా అని బాబా ఏమీ తినకుండా ఉన్నారని విద్యార్థులతో అక్కడి పెద్దలు చెప్పారు. ఆ పర్యటన సమయంలో ఒకనాడు బాబా విద్యార్థుల్ని బొంబాయి నగరం చూసి రమ్మన్నారు. కాని వారంతా బాబా సన్నిధిలోనే సమయం గడపడానికి ఇష్టపడ్డారు. అయినా బొంబాయి తప్పక చూసి రమ్మని వారికి బాబా ఒక మినీ బస్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంతో నిరుత్సాహంతో ఉండడం చూసి బాబా తాము కూడా వారి కోసం కారులో బయలుదేరారు. నగరంలో కొంత దూరం వెళ్లిన తరువాత విద్యార్థులకు ఆనందం కలగచేయటం కోసం బాబా కారు దిగి వారి బస్సులోకి వచ్చారు. ఆ బస్సులో సరిగ్గా 15 ఉన్నాయి. విద్యార్థులు 15 ఉన్నారు. అప్పుడు రవికుమార్ అనే విద్యార్థి లేచి నమస్కరించి, స్వామి మీరు ఈ సీట్లో కూర్చోండి అని ప్రార్థించాడు. బాబా ఆనందంతో మనిద్దరము కలిసి కూర్చుందాం అని భగవాన్ బాబా రవికుమార్తో పాటు అదే సీట్లో కూర్చున్నారు. కిటికీలో నుంచి చాలా చాలా ప్రదేశాలు చూపిస్తున్నారు స్వామి. ఒకచోట ఇది వల్లభాయ్ స్టేడియం, ఇది వరకు నేను ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చాను అని ఆ స్టేడియం చూపించారు. రవికుమార్కి అదేమీ వినిపించడం లేదు. అద్భుతమైన భగవంతుని దివ్య స్పర్శతో మైమరచిపోయి ఉన్నాడు. 13 గడిచాయి. ఆ రవికుమార్ సత్యసాయి కళాశాలలో లెక్చరర్ గా చేస్తున్నాడు. 1988 స్వామి రవికుమార్ని కొత్తగా MBAలో చేరిన విద్యార్థులకు పరిచయం చేస్తూ, నేను వీణ్ణి ఒకసారి బొంబాయి తీసుకుని వెళ్లాను, రవి నీకు గుర్తున్నాదా, మనమిద్దరం బస్సులో ఒకే సీట్లో కూర్చున్నాం కదూ అన్నారు. పరమాత్ముడు ఎంతో ప్రేమతో 13 క్రిందటి ఆ చిన్న విషయం గుర్తుపెట్టుకుని ఆ విధంగా పలుకరించటం అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది.

0: ఇది పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావటం కోసమని బుద్ధివాదము కాని లేక యోగాభ్యాసములు కాని ఇంకా ఇతర కఠినమైనటువంటి యొక్క తపశక్తుల వల్ల కాని ఆ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులు కారని మాత్రం గట్టిగా చెప్తున్నాను. ఈ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులు కావటం కోసమని నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క ప్రేమతత్వం మాత్రమే మనము అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి విధానము. ప్రేమ లేక మానవుడు వ్యక్తి కార్యమునందు కూడాను తాను దిగ్విజయాన్ని సాధించలేదు. ప్రపంచమునందు పవిత్రత కంటే మించినటువంటి బలము, ప్రేమ కంటే మించినటువంటి ఆనందము, భక్తి కంటే మించినటువంటి యొక్క సుఖము మరొకటి లేదని కూడా చెప్పడానికి వీలుంటుందా? ఇలాంటి ప్రేమ ఆనంద ఈ యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపమునే మన భారతీయుల యొక్క వేదాంతము అని.
1: విద్యార్థులంటే ఎలా ఉండాలో చూడాలంటే పుట్టపర్తిలోనే చూడాలి. విద్యార్థులు బాబా దర్శనం కోసం రావడం కూడా చక్కని దృశ్యం. అన్ని వేల మంది వస్తున్నా ఆ అడుగుల సవ్వడలు తప్ప మరి ఇంకేమీ వినబడదు. రోజూ చూసే బాబా కోసం ఎలా పరుగులు తీస్తారో చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఒక పెద్ద మనిషి స్వామితో, "స్వామి, విద్యార్థులు దర్శనానికి వచ్చేటప్పుడు ఒక పద్ధతిగా రాకుండా గబగబా ఎగుడూ దిగుడుగా పరుగులు తీస్తూ వస్తున్నారు. క్రమశిక్షణ లేకుండా వస్తున్నారు స్వామి" అన్నాడు. అప్పుడు స్వామి ఆయనతో, 18, 19, 20 సంవత్సరాల వయసులున్న విద్యార్థులు బజార్ల వెంట, సినిమా స్టార్ల వెంట, హోటళ్ల వెంట పరుగులు తీయడం మీరు చూశారు. కాని ఈ విధంగా యువకులు భగవంతుని కోసం పరుగులు తీయడం మీరెప్పుడైనా ఎక్కడైనా చూశారా అని అన్నారు. తమ ప్రియమైన విద్యార్థుల్ని ఎవరైనా విమర్శించడం ఆ దయామయునికి ఎంతమాత్రం ఇష్టం లేదు.

0: నీవు ఎందరినో ప్రేమిస్తున్నావు, కానీ ఈ ప్రేమలన్నీ కూడా నువ్వు క్షణభంగురమైనటువంటి ప్రేమలు. వీటిని ప్రేమ అనే పిలువకూడదు. ఇది ప్రేమ కాదు, అటాచ్మెంట్. ప్రేమ ఒక్కటి మాత్రమే దైవత్వాన్ని తోచేటటువంటిది. దైవం నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థంగా ప్రేమించినటువంటి ఒక హృదయమే నిజమైనటువంటి ప్రేమ. నేను స్వామి భక్తులు, స్వామి భక్తులు అనుకోవటము, ఇష్టముచ్చినట్టుగా ప్రవర్తించుకోవటము, ఇది సరైనటువంటి భక్తికి లక్షణాలు కాదు. నేను రెండు మూటలు పులిహోర చేసి అందరికి పంచినాను అనుకుంటావు, ఐదు చీరలు పంచులు తెచ్చి 10 మందికి అంతా అందించానుకుంటావు. ఈ లిస్ట్ అంతా కూడా నీవు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పాల్సిందే, కానీ దైవం దగ్గర చెప్పడానికి వీలు లేదు. నీవు ఏ హృదయంతో చేస్తున్నాను అనేటువంటిది భగవంతుడు చూస్తాడు.
1: ప్రశాంతి నిలయం మీద గోపురాలు నిర్మిస్తున్నారు. డాబా మీద 4 పనివాళ్లు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. రాత్రి 8:30 అయింది. ఇంతలోనే మెట్ల మీద అడుగుల సవ్వడి అయింది. చూస్తే ఎదురుగా చిరునవ్వుతో స్వామి, ఆయన వెనుక 3 విద్యార్థులు మంచినీళ్లు, గ్లాసులు, 2 బేసిన్ల నిండా తినుబండారాలు, ఆకులు పట్టుకుని వచ్చారు. స్వామివారిని చూసి, ముందు చేతులు కడుక్కొని భోజనం చేయండి, పాపం 5 గంటల నుండి కష్టపడి పనిచేస్తున్నారు అని స్వామివారన్నారు. అంత దగ్గరగా స్వామిని చూసే అదృష్టం కలగడంతో వాళ్ళు 4 వచ్చి స్వామి పాదాలకు నమస్కారం చేసుకున్నారు. అందులో ఒక వ్యక్తి చేతి మరకలు స్వామివారి అంగీ చివరికి అంటుకున్నాయి. పావుగంట సేపు బాబా వాళ్ల దగ్గరే నిలబడి ఒక్కొక్కరిని కుశల ప్రశ్నలు వేస్తూ వారికి పూరి, కూర, సాంబారు, అన్నం, పెరుగన్నం, 2 లడ్డూలు వడ్డింపచేశారు. భోజనాల తరువాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపిల్ పండు ఇచ్చి తిరిగి వెళ్తున్నారు. అప్పుడు అక్కడున్న రమణరావు గారు, స్వామి మీ అంగీకి మరకలంటుకున్నాయి అని అన్నారు. వెంటనే స్వామి చిరునవ్వుతో, మరకలు కావు బంగారు, అవి మరకతాలు అని అన్నారు.

0: పూజలు, ఈ జపములు, ఈ ధ్యానములు ఏ నిమిత్తమే మేము చేస్తున్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. తన గమ్యం ఏమిటో తాను గుర్తించుకోలేకపోతున్నాడు. గమ్యాన్ని గుర్తించుకోక, గమ్యాన్ని తెలుసుకొనక ఎన్ని చేసినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతుంది. అన్నింటి యొక్క గమ్యము ప్రేమతత్వం ఒక్కటే. ప్రేమను సాధించాలి, అప్పుడే మన సాధన యొక్క ఫలితం మనకు రూపొందుతుంది. ఎట్టి పరిస్థితులు ఉండేవి కూడా మనం ప్రేమను ఏమాత్రం కూడా వదలకూడదు, ప్రేమను మార్చుకోకూడదు. కష్ట సమయంలో కూడా ప్రేమను మనం అనుభవించాలి. ప్రేమ ఉన్న చోటు ద్వేషం అనేటువంటిది కలగదు, ప్రేమ ఉన్న చోటు కష్టమనేటువంటిది సంభవించదు, ప్రేమ ఉన్న చోటు దుఃఖం అనేది ప్రవేశించదు. కనుక మనం ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము గుర్తించుకుని వర్తించాలి.
1: 1982 నవంబర్లో స్వామి పుట్టినరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేదిక మీద సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి మధురాతి మధురంగా పాట పాడుతుంది. ఆ పాటలో సారాంశం ఏమిటంటే, ఒక వృద్ధురాలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఏడుకొండలు ఎత్తుతూ ఉన్నది. కానీ ఆమెకు ఓపిక లేకపోవడంతో ఆ మోకాళ్ళ పర్వతం ఎక్కలేక, "గోవింద, ఉదయామయ, ఈ దర్శనం కాకుండానే నేను ఇక్కడ రాలిపోయేలా ఉన్నాను. నా కోరిక తీరేలా లేదు. కాస్త వచ్చి నాకు సహాయపడరాదా" అని వేడుకున్నది. అప్పుడు వెంకటేశ్వర స్వామి చిన్న బాలుని రూపంలో వచ్చి ఆమె చేయి పట్టుకుని తేలికగా హాయిగా తీసుకుని వెళ్లి ఆలయంలో దర్శనం చేయించాడు. ఇది ఆ పాట సారాంశం. కిక్కిరిసిన పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆమె ఈ పాట పాడుతుండగా స్త్రీల వైపు ఆడిటోరియం మధ్యలో కూర్చొని ఉన్న ఒక ఆవిడ, "స్వామి, నేను చాలా దూరం నుంచి వచ్చాను. నీవు నాకు స్పష్టంగా కనిపించడం లేదు. నీవు ఆ గోవిందుడివే కదా?" ఆ స్త్రీ ప్రార్థించగానే దగ్గరగా వచ్చి దర్శనమిచ్చినట్లే నాకు కూడా దగ్గరగా వచ్చి దర్శనమివ్వకూడదా అని కళ్ళు మూసుకొని కన్నీటి దారలు స్రవిస్తుండగా వేడుకొనసాగింది. స్వామి సింహాసనం నుండి లేచి వేదిక దిగి సభాసదుల మధ్య నుంచి దారి చేసుకుంటూ వచ్చి ఆమె ఎదుట నిలబడ్డారు. పాట పూర్తయింది. ఆ భక్తురాలు కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా భగవాన్ బాబా. బాబా ఆమెతో, "బంగారు, స్త్రీల వైపు ఆడిటోరియం మధ్యలో కూర్చొని ఉన్న ఒక ఆవిడ, 'స్వామి, నేను చాలా దూరం నుంచి వచ్చాను. నీవు నాకు స్పష్టంగా కనిపించడం లేదు. నీవు

లేదో అని అనుకున్నావు కదూ, ఇగో వచ్చాను నీ గోవిందుణ్ణి అని అన్నారు. ఆ తల్లి ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలై దయామయుడైన బాబా పాదపద్మాలపై పడిపోయింది.

ప్రేమ సుధనను చిందించి ప్రేమగూర్చు ప్రేమ అవతార శ్రీదేవి సాయిదేవి ప్రేమ అవతార శ్రీమాత సాయిమాత ప్రేమ దైవంబు జగమల్ల

0: ప్రేమ అవతార శ్రీమాత సాయిమాత.
1: సత్యసాయిబాబా వారికి కుల మత విభేదాలు లేవనటానికి నిదర్శనంగా బెంగళూరులో ఒక సన్నివేశం జరిగింది. బెంగళూరు సిటీ స్టేషన్ సమీపంలో రహదారికి ఒక మూల ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుని జీవిస్తున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న బంగ్లాకు స్వామి వచ్చిన కారణంగా అసంఖ్యాకంగా జనం రావటం, బాబాను దర్శించుకుని వెళ్లటం జరుగుతున్నది. కార్లు వరుసలు వరుసలుగా రావటం, వారంతా బంగ్లా లోపలకు వెళ్లి పరమానందం పొందుతూ తిరిగి వెళ్లటం ఆ చర్మకారుడు గమనింపసాగాడు. సాక్షాత్తు భగవంతుడే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ స్వామి అని వారందరూ చెప్పుకోవటం కూడా అతడు విన్నాడు. ఎలాగైనా స్వామిని సందర్శించుకోవాలని ఆసక్తి కలిగి అతడు మెల్లగా బంగళా ఆవరణ లోపలికి ప్రవేశించి ద్వారం నుండి పుష్పాలంకృతమైన కుర్చీలో కూర్చున్న భగవాన్ బాబాను తొంగి తొంగి చూడసాగాడు. లోపల భజన జరుగుతున్నది. ఒకవైపు పురుషులు, ఒకవైపు స్త్రీలు ప్రశాంతంగా కూర్చొని భజన చేస్తున్నాడు. అతడు బాబాను చూడటం బాబా చూశారు. వెంటనే లేచి వచ్చి అతని చేతిలోని పూలహారం తీసుకుని తమిళంలో మీకేం కావాలి అని అడిగారు. వృద్ధుడైన ఆ చర్మకారుడు, మీరు మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి అని వేడుకున్నాడు. అక్కడున్న భక్తులందరూ అతని మాటలు వింటున్నారు. ఈ మాటలు విని బాబా ప్రేమతో అతని వీపు తట్టి తప్పక వస్తానని పలికారు. వెంటనే యథాప్రకారంగా వెళ్లి స్వామి తన కుర్చీలో ఆసీనులయ్యారు. తన ఇంటి దారి గుర్తులు బాబాకు చెప్పాలని చాలాసేపు నిలబడ్డాడు. కాని పేవ్మెంట్ మీద తన సామాన్లు ఏమైపోతాయో అని తన చోటుకు తాను చేరుకున్నాడు. బాబా బయటకు ఎప్పుడు వస్తారు, మా ఇంటికి వస్తానన్నారు, దారి గుర్తులు చెప్పాలి అని ఎవరిని అడిగినా వారు సమాధానం చెప్పడం లేదు. స్వామి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఆ చర్మకారునికి ఎంతో నిరాశ కలిగింది. ఒకనాడు హఠాత్తుగా ఒక కారు ఆ దారి వెంట వెళ్తున్నది. సరిగ్గా వచ్చి ఆ చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి ఉన్న చోట వచ్చి ఆగింది. అతడు ఎవరో ఏమిటో అని భయపడ్డాడు. ఇంతలో కారు తలుపు తీసి భగవాన్ బాబా అతన్ని లోపలకు వచ్చి కూర్చోమన్నారు. కారు బయలుదేరింది. అతడు తన ఇంటికి దారి ఏటో చెబుదామనుకునే లోపలే బాబా చెప్పిన గుర్తుల ప్రకారం కారు వెళ్లి అతని ఇంటి సమీపంలో ఆగింది. కారు నుంచి బాబా దిగి ఆ పక్క సందులోని అతని ఇంట్లోకి ప్రవేశించారు. అతడు గబగబా వెంట వెళ్లాడు. ఒక పీటపై కూర్చొని బాబా అతడు ప్రేమతో ఒసగిన పండ్లను కొంత స్వీకరించి మిగిలినది వారికి ప్రసాదంగా ప్రసాదించారు. ఆనందాశ్రువులతో ఉన్న ఆ వృద్ధుణ్ణి ఆశీర్వదించి వారికి ఆనందం కలిగించి బాబా కారులో తిరిగి వెళ్లారు. స్వామి అపారమైన ప్రేమకు కరుణకు ఈ సంఘటన ఒక చక్కని ఉదాహరణం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని మీకోసం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: ఇంతవరకు మీరు సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలు విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ ప్రత్యేకంగా రూపొందించి అందించబడుతున్నది. 1989లో స్వామి ఎంబీఏ విద్యార్థులకు ఒక ఫోటోను సృష్టించి ఇచ్చారు. అందులో వారు తమతో తామే సంభాషిస్తున్నట్టుగా ఎదురెదురుగా నిల్చున్న స్వామి రూపాలున్నాయి. ఆ ఫోటో ప్రతులను వారందరికీ ఇచ్చి, ఇందులో స్వామి మాట్లాడుతున్నారు, స్వామే వింటున్నారు అని చెబుతూ, భవిష్యత్తులో మీరు మాట్లాడతారు, స్వామే వింటారు అన్నారు. మా కార్యక్రమాలను స్వామే స్వయంగా మా శ్రోతల రూపంలో వింటున్నారని మా భావన. రేడియో సాయి కార్యక్రమాలను శ్రద్దగా విని శ్రోతలు తెలియజేస్తున్న అభిప్రాయాలు, సూచనలు కార్యక్రమాల రూపకల్పనకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. మాకు అందిన శ్రోతల అభిప్రాయాలలో కొన్ని మీరు కూడా వినండి.
2: మధురమైన సాయివాణి నేటికీ భక్తుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది రేడియో సాయి మాధ్యమంగా నానాటికి విశ్వవ్యాప్తమవుతోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాలకు తెలుగునాడు నుండే కాదు, ప్రవాస ఆంధ్రుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వాటిని ఈరోజు మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. శ్రీ కవిలిగ నరసింహరావు గారు సాయివాణి అంటే స్వామి వాణిగా అభివర్ణిస్తూ రేడియో సాయికి ఎంతో రుణపడి ఉన్నామన్నారు. రేడియో సాయి తెలుగు ప్రసారాలు వినే భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలు చేశారు.
3: రేడియో సాయి యొక్క అభిమాన శ్రోతగా ఎంతో స్వామికి రుణపడి ఉన్నాము. స్వామివారి సంభాషణ, స్వామివారి మాటల్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఉపన్యాసాలు ఇస్తున్నారు. స్వామి యొక్క వాణి రేడియో సాయి వాణి. అయితే ఈ రేడియో సాయి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే అందిస్తున్నది అనేటటువంటి ఒక ధోరణిలో కాకుండా యువతల కళాత్మకంగా, అవతల వైజ్ఞానికంగా దేశ విదేశములలో జరుగుతూ ఉండేటటువంటి విశేషాలని, అద్భుతాలని రోజుకు ఒక్కసారైనా సరే శ్రోతలకి చక్కగా అందిస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. మనకి స్వామివారి దయ వల్ల తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి రేడియో సాయి స్టూడియోలు నెలకొల్పుకున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి సేవలు చేసుకుంటున్నాం. అయితే పుట్టపర్తిలో లాగా, ప్రశాంతి నిలయంలో లాగా, ఆయా ప్రదేశాల్లో కూడా టీవీ ఛానల్లో రేడియో సాయి యొక్క కార్యక్రమానికి ఒక ఛానల్ కేటాయించి చక్కగా ఈ 24 గంటల కార్యక్రమాన్ని టీవీ ఛానల్లో టీవీ ఛానల్స్ వారిని కొంచెం స్వామి యొక్క సందేశాన్ని ఈ విధముగా వినిపించండి అని చెప్పి వారిని మెల్లిగా తీసుకొస్తే ప్రశాంత నిలయంలో ఉన్న పుట్టపర్తి పట్టణ వాటికలో చుట్టుపక్కల ఉండేటటువంటి ఏ లాభాన్ని, ఏ అదృష్టాన్ని అయితే పొందుతున్నారో ఈ భాగ్యాన్ని వారందరికీ కూడా పంచిపెట్టినటువంటి వాళ్ళం అవుతాం.
2: శ్రీమతి నాగమణి గారు పుట్టపర్తిలో చిత్రవతి రోడ్లో ఉంటున్నారు. ఇంతకు ముందు వినని స్వామి ప్రసంగాలు రేడియో సాయి ద్వారా వింటూ ఉంటే స్వామి ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారు అనిపించి ఎంతో ఆనందంగా ఉందన్నారు.
4: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నాగమణి. నేను చిత్రవతి రోడ్లో ఉంటుంటాను. ఉదయం 5:30కి రేడియో సాయినే పెడతాను. రేడియో సాయి పెట్టినప్పుడు ఒక్కోసారి స్వామివి పాత స్పీచ్లు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అప్పుడు ఇంకో అసలు ఏ పని కూడా చేయకలాగే కూర్చుంటాను. రేడియో సాయి ఇలా విన్నది వింటుంటే ఆ తిన్న ఆహారం కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంటుంది నాకు. నేను చేసుకున్న వంట అయినా కూడా రాత్రి కూడా 9 నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు రేడియో సాయి ప్రోగ్రామ్స్ వింటుంటాను. అందులో ఈ మధ్య చాలా బాగుంటున్నాయి. ఇంటర్వ్యూస్ అయితేనేమి, ఒకళ్ళ తాలూకు అనుభవాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఎంత అంటే అసలు అంత ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రోగ్రాములు మనం ఇండియాలోనే మనం అన్ని చోట్ల వినగలిగితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ లోకల్లోని ఒక టీవీ కేబుల్ ద్వారా ప్రోగ్రామ్స్ అన్ని మేము వింటున్నాం, కానీ ఇదే పక్క ఊర్లో గాని ఎక్కడా కూడా అందుబాటులో ఉండడం లేదు. మరీస ముందు మన స్టేట్ లెవెల్లోని రేడియో సాయి త్రూ టీవీ అందరికీ అందుబాటులో ఉండినట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రేడియో సాయి పెట్టిన తర్వాత చాలా తెలుగు కార్యక్రమాలు మొదలుపెట్టి చాలా ఆనందంగా అందరికీ అనిపిస్తున్నది. సిఎస్ఆర్ మూర్తి గారు చెప్పిన జిల్లెల మూడి అమ్మ గురించి ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. రేడియో సాయి స్వామివి చాలా స్పీచెస్ వస్తాయి. అందులో స్వామి చెప్పినవి ఇప్పుడు 87వి 86వి ఆ స్పీచెస్ అప్పుడు మేము ఎవరం వినలేదు. తర్వాత 90 తర్వాత స్పీచెస్ మాకు తెలుసు కానీ ముందుకు తెలియదు. అటువంటి స్పీచెస్ అన్ని వింటున్నప్పుడు ఎంత స్వామి ఎదురుగుండా మనకు వచ్చి మాట్లాడుతున్నారా అన్న ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది.
2: యుఎస్ లో కాలిఫోర్నియా బే సమీపంలోని సనోజాలో ఉంటున్న శ్రీ మదన్ మోహన్ గంటి గారు రేడియో సాయి తెలుగు ప్రసారాలు తమకు ప్రశాంతి నిలయంలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పారు. సేవపై ప్రసారం చేసిన కార్యక్రమాల వల్ల కలిగిన స్ఫూర్తితో తమకు సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనే కోరిక కలిగిందని అన్నారు. అలాంటి అవకాశం లభిస్తే అది యువతకు మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
5: సాయిరామ్, నా పేరు మదమోహన్ గంటి, శానోజే, కాలిఫోర్నియా బే ఏరియాలో ఉంటాం. ఈ రేడియో సాయి ప్రోగ్రామ్స్ తెలుగులో మొట్టప్పటి నుంచి నేను ఆసక్తితో వింటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న లైవ్ మాకు ఎదురకుండా ప్రశాంత నిలయం ఎదురకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో నాకు నచ్చినది సాయి సంకీర్తన వారి ప్రోగ్రాం చాలా బాగుంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ విత్ డివైన్ అని చెప్పి కూడా ఉంటుంది. అదేవిధంగా ఆఖరణ 8:30 సేవ గురించి పూర్వ విద్యార్థులు, స్వామి హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా విశాఖపట్నంలో దూర దూర కొండల మీద ఉండి నీళ్లు అందక అటువంటి ప్లేస్లో గణేషన్ గారు చేసిన సేవలు, మన నేషనల్ సేవా కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ గారు చేసిన పూర్వకాల చరిత్రలో వాళ్ళు సైకిల్ నుంచి పత్తి వరకు వచ్చి స్వామి ఎదురకుండా వాళ్ళు రిసీవ్ చేసుకున్న సందర్భాలు, అప్పటి నుంచి వాళ్ళు చేసిన దినదిన కార్యక్రమాలు మాకు ఎంతో ఆనందంగా ఉంచింది. మాకు కూడా ఇక్కడ అటువంటి అవకాశం ఉంటుందా అన్న భావన మాకు ఉండేది. అది ఒక్కటి మాకు ఈ ఓవర్సీస్ డివోటీస్కి ఎప్పుడైతే ఈ సేవా కార్యక్రమాలు ముందుగా చెప్తే మేము వచ్చే టైంకి ఆ ట్రిప్ను అరేంజ్ చేసుకుని కనీసం మొత్తం కాకపోయినా 2-3 రోజులు స్వామి సేవతో నారాయణ సేవ గ్రామాలకు వెళ్లి స్వహస్తాలతోటి చేయాలని కోరిక ఉంది. ఆ విధంగా ఒక షెడ్యూల్ని ముందే బాగా పబ్లిష్ చేస్తే, ఒక ఉదాహరణకి ఇప్పుడు గురు పూర్ణిమ వస్తుంది, ఈ విధంగా చాలా మంది వస్తుంటారు, ఆ టైంలో జరిగే ఈ సేవా కార్యక్రమాలు ఉంటే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుని అక్కడ మేము ఆ స్వహస్తాలతో సాధ్యమంత వరకు హాస్పిటల్ అయినా లేకపోతే గ్రామంలో అయినా, ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ చేస్తే మా ఊళ్ళో కూడా ఏ విధంగా చేయాలనే సంగతి ఒక ప్రేరణ కలుగుతుంది. మేము కూడా చేస్తాం కానీ మా దూరంగా ఉంటాం, కానీ మా స్వామి ఎప్పుడు దగ్గరే, కానీ ఇక్కడ చేసింది అక్కడ చేసింది కొంచెం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు కానీ తిరుపతి ప్రతి వాళ్ళు వెళ్తారు, అదేవిధంగా ప్రశాంతం తప్పకుండా వస్తాం, ఈ విధంగా కొంచెం చేయాలని కోరిక. అది కాకుండా దీనివల్ల ఏమవుతుంది, మా పిల్లల్ని అందరు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి కూడా చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక విధంగా పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రేరణ కలిగించడానికి ఈ రేడియో సాయి ఒక ముందుకు వెళ్తే బాగుంటుంది. తర్వాత కొంచెం క్విజ్ ప్రోగ్రామ్ కింద వచ్చి లిజనర్స్ క్వశ్చన్స్ కింద అడిగి ఆ విధంగా ప్రోగ్రామ్ పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ముందే సబ్మిట్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ కి దాని జవాబు ఇవ్వడం కూడా బాగుంది, చాలా బాగుంటుంది. మీ యొక్క ఏకాగ్రత, స్వామి ఇచ్చిన కృప వల్ల మీరు ఎంత సేవ చేస్తున్నారో దానికి మేము నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రేడియో సాహిబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సాయిరాం.
2: పుట్టపర్తిలో సనాతన సారథి ప్రెస్ లో పనిచేస్తున్న శ్రీమతి పద్మగారు, రేడియో సాయి వినడం ఒక అలవాటుగా మారిందని, విన్న కార్యక్రమాల గురించి తామంతా చర్చించుకుంటూ ఉంటామని అన్నారు. వైవిధ్య భరితమైన కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
6: నా పేరు పద్మ. మేము పుట్టపర్తిలోనే ఉంటాము. ఈ రేడియో సాయి మాకు బాగా అలవాటైపోయింది. అసలు అది లేకపోతే తోచని పరిస్థితిలో ఉంది. మేము వర్క్ చేసుకుంటూ కూడా ఎవరైనా వినలేదో చూడలేదో వేరే ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాం వచ్చింది, ఎంత బాగుందో, మీరు విన్నారా, వినకపోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది, వినండి, డాక్టర్ ఇందిరమ్మ గారు, నాగమణి గారు ఇట్లా వాళ్ళవన్నీ విని మళ్ళీ వాటిని చెప్పుకుంటూ, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, ఇది ఉండబట్టే కదా రేడియో సాయి తెలిసింది, అసలు వాళ్ళ అనుభవాలు మనకు తెలియవు. డాక్టర్స్, డాక్టర్ సమీర్, గోపికృష్ణ గారు వీళ్ళు చిన్నపిల్లలకి ఎలా చేయాలి, వాళ్ళకి ఆస్తమా అని, గర్భిణీ స్త్రీలని ఇట్లా, అలాంటి వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వింటే వాళ్ళు ఆచరించగలుగుతారు. అదొకటి. మేము వేరే ఊరే వెళ్ళామనుకోండి, అసలు ఇంకా స్వామిది ఏమి ఉండదు ఇక్కడ లోకల్, కనుక సాయి దర్శన్ అని లోకల్ టీవీ వాళ్ళు ఇస్తారు. ఇది కూడా ఇంటర్నెట్ కనెక్షన్ టీవీకి ఇస్తారు మాకు, బ్లూ ఛానల్ అని. ఇంటర్నెట్లు ఉన్నా కూడా దాన్ని ఓపెన్ చేసుకుని మనం వినటం అనేది అదొక పనిగా ఉంటుంది. ఇదైతే ఆన్ చేసుకుని పెట్టేసుకుని ఇంకా వేరే ఛానల్తో పని లేదు, ఎప్పుడు ఆ ఇంటర్నెట్ ఛానల్ బ్లూ ఛానలే, అంటే బ్లూ ఛానల్ అనే పేరుతో రేడియో సాయిని మాకు ప్రసారం చేస్తున్నారు. మా పక్కన ఒక ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ, పాపం ఆవిడ మంచంలోంచి లేవలేరు, అసలు ఎప్పుడు ఆ రేడియో సాయి ఆన్లోనే ఉంటుంది ఆవిడకి డే అండ్ నైట్. మన స్వామి చెప్పినట్టు ఎవరు చెప్పినా ఉండదు. మన స్వామి ఉపన్యాసాలు కానీ భజన్స్ పొద్దున్నే సుప్రభాతం నుంచి ఓంకారం, గాయత్రి, సాయి గాయత్రి, గాయత్రి అన్నీ స్వామి చెప్పటం, స్వామి భజన్స్ వేయటం, అవన్నీ మేము మనం విని ఉండం కదా ముందు, దీనిలో వింటాం. ఉపన్యాసాలు కూడా పాతవన్నీ మాకు తెలియదు అసలు, అవన్నీ ఇప్పుడు వింటున్నాము. ఇది అట్లా అంత స్ట్రేట్ అంతా పెడితే ఎంతో బాగుంటుంది. నిజంగా శేషవల్లి గారని వీళ్ళు అనామిక హైదరాబాద్ ప్రోగ్రామ్స్ అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ వింటూ ఉంటాం, బాగుంటాయి. ఇంకా కూడా మేము పాతవి విననివి కూడా ఇప్పుడు వినాలని వస్తుంటాయి కదా, ఏదో మొన్న అంజలి గారి ప్రోగ్రామ్ అని అట్లా, మేము ఆ టైంలో విననివి కూడా ఇప్పుడు వస్తుంటే వింటున్నాము. ఒకవేళ భజనకి రాలేకపోయాం అనుకోండి, ఇంట్లో ఏదో పని ఉండి, లైవ్ ఇచ్చేస్తున్నారు మందిరంలో భజన్స్, ఇంట్లో ఉండే మందిరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అవన్నీ వింటుంటే. అన్ని వేరే చోట్ల నుంచి ప్రోగ్రామ్స్ కూడా మనకు అసలు తెలియదు. అటు వైజాగ్ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి అవి వేస్తుంటారు, ఎవరో థాయిలాండ్ వాళ్ళది వచ్చింది, అది ఎంతో మాకు చాలా నచ్చింది ఆ ప్రోగ్రాం. ఇప్పుడు ఇటు డాక్టర్స్ కానీ అటు చిన్నపిల్లలవి కానీ అటు లేడీస్, మొన్న అమ్మాయిలు హైదరాబాద్ వాళ్ళతో అనామిక ఇంటర్వ్యూ, ఇక్కడ వచ్చి స్వామి విఐపీ గేట్ లో నేను సేవ చేశాను, వెళ్లగానే నాకు జాబ్ వచ్చేసింది అని ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయికి హెల్త్ అసలు బాగుండదు కానీ సేవ ఎలా చేస్తుందో తనకే తెలియదు, సేవ చేసినప్పుడు తనకి ఏ ప్రాబ్లం ఉండదు. అట్లా అవన్నీ వినటానికి మాకు చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ మన తెలుగు ప్రోగ్రామ్ అంటే మనకి మంచి ఆనందం వింటుంటే. చాలా మీకు కృతజ్ఞతలు. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా ఇలాగే స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా బాగా చెయ్యాలని ఆశిస్తూ సాయిరాం.
2: హైదరాబాద్ శ్రోత శ్రీ పివి శాస్త్రి గారు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న రేడియో సాయికి అభినందనలు తెలుపుతూ ప్రసారాలను, ప్రసారమైన కార్యక్రమాలను సమీక్షించారు.
7: తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. రేడియో సాయి టీం వారికి అభినందనలు తెలుపుకుంటూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ మధ్య ప్రసారమైన శ్రీ పివి భరద్వాజ గారి ముఖాముఖి కార్యక్రమాన్ని మా కుటుంబ సమేతంగా విని ఎంతో ఆనందపడ్డాం. ఆకాశవాణి వారు లోగడ బాలానందం ప్రసారం చేసే విధంగా రేడియో సాయి ద్వారా కూడా అటువంటి కార్యక్రమాలను రూపొందించి బాల వికాస్ పిల్లలకు ప్రోత్సాహాన్ని కలుగజేస్తే బాగుంటుందని ఒక సూచన. ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ ను 3 రోజుల నుండి 4 రోజులకు ముందుగానే ఉంటే బాగుంటుందని మరో సూచన. భజనానంతరం దర్శన సమయంలో సాయి గాయత్రి మంత్రంలో బ్రేక్ వచ్చుచూ ఉన్నది. సవరించ ప్రార్థన. ఓం శ్రీ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతల అభిప్రాయాలు మరికొన్ని వినే ముందు ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విందాం. ఈ క్విజ్ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత నిలయం. క్విజ్ మాస్టర్లు శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీమతి దేవసేన.
1: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు 2వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ శుభాభివందనాలు. శ్రోతల స్పందన విన్న మీకు ఆదర్శ విద్యార్థిగా స్వామి ఆచరించి చూపిన ఆదర్శాలు, మరికొన్ని చిన్న కథలు క్విజ్ రూపంలో సమర్పిస్తున్నారు పుట్టపర్తి, తిరుపతి, హైదరాబాద్, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన బాలవికాస్ పిల్లలు. క్విజ్ నిర్వహిస్తున్న నా పేరు మంచిరాజు శేషవల్లి. మరి వారికి మార్కులు వేసేవారి పేరు శ్రీమతి దేవసేన. ఈ క్విజ్ లో 6 రౌండ్లుంటాయి. ఒకటి భజన రౌండ్, రెండోది పదానికి వివరణ, మూడోది పద్య సూక్తులు, నాలుగు చిన్న కథలు, ఐదు స్వామి పాటల ప్రాముఖ్యత, ఆరోది ర్యాపిడ్ రౌండ్. సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ 4 గ్రూపుల్లోని పిల్లల్ని శ్రోతలకి పరిచయం చేయండి దేవసేన గారు.
2: సరేమండి. సత్యం గ్రూప్ నుంచి వి నరసింహ, పి నందిని, కె భార్గవి, బి సాయి సంజీవ్, ఏ దుర్గా ప్రసాద్. ధర్మం గ్రూప్ నుంచి పి రేవంత్, జే స్వాతి, పి సాయి తరుణ్, ఎస్ఎస్ రుత్విక్, ఏ నవీన్, ఎం భువనేశ్వరి. శాంతి గ్రూప్ నుండి ఏ రాజేష్, కె శ్రేయ, డి శాంతి, కె తేజస్విని, ఏ రేణుప్రసాద్, పి పూజిత. ఇక ప్రేమ గ్రూప్ నుంచి ఎల్ వినీత్, ఎస్ ధనుష్ కుమార్, జి యశస్రి, ఎస్ వసీమా, బి గురుకృష్ణ.
1: సాయిరామ్ అండి.
2: సాయిరామ్
1: పిల్లలు, మరి శ్రోతలందరికీ ఒకసారి సాయిరామ్ చెప్దామా?
3: సాయిరామ్.
1: అయితే మన కార్యక్రమాన్ని మన క్విజ్ కి హీరో భగవాన్ సత్యసాయిబాబా వారే కదా, వారు పాడిన ఒక భజనతోటి మన క్విజ్ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం.
4: Love is my call.

స్వామికి ఎంతో ఇష్టమైంది భజన. అందుకనే స్వామి మనకి ఎన్నో భజనలు పాడి మనకి నేర్పించారు. మనం ఫస్ట్ రౌండ్ లో స్వామి పాడిన భజనలే చెప్పుకుంటాం ఇప్పుడు. ఓకే, ముందుగా సత్యం గ్రూప్ వాళ్ళు గోపిక మాలాహారి ప్యారి మాయిమీర మనవిహారి అంటూ ఒక భజన పాడారు స్వామి. ఏంటా భజన అది పాడండి.

చాలా కరెక్ట్ గా పాడారు. మరి శాంతి గ్రూప్ వాళ్ళు దీనావన భవ భయభంజన అంటూ ముగుస్తుంది ఒక భజన. ఏంటది

కరెక్ట్ గా చెప్పి పాడారు, కానీ మరి కొంచెం తప్పింది కాబట్టి 5 మార్క్స్ లో ఒక 2 మార్కులు తగ్గుతాయి. ఓకే, సరే. మరి ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు వినాయకుడి సోదరుడి మీద స్వామి శరవణ భవ గుహ మాంపాహి అంటూ ఒక భజన పాడారు, అదేంటో పాడండి.

0: ధన్యం.
1: వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అందరూ చక్కగా పాడారు. ఓకే, మరైతే ఇప్పుడు రెండో రౌండ్ లో నేను ఒక పదం చెప్తాను, దానికి మీరు వివరణ ఇవ్వాలి. ముందుగా సత్య గ్రూప్ కి. అరిషట్ వర్గాలు.
2: అరిషట్ వర్గములు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.
1: అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు ఫోర్ ఎఫ్స్ ఏంటో చెప్పండమ్మా.
3: ఫోర్ ఎఫ్స్: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు లెర్న్ అండ్ ఫినిష్ ది గేమ్.
1: వెరీ గుడ్. శాంతి గ్రూప్ వాళ్ళు వాచ్ గురించి చెప్పండి, స్వామి ఏం చెప్పారు?
4: వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
1: గుడ్. అయితే ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు ఫైవ్ డీస్ ఏంటో చెప్పాలి.
5: ఫైవ్ డీస్: డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్.
1: వెరీ గుడ్. అయితే మళ్ళీ సత్య గ్రూప్ కే వస్తుంది. మాయ వదిలింది అని స్వామి అన్నారు, ఎప్పుడు?
6: ఓం శ్రీ సారా, మాయ వదిలింది. బాబా హంపి యాత్ర నుంచి తిరిగి వచ్చినాక కాలర్ పిన్ పోగొట్టుకుంటే బాబా చెప్తారు మాయ వదిలింది అని. అదైనాక అవతార ప్రకటన రోజు 20 అక్టోబర్ 1940 రోజు బాబా పుస్తకం పెట్టేసి చెప్తారు, నేను సాయిబాబా, మీ సత్యం కాదు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్తున్నానని. అదైనాక ఈశ్వరాంబ భోజనం ఇస్తుంది. అప్పుడు బాబా మూడు ముద్దులు చేసి తిన్నాక చెప్తారు, నా మాయ వదిలింది అని.
1: ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళు ఈశ్వరాంబ గారి గురించి చెప్పండి.
7: ఈశ్వరాంబ గారు స్వామి వారి తల్లి, ఆమె దయా ప్రేమ గలవారు. ఈశ్వరాంబ గారు స్వామిని పుట్టపర్తిలోనే ఉండమని కోరినారు. అందుకు స్వామి పుట్టపర్తిలోనే ఉండి చాలా కార్యక్రమాలు ఇక్కడే జరిపించారు. ఈశ్వరాంబ గారు స్వామిని మూడు కోరికలు కోరినారు. మొదటిది, స్వామి ఇక్కడ తాగునీళ్లు లేక చాలా మంది అవస్థ పడుతున్నారు, ఒక చిన్న బావి తొగించండి స్వామి అని అడిగారు. ఆ చిన్న బావి ఇప్పుడు ఒక వాటర్ ప్రాజెక్ట్ గా మారింది. రెండవది, స్వామి ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్ కి చాలా దూరానికి వెళ్తున్నారు, ఒక చిన్న స్కూల్ కట్టియండి స్వామి అన్నారు. అందుకు స్వామి ఒక చిన్న స్కూల్ కట్టించారు, అదే ఇప్పటికీ యూనివర్సిటీగా మారింది. మూడవది, స్వామి ఒక చిన్న వైద్యశాల కట్టియండి స్వామి, అందరూ రోగులందరూ వేరే ఊరికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు, ఒక వైద్యశాల కట్టియండి అని కోరినారు. ఒక చిన్న వైద్యశాల ఇప్పుడు ఒక సూపర్ హాస్పిటల్ గా మారింది. ఆ చిన్న హాస్పిటల్ కట్టించేటప్పుడు ఈశ్వరాంబ గారు చాలా సేవలు చేశారు. ఈశ్వరుని కన్న తల్లి ఈశ్వరాంబ, ప్రపంచానికే తల్లి.
1: వెరీ గుడ్, బాగుంది నాన్న, బాగా చెప్పావు. అయితే మరి స్వామి విద్యార్థిగా కుటుంబ బాధ్యతలు నిర్వహించారు కదా, ఇది ప్రేమ గ్రూప్ వాళ్ళు చెప్పండి.
8: స్వామి తాతగారైన శ్రీ కొండమరాజు గారి వద్ద ఉంటూ ఆయనకు వంట చేసి పెట్టేవారు. తెల్లవారు లేస్తూనే పాత్రలు తోమి వంట చేసి పెట్టేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తాతగారికి వడ్డించి తిరిగి స్కూల్కి పరిగెత్తుకుని వెళ్లేవారు. స్వామి అన్నగారైన శ్రీ శేషంరాజు గారి వద్ద ఉంటూ హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. అక్కడ మంచినీటి కొరత ఉండేది. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి నీటిని తోడి కాడు కట్టిన కడవలతో మంచినీటిని ఇంటికి మోసేవారు. పై సంఘటనలు స్వామి కుటుంబంలో ఎంత బాధ్యత వహించారో తెలియజేస్తుంది.
1: వెరీ గుడ్. అయితే శాంతి గ్రూప్ వాళ్ళు పుష్పగిరి తిరణాల గురించి చెప్పండమ్మా.
9: స్వామి స్కౌట్ లీడర్గా నుండి పెద్ద వరకు అనేక సేవలు అందించారు. తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్ద అప్పగించారు. నీళ్లను అందించారు. దేవాలయాలను దర్శనానికి క్యూ కట్టించారు. ఈ రకంగా స్వామి చదువుకునే వయసులోనే సేవ చేసి తగలించాలని సూచించారు.
1: సరే, ఓకే. రెండో రౌండ్ పూర్తయిపోయింది. మరి ఇంకా మూడో రౌండ్ లో స్వామి ఎంతో విలువైన విషయాల్ని ఎంత సులభంగానో అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పద్యాల రూపంలో చెప్పారు. అవి మనం పద్య సూక్తులు అని నేర్చుకుంటాం కదా బాల వికాస్ క్లాస్ లో, ఆ పద్య సూక్తులు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. చక్కటిగా చక్కగా చెప్పాలి పద్యం. మొదట సత్య గ్రూప్ వాళ్ళు చీమ బుద్ధి గురించి వివరిస్తూ మనిషి బుద్ధి ఎలా ఉందో చెప్పారు స్వామి. అదే పద్యము

0: యుగమునా.
1: వెరీ గుడ్. అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు, ప్రకృతి మనకి గురువు కదా, మరణించిన తర్వాత కూడా సేవకి పనికొచ్చే ఒక త్యాగమూర్తి గురించి స్వామి ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?
0: బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుట నువ్వు. త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చున్నమాట.
1: మరైతే శాంతి గ్రూప్ వాళ్ళు ఒక పద్యం చెప్పాలి. అదేంటంటే, వేప విత్తనం నాటితే ఆ చెట్టు నుంచి మామిడి పండు రాదు కదా, అలా అదే విధంగా మంచి పని చేస్తే మంచే కలుగుతుంది అని ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం చెప్పండి.

0: ఓకే.
1: మన ఇంట్లో ఒకళ్ల మాట పెరుగన్నంలాగా ఉంటుందిట. వాళ్ల మాట వినకపోతే ఏదో అవుతుందిట. అది చెప్తూ ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?

0: వెరీ గుడ్. ఇప్పుడు 3 రౌండ్లు అయ్యాయండి. చూస్తూ ఉంటే అందరికీ ఫుల్ మార్క్సే వచ్చేసినట్టున్నాయి కదా. ఆ 2 మార్కులు మిగతా వాటిలో మీరు సాధించేసుకోవాలి, సరేనా? అయితే ఇప్పుడు 4వ రౌండ్లో మనం ఏం చేయాలంటే, స్వామి చిన్న చిన్న కథలు మానవ ప్రవర్తన ఎలా మారాలో చెప్తూ చక్కగా చెప్పారు. ఆ ఆణి ముచ్చేయాలని మీ నోట్లో వినాలి ఇప్పుడు మేము. ఓకే, ఫస్ట్ సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలి. త్యాగం చాలా గొప్ప గుణం కదా, ఆ త్యాగం గురించి స్వామి చెప్పిన కథ చెప్పండి.
1: ఓం శ్రీ సాయిరాం. త్యాగము. భారతదేశంలో శిబి అనే చక్రవర్తి ఉండేవాడు. అతనికి త్యాగశీలి అనే పేరు కూడా ఉండేది. ఒకసారి దేవేంద్రుడు, అగ్నిదేవుడు అతని త్యాగాన్ని పరీక్షించాలని అనుకున్నారు. దేవేంద్రుడు డేగగాను పావురం, అగ్నిదేవుడుగాను మారారు. డేగ పావురాన్ని వెంటాడింది. ఆ పావురం తిన్నగా వచ్చి కొలువులో ఉన్న శిబి చక్రవర్తి భుజముపై వాలింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజా, ఇది నా ఆహారము, నాకు వదిలివేయమంది. అప్పుడు శిబి చక్రవర్తి, ఇది నన్ను శరణు కోరింది, కాబట్టి నీకు నేను ఇవ్వలేను. కావలసింటే దాని బరువంతా, దాని శరీరం అంతా బరువు మాంసం నా శరీరంలో నుంచి తీసుకోమన్నాడు అని చెప్పి ఒక తక్కెడ తెప్పించారు. ఒక పక్కన పావురాన్ని, ఒక పక్కన తన శరీరంలో నుంచి మాంసాన్ని కోసివేశాడు. ఎంత మాంసం వేసినా పావురంతో పాటి సరితూగలేదు. అప్పుడు అది చూసిన శిబి చక్రవర్తి తానే వెళ్లి తక్కెడలో కూర్చున్నారు. అప్పుడు సరితూగింది. అప్పుడు పావురం అగ్నిదేవుడుగాను, డేగ దేవేంద్రుడుగాను మారారు. రాజా, నీ త్యాగాన్ని పరీక్షించాలనుకున్నాము, నీ కీర్తి చిరస్థాయిగా నిలుచుగాక అని దీవించి అదృశ్యమైపోయారు. శిబి చక్రవర్తి త్యాగం నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది.
0: వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పావు. మనం సాధారణంగా కొంతమందిని తెలివైన వాళ్లని, కొంతమందిని మూర్ఖులని అంటూ ఉంటాం కదా. మరి ధర్మ గ్రూప్ వాళ్లు ఎవరు మూర్ఖుడో ఓ కథ ద్వారా స్వామి తెలియజేశారు, అది చెప్పండమ్మా.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు ప్రీదేవన్. నేను చెప్పబోయే కథ పేరు ఎవరు మూర్ఖుడు. ఒక రాజుగారి కొలువులో ఒక సోమైపోతుండేవాడు. రాజుగారు ఏ పని చెప్పినా కుంటి సాకులు చెప్పి తప్పించుకునేవాడు. రాజుగారి వీరితో వేగలేక ఒక పత్తి మీద మూర్ఖుడు అని రాసి వారి తలకు కట్టాడు. అప్పటి నుంచి అందరూ వారిని చూసి నవ్వుకునేవారు. ఒకరోజు రాజుగారికి తీవ్ర వ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. అందరూ రాజుగారిని చూసేందుకు వెళ్లారు. ఈ మూర్ఖుడు కూడా రాజుగారిని చూసేందుకు వెళ్లారు. అప్పుడు రాజుగారు బాధతో కంటతడి పెట్టుకుని, నా ప్రయాణ సమయం దగ్గర పడిందిరా, నేను వెళ్తున్నానురా అని ఆ మూర్ఖుడితో చెబుతాడు. ఆ మూర్ఖుడు, అయితే నేను ఏనుగులను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి ఏనుగులు వెళ్ళవురా అంటాడు. అయితే నేను రథాలను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి రథాలు కూడా వెళ్ళవురా అంటాడు. ఇంతకీ ఈ మూర్ఖుడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు రాజా అని అంటాడు. నాకు తెలీదురా అని ఆ రాజు చెప్తాడు. అప్పుడు ఆ మూర్ఖుడు తన తలకు కట్టిన మూర్ఖుడు అనే పత్తిని తీసి రాజుగారికే కట్టేస్తాడు. రాజా, మీరు వెళ్తున్నారని తెలుసు, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని తెలియదు. అక్కడికి ఏనుగులు రథాలు వెళ్ళవని తెలుసు, కానీ అది ఏ ప్రదేశం, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని మీకు తెలియదు. కనుక ఈ పట్టి మీకే సరిపోతుంది, మీరే ధరించండి అని చెబుతాడు. మానవులు తన జీవిత కాలంలో తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని తెలుసుకోకుండా వృధాగా కాలం గడిపేవాడే మూర్ఖుడు. సాయం.
0: వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు. ఓకే, అయితే మరి శాంతి గ్రూప్ వాళ్ళు ఎవరు భక్తుడో స్వామి చెప్పిన కథ చెప్పండి.
3: సాయిరాం, నేను చెప్పబోయే కథ పేరు ఎవరు గొప్ప భక్తుడు. ఒకసారి మహావిష్ణువు నారద మహర్షికి, నీకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఉన్నాడు అని చెప్తారు. నారద మహర్షి ఆలోచిస్తాడు, నాకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఎవరున్నారబ్బా అనేసి భూలోకంలోకి దిగుతారు. ఆ పేద రైతు ఉదయాన్నే నారాయణ అని 3 సార్లు అంటాడు. మధ్యాహ్నం భోజనానికి ముందు నారాయణ అని 3 సార్లు అంటాడు. రాత్రి పనుకునే ముందు 3 సార్లు నారాయణ అని అంటాడు. నారద మహర్షి మహావిష్ణు దగ్గరికి వెళ్లి, నాకన్నా గొప్ప భక్తుడు అతనేలా అవుతాడు స్వామి? అతను రోజుకి 3 సార్లే నిన్ను స్మరిస్తున్నాడు కదా, నేను నిన్ను నిరంతరం దైవనామస్మరణం చేస్తున్నానుగా అని నారద మహర్షి అంటాడు. మహావిష్ణువు నారద మహర్షి తలపైన 5 కుండలు పెట్టి నీళ్లు వేసి, ఒక చుక్క నీళ్లు కింద పడకుండా నా చుట్టూ ప్రదక్షిణం చేయమని చెప్తారు. నారద మహర్షి ఆ కుండలపైనే ధ్యాస పెట్టుకుని ఒక చుట్టూ ప్రదక్షిణం చేసి, నేను ప్రదక్షిణం చేశాను స్వామి అని నారద మహర్షి చెప్తారు. అప్పుడు మహావిష్ణువు అడుగుతారు, నువ్వు ప్రదక్షిణం చేసేటప్పుడు ఎన్నిసార్లు నన్ను తలచావు అని అడిగితే, ఒక్కసారి కూడా నేను తలచలేదు స్వామి అని చెప్తారు. నువ్వు ఒక్కసారి కూడా తలచలేదట్టే, ఆ పేద రైతు తన పనిని చక్కగా చేసుకుంటూ నన్ను నిరంతరం 3 సార్లు స్మరిస్తూ ఉన్నాడుగా అని చెప్తారు. నారద మహర్షి తెలుసుకుంటాడు, తన తప్పును తెలుసుకొని ఏకాగ్రత విశ్వాసం ముఖ్యమైనవని మహావిష్ణువు నారద మహర్షికి ఈ పరీక్ష ద్వారా తెలియజేశారు. సాయిరామ్,
0: గుడ్ గుడ్, బాగుంది. అయితే ప్రేమ గ్రూప్ వాళ్ళు, అణాల కన్నా గుణాలే ప్రధానం అని తెలియజెప్పే కథ చెప్పండి.
4: ఓం శ్రీ సాయిరామ్. అణాల కన్నా గుణాలే ప్రధానం. ఒకసారి సార్ సివి రామన్ గారు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఒక యువకుడు ఎంపిక కాలేదు. ఆ యువకుడిని ఇంటర్వ్యూకు రావడానికి ఖర్చు పెట్టిన బస్సు ఛార్జీలను గుమస్తా దగ్గర తీసుకువెళ్లమని చెప్తారు రామన్ గారు. ఆ గుమస్తా భోజన వేళ కావడంతో హడావిడిగా ఆ యువకుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పైకాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆ యువకుడు ఆ పైకాన్ని తిరిగి ఇవ్వడానికి గుమస్తా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రామన్ గారు భోజనం తర్వాత తిరిగి వచ్చి ఆ యువకుడిని చూసి, ఎందుకు ఇంకా ఉన్నావు, నీవు సెలవు కాదని చెప్పాను కదా అని అడిగితే, ఆ యువకుడు పొరపాటున గుమస్తా ఇచ్చిన ఆధార పైకాన్ని తిరిగి ఇవ్వడానికి ఉన్నానని చెప్తాడు. సివి రామన్ గారు అతని నిజాయితీకి మెచ్చి ఆ ఉద్యోగం అతనికే ఇస్తాడు. దీన్ని బట్టి అణాల కన్నా గుణాలే ప్రధానమని తెలుస్తుంది.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పారరా, చక్కగా, చాలా చక్కగా చెప్పారు. మరి మీరు కథలు
4: ఇచ్చి వెళ్తాడు. ఆ యువకుడు ఆయన పైకాన్ని తిరిగి ఇవ్వడానికి గుమస్తా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రామన్ గారు భోజనం తర్వాత

0: మరి మీరు కథలు ఇంత బాగా చెప్తున్నారు, ఇంకొక రౌండ్ కథలు చెప్తారా? ఇంకో నాలుగు ప్రశ్నలు వేస్తా, నాలుగు ప్రశ్నలు వేస్తా మళ్ళీ. ఓకే సరే, అయితే మళ్ళీ సత్యం గ్రూప్ కే ప్రశ్న ముందు, పట్టిన పట్టు వదలరాదు అని పట్టుదలగా భగవంతుడు అనుగ్రహాన్ని ఒక బాలభక్తుడు సాధించుకున్నాడు. ఎవరా బాలభక్తుడు, ఆ కథ ఏంటి?
1: ఆ బాలభక్తుడు ధ్రువుడు. ఓం శ్రీ సారా. అయోధ్య నగరాన్ని మహారాజు ఉత్తానపాదుడు. అతని పరిపాలన కాలంలో జీవితం సంక్షేమంగా ఉండేది. అతనికి ఇరువురు భార్యలు. మొదటి భార్య అయిన సునీతి కుమారుడు ధ్రువుడు, రెండో భార్య అయిన సురుచి కుమారుడు ఉత్తముడు. అయితే ఒకరోజు ధ్రువుడు ఆడుకోవడానికి మైదానానికి వెళ్ళగా అక్కడ ఆడుకుంటూ ఉండగా ఉత్తముడు తన తండ్రి తొడ మీద కూర్చోవడం గమనించి తాను కూడా వెళ్లి తన తండ్రి తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నించగా తన పినతల్లి అయిన సురుచి అతని రెక్క పట్టుకుని లాగి, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చునేందుకు ఎటువంటి అర్హత లేదు, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చొని రాదు, నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవాలంటే నా కడుపును పుట్టాలని దేవుని ప్రార్థించుకో అని ఎగతాళి చేసి వారిని కోపంతో వారిని తిట్టి పంపించేస్తుంది. ఈ మాటలు విని ధ్రువుడు ఎంతో బాధపడి తన తండ్రి ముఖం చూస్తాడు. కానీ తండ్రి నుంచి కూడా ఏమి జవాబు రాకపోవడంతో తన వేదనను తన తల్లికి తెలియజేస్తాడు. ఆ తల్లి అయిన సునీతి ధ్రువుడు తెలియజేస్తుందంతా విని, నాయనా నీకు సమాధానం చెప్పగలవాడు శ్రీహరి ఒకడే, అతన్నే ప్రార్థించము అని చెప్పగా ధ్రువుడు వెంటనే అరణ్య మార్గాలకు ప్రవేశించి తపస్సును ఆరంభిస్తాడు. ఇంతలో అటుగా వెళ్తున్న నారదుడు ధ్రువుని చూసి, ఏంటి ఇంత చిన్నబాలుడు ఈ విధంగా తపస్సు చేయడం ఏంటి అని అతన్ని వివిధ పరీక్షలు పెట్టి అతని పట్టుదలను చూశాక అతని పట్టుదలను సంతసించి అతని దగ్గరికి వెళ్లి, నాయనా నువ్వు శ్రీహరిని ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రార్థించిన ఆయన నీకు తప్పక అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే ధ్రువుడు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండగా శ్రీహరి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పగా ధ్రువుడు తన కోరికను కూడా మరిచి శ్రీహరి సన్నిధానం కావాలి ప్రభు అని కోరుతాడు. దాంతో శ్రీ మహావిష్ణువు, నాయన నువ్వు రాజభోగం అనుభవించిన తర్వాత తారామండలంలో శాశ్వత స్థాయిని నీకు ప్రసాదిస్తున్నాను, చివరికి నువ్వు తారామండలంలో శాశ్వత స్థాయిని నా దగ్గరే పొందుతావు అని చెప్పి అంతర్ధానమైనాడు. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది, దాని ఆధారంగానే మనం కాలమండలాన్ని పరిగణిస్తాము.
0: వెరీ గుడ్, బాగా చెప్పాము. ఓకే ఓకే సరే, మరైతే ధర్మం గ్రూప్ వాళ్ళు సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి అనే కథ చెప్పండి.
2: ఓం శ్రీ సాయిరాం. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. భార్యకి దేవుడి మీద చాలా భక్తి ఉండేది, కాని భర్తకి ఎప్పుడు చూసినా సంపాదించాలి అనుకునేవాడు. ఒకరోజు భర్తకి జబ్బు చేస్తుంది, డాక్టర్ దగ్గరకు వెళ్తే అంటాడు, 3 సార్లు మందులు వేసుకోవాలి, నేను మందులు ఇస్తాను అంటాడు. అయితే భార్య ఎప్పుడు ఇవ్వదు, అసలు మందులే ఇవ్వదు. అయితే భర్త అంటాడు ఒకరోజు, నువ్వే నాకు ఎందుకు మందులు ఇవ్వట్లేదు, డాక్టర్ గారు ఇవ్వమన్నారు కదా అంటే, భార్య అంటుంది, మన శరీరానికి జబ్బు చేస్తే మందులు వేసుకోవాలి, కానీ భవరోగానికి ఏం వేసుకోవాలో తెలుసా అంటే నాకు తెలీదు అంటాడు. అయితే భార్య అంటుంది, మనం చిన్నప్పటి నుంచి దేవుని మీద భక్తి కలిగి ఉంటే మనకెప్పుడు జబ్బు రాదు, అలాగే మనం ప్రశాంతంగా ఉంటాము అంటాడు అంటది. అయితే
0: మందు వేయకపోతే రోగం తగ్గనట్టుగా దేవుడి నామం చెప్పకపోతే ఇప్పుడు
2: మనం చిన్నప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలి.
0: అది చిన్నతనం నుంచే సాధన మొదలు పెట్టాలి. మరి మాటతోటి రాజ్యాలు గెలుచుకోవచ్చు కదా, అటువంటి కథలు బోల్డ్ విన్నాం మనం. స్వామి కూడా మాటల ప్రభావం గురించి ఒక చిన్న కథ చెప్పారు, చాలా బుద్ధి కథ. అది శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండమ్మా.

0: ఓం శ్రీ సారం. నేను చెప్పబోయే కథ పేరు మాటల ప్రభావం. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు మంచి విషయాలు, నీతి కథలు బోధిస్తుండగా తరగతి గదిలోకి డీఓ గారు ప్రవేశించారు. ప్రవేశించి ఉపాధ్యాయుడితో ఇలా అంటారు, మాటలతో చెప్తే ఏ మార్పు రాదు, క్రియారూపంలో తెలియజేస్తే బాగా అర్థమవుతుందని డీఓ గారు చెప్తారు. అలాగే కొంతసేపు ఉపాధ్యాయుడు, డీఓ గారు కొంతసేపు వాదులాడతారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు డీఓ గారికి ఎలాగైనా మాటల శక్తిని చూపించాలని ఒక అబ్బాయిని పిలిచి, ఒరే ఈ డీఓ గారిని మెడపెట్టి బయటికి గెంటే అని బాలుడికి చెప్తాడు. అప్పుడు డీఓ గారు చాలా కోపపడి, అప్పుడు ఉపాధ్యాయుడు నెమ్మదిగా ఇలా అంటాడు, సార్ ఎందుకు మీరంత కోపం పడతారు, నేనేదో రెండు మాటలు అన్నానంతే కదా, నేను ఇంకా క్రియారూపంలో ఏం చేయలేదు కదా అంటే, అప్పుడు డీఓ గారు తన తప్పుని తెలుసుకుని, అవును మాటలకి నిజంగానే శక్తి ఉందని గ్రహించి, దీన్ని బట్టి ఈ కథని బట్టి మనకు తెలిసిన నీతి మానవులకు బలాన్ని బలహీనతను ఇచ్చేదే మాటలు అని.
1: ఓకే ఓకే గుడ్. ఈ రౌండ్ లో చివరిగా ఒక చెడ్డ గుణం వల్ల ఏంటి నష్టం అవుతుందో తెలుసుకుందాం. లోభ గుణం చాలా నష్టం కలిగిస్తుంది కదా, కాబట్టి ఆ లోభం వల్ల కలిగే నష్టం గురించి కథ చెప్పండి. ప్రేమ గ్రూప్.
2: ఓం శ్రీ సాయిరామ్. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు లోభం వలన లాభం లేదు. ఒక ఊరిలో ఒక నేతి వర్తకుడు ఉండేవాడు. అతడు కల్తీ నెయ్యి అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు ఆ విషయం గ్రామాధికారికి తెలుస్తుంది. అతన్ని లాక్కుని రండి అని చెప్తాడు. నువ్వు చేసిన నేరానికి 3 రకాల శిక్షలు ఉంది అని చెప్తాడు. మొదటిది 1 కేజీ కల్తీ నెయ్యి తాగాలి. 2వది 12 కొరడా దెబ్బలు తినాలి. 3వది 200 రూపాయలు జరిమానం చెల్లించాలి అని చెప్తాడు. ఈ నేతి వర్తకుడు పరమ లోభి కాబట్టి 1 కేజీ కల్తీ నెయ్యి తాగుతాడు అని చెప్తాడు. కాస్త నెయ్యి తాకంగానే కడుపు ఉబ్బి వాంతులు మొదలు పెడతాయి. అయ్యో బాబోయ్ నా వల్ల ఇంకా కాదు, నేను 12 కొరడా దెబ్బలు తింటాను అని చెప్తాడు. 4 దెబ్బలు తినంగానే వీపు చిక్లిపై రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో బాబోయ్ నా వల్ల ఇంకా కాదు, నేను 200 రూపాయలు జరిమానం చెల్లిస్తాను అని చెప్తాడు. అప్పుడు గ్రామాధికారి చెప్తాడు, నువ్వు ఈ పని ముందే చేసింటే కొరడా దెబ్బలు తిని వీపు చిక్లించుకుని కల్తీ నెయ్యి తాగి వాంతులు కడుపు నొప్పి తెచ్చుకుని ఆ పని ఉండదు కదా నీకు అని చెప్తాడు. ఈ కథను బట్టి మనం తెలుసుకున్నది, లోభ బుద్ధి గలవారు ఎప్పటికీ చెడు చేస్తుంది.
1: వెరీ గుడ్, వెరీ గుడ్.
2: లోభం వలన లాభం లేదు.
1: ఏంటన్నాను?
2: నీతి లోభం వలన లాభం లేదు.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పారరా. స్వామి చెప్పిన చిన్న కథలు మీరు ఎంతో చక్కగా చెప్పారు. దీంతో 4 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇంక 5వ రౌండ్లో విద్యార్థి దశలో స్వామి కొన్ని పాటలు రచించారు. ఆ పాటల్లో అంతరార్థాలేంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో మీరు వివరించాలి. ఇప్పుడు ఇది చక్కటి ఆడియో రౌండ్ అన్నమాట. మీకు ఒక పాట వినిపిస్తాం. సత్యం గ్రూప్ వాళ్ళు ఈ పాట విని ఆ పాట ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. స్వామి ఎందుకు రాశారో, ఎప్పుడు రాశారో ఆ వివరం అంతా మాకు చెప్పాలి.

0: ఇప్పుడు సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలమ్మా, ఈ పాట ప్రాముఖ్యత ఏంటి చెప్పాలి.
1: ఉరవకొండలో స్వామిని ఉపాధ్యాయులు ప్రార్థనా గీతాన్ని ఆలపించమనగా స్వామి ఈ పాటను పాడారు. అన్ని మతాలు సమానమేనని, ఏ ఒక్క మతం వేరు కాదని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, మన దేశ ప్రజలందరూ ఒకటేనని, కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చని తెలిపే విషయాన్నే ఈ పాటలో స్వామి ఎంతో చక్కగా రూపొందించారు.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు నాయన. ఈసారి రెండో పాట విందాం.
2: దొరికే దొరికే బాలా భాస్కర, బాలకులారా తల్లి బాలకులారా, దొరికే దొరికే బాలా భాస్కర బాలకులారా, కడపుర్బురము కాళ్ళవాతలు చేతి మూడులను చెరుగుడు నుండి అజాగరూక పోషణ నుండి అకృత్య వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అన్నింటి నుండి బాధపడండి. అది కలిగే ఆ అంగట్లో ఎంతో శుద్ధంగా అంగట్లు ఉండేది.
0: ఈ పాట ఏంటి కొట్టే సుబ్బన్నట, ఎవరు చెప్తారు? శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండి.
3: ఓం శ్రీ సాయిరామ్. కొట్టే సుబ్బన్న గారు, బాలభాస్కర్ రావు బాలభాస్కర్ అనే మందును తయారు చేసేవారు. ఈ మందును ప్రచారించడానికి సత్యం దగ్గరికి వెళ్లారు. ఈ మందును వివరాలన్నీ చెప్పి ఒక పాట రాయమన్నారు. సత్యం అలాగే రాశారు. ఈ పాటను పిల్లలందరి చేత ప్రచారం చేయించారు.
0: దానికి సుబ్బన్న ఆనందించాడా? ఏం చేశాడు ఆయన? ఆ గ్రూప్ లో ఇంకెవరైనా చెప్తారా?
4: దానికి సుబ్బన్న ఆనందించి అందరూ వాళ్ళ మిత్రులందరూ రోడ్ వీధిలో ప్రచారం చేస్తూ వెళితే అందరూ వచ్చి కొనుక్కొని వెళ్లారు. బాలభాస్కర్ ఆ మందును తీసుకొని అందరూ తీసుకొని తాగితే అందరికీ జబ్బులు వచ్చిన వాళ్ళందరికీ నయమయ్యింది. అప్పుడు కొట్టే సుబ్బన్న ఆనందించి సత్యానికి తన అంగడిలో నుండి ఏమి కావాలన్నా తీసుకో సత్యం అని చెప్పారు. సత్యం తనకు అవసరమైన పుస్తకాలను పెన్సిళ్లను తీసుకొని వెళ్లారు.
0: ఏం తెలుస్తోంది మనకి దీనివల్ల?
4: బాబా గారు పని చేసే తీసుకుంటారు, పని అడగి తీసుకోరు. పని చేసి ఏదైనా పని చేసి తీసుకుంటారు. ఎంత కావాలో అవసరమైన మాత్రమే తీసుకున్నారు.
0: అవసరమైందే తీసుకున్నారు, ఊరికే ఎవరి దగ్గర తీసుకోలేదు. ఓకే సరే, అయితే ఇంకొక పాట విందాం. ఆ పాట ధర్మం గ్రూప్ వాళ్ళు జవాబు చెప్పండి.
5: ఓం శ్రీ సారం. కాంగ్రెస్ వారు స్వామివారి ఇంటికి వచ్చి మీటింగ్ పెడుతున్నా మా ప్రజలను ఉత్సాహపరచుటకు ఒక పాట రాయండి అన్నారు కాంగ్రెస్. అప్పుడేమో కాంగ్రెస్ వారు
0: మీటింగ్ పెట్టుకుంటే
5: భారతీయులు ఐకమత్యంగా ఉండడానికి స్వామి చెప్పారు. స్వామి ఒక ఉయ్యాల బొమ్మ పెట్టి పడుకోబెట్టి ఈ జోలపాట రూపంలో పాడారు. ఈ పాట ఉద్దేశం ఏమిటంటే భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని, ఉంటేనే భారత స్వాతంత్రము సాధించవచ్చునని ఈ పాట ద్వారా స్వామి తెలియజేశారు.
0: ఓకే ఓకే, ముందు ముందు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు. ఓకే, అయితే ఇంకా చివరిగా ఇంకొక పాట వీళ్ళకి, శాంతి ప్రేమ గ్రూప్ వాళ్ళ కోసం.

0: కంటితో చూచేటి కాని అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి. పొడుగాటి మీసాలు గొరిగి కత్తిరించి నాసికాగ్రము వద్ద నాలుగుంచుకుంటారు ఏటి ఏషాలప్ప ఇవి. బాలుడుగా ఉండగా స్వామి పాట పాడారు. ఎవరి గురించి పాడారు? దీని అంతరార్థం ఏంటి?
1: సుబ్బమ్మ గారి భర్త కరణం గారు. ఆయన మన భారతీయ సంస్కృతిని విడిచి విదేశ పద్ధతిలో నడుచుకునేవారు. పొడుగాటి మీసాలను గొరిగించి చిన్నగా పెట్టుకుని చేతికి తోలు వాచ్ కట్టి విదేశీ పద్ధతిలో వ్యవహరించేవారు. ఆయన అది చూసి సుబ్బమ్మ గారు ఎంతో బాధపడేవారు. సుబ్బమ్మ గారు బాధపడటం స్వామి చూసి కరణం గారిపై ఒక పాట కూర్చి తోటి పిల్లలతో ఆయన ఇంటి ముందర పాడించేవారు. అది విన్న కరణం గారు స్వామిని పిలిచి, ఈ పాట నీకు ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను, ఈ పాటను పాడించవద్దు అని చెప్పాడు. మీ మామిడి పండ్లు నాకు వద్దు, మీ ప్రవర్తన మారేంత వరకు నేను ఈ పాట పాడిస్తూనే ఉంటాను అని చెప్పారు.
0: వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పారా, వెరీ గుడ్. ఐదో రౌండ్ లో కూడా అందరూ చక్కగా చెప్పారు. ఇంకా ఆరు రౌండ్ ర్యాపిడ్ రౌండ్. మీ గ్రూప్ లో ఎవరికి తెలిసినా గానీ టక్మని చెప్పేయాలి, ఆన్సర్ చెప్పకపోతే మార్కులు పోతాయి మీకు, సరేనా? ఇప్పుడు సత్యంకి ప్రశ్నలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లిదండ్రుల పేర్లేమిటి?
2: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు.
0: స్వామి ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది?
3: పుట్టపర్తి.
0: స్వామి మీ చిన్నతనంలో ఆ ఊర్లో పెద్దవాళ్లు ఏమని పిలిచేవారు?
3: బిడ్డలకు గురువు, బ్రహ్మ, జ్ఞాని అని పిలిచేవారు.
0: సత్యం స్థాపించిన భజన మండలి పేరేమిటి?
4: పాండురంగ భజన మండలి.
0: తాతగారు కొత్త బట్టలు తెచ్చినప్పుడు ఆ చిన్నారి సత్యం ఏమని చెప్పేవాడు?
4: అందరికీ పంచి మిగిలి ఉంటే నాకివ్వండి అని చెప్పేవారు.
0: వెరీ గుడ్, ఐదు మార్కులు వచ్చేసాయి మీకు. ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళకి. స్వామి తాతగారి పేరేంటి?
5: శ్రీ కొండమరాజు.
0: స్వామి మాధ్యమిక విద్య ఏ ఊర్లో చదువుకున్నారు?
5: పుట్టపర్తి, బుక్కపట్టణం.
0: ఓకే, గెలిచిపోయారు. విషం కల్పిన గారెలు సత్యానికి పెట్టిన స్త్రీని ఏం చేశారు స్వామి?
6: స్వామి ఆమెను శిక్షించకుండా క్షమించారు.
0: ఓకే, సత్యం స్నేహితులతో కలిసి భజన చేసినందువల్ల ఆ గ్రామానికి జరిగిన మేలేంటి?
3: కలరా వంటి అంటూ వ్యాధులు తగ్గిపోయాయి.
0: సరే, బుక్కపట్నం పాఠశాలలో పాఠం మొదలయ్యే ముందు సత్యం ఏం చేసేవారు?
3: ఏదైనా విగ్రహం లేక పటం తీసుకొని పూలతో పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదము పంచేవారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు శాంతి గ్రూప్ కి ప్రశ్నలు. స్వామి ఎప్పుడు అవతరించారు, డేట్ ఏమిటి?
7: 1926 సంవత్సరం నవంబర్ 23వ తేదీన.
0: ఓకే, మరి ఉన్నత పాఠశాలకు ఏ ఊరు వెళ్లారు?
3: కమలాపురం.
0: సరే, పాఠశాలలో స్వామి ప్రదర్శించిన దివ్య లీల ఏంటి?
3: గురువు బెంచి పైన నిలబడు సత్యం అని చెప్పగానే గంట కొట్టే వేళకి ఉపాధ్యాయుడు చేరు కతుక్కుపోయారు.
0: సరే, స్నేహితులకి మిఠాయిలు బొరుగులు సంచిలోంచి తీసిచ్చి ఇవెక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్పేవారు?
3: గ్రామదేవత
0: ఇచ్చిందని చెప్పేవారా? ఓకే, మరి స్వామి పాఠశాలకు ఏ విధంగా వెళ్లేవారు రోజును?
7: స్వామి తన బట్టలను తానే ఇస్త్రీ చేసుకుని తల చక్కగా దూకొని వెళ్లేవారు.
0: సరే, వెరీ గుడ్, ఐదు ప్రశ్నలు కరెక్ట్ గా చెప్పారు. ఇంకా మరి ప్రేమ గ్రూప్. స్వామి అవతరించిన తిథి వార నక్షత్రాలు, తెలుగు సంవత్సరం పేరు.
3: అక్షయనవ సంవత్సరం, కార్తీక మాసం, సోమవారం, ఆరుద్ర నక్షత్రం.
0: వెరీ గుడ్. మరి స్వామి తన బట్టలు తానే ఇస్త్రీ చేసుకునేవారట, ఎలాగ?
3: స్వామి కాల్చిన బొగ్గుల్ని ఒక ఇత్తడి చెంబులో వేసి గుడ్డతో పట్టుకుని ఇస్త్రీ చేసుకునేవారు.
0: వెరీ గుడ్. స్వామి టీచర్ల పేర్లేంటి?
8: మహబూబ్ ఖాన్, మహబూబ్ ఖాన్,
1: మెహబూబ్ ఖాన్, మెహబూబ్ ఖాన్, కొండప్ప గారు, మంచి రాజు, తమ్మిరాజు.
0: సరే, ఓకే. స్వామి మాటని వేదంలా భావించి ఆచరించిన చిన్ననాటి స్నేహితుల పేర్లేంటి?
1: రమేష్, సురేష్.
0: ఓకే. స్వామి 5వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ఉత్సవం చేశారు ఆ ఊరు వాళ్ళు. ఎలా చేశారు?
1: అలంకరించిన ఎద్దుల బండిలో స్వామిని కూర్చుని పెట్టి పూలు చల్లి ఊరంతా తిరిగించారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి చక్కగా. ఆరు రౌండ్లు చక్కగా అన్ని చెప్పారా ప్రశ్నలు? ఎంత బాగా తయారయ్యారో మీరందరు ప్రిపరేషన్. మరి రేడియో సాయి ముందు కూర్చుని వింటున్న బాల్వికాస్ పిల్లలందరూ కూడా ఈ క్విజ్ ఆన్సర్స్ అన్ని చూసుకున్నారా? అందరికీ వచ్చేసాయి అనుకుంటాను. ఓకే, మరైతే ఇంత మంచి అవకాశాన్ని 2వ వార్షికోత్సవంలో జరుగుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో మనకిచ్చిన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ జరిగిన స్వామి చేయించిన అందమైన విషయం ఏమిటి అంటే, స్వామి ఎప్పుడు చెప్పినట్లుగానే బంగారములు వేరు, శృంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే అని చెప్పినట్లుగా 4 జిల్లాల నుంచి వచ్చారు పిల్లలు. వచ్చి ఇక్కడ ఒక్కటైపోయి సత్యసాయి బాలవికాస్ ఏంటి అనేది ప్రపంచానికి చూపించాం మనం ఇప్పుడు కదా. సత్యసాయి బాలవికాస్ లో పార్టిసిపేట్ చేసిన ఈ పిల్లలందరి పేర్లు, ఏ ఊరు నుంచి ఎవరొచ్చారో ఒక్కసారి చెప్తాను. తిరుపతి నుంచి శ్రేయ, నరసింహ, గురుకృష్ణ, రేవంత్ వచ్చారు. పుట్టపర్తి నుంచి శాంతి, తేజస్విని, నందిని, భార్గవి, వసీమ, యశస్వీ, స్వాతి, సాయి, తరుణ్ వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి పూజిత, ధనుష్ కుమార్ వచ్చారు. మరింకా హైదరాబాద్ నుంచి సాయి, సంజీవ్, రుత్విక్, భువనేశ్వరి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చాలా దూరం కదా ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చారా ఒక 5 పిల్లలు, దుర్గాప్రసాద్, వినీత్, నవీన్, రేణుప్రసాద్, రాజేష్. సో మరి అక్కడ అందరూ రేడియోల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మీకు జయజయలు చెప్తారు. మీరు మీకు ఒక్కసారి జయజయలు చెప్పేసుకోండి. స్వామి ఈ పిల్లలందరికీ ఇంటా వెంట జంట ఉండి కాపాడాలని ప్రార్థిస్తూ, స్వామి ఆశీస్సులతో 2 సంపూర్ణం చేసుకుని వార్షికోత్సవం చేసుకుంటున్న రేడియో సాయి తెలుగు బృందానికి మా అందరి కృతజ్ఞతలు. మన పాలిటి కల్పవృక్షం, కామధేనువు అయిన స్వామికి మన కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. జై.

0: ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విన్నారు. ఈ క్విజ్ ప్రోగ్రాం కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత్ నిలయం. భగవాన్తో సన్నిహితంగా మెలిగి వారిని సేవించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారి అనుభవాలు, అనుభూతులు భావితరాలకు స్ఫూర్తిదాయకాలు. అటువంటి భక్తులలో ఒకరైన శ్రీమతి పద్మావతి గారి జ్ఞాపకాలను అంతరంగ తరంగాలు పేరిట తిరుపతి రేడియో సాయి బృందం మనకు అందిస్తోంది.
1: ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణవాసి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కళాకారిణి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల క్రియాశీలక భజన మండలి సభ్యురాలు, సంగీత సరస్వతికి గత 4 దశాబ్దాలుగా ఎనలేని సేవ చేస్తూ కొన్ని వేల కచేరీలు దేశ విదేశాల్లో ఇస్తూ ఎన్నో కీర్తనలను, భజనలను, పాటలను సంగీత ప్రియులకే గాక సాధారణ మానవాళికి సైతం తమ గానామృతాన్ని పంచుతూ నిరాడంబర జీవితం గడుపుతూ అందరినీ ప్రేమతో సాయిరాం అని పలుకరిస్తూ అందరి మన్ననలు అందుకున్నటువంటి శ్రీమతి పద్మావతి గారు ఈరోజు ఈ యొక్క ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనడానికి మన స్టూడియోకి విచ్చేశారు. వారికి రేడియో సాయి తిరుపతి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. సాయిరాం పద్మావతి గారు.
2: సాయిరాం అండి.
1: భారతీయ విద్యలకు వేదమే మూలం, వేదోఖిలం ధర్మ మూలం అన్నారు. ముఖ్యంగా శబ్ద విద్యను గురించి వైదిక సంస్కృతిలో అద్భుత మీమాంసం జరిగింది. సంగీత విద్యకు మూలాధారం వేదనాదమేనని భరతుడు నాట్యశాస్త్రంలో సంగీతం వేదజనితమని పేర్కొన్నాడు. శబ్ద విద్యగా ఉన్న ఈ సంగీతం కేవలం నేర్చుకోవడం వల్ల మాత్రమే లభ్యమయ్యేది కాదు, భగవద్ అనుగ్రహంతో సిద్ధించేది అంటారు. పద్మావతి గారు, మీరు సంగీతం నేర్చుకోవాలన్న జిజ్ఞాస మీకు ఎలా కలిగింది? తల్లిదండ్రుల నుండి పరంపరగా లభ్యమైందా, లేక వారి ప్రోద్బలంతో అభ్యసించారా, లేక మీకు మీరే ఇష్టపడి నేర్చుకున్నారా?
2: మా నాన్నగారు పాతూరు మధుసూదన శాస్త్రి గారు సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు. స్వామి దగ్గర ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందినవారు. వారు చిన్నతనంలో సంగీత విద్వాంసులు గనక మా సిస్టర్స్ అందరికీ సంగీతం నేర్పారు. నేర్చుకుని చిన్నతనంలో వివాహం అయితే తిరుపతి వచ్చిన తర్వాత ఇంకా సంగీతం మీద ఆశ పోక ఇంకా 2-3 గురువుల దగ్గర నేర్చుకుని చాలా ఆనందపడుతూ సంగీతంతోనే ఇక పరమానందం, జీవితం ఇది ఒక ధన్యమైందన్న ఆనందంలో ఉంటూ ఉండేదాన్ని.
1: అంటే చిన్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, మీకు ఉన్నటువంటి ఉత్సాహము రెండు కలిసి మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. చాలా సంతోషం పద్మావతి గారు. మీరు తిరుపతిలోని వివిధ క్షేత్రాల్లో, అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధానంలో అయితేనేమి, అక్కడ జరిగే ఊంజల్ సేవ, తెప్పోత్సవం మొదలగు సేవల్లో కానీ, అదేవిధంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవాలు, ఊంజల్ సేవ లాంటి అనేక కార్యక్రమాల్లో, సేవలలో మీరు సంకీర్తన ఆలాపన చేశారు కదా. పరమాత్మ సన్నిధానంలో ప్రత్యక్షంగా గీతారాపణ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు, మా శ్రోతలతో పంచుకుంటారా?
2: చాలా ఆనందం. అవి అక్కడ పాడుతూ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ దగ్గర పాడుతూ సాయిమాత అని అమ్మవారి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర సాయిరాముడు అని ఆ భక్తిని మనసులో నింపుకుని అటు ఆ స్వామిని ఇటు ఈ స్వామిని పాడుకుంటూ ఆ ఆనందం ఇంక నేను చెప్పలేను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. భగవాన్ బాబా సంగీతాన్ని జీవితంతో పోల్చారు. స్వరాల ఆరోహణ అవరోహణలను మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పోల్చారు. మన గుండె చప్పుడును తాళంగా పోల్చారు. ఈ రాగతాళాలు జీవశక్తిని పోషించి అందరినీ ఆనందంగా, ప్రసన్నంగా ఉంచగలుగుతాయని చెప్పారు. మానవుని మనస్సు మీద, హృదయం మీద సంగీతం గొప్ప ప్రభావం చూపుతుంది. సంగీతంలో దైవ సాక్షాత్కారం కూడా త్వరగా లభ్యమవుతుంది. స్వామికి సంగీతం అంటే చాలా ప్రీతి. ప్రత్యక్ష పరమాత్మ అయిన సత్యసాయీశ్వరుణ్ణి కలియుగ దైవంగా విశ్వసించడానికి మీకు కలిగిన ప్రేరణ ఏమిటి? సాయి సంస్థల్లో మీ ప్రవేశం ఎలా జరిగింది?
2: ఒకసారి మా అక్క తిరుపతి వచ్చి ఇక్కడ ఎక్కడైనా సాయి భజనలు ఉన్నాయా అని అడిగింది. పక్క వీధిలో ఉన్నా నాకు తెలియదు. నేనేమనుకోవడం, భజనలు అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పాడుకుంటారు, మనకు అనవసరం అనుకునేదాన్ని. ఇంతలో అక్క అక్కకి చూపించాను, భజనకి వెళ్ళాం. ఆ రోజు నేను పడిన ఆనందం, పారవస్యం ఇంత అంతా కాదు, జీవితంలో మర్చిపోలేనిది. సాయి భజనలు ఇలా ఉంటాయా అని అందులో సంగీతం నేర్చుకున్న దాన్ని గనక భజనలకు వెడుతూ ఉండేదాన్ని. అందరూ అబ్బా చాలా బాగుంది, పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారని మెచ్చుకుంటున్నారు. ఆ మెప్పులకి ఇంకా ఇంకా పోతున్నా. పోయి తర్వాత స్వామిని, ఒక 6 నెలలు అండి తర్వాత స్వామిని, స్వామి వీళ్ళందరూ మెచ్చుకుంటుంటే పాడుతున్నాను, నాకు ఇది కాదు, నీ మీద భక్తి కలిగి భక్తితో పాడుకునే అవకాశం నాకు అనుభూతి కలిగించాలని చాలా వేడుకున్నా. అప్పుడు ఒక ఇది అనుభవం జరిగింది. వినాయక చవితి పండుగ రేపనంగా మా వారు, మా బాబు చిన్నవాడు 7 ఏళ్ళవాడు, మోటార్ సైకిల్లో పూజ సామాన్లు తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరు చెరో పక్క పడిపోతే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి నాకు ఇంటికి వచ్చి చెప్పారు. ఇంటికి వచ్చి పద్మావతి గారు మీ వాళ్ళు పడిపోయారు రండి అన్నారు. అప్పుడు నాకు స్వామి గుర్తొచ్చింది. స్వామి నా అనుభూతి కావాలన్నాను, ఇదే అది అయ్యుంటుంది, ఇదే గనక వాళ్ళిద్దరూ లక్షణంగా ఉంటే మీ పాదాలు జీవితాంతం వదలను, ఏదన్నా ఇద్దరిలో కొంచెం తేడా వస్తే ఇక నేను మిమ్మల్ని నమ్మను అనుకున్నా అని స్వామి విభూతి తీసుకెళ్లాను. బాబుకి కంటి పైన చీలిపోయింది, మత్తు ఇంజక్షన్ ఇచ్చారు, ఎక్కటలేదుట, కుట్లేయటానికి ఏడుస్తున్నట్ట. అప్పుడు నేను వెళ్ళి, నాన్న ఇదిగో స్వామి విభూతి తెచ్చారా అని అట్లా పెట్టంగానే మత్తు ఎక్కింది, కుట్లేశారు. మర్నాడు పంపించారు, వారానికి కుట్లు విప్పుతామన్నారు. విప్పి చూస్తే అంత గాయాలు, అన్ని కుట్లు పడింది, ఒక్క నరం కూడా దెబ్బతినలేదు. మా వారికి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, తర్వాత 6 నెలలకు అది సెట్ అయింది. ఇక ఆ ఆనందం, ఇంకా చాలు స్వామి నాకొద్దు ఈ అనుభూతి, ఇక నేను ఆనందంగానే పాడుకుంటానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పల్లె పల్లెకి చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడెక్కడ భజనలో నేను ఇక వదలకుండా స్వామి స్వామి స్వామి అని పిచ్చి, దాదాపు మ్యాడ్ స్వామి పిచ్చిగా తిరుగుతున్నాను, చేస్తున్నాను. అవి కాకుండా మళ్ళీ అన్నమాచార్య పాటలు, చారాజ కీర్తనలు, అవి సాధన బిజీ. మాకు ఒకే బాబు అమెరికాలో ఉన్నాడు, నాకు ఇదే సాధన, ఇదే జీవితం, ఇంకేం లేదు.
1: స్వామి మిమ్మల్ని దగ్గరికి ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుని స్వామి అనుగ్రహ ఆశీస్సులు మీకు అందజేస్తూ గీతాలాపనతో స్వామి కూడా అనేక అనేక మందికి ఆ శ్రవణానందాన్ని మీ ద్వారా అందజేసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషం పద్మావతి గారు. అలాగే నామ సంకీర్తనతో, నామ సంకీర్తన పారవశ్యం చెందిన వారులకు తమున్న చోటేనే ఎట్టి ప్రయత్నం కాని శ్రమ కాని యోచన లేకుండా సమస్త జీవ వనరులు దరిచేరుతాయి అంటారు. మీరు స్వామి సూచించిన మార్గంలో పయనిస్తున్నప్పుడు మీ జీవితంలో మీ ప్రేరణ ప్రమేయం లేకుండా కేవలం స్వామి అనుగ్రహంతో సంగీత పరంగా ఏమైనా అభివృద్ధిని మీరు గమనించారా? అంటే మీ ప్రయత్నం కాని లేకుండా, మీరు ఈ దాని గురించి ఎటువంటి ఆలోచన లేకుండా కూడా కేవలం స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతోనే ఇది స్వామి ద్వారానే జరిగింది అనుకోవడానికి ప్రత్యక్షంగా మీకు ఏమైనా అటువంటి అనుభూతి కలిగిందా?
2: చాలా అనుభూతులు, అందులో ఒకటి ముఖ్యమైనది, నేను ఆల్ ఇండియా రేడియో కడపలో ఆర్టిస్టుని, అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అందరూ పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారు, మీరు దీనిపైన బీహైకి ఎందుకు ట్రై చేయకూడదు అంటే, నాకు ఎవరో చెప్పారు ఇది అది సరిగ్గా పాడకపోతే ఇది కూడా తీసేస్తారన్నారు. నాకు చాలే ఉన్నది పాడుకుందాము అనుకుని, కానీ ఆవేదన, అయ్యో పెడితే బాగుండే అనుకుంటూ ఇంకా రోజు స్వామి భజనలకు వెళ్ళటం, ఇవి ఆయన స్వామి ఆశీస్సులు పొందటం ఉండనే ఉన్నాయి కదా అనుకుంటూనే ఉండేదాన్ని. ఇంతలో ఒకసారి కడప రికార్డింగ్కి వెడితే ఆ మ్యూజిక్ కంపోజర్ వచ్చి, పద్మావతి గారు మీరు బీహైకి ఇచ్చిన అప్లికేషన్ అందింది అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం, అమ్మ స్వామి ఇవన్నీ మిరకల్స్ చేస్తారట, ఇది అదే అయి ఉంటుందని చాలా సంతోషం అండి అన్నాక, మీరు ఫలానప్పుడు ఇంటర్వ్యూ ఉంది రండి అన్నారు. వెళ్ళాను, చక్కగా పాడాను, ఫస్ట్ లిస్టులో నా పేరు వచ్చింది స్వామి అనుగ్రహం అని. ఇదే ఆనందం అండి, ఇంకా ఆనందం ఒళ్ళు పులకరించి పోతూ ఉండడం, జీవితం ఇట్లా కాదు.
1: అంటే మీరు అప్లికేషన్ కూడా మీరు పెట్టరు?
2: నేను ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు.
1: దరఖాస్తు
2: అందింది అన్నారు, ఇంటర్వ్యూకి రండి అన్నారు, డేట్ ఇచ్చారు, వెళ్ళాను, పాడాను.
1: చాలా సంతోషం, చాలా అద్భుతమైనటువంటి ఇది విషయంగా మనం పరిగణించవచ్చేది. అమ్మ పద్మావతి గారు, మీరు అనేక అనేక క్షేత్రాల్లో దేవాలయాల్లో గానాలాపన చేశారు కదా, మరి భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో ఎప్పుడైనా పాడాలని అనిపించిందా, ఆ అవకాశం దొరికిందా, మీ అనుభవాన్ని ఒకవేళ అటువంటి అవకాశం మీకు దొరికి మీరు స్వామి దివ్య సమక్షంలో పాడి ఉంటే భజన కాని సంకీర్తన కాని ఆ అనుభవాన్ని కూడా ఈ సాయం సంధ్యా సమయంలో మా శ్రోతలతో పంచుకుంటారా?
2: తప్పకుండా చెబుతాను. ఒకసారి స్వామి చిత్తూరు వచ్చారు. వచ్చినప్పుడు తిరుపతి సమితి అన్ని సమితుల వాళ్ళని సేవాదళ వాళ్ళని రమ్మన్నారు. వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత దీనికి ముందు మా అక్క ఎప్పుడు శివల్లో స్వామి ముందు నే భజన చెబుతుంటే తాళం వేస్తూ కూర్చునేవాళ్లే మరి అని పరమానందంగా చెబుతుంటే స్వామి నా జీవితంలో నాకెప్పుడు అలాంటి అవకాశం అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుండేదాన్ని. చిత్తూరులో వచ్చింది, అందరినీ రమ్మన్నారు, వెళ్ళాము. చిత్తూరు వాళ్ళు పద్మావతి గారు స్వామి రాగానే మీరే పాడండి మేమెవరం పాడమన్నారు. అప్పుడు స్వామి పైకి వచ్చేశారు. వీళ్ళు ఎమోషన్లో నాకు చెప్పలేదు, వాళ్లే పాడుకున్నారు. స్వామి పక్క రూమ్లోకి టిఫిన్ పెట్టేందుకు తీసుకెళ్లారు. ఇంతలో స్వామి అటు వెళ్ళంగానే చిత్తూరు వాళ్ళు, అమ్మా ఇక మీరు పాడండి అన్నారు. మీరు స్వామి వెళ్ళిపోయాక చెబుతున్నారు, ఇక్కడ నాకు అనుభూతి స్వామి దూరానున్నా వినిపించుకుంటారు అని అర్థమయ్యేందుకు సరే ఇప్పుడు చెప్పారు అని కళ్ళనీళ్లు గారిస్తూ ఆలాపన చేశా.

0: దూరంగా అన్నాను. స్వామి గబగబగబా ముందుకొచ్చేశారు. నేను కూర్చున్న చోటుకొచ్చి ఎవరిప్పుడు హే కృష్ణ అని పాడారు అంటే, అప్పుడు అమ్మ స్వామి నా పాట విన్నారా అని మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్నాను నేను. నోట మడి మాట రాల. పక్క వాళ్ళు ఈవే స్వామి అనగానే బాగా పాడావు అని చేతిలో ఇంత వీపుది పెట్టారు. కాసేపు నుంచు అట్లాగే స్వామి నుంచున్నారు. ఆ వీపుది ఇట్లా పట్టుకుని స్వామిని చూస్తూ ఏడుస్తూ ఉన్నా. వెనక వాళ్ళందరూ నా చేతిలో వీపుది అంతా లాక్కుంటున్నారు. నాకు ఒళ్ళు తెలియటంలా ఒక్క పూట నాకు అసలు మైండ్ కంట్రోల్ లేదండి. స్వామి నా కోరిక తీర్చావు, నీ ముందు పాడాలనుకున్నా నా కోరిక తీర్చావు, చాలు స్వామి జీవితానికి ఇదని మైండ్ అసలు కంట్రోల్ లేదు. అది జరిగిందండి.
1: మీరు అటు శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో, పద్మావతి అమ్మవారి సన్నిధానంలో, అలాగే సాయీశ్వరుని దివ్య సమక్షంలో కూడా మీరు భజన పాట గాని సంకీర్తనలు గాని అనేక అనేకం ఆలపించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు కదా. కలో స్మరణాన్ముక్తి అని కలిసంతరణోపనిషత్తులో చెప్పబడింది. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణతో ముక్తి లభ్యమవుతుంది అని. అటువంటి నామ సంకీర్తన భజనలతో సాధ్యమవుతుంది. మనం పాడుతూ 10 మంది చేత పాడిస్తాం, అది శ్రవణానందంగా ఉండాలి. భజనల్లో కాని కీర్తనల్లో కాని పదముల అర్థములు తెలుసుకుని పాడాలి. అలా పాడినప్పుడు మాత్రమే అందులోని రసానుభూతిని పొందుతూ పాడువారు ఆనందిస్తూ శ్రోతలను కూడా ఆనంద పరవశం చేయగలరు. ఉదాహరణకి స్వామి తెలియజేసిన విషయాన్ని మీకు కూడా ఒకసారి తెలియజేస్తాను. త్యాగరాజస్వామి కీర్తనలు సాధారణంగా తెలుగు భాషలోనే ఉంటూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో తెలుగు భాష పదముల మీద అవగాహన లేని ఒక మధుర గాయని త్యాగరాజస్వామి పాట పాడుతూ నే పొగడకుంటే నీకేమి కొదువ రామా అని ఆలాపించాల్సిన ఉండగా, ఆ తెలుగు భాష పదముల యొక్క అర్థం తెలియక ఆవిడ నే పకోడా తింటే నీకేమి కొదువ రామా అని గానాలాపన చేశారట. బాగుంది, శ్రవణానందంగా ఉంది వినటానికి, కానీ పదముల యొక్క భావం గాని పదముల యొక్క ప్రయోగం గాని తప్పిదం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్వామివారే సెలవిచ్చారు. అంటే మనం భజన పాడేటప్పుడు గాని సంగీతం ఆలాపన చేసేటప్పుడు గాని, అంటే మీరు తెలుగేతర భాషల్లో కూడా మీరు అనేక అనేక సందర్భాల్లో సంకీర్తనను మీరు కచేరీల రూపంలో అందజేశారు కాబట్టి, అప్పుడు మీరు ఆ భాష మీద అవగాహన లేకపోయినప్పుడు ఆ పదముల యొక్క అర్థాలు తెలుసుకుని ఆ భావంతో పాడారా, లేకపోతే శ్రవణానందంగా ఉంటే సరిపోతుంది అనేటువంటి భావంతో మీరు గానాలాపన చేశారా?
0: కాదు, అలా ఒక తమిళ పాట పాడుతుంటే నేను ముందుగా తమిళియన్స్ దగ్గర ఆ దాని అర్థాన్ని తెలుసుకుని అనుభవించుకుని అవతల వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిందేనండి. ఒక్కొక్క పాటకి మొన్ననే రీసెంట్ గా కొండ మీద ఆస్థాన మండపంలో కచేరీలో చివరికి ఒక మీరా భజన పాడితే కళ్ళ నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చి పద్మావతి గారు మా జన్మధన్యం మీ జన్మధన్యం అన్నారు. ఇంతకంటే ఇహ నాకు ఆనందం అనేది ఎక్కడా దొరకటం లేదండి. ఇది ఒక పిచ్చిగా పాడుకుంటూ ఉండడం, ఎవరడిగినా అరకమైన పాడత.
1: ఇతర భాషల పాటల్లో కూడా మీరు ఆ పదాల యొక్క
0: అర్థం తెలుసుకుని
1: ఆ భావంతో గీతాలాపన
0: పాడుతూ ఉంటాను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. నామ సంకీర్తనం ఆలపించే వారులకు ఆలకించే వారులకు సైతం మైమరపించి పరవశం చేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. జీవిత పర్యంతం భగవన్నామ స్మరణతో చింతనతో విచారణతో తన్మయులైన వారి పరమాత్మ పలకరింపు సాక్షాత్కారం లభ్యమవుతుందన్నది నిర్వివాదాంశం. భగవంతుని ప్రేమకు ఆశీస్సులకు సంపూర్ణ పాత్రులై భగవంతునితో తాదాత్మ్యం చెంది తమ జీవితాలను పండించుకుని జగత్తుకు మార్గదర్శకులైన నామ్దేవ్, జ్ఞాన్దేవ్, చైతన్య మహాప్రభువు, గోరా కుంభార్, తులసీదాసు, సూరదాసు, మీరాబాయ్, సక్కుబాయ్, జానాబాయ్, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య, ఎందరో ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు కదా. నామ సంకీర్తనను తమ ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా మరల్చుకుని ధన్యజీవులయ్యారు. మీరు తిరుపతి వాసి కదా, ఒకనొక సందర్భంలో త్యాగరాజస్వామి తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం తిరుమలకు విచ్చేశారట. అప్పుడు స్వామి దర్శనానికి అడ్డుగా తెరవేయబడి ఉంది. ఆయన గౌళీపంతు రాగంలో ఆదితాళంలో తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను అను గానాలాపన ప్రారంభించారు. ఆ సామీప్యంలోని దూరం తాళలేక ఆయన నుండి ఆ కీర్తన వెలువడిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేగాక విచిత్ర విధంగా ఆ తెర తానంతటి తానే తెగి కింద పడిందని కూడా చెప్తూ ఉంటారు. భగవంతుని మీద నిజమైన ప్రేమే కదా భక్తి అంటే. ఆ భక్తి పారవశ్యంతో స్వామిని ప్రార్థించగా స్వామి సామవేద గాన ప్రియత్వం గోచరిస్తూ వస్తూ ఉంటుంది. పద్మావతి గారు, మా యొక్క రేడియో సాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని, తెలుగు స్ట్రీమ్ యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సాయం సంధ్యా సమయంలో మీకు నచ్చిన త్యాగరాజస్వామి కీర్తన ఒకటి మా శ్రోతలకు వినిపించి దాని యొక్క అంతరార్థాన్ని కూడా తెలియజేస్తారా?
0: అట్లాగేనండి. త్యాగరాజస్వామి మహాప్రసాదంగా అన్ని వేల కీర్తనలు ఇచ్చారు. అంత గొప్ప భక్తులం కాకపోయినా కొంతలో కొంతన్నా ఆ భక్తిని మనసులో అట్లా అనుభవించుకుని చేసే దానిలో స్వామి తెరతీయగరాదా అన్నారు. బంటూరితి కొలువీయవయ్య రామా అన్నారు త్యాగరాజస్వామి. నేను బంటూరితి కొలువీయవయ్య సాయిరామా అని మనసులో అది భావించుకుని త్యాగరాజస్వామి కీర్తన ఎక్కువగా ఇది పాడానంటే త్యాగరాజస్వామి రాముణ్ణి అన్నాడు, నేను సాయిరాముణ్ణి అనుకుంటూ పాడుకుంటూ ఉంటా. కొంచెం వినిపిస్తాను.
1: తప్పకుండా తప్పకుండా.

0: చాలా చాలా శ్రవణానందంగా మనసానందంగా ఈ సాయం సంధ్యా సమయంలో మాకు మా యొక్క శ్రోతలకు కూడా చక్కని త్యాగరాజస్వామి కృతిని మీరు ఆలపించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆనందపరిచారు. పద్మావతి గారు, దీని యొక్క అంతరార్థాన్ని కూడా కాస్త మా యొక్క శ్రోతలకు తెలియజేస్తారా? ఆ యొక్క భావార్థం
1: భావం బంటు హనుమంతుడు రాముణ్ణి బంటుగా చేరి ఎంత ఆనందం అనుభవించాడో ఆయన్ని చూసి నేర్చుకుని మాకు కూడా ఆ బంటు రీతి కొలువి స్వామి సాయిరామ రామా సాయిరామ అని మీ కొలువు మాకు ఇవ్వాలి అని అనుభవించుకుంటూ ఇలా గడపటంలో మరి ఆ అనుభూతి వస్తుంది. ఇంతో అంతో హనుమంతుడికి అంత కాకపోయినా కొంచెమన్నా మనకి అబ్బుతుందని నేను నమ్ముతాను. అలా గడుపుతున్నా.
0: తప్పకుండా పద్మావతి, మనమంతా కూడా సాయిరాముని బంటులమే. అదే విధంగా భగవాన్ బాబా సంగీత ప్రియులు, నిత్యం భజన కార్యక్రమాలు ప్రశాంత్ నిలయంలోనైతేనేమి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థల్లో అయితేనేమి జరుగుతూనే ఉంటాయి. ఎందరో విద్వాంసులు సంగీత సరస్వతిని ఆరాధిస్తూ సాయి జగన్మాత ఆశీస్సులు పొందుతూ ఆ భక్తిభావంతో అనేకనేక పాటలు వ్రాసి బాణీ సమకూర్చిన భక్తులు అనేక మంది ఉన్నారు కదా. మీరు కూడా స్వామిని ఆరాధ్య దైవంగా ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎన్నో వేల కీర్తనలు పాటలు భజనలు పాడిన అనుభవంతో స్వామి మీద ఏమైనా పాట వ్రాసి బాణీ సమకూర్చారా? అలా ఏదైనా ఉంటే దాన్ని కూడా మా యొక్క శ్రోతలకు వినిపిస్తారా?
1: పాటలు రాయటం అంటే నేను రాయలేదు, కానివ్వండి, రాసిన పాటలకి నేను స్వరపరిచి క్యాసెట్లలో చాలా పాడాను. ఒక్కటిది స్వామిది వినిపిస్తాను.
0: తప్పకుండా తప్పకుండా.

0: సాయిరాం.
1: చాలా బాగుందండి పద్మావతి గారు. అదేవిధంగా చివరిగా ఔత్సాహికులకు, యువతి యువకులకు, సాయి సంస్థల్లో భజనలు పాడే గాయకులకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇప్పుడు స్వామి భజనలకి వెడతారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి తెలియదు, ఏదో పాడాలని ఆవేదన. కానీ స్వామి రాగా రాగా తెలుసుకుని, కొంతమంది దగ్గర వినిపించుకుని, అర్థం తెలుసుకుని పాడటం. స్వామి అక్కడ ఫోటోనే ఉంది, నేను కూడా ఒకసారి అనుకున్నాను కదా స్వామి వినలేదు నా పాట అని, అలా కాకుండా మరి మనం అనుభవంతో అర్థం చేసుకున్నాం కనుక, అమ్మా ఇక్కడ ఫోటో ఉంది కానీ స్వామి వింటలేదు, మనిషి ఇక్కడ లేరు అనుకోవద్దు. మీరు భక్తి పారవస్యంగా పాడారంటే ఎప్పుడు మీకు దర్శనమిస్తారు, ఆ ఆనందం అనుభూతిని మీరు అనుభవించుకుని, అర్థం తెలుసుకుని అనుభవించుకుని పాడారంటే దానికి ఫలితం చాలా ఉంది. స్వామి అక్కడ ఉన్నారు అనుకునే భావించి భజనలు కూడా చేస్తూ ఉంటే ఆ ఆనందం మేము అనుభవిస్తూ మీకు చెబుతున్నాం, మీరు కూడా అలానే అనుభూతి పొంది స్వామి భక్తితో జీవితాలు ధన్యం చేసుకోండి. మేము చేసుకుంటున్నామని అనుకుంటున్నాం.
1: తప్పకుండా స్వామి మీకు ఎంతో అవకాశాలు ఇచ్చారు. స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చి అనుగ్రహించి మీ చేత 10 మందికి ఆ యొక్క గానామృతాన్ని పంచుతూ వస్తూ ఉన్నారు. తెలుగు జాతి పుణ్యావశాన ఎందరో వాగ్గేయకారులు తెలుగు గడ్డ మీద అవతరించి విలువైన సంగీత సాహితీ సంపదను మనకు అందించి భౌతికంగా దూరమైన ఆచంద్రార్కం చిరంజీవులుగా మిగిలారు. వారందించిన సంపదను ఎందరో విద్వాంసులు అనుసరించి అభ్యసించి ఆస్వాదించి ఆనందించి మనందరికీ కూడా అందించారు. చాలా సంతోషం పద్మావతి గారు, మీరెంతో సమకూర్చి మా స్టూడియోకి విచ్చేసి మీ సంగీత అనుభవాలను, భక్తిని మాతో పంచుకున్నారు. అదేవిధంగా ఔత్సాహికులకు చక్కని సలహాలను, సందేశాన్ని అందించారు. మీరు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇలాగే ఎప్పుడు సంగీత గానాలాపన చేస్తూ అందరికీ శ్రవణానందాన్ని ప్రసాదిస్తూ ఉండాలని, తదనుగుణమైనటువంటి శక్తిని యుక్తిని స్వామి ప్రసాదించాలని ప్రార్థిస్తూ మా రేడియో సాయి కేంద్రం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిరాం.
0: సాయిరాం అండి, నాకు కూడా ఈ అవకాశం లభించినందుకు జీవితాంతం ఇక స్వామి పాదాలు వదలను. 40 ఏళ్ల నుంచి ఇహ నేను ఇంకా ఆయనలో ఐక్యమయ్యేదాకా ఇదే తపనలో ఉండాలని నేను అట్లా సాధన చేసుకుంటూ గడుపుతానని సంతోషం. ఇక్కడికి రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
1: చాలా సంతోషం పద్మావతి గారు. ఇదండి పద్మావతి గారితో ముఖాముఖి వారి అనుభవాలు, అనుభూతులు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేసిన ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. మరొక కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరాం.
2: అంతరంగ తరంగాలు కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి గారి అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ రేడియో సాయి బృందం తిరుపతి.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013వ సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ముందుగా శ్రోతలందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తిలోని మట్టి సోకితే పునర్జన్మ లేదని భక్తులు నిత్యం ఆరాధించే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూనే ఉంటుంది. సాయీషుని పదస్పర్శతో పావనమైన ఈ ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలతో పండుగ పర్వదినాలలో భక్తులు తండోపతండాలుగా చేరి పునీతులవుతున్నారు. ఇలా భక్తులంతా సాయి భగవానుని చెంతచేరి జరుపుకునే ప్రత్యేక వేడుకలలో పత్తియాత్రలు ముఖ్యమైనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయం నందు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పత్తియాత్రను ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంలో పుట్టపర్తికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖ జిల్లా పదాధికారుల సేవాదళ సభ్యుల అనుభవాలను, పత్తియాత్ర కార్యక్రమాల వివరాలను, అంతేకాకుండా జిల్లాలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక సేవా కార్యక్రమాల వివరాలను వారితో జరిగిన సంభాషణల ద్వారా ఇప్పుడు మనం విననున్నాం. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వరుస సంభాషణల కార్యక్రమాల మధ్య మధ్యలో గణపతిని స్తుతిస్తూ సాగే కొన్ని పాటలను కూడా మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరామ్. దర్శనం, పాపనాశనం, స్పర్శనం, ముక్తిదాయకం అన్న స్ఫూర్తితో మన విశాఖ జిల్లా నుంచి అనేక మంది భక్తులు పుట్టపర్తి విచ్చేశారు. ఈ వరుసలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఈరోజు మనతో పాటు విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సాయిరామ్ నాగేశ్వరరావు గారు.
1: సాయిరామ్ అండి.
0: సార్, మన కార్యక్రమంలో ముందుగా ఈ పర్తియాత్ర యొక్క ముఖ్యోద్దేశం, ఇది రూపుదిద్దుకున్న విధానం గురించి మా శ్రోతలతో కాస్త పంచుకుంటారా?
1: సాయిరామ్ సార్, స్వామివారి దివ్యశ్రీచలన నమస్కరిస్తూ ముందుగా రేడియో సాయి బృందం అందరికీ కూడా సత్యసాయి సేవా సంస్థల తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం సార్. కారణమేమంటే, ఎంతో మంది భక్తుల యొక్క అనుభవాలు గాని సంస్థాగత కార్యక్రమాలను గాని ప్రపంచవ్యాప్తంగా అందించి ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతిరోజు స్వామి గురించి తలంచుకోవడమే కాకుండా దర్శించుకునే విధంగా, వినే విధంగా చేస్తున్న మహత్తర కార్యక్రమం ద్వారా సత్యసాయి సందేశ వ్యాప్తికి కృషి చేస్తున్నందుకు గాను అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరు ప్రారంభించినట్లుగా దర్శనం, పాపనాశనం, స్పర్శనం, ముక్తి ప్రదాయకం, పర్తియాత్ర 2018 సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, ఈ కార్యక్రమానికి స్ఫూర్తి పూర్తిగా స్వామివారి. కారణమేమంటే, సంస్థలో గత 25-28 సంవత్సరాలుగా ఒక సేవాభాగ్యం చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించి స్వామి ఎందరో పెద్దలు, ముఖ్యంగా పాపారావు గారు, ముకుందరావు గారు ఇట్లాంటి పెద్దల ద్వారా సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సన్నిధిలో పర్తియాత్రలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ సందర్భంలో నేను గమనించిందేమంటే, పర్తియాత్ర అనేటువంటిది ఇది ఏదో తీర్థయాత్ర మాదిరి కాకుండా ఒక దీక్షతో కూడినటువంటి యాత్ర. దీనికి యాత్రకు రావడానికి ముందుగా కనీసం ఒక 6 నెలలు ముందుగా మేము ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. 6 నెలల ముందు ఒకసారి మేము జిల్లా సమావేశం ఏర్పరచుకుని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమితులు, భజన మండళ్లు, ముఖ్యమైన కార్యకర్తలను ఆహ్వానించి వారితో దీన్ని చర్చించి ఒక ప్రణాళికను తయారు చేసుకుని దాన్ని ఒక సర్క్యులర్ రూపంలో మేము ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రణాళికలో ముఖ్యంగా ఒక 3 అంశాలు మేము గమనిస్తూ ఉంటాం. స్వామివారి సన్నిధిలో, వారి సమక్షంలో బాల వికాస్ పిల్లలు, యూత్ వారి ద్వారా ఒక సంగీత నృత్య రూపకం, సందేశాత్మకమైనటువంటి సంగీత నృత్య రూపకం. 2వది వేద పారాయణ, స్వామివారు వేద పురుష సప్తాహ యజ్ఞం, ఇట్లా వేద పురుషుడు స్వామి. సో మా పిల్లలు విశాఖపట్నంలోనే ఒక 2-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ని తీసుకుని వేదం, మహిళలు వేదం బృందం ఉన్నది, పురుష వేద బృందం ఉన్నది, యూత్ సీనియర్ డివోటీస్ కూడా ఒక వేద పారాయణ కార్యక్రమం, దాంతోపాటు నామ సంకీర్తన. దాని కూడా ఒక అద్భుతమైనటువంటి సింగర్స్ టీమ్, సెలెక్టెడ్ సింగర్స్ ఉన్నారు, వాళ్లు ప్రాక్టీస్ చేసినట్టు దాన్ని ప్రజెంట్ చేయడము. అదేవిధంగా మహానగర సంకీర్తన గ్రామ పురవీధుల్లో ఒక 2.5 గంటల పర్యాయము మహానగర సంగతి నిర్వర్తించడం,
0: ఇక్కడ
1: పుట్టపర్తి పురవీధుల్లో దాంట్లో వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా స్వామివారి దివ్య సన్నిధిలో సత్యసాయి సామూహిక దివ్య వ్రతములు, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటేనే జీవితం ధన్యము అంటాము, అట్లాంటిది స్వామివారి వ్రతం మహా అద్భుతం. దాన్ని వచ్చిన భక్తులందరి చేత ఈ ప్రశాంతి నిలయం పుణ్యభూమిలో, స్వామి నడిచినటువంటి పుణ్యభూమిలో, స్వామివారి పాదస్పర్శ పొందిన పుణ్యభూమిలో ఇక్కడ కూర్చుని చేసుకునే భాగ్యాన్ని భక్తులందరికీ అందించి పొందాలనే ఉద్దేశంతో వ్రతాలు నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రశాంతి నిలయంలో స్వామివారి దివ్య సందేశాన్ని విని తరించినటువంటి సీనియర్ భక్తులు ఉన్నారు, వారి చేత మా భక్తులందరికీ కూడా కాస్త ఉపన్యాసం ఇప్పించడం, తద్వారా వారిలో అవగాహన, సంస్థలో సేవా తత్పరత పట్ల వారిలో అనురక్తిని కలిగింపజేయడం అదొక అంశంగా మేము చేస్తూ ఉంటాం సార్. సాయిరామండి,
0: ఇవన్నీ కూడా మీరు పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలో ఉన్నప్పుడు చేసుకున్న కార్యక్రమాలు అంతే కదా?
1: అవునండి.
0: మీరు పర్తియాత్రకు రావడానికి ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో మాకు కాస్త వివరిస్తారా?
1: పర్తియాత్రకు రావడానికి ముందు ప్రతి సంవత్సరం కూడా ఒక 21 రోజులు గాని 45 రోజులు గాని దీక్షా కార్యక్రమాన్ని మా విశాఖపట్నంలో ఉన్న 138 భజన మండళ్లలో అందరికీ తెలియచేసి వారు అందులో వచ్చే వాళ్ళందరి చేత దీక్షా కార్యక్రమం చేపిస్తూ ఉంటాం. వీళ్ళందరికీ కూడా కాస్త ఉపన్యాసం ఇప్పించడం, తద్వారా వారిలో అవగాహన, సంస్థలో సేవా తత్పరత పట్ల వారిలో అనురక్తిని కలిగింపజేయడం

0: దీక్షా కార్యక్రమం చేపిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఈ దీక్షా కార్యక్రమం 21 రోజులు మనం చేయడం జరిగింది. దాంట్లో చాలా సులువుగా సులభతరంగా అన్ని వర్గాల వాళ్లు చేయగలిగేటువంటి అవకాశం మేము ఆలోచించి నవసూత్ర ప్రవర్తన నియమాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని వాటిని మనం చేయడం జరిగిందండి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి భక్తుడు యాత్రకు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ప్రతి భక్తుడు వారి గృహంలో కూడా ఓంకారము సుప్రభాతము తప్పక చేయాలి. వారి ప్రాంతంలో జరిగేటువంటి నగర సంకీర్తనలో పాల్గొనాలి. సాయంకాలం నామ సంకీర్తనలో పాల్గొనడం. ఒకవేళ వారికి ఉద్యోగరీత్యా నామ సంకీర్తనలో పాల్గొనలేకపోతే వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారి ఇంట్లో వారి ఆఫీసులో కనీసం ఒక్క భజన వారు పాడుకుని స్వామికి శాంతి మంత్రం చెప్పుకోండి, అట్లా కనెక్ట్ అయి ఉండడం స్వామివారితో అనేటువంటిది ఒక ఫస్ట్ అంశంగా తీసుకున్నాం.
1: చాలా బాగుంది.
0: అది దీంట్లో అంతర్గతంగా ఒక భక్తిభావాన్ని పెంపొందింపజేయడం, స్వామివారిని మనం వారి యొక్క ఆశీస్సులు పొందే మార్గంగా. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో ఒక గుప్పిడి బియ్యం తీసి కనీసం 3 పర్యాయాలు ఓం శ్రీ సాయిరాం అని దాన్ని వారి ఒక వేరే డబ్బాలో వేయమని చెప్పాం. ఒకటి సీలింగ్ అండ్ డిజైర్, రెండు ఇట్లా తీసినటువంటి మొత్తము బియ్యాన్ని తండులం తీసి 21 రోజుల తర్వాత శ్రావణ పౌర్ణమి వచ్చింది ఆ రోజు 26వ తారీఖు, ఆ రోజున ఆ బియ్యంతో ప్రసాదం తయారు చేసి నారాయణులకి ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టడం జరిగింది.
1: అలా ప్రతి సమితిలో చేశారు,
0: ప్రతి సమితి ప్రతి భజన మండలిలో కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఆదివారం ఈ 21 రోజుల్లో వచ్చేటువంటి ప్రతి ఆదివారం నాడు వాళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి భజన మండలిలో గాని సమితిలో గాని జరిగే సేవా కార్యక్రమాల్లో తప్పగా పాల్గొనాలి అని ఒక అంశం పెట్టడం జరిగింది. కారణం ఏమంటే, ఒకటి ఆధ్యాత్మికత పూజా విధానం వారి వ్యక్తిగత సాధనలు, రెండు సీలింగ్ అండ్ డిజైర్ ప్రకారం దాన్ని తీసుకోవడం, మూడవది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం సమితి జిల్లా భజన మండల కార్యక్రమం. దీంతోపాటు మనం వాళ్లందరికీ కూడా ఒక సామూహిక కార్యక్రమంగా అందరినీ ఒక దగ్గర కూర్చుని సాయిగాయత్రి చేసి దీక్ష ధారణ జరిపించి 21 రోజుల తర్వాత దీక్షను విరమింప చేసుకోవడం చేయడం జరిగింది. చాలా సులభ సాధ్యంగా అందరికీ వీలుగా ఉండేటువంటి దాన్ని మనం చేయడం జరిగిందండి. దీనివల్ల చాలా సత్ఫలితాలు వచ్చినాయి. కొత్తగా ఎవరైతే ఈ ప్రశాంతి యాత్రకు వస్తున్నారో వాళ్ళకి దీక్షను చెప్పగానే చాలా భజన మండళ్ళు సమితుల్లో 10 మంది నగర సంకీర్తనకు వచ్చే ప్రాంతంలో 40 మంది నగర సంకీర్తనకు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అంటే దీనివల్ల ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే సంస్థాగత అభివృద్ది, సంస్థా కార్యక్రమాల విస్తరణ, ఎక్కువ మంది నాన్ డివోటీస్ ని డివోటీస్ గా స్వామివారి సంస్థలోకి తీసుకురావడం, సంస్థాగత అభివృద్దికి ప్రయత్నం చేసే విధంగా దీన్ని రూపకల్పన చేయడం, స్వామివారు వారి శక్తినిచ్చి దీన్ని నడిపించారండి. ఈ పత్యాత్రలో అంతర్భాగంగా కొన్ని భజన మండల వాళ్లు, కొన్ని సమితుల వాళ్లు ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది.
1: అంటే ఈ 21 రోజులు
0: 21 రోజుల్లో వారు వీళ్లకి వాళ్ల ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ లేవు. సో మన మొబైల్ హాస్పిటల్స్ మనకి ఉండడం, శ్రీ ఆర్యనాయుడు గారు మొబైల్ కోఆర్డినేటర్ గా ఉండడం, వారి ద్వారా సపోర్ట్ తీసుకుని విశాఖ ఐ హాస్పిటల్ డెంటల్ కేర్ తీసుకుని వాళ్ల గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక పద్యాత్రలో ఒక సేవా కార్యక్రమంగా చేయడం జరిగింది. సగరం సార్,
1: సుమారు ఎంతమంది మన పత్యాత్రకు వచ్చారండి
0: ఈ సంవత్సరం? స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ముందుగా మేము తక్కువగా అనుకున్న నెంబర్ ఒక 1500-1600 స్వామివారి దివ్య సంకల్పం ఇప్పటికీ 2200 మంది దాటే వచ్చి ఉన్నారు సార్. 2600 వరకు కూడా వస్తారని అనుకుంటున్నాము. స్వామి చెప్పారు, చరాచర జగత్తున్నంత కాలము సత్యసాయి సంస్థలు అవిరామంగా ఉజ్వలంగా ఉంటాయి. సుమారు 900 మంది కొత్త భక్తులు ఈరోజు పుట్టపర్తికి ఈ పత్యాత్ర ద్వారా రాగలిగే అవకాశం కలిగింది. వారందరూ స్వామి ఆశీస్సులు పొందే అవకాశం కలుగుతా ఉంది సార్.
1: మొదటిసారి
0: వచ్చిన వాళ్ళు
1: చాలా సంతోషం. ఇంకా బాల వికాస్ పిల్లలు ఎంతమంది ఉంటారు సార్?
0: ఈరోజు ఈ ఇక్కడ స్వర సాగరం అనేటువంటి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము పత్యాత్ర చేస్తూ ఉంటాం కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ సందేశాత్మకంగా ఉండేటువంటి సూరదాస్ వారి యొక్క దివ్య జీవన విధానము, భక్తి ప్రపత్తులు, భగవంతుని ఎట్లా చేరుకున్నారనేటువంటి దాన్ని తెలియజేసే విధంగా స్వర సాగరం అనేటువంటి ఒక మ్యూజిక్ డాన్స్ డ్రామా జరుగుతూ ఉంది. దాంట్లో 130 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు పాల్గొంటున్నారు. అది కాకుండా వాళ్ల యొక్క పేరెంట్స్, గురువులు, ఇతర బాల వికాస్ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వచ్చి ఉన్నారు. సుమారు 400 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు వచ్చి ఉన్నారు ఈరోజు. మరి ఈ శక్తిని స్వామివారే ఇచ్చారు. ఈరోజు మహిళలు, యూత్, బాల వికాస్ పిల్లలు, సుమారు 80 సంవత్సరాల వయసు

0: అటు సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఒక్కటే అంటారు, స్వామివారు చెప్పినట్లుగా పుట్టపర్తి మట్టి సోకితే పునర్జన్మ లేదు అని స్వామి చెప్పడం, స్వామి స్వయంగా నడయాడినటువంటి ప్రదేశం, మా అందరి జీవితాలు మనందరి జీవితాలు గతిని మార్చి సద్గతి వైపు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి తృష్ణతో అందరూ రావడం జరిగింది. దీని అంతటికీ మూలము స్వామివారే, వారి శక్తే మనల్ని నడిపిస్తుంది. మరింత చక్కటి కార్యక్రమాలు మేము చేసుకోవాలని, ఆ శక్తిని మనందరికీ స్వామి ఇవ్వాలని ప్రార్థిస్తూ సాయిరాం సార్.
1: పత్తియాత్ర యొక్క ఏర్పాట్లను, ఆ కార్యక్రమాల వివరాలను మాకెంతో చక్కగా అందించారు. మీరింకా ముందు ముందు ఇలాంటి పత్తియాత్రలు చేస్తూ స్వామి ప్రేమకు మీరు చెప్పినట్లుగా పాత్రలం కావాలని స్వామిని ప్రార్థిద్దాం.
0: సాయిరాం సార్.
1: సాయిరాం సార్. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. అటువంటి చిన్న వయసులోనే పిల్లలందరినీ సన్మార్గంలో నడిపించే దిశలో దేశవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించిన మహోన్నతమైన కార్యక్రమం విద్యాజ్యోతి. ఈరోజు మన విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలను వాళ్లు నడిపిస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ అనుభవాలను మనతో పంచుకోవడానికి జిల్లా విద్యాజ్యోతి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న శ్రీ సాయి కుమార్ గారు, మానా ప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఆ అనుభవాలను, కార్యక్రమాల వివరాలను మనం విందాం. సాయిరాం సాయి కుమార్ గారు.
2: సాయిరాం.
1: మన విశాఖ జిల్లాలో విద్యాజ్యోతి కార్యక్రమాల గురించి మాకు క్లుప్తంగా ఎలా ప్రారంభించారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఆ విషయాలు కాస్త చెప్తారా?
2: సాయిరాం, విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం అంటే ఆల్మోస్ట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఒక 900 స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం అడాప్ట్ చేసుకొని చేయడంలో ఒక 20 స్కూల్స్ మనం విశాఖ జిల్లా మొత్తం మీద అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 20 స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అవుట్ ఆఫ్ ఒక 200-300 స్కూల్స్ లోంచి మనం స్క్రూట్నీ చేసి స్కూల్స్ మనం అంటే సంథింగ్ లైక్ అన్ని ప్రతి స్కూల్స్ అడాప్ట్ చేసుకున్న ప్రతిదీ అది బహుశా స్వామి సెలెక్ట్ చేసుకున్నారనే ఒక ఫీల్ క్రియేట్ అయినటువంటి స్కూల్స్ అవి కూడా.
1: ఈ 20 స్కూల్స్ ను ఎలా ఎంపిక చేసుకున్నారు, అంటే ఏ మార్గం ద్వారా?
2: అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే, ఒకటి స్కూల్ స్ట్రెంగ్త్ తీసుకున్నాం, రెండు అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఎవరైనా కనుక స్వామి డివోటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ స్కూల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండి స్వామి గురించి కాస్త పాజిటివ్ గా ఉన్న వాళ్ళని అటువంటి స్కూల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ ఏదైతే స్వామి గురించి లేదా హ్యూమన్ వాల్యూస్ గురించి లేదా మనం ఇచ్చేటటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీనైనా వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో అటువంటి స్కూల్స్ ని మాత్రమే మనం ఇందులో తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సరౌండింగ్ దగ్గరలో ఉన్నటువంటి విత్ సంథింగ్ సపోర్ట్. సో ఈ 20 స్కూల్స్ లో ముఖ్యంగా స్వామి తాలూకు అనుగ్రహం అంటే స్వామి చెప్పినటువంటి ఒక చిన్న క్యాప్షన్ గుర్తొస్తుంది నాకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది. ఇది స్వామి చాలా పదే పదే చెప్తా ఉంటారు, విద్యా జ్యోతి అంటే ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ జ్యోతి నుంచి ఎన్ని జ్యోతులు మనం వెలిగించినా కూడా ఎలా అయితే కాంతి పెరుగుతూ ఉంటుందో ఈ విద్యా జ్యోతి, విద్య కూడా అంతే స్వామి చెప్తారు సిమిలర్. ఒక టీచర్ నుంచి స్టూడెంట్ నాలెడ్జ్ ని గెయిన్ చేయడం ద్వారా ఇంకాస్త స్టూడెంట్ కి టీచర్ కూడా నాలెడ్జ్ ఎలా అయితే పెరుగుతుందో జ్యోతికి సింబాలిక్ గా స్వామి బహుశా ఆ విద్యా జ్యోతి అందుకే పెట్టారేమో. నిజంగా దాని ప్రభావమో ఆయన అనుగ్రహమో తెలీదు. కార్యక్రమం మొదలు పెట్టి 2 సంవత్సరాలు అవుతోంది. సో అంతే ఉత్సాహంతో ఎటువంటి అంటే ఈ 20 స్కూల్స్ లో కూడా డే బై డే మనం చేసే ప్రతి కార్యక్రమం తాలూకు పురోగతి ఆ విద్యా జ్యోతి కాంతి ఎలా అయితే షైన్ అవుతుందో అలానే అవుతుంది. సో ఇందులో మనం ముఖ్యంగా విశాఖ జిల్లాలో మనం చేసింది ఏంటంటే ఒక 3 కేటగిరీస్ కింద దీన్ని బైఫర్గేట్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్ వింగ్, 2 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, 3 స్పిరిచువల్. సో ఎడ్యుకేషన్ లో మెయిన్ ఎడ్యుకేషన్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒకటి ఇందులో మెయిన్లీ ఇంట్రడ్యూస్ చేశాం. 2016 ఆగస్ట్ మన ఏపీ స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు అలానే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమీష్ పాండ్యా గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ మనం వైజాగ్ డిస్టిక్ లో ఇనాగ్రేట్ చేసి అప్పటికి అవకాశం ఉన్నటువంటి ఒక 5-6 స్కూల్స్ కి డిజిటల్ టీవీస్ అలానే ఆ టీవీస్ లో మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్ని మనం చూస్తున్నాం, అన్ని కార్పొరేట్ స్కూల్స్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్యాషన్ గా తయారైంది. సో దాన్నే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మంచి మోరల్ స్టోరీస్, రైమ్స్, అలాగే వొకాబులరీ, వాట్ ఎవర్ వాళ్ళకి ఏంటి ఇన్పుట్ కావాలో అన్ని కూడా ఒక స్క్రీన్ పైన విత్ ఆడియో వీడియోస్ ద్వారా వాళ్ళకి చూపించడం ద్వారా ఇంకాస్త పిల్లలు అట్రాక్టివ్ గా ఉండడానికి అది మంచి యాక్టివిటీగా అయింది. ఇది ఇంప్రెస్ అయిన స్టేట్ గవర్నమెంట్ మనం ఇనాగ్రేట్ చేసిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో ఆల్ ఓవర్ ఏపీ మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఆఫ్ స్వామి. ఇది వాళ్ళు కొన్ని పారామీటర్స్ ద్వారా కొన్ని అంటే అబౌవ్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్ కి వాళ్ళు ఇచ్చారు. మనం తీసుకున్నటువంటి 20 స్కూల్స్ లో ఇంచుమించు ఒక 5 స్కూల్స్ వాటికి ఎలిజిబుల్ అయ్యి రిమైనింగ్ స్కూల్స్ కి మనం ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ టీవీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని స్కూల్స్ లో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉంటుంది, కానీ ఇద్దరే టీచర్స్ ఉంటారు. సో అటువంటి చోట ఎక్కడైతే అకాడమిక్ సపోర్ట్ కి టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మన సత్యసాయి యువత ఎవరైతే కాస్త అవకాశం ఉన్నవాళ్ళు వెళ్లి ఫ్రీ ట్యూషన్స్ కానీ అక్కడ రెగ్యులర్ టైమింగ్స్ లో కూడా వాళ్ళకి రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతా ఉంది ఇప్పుడు.
1: సో ఇందాక టీవీస్ అన్నారు కదా, అది ఎలా అరేంజ్ చేస్తారు? అంటే ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఉంటుందా, లేదంటే ప్రతి క్లాస్ కి ఒక టీవీ ఉంటుంది?
2: ఒక ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఇచ్చాం. సో టీవీతో పాటుగా టీవీ కన్నా మెయిన్లీ మనం అందులో ఇచ్చినటువంటి
1: కంటెంట్.
2: సో ఆ కంటెంట్ ఏంటంటే స్వామి చెప్పినటువంటి చిన్న కథల్లో వీడియోస్, అలాగే రైమ్స్, తెలుగు రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్, అలానే చాలా మనకి యూట్యూబ్ లో ఈరోజు నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతా ఉన్నాయి. సో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలకు ఉపయోగపడేటటువంటి
1: సబ్జెక్ట్ పరంగా
2: ఒకటి, రెండు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా సంథింగ్ కొన్ని రైమ్స్ కానీ మంచి మంచి మూవీస్ అలానే కొన్ని మోరల్ స్టోరీస్ అటువంటివి కూడా మన అందులో ఎవ్రీ డే ప్రతి క్లాస్ రూమ్ లో 1 అవర్ డిజిటల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ కింద కండక్ట్ చేసి కొన్ని స్కూల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం, సపోర్ట్ చేయడం జరిగింది.
1: ఇందాక ట్యూషన్స్ అన్నారు కదా, అవి ఎలా నిర్వహిస్తున్నారు, ఆ విషయాలు కాస్త చెప్పండి.
2: ట్యూషన్స్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ మిరాకిల్ ఒక విధంగా చెప్పాలంటే, యాక్చువల్ గా స్కూల్స్ లో కాకుండా ఈ విద్యాజ్యోతిని ఇన్స్పైర్ అయ్యి చాలా భజన మండలి వాళ్ళు, సమితి వాళ్ళు కూడా రెగ్యులర్ క్లాస్ అంటే మన ట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే స్కూల్స్ లో మన విద్యాజ్యోతి స్కూల్స్ లో ఉన్నాయో అకాడమిక్ సపోర్ట్ అంటే చాలా క్లాసెస్ కి ఏంటంటే ఇద్దరే టీచర్స్, ఒకరు ప్రిన్సిపల్ ఒకరు టీచర్ 5 క్లాసెస్ కి. స్కూల్ స్ట్రెంగ్త్ కూడా ఆల్మోస్ట్ అలానే సిమిలర్ గా ఉంటుంది, 30 మంది 40 మంది ఉంటే కూడా ఎక్కువ. సో అసలు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే టీచర్స్ వెళ్లి పేరెంట్స్ ని బ్రతిమిలాడి పిల్లలకి నయాన భయాన చెప్పి క్లాస్ కి తప్పించుకునే పరిస్థితి కూడా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. సో అటువంటి స్కూల్స్ ఈరోజు స్వామి అడాప్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంగ్త్ డబుల్ ట్రిపుల్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని స్కూల్స్ ఈరోజు అంటే బికాస్ ఆఫ్ స్వామిస్ మిరాకిల్ చాలా మంది చాలా స్కూల్స్ లో మనందరి లైఫ్స్ లో కూడా మనకు తెలుసు, వన్స్ స్వామి ఎంటర్ అయితే ఆ లైఫ్, ఆ సిచ్యువేషన్, ఆ సర్కమ్స్టెన్సెస్ మారుతాయి. సో అది మనకి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు.
1: మారుతాయి అనటానికంటే కూడా తీర్చిదిద్దబడతాయి అంటే బాగుంటుంది.
2: ఖచ్చితంగా ఖచ్చితంగా దిస్ ఈస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మనం చేస్తున్నటువంటి
1: కార్యక్రమాలు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్నారు కదా, దాని గురించి.
2: సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే దిస్ ఈస్ ప్యూర్లీ ఫైనాన్షియల్ ఓరియంటెడ్ యాక్టివిటీ. సో ఇక్కడ మనం ఏంటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. సో స్వామి ఎప్పుడు ఏం చెప్పినా కన్స్ట్రక్టివ్ గా చేయమంటారు కాబట్టి, సో కన్స్ట్రక్టివ్ వేలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాటన్నింటికి మనం మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక్క స్కూల్లో క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కాకుండా సివిల్ వర్క్స్ ఎక్కడైతే ఫ్లోర్ అంటే రిపేర్స్ ఉన్నవి, సీలింగ్ రిపేర్స్ ఉన్నవి, ఎలక్ట్రికల్ రిపేర్స్ ఉన్నవి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్యాన్ ఉంటుంది కానీ పవర్ సప్లై ఉండదు ప్రాపర్ గా, ట్యూబ్ లైట్స్ ఉంటాయి పవర్ ఉండదు, లేదా ఉన్నా అవి సరిగ్గా తిరగవు. ఇలాంటి వాటికి మనం రిపేర్స్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక మన సాయి యువత ఒక సమితి వారు, కేవీకే సమితి వారు ఇనిషియేట్ తీసుకుని స్కూల్స్ లో మినరల్ వాటర్ ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్ అలానే శానిటరీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ వేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం.
1: అంటే అది ఎలా ప్లాన్ చేస్తారు సార్, వాటర్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం?
2: అంటే జనరల్ గా ప్రతి చోట కూడా జీవీఎంసీ వాటర్ అనేది మనకి వస్తుంది సార్. సో ఆ జీవీఎంసీ వాటర్ లేకపోతే నియర్ బై మనకి మోటార్ పంప్ వాటర్ అయినా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మనం బోర్ వేయాలి. సో ఏది మనకి నియర్ బై పాసిబిలిటీ ఉంటే చేస్తూ ఓవర్ హెడ్ ఒక 500 liters ఆర్ 1000 liters ట్యాంక్ పెట్టి
1: ట్యాంక్ కట్టిస్తారు,
2: ట్యాంక్ పెడతాం మనం, పీవీసీ ట్యాంక్ పెట్టి. సో దాని నుంచి మనం పవర్ ట్యాప్స్ ద్వారా మనకి సెంటర్, బికాజ్ బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏంటంటే వాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి రాకపోతే, ప్లంబింగ్ ప్రాపర్ గా లేకపోతే యూజ్ చేయడం అనేది జరగదు. గవర్నమెంట్ స్కూల్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు. సో ఆ మెయింటెనెన్స్ కి మన సమితి వాళ్ళే దానికి మాక్సిమం సపోర్ట్ చేస్తూ మానిటర్ చేస్తున్నాం. సో కాబట్టి ఎందుకంటే ఈ 20 schools కాస్త మనం ప్రెస్టీజియస్ గా స్వామి స్కూల్స్ కాబట్టి, స్వామి స్కూల్స్ లో ఎలా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, స్వామికి ఎలా నచ్చుతుంది అన్నది ఆ సమితి వాళ్ళకి సీరియస్ గా తీసుకొని రెగ్యులర్ గా వెళ్తూ మనం ఏంటంటే మెయిన్ మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ బాల వికాస్. సో రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ బాల వికాస్ కు వెళ్తూ ఆ స్కూల్ తో అసోసియేట్ అవుతుంది. అంటే సంథింగ్ లైక్ వీఆర్ నాట్ డొనేటింగ్ ఎనీథింగ్, సో వీఆర్ డూయింగ్, ఐ మీన్ సంథింగ్ లైక్, ఎలా చెప్పాలంటే మనమే దానికి సంబంధించిన అన్ని కూడా మనం మానిటర్ చేస్తూ సో చేయటం జరుగుతూ ఉంది. అది కాకుండా ముఖ్యంగా పిల్లలు చాలా స్కూల్స్ లో కిందే కూర్చుంటున్నారు పిల్లలు. సో కింద కూర్చున్న పిల్లలు మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలకి ఆల్మోస్ట్ మార్నింగ్ 8 to 4 వరకు కింద కూర్చోవడం అనేది కొంచెం టఫ్ జాబ్ అది. సో వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే మన సమితి వాళ్ళే యూత్ పిల్లలు ఫ్యాబ్రికేషన్ అంతా వారే చేసి, దాని గురించి ఈరోజు శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. సో వాళ్ళు అసలు ఆ టీం ఎలా వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా షేర్ చేస్తారు. వాళ్లే ఫ్యాబ్రికేషన్ చేసి ఓన్లీ మనం మెటీరియల్ మనం ఇస్తే వాళ్లే ఫ్యాబ్రికేషన్ నేర్చుకుని దానికి సంబంధించిన మిషనరీ కన్స్ట్రక్ట్ ఐ మీన్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికొక 4-5 schools కు మనం సప్లై చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద యూత్ వింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లో అంటే పర్టికులర్ గా ఇది అని కాకుండా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మనం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వామిది బాల వికాస్. సో స్కూల్స్ లో అన్ని రిలీజియస్ వాళ్ళు ఉంటారు. సో మనం డైరెక్ట్ గా స్వామి చెప్పింది అంటే రిలీజియస్ యాక్టివిటీ బేస్ కాకుండా స్వామి ఏదైతే ఎడ్యుకేర్ ఏదైతే స్వామి చెప్తారో సో దాన్ని హ్యూమన్ వాల్యూస్ ని సంబంధించినటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస స్వామి ఏదైతే మనం టీచ్ చేశారో సో వాటిని పిల్లలకి పూర్తిగా ఒక 1 hour క్లాస్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎవ్రీ వీక్ ఒక 1 hour క్లాస్ మనం చెప్పడం జరుగుతుంది. అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలతో ఎలా అయితే మన బాల వికాస్ పిల్లలు ఎలా అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ల చేత కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నాం. అలానే పేరెంట్స్ ముఖ్యంగా ఇందులో మనం చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు పేరెంట్స్ మాక్సిమం డైలీ లేబర్ ఉంటారు. సో ఈ డైలీ లేబర్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ గానీ వాళ్ళు ఎప్పుడో ఓవర్ నైట్ ఇంటికి వస్తారు. సో పిల్లల్ని అంత మానిటర్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్. సో దానికి మనం చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ ని ఇన్వాల్వ్ అయ్యేలా, పేరెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని పట్టించుకునే విధంగా మనం కాస్త ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో అందులో ఒక 50% వరకు అచీవ్ అయ్యే ఉండొచ్చు, ఎందుకంటే ఇట్స్ వెరీ టఫెస్ట్ టాస్క్ అది మనకి, బట్ వీఆర్ ట్రయింగ్ విత్ స్వామిస్ గ్రేస్. సో ఇది కాకుండా ముఖ్యంగా కొన్ని మోడల్ స్కూల్స్ కింద మనం ఇందులో చేయటం జరిగింది. అందులో ఈ 20 schools లో వన్ టౌన్ ఏరియా అనేది అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 80 years బ్యాక్ టౌన్ స్టార్ట్ అయింది. అక్కడ గ్రాడ్యువల్ గా సిటీ అంతా పెరిగింది. సిటీ అంటే అది కోస్టల్ ఏరియాలో ఉంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది అది. సో సిటీ మొత్తం వైడ్ అయింది, బట్ అది మాత్రం అలానే బ్యాక్వర్డ్ లో ఉండిపోయింది. సో ఆ ఏరియాలో మాక్సిమం ఫిషర్మ్యాన్స్ ఎక్కువ ఉంటారు, అలానే అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉంటారు ఆర్థికంగా నైతికంగా ఆల్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు బ్యాక్వర్డ్ లో ఉంటారు. అటువంటి ఏరియాస్ లో ఆల్మోస్ట్ బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్కూల్ అది. సో అటువంటి స్కూల్ ని మనం ఈరోజు విద్యాజ్యోతిలో అడాప్ట్ చేసుకున్నాం. సో నిజంగా అందులో చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి స్వామి దయ వల్ల. అందులో ముఖ్యంగా మా బాపిరాజ్ గారు బాల వికాస్ గురువుగా ఉంటూ సాయిరాం సార్ ఈరోజు ఆయన కూడా మనతో ఉన్నారు. సో నాకన్నా ప్రాక్టికల్ గా ఆయన అక్కడ ఎవ్రీ డే ఆ స్కూల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆయన మాటల్లోనే అక్కడ విషయాలు వింటే మనం కాస్త
1: తప్పకుండా. సాయిరాం బాపిరాజ్ గారు,
3: సాయిరాం సార్,
1: ఆ స్కూల్ విషయాలు కాస్త మాతో పంచుకుంటారా?
3: తప్పకుండా.
1: అంటే ఇదివరకు ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉండేది, మీరు బాల వికాస్ చెప్పటం మొదలు పెట్టాక ఇప్పుడు ఎలా ఉంది?
3: విశాఖపట్నం అన్నది ఒక సముద్ర తీరం, అంటే రత్నాకరము అంటే సముద్రం.
1: అవును,
3: రత్నాకర వంశోద్భవుడు ఆ ప్రాంతంలో రత్నాలని ప్రస్తుతం ఎక్కడెక్కడున్నాయో వెతికి తీసి వాటి సానపట్టి సామాజికంగా స్పృహ కలిగించే అవకాశం స్వామిచ్చింది బాల వికాస్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని సుమారు ఒక 7-8 ఏళ్ల క్రిందట నేను బాలవికాస సిబ్దామని వెళ్లాను. వృత్తిరీత్యా టీచర్గా ఉండి పదవీ విరమణ చేయబడి ప్రవృత్తి బాలవికాస గనక వెళ్తే 20 మంది విద్యార్థులు, విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు. ఇద్దరులో మన అదృష్టం ఏంటంటే ఒక అతను సత్యసాయి డివోటీ, వెంకట సంతోష్. అలాంటి పాఠశాలలోకి వెళ్లి బాలవికాస స్టార్ట్ చేసి మొదలుపెట్టి అక్కడ పిల్లలు ఎలా ఉండేవారంటే వాళ్ళకి ఉచ్చారణ దోషాలు చాలా ఎక్కువగా ఉండేవి. రెండు, పాఠశాలకి రావాలంటే ఏదో ప్రభుత్వ పథకం ద్వారా ఆకర్షితమైన ప్రాంతం అది ఆ పాఠశాల. అక్కడ జరిగిన ఓ అనుభవం నేను చెప్తాను. ఓ రోజు నేను బాలకాస్త చెప్తుంటే ఒక ఆయన వచ్చారు. వచ్చి మీరు ఇక్కడ ఏదైనా చేస్తున్నారా అన్నారు. చేస్తున్నాను సార్ అంటే ఇంగ్లీష్ చెప్తారా అన్నారు. చెప్దామని అనుకున్నాను. ఏం లేదు, ఈ పాఠశాలలో నేను బాల వికాసం నేర్చుకున్నాను కనుక ఇవాళ ఈ ఊళ్ళో నేను స్పోకెన్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్స్టిట్యూట్ పెట్టి నేను బాగుపడుతున్నాను. ఆ 20 మంది పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాక మన ఆర్గనైజేషన్ ద్వారా విద్యాజ్యోతిలోకి ఆ స్కూల్ని తీసుకోబడింది. తీసుకోవడమే వాళ్ళకు ఒక టెలివిజన్ ఇచ్చారు. అది ప్యూర్గా స్వామి కార్యక్రమాలకు మాత్రమే వాడబడుతోంది. మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే నేను అన్ని విధాలుగా పనిచేశాను, స్వాగతం చెప్పుకోను. విద్యాబోధన డిజిటల్ గా చేయాలి, అలాంటిది ఆధ్యాత్మిక విద్యని డిజిటల్ గా చేస్తే ఎలా ఉంటుందో ఒక చవి చూపించిన ఒకనొక పాఠశాల ఏదంటే ఎంవీడిఎం స్కూల్ విశాఖపట్నం. స్వామి పాటలు, స్వామి భజనలు, స్వామి సూక్తులు, బీర్బల్ కథలు, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో శతకాలంటే తెలియవు మనకి. అలా మొదలుపెట్టిన స్కూల్లో విద్యాజ్యోతిలోకి వచ్చాక స్ట్రెంత్ 60 అయింది. ప్రస్తుతానికి ఒక్క 2 ఏళ్ళు అయింది విద్యాజ్యోతి స్టార్ట్ అయ్యి. అక్కడ ఈ 2 ఏళ్లలో ఆ 62 అయ్యి ఈరోజు ఆ స్కూల్ స్ట్రెంత్ 120, ఉపాధ్యాయులు 5 అయ్యారు. దీనికి నిజంగా ప్రేరణ ఏమిటి అంటే విద్యాజ్యోతి కార్యక్రమం మాత్రమే, దాని ద్వారా చేస్తున్న బాల వికాస్ విద్యా బోధన. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉంటాను, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటాను. నిజంగా పిల్లల్ని చూస్తే నాకు ఎంత జాలి వేసిందంటే వీళ్ళు నిజంగా ఓ కార్పొరేట్ స్కూల్లో కనుక చదువు ఉంటే ఎంత బాగు, అంతకన్నా బాగా ఇప్పుడు తయారయ్యారు వాళ్ళు. ఎందుకంటే దానికి అనుగుణంగా పక్కనే ఓ హై స్కూల్ కూడా ఉంది మనకి, అది ప్రస్తుతానికి ఓ పక్కన పెడదాం. ఈ ప్రాథమిక విద్యా పాఠశాలలో పెట్టాక పిల్లల్లో మార్పు ఎంత బాగా వచ్చింది అంటే ప్రతిదినూ లేచి స్వామి చెప్పిన సూక్తి మొదటిది అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యభవ అక్షరాల ఆచరిస్తున్నారు. ఆ ఆచరణ ద్వారా వాళ్ళ అభివృద్ధిని కూడా పొందుతున్నారు. అంటే వాసి పెరిగిందని చెప్పుకోవడం కన్నా రాశిగా కూడా వాళ్ళు పెరుగుతోంది. వాళ్ళలో విద్యా ఆసక్తి ఎంత బాగా పెరిగిందంటే ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న ఆంగ్ల విద్యా బోధన పాఠశాల వాళ్ళు చాలా బాధపడుతుంది. అంటే మా దగ్గర నుంచి స్ట్రెంత్ అక్కడికి వెళ్ళిపోతున్నారు.
1: సార్, శ్రోతలందరికీ తెలియడానికి మీ వయస్సు ఎంతో చెప్తారా ఒకసారి?
3: నా వయస్సు ప్రస్తుతం 66 నిండుతోంది.
1: మీరు అక్కడ బాల వికాస్ చెప్తానంటున్నారు కదా, అది ఎలా నిర్వహిస్తారు కాస్త వివరిస్తారా? వీక్లీ వన్స్ లేదంటే ప్రతిరోజు వెళ్తారా?
3: వీక్లీ వన్స్ సాధారణంగా వెళ్లేవాడిని. మొదట్లో ఎప్పుడైతే ఇద్దరు టీచర్లు ఉన్నారో వాళ్ళకు ఒక విషయం చెప్పాను, మీకు ఏదైనా అవసరం అయితే నన్ను వాడుకోండి అని. చింకా పని 2 రోజులకు ఒకసారి వెళ్తాను అంటే ఆ టీచర్లు ఇద్దరు ఎవరి సెలవు పెట్టినా నేను వెళ్లి ఆ క్లాసులు తీసుకునేవాడిని. అంటే ఆధ్యాత్మిక బోధనతో పాటు వాళ్ళకు కావాల్సిన విద్యను కూడా అందేవారు. ఆ విధంగా అక్కడ అభివృద్ధి చెందితే ఆ పాఠశాల ప్రస్తుతం 3 పువ్వులు 6 కాయల సామెతని అక్కడ రుజువు చేశాం.
1: సార్, బాల వికాస్ లో మీరు ఎలాంటి విషయాలు బోధిస్తుంటారు పిల్లలకి? అంటే మన బాల వికాస్ సిలబస్ ఫాలో అవుతారా లేదంటే వారికి వేరే ఏదైనా నేర్పిస్తారా?
3: మన బాల వికాస సిలబస్ అనేది ఉంటుంది, కానీ మన అదృష్టం అన్ని రకాల పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల పిల్లలు అక్కడ ఉంటారు గనక అందరికీ పనికొచ్చేటట్టు చెప్పాలి. ఏ ఒక్క మతాన్ని చేయలేదు, ఎక్కువ చేయకూడదు, అలానే అంతకన్నా తక్కువ
1: చేయకూడదు.
3: అలాంటి చోట ఏమిటవుతుందంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఈ మధ్యన వాళ్ళు చెప్పిన ఒక డాన్స్ డ్రామా అయితే ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో భగవానుడు మన కోసం దిగి వచ్చాడు భువిని సత్య సాయిగా నిలిచాడు భువన చక్రవర్తిగా వెలిసాడు అనదు చిన్న పిల్ల, 8 ఏళ్ల పిల్ల డాన్స్ చేసిన ప్రోగ్రాం చూసిన వాళ్ళ కనులకు పండగ కలిగింది. ఆ పేరెంట్స్ యొక్క ప్రభావమే ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నాయి. మేము వెళ్లి క్లాసు వెళ్ళగానే ఓంకారం పూర్వం చేయించి వాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సైలెంట్ ప్రేయర్, కళ్ళు మూసుకుని నీ నచ్చిన ప్రాంతాన్ని నచ్చిన భగవంతుడిని ప్రార్థించుకో, అందులోంచి మన దాంట్లోకి జాగ్రత్తగా తీసుకుని వస్తాం. స్వామి చెప్పిన ఈ మధ్యన అందులో ఇంకా డెవలప్మెంట్, ఆ స్కూల్ కాస్త ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా తయారైపోయింది. ఆంధ్ర ప్రాథమిక పాఠశాలని ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా చేశారు ఆ స్కూల్ని, ఆశ్చర్యం. కనుక ఇప్పుడు ఏమిటవుతుందంటే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. కనుక ఏబీసీ మనకి తెలుసు, ఆల్వేస్ బీ చీర్ఫుల్,
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్,
3: ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఇలాంటివి చెప్తూ ఉండడం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం నాకు కొంచెం మా కుటుంబ సాంప్రదాయంగా వచ్చిందంటే చిన్న చిన్న మంచి కథలు పిల్లలకి ఆసక్తిగా ఉండేవి. కృష్ణాష్టమి వస్తుంది, కృష్ణుడి జన్మ గురించి చెప్పడం, అలాగే ఒక క్రిస్మస్ వస్తుంటే మన క్రీస్తు గురించి తెలియజేయడం, అక్కడ ముస్లిం పండుగలు ఏవి వచ్చినా వాటికి సంబంధించిన కథలు తీసుకుని ఆ పిల్లల చేత నేను చెప్పడం కానీ ఎక్కువ వాళ్ళు నాకు చెప్పే పరిస్థితిలోకి వస్తారు. టైం వచ్చేసరికి నిజంగా ఓ విధంగా నాకు అది ఒక ఊపిరి. ఎందుకంటే మాకు మా గురువు గారిని తలుచుకోకుండా నేను ఉండలేను. బాలక సుజ్ఞానికి ఊపిరి వేసిన తాత విశ్వనాథ్ విజయ్ కుమార్ ఆయన పేరు. ఆయన ఒకటే నాకు చెప్పాడు, శ్వాస ఉన్నంత వరకు విశ్వాసముగా స్వామి సేవ చేయవలయే. ఇదే నా దృఢ సంకల్పం సాయిరాం.
1: ఈ వయసులో కూడా మీరు ఇంత చక్కని సేవలు చేస్తూ ఎంతో మంది యువతకి నిజంగా స్ఫూర్తినిస్తున్నారు. చాలా సంతోషం సాయిరాం సార్.

0: ఇందాక సాయి కుమార్ గారు మాట్లాడుతూ వివి శ్రీనివాస్ గారు వాళ్ళ స్కూల్లో చక్కని సేవలు అందించారని చెప్పారు. వాటి గురించి శ్రీనివాస్ గారు మాతో కాస్త పంచుకుంటారా?
1: సరేమండి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా స్వామికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, అంటే విశాఖపట్నంలో కణితి వడ్లపూడి కోరమనపాలెం సమితి మాది, అది చాలా చిన్న సమితి, కానీ కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. దానికి కారణం ముఖ్యంగా మా యూత్, అక్కడ ఉన్నటువంటి యూత్ అనమాట. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా అక్కడ సమితికి ఉన్నప్పుడు యూత్ లీడర్గా పి రమేష్ అనే కుర్రాడు ఉండేవాడు. అతను తయారు చేసిన టీము ఈ రోజున చాలా అద్భుతంగా అన్నటువంటి వైజాగ్ డిస్టిక్ట్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో కొంతమంది పిల్లలు మా దగ్గర బాల వికాస్ పిల్లలే, వాళ్ళు ఈ రోజున యూత్ కింద అందులో ఇప్పుడు వచ్చి ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ 10-15 మంది ఉంటారు వాళ్ళు యూత్. వాళ్ళందరూ కూడా ఒక టీంలా ఉండి ఈ స్కూల్స్కి, ఫస్ట్ ఒక స్కూల్ సర్వేలకు వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో ఇక్కడ స్కూల్కి సరైన గుమ్మాలు గాని కిటికీలు అవి లేవు. ముందు ఫస్ట్ చేసింది అయితే మేము ఉడితో చేసాం, అంటే చేయించాం కార్పెంటర్ తోటి. ఆ తర్వాత గ్రిల్స్ అవి కావాలంటే అవి పెట్టించడం కూడా జరిగింది. అలా కాదు మనమే చేయాలని వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకున్నారన్నమాట. ఈ రమేష్ అన్న అతను అయితే ఫ్యాబ్రికేటర్, అతనికి వర్క్ వచ్చు కాబట్టి వీళ్ళందరికీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డ్రిల్లింగ్ మిషన్, కటింగ్ మిషన్, వెల్డింగ్ మిషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాకెట్ మనీతో చేసుకుని. ఇప్పుడు ఒక స్కూల్కి వాటర్ ప్రాజెక్టులు మెయిన్గా చేయడం, దాని ప్రొటెక్షన్, ఎందుకంటే ఆ ట్యాంకులు అవి ఎవరు తీసుకెళ్లిపోకుండా లేకపోతే గాలికి పోకుండా వాటికి గ్రిల్స్ లాగా చేయడం ముందు చేశారు. ఆ తర్వాత రూమ్స్ సెపరేషన్ కింద గ్రిల్స్ పెట్టి క్లాస్ రూములు పెంచడం, అంటే బయట వరండాలా ఉండ దాన్ని
0: క్లాస్ రూమ్
1: కొంచెం క్లాస్ రూముల్లా చేయడం. ఇట్లాంటివి గేట్లు, స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, గేట్లు ఇరిగిపోయి ఉంటాయి, అవన్నీ కూడా రిపేర్ చేయడం. ఓన్గానే వీళ్ళంతా కూడా ఇవన్నీ చేయడం జరిగింది అనమాట.
0: బెంచెస్ కూడా అన్ని మనవాళ్ళు చేసి,
1: బెంచెస్ కూడా వీళ్ళే చేస్తున్నారు. అంటే డైరెక్ట్ గా ప్లైవుడ్ వి షీట్లు కావాల్సినవి కట్ చేయించుకు వచ్చేస్తారు. మిగిలిన వెల్డింగ్ వర్క్ అంతా కూడా ఓన్లీ మెటీరియల్ కాస్టే అవుతుంది మాకు. అంటే ఒక 60,000 అయ్యే దానికి మాకు ఒక 50% లేబర్ చార్జెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. దగ్గర 40-50% వరకు ఒక్కోసారి మెటీరియల్ కాస్టే ఒకటే, మిగిలిందంతా కూడా పెయింటింగ్ అంటే అంతా వీళ్ళే చేస్తారు. మొత్తం వెల్డింగ్ అన్ని బిగించడం అంతా కూడా వాళ్లే చేసి ఇస్తారు అన్నమాట. దగ్గర దగ్గర ఒక 9 స్కూల్స్ వరకు ఇప్పుడు ఇవ్వడం అయింది. ఒక స్కూల్ అయిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకునేసరికి ఇంకో స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వచ్చి మా స్కూల్ కూడా పిల్లలకి ఇవ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అని అడగడం. ఓ వీళ్ళు అడిగారు ఎలా చేయాలనుకునేసరికి ఓ డోనర్ వచ్చి నేను ఇస్తాను అని. అలాగే ఒకటి అయ్యేసరికి ఒకటి ఆటోమేటిక్ గా అన్ని కూడా అన్ని అలా అరేంజ్ చేసేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళు ఏది వదిలిపెట్టరు. అంటే స్పోర్ట్స్ జిల్లా వైజ్లో జరిగే ప్రతి స్పోర్ట్స్ కు వెళ్తారు, ఫస్ట్ సెకండ్ తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే యూనిటీకి ఎంత బలం ఉంది అనేది స్వామి దాంట్లో వీళ్ళు ఉదాహరణ చెప్పాలంటే ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి. అంటే స్పోర్ట్స్ ఏవి పెట్టినా కూడా జిల్లా వైజ్ మన సస్య ఆర్గనైజేషన్ నుంచి పెడితే కంపల్సరీ ఏదో తీసుకొస్తారు. ఒక 20 టీములు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కో మొన్న క్రికెట్ పెట్టారు, అందులో 20 టీముల దాకా పార్టిసిపేట్ చేసినాయి. అలా వాటిలో కూడా వీళ్ళు ఏదో రకంగా, అలాగే డిజాస్టర్ దాంట్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ పొందున్నారు మా యూత్. వాళ్ళు చాలా చోట్ల, అలాగే మన అనంతపురం జిల్లా పోలీస్ క్యాంపస్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మంచి నేమ్ ఉంది వీళ్ళకి. నాకు అసలు ఎప్పుడు మాట్లాడడం రాలేదు, ఎప్పుడు మాట్లాడేది. అటువంటి స్వామి ఈరోజు రేడియో స్థాయిలో మాట్లాడిస్తున్నారు. సాయి కుమార్ గారు తెలుసు, నేను ఎప్పుడు సమితిలో ఎప్పుడు మాట్లాడింది లేదు అసలు మైక్ లో. ఈ డైరెక్ట్ గా స్వామి ఇక్కడ మాట్లాడించడం ఇదొక నాకు మిరకలు అనమాట.
0: స్వామి మాట్లాడించుకుంటా
1: అంతే అంతే, లేకపోతే నాకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు నేను మైక్ లో అదని.
0: సార్ ఇందాక 9 స్కూల్ అన్నారు కదా, సుమారు అంటే సుమారుగా ఎన్ని బెంచ్లు చేసి ఉంటారు?
1: ఒక స్కూల్ కి ఒక 20-30 బెంచీలు అట్లా అవసరం ఉంటుంది. ఒక 3 మనుషులు కూర్చునేటట్లు, పెద్ద హైట్ లో కాకుండా లో హైట్ లో పిల్లలకి సరిపోయేటట్లు వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అనమాట.
0: ఈ సేవలు చేస్తున్నప్పుడు మన సాయి యువత భావాలు ఎలా ఉన్నాయో మాతో కాస్త పంచుకుంటారా?
1: ఇప్పుడు ఆ రమేష్ అన్న అతను యాక్చువల్లీ 10th క్లాస్ వరకు చదివాడు, అతనికి ఫ్యాబ్రికేషన్ వర్క్ వచ్చు. కానీ ఈ బీటెక్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తను వింటున్నారంటే అది స్వామి దాంట్లోనే సాధ్యం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బయట అయితే మేము చదువుకున్న వాళ్ళం, టెన్త్ క్లాస్ పాడు నీ దగ్గర చేయడం ఏంటి అనేది వస్తుంది. కానీ ఇక్కడ అది అసలు ఉండదు. అందరూ కూడా ఎంత చదువుకున్నా కొంతమంది జాబులు కూడా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు జాబులు అయి చేసుకొచ్చి నైట్ 7 నుంచి 9 వరకు ఓ 2 అవర్స్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు. ఆదివారం వచ్చిందంటే సేవలు ఉంటే సేవలు చూస్తారు, లేకపోతే ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాలి మన తర్వాత అని చెప్పేసి ఈ ప్రీ ట్యూషన్ పిల్లలు మనకి అవుతుంది కదా, వాళ్ళని సండేస్ బాల వికాసులు పంపించడం, వాళ్ళని నిమ్మదంగా మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు 5th నుంచి 10th క్లాస్ మధ్యలో పిల్లలు చక్కగా తయారవుతున్నారు.
0: చాలా సంతోషం సార్. యాక్చువల్గా ఇందులో ఒక విషయం మెన్షన్ చేయాలి, విద్యాజ్యోతి స్కూల్స్ లోనే కాకుండా ఇదైతే సర్వే చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ సర్వేస్ చేశాం. అసలు అందులో చాలా స్కూల్స్, ఇదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు 9 స్కూల్స్ అన్నారు, విద్యాజ్యోతి స్కూల్స్ కాకుండా బయట స్కూల్స్ కి ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ వాటర్ ఫెసిలిటీ, బెంచెస్ ఇవ్వటం, ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కూడా ఈ సమితి వాళ్ళు చేస్తున్నారు. అంటే మన ఏదో రిస్ట్రిక్షన్ కాకుండా రిక్వైర్మెంట్ బేస్ లో చేయటం అనేది నిజంగా
1: దగ్గర మేము 20-25 మధ్యలో ఈ వాటర్ ప్రాజెక్టులు అవి చేయడం కూడా జరిగింది. చాలా సింపుల్ గా చేస్తారు అన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఒక మున్సిపల్ ట్యాప్ వాటర్ వేసి వదిలేస్తారు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బకెట్లో పట్టుకుని అప్పుడు వాడుకోవడం, మిగిలిన టైం అంతా పోవడం లేదంటే రాకపోవడం జరుగుతుంది. ఇది బాగాలేదు ఇది అని చెప్పేసి మా యూత్ మెయిన్ ఏం చేశారంటే సింపుల్ గా ఎట్లా అవుద్దని ఆలోచించి ఒక ట్యాంక్ 500 లీటర్స్ నుంచి 1000 అక్కడ కెపాసిటీ, స్కూల్ కెపాసిటీని బట్టి పెట్టడం జరుగుతుంది. లేదంటే ఈ హ్యాండ్ ఉన్న వాటికి మోటార్లు పెట్టి అది ఇది కూడా యూజ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేయడం అవుతుంది. పిల్లలు టీచర్స్ చాలా హ్యాపీ అవుతున్నారు, అందుకే దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బకెట్లతో మోసుకొచ్చి పిల్లలు పెడితే గానీ అక్కడ క్లీనింగ్ అవ్వట్లేదు. అలా ప్రతిసారి వాళ్ళ పిల్లలు తీసుకురావడం చేయించడం అంటే టీచర్స్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడైతే మేము ట్యాప్లు పెట్టేస్తున్నామో చాలా ఈజీ అయిపోయి అమ్మాయి మనకి బరువు తగ్గింది అని చాలా హ్యాపీ అయిపోతున్నారు అన్నమాట. పిల్లలు పేరెంట్స్ కూడా చాలా రిలీఫ్ గా ఆనందంగా ఫీల్ అవడం బాగా గమనిస్తున్నాం మేము.
0: చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే సత్యసాయి విద్యా విహార్ మనకి ఎంబీపీ స్కూల్, అంటే మన ఎంబీపీ మందిర్ ఉంది. సో ముఖ్యంగా స్కూల్ వాళ్ళు కూడా ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నారు ఇందులో ఈ విద్యాజ్యోతిలో. సో అసలు వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ అసలు ఆసమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏదైతే మోడల్ స్కూల్ చేశామో నేషనల్ లెవెల్లో ఫస్ట్ టాయ్ బ్యాంక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్, ఆల్మోస్ట్ ఒక 2500 చిల్డ్రన్స్ ఉన్నారు మన విద్యావిహార్ స్కూల్లో. ఆల్మోస్ట్ అందరు పిల్లలు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి టాయ్స్ తెచ్చేశారు. సో తెస్తే వాటన్నింటితో కలిపి ఒక టాయ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ స్కూల్ ఏంటంటే అసలు టాయ్ బ్యాంక్ చూస్తే పిల్లలు అసలు ఎవరైనా అసలు ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా అటువంటి కాన్సెప్ట్ లేదు,
1: ఉండదు.
0: సో అంత ఆసమ్ టాయ్ బ్యాంక్. అసలు విద్యావిహార్ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకుని 2x a week ఇద్దరు టీచర్స్ వెళ్లి వాళ్ళకి అకాడమిక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వాళ్ళు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఎవ్రీ, అంటే వాళ్ళొక సబ్జెక్ట్ అడాప్ట్ చేసుకుని మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనుకుంటా, దానిపైన వాళ్ళు పూర్తిగా ఆ పిల్లలకి, అది కూడా ఫిషర్ మ్యాన్ కాలనీలో ఉన్న స్కూలే, సో భీమిలిపట్నం దగ్గరలో. సో ఆ స్కూల్ ని విద్యావిహార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇందులో విద్యాజ్యోతిలో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాల్య వికాస్ ఇవన్నీ, బట్ ఇవన్నీ కూడా పిల్లల్ని రిస్ట్రిక్ట్, అంటే ఇందులో డిసిప్లిన్ మేనర్ లో ఉంచే యాక్టివిటీస్. సో దీనికన్నా ఇంకాస్త స్వామి చెప్తా అంటారు పిల్లలంటే జాయ్. సో దానికి తాట్చిట్లపాలెం నుంచి మన యూత్ అబ్బాయి శంకర్, సో అండ్ శంకర్ అండ్ తాట్చిట్లపాలెం యూత్ టీమ్, అంటే డిఫరెంట్ భజన మండల్ టీమ్స్ లో ఈయన ఒక టీం అంట. సో శంకర్ గారు వీళ్ళందరూ కలిపి ఏ డే విత్ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫుల్ డే అంతా కూడా పిల్లలతోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ స్కూల్ ప్రేయర్ తో స్టార్ట్ చేసి ఈవినింగ్ స్కూల్ ప్రేయర్ వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్. సి నేను చెప్పడం కన్నా శంకర్ మాటల్లో విన్నాం, డే విత్ ఎ స్కూల్ చిల్డ్రన్ ఈజ్ అన్ వండర్ఫుల్ యాక్టివిటీ. శంకర్ గారు మాట్లాడతారు.
2: సైరామ్ శంకర్ గారు.
3: సైరామ్ సార్, ముఖ్యంగా ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత మా భజన మండలి, ముఖ్యంగా విశాఖపట్నంలో తాట్చిట్ల బాలం భజన మండలిలో యూత్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ప్రతి, అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి అందరం కూడా ప్రతి యాక్టివిటీ కూడా యూత్ తోటే జరుగుతుంది. అక్కడ మాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేది కూడా యూతే. మా యూత్ కోసం ఎక్కువగా చెప్తున్నాను కాదు, మా ఆ యూత్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అందరూ ఎవరూ జాబ్స్ కాదు, అందరూ కూడా చాలా ఆటో డ్రైవర్స్, స్వయం ఉపాధి కల్పించుకుని చేసిన వాళ్ళే. ఎవరు కూడా హై క్వాలిఫైడ్ కూడా కాదు, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేషన్తో, స్వామి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామి ఉన్నారు, ఎటువంటి ఇది లేదు అన్న ధైర్యంతో ప్రతి కార్యక్రమం కూడా చేయవలసి జరుగుతుంది. ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత స్వామి విత్ స్వామి బ్లెస్సింగ్స్ ఇంకేం లేదు అనుకోకుండా, ఒక స్కూల్ ని, ఈ 21 స్కూల్ విశాఖపట్నం ఎప్పుడైతే విద్యాజ్యోతి కింద వచ్చిందో అందులో ఒక స్కూల్ ని మనం అడాప్ట్ చేసుకుందామని ఒక తీర్మానం చేసుకున్నాం. అది తీసుకుని కొండకర్ల స్కూల్, కొండకర్ల విలేజ్ లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కేవలం తాడిచెట్లపల్లి మధ్య అందులో ఏం చేద్దాం, ఒక 1 ఇయర్ ఫస్ట్ అనుకున్నాం, 1 ఇయర్ లో ఏం చేద్దాం అంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్ గా మనం ఒక్కొక్క ప్రాపర్ గా చేద్దాం, ఒక ప్లాన్ చేద్దామని అనుకుని ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత పిల్లలకి ముఖ్యంగా ముందు డైరెక్ట్ గా వెళ్లి ఏమి చేయకుండా వాళ్ళతో ఎక్కువగా పార్టిసిపేషన్ చేయాలి. ఏ విధంగా అవుతుంది, స్పోర్ట్స్ ద్వారా మెయిన్ పిల్లలు యాక్ట్ గా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి ముఖ్యంగా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు గేమ్స్ కండక్ట్ చేయడం, పిల్లలు వాళ్ళతో అసోసియేషన్ ఎక్కువ అవ్వడం. అలాగే అది అయిన తర్వాత మెయిన్ చాలా మందికి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ స్కూల్లో ఐ ప్రాబ్లం ఉంది అందరికి, చాలా మంది మెడికల్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం. సో అక్కడ మాకు హరిపాలెం భజన మళ్ళీ సపోర్టు, మెయిన్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము చేయగలుగుతున్నాం. వాళ్ళ భజన మళ్ళీ మేము అందరం కలిపి ఏం చేస్తాం, ఐ క్యాంప్ ఒకటి తయారు చేసి దాదాపు ఒక 18 నుంచి 20 మందికి పిల్లలకి ఐ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ ను కూడా పిలవడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం ఎంత చేసినా కూడా పేరెంట్స్ తరపున కూడా మనకు సపోర్ట్ ఉండాలి ఏం చేసినా కూడా. సో వాళ్ళు మనం ఎంత హైజీనిక్ చెప్పినా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలగాలి, పాటించగలగాలి. ఇంట్లో వాళ్ళకి ముందు మోటివేషన్ చేయాలన్న ఉద్దేశంతో పేరెంట్స్ తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలాగ ఎలా ఉండాలని చెప్పడం జరిగింది. హైజీనిక్ గా, హెల్త్ అండ్ హైజీ హైజీనిక్ పరంగా పిల్లల్ని ఎలా పంపించాలి, ఏ విధంగా ఉండాలి, ఇంట్లో ఎలాగ ఉండాలి, ఈ సైమిల్టేనియస్ గా బాల వికాస్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం స్వామి చెప్పిన పద్ధతిలోనే అంతా కూడా జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, జనరల్ మెడికల్ క్యాంప్ అని, అదితో పాటు మిగతా అన్ని కూడా. అది ఓన్లీ పిల్లలకే కాకుండా గ్రామం కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెళ్ళడం జరిగింది, వాళ్ళకి కూడా ఐ క్యాంప్ చేసాం. ఆ తర్వాత అక్కడ మేము ఫస్ట్ ఎలాగానే అబ్జర్వ్ చేసిందంటే పిల్లలందరూ కూడా కిందనే కూర్చునేవారు, స్కూల్ బెంచెస్ ఏమి లేవు. సో కంపల్సరిగా పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎంత నీట్ గా వచ్చినా కూడా సాయంత్రం వెళ్లేసరికి చిరిగిపోయిన బట్టలతో వెళ్ళేవారు, మాసిపోయిన బట్టలు చిరిగిపోయి ఒకసారి కొట్టుకుంటారు చిన్నపిల్లలు కదా. సో ముందు వీళ్ళకి నీట్ గా ఉండాలంటే బెంచెస్ ఉండాలి, కిందన కూర్చుంటే డ్రెస్ పాడైపోతుంది. సో బెంచెస్ ఉండాలి కంపల్సరిగా వాళ్ళకి, ఆ బెంచెస్ ప్రొవైడ్ చేయాలని. సో ఐరన్ బెంచెస్ తోటి పెర్మనెంట్ గా ఉండేటట్టు ఒక 40 వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ 40 కూడా ఈ ఓన్లీ కాంట్రిబ్యూషన్ బై యూత్ మెంబర్, ఓన్లీ తాడిచెట్లపల్లి యూత్ మెంబర్సే తన పాకెట్ మనీ తోటి చేయించిందే అంతా కూడా, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత కొంత స్వామి కోసం చేసింది. ఆ తర్వాత స్కూల్ బ్యాగ్స్ ఎవరికైనా, మా యూత్ పిల్లల్లో కూడా ఎవరికైనా ఏమైనా అకేషన్స్ కానీ, వాళ్ళ పిల్లలు బర్త్డేస్ కానీ ఏవైనా కూడా ఆడంబరాలు లేకుండా ఈ స్కూల్లో, ఒక స్కూల్లోని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్కూల్కి ఏవైనా ప్రొవైడ్ చేద్దాం. సో అలాగే మాకు యూత్ మెంబర్స్ ఏంటి స్కూల్ బ్యాగ్స్, వాళ్ళు ఏంటంటే గోన్ సంచులనే మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి, రైస్ బ్యాగ్ ని దీనిలాగా వేసుకుని వచ్చేవారు, స్కూల్ బ్యాగ్స్ బుక్స్ పెట్టుకుని దానికి తాడు కట్టుకుని వచ్చేవారు. సో వాళ్ళ అలాంటి వాళ్ళందరికి కూడా మొత్తం స్కూల్ అందరికి కూడా స్కూల్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూ దీంతో పాటు అడ్వాన్స్ గా ఈ సంవత్సరం ఏం చేద్దాం ఇంకా అనుకుంటూ గొంపవనిపాలెం స్కూల్ కి వెళ్ళాం. అక్కడ ఆల్రెడీ సాయి గారు చెప్పినట్టు ఒక డే విత్ చిల్డ్రన్ అని, అంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జరుగుతుంది, కానీ పిల్లలతో ఇంకా అసోసియేషన్ ఏట అవ్వగలం, అసోసియేషన్ ఏ విధంగా
2: అవ్వగలం,
3: ఎలాగ అవ్వాలి అంటే ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం పిల్లలతో గడుపుదాం, విత్ స్పిరిచువల్ పరంగానే జాయ్ఫుల్ గా వాళ్ళతో ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేసి మార్నింగ్ ప్రేయర్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్లాన్ చేసాం. ప్రేయర్ అవ్వగానే ప్రేయర్ నుంచి వాళ్ళకి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాజిక్ షో, వెంట్రిలోకిజం
2: అంటే బొమ్మతో
3: మాట్లాడించడం, అదొకటి చేయడం, ప్లస్ గేమ్స్ పిల్లలకి, చిన్నపిల్లలకి ఏవైతే చాలా ఇష్టపడే గేమ్స్ ఇవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, ప్రైజెస్ ఇవ్వడం. దీనికన్నా ముఖ్యంగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. సో బయట ఉన్న పోటీ ప్రపంచంతో ఎలా పోటీ చేయగలగాలి అంటే, వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులో మంచి కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ చేయగలిగితే వాళ్ళు పెద్ద అయ్యాక చాలా పోటీ పరీక్షలు కానీ పోటీతత్వాన్ని కానీ అలవాటు ఎదుర్కోగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో ముఖ్యంగా శ్రీమతి లావణ్య గారు ఎంతో సహాయం చేశారు అందరూ. అంటే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత పిల్లలు ఎవరు ఆవిడ వదలలే.
0: అంటే ఏం చేసేవారు వాళ్ళు ఆవిడ కార్యక్రమం గురించి?
3: మార్నింగ్ నుంచి వాళ్ళతో ఎక్సర్సైజెస్ గానీ, వాళ్ళతో క్విజ్, యోగా కానీ.
2: యోగా అంటే షీజ్ ఆల్సో బాలికాస్ గురు, సో కాబట్టి యోగాస్, నెక్స్ట్ స్పిరిచువల్ గేమ్స్. అంటే షీజ్ ఏన్ హెచ్ఆర్ కన్సల్టెంట్ ఆల్సో, ఇస్ అ వెరీ గుడ్ స్పీకర్, సో దట్ షీ కెన్
0: చక్కగా ఇంటరాక్ట్
2: అయ్యేవాళ్ళు, చాలా బాగా ఇంటరాక్ట్
3: అయ్యారు. డిజిటల్ ఎడ్యుకేషన్ లో ఉన్న డిజిటల్ స్క్రీన్ ప్రకారం ఆ స్క్రీన్స్ లోని వాళ్ళకి కొన్ని వీడియోస్ చూపించి ఎలా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి, ఎలా చేయాలి అంటే అందులో చేస్తూ అందులో కొన్ని క్వశ్చన్స్ వేసేవారు, మీరు దీంట్లో ఏంటి నేర్చుకున్నారు, సో దీన్ని ఎలాగ మనం పాజిటివ్ గా తీసుకోవాలి ప్రతిది కూడా, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే లెవెల్ గా వాళ్ళు తీసుకువెళ్లారు అనమాట. ఆవిడ మెయిన్ ఆ మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతటికి ఆవిడ మేడం గారు ఉండడం వల్లే అది జరిగింది, చాలా హైలైట్ చేశారు.
2: ప్యారలల్ గా అదే రోజు మన యూత్ అందరూ కూడా శానిటేషన్ ప్రోగ్రామ్స్, ప్యారలల్ గా అంటే పిల్లలందరికీ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్, బెస్ట్ లంచ్ అండ్ బెస్ట్ స్నాక్స్ విత్ సపోర్ట్ ఆఫ్ లోకల్ గొంపవాణిపాలెం సమితి.
3: అంటే ముఖ్యంగా ఫుడ్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే లంచ్ పెడతారు గవర్నమెంట్ స్కూల్లో, లంచ్ పెడతారు. సో దానికి భిన్నంగా మనం ఒక్కరోజు మనం స్పెండ్ చేస్తున్నాం కానీ చాలా కొంచెం బాగా
0: పెట్టి. అలా ఏ రోజు ఎంచుకునే వాళ్ళు మీరు దానికోసం?
3: వాళ్ళకి కన్వీనియంట్ గా ఏ రోజు అయితే అండి,
0: అంటే పండుగ దినాల్లోనే
2: వర్కింగ్ డేస్,
3: వర్కింగ్ డేస్ ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో వస్తుంది, సండే సాటర్డే అంటే ఎవరు రారు. సో మనం వర్కింగ్ డేస్ లోనే చేయగలం.
2: యాక్చువల్ గా ఇందులో ఒక చిన్న హైలైట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హైలైట్ అండ్ కైండ్ ఆఫ్ టఫ్ ఆల్సో. దిస్ విద్యాజ్యోతి ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అయిన వర్కింగ్ డే ప్రాజెక్ట్. సో బేసికల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్ అవర్స్ లో వర్కింగ్ డేస్ అండ్ వర్కింగ్ అవర్స్ లో చేయాల్సినటువంటి టాస్క్ ఇది. సో స్వామి ఏంటంటే వెరీ సెలెక్టివ్ పీపుల్, బహుశా ఈ యాక్టివిటీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ హిమ్సెల్ఫ్ సెలెక్టెడ్ బై స్వామి ఇట్ సెల్ఫ్.
0: అంతే.
2: సో ఏంటంటే రెగ్యులర్ పీపుల్ జనరల్ గా మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈవినింగ్స్ భజన్స్ లేకపోతే సండే హాలిడేస్ టైమ్ లో చేస్తాం, బట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వర్కింగ్ డేస్ లో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్.
3: ముఖ్యంగా యూత్ అక్కడ ఎంతమంది 20 మంది వెళ్ళినా 20 మంది ఏం పని చేయగాలి, స్కూల్లో ఏం చేయగలగా అనే ఉద్దేశంతో ప్రతీకారం కూడా ప్రతి ఒక్క మనం పార్టిసిపేట్ చేస్తున్నామంటే 100% స్వామి సర్వీస్ చేయగల. సో ఆ స్కూల్ మొత్తం శుభ్రం చేయడం, అక్కడ చుట్టుపక్కల అంతా కూడా మొక్కలు పిచ్చి మొక్కలు అన్ని తీయడం, శుభ్రం చేయడం, ప్లస్ టాయిలెట్స్ క్లీనింగ్ మెయిన్. చాలా అధ్వానంగా ఉన్నాయి టాయిలెట్స్, దానికి మొత్తం అంతా కూడా పెయింటింగ్ వేయడం, మొత్తం కింద అంతా రిపేర్ చేయడం, క్లీనింగ్ వాటర్ క్లీన్ చేయడం, వాటర్ ప్రొవైడ్ చేయడం. ముఖ్యంగా ఈ సర్వీస్ యాక్టివిటీస్ తో పాటు ఆల్టర్నేటివ్ యూత్ అటువైపు చేస్తున్నారు, ఒకవైపు పిల్లలతో ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ఫుల్లీ అనమాట, పిల్లలతో ఎవరిని ఎక్కడ వదలకుండా అందరూ కూడా చేసి చాలా
0: చక్కగా. ఎంతమంది యువత దీంట్లో పాల్గొంటారు?
3: ఇందులో 20 మంది అండి,
0: 20 మంది,
3: 20 నుంచి 25-30 మంది దగ్గర లోపటే ఉంటారు.
0: పిల్లలు ఎంతమంది ఉంటారు?
3: పిల్లలు 80 నుంచి 100 మంది పిల్లలు ఆ స్కూల్ పరంగా. అందులో ముఖ్యంగా ఇంకోటి ఏం అనుకున్నామంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా అంటే ఇది ఎప్పుడైతే ఇలా సక్సెస్ అయిందో అంటే మెయిన్ ఈ మోటో ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి. అది పెంచాలి అంటే కంపల్సరిగా ఇలాంటి యాక్టివిటీ ఒకటి చేయాలి. సో వాళ్ళు భయం పోతుంది, బయట వాళ్ళతో అసోసియేషన్ అవ్వగలరు పిల్లలు, అంటే బయట పిల్లలతో బాగా అసోసియేట్ అవ్వగలరు అనే ఉద్దేశం మాకు బాగా మాకు ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది యూత్ కి. సో మిగతా స్కూల్లో కూడా అలాగా ప్రతి స్కూల్లో కూడా కండక్ట్ చేద్దామన్న ఫ్యూచర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో చేద్దామని. ప్లస్ దీంతో పాటు సైమల్టేనియస్గా మొక్కలు నాటించడం స్కూల్లో, సాలన్స్ లో చాలా కొన్ని స్కూల్లో మొక్కలు లేవు, అలాగే పిల్లలతో పాటు మొక్కలకు ప్లస్ అలాగే ఫార్మేషన్ వెజిటబుల్ మొక్కలు పెంచడం వాళ్ళకి అలవాటు చేయగలుగుతుంటే. సో అదొక ప్రాజెక్ట్ కింద కూడా తయారవుతుంది, బాగుంటుంది వాళ్ళకి, దాని మీద అవగాహన కలిగించడం. సో మిగతా అన్ని స్కూల్లో ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలమో అవకాశం ఉన్నంత వరకు కూడా మనం చేయగలం చేస్తున్నామండి.
0: ఇలాంటి సేవలు చేస్తున్నప్పుడు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అంటే ఈ ఒక్కరోజు వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటే సరిపోదు, దాన్ని వాళ్ళు ఆచరించగలగాలి అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. దాని గురించి మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా?
2: పేరెంట్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. అయితే అంత సక్సెస్ఫుల్ గా జరగలేదనే చెప్పాలి ఇది ఈ పర్టికులర్ థింగ్. ఎందుకంటే కొన్ని స్కూల్స్ లైక్ బాపిరాజు గారు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి స్కూల్స్, అంటే ఎక్స్క్లూజివ్లీ ఏదైనా మనం సక్సెస్ అవుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దట్ స్కూల్ టీచర్స్ అండ్ బాల వికాస్ గురుస్థాలిక ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. అండ్ సర్కమ్స్టెన్సెస్, అక్కడ విలేజెస్ తాలూకా సర్కమ్స్టెన్సెస్. చాలా స్కూల్స్ లో మనం పేరెంట్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ చిల్డ్రన్ ఇంటికి వెళ్లిన తర్వాత హోంవర్క్ కానీ స్కూల్లో ఏం చెప్పారని కానీ అడిగే పేరెంట్స్ కూడా ఉండరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో. సో స్వామి గ్రేస్ తో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు పేరెంట్స్ లో పూర్తి అవగాహన వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక 50% మనం సక్సెస్ సాధించామనే అనుకోవచ్చు. సంతృప్తి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న వాటిలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ విషయంలో సాయి ప్రోటీన్ అనేది ఒకటి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇది దిస్ ఇస్ ద వెరీ వండర్ఫుల్ యాక్టివిటీ అండ్ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది బికాస్ పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో న్యూట్రిషన్ లేదు. సో నౌ సాయి ప్రోటీన్ అని స్వామి ఏదైతే డిజైన్ చేసి స్వామి డిఫైన్ చేసినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్ ని ఎవ్రీడే స్కూల్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ లో పిల్లల్లో మంచి గ్రోత్ వచ్చింది. పిల్లల్లో మంచి అంటే పిల్లల్లో గ్రోత్ ఇన్ ద సెన్స్ పిల్లల్ని ఇంతకుముందు మనం చూసేటప్పుడు చాలా వీక్ గా కనిపించే పిల్లలు ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అండ్ సండేస్ అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు పిల్లలు ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్, అంటే ఈ మాకు పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రోటీన్ ఫుడ్ మాకు ఇంటికి ఇస్తే కాస్త, కొన్ని స్కూల్స్ లో కొన్ని విలేజెస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇస్తే మేము అది చేస్తామని చెప్పడం. అఫ్ కోర్స్ అది మనం ఆ టైంకి అది చేయలేకపోయాం, బట్ ఇన్ ఫ్యూచర్ లో అది సాయి ప్రోటీన్ మాత్రం కంటిన్యూ చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలనేది మన తాలూక మెయిన్ ఇంటెన్షన్. అంటే ఇది కొన్ని స్కూల్స్ నే మనం హైలైట్ చేయడం జరిగింది, కానీ అవుట్ ఆఫ్ 20 స్కూల్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా అన్ని సమితి వాళ్ళు అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో కానీ కొన్ని చోట్ల కొన్ని హైలైట్స్ ఉంటాయి కాబట్టి అది మనం హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా స్వామి మనకి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, దీని గురించి మననం చేసుకుని మరొకసారి మనం రీయాక్టివ్ అయ్యి ఆయన అనుగ్రహాన్ని పొందే ఛాన్స్ మరొకసారి ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు ఏదైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రిమైనింగ్ విశాఖ జిల్లాలో ఉంటే అన్ని సమితి యువత, ముఖ్యంగా చెప్పాలంటే మహిళా విభాగం వాళ్లే సాయి ప్రోటీన్ తయారు చేసి మనకు సపోర్ట్ చేస్తున్నారు, మెడికల్ టీమ్ వాళ్లే ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్లి కొన్ని చోట్ల డెంటల్ ముఖ్యంగా పిల్లల్లో క్యావిటీ ఎక్కువగా ఉంటుంది, అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సరిగ్గా బ్రషింగ్ ఉండదు, సో వాళ్ళ అవగాహన కలిగించడానికి డాక్టర్స్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నిజంగా చాలా అంటే స్వామి ఈ రోజు మనందరినీ మరొకసారి రిఫ్రెష్ చేస్తూ మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి టీమ్ కి అలానే ముఖ్యంగా స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: చివరికి ఒక ప్రశ్న అండి, ఇందాక మన బాపిరాజు గారు వెళ్తున్నటువంటి స్కూళ్ల గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ పిల్లలు తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళని చెప్పారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా కొంచెం కష్టమైన విషయం.
2: అవును,
0: అందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి, అలాంటి మీరు ఎలా ఎదుర్కొన్నారు?
2: అంటే అది నా మాటల్లో కన్నా అది ఫేస్ చేసిన బాపిరాజు గారు చెప్తే ఇంకొంచెం బాగుంటుందేమో.
4: పిల్లలు మన స్వామి చెప్పినట్టు మట్టి ముద్దలు, మనం ఏ ఆకారం తీసుకుంటే ఆ ఆకారంలోకి వాళ్ళు రాగలుగుతారు. ఒక ఉపాధ్యాయుడిగా నా పూర్వానుభవము అపూర్వానుభవం కూడా అది. అయితే ఇక్కడ ఈ స్కూల్కి వచ్చేసరికి మొదట్లో వాళ్ళకి ఉచ్చరణ దోషాలు కూడా
2: ఉండేవి.
4: డ్రెస్సు ప్రభుత్వం ఇచ్చేది, ఏవో ప్రభుత్వం చాలా ఇస్తోంది, వీటన్నిటికన్నా వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అది సమయానికి కరెక్ట్గా అందిందనమాట. పేరెంటింగ్ అని చెప్పి ఒకసారి ఒక నవంబర్ 14 మామూలు ఫంక్షన్ చేశాక పేరెంటింగ్ చేస్తే ఎప్పుడు పేరెంట్స్ డే పెడితే సర్వసాధారణంగా రారు పేరెంట్స్, అలాంటిది అలా 70% పేరెంట్స్ వచ్చి మేం కాదు మేం చుట్టుపక్కల మా పిల్లలు వాళ్ళ ఇళ్లలో మేము చెప్పి చేస్తున్నాం, ఎందుకంటే మా పిల్లలు అంతకుముందు మేము ఎక్కడున్నామో చూసేవాడు కాదు, ఇప్పుడు వచ్చి ప్రతిరోజు మా కాళ్ళ దండం పెట్టి మా మూర్ధ్వాన్ని అంటే ఈ తలని తల్లి తండ్రి గాని ముట్టుకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడని మనకి స్మృతి. అలా చెయ్యమని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఈ విధంగా ఒక ప్రీచింగ్ ఇట్ ఇస్ నాట్ టీచింగ్. వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నది ఉపనిషత్ వాక్యం. ఆ ఉపనిషత్ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆచరించగలుగుతామో మన అభివృద్ధికి అది దారి తీస్తూ ఉంటుంది. ఈ విధంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క సహకారం మా స్కూల్లో నాకు చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కప్పుడు లక్ష్మీవారిని క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళు క్యారేజర్ కొందరు అప్పుడప్పుడు పిల్లలు ఇక్కడ సహార చాలదని ఇంకా సప్లిమెంట్ చేయడం తెచ్చిన వాళ్ళు అక్కడ పక్క నుంచి కిటికీల్లోంచి వెళ్ళడం కూడా నేను చూశాను. వాళ్ళు ఒకటే అంటారు, మా చిన్నప్పుడు మాకు ఇలా చెప్పుంటే మాకు బాగుండేది అని. నేను అప్పుడు ఒకటే చెప్పాను, నా చిన్నప్పుడు నేను బాలవికసలో ఉంటే ఇంకా ఎంత బాగుండేవాడి నాకే తెలియదు. ప్రస్తుతానికి ఈ అవకాశం, ఈ మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే స్వామి భాషే రిటైర్ అవడం కాదు రిటైర్ అవడం నేర్చుకో ఎప్పుడైనా, అలాంటి స్వామి ఆశీస్సులు నాకు అందించిన మా కన్వీనర్ గారికి, మా జిల్లా అధ్యక్షుల వారికి, ముఖ్యంగా ఈ విధంగా నన్ను ఒక్కసారి స్వామి తిరిగాడిన నెలలో ఒక నాలుగు మాటలు చెప్పమని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతతో సాయిరాం.
0: సాయిరాం సార్. సాయి కుమార్ గారు, ఇంకొక ప్రశ్న. ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా స్వామి ఎంతో మంది పిల్లల జీవితాల్లో ప్రవేశించారు. అది అంతటితో ఆగదు. మీరు ముందు చెప్పినట్టుగా జ్యోతి అనేది ప్రకాశాన్ని అలా పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ దీని ప్రభావం ముఖ్యంగా చూపేది వాళ్ళ కుటుంబాలలో. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో తెలుసుకుని ఉంటారు ఈ కార్యక్రమం ద్వారా. సో వాళ్ళలో కలిగిన పరివర్తన కానీ లేదంటే వాళ్ళ అనుభవాలు కానీ మీతో ఎప్పుడైనా పంచుకోవడం జరిగిందా?
2: ఖచ్చితంగా అండి. చాలా స్కూల్స్ లో ఈరోజు స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంటేనే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే బేసిక్ గా మా పిల్లవాడిని నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇది బాగుంది అంటే మా ఫ్రెండ్స్ కి నేను రిఫర్ చేస్తాను. సో ద సేమ్ సిమిలర్ వే నౌ డే నెక్స్ట్ టూ ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరిగింది అంటే బహుశా నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది స్వామి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి మంచి గిఫ్ట్ ఇచ్చారేమో ఈ విద్యాజ్యోతి ద్వారా. టీచర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ నౌ అండ్ పేరెంట్స్ ఆర్, అంటే పేరెంట్స్ ఎలా, ఎందుకు ఈ విషయం చెప్తా అంటే పేరెంట్స్ కొన్నిసార్లు మనకు డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మనం చెప్పినది ఏదైతే యూనిఫామ్ నీట్ గా వేసుకోమని స్టూడెంట్స్ కి చెప్తాం, కానీ అది ఫాలోఅప్ చేయాల్సింది పేరెంట్స్. అది చేస్తున్నారు అంటే సో దట్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఫస్ట్ మనం ఇచ్చే హోంవర్క్స్ ఏదైతే ఇస్తున్నామో హోంవర్క్స్ కూడా ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ అల్టిమేట్ గా మనం ఫస్ట్ ఇందాక కూడా నేను డిస్కస్ చెప్పినట్టుగా గ్రామస్తులు వాళ్ళలో వచ్చే అవేర్నెస్ ద్వారానే ఈ విద్యాజ్యోతి కానీ మనం ఏదైతే ఈ మారల్ వాల్యూస్ చెప్తున్నామో డెఫినెట్ గా స్వామి భవిష్యత్ తరాలకి అదే మనకి స్వామి దళక మెసేజ్ కింద స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది.
0: చాలా చాలా చక్కగా చెప్పారు. వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక విషయం, ఇప్పుడు మనం ఎవరితో అయితే మాట్లాడమో వీళ్ళందరూ కూడా బాల వికాస్ స్టూడెంట్స్ లేదా బాల వికాస్ టీచర్స్, అంటే స్వామి ఆ బాల వికాస్ కు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇక్కడ మనం గుర్తించాలి. ఈరోజు వాళ్ళు యువతగా మారి ఇన్ని సేవ కార్యక్రమాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నారంటే అదంతా స్వామి అలా చిన్నప్పుడు నాటిన విత్తనాలు. అవన్నీ కూడా ఎన్నో చక్కని విషయాలు ఈ విద్యాజ్యోతి కార్యక్రమాల్లో జరుగుతున్న విషయాలను మా అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సాయి కుమార్ గారు, మానప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు, సాయిరాం.
1: సాయిరాం.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా విభాగం వారు యువత చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల వివరాలను, వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి కేవీకే సమితి మహిళా విభాగం ఇన్ఛార్జి అయిన జె రమణమ్మ గారు, గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జి అయిన సంతోషి గారు, విశాఖ జిల్లా డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ ప్రియదర్శిని గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వారి అనుభవాలను, కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుందాం.
1: సాయిరమండి, నా పేరు రమణమ్మ అండి. నేను కేవీకే సమితి మహిళా కోఆర్డినేటర్గా చేస్తున్నానండి. మహిళా విభాగం నుండి మేము అన్ని కార్యక్రమాల్లోనూ పాల్పంచుకుంటున్నామండి. మొదట గత సంవత్సరం పాదయాత్ర నుండి ఈ సంవత్సరం పాదయాత్ర వరకు జరిగిన కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఈ విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టైలరింగ్ సెంటర్లండి. ఈ విశాఖ జిల్లా మొత్తం మీద చాలా చోట్ల ఈ టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, చాలా మంది యువతను ఎంకరేజ్ చేసి దీనిలో భాగస్థులుగా చేయడం జరిగింది. అయితే వాళ్ళలో పేదవాళ్లకి మనం మిషన్లు కూడా కొంతమందికి ఇవ్వడం జీవనోపాధి కింద జరుగుతుందండి. ఈ విషయం మీద మన సంతోష్ గారు ఇంకా వివరంగా తెలియజేస్తారండి. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది పిల్లలకి బెంచీలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి బెంచీలు మన సంస్థలో ఉన్న యూత్ చేత చేయించి మహిళలంతా కూడా ఆ మహిళా విభాగం ద్వారా బెంచెస్ గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీనిలో భాగం ఏంటంటే ఈ మధ్యకాలంలో మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ ఒకటి మేము మా మహిళా యూత్ ఇన్ఛార్జి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ పిల్లలకి భోజనానికి చదువుకి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు తెలియజేశారు. ఆ అమ్మాయి చూసొచ్చి వాళ్ళకి యూ షేప్ టేబుల్ ఇస్తే ఆ పిల్లలకి కూర్చోవడానికి ముందు ప్లేట్ పెట్టుకుని భోంచేసినా లేదంటే చదువుకోవడానిక వీలుగా ఉంటుంది కనుక అలా అరేంజ్ చేస్తే బాగుంటుందని తను కనుకుందన్నమాట. ఆ విషయం మహిళా విభాగం వారికి అందరికీ చెప్పడం, అలాగే కన్వీనర్ గారికి, డీపీ గారికి, అందరికీ తెలియపరచడం జరిగింది. మేమంతా కలిసి యూ షేప్ టేబుల్ చేయించి ఈ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి.
0: సుమారు ఎన్ని చైర్స్ ఇచ్చారండి?
1: అది ఒకటే రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఉంటుందన్నమాట. యూ టేబుల్ టీచర్ ఎదురుగా కూర్చుని చెప్పేటట్టు, పిల్లలు టీచర్కి అందరూ కూడా అభిముఖంగా ఉండేటట్టు వాళ్ల ముందుని టేబుల్ వేసినట్లుగా డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు 26 మంది పిల్లలుండి అక్కడ. వాళ్ళకి టేబుల్ తో పాటు స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇచ్చాం, బుక్స్ కూడా ఇచ్చామండి. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపిణీ, బెంచెస్ వాళ్ళకి మామూలు ముగ్గురు కూర్చునేందుకు వీలుగా బెంచ్ డెస్క్ ఏర్పాటు చేయించడం జరిగిందండి. అది గొప్పతనం ఏంటంటే మా సంస్థ నుండి జెంట్స్ యూత్ పిల్లలు సహాయం తీసుకుని వాళ్లే ఓన్ గా తయారు చేసినవి మా మహిళా విభాగం ఇవ్వడం జరిగిందండి కొన్ని స్కూళ్లలో. తర్వాత ఏంటంటే ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఆనంద్లహరికి సెలెక్ట్ అయింది. అంటే మన సంస్థలో విద్యావాహిని విధానం ఒకటి ఉంది కదా, అదే విధంగా ఆనంద్లహర్ అనమాట, అది గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. ఆ స్కూల్కి సెలెక్ట్ అయిన పిల్లలు వాళ్లు బెంచీల మీద కూర్చోకుండా కేవలం కింద మాత్రం కూర్చొని వాళ్లు రాసుకోవాలన్నమాట. అయితే వాళ్లు మాకు ఇబ్బందిగా ఉంది, కింద కూర్చొని రాసేటప్పుడు ఫ్లాంక్స్ కావాలని అడిగారు. అంతకుముందు వాళ్ళకి భోజనానికి ప్లేట్లు మేము అరేంజ్ చేయడం జరిగిందండి. అయితే గ్లాసులు కూడా కావాలి, ఫ్లాంక్స్ కావాలని అడిగారు. ఈ విషయం మీద మేము వెళ్లి ఆ స్కూల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళ కింద కూర్చోవాలి, కింద ఫ్లోర్ అంతా బాగా డిస్మెట్ అయిపోయిందన్నమాట, కూర్చోడానికి వీలుగా లేదు. అలాంటప్పుడు అక్కడ ఫ్లోరింగ్ చేయిస్తే బాగుంటుందని చెప్పి ఈ మహిళా విభాగ తరఫున అక్కడ ఫ్లోరింగ్ కూడా చేయించడం జరిగిందండి. దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వామి వచ్చి మాకు ఈ కార్యక్రమం

0: ఏమండి, మేము కేవలం ఫ్లాంక్స్ గ్లాసులు అడిగితే పిల్లలు కూర్చోడానికి వీలుగా కూడా, అంటే బెంచీల మీద కూర్చోవలసిన పిల్లలు కింద కూర్చున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లోరింగ్ బాగుండాలి, అలాంటి ఫ్లోరింగ్ స్వామి మీ ద్వారా చేయించారని వాళ్ళు చాలా ఆనందించడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఒకటి మధ్య మేము చేశామండి.
1: బాగుంది.
0: తర్వాత దువ్వాడని అక్కడ మాకు దగ్గరలో ఒక ఏరియా ఉందండి, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మన సంస్థ నుండి ఇంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఎవరో వెళ్తే ఒక 3 మాసాలకోసారి వెళ్లి ఏదో కార్యక్రమం చేసి ఆగిపోయేవారు. అలా కాకుండా అక్కడ వాళ్లని మనం తయారు చేయాలనే ఉద్దేశంలో అక్కడ అమ్మవారి గుళ్ళు లేదంటే రామాలయం ఇలాంటి గుళ్ళను సెలెక్ట్ చేసుకుని ఒక 10-15 మంది లేడీస్ ని సేకరించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి లలితా పారాయణం నేర్పించడం, భజనలు, స్వామివారి భజనలు నేర్పించడం, తాళం నేర్పించడం ఇలాంటివి మేము చేసి అక్కడ గ్రూపులు తయారు చేసి వాళ్ళంతటి వాళ్లే భజన చేసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కూడా మహిళా విభాగంలోనూ చేపట్టిన కార్యక్రమం అండి. తర్వాత మెంటల్ హాస్పిటల్, వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ సర్వీస్ మా మహిళలంతా కూడా 19వ తేదీ నెళ్ళి అక్కడ సర్వీస్ చేస్తుంటారండి. వాళ్ళకి స్నానాలు చేయించడం, అక్కడంతా నీట్ గా తయారు చేయడం, ఫుడ్ కూడా పెట్టడం చేస్తారు. అలాగే జీవీఎంసీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ కి గాజువాక సమితి నుండి అక్కడున్న మా సోదరి మండలంతా వెళ్లి రోజు నిత్యనారాయణ సేవని చేస్తారండి. 45 మెంబర్స్ కి వాళ్ళు రోజు ఫుడ్ అక్కడ పట్టుకెళ్లి ఇవ్వడం జరుగుతుందండి. ఇవి హాస్పిటల్ సర్వీస్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్ మ్యారేజెస్ అని పేదమ్మాయిలకి పెళ్లిళ్లు చేయడం కూడా ఈ మహిళా విభాగం నుండి చేయడం జరుగుతుందండి. అదేవిధంగా కొంతమంది వాళ్లు పెళ్లి చేసుకుని ఐటమ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉండి సారి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటే మా వాళ్ళని అడిగినప్పుడు దానికి కూడా ఏర్పాటు చేయడం, ఒక బీరువాని, మంచమని, పరుపులని ఇలాంటివి ఇవ్వడం కూడా జరుగుతుందండి.
1: మాస్ మ్యారేజెస్ లో ఏమేం చేస్తారు, కార్యక్రమాల వివరాలు చెప్తారా?
0: అమ్మాయికి పుస్తులు, మట్టెలు, చీర, మంచం, బీరువా, తనకు సూట్ కేసు, గ్యాస్ స్టవ్, వంట సామాన్లు, చీరలు కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుందండి వేరేగా. తర్వాత ఖర్చుల నిమిత్తం వాళ్ళకి ఎంతో కొంత మనం వెయ్యాలి, రేపొద్దుట ఏ కష్ట సుఖమైనా సరే ఉండాలనే ఉద్దేశంలో కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ పేరును బ్యాంకులో కూడా వేసి ఇవ్వడం జరుగుతుంటుందండి. అలాగే ఈ హాస్పిటల్ సర్వీస్ కి వెళ్లేటప్పుడు అక్కడ ఉన్న పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి బేబీ కిట్స్ అని కూడా మన సంస్థ నుండి మహిళా విభాగ వారు ఇవ్వడం జరుగుతుందండి.
1: బేబీ కిట్స్ అంటే అందులో ఏముంటాయి కాస్త చెప్తారా?
0: సోపు, జుబ్బా, టవలు, డెటాలు ఇలాంటివి ఉంటాయండి.
1: ఇది ప్రతి నెల చేసే యాక్టివిటీ అండి? ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తుంటారు?
0: ప్రతి నెల వెళ్తుంటారండి, వెళ్ళి చేస్తుంటాం. ప్రోటీన్ ఫుడ్ ఒకటి మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. హెచ్ఐవి పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ బాగా అవసరం అండి. వాళ్ళైతే ముందు వాళ్ళు వెయిట్ బాగా తక్కువ ఉంటారనమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ వెయిట్ చాలా బాగా పెరగడం మొదలు పెట్టిందండి. 5-6 కేజీలు పెరగడం తెలిసిందనమాట. అందువల్ల వాళ్ళు కంపల్సరిగా అడుగుతుంటారండి, ప్రోటీన్ ఫుడ్ మీ దగ్గర నుండి వస్తే మా పేషెంట్లు బాగుంటారని చెప్పడం జరుగుతుందండి. అందువల్ల కంపల్సరిగా ప్రతి నెల ప్రోటీన్ ఫుడ్ హెచ్ఐవి పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మేము ప్రోటీన్ ఫుడ్, పప్పుండ్లు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. పళ్ళు, పప్పుండ్లు ఇస్తుంటామండి. పేదవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సీమంతం మీరు స్వామి దగ్గర మాకు చేస్తే మాకు మంచి జరుగుద్ది, పిల్లలు బాగా పుడతారు, మంచిగా ఉంటారు వాళ్ళు, అందుకని స్వామి దగ్గర మీ చేతులతో మీరు చేయండి అమ్మని కొంతమంది అడుగుతుంటారండి. బాగా పేదవాళ్ళు కాకపోయినా సరే ఆచారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి, సీమంతం ఆచారం లేని వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మీ స్వామి దగ్గర జరగాలి, మీ చేతుల మీద జరగాలి అని చెప్పి అడుగుతారండి. అలాంటి వాళ్ళకి మేము మందిరంలోనే సీమంతాలు చేయడం జరుగుతుందండి. తర్వాత వాళ్ళు చెప్తారు చక్కగా, అమ్మ మీరు సీమంతం చేశారు కదా, ఆ రోజు బాబు పుట్టాడు చక్కగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా జరుగుతున్నాయండి.
1: అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వామి సేవలో పాల్గొంటున్నారు?
0: నేను 20 సంవత్సరాల నుండి స్వామి సేవలో ఉన్నానండి. అయితే మాది ముందు సెంటర్ గా ఉన్నప్పుడు నేను అక్కడ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. తర్వాత భజన మండలి అయింది, ఈ రోజు సమితి అయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుండి స్వామి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే మహిళా కోఆర్డినేటర్ సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సమితి వరకు కూడా నాకే అప్పచెప్పారండి ఆ బాధ్యత. తర్వాతేమో సత్సంగాలు కూడా చేయడానికి, అంటే మాకు స్టడీ సర్కిల్స్ అని ఉంటాయన్నమాట, స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ గా కూడా స్వామి నన్నే ఎన్నుకున్నారండి. 3 బాధ్యతలు కూడా విడివిడిగా చేస్తుంటారు అందరూ, కానీ స్వామి మాత్రం 20 సంవత్సరాల నుండి నాకు అప్పచెప్పారండి ఆ బాధ్యత.
1: చాలా సంతోషం అండి. ఇలాంటి సేవ కార్యక్రమాలు ఇంకా మీరు ముందు ముందు చేయాలని, స్వామి ప్రేమకు పాత్రులు కావాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
0: సాయిరాం అండి.
1: అమ్మ, ఇందాక మీరు మాట్లాడుతూ టైలరింగ్ విషయం గురించి సంతోష్ చెప్తానన్నారు కదా,
0: అవునండి,
1: ఆ వివరాలు కాస్త వివరిస్తారా సంతోష్ గారు?
2: అందరికీ సాయిరాం అండి. నా పేరు సంతోషి. నేను గాజువాక సంతి యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నానండి, మహిళా యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. ఈ టైలరింగ్ వచ్చేసరికి మేము ఒక 45 డేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. టైలరింగ్ అనేసరికి ఏంటంటే బయట చాలా మంది చేస్తూ ఉంటారు ఈ యాక్టివిటీ, కానీ మన సత్యసాయి సంస్థ నుంచి మనం ఎలా చేసామంటే, బయట వాళ్ళు కేవలం ఒక 35 మెంబర్స్ తో స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని. కానీ స్వామి గిఫ్ట్ ఏంటంటే, మేము ప్రోగ్రామ్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసామండి ప్రోగ్రామ్ ని. సో ఫస్ట్ పాంప్లెట్స్ ఒక 500 పాంప్లెట్స్ కొట్టించి స్లమ్ ఏరియాలో కొంచెం పంచడం జరిగింది. ఈ టైలరింగ్ ఒకటే కాకుండా దీంతో పాటు బ్యూటిషియన్ కూడా కోర్స్ యాడ్ చేశాము. సో ఇదేంటంటే, ఇది స్లమ్ ఏరియాలో పేపర్ ద్వారాగా పెట్టివ్వడం, నెక్స్ట్ మేము కూడా వెళ్లి స్లమ్ ఏరియాలో చెప్పడం జరిగింది. అంటే బ్యూటిషియన్ టైలరింగ్ అంటే చాలా ఎక్కువ మంది వస్తారు. సో ఇది పంచడం అయిపోయిన 3 డేస్ మేము వీళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకున్నాము అంటే, 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని, అది కూడా నీడ్ పీపుల్ ని, అది ఎవరైతే నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడుతుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇలాగ మాకు 155 మెంబర్స్ వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. సో ఏంటంటే, మేము స్టార్టింగ్ ఇద్దరు ఫ్యాకల్టీలతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే, ఒకటి బ్యూటిషియన్, 2 స్టిచ్చింగ్ కి ఇద్దరు ఫ్యాకల్టీస్ ని పెట్టడం జరిగింది. 155 మెంబర్స్ వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ కంగారు పడ్డాం, కష్టం అవుతుంది ఇంతమంది జనాలని ఫీల్ అయ్యాం. అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ గ్రూప్స్ ఎంతమందిని ఒకే దగ్గర సెట్ చేస్తే అసలు వాళ్ళు ఏం నేర్చుకోలేరు అనే దృక్పథంతో ఏం చేసామంటే, స్టార్టింగ్ డేనే వీళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేశామండి. 8 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. బ్యూటిషియన్ కి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. స్టిచ్చింగ్ వచ్చేసరికి 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఒక్కొక్క గ్రూప్ కి నేమ్ అనేది పెట్టడం జరిగింది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, రామ, సీత, ఇలా 8 గ్రూపులకి 8 పేర్లు పెట్టి డివైడ్ చేశాము. ఈ 8 గ్రూపుల్ని కూడా ఎలా డివైడ్ చేశాము అంటే, బ్యూటిషియన్ కి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ రాలేని వాళ్ళు, వాళ్ళని 2 గ్రూపుల కింద డివైడ్ చేశాము. ఈ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, చాలా మంది ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ రాలేని వాళ్ళు ఉంటారు. అలా 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే, సత్య గ్రూప్ కి వాళ్ళకి ఏంటంటే, సూది దారు మెక్కించడం, అసలు మిషన్ గురించి ఏ రకమైన టచ్ లేదు, అలాంటి నీళ్ళు అనమాట ఇంకా పూర్తిగా, అలాంటి గ్రూప్ ఒక గ్రూప్ డివైడ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసే గ్రూప్ ఏంటంటే, వాళ్ళకి హెమ్మింగ్ వచ్చు, ఏదైనా హెమ్మింగ్ చేయగలరు, కానీ కటింగ్ రాదు, మిషన్ టచ్ లేదు, అలాంటి గ్రూప్ ని వేరే గ్రూప్ కింద. ఇంకొకటి ఏంటి అంటే, కొడతారు, కటింగ్ రాదు కానీ కొడతారు, అలాంటి గ్రూప్ కింద వేరే దాన్ని. అలాగా ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశామండి. ఇందులో కూడా ఇలా రాలేని వాళ్ళని ఏంటి అంటే, వాళ్ళకి నీడ్ అంటే, డ్రెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది, లేకుంటే బ్లౌజెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది అనే వాళ్ళని, వాళ్ళ ఆసక్తి మేరకు, ఇంట్రెస్ట్ ఏదుంటే అది చేయగలరు కదా, అలా అని వాళ్ళని, ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారో సో దానికి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి, డ్రెస్సులు వాళ్ళని వేరే, బ్లౌజెస్ వాళ్ళని వేరే, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసి పెట్టడం జరిగిందండి. వీళ్ళకి కూడా స్వామి ఏంటంటే, 155 మందికి ప్లేస్ అనేది చాలా ఎక్కువ కావాలండి, కానీ స్వామి మందిరం గాజువాక సమితిలో జరిగింది, అది కూడా సెంటర్ లో అండి. మాది గాజువాక సమితిలో 5 భజన మండళ్ళు ఉన్నాయండి. ఒకే భజన మండలిని కాకుండా 5 భజన మండలిని కవర్ చేసాం. 5 ఏరియాలను కవర్ చేసి 155 మందిని తీసుకున్నామండి, ఒకే ఏరియా కాకుండా. ఈ 5 ఏరియాల నుంచి కూడా ఒకే స్లాట్ ఇచ్చామన్నమాట, ఒక దగ్గర నేర్పించేలాగా. గాజువాక సమితిలో కృపా మందిర్ అండి, 2 ఫ్లోర్లు ఉంటాయి. కిందన వచ్చేసి నారాయణ సేవకు ఉపయోగించుకుంటారు వాళ్ళు, పైన వచ్చేసి పూర్తిగా స్వామి మందిరం అనమాట, భజన్స్ కి ఉపయోగించుకుంటాం అనమాట. కానీ మా కన్వీనర్స్ ఏంటంటే, స్త్రీలు చేస్తున్నారు 45 డేస్, వీళ్ళకి వెన్నంటే ఉండి సపోర్ట్ చేయాలని 45 డేస్ కూడా మాకు మందిరం అప్పగించడం జరిగిందండి. కిందన పైన రెండు ఫ్లోర్లు కూడా మేము యూజ్ చేసుకోవడం జరిగింది 45 డేస్. ఫస్ట్ డే ఏంటంటే వీళ్ళందరికీ స్లాట్లు ఇచ్చామండి.

0: మీరు ఇలా రౌండ్ అప్ గా కూర్చోవాలి, ఇలా స్లాట్లు ఇస్తే ఎవ్రీడే కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హిందూస్ ఒక మతస్థులు కాదండి, వాళ్ళులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మతస్థులు ఉన్నారు. సో అందరూ కూడా వచ్చి నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఒక నమ్మకం, సత్యసాయి ట్రస్ట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పిస్తారు, నేర్చుకుంటే మనకు ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది అన్న భక్తి శ్రద్ధతో వచ్చారండి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఏంటంటే స్లాట్ ఇవ్వడం జరిగింది. ఎంత అంటే నిజంగా బయట జనాలు మన స్వామి డివోటీస్ అంటే నిశ్శబ్దంగా ఉంటారు, కానీ వితౌట్ డివోటీస్ కూడా అదే నిశ్శబ్దాన్ని పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఏంటంటే వాళ్ళందరికీ ఒక స్లాట్ ఇస్తే ఎవ్రీడే కూడా మాకు అసలు ఇబ్బంది కలిగించకుండా అదే స్లాట్ లో వచ్చి కూర్చునేవారండి. ఈ స్లాట్ల విషయం ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాకల్టీస్ కి వచ్చేసరికి బ్యూటిషియన్ అంటే మేడం ఒక క్లాస్ చెప్పేవారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవారు. సో ఓవరాల్ గా అక్కడ కవర్ అయిపోయేదండి. స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏమైందంటే 6 గ్రూపులు వచ్చేసాయి, ఒకే ఫ్యాకల్టీ అయ్యారు. నిజంగా అది స్వామి కృపేనండి. క్రిస్టియన్ ఆమె ఒక ఆవిడ వచ్చి నేను చెప్తానమ్మా అని చెప్పడం ముందుకు రావడం జరిగింది. అలాగా ఆవిడతో ఇంకొక ఆవిడ తీసుకురావడం జరిగింది. అలా మొత్తం మీద ఒక 5 మెంబర్స్ తో మేము స్వామి చాలా బాగా జరిపించుకున్నారు యాక్టివిటీ.
1: ఒక క్లాస్ ఎంత సమయం తీసుకునేవారు?
0: క్లాస్ కండి 1 అవర్ వాళ్ళకి క్లాస్ జరిగేదండి, 1 అవర్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళం స్టార్టింగ్ నుంచి. అంటే వాళ్ళకి తాళ్ళు వేయడం, ఉక్స్ లేయడం, హెమ్మింగ్ చేయడం, చిన్న చిన్న డ్రాయర్లు కుట్టించడం, జుబ్బాలు కుట్టించడం, స్కర్ట్లు కుట్టించడం, బేసిక్ నుంచి వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే వరకు 45 డేస్ కూడా చాలా చక్కగా జరిగిందండి ప్రోగ్రామ్. వాళ్ళు ఏంటంటే ఈ 20 డేస్ కే వాళ్ళు కటింగ్ నేర్చేసుకున్నారండి. నెక్స్ట్ వచ్చిన మిగతా డేస్ ఏంటంటే వాళ్ళు సొంతంగా పక్క వాళ్ళని అడిగి తీసుకురావడం బట్టలు. వాళ్ళు చెప్పేవారు అనుభూతులు, 45 డేస్ అంటే మేము ఏం కుట్టలేమండి, ఏం నేర్చుకోలేము అని చెప్తున్నారు. మీరు 45 డేస్ పెడుతున్నారు, మాకు ఇంకా ఎక్కువ టైం పెడితే బాగుంటుందేమో అనేవారు. కానీ ఆ 45 డేస్ లో వాళ్ళు నిజంగా వాళ్ళు బయటికి వెళ్లి అమౌంట్ పెట్టి నేర్చుకున్నా సరే అంత తక్కువ సమయంలో నేర్చుకోలేరండి. అది స్వామి బ్లెస్సింగ్స్ అనుకోవాలి వాళ్ళకి. ఎంత చక్కగా అంటే ఒక్కొక్కరు ఒక 15 వేసి వాళ్ళు ఓన్గా డ్రెస్సులు కుట్టుకోవడం, వాళ్ళు ఓన్గా బ్లౌజెస్ కుట్టడం చాలా చక్కగా చేశారు. ఇంతే కాకుండా ఈ 55 మెంబర్స్ లో స్వామి నిజంగా వాళ్ళకి ఎంత అద్భుతంగా బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే, మేము వీక్లీ వన్స్ వీళ్ళకి అంటే ఇప్పుడు లేడీస్ లో చాలా ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, చాలా ఎక్కువగా. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే తినడం ఇలా తప్ప ఆరోగ్యం కోసం పట్టించుకునేది చాలా తక్కువ. సో ఎవ్రీ సాటర్డే ఏం చేసేవాళ్ళు అంటే సూర్య నమస్కారాలు అనేవి ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. నిజంగా చెప్పాలంటే అది ఓన్లీ భక్తికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో అందరినీ ఈ 55 మెంబర్స్ ని వాళ్ళ వాళ్ళ స్లాట్లలో కూర్చోపెట్టి ఎవ్రీ సాటర్డే వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయించేవాళ్ళమండి. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసి అందులో వచ్చే హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వాళ్ళలో భక్తి శ్రద్ధలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు చెప్పి. వాళ్ళు చెప్పే ఇది చూస్తే మాకు ఇంకా ఉత్సాహం వచ్చేది, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఇలా చేస్తే ఇలా రిజల్ట్ ఉంటుందని హ్యాపీనెస్ చాలా ఎక్కువ కల్పించిందండి. ఇంతే కాకుండా ఈ యాక్టివిటీ అయిపోయిన వెంటనే సాటర్డే ఒక 10 మినిట్స్ కూర్చోబెట్టి, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది మ్యారేజెస్ అయిపోయి పిల్లలున్న వాళ్లే, కానీ ఇక్కడ మన దగ్గర బాలవి క్లాస్ జరుగుతుందనే విషయం వాళ్ళు ఎవరికి తెలియదండి. సో ఈ బాలవి క్లాస్ గురించి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లల్లో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం, బాలవి క్లాస్ పిల్లలకి వితౌట్ బాలవి క్లాస్ పిల్లలకి చాలా వేరియేషన్ ఉంటుందండి,
1: వాళ్ళ ప్రవర్తనలో
0: చాలా మార్పు ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. జరిగితే నెక్స్ట్ డే అదే మందిరానికి 30 మంది పిల్లలు బాలీ క్లాస్ కి రావడం జరిగిందండి. అంటే మేము ఒకందుకు మేము యాక్టివిటీ చేశాము, స్వామి ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాట చూపించారు. నిజంగా అది స్వామి గ్రేస్ అన్నమాట. అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా లాస్ట్ డే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటంటే మా పిల్లలు ముందు బిహేవియర్ కి ఇప్పుడు ప్రవర్తనకి చాలా తేడా ఉందండి. మేము కూడా ఇక్కడ అంటే అక్కడ మాకు ఫ్రీ ట్యూషన్స్ కూడా జరుగుతున్నాయి. మేము కూడా చాలా ఎక్కువ చదువుకుని ఉన్నాం. మేము కూడా ఏమైనా సబ్జెక్ట్ చెప్పమంటే మేము వచ్చి చెప్తామండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పడం. వాళ్ళ పేరెంట్స్ లో చాలా ఎక్కువ మార్పు వచ్చింది. అంటే పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళాలి, పిల్లలు ఇలా నేర్చుకుంటున్నారు. పిల్లలు వెళ్లి ప్రతిరోజు వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయడం, నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే లేచి మనం చెప్తా ఉంటాం కరాగ్రే వసతే లక్ష్మి, ఇవన్నీ వాళ్ళు చేయడం, అవి చూసి అంటే మనకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదా ఉదయాన్నే లేచి ఇలా చేయాలి. వీళ్ళు చేయడం చేసి పేరెంట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది అక్కడకు వచ్చి. వాళ్ళు కూడా పిల్లల్ని దిగబెట్టి అక్కడే కూర్చోవడం వినడం అలాంటివి భజనకి రావడం జరుగుతుందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ 45 డేస్ సక్సెస్ అయింది. లాస్ట్ లో ఏంటంటే స్వామి గ్రేస్, అసలు మేము అంటే ఫ్రీ మెటీరియల్ ఇచ్చామండి బ్యూటిషియన్ వాళ్ళకి. వాళ్ళని మెటీరియల్ కూడా వాళ్ళని తీసుకురమ్మలేదు బ్యూటిషియన్ వరకు వచ్చేసరికి. వాళ్ళు ఏంటంటే బయట బ్యూటిషియన్ కి చెప్తారు కానీ వాళ్ళు ఫ్రీ అంటారు కానీ మెటీరియల్ కి చాలా ఎక్కువ ఛార్జెస్ వేసేస్తారు. సో దాని వల్ల వాళ్ళు నేర్చుకోలేరు, ఇబ్బంది పడతా ఉంటారు. మనం వాళ్ళకి ఏంటంటే నేర్పిస్తే వాళ్ళకి మనీ లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని విధాలా సహకరిస్తే ఫస్ట్ వాళ్ళంతటా వాళ్ళు చేయగలరు అనే దృక్పథంతో ఏంటంటే మెటీరియల్ కూడా మనం ఫ్రీగా తీసుకుని వాళ్ళకి నేర్పించడం జరిగిందండి బ్యూటిషియన్ కి వచ్చేసరికి. బ్యూటిషియన్ కూడా ఏంటంటే ఎక్కడైనా ఆఫ్ అండ్ ఆఫ్ నేర్పుతారే తప్ప ఎంత డబ్బులు కట్టుకున్నా ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పరండి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగిందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం అండి. అంటే మనం నీడ్ పీపుల్ ని ఫస్టే ఎంచుకోవడం జరిగింది, వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడేలా నేర్పించాలి అనేది దీంతో. ఏంటంటే అందులో స్వామి ఒక 5 గురికి చాలా నిరుపేదలు అనమాట, వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనం మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు కుట్టుకుని వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తుందనే దీంతో ఒక దాత ముందుకు రావడంతో మన ఒక 5 మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలోనే కాకుండా మాలో కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఇంతమందికి మనం కార్యక్రమం, చాలా భయపించారు స్టార్టింగ్, 35 మెంబర్స్ కి చేస్తారు మీరేంటి 155 మెంబర్స్ కి సెలెక్ట్ చేసేసారు అని. నిజంగా స్వామి ఎంత అంటే అసలు ఎక్కడ కూడా మాకు సమస్య అనేది రాకుండా, చిన్న డిస్టర్బెన్స్ రాకుండా చాలా చక్కగా నిశ్శబ్దంగా 45 డేస్ కూడా ప్రోగ్రామ్ జరిగిందండి.
1: మన సాయువత్ ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం?
0: సుమారు అండి. ఎలా అంటే అందరూ కూడా వర్కింగ్ స్టూడెంట్స్ ఉండండి. మేమేంటంటే ఒక్కొక్క 5 డేస్ ఇలా మేము మారే వాళ్ళం అండి సర్వీస్ కి. ఒక్కొక్క మందిరానికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లీనింగ్ చేయడానికి, మొత్తం ఈ మిషన్స్ ఎక్కడ తీసి పెట్టడానికి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి, మహిళలకి 1 వీక్, ప్రతి భజన మండలికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యూత్ కూడా 5 మెంబర్స్ వరకు డైలీ ఈ యాక్టివిటీ పాల్గొనడం జరిగిందండి.
1: ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇంతమంది బెనిఫిషియర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది?
0: చాలా పంచుకోవడం జరిగిందండి.
1: అవి కొన్ని మాతో పంచుకుంటారా?
0: ఇప్పుడు మాకు స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒక అంటే వాళ్ళ హస్బెండ్ కి ముందు నుంచే బాగోలేదంటండి. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే చెప్పారు, ఇలా హాస్పిటల్ కి తిప్పిస్తున్నామండి, మా హస్బెండ్ కి ఇలా క్యాన్సర్ అని చెప్పారు అని ఆమె వచ్చి మాకు చెప్పడం జరిగిందండి. చెప్తే చాలా బాధేసింది. ఇద్దరు పిల్లలు ఆమెకి, ఒక పాప ఒక బాబు. అంటే పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. ఆవిడ అలా వచ్చి మాకు చెప్పగానే మా కన్వీనర్స్ కి, మిగతా భజన మండలి కన్వీనర్స్ అందరికి చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఆయనకి ఆపరేషన్ చేసినా యూజ్ ఉండదు అని చెప్పారంట. అంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఏం చేసామంటే ఆవిడకి అమృత కలశాలు మేము రాసామండి. ఎవ్రీ మంత్ వచ్చి భజన మండలి నుంచి తీసుకువెళ్లే విధంగా అమృత కలశాలు రాయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళు చదివించుకోలేని స్థితిలో ఉన్నారు, సొంత ఇల్లు కూడా లేదు, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. అయితే ఆవిడ చెప్పిందనమాట, మా పిల్లలకి ఏమైనా కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్తే, మనం ఏంటంటే విద్యాజ్యోతి కింద మన స్కూల్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే స్కూల్లో జాయిన్ చేయించడం, బుక్స్, బట్టలు ఇలా ఇవ్వడం కూడా జరిగిందండి. వాళ్ళని బాలవ క్లాస్కి పంపించడం, ఇంకా ఏవైనా హెల్ప్ అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి చాలా మంది ఉన్నారండి, ఎవరు కూడా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ చేస్తామని రాకపోవడంతో ఆవిడకి ఇక్కడికి రావడం, స్వామి నన్ను ఈ పరిస్థితిలో ఇక్కడికి నన్ను పంపించారండి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మీరందరూ అని చాలా ఆవిడ ఆనందించారు. ఇంకా ఏంటంటే క్రిస్టియన్ నుంచి ఒక టీచర్ అనుభవాలు చెప్తానండి నేను. ఆ క్రిస్టియన్ ఆవిడ స్టార్టింగ్ ఏంటంటే చెప్పాలి అని ఆతృతతో వచ్చారు. ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ప్రొఫెషనల్ అనమాట, షాప్ ఉంది ఆవిడకి. డైలీ ఏంటంటే 1 o'clock క్లోజ్ చేసేసుకొని వచ్చేసేవారు ఇక్కడికి. స్టార్టింగ్ 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, రెండు కూడా జరిగాయి. అయితే ఆవిడకి ఏమైందంటే సడన్ గా వాళ్ళ మామయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఏంటంటే ఈవిడ రోజు క్యారియర్ పట్టుకెళ్ళడానికి 1 o'clock వెళ్ళాలి హాస్పిటల్ కి, ఇక్కడికి రావాలి, చాలా 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే థర్డ్ డే వచ్చేసరికి సర్జరీలో వాళ్ళేదో ప్రాబ్లం ఉంది అన్నారట. స్వామి బ్లెస్సింగ్స్ ఏంటంటే 1 week ఉంచితే సరిపోతుందండి, ప్రాబ్లం లేదు, తీసుకెళ్లిపోవచ్చు అన్నారట. అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే, లేదు సంతోషి, నేను ఎవ్రీడే 1 o'clock వచ్చేస్తాను, నాకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు, మా అత్తయ్యగారే చేసుకుంటాను అంటున్నారు, నన్ను వెళ్ళమన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళొద్దని ఇబ్బంది పెట్టారు, కానీ ఇప్పుడు అలా ఏం ఇబ్బంది పెట్టట్లేదు, ఎందుకంటే మా స్టూడెంట్స్ నా కోసం ఎదురు చూస్తారు, వెళ్ళాలి అంటే. స్వామి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసారండి, చాలా బాండ్ అయిపోయారు వాళ్ళు. అలా రావడం జరిగింది. దాంతో ఏంటంటే ఆవిడ క్రిస్టియన్, నేను ఆవిడ స్టార్టింగ్ ఆ వ్యతిరేకత ఉండేది, కానీ మందిరంలో అడుగు పెట్టాక ఆవిడలో అది పోయింది, ఆ ఫీలింగ్ లేదు. సో అందరూ దైవాలు ఒకటే, నాకు ఇక్కడ ఒకటి నచ్చింది, అన్ని మతస్థుల్ని మీరు చాలా రెస్పెక్టివ్గా గౌరవిస్తున్నారు, అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నారు, పలకరిస్తున్నారు అని చాలా ఆనందించారండి. ముస్లింస్ అయితే వాళ్ళు ఒకటి చెప్పారండి, అంటే వాళ్ళలో ఒకటి ఉంటుందంట, వాళ్ళలో ఆడపిల్ల లేకపోతే మ్యారేజ్ చేస్తారట, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్లకి మ్యారేజ్ చేస్తారట. వాళ్ళ దగ్గర ఆడపిల్ల లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఆడపిల్లని దత్తత తెచ్చుకుని వాళ్ళు మ్యారేజ్ చేస్తారట. సో మాలో ఇది కంపల్సరీ, కానీ సత్యసాయి ట్రస్ట్ లో ఏంటంటే అన్ని సేవలని, తమ సేవ, అన్ని బాధల్ని, అంటే తమ ఎదుటి వాళ్ళ బాధల్ని మాది ఈ ప్రాబ్లం అని మీరు చేయడం నిజంగా చాలా అద్భుతం అండి. భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చారు, మీరు చాలా అదృష్టవంతులు, మాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వండి, మేము కూడా సేవ చేయడానికి వస్తాము అని చెప్పడం. అక్కడ ప్రతి ఆదివారం నారాయణ సేవ జరుగుతుందండి, నిత్యనారాయణ సేవ కాకుండా. అలాగే ఆ ప్రతి ఆదివారం ఆ నారాయణ సేవకి వాళ్ళు రావడం జరుగుతుందండి.
1: చాలా చాలా సంతోషం అండి. యాక్చువల్గా స్టార్టింగ్ లో మీరు టైలరింగ్ ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అనుకుంటే ఏదో యాక్టివిటీ అనుకున్నా, కానీ దాని ద్వారా స్వామి ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమాల ద్వారా వారికి ఆదుకుంటున్నారు స్వామి. ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా పత్తియాత్ర సందర్భంగా రూపొందించిన కార్యక్రమంలో జిల్లాలోని పదాధికారులు సేవాదళ సభ్యులతో జరిగిన సంభాషణలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారములు. సాయిరాం, నా పేరు భానుజీరావు. నేను ఈ కార్యక్రమంలో శ్రోతలందరితోటి రెండు ముక్కలు పంచుకుందుకి అవకాశమిచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరితోటి నా 40 ఏళ్ల స్వామి ప్రసాదించిన జ్ఞానమనండి, అనుభవాలనండి మీ అందరితోటి పంచుకోవాలని చాలా ఆనందంతో మీ ముందుకొస్తున్నాను. నా గురించి కొంచెం చెప్పాలి కనుక, ఓ డాక్టరేట్ ఎకనామిక్స్లో చేసుకుని 27 సంవత్సరాలు సింగపూర్లోను యూనివర్సిటీలో, 7 సంవత్సరాలు ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అంటారు అక్కడ పనిచేసి, శ్రీవారు నిర్ణయించిన ప్రకారం 2001 సంవత్సరంలో స్వదేశానికి వచ్చేశాం. నాకు, నా భార్యకు 3 పిల్లలు, వాళ్లందరికీ స్వామి ఎంతో దగ్గర. స్వామివారి ఆశీస్సులతో వాళ్లందరూ 5 దేశాల్లోనే ఉన్నారు. ఈ 40 ఏళ్ల బాంధవ్యం ఉందే స్వామితోటి, 40 ఏళ్ల బాంధవ్యం చెప్పుకోవాలంటే 40 ఏళ్లు పడుతుంది. కాని కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితోటి పంచుకుందామని ఆసక్తితో ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, మొట్టమొదట మీరు స్వామి దగ్గరికి ఎట్లా వచ్చారు? అసలు స్వామి గురించి చదివి వచ్చారా? ఎవరన్నా తీసుకొచ్చారా? లేకపోతే కుటుంబంలో ఎవరైనా తీసుకొచ్చారా అంటుంటారు. నిజంగా చెప్పాలంటే, భగవంతుణ్ణి నమ్ముకోవాలి, భగవంతుడి మీద భారం వెయ్యాలి, భగవంతుడితో సన్నిహిత సంబంధం పెట్టుకోవాలి అని మా కుటుంబంలో మా అమ్మ, తాతగారు, మేనమామలు అందరూ చెప్పింది నిజమే గాని, మా కుటుంబం వారందరికీ స్వామి తెలిసింది నాకు స్వామి తెలిసాక. 1966 సంవత్సరంలో మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు మా నాన్నగారు పై ఊర్లు 4 తిరిగొస్తానని వెళ్ళి, సరి అయిన టైంకి రాక చాలా ఆందోళన పరిస్థితి తెచ్చారు మాకు. ఒక పక్కన పాప పుట్టిందన్న ఆనందం లేకుండా, ఈ 65-70 ఏళ్ల తండ్రి గారు ఎక్కడికో వెళ్ళొస్తానని ఇంకా రాలేదే అన్న బెంగ పట్టుకుంది. అలాంటి క్లిష్ట పరిస్థితి 2వ రోజు వచ్చేసరికి ఒక మహనీయుడు సత్యం శివం సుందరం మొదటి భాగాన్ని తీసుకొచ్చి, మీకు టైం ఉన్నప్పుడు చదువుకోండి అని పెట్టి వెళ్ళిపోయాడు. అమ్మని చూసి, నాయనమ్మని చూసి ఏం మాట్లాడాలో తెలియక, పోనీ ఈ పుస్తకం చదువుకుందామని సాయంత్రం కూర్చున్నాను. సగం పుస్తకం చదివేసరికి నాకు తెలియకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాను నేను. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపుడైన స్వామివారు దేవతాతీర్థ స్వరూపుడు గాని వేరు కాదు అనిపిస్తూ ఆ కళ్ళంటి నీళ్లు వచ్చేస్తున్నాయన్నమాట. సగం పుస్తకంకొచ్చాక నేనొక మొర పెట్టుకున్నాను, స్వామి ఇప్పుడు 10 గంటలవుతోంది రాత్రి, 12 అయినా సరే పుస్తకం చదవడం పూర్తి చేస్తాను. పుస్తకం పూర్తి అయ్యేసరికి మా నాన్నగారిని ఎలాగైనా తెప్పించరా స్వామి అని మొరపెట్టుకుని పుస్తకం ఆఖరి పేజీకొచ్చింది, డోర్ బెల్ రింగ్ అయింది, మా నాన్నగారు వచ్చారు. ఆ రోజు నుంచి నా ఇష్టదైవం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు 66లో మా ఇంటికి, మా జీవితాలకి మలుపు తిప్పడానికి వచ్చిన నా స్వామి 1970లో మొట్టమొదట చూశాం. ఆ రోజుల్లో కాస్త కాఫీ, సిగరెట్లు ఇలాంటి వాటి మీద వ్యామోహం ఉన్న రోజులు. ఆ రోజుల్లో పుట్టపర్తిలో నివాసం కూడా కష్టంగా ఉండేది. పొద్దున్నీ
సాయంత్రం లోపు వెళ్ళిపోదామని నేననుకున్నాను. నా భార్య మాత్రం ఒక్కమారు శ్రీవారు మన్ని పిలవకుండా వెళ్ళిపోతే ప్రపంచమంతా అడుగుతారు, స్వామి పిలిచారా, స్వామి మాట్లాడారా అని అడుగుతారు. చాలా బాధగా ఉంటుంది. రాత్రిన వెళ్ళిపోదాం, ఈ సాయంత్రం ఉండండి అని పాప మొరపెట్టుకుంది. నాకు చాలా చికాగ్గా ఉంది. అసలు ఉండాలని లేదు, ఎందుకంటే కాఫీ కావాలంటే బోల్డంత దూరం వెళ్లాలి, సిగరెట్ కాల్చుకోవాలంటే ఆశ్రమం దాటి వెళ్ళిపోవాలట. ఈ నిబంధనలన్నీ చూసి నేను బాధపడుతున్నా మెల్లిగా ఓర్చుకున్నాను. ఆ రోజు సాయంత్రం శ్రీవారు మమ్మల్ని పిలిచారు. పిలిచి నాకు చెప్పారు, బంగారు అన్నీ నాకు తెలుసు, నీ కోపం తగ్గించుకో, అంత కోపం మంచిది కాదు అని చెప్పి, ఇక తను నాకు ఇవ్వబోయేవన్నీ ముందుగా చెప్పేసి ఎంతో ఆనందాన్ని పంచి మమ్మల్ని పునీతులను చేసి మళ్లీ మళ్లీ రావాలని ఆశీర్వదించి పంపించారు. సరే, 1974లో నా డాక్టరేట్ అయిపోయింది. ఇండియా వచ్చేదామని నేను, నా భార్య అంతా రెడీ అయిపోయాం. హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. మళ్లీ నా భార్య గారు అన్నారు, ఈ 4 ఏళ్ల తర్వాత సింగపూర్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఒక్కసారి స్వామి దగ్గరికి వెళ్లి లైన్లో కూర్చుని, స్వామి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఆశీర్వదించండి అని చెప్పేసి హైదరాబాద్ వెళ్లి అపాయింట్మెంట్ లెటరు తీసేసుకోండి అని నా భార్య చెప్పింది. బయలుదేరడానికి సిద్ధంగా ఉండి సింగపూర్లో విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉండగానే ఒక పిడుగులాటి వార్త ఏమిటంటే, స్వామి బృందావనంలో ఉండకపోవచ్చు, ఢిల్లీ వెళ్లవచ్చు. విమానంలో కూర్చుని కూడా నా కళ్ళని నీళ్లు ఆగడం లేదు. స్వామి నేను వస్తున్నాను, నాకెవరూ దిక్కులేరు నువ్వు తప్ప, నువ్వెక్కడికో వెళ్ళిపోతే నేను ఎలా పట్టుకుంటాను స్వామి అని కళ్ళని నీళ్లు పట్టుకుంటే పక్క ప్యాసింజర్లు అడిగేవారు, ఏమండి ఏమన్నా ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, మీరెందుకు కళ్ళని నీళ్లు పట్టుకుంటున్నారు అంటే, ఏమి చెప్పేవాణ్ణి కాను, ఏం లేదండి కళ్ళల్లో కొంచెం ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పేసేవాణ్ణి. కాని బాధగా ఉంది, అయ్యో బృందావన్ వెళ్తే నా స్వామి కనిపించకుండా వెళ్ళిపోతాడా. ఎంతో కష్టపడుతూ వచ్చేసరికి బెంగళూరులో దిగ్గానే, ఇవాళ స్వామి ఉన్నారు, రేపు ఉదయం సంగతి తెలియదు అని చెప్పారు. మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకూడదు, డీటెయిల్స్ అన్ని వివరాలన్నీ చెప్పి. ముఖ్యంగా జరిగింది ఏంటంటే, ఆ రోజు నా బంగారు స్వామి నాతో మాట్లాడి చెప్పి నచ్చ చెప్పి, నేను వచ్చే అన్నప్పుడు వద్దు గాని ఇప్పుడు రావద్దు, నీకేమీ తెలీదు, నువ్వు అమాయకుడివి, నేను చెప్పినట్టుగా చెయ్యని చెప్పి నన్ను మళ్లీ వెనక్కి వెళ్లమన్నారు. మీ అందరితోటి ఒక్క విషయం మనవి చేసుకోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోదామనుకున్న మనసుతో వచ్చిన వాడికి అది వద్దు అనగానే చాలా బాధ అనిపించింది. ఎంతో వాదించాను స్వామితోటి, ఆఖరికి తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారంటే నువ్వెవరు చూసుకుందుకి, స్వామి చూసుకోవాలి, అది కూడా డిమాలిష్ చేసేశారు, అది కూడా పోగొట్టేశారు. చాలా విచిత్రమైన వ్యధ ఓ పక్కన, ఇంకో పక్కన నాతో ఇంత టైం గడిపాడా బంగారు తండ్రి, ఆ దేవదేవుడు అని ఆనందం. ఈ రెండిటి మధ్యన అసలు నాకు అర్థం కాలేదు, ఎందుకు పై దేశం వెళ్లమన్నారు, ఎందుకు మళ్లీ అక్కడే ఉండమన్నారని. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మీదకు వెళ్తూ స్వామివారికి దగ్గరవుతూ ఉంటే అప్పుడు తెలిసింది, స్వామి మీ సంకల్పం ప్రకారం జరగాలి తప్ప మాకు సంకల్పం ఉంది అనుకోవడం కూడా పొరపాటు స్వామి. ఆ 1975 నుంచి పూర్తిగా ఈ జీవితం అనేటటువంటి నావకి తనే సారథి, తనే చుక్కాని, తనే నడిపించే స్వామిగా మా జీవితాన్ని అలరించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలి, 1984లో ఆ రోజుల్లో మేము ఇండోనేషియాలో ఉండేవాళ్ళమే, ప్రపంచ బ్యాంకుకి పనిచేస్తూ
స్వామివారి దర్శనానికి వస్తుంటే ఒక 3 రోజుల నుంచి ఎవరో చెవిలో చెప్పినట్టు స్వామి పరబ్రహ్మస్వరూపుడు, స్వామి పరబ్రహ్మస్వరూపుడు ఎవరో చెప్పినట్టుగా అనిపించేది. నేను పెద్దవాళ్ళని ఎవరినో అడిగాను, ఏమండి పరబ్రహ్మ స్వరూపుడు అంటే అర్థం ఏంటని. ఎవరెవరో ఏమిటంటో చెప్పారు, అది చెప్పిన వాళ్ళకి అర్థమైనా లేకపోయినా నాకు మాత్రం అర్థం కాలేదు. కానీ మనసుకి ఎంతో అనిపిస్తుంది నా స్వామి పరబ్రహ్మ స్వరూపుడు, అర్థం మాత్రం తెలియదు. సరే పుట్టపర్తి వచ్చాం, దర్శనంలో కూర్చున్నాను, మనసులో అనిపిస్తోంది స్వామి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు అంటే అర్థమేంటి, నాకెందుకీ మాట వినపడుతోంది అని కూర్చున్నాం. సాయంత్రం 4 గంటలైంది. ఆ రోజు దర్శనానికి స్వామి తలుపు తీసుకుని బయటకొస్తారు అని వెయిట్ చేస్తున్నాము అందరం కూడాను. స్వామికి బదులు విపరీతమైన వర్షం వచ్చింది. ఆ వర్షం ఒక్క క్షణం పడగానే అందరం తడిసిపోయాం. నేను ఇటు అటు చూస్తున్నాను, ఎవరన్నా కొంచెం లేచి వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోదామని, కాని ఎవరూ లేవలేదు. నేను 1వ వరుసలోనో 2వ వరుసలోనో కూర్చున్నాను, నేను ముందుగా లేస్తే బాగుండదు, తడిసిపోతున్నాను ఒక పక్క నుంచి, లేవాలని ఉంది కానీ ఎవరూ లేవడం లేదు, స్వామేమో దర్శనానికి ఇంకా రాలేదు. అలా అనుకునే సందర్భంలో స్వామి తలుపు తీసుకుని వరండా మీదకొచ్చి అందరి వైపు చూసి యు గో అన్నారు. నేను ఇటు అటు చూసుకుంటున్నాను, యు గో అన్నారు కదా స్వామి, ఎవరన్నా లేస్తే లేచిపోదామని. ఆడవాళ్లు ముక్త కంఠంతో నో స్వామి అన్నారు. స్వామి మళ్లీ కేకేశారు, యు గో అన్నారు. వీళ్లు మళ్లీ కేకేశారు నో స్వామి అని. స్వామి ఒక పాదం వరండా కిందకి పెడుతున్నారు అని అనిపించేసరికి ఒక్కసారి వర్షం ఆగిపోయింది. శ్రోతలందరూ అర్థం చేసుకోవాలి, వర్షం అలా ఆగదు. పెద్ద వర్షం ఆగడానికి కూడా టైం పడుతుంది. ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే స్వామి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి తండ్రి, బ్రహ్మ సృష్టికి బ్రహ్మవైన పరబ్రహ్మవి తండ్రి, నాకు అర్థమైంది తండ్రి, ఈ ఉండేటటువంటి దిక్పాలకులు చంద్రుడు సూర్యుడు అన్ని గ్రహాలు వర్షదేవుడు అందరూ నీ అధీనంలో ఉన్నారు స్వామి, నీ కాలు కిందన పెడితే ఎక్కడ తడుస్తుందో అని వర్షదేవుడు వెంటనే ఆగక తప్పలేదు స్వామి అనుకుని ఆనందిస్తున్నాను. ఆ రోజు దర్శనం బ్రహ్మాండం తడిసిపోయిన ఉత్తరాలన్నీ తీసుకున్నాడు నా బంగారు తండ్రి, ఒక్క ఉత్తరం ఆపకుండా అన్నీ తీసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆ వరండా మీదికి మళ్లీ తన కాలు పెట్టి 2వ కాలు జోడించేసరికి ఎక్కడుందో ఆగిన వర్షం మళ్ళీ పడిపోయింది, ఒక్కసారి పడిపోయింది. ఇది ఒక వ్యక్తికిచ్చిన అనుభవం కాదు, నా స్వామి ఆ రోజు కూర్చున్న భక్తులందరికీ ఇచ్చిన అనుభవం. ఇలాంటిది ఒక్కొక్కసారి ఆ స్వామివారు ఎందుకు చేస్తారంటే వారి నిజతత్వం మనందరం అర్థం చేసుకోవాలని, మనందరం ఆకట్టుకుని మనసు నిండా నింపుకుని స్వామి మాతో మాట్లాడినంత మాత్రాన, మాతో హాస్యాలాడినంత మాత్రాన నువ్వు మామూలు కాదు స్వామి, ఆ అంగీ పట్టుకుని నడిచే స్వామివే గాని పరబ్రహ్మ స్వరూపుడి స్వామి, రూప నామ రహిత పరబ్రహ్మ స్వరూపాని స్వామి అని జ్ఞాపకం పెట్టుకుందుకి ఆ బ్రహ్మాండమైన అనుభవం ప్రసాదించారు నా బంగారు తండ్రి నా స్వామి. ఇంకొక అనుభవం చెప్పాలి, 40 ఏళ్ల అనుభవాలంటే 40 ఏళ్లు పడుతుంది చెప్పుకుందుకి, కాని ఇంకొక విషయం చెప్పాలి. చాలా మంది మనతో చెప్తూ ఉంటారు, నేనేమో ఈ సేవ చేశాను స్వామికి, ఆ సేవ చేశాను, నేను స్వామికి ఇది ఇచ్చాను, నేను స్వామికి అది ఇచ్చాను, నేను ఈ డొనేషన్ ఇచ్చాను అంటూ ఉంటారు. ఎప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, స్వామివారు మనకి ఇచ్చిన ప్రసాదంలో ఓ అణువంత మనం ఇస్తాం స్వామివారికి.
ఎవ్వరు స్వామి తనకి ఇచ్చింది అంతా ఇచ్చాడు. దీనికి ఒక చిన్న అనుభవం చెప్తాను. ఒకసారి నేను జకార్తా నుంచి స్వామిని చూడ్డానికి రావడం కోసం ప్రయత్నం చేసే సంబంధంలో ఆ సందర్భంలో ఏదన్నా ఒక చిన్న వస్తువు కొనాలి స్వామికి, తను తీసుకోవడం చాలా కష్టం కాని ప్రయత్నించాలి అనుకుని ఓ షాప్కెళ్లాను. నేను జేబులో పెట్టుకుని నేను పెట్టుకున్న నిబంధన ఒక 100 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకున్నాను. తీరా షాప్కెళ్ళాక 300 డాలర్ల వస్తువు ఒక్కటే ఉంది ఆ షాప్లో. అది నా స్వామికి అన్న దాని మీద రాసినట్టుగా ఉంది. ఇది స్వామికి చాలా సంతోషిస్తారనిపించింది. కానీ నేను పెట్టుకున్న నిబంధన ప్రకారం 300 ఖర్చు పెట్టకూడదు, 100 ఖర్చు పెట్టాలి. ఆ 100కి 200కి వచ్చేవి ఏమీ బావులేవు, భగవంతుడికి ఇచ్చేటటువంటి వస్తువుల్లా కనిపించలేదు. చాలా నిరాశతో బాధపడుతూ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీసుకి వెళ్లగానే మా కార్యదర్శి గారు, సార్ వాషింగ్టన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది అని చెప్పారు. ఆ ఉత్తరం ఏంటంటే ఎలవెన్సు 300 డాలర్లు ఈ నెల 1వ తారీఖు నుంచి పెరిగింది అని వార్త. కలవలవల కళ్ళంటు నీళ్లు పెట్టుకుని, స్వామి నువ్వు నాకిస్తున్నావు గాని నేను నీకేమిస్తాను స్వామి అనుకుని అర్థం చేసుకుని వెంటనే వెళ్లి ఆ ప్రెజెంట్ తెచ్చి, ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఎవరికిస్తున్నారో అర్థం చేసుకోవాలి శ్రోతలు. అన్నం పెడుతున్న అమ్మకి ఓ మెతుకు పిల్లలు పెడతారు కదా, అదేవిధంగా మనకి స్వామిచ్చిన దాంట్లో ఎక్కడో 1000వంతో 1 కోటవంతో 1 లక్షవంతో మనం ఇస్తాం గాని ఏదో భగవంతుడికి మనమిచ్చాము భగవంతుడికి మనమి చేశాము అనుకుంటే చాలా పొరపాటని నాకు ప్రత్యక్షంగా స్వామి ఈ పాఠం ద్వారా చెప్పారు. ఇచ్చేది నేను బంగారు, నువ్వు నాకిచ్చింది ఎందుకంటే నీ ఆనందం కోసం అని చెప్పారు. ఈ అనుభవంలో చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి 41 సంవత్సరాలు అంటున్నారు, ఎంతో అనుభవాలంటున్నారు, అసలు స్వామి తత్వాన్ని మీరు ఏం అర్థం చేసుకున్నారండి, మీకేం తెలిసింది ఈ ప్రత్యక్ష అనుభవాల్లో? పుస్తకాల్లో ఉన్నది కాదు మస్తకంలో ఉన్నది స్వామి అంటుంటారు కదా, చదువు పుస్తకాల్లో ఉంటే కాదు మస్తకంలో ఉండాలంటారు. మీరు ఏం ఆకట్టుకున్నారండి స్వామి గురించి? సరే పరబ్రహ్మ స్వరూపుడన్నారు, అందరికీ అన్నీ ఇచ్చే భగవంతుడన్నారు, బాగుంది, ఇంకా ఏం నేర్చుకున్నారు? ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, స్వామి ప్రతి భక్తుడితోటి ఒక విచిత్రమైన బంధం పెట్టుకుంటారు. నా ప్రార్థన ఏంటంటే శ్రోతలకి, ఆయనకి అదైంది నాకు అవలేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. నేను చేతులు జోడించి నమస్కరించి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలా వాడికి అలా అయింది కనుక నాకు ఇలా చేస్తారేమో అని అనుకోవద్దు. మీ బంధాన్ని డైరెక్ట్గా నిశ్చితంగా స్వామివారితో పెట్టుకోండి. ప్రతి వారికి స్వామివారితో ఒక వినూత్నమైన ఏకైక బంధం తప్ప ఇది ఏదో ఓ సంఘంలోనూ సమాజంలోనూ ఉండేటటువంటి బంధం కాదు. అందుకే నేను నేర్చుకున్నది ఏంటంటే, స్వామివారు ఇంటర్వ్యూ రూములో ప్రేమస్వరూపుడు, ఉపన్యాసాలిచ్చేటప్పుడు ధర్మస్వరూపుడు. మీరు వెళ్ళి, స్వామి నేనిది వదలలేకపోతున్నాను అని ఇంటర్వ్యూ రూంలో అన్నారనుకోండి, పర్వాలేదులే నేను చూసుకుంటానన్నారనుకోండి, ప్రపంచం అందటికీ మీరెవ్వరూ ఇది వదలక్కర్లేదు అని చెప్పకూడదు. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు కాఫీ తాగడం మానేయలేకపోతున్నారు, డాక్టర్లు చెప్పారు కాఫీ తాగకు అని, కానీ కాఫీ మానేయలేకపోతున్నారు. ఇంటర్వ్యూ రూంలో చెప్పొచ్చు, స్వామి నేను కాఫీ తాగడం మానలేకపోతున్నాను స్వామి అంటే పర్వాలేదులే అన్నారనుకోండి, మీరందరూ ఇంకెక్కడికి వెళ్లి ఉపన్యాసాల్లో నాతో స్వామి చెప్పారు కాఫీలో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూ రూంలో శ్రీవారు ప్రేమస్వరూపులు, అది మీకోసం, ఆ ప్రేమంతా మీకోసం. మీరు మరొకరికి ఇది చెప్పుకుని ఇంకక్కడి నుంచి సిద్ధాంతాలు నిరూపించడానికి మాత్రం కాదు. అందుకే ఉపన్యాసాల్లో శ్రీవారు చెప్పింది ప్రపంచ ధర్మ సంస్థాపన కోసం చేస్తున్నది,
ప్రపంచం కోసం చెబుతున్నది. అది ముఖ్యంగా అందరి కోసం పంచుకోవలసింది. స్వామి రాసింది, స్వామి ఉపన్యాసాల్లో చెప్పింది, ఇంటర్వ్యూ రోలం చెప్పింది, కేవలం మన బంధుత్వం మన కోసం చెప్పింది. అది ఒకటి నేర్చుకున్నాను. రెండోది ఏం నేర్చుకున్నానంటే, మేము ఆర్థిక శాస్త్రంలో చెప్తాము, ఎంతో కష్టపడి ఎన్ని ప్రణాళికలు చేసినా ఎక్కడో లోపాలు వస్తుంటాయి. కారణం ఏంటంటే, ఒక 50 మంది ఆఫీసర్లు, ఒక 60 మంది నాయకులు, వీళ్ళందరినీ కట్టుకట్టుగా పెట్టడం కష్టమవుతుంది. దాన్ని మేము ఇంగ్లీష్లో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అంటాం. భగవంతుడి సృష్టిలో, స్వామివారి సంకల్ప సృష్టిలో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. మీ అందరి అనుభవాలు చూసుకోండి. కావస్తే ఎవరినో కలవాలనుకుంటారు స్వామి, వాణ్ణి కలవాలి స్వామి అనుకుంటారు, వాడు ప్రత్యక్షం అవుతాడు. స్వామి ఈ పుస్తకం నాకు లేదని స్వామి అనుకుంటారు, ఆ పుస్తకం వస్తుంది. కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అన్నది లేనిది నా స్వామివారి సృష్టి. ఎంచేతంటే ఈ జగన్నాటకానికి సూత్రధారి, పాత్రధారి, రచయిత ఆ బంగారు తండ్రి కనుక. స్వామి కిందటి స్నాతకోత్సవంలో, ఇండోర్ స్టేడియంలో స్నాతకోత్సవంలో ఒక్క మాట డైరెక్ట్గా అన్నారు, మీరందరూ నా అంశ అన్నారు. అంతకంటే నిర్దుష్టంగా చెప్పే భగవంతుడు ఎక్కడా లేడు. మీరందరూ నేనే, మన స్వామి ఒక్కరే. ఐ అండ్ యు ఆర్ వన్ అంటారు. ఐ అండ్ యు ఆర్ వన్ అంతేగాని నీకు నాకు తేడాలున్నాయి, నువ్వు భగవంతుడివి కాదు, నేను భక్తుడిని కాదు అని ఏం చెప్పలేదు. అయితే మనం అందరం ఆలోచించుకుని నేర్చుకోవాల్సింది ఏంటంటే, యావత్ సృష్టిలోనూ నా స్వామే ఉన్నారు కనుక నా స్వామి దగ్గర నేను ఎలా నడుచుకుంటానో సృష్టిలో ఉన్న జీవరాశుని అన్నిటి దగ్గర అలా నడుచుకోవాలి. ఆ నడుచుకునేటట్టుగా నాకు శక్తిని యుక్తిని ఈ స్వామి అని దండం పెట్టుకోవాలి. ఉన్నమాట చెప్తున్నాను, ఇది నాకు తెలుసు. ప్రతి వ్యక్తిలోనూ స్వామిని చూడాలని, ఎలా చూడాలి, ఎలా నడుచుకోవాలి అన్నది ఇంకా మెల్లిమెల్లిగా నేర్చుకుందుకు ప్రయత్నిస్తున్నాను. నాకింకా పూర్తిగా సాధ్యం కాలేదు. కాని మనందరం నేర్చుకోవాల్సిందల్లా అదొక్కటే పాఠం. ప్రతి వారిలోనూ ఆ పరబ్రహ్మ స్వరూపుడైన సత్యసాయి అంశ మాత్రమే ఉంది. ఎందుకంటే తనే చెప్పారు, తనుక ఆ స్నాతకోత్సవంలో తనెంతో ముద్దుగా చెప్పారు, మీరందరూ నా అంశ, మీరందరూ నా అంశలే అన్నారు. అది నేను ఎంతో ఆనందించాను. స్వామి ఇంత డైరెక్ట్ గా చెప్పావు స్వామి. ఎందుకంటే మేము మామూలుగా అనుకుంటాం, పాత్రధారి, సూత్రధారి, ఆ జగన్నాటకం రాసింది నా స్వామి అని అనుకోవచ్చు. కాని వారు చెప్పితే ఇంకా ఆనందం. ఇప్పుడు మనందరం సాధన చేయాల్సిందల్లా అందరిలోనూ స్వామిని ఎలా కొలుచుకోవాలి. ఎందుకంటే ఇంట్లో నాన్నగారిలో స్వామి ఉన్నారని చెప్పి ఓం జై జగదీశ హరే అని హారతిస్తే నాన్నగారు గాబరా పడిపోయి వీడికేదో పిచ్చి పెట్టింది అనుకుంటారు. అలా కాకుండా ఆ నివాళి మనసులో ఇచ్చుకోవాలి, నా తల్లిలో నా తండ్రిలో ఉన్న దేవుడికి నేను హారతి ఇచ్చుకుంటున్నాను అని మనసులో అనుకోవడం తప్పులేదు. కాని కర్పూరహారాలు రోజు ఇచ్చిస్తుంటే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. మనం అందరం జాగ్రత్తగా నేర్చుకోవలసింది ఆ స్వామిని, అందరిలోనూ ఉన్న ఆ స్వామిని మనసులో ఎంతో జాగ్రత్తగా కొలుచుకోవాలి. దానికి కూడా నా స్వామి చెప్పేశారు, లవాల్ సర్వాల్. అదే స్వామిని కొలుచుకోవడం అంటే, ఏమాత్రం వీలున్నా, ఏమాత్రం సాయం చేయగలిగినా ఎదుటివారికి సాయం చేయడం, సాయం చేయలేకపోయినా కష్టపెట్టకుండా ఉండడం. లవాల్ సర్వాల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంతకంటే భగవంతుడు చెప్పేది గాని చేసేది గాని లేదనిపిస్తుంది. ఎందుకంటే సత్యసాయి సమాజాల్లో, సత్యసాయి సంఘాల్లో, సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో ముఖ్యంగా కావలసింది ఆ ఐక్యత. అందరి దేవుళ్ళు ఒక్కరే, అన్ని మతాలు ఒక్క మతమే అనే మన స్వామి దగ్గర ఆర్గనైజేషన్లోనే విభేదాలు భేదాలు ఉండకూడదు. అందరూ ఐకమత్యంగా ఉండి, మా స్వామి ఏం చెప్పారు అందరిలోనూ నన్ను చూడు అన్నారు, మా స్వామి ఏం చెప్పారు
అందరినీ ప్రేమించు అన్నారు. మా స్వామి ఏం చెప్పారు? అందరినీ సేవించు అన్నారు. ఈ మూడు చెప్పడం కాదు, ఈ మూడు మనసులో హత్తుకునేటట్టుగా ప్రతి ఆర్గనైజేషన్ లో ఉన్న వ్యక్తి, ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు అది ఆకలింపు చేసుకుని అలా నడుచుకున్నాడు. స్వామి ఎంతో ఆనందిస్తారు. ఎవరైనా ఆనందిస్తే స్వామి ఎంతో ఆనందిస్తారు. ముగించే ముందు ఒక్క విషయం చెప్పుకుంటాను మీతోటి, మన్నించండి, క్షమించండి, కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనందరం కలిసి ఉంటే స్వామికి సంతోషం. మనం ఎవ్వరం కూడా అనవసరంగా బాధపడితే స్వామి సంతోషించరు. మనలో మనం అపార్థాలు చేసుకోకుండా మనలో మనం అందరం కలిసికట్టుగా ఉండి స్వామివారి కార్యం, ఆ రామేశ్వరం బ్రిడ్జి కట్టారు చూడండి భక్తులందరూ, అలాగ మనందరం కలిసి ఉంటే స్వామి ఎంతో సంతోషిస్తారు. ఒక్క మనవి ఆఖరిన చెప్పుకుని ముగిస్తాను. ఆ మనవి ఏంటంటే, స్వామి నాకు తెలిసినంత మట్టుకు ఎంత దైవత్వం ఉందో అంత దైవీ మాయ కూడా ఉంది. ఆ మాయలో పడకుండా కాపాడు తండ్రి అని ఆ స్వామికే నమస్కారం పెట్టుకోవాలి. మానవ మాత్రుడు ఆ మాయ నుంచి బయటపడలేడు. ఆ మాయ మరో మాటగా చెప్పుకోవాలంటే, ఆ రామేశ్వరం బ్రిడ్జి కట్టారు చూడండి భక్తులందరూ, అలాగ మనందరం కలిసి ఉంటే స్వామి ఎంతో సంతోషిస్తారు. ఒక్క మనవి ఆఖరిన చెప్పుకుని ముగిస్తాను.

అహంకారం. నాకు నేనన్నదున్నది, నీ అంశ బానే ఉంది గాని స్వామి, కాని మరి నేను కూడా చేయాలి కదా, అదే మాయ. ఈ నేనన్నది మాయ, శ్రీవారే అన్నది దైవం. ఈ తేడాని మనసులో పెట్టుకొని మదనపడ్డం అక్కర్లేదు. అందరిలోనూ ఆ సర్వేశ్వరుని చూసుకోవడం నేర్చుకుంటే ఆ మాయ ఆటోమేటిక్గా పక్కకి తప్పుకుంటుంది. ఎందుకంటే నేను చేసేది అన్నది లేదు స్వామి, చేసేది నువ్వు. నాకు అన్నది లేదు స్వామి, అంతా నువ్వు. ఇంకా మరి మాయ ఎక్కడి నుంచి వస్తుంది? మాయకి ఆస్కారమే లేదు. అయినా మనుషులం కనుక, ఈ జీవితం సాధిస్తున్నాం కనుక, తెల్లవారి న్యూస్ పేపర్లు అవి చూస్తాం కనుక మాయలో పడిపోతూనే ఉంటాం. కాని వారికే నమస్కారం పెట్టుకుని, స్వామి ఈ మాయ తప్పించు, మాయలో నన్ను పెట్టకు అని వారికి నమస్కారం పెట్టుకుంటే ఆ మాయ కూడా పోగొట్టేసి అంత స్వామి మయం అనేటటువంటి సత్యాన్ని మనకెప్పుడూ చూపెడుతూనే ఉంటారు స్వామి. ఆ బంగారు తండ్రికి, మీలో ఉన్న నా స్వామికి అనేక నమస్కారాలు చెప్పుకుంటూ సాయిరాం చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకునే భానుజీరావు. సాయిరాం.

విశ్రాంతి నిలయం వచ్చి ఉన్నారు. సాయికులోన్ సభా మండపంలోని రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 సాయి యువత పురుషులు స్వరాంజలి దిల్ సే దిల్ తక్ అను భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. సాయికులోన్ సభా మండపంలోని రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయికుల్వన్ సభా మండపంలోని రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 ఢిల్లీ ఎన్సీఆర్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎల్వీఎం కిషోర్ గారు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. తదుపరి మహిళా సాయి యువత స్వరాంజలి దిల్ సే దిల్ తక్ అను భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. సాయికులన్ సభా మండపంలోని రేపటి ఉదయం సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

భక్తి లేనిచో, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భక్త కన్నా. భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్త పరుడగు

సాయి మాట సకల సౌభాగ్యముల మూట సాయి మాట సకల సౌభాగ్యముల మూట సాయి దృష్టి పారిజాత వృష్టి సాయి చేయి తల్లి ప్రేమ లోపల సాయి

కర్పూరంబు తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంసరెక్క తెలుపు. కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంసరెక్క తెలుపు. అందమైన సాయి మందహాసము తెలుపు, అందమైన

ప్రేమస్వరూపులార, పుష్టి, మర్యాద, ప్రవాహము అని జీవులు మూడు విధములైనటువంటి వారున్నారు. పుష్టి జీవులనగా తాము ఎట్టి పురుషార్థము చేయకపోయినప్పటికీ సత్కర్మలతోనూ సదాచారం వల్లనూ సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు. ఇంతే కాదు, ఈశ్వర ప్రేమకు కూడాను సమీపులవుతుంటారు. దైవము వట్టి వారిని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమకు మూల కారణము ప్రేమనే కారణము. ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవలసి వస్తుంది. ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటాది. కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటాది. వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడాను ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది. అట్టి తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు. అట్టి వారిని యాస్తికులు అని కూడాను చెప్పబడుతూ వచ్చింది. వారు అనేక పర్యాయములను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.

0: పగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగలి. సర్వము ప్రేమమయమైనటువంటిది వారి జీవితము. కనుకొని పుష్టి జీవుల యొక్క తత్వము ప్రేమమయమైనటువంటి జీవితము. వారు జగత్తునకు సర్వసామాన్యమైనటువంటి వ్యక్తులుగా గోచరిస్తుంటారు. వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు. జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి. అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు. ఇంకా మర్యాద జీవులు అని రెండవ వారు భగవంతుని ఆరాధన సలుపుతూ, వేదాధ్యయనములు చేయుచు, శాస్త్ర పఠనములు సలుపుతూ అనేక విధములైనటువంటి పురుషార్థములు వారు చేస్తూ ఉంటారు. వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు. కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు. ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటున్నది. మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది. మనం ఇటువైపున తిప్పి నంబర్ తిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండవ వాడు దానిని ఎత్తకుంటే మనం ఎన్ని పర్యాయములు చేసి కూడా ప్రయోజనం ఉండదు. అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని, నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకొని, నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి. నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు, నీవు చేసే ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు. నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది. శ్రవణ మనన నిత్యాసములు అన్ని కూడా భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి. హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము. దయగల హృదయమే దైవ మందిరము. కానీ సద్భావములు, సద్గుణములు, సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు. కనుక ఎంత వేదాధ్యయనము చేసినప్పటికీ, ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ హృదయ పరిశుద్ధము లేకుండా అన్ని కూడాను కేవలము ఒక కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా రూపొందింప చేస్తుంది. కనుకని చిత్తస్థ శుద్ధియే కర్మ అని శాస్త్రము బోధించింది. చిత్తశుద్ధి అన్నింటికీ అత్యవసరము. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, పాకశుద్ధి లేని బాండమేల. ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనం చేపట్టాలి. గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం, దినములు దినములు ధ్యానం సలుపుతుంటాము. కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు, ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు. దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జపధ్యానములు ఏమాత్రము అవసరం లేదు. నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది. తన యొక్క నిజస్తత్వమే దైవత్వము. కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జపతపాది యోగ నిష్ఠులన్నీ. స్వభావము ఏమిటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం చేసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు ఎందు మునిగి, లౌకికమైన చర్యలు ఎందు పాల్గొని, తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అదే స్వభావం అనుకుంటున్నాం. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో కూడా మీరు చూసి ఉంటారు, ఒక ఫిషర్ మ్యాన్ నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు, పీటర్ అనేటువంటి వాడు, వాడి సోదరులు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు. కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు, కాదు. జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును, కానీ తన స్వభావం కాదది. ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు, ఏడ్చడం వాని స్వభావం అంటుంటాం మనం, కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం. చిన్న ఉదాహరణము, మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు. వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖములకు కారణమేమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నలకు కారణమేమిటి? మానవుడు ఏడ్చటం అనేటువంటిది స్వభావం కాదు. అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ప్రశ్నిస్తుంటాడు. అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు, కానీ అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చటం లేదని ప్రశ్నించరు. స్వభావము. అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం. అనగా ఇది ఆత్మతృప్తి నిమిత్తమై జరిగేటువంటి అనేటువంటి యొక్క మార్గం నందు ఇంగ్లీష్ నందు కూడా కాన్షియస్నెస్ ఫాలో చేయమంటున్నారు. కనుకనే నీ కాన్షియస్నెస్ నీవు ఫాలో చేయటం అనేటువంటిది నీ ఆత్మతత్వాన్ని నీవు అనుసరించేటువంటిది నీ సహజం, కానీ బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించటం అనేటువంటిది నీ సహజం కాదు. కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మతృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి. నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి. జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. సంతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి. ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారములు అన్ని కూడా కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి. మనము చేసినటువంటి ప్రతి పనికి కూడా కొంతమంది మంచి అంటే మరికొంతమంది చెడ్డ అంటుంటారు. ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కాని మనసు యొక్క తత్వం కాదు. కనుక రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది. ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు. ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకో తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు. ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరము కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు. ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది. ఒక్క స్థానంలో ఉండటకు వీలు కాదు. దీనికి ఏనాడు అంత్యము? ఎక్కడ దీని గమ్యము? ఈ ప్రవాహం ఎందుకు? మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేనిని సాధించగలదు? ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము. సత్యాన్ని గుర్తించాలి. తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి? ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి. అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పమైనటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది. కనుకనే ఇట్టి సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణ ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి? దీనికి ఆధారం ఏమిటి? ఆశ నిరాశ మధ్యలయందు మానవత్వం ఎంత కుంగి కృషించి కుళ్లిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు. దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి. మొదటిది పరాశక్తి, రెండవది అపరాశక్తి, మూడవది అవిద్యాశక్తి. పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం. విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి పరాశక్తి. ఈ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో ఏ అమ్మనో ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి. ఇంకా అపరాశక్తి అనగా క్షేత్రజ్ఞుని యందు నివసించేటువంటి యొక్క చైతన్య శక్తిని అపరాశక్తి. అనగా అపరాశక్తి అనగా పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రమే సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి. పరాశక్తి అనగా సమష్టి శక్తి పరాశక్తి, అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి. కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాము. ఇంకా అవిద్యాశక్తి, అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకొని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది. అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి తత్వానికి చేరినటువంటిది. పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి. అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి. కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం. కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాము, అపరాశక్తిని బలశక్తి అన్నారు, ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు. జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు? జ్ఞానం ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది, బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తారు. ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం. జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు, లేక ప్రాప్తించినప్పుడు నానాదేవతు కైవల్యం, ఇదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము. కనుకనే దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని, క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని, అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి. కనుకనే త్రిగుణ స్వరూపుడు, త్రిగుణాత్మకమైనటువంటి తత్వము, త్రికాలాతీతమైనటువంటి యొక్క దైవత్వము, ఈ మూడింటికి మూల స్థానము మానవుని యొక్క దేహమే. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే. పాపమనగా వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనుల తగిలియుండు. పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని, ప్రత్యేకించి ఒక దైవానుగ్రహము చేతనో దైవ ఆగ్రహము చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము. ఏది నిత్యము, ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు? నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము. ఒక చిన్న ఉదాహరణ, మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు. ఇది ప్రదేశము చెంతకు పోచున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి. నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి. మనము మనసు ప్రయాణం చేస్తుండాలి అని భావిస్తున్నాము, ఇది చాలా పొరపాటు. మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు, గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాము. పుట్టపర్తి నీ దగ్గరికి రాలేదు, నీవే పుట్టపర్తి దగ్గరకు వచ్చావు. ప్రయాణము చేసిందేటువంటిది కేవలము ఒక జడమైనటువంటి యొక్క వస్తువులే ప్రయాణం చేస్తూ వస్తున్నాయి కానీ మనసు చాలా వేగంతో పోతుండదని అనుకుంటున్నాం. ఈ యొక్క భావాన్ని మనం కొంతవరకును మార్పు చేసుకోవాలి. పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం. పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకును అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థము ఈ మనసును సమీపించవు. దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు, మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు. ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి? మననము చేసేటువంటిదే మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నది శాస్త్రం. ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుండది? ఏ పదార్థం పైననో, ఏ విషయం పైననో, ఏ వ్యక్తి పైననో మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి. కనుకనే మనస్సును ఇట్టి పదార్థముల పైనను, విషయముల పైనను, వ్యక్తుల పైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపు మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు. ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు. కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కాని, ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కాని, ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కాని ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి? నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి, అపార విధి అని రెండో ఉంటుండాలి, పరిపూర్ణ విధి అని మూడోటి ఉంటుండాలి. ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి? ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి. ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు. జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి. ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధగా ఉంటుండాలి. అనగా మానవుడు చేయవలసినటువంటి విధులేమిటి, విసర్జించవలసినటువంటి విధులేమిటి, ఈ రెండింటిని కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయములను విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు. పరిపూర్ణ విధి అనగా ఒక్క పని చెప్పితే ఆ పనికి అనేక రకములైనటువంటి పనులు కూడా చేయవలసి ఉంటుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూములో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం. ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు. ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం, కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి. ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపము సంకల్పించాలి. ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి. ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ. అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు. దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఆహారమును చేసేటువంటిది క్రియాశక్తి, ఈ చేయబడించేటువంటి యొక్క దేహశక్తి ఇది బలశక్తి, ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి. కనుక జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని. ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అన్నాడు. పూర్ణము నుంచి పూర్ణము తీస్తే మిగిలినది పూర్ణమే, తీసినది పూర్ణమే. అనేక పర్యాయములు ఉదాహరణలు చెప్పాను. మనం ఒక కొట్టుకు పోయి ఒక మణువు బెల్లం తీసుకున్నాము, ఈ మణువు బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి. ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేశాము, కాఫీలో వేశాము, కాఫీ చేసుకున్నాము. ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు. ముద్ద యొక్క ప్రమాణం తగ్గింది కానీ దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు. ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపు ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపు ఉంటుంది. ముద్ద ముక్కలో ఏ తీపు ఉంటుందో కాఫీలో కూడా అదే తీపు ఉంటుంది. కనుకనే ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుండాలి. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతి. అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది పూర్ణమే. పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు. కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం వాటం, రెండు కూడా పూర్ణమే. కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాము. మానవుని యొక్క పరిపూర్ణత ఎప్పుడు? మరణించిన తర్వాత పరిపూర్ణతమా? కాదు కాదు, జీవితం నుండే పరిపూర్ణుడు కావాలి. సజీవులు ఎందే పరిపూర్ణం నిలబెట్టాలి, గుర్తించాలి. పరిపూర్ణతను మనం వరించాలి, పరిపూర్ణతను మనం భ్రమించాలి, పూర్ణంలో నివసించాలి, పూర్ణులు కావాలి. పరిపూర్ణ ప్రేమ ఎందే పరిపూర్ణత్వం ఉంటుండాలి. ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు. కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని, సత్యాన్ని గుర్తించాలి. ఈనాటి సాధకుల యొక్క పరిపూర్ణత్వం కాని ప్రసన్నత్వం కాని ప్రేమలు కాని ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యాన రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు, జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగ్ పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలముల యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలముల యందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలముల యందు కూడాను యోగి కావాలి. ఓ దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడు ఆస్తికత్వం అంతా కూడాను వ్యాపార రంగంగా కూడాను
1: కొంతవరకు నువ్వు తేలిపోతుంటున్నాది. దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు. తాను దైవం స్థాయికి చేరాలి, కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు. ఏ పవిత్ర క్షేత్రమును దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. ఈ వ్యాపారం ఎటువంటివి? ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయం. తిరుపతికి పోతుంటాం, రామేశ్వరం పోతుంటాం, బద్రికి పోతుంటాం, అమర్నాథ్కి పోతుంటాం, కేదార్నాథ్కి పోతుంటాం, పోతుంటాం పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకొని. ఈ ఖర్చైన డబ్బంతా కూడా నువ్వు తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఏ శ్రీనివాస, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు. నిజముగా దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా? నిజముగా ఇట్టి వారు దైవానికి కూడా నువ్వు దగా చేస్తున్నారు. దైవము నీ వెంట్రుకలు కోరుతున్నాడా? లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా? లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు, దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అనేక మంది, 99 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు. ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ ఫలమును ఆశించి, వస్తువులను ఆశించి, ఫలం క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులు అవుతారా? ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు, భక్తులకు భక్తులుగా మారిపోతున్నారు. నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి. నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించి భద్రాత్మక అని ఆనాడు కరిరాజు కూడాను కోరాడు. ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి. క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలమును పోయేటప్పటికి జ్ఞానబలము ప్రవేశించింది. ఆనాడే ఈ గజరాజు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు. కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు. కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పేడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు. కనుకని మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలను త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములు. దీనినే త్రిమూర్తి స్వరూపము అని కూడా నిరూపించారు. త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలకు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం. కాదు, విష్ణు అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి జ్ఞానశక్తియే, భావములు సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ, సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి. కనుకనే నీ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థనలు సల్పాలి. దీనిని త్రిపుటి, త్రిగుణం, త్రిదడాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే. మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు. త్రిశూలాన్ని చూస్తున్నాము కానీ త్రిశూలం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. అనగా జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి ఎందుకు ఒక్కటే ఆధారమైనటువంటి స్తంభం ఉంటుండాలి. కనుకని ఆధారము, ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు. ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి? ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు. ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు. ఈ వెండిని అనేక రకములైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు, కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు. దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను, నిమిత్త కారణం అన్నారు దైవత్వాన్ని. నిమిత్త కారణమే లేకపోతే ఉపాదాన కారణం ఏమాత్రం కూడా మనకు లభించదు. కనుకనే ఈ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించే నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని అవలంబించి చిత్తశుద్ధిని కలిగించుకోవటానికి ప్రయత్నించాలి. కృష్ణయ్యర్ చెప్పాడు, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, there is only one God, is omnipresent. నీ ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చును. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్రహాల్లో అందరూ ఒక్కటిగా చేరారు. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి మూల సూత్రము.

0: బ్రతుకు కోసము బహు బాధ బదులైరి.
1: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రతుకు కోసము, దేనికోసం బ్రతుకు? చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా? ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి. పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కాని విషయానందములు కాదు. వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి. ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు. కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి. కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణ చంద్ర హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంటాడు. కానీ ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణ చంద్ర హాల్ అలజడగా ఉంటుంటాడు. ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞానసిద్ధి మనకు లభించదు. అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి. తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడాను స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా? కనుక ఇట్టు చిన్న చిన్న విషయంలో ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి. సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం. బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము. ఏదైనా ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు. కానీ దైవత్వం ఎలాంటి వాడు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది. కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు. అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి. ఆ నడకను నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని స్తంభింప చేసుకోవాలి.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మానవుని మంచి చెడులకు కర్మలే కారణము. అయితే ఈ జన్మకు కారణమేమిటి? జన్మకు కర్మయే కారణము. కర్మ అనగా ఏమిటి? జీవన శక్తి. ఈ జీవిత శక్తి యొక్క ఉపాధియే మానవ శరీరము. ఏతావాత జీవిత ఉపాధి అయిన దేహమే కర్మకాయము, అనగా కర్మల యొక్క మిళితమే మానవ దేహము. ఈనాడు మానవుడు చేసే ప్రతి క్రియ కూడా కర్మ అని మనము ఉచ్చరిస్తున్నాము. ఈ కర్మలు మానవుడు ఏదో ఫలనిమిత్తమై ఆచరిస్తున్నాడు. ఆ ఫలమును అనుభవించే నిమిత్తము కాయమును ధరిస్తున్నాడు. కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకే అన్నారు. ఈ మనుష్యలోకమంతయు కర్మచేత కట్టబడినది. కర్మకు మనము దూరముగా ఉండుటకు వీలుకాదు. సర్వము కర్మలమయమై ఉంటున్నది. కనుక కర్మాచరణము అత్యవసరము. ఎట్టి కర్మలు ఆచరించినా అట్టి స్థితిని మనము పొందుతాము. ఎట్టి చర్యలో అట్టి అభ్యాసము, ఎట్టి అభ్యాసమో అట్టి నడక, ఎట్టి నడకనో అట్టి భవిష్యత్. కనుకని మన చర్యలు మంచివిగా ఉంటుండాలి. జీవితమంతయు మంచి చెడ్డలంతయు కర్మలపైన ఆధారపడి ఉంటున్నవి. నేను చేయుచున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను అనుకోవటము అహంకారము యొక్క లక్షణము. మానవుని యొక్క సమస్త మంచి చెడ్డలు కర్మలపైనే ఆధారపడి ఉంటున్నవి. తెలిసినా తెలియకపోయినా కర్మల యొక్క ఫలితమే మన చర్యలు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అనునవి నాలుగును సనాతన ధర్మమునకు మూలాధార స్తంభములు, తత్వోపదేశమునకు నాలుగు ముఖములు. ఈ మాటలని సాధారణంగా అందరూ అంటూనే ఉంటారు, కాని వాటి అర్థము మాత్రము వారనుకున్నది కాదు అని స్వామి చెప్పి వాటి అర్థాన్ని ఈ విధంగా వివరించారు. వారు ప్రత్యక్షముగా చూచి చెప్పునదే సత్యము అంటారు. దప్పిక గొన్నవానికి నీరును, ఆకలి గొన్నవానికి ఆహారము పెట్టుటయే ధర్మం అనుకుంటారు. కష్టములను నిబ్బరముగా అనుభవించుటే శాంతి అనుకుంటారు. ఆలుబిడ్డలను పోషించుట ప్రేమ అనుకుంటారు. ఈ అర్థములు సరియైనవి కావు. అసలు అర్థమేమనగా, దేశకాలములను బట్టిగాని, మానవుల గుణగణములను బట్టిగాని ఎట్టి మార్పులు చేయుటకు వీలు కానిదేదో అది సత్యము. ఏ సంఘటన వల్ల కాని, ఏ ప్రమాణము వలన కాని బూటకమని నిరూపింపడానికి వీలు పడనిది ఏదో అదే సత్యము. ఇన్ని మాటలెందుకు? చెక్కు చెదరక ఎప్పటికీ ఒక్కటే రీతిలో ఉండేది అదే సత్యము. అంతేకాని కన్నులతో చూచినది సత్యము కాదు, కన్ను కనిపెట్టజాలని సత్యము కూడా ఉన్నది. సంఘ సుస్థిరకును, ప్రత్యేకముగా వ్యక్తుల అభివృద్ధికిని ముఖ్యములైన సూత్రముల సముదాయము ధర్మము. అది కర్తవ్యధర్మము, వర్ణధర్మము, ఆశ్రమధర్మము ఇత్యాది అనేక శాఖలలో ఉన్నది. అవి అన్నీ మానవుడు మోక్ష సౌధమునెక్కడానికి సోపానములు. ప్రయత్న సాఫల్య వైఫల్యములను, జయపరాజయములను, సంతోష విషాదములను సమభావముతో భరింపగలగడమే శాంతి. ప్రేమ అనగా హింస కలిగింపకుండుటయే కాదు, నీవును నీవలనే ప్రతి ప్రాణియు భగవంతుని అంశలే అన్న ఒకటే ఎరుకతో సమస్త ప్రాణులను నీవలనే చూచుకొనుట, అది నిజమైన ప్రేమ. చూశారా ఎంత గంభీరమైన భావమున్నదో? మీరు గ్రహింపవలసినది ఈ అర్థములనే. ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి మెట్టు ఇచ్చను అరికట్టుట. ఇచ్చను అరికట్టకపోయినచో అది విషయములను అనుసరించుటకు ఇంద్రియములను పురికొల్పుతుంది. ఇచ్ఛ భగవంతుని కొరకైనచో అది మంచిదే. అట్లుకాక ఐహికానందము కొరకైనప్పుడు అది వ్యక్తికి హాని కలిగిస్తుంది. ఇంటికి నిప్పంటించుట ఆకతాయితనమవుతుంది. కాని హనుమంతుడు లంకను దగ్ధము చేయుట అట్టిది కాదు. అది రావణుడు చేసిన దుష్కృత్యమునకు న్యాయమైన ప్రతిక్రియ, వానికి మంచి గుణపాఠము. అకారణముగా ఒకడు నీ చేతిని నరుకునేని అది హింసయగును. ఆపనియే ఒక డాక్టరు చికిత్సపూర్వకముగా చేసినచో అది నీ ప్రాణమును రక్షించుట కావున హింస కాదు, అహింస అగును. విషయవాసన మానవుడు చేయు కర్మను నీచపరుస్తుంది. భగవద్వాసన ఆ కర్మమును పవిత్రం చేస్తుంది. పరమేశ్వరుని సంబంధములేని కారణమున దక్షుని యజ్ఞము యుద్ధముగా పరిణమించింది. పరమేశ్వరుని సన్నిధిలో ఉన్నందున కురుక్షేత్ర యుద్ధము యజ్ఞముగా మారింది. దక్షుడు భగవంతుని తిరస్కరించాడు. అర్జునుడు భగవంతుని పాదములకు తనని అంకితం చేసుకున్నాడు. అదియే వారిరువురిలో భేదము. ఆ పరిణామములకు కారణము అదియే. మానవుని కర్మకును వాక్కునకు ఫలము. ఆ రెంటికి నీ వెనుకనున్న మనోభావమును అనుసరించి ఉండును. భక్తి జబ్బున పడ్డవాడు పత్యపు తిండిలో నిమ్మకాయ ఊరగాయను వాడుకున్నట్టు ఎప్పుడో అరుదుగా వాడేది కాదు. ప్రధాన ఆహారము వలె నిత్య సేవ్యము. అదే ఆత్మకు బలమునిచ్చు మంచి ఆహారము. అది చక్కగా జీర్ణమై వంటపట్టుటకు నామస్మరణము అనే టాబ్లెట్స్ను వేసుకోవాలి. నీవు వడ్లమీది పొట్టు తీసివేసి బియ్యముగా మార్చి వాటిని ఉడకపెట్టి అన్నము చేసి తిందువు కాని వడ్లు వడ్లుగానే తినవు కదా. ప్రకృతిని కూడా అట్లే వాడుకోవాలి.
దానిని ఆవరించి ఉండు వ్యామోహకరమైన లక్షణాలను దైవభావన చేత తీసేసి పరిశుద్ధమునర్చి పక్వము చేసి వాడుకొనవలెను. అంతేకాని దానిని అట్లే ఉపయోగించుకొనకూడదు. అట్లయిననే అది సులభముగా జీర్ణించి సుఖాన్నిస్తుంది. ప్రకృతి యొక్క లక్షణములు కృత్రిమములు. నీవా లక్షణములలో చిక్కుకుని నీ సహజ లక్షణాన్ని కోల్పోతావు. ప్రేమ, శాంతి, సత్యము, ఆనందము సహజములు. ద్వేషము, ఆందోళన, కపటము, దుఃఖము అసహజములు. నీ పుట్టుక ఎక్కడనో, ఎక్కడనుంచి దారి తప్పి ఇక్కడికి వచ్చితివో ఇప్పుడైనను తెలుసుకునము. ఇట్లెంతకాలము తిరిగెదవు? నీవు 100 జన్మలెత్తినను తుదకు నీవు నీ స్వస్థానము చేరుకొనవలసినదే. దానికి భగవద్ధ్యానమే మార్గము. కాని నీ మనసు లౌకిక విషయముల మీద నిలిచినట్టు భగవద్విషయమున నిలువదు. భగవచ్చింతనకు పూనుకొనగానే అది చపలచేష్టలు ప్రారంభిస్తుంది. నీవు దానిని నామస్మరణ చేత మచ్చిక చేసుకుని భగవంతుని వైపుకు మరలించాలి. ఈ సందేశమిచ్చుటకే నేనిక్కడికి వచ్చాను. భగవంతుని నామమును నాలుక మీదను, రూపమును కన్నులలోను, మహిమను మనస్సులోను స్థిరముగా నిలుపుకొనుము. అప్పుడు నీ ధ్యానమునకు భంగముండదు. పిడుగులు పడినను నీ మనసు చలించదు. నామస్మరణమును పరిశుద్ధ హృదయముతోనూ పూర్ణ విశ్వాసముతోనూ ఒక క్రమ పద్ధతిలో చేయాలి. దేశమునకు కలుగు అపాయము దేహమునకు కలుగు అపాయము వలనే సహింపరానిది. దేశమును రక్షించుటకు కావలసిన బల పరాక్రమములను నామము నీకిస్తుంది. మీరందరూ నీతి నియమములను బలపరుచుకుని భగవంతుని యందు సనాతన ధర్మమునందును విశ్వాసము అధికము చేసుకుని ఉందురేని ఆపదను కన్నులలోను, మహిమను మనస్సులోను స్థిరముగా నిలుపుకొనుము. అప్పుడు నీకు భంగముండదు. పిడుగులు పడినను నీ మనసు చలించదు. నామస్మర్థ హృదయముతోనూ పూర్ణ విశ్వాసముతోనూ ఒక క్రమ పద్ధతిలో చేయాలి. దేశమునకు కలుగు

చూడనైనా చూడదు. ఆస్తికులందరూ భగవధ్యాన మహిమను లోకమున ప్రకటింపుడు. ఆ ఉద్యమమును నేను ఆశీర్వదిస్తాను. అది మిమ్మును మీ దేశమును కాపాడునని నాకు తెలియను. కావుననే మీకీ ఉపదేశమిస్తున్నాను అని స్వామి శ్రీశైలంలో డిసెంబర్ 1963 అక్కడి భక్తులనుద్దేశించి వారికి ఇచ్చిన ఉపదేశ సారాంశము.

మహోల్లాసకరమును మానవ శ్రేయసంధాయకమును అయిన ఇట్టి మహాసదస్సు ఇంతకాలముగా ఎప్పుడూ జరిగి ఉండలేదు. అఖిల భారత ఆర్యవైశ్య సంఘము వారి యాజమాన్యమున నిత్యాన్నపూర్ణ అన్నదాన సత్రము ప్రారంభోత్సవము జరుపుకొనుచున్న సందర్భంలో స్వామి ఈ అన్నపూర్ణ దేశములో, అనగా అన్నము పూర్ణముగా గల దేశములలో అన్నదానమునకు అవసరమే ఏర్పడకూడదు, దేహీ దేహీ అను అరుపులు వినపడకూడదు, ఈ రెండునూ పుణ్యక్షేత్రములలో బొత్తిగా ఉండరాదు, నిత్యతుష్టులు భగవత్ సేవానిరతులు మాత్రమే దివ్యస్థలములకు రాదగినవారు, ఆ స్థలములను పిక్నిక్ పార్టీలకు కాని టూరిస్టులకు ఉద్దేశింపబడినవి కానీ కాదు. ఈ క్షేత్రమున ఉన్న దేవుడు ఆశ్రితుని అల్ప ప్రార్థనకు కూడా ఆర్ద్రహృదయుడై అనుగ్రహామృతమును వర్షించు పరమశివుడు. ఇక్కడి పేరు మల్లికార్జునుడు. మల్లిక అంటే మల్లె పువ్వు వలె అని అర్థము. అర్జునుడు అంటే తెల్లనివాడు అని అర్థము. ఈశ్వరుని వర్ణము తెలుపు. ఆయన దేవి భ్రమరాంబ. భ్రమరమనగా తుమ్మెద. ఆమె తుమ్మెద వలె నలుపు. మరి విశేషమేమనగా మల్లికా భ్రమర శబ్ద సంయోగమును బట్టి ఈ దేవుడు సుగంధ సువాసనలను విరజిమ్ము మల్లె పుష్పమనియు, దేవి ఆ పుష్పములోని మకరందము కొరకు దాని చుట్టూనూ భ్రమించుచుండు భ్రమరయని, ఆమె నిజమైన భక్తునికి ప్రతీక అని బుద్ధిమంతులు భావింతురు. ఈ దేవాలయ మహిమను తెలుపునట్టి ఇతిహాసములు చాలా ఉన్నాయి. అవన్నీ మీ పెద్దలు మీకై కూడబెట్టిన పెన్నిధులు. వాటిని మీరు పరిహసింపకూడదు. వారు తమ తపస్సులను ధారపోసి ఈ స్థలమును ప్రభావవంతము చేసి ఉన్నారు. ఆ ప్రభావము భక్తకోటికి ప్రశాంతి నొసగి తరింపచేసింది. ఏకాగ్ర చిత్తముతో భగవద్ధ్యానము చేసుకొనగోరువారు ఈ క్షేత్ర మహిమను, ఇక్కడ తామనుభవించిన శాంతిని బహు శ్లోకములలో ప్రవచించి ఉన్నారు. పాతాళగంగ పక్కన ఒక చిన్న గుహలో ఒక చక్రమును స్థాపించి ఉన్నారు. ఇది పలువురెరుగని విషయము కాన నేను చెప్పుచున్నాను. పస్తులు పడి ఉన్న కూటి పేదలకు అన్నదానము చేయుటకు అందుకు తగు విధముగా సత్రములు కట్టించుట మంచిదే. కాని ఆ పేరు మీద గొప్ప గొప్ప భవనములు నిర్మింప తలపెట్టుట మంచిది కాదు. గొప్పతనము ఉండవలసినది అన్నదానములో కాని అందుకు ఆధారమైన ఇట్టి కట్టడాలలో కాదు. ఆ భవనమునకు వెచ్చించు అధిక ద్రవ్యము కూడా పేదలకే వినియోగించుట సమంజసము. అన్నదాతల తలుపులు క్రమక్రమముగా మహాభవన నిర్మాణమునకు పూనుకొనుట, చందాలు జమచేయుట, ఎక్కువ మొత్తములిచ్చువారిని వెతుకుట మొదలగు కృత్యములలోనికి దిగిపోయాయి. అందువలన కలిగే అనర్థాలెక్కువున్నాయి. అహంకారం అధికమవుతుంది. అసూయ పుట్టుకొస్తుంది. అతని ఘనత ఏమి, నా తక్కువేమి అన్న భావము పైకి పైకి పొంగుతుంది. ఆ వ్యవహారములో తగులుకున్నవారికి ఇంతకు ముందున్న చిత్తశాంతి క్షీణిస్తుంది. కార్యనిర్వాహక సంఘము మొదలైనవి ఉన్నను విచారణ భారమంతయును ఒక వ్యక్తి మీదే పడుతుంది. నిర్మాణము పూర్తి కాగానే దీనిమీది అధికారమంతయూ నాది అన్న భావం బలపడుతుంది. నిజానికి ప్రపంచములోని సర్వ సంస్థలు భగవంతునివే. ఆయనకు సంబంధం లేనిది ఏదీ పుట్టనే పుట్టదు, పుట్టిననూ నిలువదు. ప్రజలు ఈ సంగతి మరిచి ఆ ప్రతిష్ఠ ఎంతయూ తమదిగా చెప్పుకుంటారు. సంఘసేవ చాలా పవిత్రమైన కార్యము. ఆ కార్యమున ఉన్నవారు పవిత్రవర్తనులై ఉండాలి. లేకపోతే సంఘమునకు అపకారము చేసిన వారవుతారు. వారికి నా ఉపదేశమిది, ముందు మీ మనస్సుని మీరు నిర్మలం కావించుకొనండి, తరువాత ఇతరులకు బుద్ధులు చెప్పడానికి పూనుకోండి. మీ చిత్తమునకు శాంతిని బలమును చేకూర్చుకుని అనంతరము ఇతరులకు చేకూర్ప ప్రయత్నించండి. మీరు సుఖపడ నేర్చుకుని పిమ్మట ఇతరులకు చెప్పండి. శాశ్వత సుఖము కొరకు అన్వేషణ చేయాలి కాని తాత్కాలిక సుఖముతో తడిసి ఉండరాదు. నీవు సంపాదించుకొనవలసినది ఎన్నటికీ మరల జబ్బున పడకుండా చేయగల వైద్యునిగాని, వచ్చి ఉన్న జబ్బుని అప్పటికి మాత్రం కొంచెం ఉపశమింపజేసే వైద్యుని కాదు. క్షేత్రస్థలము వాతావరణము బాగుపడవలెను. నేటి సన్యాసులలో కొందరి ప్రవృత్తి తీవ్రమైన సంస్థ
సంస్కరణమును అపేక్షించుచున్నది. వీరిలో చాలా మంది గృహస్థ కృత్యములలో చిక్కుకుని ఉన్నారు. అనేకులు కీర్తి కొరకు ధనము కొరకు పాకులాడుతున్నారు. వారిని సరియైన త్రోవకు తెచ్చుట ఈనాడు జరగవలసిన ధర్మస్థాపనలో ఒక భాగము. అందుకు ప్రశాంతి విద్వన్ మహాసభ ఒక సాధనము. మానవుడు ఆహారము వెయ్యవలసినది ఆత్మకు కాని పొట్టకి కాదు. పొట్టకూటి కొరకు అన్నపూర్ణాదేవిని ఆశ్రయింపనక్కర్లేదు. ఆత్మకు కావలసిన ఆహారము కొరకే ఆమెను ఆశ్రయించాలి. ఆమె ప్రసాదించు అన్నము అదియే. అది జ్ఞానము, భౌతికమైన అన్నము కాదు. భక్తులకు ఆమె జ్ఞానభిక్ష, ప్రేమభిక్ష, భక్తిభిక్ష, అనుగ్రహ భిక్ష పెట్టును. జ్ఞానము, ప్రేమ, భక్తి పూర్ణముగా అనుగ్రహింపమని నీవా తల్లిని మరీ మరీ ప్రార్థించాలి. భక్తి జ్ఞాన వైరాగ్యములే ఉత్తమగతికి మార్గములన్న గట్టి విశ్వాసముతో నీవు చేయవలసిన సేవ సమగ్రముగా చేయుము. అందుబూటకమునుగాని మోసమునకుగాని తావీయకుము. ఎవరుగాని నిష్కపట భక్తితో ఒక్క నయాపైసా ఇచ్చినను అది ఒక కోటిగా భావించి పుచ్చుకునుము. ఐశ్వర్యవంతుడన్న అహంకారముతో అనాదర దృష్టితో కోటి రూపాయలను ఇచ్చినను పుచ్చుకొనొద్దు. సత్రములో చేరిన ఈ కొత్త భాగమునకు నేను పునాది రాయి వేయుచున్నాను. అన్నపూర్ణ సత్రమన్న నామమునకు గల అర్థమును వ్యర్థము కాకుండా వ్యవహరింపమని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ యత్నమునకు నా ఆశీర్వాదము సంపూర్ణముగా ఉంది. మీ పనిలో మీరందరూ ఏకమనస్కులై కట్టడము త్వరలో పూర్తియగునట్లు చూడండి. వివేచనారహితముగా విందులు పెట్టి ఈ సత్రమును సోమరిపోతులకు కూడలి కావింపకండి. ఈ పవిత్ర వాతావరణములో ప్రశాంతముగా కొంతకాలము గడపవలనన్న ఆసక్తితో వచ్చువారికి మాత్రమే భోజనము పెట్టండి. అట్లైననే ప్రజలు మీ ఎడ కృతజ్ఞత కలిగి ఉంటారు. సాధన చేసుకొనుచు భగవత్ సన్నిధిలోనే జీవితము వెళ్లబుచ్చుకొనవలనన్న నిశ్చయముతో వచ్చువారికి ఆధ్యాత్మికానందానుభవమునకు సజీవోదాహరణములనదగిన వారికి కావలసిన వసతులు ఏర్పరిచి భక్తి శ్రద్ధలతో భోజనము పెట్టండి అని స్వామి శ్రీశైలములో నిత్యాన్నపూర్ణ అన్నదాన సత్రమును ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడి భక్తులకు ఉపదేశించిన మాటలివి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఒక చిన్న మనవి. రేపు అనగా మార్చి 7వ తేదీ 2016వ సంవత్సరం పరమ పవిత్రమైన శివరాత్రి పర్వదినం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితంలో రేపు మీకు సాయినాథుణ్ణి సాక్షాత్ శివశక్తి అవతారునిగా కొలుస్తూ సాయి శివుని లీలలను కొనియాడుతూ ప్రత్యేకమైన భాగాన్ని అందిస్తున్నాం. దాంట్లో భాగంగా మధ్య మధ్యలో మన సాయి ప్రసన్న గారు శ్రోతలందరినీ కొన్ని ప్రశ్నలు అడగటం జరుగుతుంది. అందుకని రేపటి ప్రత్యేక శీర్షికను మరింత శ్రద్దతో వినమని ప్రార్థన. సాయిరాం.
1: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో భాగంగా మీకు విశాఖపట్నం వాస్తవ్యులు స్వామి చిరకాల భక్తులు శ్రీ వీరాచారి గారితో ఇంటర్వ్యూ రెండవ భాగం అందిస్తున్నాం. పరిచయకర్త శ్రీ ద్వారం స్వామి.
1: రాత్రి రెండు సార్లు చోటు వద్దే నేను వెళ్ళడం తీసుకురావడం చీమ్ దొరకడం మాట్లాడడం వెళ్ళిపోవడం అలా రెండు సార్లు జరిగింది. రెండు సార్లు అలాగే దగ్గర ఉండి అయిపోయింది. ఇంకోసారి ఆ రోజు నేను ఏదో పని మీద పుట్టిపోతున్నాను. వచ్చరికి నేనేం చెప్పారంటే నన్ను కలిసి వెళ్ళిపోన్నాను అన్నారు. ఆ కలవడానికి వెళ్ళారు మార్నింగ్ రూములు చెప్తే తర్వాత దొరకడు చాలా విజయ్ అయిపోతా అనమాట. వేసరికి ఒక్కడే ఉన్నాడు రూములో. ఇద్దరికి సాయిరాం చెప్పి వచ్చినాను. సాయిరాం పేరు చెప్పి కూర్చుంటే ఏమిటి శ్రీబాబు తగ్గుతున్నాను, ఏమి లేదు ఇప్పుడు సమస్య వచ్చింది నాకు ఐక్యగుజ్జురాలని ఫైవ్ మంత్స్ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ స్వామికు ఐక్యగుజ్జురాలని. ఐక్యగుజ్జురాలేమో గొప్ప డివోటీ, స్వామి డివోటీ. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినంతర స్వామి చూడడానికి వస్తున్నాడు ఢిల్లీ నుంచి. సీఎం ఏమో చంద్రబాబు నాయుడుకేమో ఆ మధ్యవర్తుల పని ఉందిట, నేను రావాలని చెప్పాడు. ఆయన స్వామి దగ్గరికి వెళ్తే మార్నింగ్నే సీఎం లేకపోతే ఏం బాగుంటుంది ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నారు, ఎలాగైనా ఆలోచిస్తున్నాను అన్నాడు. దానికి ఉందే నేను నీ ఇద్దరు ఉన్నావు, దానికే శ్రీనిబాబు నువ్వు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే సీఎంతో చెప్పులా అన్నారనే మాట్లాడి ఉంటావా, మాట్లాడి నీకే ఉంటాయి స్వామి చెప్తూ మాట్లాడతావు అని అదే నంబర్ తెస్తా నీ పిఎస్సీ కదా అన్ని నెంబర్ నాది ఉంటాయి ఇమీడియట్గా కలిపి నోకన్నాడు కలిపి ఇచ్చాను. ఆ పిఎస్సీ మార్నింగ్ ఎవరు ఉండరు ఎయిట్ థర్టీకి స్టాఫ్ టెలిఫోన్ ఆపరేటర్ అన్నాడు, మీరు ఎవరు మాట్లాడతారంటే ఇలా చెప్పు సినిమా చంద్రబాబు నాయుడు గారు బాగా సీఎం గారు బాగా తెలుసు శ్రీనివాస్ గారు ట్రస్ట్ మెంబర్ చెప్పు అని నన్ను చెప్పండి. ఇలా చెప్తే బాబా గారు అయితే మెసేజ్ ఇచ్చారట మాట్లాడు, అయితే మీరు శ్రీనివాస్ గారు నాకు ఇచ్చండి నేను కనెక్షన్ ఇస్తాను. నాకేముంది ఇచ్చాను, ఇచ్చరికి మాట్లాడి శ్రీనివాస్ చెప్పారు నేను శ్రీనివాస్ అన్నమాట జార్జి అని మాట కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యేసరికి సాయిరాం చెప్పేసారు చెప్పేది చెందాను. చెప్పేసరికి ఏమి లేదండి ఒకటి శ్రీనివాస్ గారు అక్కడికి వచ్చానంటే స్వామి వెళ్ళమండి దాకా వెళ్ళకూడదు నేను అది భయపడిపోతున్నాను, వచ్చానంటే అట్ట పెట్టేది నా మధ్యరాత్రులు ప్రోగ్రాం ఉంది మీ పంపించే బాధ్యత నాది స్వామి ఇలా అన్నారు మీరు ఇక్కడ ఉంటే బాగుంటుందని అది వచ్చేస్తాను బయలుదేరి మీరు పంపించండి అని వచ్చాడు. ఐక్యగుజరాల ఫ్లైట్లోనే చెన్నై వెళ్ళిపోయాడు. మా సంతోషం పడితే నేను ఎలా చేస్తావు సాల్వ్ చేస్తావు అని చెప్పేసి అదో రెండోసారి వాళ్ళ కాంటాక్ట్ ఉన్నప్పుడు అది వాళ్ళ సంగతి. జానకరామ గారు అంటే బ్రదర్ వచ్చిన సరే వచ్చేసరికి నారాముకి వచ్చాను. నారాముకి వచ్చిన తర్వాతే నటరాజారి గారిని ఆఫీసు కలవడం కానీ చేస్తారనమాట. ఇది వీళ్ళతో ప్రత్యాసాలు అదే కదా. సత్యమూర్తి గారు అక్కడున్న సత్యమూర్తి గారు వస్తారు. ఇది అయిపోయింది ఇక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నటరాజన్ గారితో. నటరాజన్ గారు ఏమిటంటే స్వామి ఇంపార్టెన్స్ అంటే ఆయన కలుస్తారు. ఇల్లు స్టేడియం ఉంది కదా అది 5 ఎకరాలు. అప్పుడు కూడా కలెక్టర్ డ్యూటీ రాసి ఇచ్చాడు ట్రస్ట్కి, అది అలా రాసి ఇవ్వడానికి వీలేదు గవర్నమెంట్ పోలేదు ఇది కొనాలి ఒక పద్ధతి ఉంది అది కలెక్టర్ చేతుల నుంచి వచ్చాడు. సరళంగా పిలిచి నటరాజన్ పిలిచి అదేదో ల్యాండ్ చూడని చెప్తున్నారు ఎప్పుడప్పుడు చెప్తుంటారు ఆ ల్యాండ్ గురించి అని చెప్పేసి అసలు మా ఎవరు చేస్తారో చూడరు కదా అయిపోయింది. నటరాజన్ గారు కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అయ్యారు. ఆ సరే నన్ను ఏం చేశారంటే నువ్వు అర్జెంటుగా రా నీతో మాట్లాడాలన్నారు. ఇంటికి వెళ్ళి సాయంకాలం పూట పిలుస్తున్నాను చెప్పేసి ఆ బ్యాడ్ మీద తోపు తెలిపోయి చెప్పి చిన్న ప్రాబ్లం వచ్చింది నాకు, నేను కమిషన్ ఆఫ్ ల్యాండ్ నేను హిల్లీవ్యూట్ స్టేడియం స్వామికి ఇచ్చిన ల్యాండ్ అంతా కూడా తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాడు ఎన్టీ రామారావు. ఎలాగా నా చేతులతో ఆ ల్యాండ్ ఎలాగ తీసుకుని తప్పించుకుంటారు, అయ్యేం తోచం లేదు ఒకటి చేయ నువ్వు. రేపు మార్నింగ్ని సాయంకాలం పిలిచారు ఆఫీస్కి వెళ్తూనే కుటుంబరావు వారికి ఫోన్ చేసి ఇలా స్వామికి ఇలా చెప్పమని చెప్పు నటరాజ గారికి ల్యాండ్ తీసుకోమని చెప్పేసి చెప్పారట. మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పను. మళ్ళీ స్వామి ఏమన్నారో మళ్ళీ నాకు చెప్పని చెప్పు, మళ్ళీ మాట్లాడు, ఇమీడియట్గా వాళ్ళు మాట్లాడు. సరే సరే, నెక్స్ట్ మార్నింగ్ సెక్రటరీ గురితోనే ఇమీడియట్గా బుక్ చేశాను. అప్పుడు ఎస్టీ లేదు, ఇప్పుడు ఇమీడియట్గా బుక్ చేసి చెప్పాను, స్వామి ఇలా నటరాజు గారు చెప్పారండి, నటరాజు గారు చెప్పారు ఇమీడియట్గా స్వామి దగ్గరికి వెళ్ళి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు ల్యాండ్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయమన్నారట, అది మీకు ఇన్ఫామ్ చేయమని చెప్పారండి అని చెప్పి చెప్పు చెప్పి మళ్ళీ ఏమన్నారు చెప్పని చెప్పారు సార్, మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు అన్నాను. సరే అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఈయనండి స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పారట, స్వామి దగ్గరికి వెళ్ళి ఇలాగ నటరాజన్ గారిని ల్యాండ్ తీసుకోమని చెప్పారటండి సీఎం గారు, అది ఫోన్ చేసి చెప్పన్నారు తమకి అని కుటుంబరారు స్వామికి మెసేజ్ కన్వే చేశారు. కన్వే చేస్తే నటరాజన్ గారు ఏమన్నా అంటే మళ్ళీ స్వామి ఏమన్నారో తిరిగి నాకు చెప్పని చెప్పు అన్నారట. ఓహో అలాగా అన్నారట, అంతే ఏమన్నారంటే ఓహో అలాగా అని అన్నారంట అన్నట్టు. మళ్ళీ నటరాజన్ గారికి ఫోన్ చేసి చెప్పాను ఇలా అన్నారటండి. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ ఈరోజు అయిపోయింది. నెట్టిని ఆయన సీఎం గారికి వెళ్ళవలసి వచ్చింది, ఆయన కమిషన్ ల్యాండ్ ఉంది కదా, పని మీద ముందుగా వెళ్ళవలసి వచ్చింది. 10:30 మీటింగ్ అయితే 10:00 వెళ్ళిపోయారు నటరాజు గారు. నటరాజు ముందుకు వెళ్ళిపోయి ఇదేంటండి 10:30 మీటింగ్ బుద్ధిగా వచ్చారు అన్నాయట సీఎం. ఏమైనా మీతో మాట్లాడి వచ్చానండి, ఏమో చెప్పండి అన్నట, మీరు ల్యాండ్ 3 తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశారట, అదంతా ఫ్రీ సర్వీస్ చేస్తారండి స్వామి, స్వామి ఫ్రీ ఎడ్యుకేషన్ అండి, అప్పుడు హాస్పిటల్ రాలేదు ఫ్రీ ఎడ్యుకేషన్ అండి, అంతే ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చారండి అని. అప్పుడేమిటి పాలకే వాళ్ళని ఇద్దరు కేసులు పెట్టుకుంటే వాదిస్తున్నాడు సీఎం గారికి. ఆ పాలకే వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షలు ఆఖరి వాళ్ళ దగ్గర లిస్ట్ ఉందిరండి, బుక్కులు ఇచ్చారు ఎవరో డొనేషన్ ఇచ్చారో అదంతా పట్టుకెళ్ళాం, అదంతా చూపించామండి. ఇన్ని లక్షలు ఇచ్చేటువంటి ఇచ్చిన డబ్బుతో దాంతో నడుపుతున్నారండి, ఇది నాకు ఎవరు చూడండి, ఇది ఎవరు చెప్పలేదండి నాకు, అలా సేవ చేస్తున్నారండి అంత అయిపోయింది. అయిపోయేసరికి ఓసారి వెళ్దామండి ఏదన్నా తీర్చాలన్నాను. అంతకుముందు కుటుంబాలు నా చెప్తుంటారు, కుటుంబాలు క్లాస్మేటు ఎన్టీఆర్ గారికి రాష్ట్రమంత్రి వీరేశారి, ఈయనేమో నన్ను ఇన్వర్టీ నన్ను పెట్టి అంటారు, నన్ను వచ్చేస్తే స్వామి చెప్పాను ఇలాగ ముఖ్యమంత్రి గారు ఇన్వర్ట్ చేయమని అంటాడంటే అదేమిటి దేవాలయానికి దేవుడు ఇన్వర్ట్ చేస్తాడా ఎవరినన్నా ఇది వెళ్తారు కానీ అని సహాయం అంటారు, ఇలా ఇలా మాట్లాడేవరన్నా తనే అంటారు అని చెప్పేవారు నా తను. ఇప్పుడు నాకు ఎవరు తెలియదండి ఎవరు చెప్పలేదండి, కొంచెం ప్రోగ్రామ్ ఏంటి నేను వస్తాను అన్నాడు. అలాగేనండి తప్పనండి అవ్వలేదు ఆయన పేరు. ఇది అయిన తర్వాత ఈ ఇప్పుడు ఏం చెప్పమంటారు, ల్యాండ్ చెప్పారు కదా ధనం, అయితే మీరు రాయండి నేను సొంతం పెట్టిస్తాను, మార్కెట్ వ్యాల్యూ కమ్మేసుకున్నట్టు దొరవస్తామని ఒక సెక్రటరీ వేరే ఇద్దరు వేరు సెక్రటరీ దొరవస్తామని చెప్పారు రాసే నాకేం తెలియదు, మీరు ఆ సొంతం పెట్టుకుని నాకేమో అంత నటరాజు గారు డ్రాఫ్ట్ చేసి చేయమని సొంతం పెట్టించారు. అప్పుడు ఆ హిల్లీవుడ్ స్టేడియం ల్యాండ్ అంతా కూడా అప్పుడు కొన్నారు, హిల్లీవుడ్ స్టేడియం ల్యాండ్ అంతా కూడా అప్పుడు ఆ మీటింగ్తో అలా అయిన తర్వాత ఎన్టీఆర్ పాస్ చేశాడు ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కొన్నారు. ఎక్కడ ఏ పుస్తకాల్లో ఎక్కడ ఉండదు ఇది, అలా అయింది అయిపోయింది కదా. అయిపోయింది మన రెండోసారి ఏంటంటే మళ్ళీ ఎన్టీఆర్ పిలిచి అదంతా కూడా ఫైల్ మీద సొంతం పెట్టించండి, సొంతం పెట్టండి సొంతం పెట్టించాడా మళ్ళీ చెప్తాడు సొంతం పెట్టించాడు. అలా జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ నేను అనుకుంటారు అతను నాతో ఉన్నాడు ప్రోగ్రామ్ చేయండి అని సీఎం గారు అవ్వలేదు, ఆయన నాకు తెలియదు అంతా బ్రీఫ్ చేయడంలో కూడా ఉంటుందండి, చాలే చెప్పడానికి మనుషులు ఉంటారు కానీ కరెక్ట్ పిచ్చి చెప్పి మంచి చేయడానికి చాలా తక్కువ మంది ఉంటారు. ఇటు ఉంటాడు టెన్ వాడు ఇలా మంచి వాడండి, మరి మంచిది అని చెప్తే నమ్ముతారు అండి. ఆయన తను చెప్పాడు, నాకు ఎవరు చెప్పలేదండి ఇలా డొనేషన్ ఇచ్చారని చెప్పారు. చిన్న భక్తులు చెప్తే ఒకసారి అని చిన్నసారి ప్రోగ్రాం పెడదాం చూద్దాం, అది అవ్వకుండా అయిపోయింది. అది జరగా జరిగిందండి. అక్కడ శ్రీనివాస గారితో అలాగే ప్రైమ్ మినిస్టర్ అవడం అలాగే జరిగింది. ఇది అయిపోయింది. అది చచ్చి ఎవరు చచ్చిపోతే ఎవరు వెళ్ళకూడదు చూడకుండా చెప్తారు కదా. అక్కడ వస్తే మామూలుగా కూర్చుని జనంలోకి వెళ్తే నడిచి వచ్చి మాట్లాడేది సత్యమూర్తి గారితో, నేను కే భాస్కర్ రావు గారు అని కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారు ఉన్నారు, ఆయనతో సాయం మాట్లాడేవారు. నేలను కూర్చొని ఉంటే వచ్చి ఏదైనా మాట్లాడితే భక్తులతో మాట్లాడతారంటే అది అదే భక్తుడు. దేవుడు దిగిళ్ళు మాట్లాడతారంటే వాళ్ళ తల్లి మాట్లాడు.
2: స్వామివారి ప్రత్యేకమైన కార్యక్రమాలు అంటే ప్రజలకి బాగుపడే అనేకమైన చాలా ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి పెద్దవారు మీ ద్వారా గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడం చాలా సులభతరంగా స్వామివారి ఆశీస్సులతో అవన్నీ అనుమోదం పొందడం, అనుమతులు లభించడం అన్నీ మీరు చెప్పారు. స్వామివారు మీతో డైరెక్ట్గా మాట్లాడి మీకు ఇచ్చిన సందేశం ఏంటి?
1: నాకు డైరెక్ట్ గా నాతో మాట్లాడి చేయడం వచ్చాడు, నాతో ఏం చేయలేదండి. అదేవిధంగా పనులు కార్యక్రమం ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ రాత్రి జరిగాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బయోగ్యాస్ ప్లాంట్ పెట్టించాలని స్వామి పుట్టుపత్తిలో నటరాజని పిలిచి, ఆ బయోగ్యాస్ ప్లాంట్ ఏదో ఉంది కదా ఇక్కడ 400 పవర్ ఉన్నాయి ఇక్కడ, ఆ ప్లాంట్ పెట్టించి ఉండదు ఇక్కడ అన్నారు. నటరాజు గారు ఏంటంటే ఆయన చీఫ్ సెక్రటరీ అప్పుడు, నేను సబ్జెక్ట్ నేను అక్టోబర్ 2 నువ్వు ఢిల్లీ వెళ్ళి అప్పుడు ప్రపోజల్ ఏమిటంటే అక్టోబర్లో పంపించారు ప్రపోజల్ గవర్నమెంట్. అంటే 25% ఏమో స్టేట్ గవర్నమెంట్ పెడితే తత్వాదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. నీ వేడినీళ్ళు వస్తాయి, హాస్టల్ పిల్లలు అందరూ పనికొస్తుంది, ఆ బయోగ్యాస్ పేరు పెట్టినట్టు ఇలా 400 ఉన్నాయి కదా అని చెప్పి అన్నారట.
2: అని చెప్తే ఇది సుమారు ఏ సంవత్సరంలో?
1: ఇది 1900 పివి నరసింహరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అండి, పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పీరియడ్ అండి, పివి నరసింహరావు పార్లమెంటరీ ఉన్న పీరియడ్. అయ్యేసరికి నువ్వు వెళ్తామంటే వెళ్తాను, తను వెళ్ళమంటే అన్నాడు. అంటే ఇమీడియట్గా అంటే నాకేమిటంటే వెళ్ళడానికి డబ్బులు కట్టే డ్రా చేయడానికి పెర్మిషన్ చీఫ్ సెక్రటరీ అవన్నీ ఇచ్చారు. డబ్బులు డ్రా చేసుకుని ఏపీ ఎక్స్ప్రెస్లో ఇటు నుంచి ట్రైన్లో వెళ్ళాను. వెళ్ళి 2 దిగాను, ల్యాండ్ అయ్యాను. ల్యాండ్ అయ్యి అక్కడ గాంధీ పీస్ ఫౌండేషన్ ఉంటాను, అక్కడ మన ఏపీకి ఎక్స్ప్రెస్ ఉండను, అక్కడ మెంబర్ నేను, అక్కడ కన్వీనియంట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఉన్నాను. దిగి వెళ్ళిన స్నానం చేసి ఈ ఆఫీస్కి వెళ్ళిపోయాను. అక్కడ మన సత్యమూర్తి గారి బ్రదరు శాస్త్రి గారు ఉన్నారు, ఆయన పట్టుకుంటే అల్పజరుగుతున్నాను. వెళ్ళి ఇలాగా ప్రపోజల్ వచ్చిందండి, ఇక్కడికి పంపించారు, అది త్వరగా నవంబరు బర్త్డే కల్లా శాంక్షన్ కావాలని చెప్పేసి కోరుతున్నారని స్వామి, అందుకే వచ్చానని అన్నాడు. ఆయన సుకుమార్ అని కేరళలో చూస్తాడట ఈ బాగానండి. ఆ కేరళ అతను తీసుకెళ్ళాడు, కేరళతో నడుపురాడు. ఇప్పుడేలాగే అవుతుందండి, ఇప్పుడే వచ్చింది ప్రపోజల్ది, అదా స్టడీ చేస్తే ఎగ్జామ్ చేసేసరికి ఇప్పుడు అవ్వదండి, నెక్స్ట్ బర్త్డే కమింగ్ బర్త్డే 23 పోదండి అవ్వదని చెప్పించాడు. అందరికీ సార్ ఆయన చెప్తాడు ఇలా అవ్వదంటున్నాడండి అని చెప్పించాడు ఆయన. సరే అని మా తల్లి రూమ్కి వచ్చాను, రూమ్ పెద్ద హాల్ అనమాట, అది కూర్చున్నాను. ఏమిటి స్వామి ఇలా మాట్లాడుతుంటాను పాఠం దగ్గర, ఏమిటి స్వామి నీ పనికి ఏముంటే ఇలా పెట్టి నేనెందుకు వచ్చాడు, నేనెందుకు వచ్చాడు ఇక్కడ, వచ్చరికేమో ఇలాగేమో అడ్డగాను అడ్డని చెప్పాడు, ఏమిటి చేయమంటాను నన్ను స్వామి ఏం చెప్తానంటే ఇలా ఒక్కడే ఉన్నాను హాల్లో సోఫాలో కూర్చున్నాను. గో అండ్ మీట్ ఎస్బి చావన్ అని అన్నారు. ఇచ్చాను ఎవడో లేడు ఇక్కడ ఎస్బీ హోమ్ మినిస్టర్, నేను పడుద్దానే చిన్న ఎవడ ఎస్బీ ఎలా మీట్ అవుతాను చూసరికి ఎవడ లేదు కదా క్లియర్ కట్ వాయిస్, గో అండ్ మీట్ ఎస్బీ చావన్. మరి ఇప్పుడు పట్టుకుంటే అప్పుడే వచ్చాడు కదా, వచ్చరికి ఎస్బీ చావన్ దగ్గరికి 4 మీనా మార్క్ తెలిపాను. ఇదిగా ఉమెన్స్ బ్లాక్ హెడ్ కమాండర్ ప్రభాకర్ పట్టుకుని ఒక 10 ఇద్దరు తనం అయ్యేసరికి ఎంత ఆపించారు అంట చెప్పాను. పుట్టుకొని తెచ్చాను నన్ను వదిలిచాడు. పోగానే లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళేసరికి పేషెంట్ వెళ్ళేసరికి బాబాగారు ఫోటో కదా ఇంకోటి ఇక్కడ ఉన్నావు కదా ఇంకేదా బాగా అనుకున్న మనసులో అనుకున్న తర్వాత ప్రైవేట్ సెక్రటరీ ఉన్నాడు. ఆ ప్రైవేట్ సెక్రటరీ చెప్పాను పుట్టుకొచ్చి వచ్చాను సంప్రపోజర్ వచ్చిన దగ్గర కలవడానికి వచ్చాను రెండు అన్నాడు. వాడు ఇచ్చిన కాగితాలు పంపించారు కదా పంపించి చెప్పారు కదా ఆ కాగితాలు తీసుకున్నాడు. నాకు ఎప్పుడు విభూతి ప్యాకెట్ ఉండి విభూతి ప్యాకెట్ బాబాగారి ఫోటో ఉండేది ఆ రెండు పెట్టి ఇచ్చాను. నన్ను వీఐపీ రూమ్ లో కూర్చోబెట్టాడు. ఏసీ బ్రహ్మాండంగా ఉంది కూర్చున్నాను అక్కడ. కూర్చునేసరికి ఎంతమంది జనం అంతా అందరు వెళ్ళిపోయారు. వరమరైంది అందరు వెళ్ళిపోయారు. అప్పుడు ఎంత వస్తే ఫోటో వచ్చి సోచరా చవసరా అని వచ్చాడు. అదేంటారు ఇంకేం ప్రొడక్ట్ అనిపిస్తాను ఇంతలో అప్పుడు అప్పుడు పుడారా అని వచ్చాడు. అందరు వెళ్ళిపోయారు. ఒక్కడే కూర్చోడు చిట్టు చిన్న సోఫాలో ఎస్పీ జగన్ అనేసరికి అన్ని పట్టుకుని కాచేలా పట్టుకున్నాను వాటప్పుడు తీసాను ఆడ. అనేసరికి వెళ్ళిన దగ్గర సోఫాలు దిగుంటే దగ్గర తిరాను చెప్పాను పర్పస్ సార్ దో దేర్ ఆర్ 7 ఫ్రమ్ అవర్ స్టేట్ ఐ కుడ్ నాట్ అప్రోచ్ ఎనీవన్ సార్ బికాస్ ఓన్లీ డివోటీ కెన్ అండర్స్టాండ్ స్వామి దట్స్ ఐ కౌంటెడ్ సార్ ఐఎమ్ ఎ స్మాల్ ఫెలో ఐ అప్రోచింగ్ మూమెంట్ నో నో నో ఐఎమ్ వెరీ హ్యాపీ యూ కమ్ టు మీ ఐ ఎమ్ వెరీ హ్యాపీ యూ కమ్ టు మీ అని ఎవరు మినిస్టర్ అంటే కల్పనాథ్ సార్ మినిస్టర్ సార్ అని చెప్పాను. ఆ కల్పనాథ్ రాయకి ఎంత ట్రై చేసినా రాలేదు. అతనే నౌ యూఆర్ హ్యావింగ్ ఎ మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఎటువంటి మీటింగ్ బికాజ్ ఐ ప్రిసైడ్ ఓవర్ ది మీటింగ్ సమ్హౌ ఐ కాంటాక్ట్ టుడే ఐ అటెండ్ మై పిహెచ్ఎల్కి అటెండ్ చేయచ్చు అని చెప్పిస్తున్నాడు అని కాగితం తీసుకున్నాడు. ఊహించది కంటే అండి ఆ పిహెచ్ అంటే ఏమంటా ఇలా వచ్చారా ఇంటర్వ్యూ తీసుకున్నావు నువ్వు 1 నుంచి అపాయింట్మెంట్ ఉండవు అక్కడ ఏదంతా నా పని కాదు భగవాన్ పని అన్నాను. సరే అన్నాడు. ఇలా మళ్ళీ అంత తిరిగి మళ్ళీ ఆఫీస్కి వచ్చాను. ఈ లూడి ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పాను ఇలా కలిశానండి వాళ్ళు చేస్తాన్నారు. వాడు ఇది ఉడిపోయాడు కుమార్ అన్నాడు కేరళ. వాట్ విమెట్ హెచ్ఎం హెచ్ఎం అంటే హోమ్ మినిస్టర్ విమెట్ హెచ్ఎం అవును సార్ మరి ఏం చేయడం బట్టి ఓటి మీరు అవదని చెప్పిస్తారు కదా అది అట్లా ఎప్పుడు తిరిగిన్నాడు. సాక్షి కూడా ఆశ్చర్యపోయారు ఏముంటే చెప్పండి సార్ అది అన్నాను. అన్ని కాళ్ళు ఇట్టుకుంటూ మళ్ళీ తిరిగి రూమ్ వచ్చాను సార్ గాంధీ తీసుకోండి. రూమ్కి వచ్చేసరికల్లా లంచ్ టైం అక్కడ రిసెప్షన్లో ఫోన్ కాల్ ఫ్రమ్ హోమ్ మినిస్ట్రీ సరికి అరే హోమ్ మినిస్టర్ ఫోన్ కాల్ అంటే ఎలాగే తన ఆత్మలోకి వచ్చాను. వచ్చి ఆ హోమ్ మినిస్టర్ పిలిచాను. ఆర్ పిఎస్ వాట్ ఆర్ యుట్ అనేది యూఆర్ సేయింగ్ అవర్ హెచ్ఎం ఆస్కింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఎంటైర్ అమౌంట్ శాంక్షన్డ్ బై కల్పనాథ్ రాయ్ ఈ ఆస్కింగ్ టు ఇన్ఫార్మ్ యూ ఫార్మల్ లెటర్ యూఆర్ సెండింగ్ హౌ యూ గట్ అండ్ దే ర్యాంక్ అప్ మై హోమ్ She no number. Then they rang up, first they rang up secretariat, they rang up Andhra Pradesh, then they contacted my wife, all the home ministry. Then because our Telusu da Nakrutano, Chepindeta Gandhi Peace Foundation, Allah Patukona at number, Patukona Nakir Bhandi Chedharata. So, so happy sir, letter low. 25% కట్టాలి కదా రాయమూరు కూడా కంప్లీట్ అమౌంట్ శాంక్షన్ ఇచ్చాడు. కంప్లీట్ అమౌంట్ శాంక్షన్ అయిపోయి బై ది టైమ్ ఆ రీచ్ ఢిల్లీ హైదరాబాద్ సెక్రటరీకి వచ్చేసరికల్లా లెటర్ వచ్చింది అదండి స్వామి అంటే కల్పనాథ స్వయంగా శాంక్షన్ చేసి అంత కంప్లీట్ అమౌంట్ శాంక్షన్ పెడతాడు. ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ అది. హోమ్ మినిస్టర్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇన్ఫార్మ్ చేశాడు నాకు నా అడ్రస్ తీసుకొని భగవాన్ కంటే వాటర్ ప్రాజెక్ట్ ఇనాగరేషన్ కి గవర్నమెంట్ సెక్రటరీ వచ్చాడు. దాన్ని నేను కన్సర్న్ ఆఫీస్ తెలుసు నేను మా సెక్రటరీ గారు మేమందరూ కలిసి వెళ్ళాం అంత పక్కన ఉన్నాం పక్కనే బాగా అదృష్టం బాగుంటుందనుకున్నాను. పెద్ద ఫోటో అందరూ ఫోటో తీశారంటే ఎన్ని ఫోన్ తీసారు సరే ఆ బ్లాంక్ అంతా వైట్
2: అంటే మీరు లేదా?
1: నిన్నాను, నేను మా సెక్రటరీ అన్న ఉన్నాండి, చాలా ఉన్నారండి.
2: ఫోటో తీసిన తర్వాత మీరు కనబడలేదా?
1: నీకే ఫోటో రాదు,
2: ఫోటో అసలు రాలేదు.
1: అంత బ్లాంక్, అన్ని బాధితారు. ఏదైతే ఇష్టం ఉంటుందో రాకుంటుంటే బ్లాంక్. రికార్డ్ కెమెరా ఇస్తాం, అలా జరిగింది. తర్వాత ఇంటర్నెట్ మెసేజ్ అంటే వెళ్ళిందండి, ఇలాగా నా ద్వారా మెసేజ్ చెప్పలేదు, ఇలా పనులు అన్ని కుటుంటే చాలా ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని ఆర్ట్ జాబ్స్ అన్ని కూడా అటెండ్ అవుతున్నానండి. ప్రశాంత్ నిలయంలో ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ అందరినీ రిక్రూట్ చేశారు. అప్పుడు ప్రశాంత్ నిలయ దీంట్లో చేరిపోయారు పంచాయతీరాజీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి అందరూ అందరు చేరిపోయిన తర్వాత వాళ్ళ సర్వీస్ రిగ్యులేజ్ కాలేదు. వాళ్ళు ఒకటో గొడవడుతున్నారు టీచర్స్ అంతా కూడా, రిగ్యులేజ్ ఎవరొచ్చి మీరు తగ్గి గవర్నమెంట్ చేయించాలి కదా అని చెప్పి చేసరికి అందరూ కూడా నటరాజు గారు చీఫ్ సెక్రటరీ కదా, నటరాజు గారు వస్తుంది వారు, ఈ సెక్రటరీ నారాయణ అక్కడ అందరు ఆయన దాని మీద వీరాచారి ట్వీటెడ్ అని నాకు పంపించేస్తున్నారు. ఏం చేయండి, ఆ ఖాతా పట్టుకెళ్ళి ఇలా చీఫ్ సెక్రటరీ గారు పంపించారు బాబు చూడండి అని చెప్పేవాడు అనమాట. అయితే ఒకసారి అక్కడ టీచర్స్ అందరు కూడా రెగ్యులరైజేషన్ కావాలి, అదంతా ఇంటర్మీడియట్ బోర్డులో పెండింగ్ ఉంది. ఇంటర్మీడియట్లో పెండింగ్ ఉంటే ఆయన రాశారు అక్కడి నుంచి నారాయణ అప్పుడు సెక్రటరీ ఎవరు నటరాజు గారికి, నటరాజు గారు నాకు పంపించారు. అది నా అనిపిస్తే పట్టుకుని వెళ్ళాను ఇంటర్మీడియట్ బోర్డుకి. అనిపించడానికి మార్నింగ్ లేవని లంచ్ టైంలో కూర్చున్నాను, ఆ కంటెంట్ సూపరింటెండెంట్ లేడు, అలా కూర్చో అలా సలాం పడింది అక్కడికి వెళ్ళను అలా ఉంటాను. ఏ అంట సలామితే మంత్రం ప్రార్థించాను, ఏడు సామాన్ ఈ పడిగా దిగుముకి రాకపోతే మామూలు అవ్వదు అలా అవుతాయి పనులు నేను అలా అనుకుంటాను. అలా కూర్చుని ఉండేసరికి అప్పుడే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అలా వెళ్తున్నాడు, ఆయన నా బాగా తెలిసిన ఆయన, ఇదేంటి వేరే ఇక్కడ కూర్చున్నారు అంట, ఇలా వచ్చాను చీఫ్ సెక్రటరీ పంపించడానికి వస్తున్నాను, ఆ కన్సర్న్ సూపరింట్ లేడు అక్కడ అని ఆయన రూమ్ తెలిపి ఎక్కడున్నాడు వాడు పట్టుకుని చెప్పారు. ఎవడు ఎక్కడున్నాడు పిలిచి పట్టుకోండి, తీరా కాంపౌండ్ ఎక్కి ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఉన్నాడు పట్టుకుంటారు. ఏమంటే ఎక్కడికి వెళ్తే తిరుగుతాను, ఇప్పుడు ట్రై చేసి ఆర్డర్ తీసారా, ఈయన ఇక్కడే ఉంటారు, చీఫ్ సెక్రటరీ పంపించారు అయిపోయింది. ఎక్కడ చెప్తున్నాను, ఆయనకి బాబా గారి విభూతి కావాలట, ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాయట, ఎలా పెడతారంటే చాలా దిక్కులు మీకు చెప్పలేమండి, ఒక విభూతి పగట కావాలండి నాకు. దానికేం బాబు బోల్డెన్ విభాగ పెట్టాను, దానికి ఈ విభూతి ప్యాకెట్ తీసుకోండి అని నాదే విభూతి ప్యాకెట్ ఇచ్చాను. తర్వాత నేను ఎలా తెచ్చానుకోండి, అక్కడ కూర్చోబెట్టి ఆర్డర్ పట్టుకొచ్చి ఇచ్చారు. ఆ కాపీ పట్టుకొని అట్లానే వెళ్ళాలి, ఆ రోజు బొత్తులు వెళ్తున్నారు ఆయన, బొత్తులు వెళ్తున్నా కూడా ఖాతీ పట్టుకెళ్ళి ఇవ్వాలి ఆయనకి, బికాజ్ ఆయన గుర్తు రాశారు కాబట్టి ఆ ఖాతీ పట్టి ఇచ్చాను అయిపోయింది. అయితే ఇంకోసారి ఏంటంటే ఆయన ఫోన్ చేశారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఈ ఉత్తరం పట్టుకెళ్ళి నువ్వు జీపీఓకి స్వయంగా వెళ్ళాలి, ఈ వెళ్ళాలి కనుకో స్వయంగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్ చేసిరా. కారణం ఏంటంటే ఎన్టీ రామ సడన్గా మీటింగ్ పెట్టాడు, నేనేమో పుట్టపొత్తాను టికెట్ తీసుకున్నాను, అది అవ్వదు అర్థం కదా, అందుకని స్వామికి అపాలజీ చేస్తూ ఉత్తరం రాశాను అని చెప్పేసి చెప్పాను. సరేంటారని ఆయన కార్ వేసుకొని పోస్ట్ ఆఫీస్ వెళ్ళి ఆ చార్ట్ అవుట్ చేస్తున్న పట్టుకొని లెటర్ అక్కడ వేసాను, లేటర్ తిరిగి వచ్చాను. తిరిగి వచ్చరికి కార్ ఇచ్చి హ్యాండ్ అవుట్ జరిగిన సెక్రటరీ గారికి ఆ చిన్న మెరక జరిగింది, ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, నేను బయలుదేరుతున్నాను అని అన్నాను. సరే సార్ అంటే బయలుదేరిపోయారు. బయలుదేరేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో మళ్ళీ దర్శనం చెప్పారు, ఆ ఉత్తరం ఇంకా పోర్ట్లో వెళ్ళదు, లేకపోతే ఏమి రెండు ముఖాలు ఇంగ్లీష్ రాసి పడిచావు, స్వామి తెలుగు నేర్చుకో తెలుగు చదువుతున్నారు. షాక్ అయిపోయారు ఇంటర్ గారు, ఉత్తరాట పోస్ట్లో తీయతీరు స్వామి దగ్గర నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను, ఉత్తరికి ఇలాగా ఉత్తరం రాసినట్టు ఇంగ్లీష్ రాసినట్టు ఇలా తెలిసిందంటే బాగా బాగా కాబోతే అదేంటి స్వామి ఇంగ్లీషు రెండు ముక్కలు రాసి పడి తెలుగు నేర్చుకో ఉత్తరం వెళ్ళదు, డబ్బాలు తీయరు, ఉత్తరం రాచారు అని తెలుసు. అందుకే నా కన్నం పెట్టినట్టు తెలిసిపోతుంది అంటే కళను అది చూస్తారు. ఎటువంటి అన్ని ఆయన చదవలేదు, చిన్న ఎటువంటి పనులు ఎన్ని చేయించారు చెప్పలేమండి. స్వామి మాకైతే చాలా అనుభవం, ఇలా ఇలా బాగా ఎదురుకుంటే ప్రార్థిస్తాను తక్కువని రిజిస్టర్ చేస్తున్నాను. బాగా ఇలా ఇలా చేస్తుంటే ఆలోచిస్తుంటే తక్కువని రావడం, వాళ్ళు ఫోన్ చేయడం అని జరుగుతుంది. మొన్నకి స్టార్ట్ ఉన్నాడు విభూతి పసుపు అన్నీ వచ్చాట. సత్యదేవ్ గారిని మా ఫ్యామిలీ ఫ్రెండు, ఆయన ఫోన్ చేసి రాత్రి రాత్రి మా అన్న ఫోన్ చేశారు. గొప్ప పవర్ఫుల్ అండి. ఆ ఫోటోలు అందరు పంచిపెట్టాను, మీకు ఇచ్చాను అది. అది ఎవరికైతే చూస్తారో క్యాలెండర్ నుంచి తీయించాను, వీ తీయించి అందరూ పంచిపెట్టారు పెట్టుకోండి, ఇప్పుడు జీవుడు పెట్టుకోండి. ఇది నేను ఈ కలియుగంలో ఇప్పటికీ నేనే భగవంతుడిని నమ్ముతారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటాను చెప్పారు. ఆ క్యాలెండర్ ఇచ్చే 100 క్యాలెండర్ పంపించారు శ్రీనివాస్ గారు. అందరూ చాలా దగ్గరనే ఆ ఫోటో ఆ క్యాలెండర్ ఇచ్చి చిన్న ఫోటోలు తీయించాను. అదే ఫోటో ఇది ఎప్పుడు చిన్నప్పుడు ఇచ్చారు ఫోటో, అదే మళ్ళీ అదే రిలీజ్ చేస్తారు. పాత ఫోటో చూడండి, అదే ఫోటో మళ్ళీ బాగుంది రిలీజ్ చేశారు. ఇదండి స్వామి మెసేజ్ అంటే నమ్మకం అండి. ఫెయిత్ ఇస్ గాడ్. ఆయన ఉన్నాడు అంటే ఆయన ఉన్నాడండి, ఉన్నాడంటే ఉన్నాడండి, మెరుగైతే చేరిపోతారండి. ఇదే ఇప్పుడు మా అమ్మాయి గురించి చెప్పారు, మ్యారేజ్ అవ్వలేదు, ఎంఎస్సీ చదువుతుంది, ప్రైవేట్ స్కూల్లో టీచర్ చదివాను. స్వామి నా పెద్ద అమ్మాయి స్వామి టీచర్ అన్నాడు. నేను స్వయంగా చూసుకుంటాను, నువ్వేం చింతపడకు అన్నారు. అన్న తర్వాత ఎలా చూస్తున్నట్టు శ్రీనివాస్ గారు అప్పుడు ఆ రోజుల్లో ఏదైనా ఎవరికైనా ఫోన్ చేస్తే మీరు అడగండి, మీకు తెలిసిన పెద్ద టాపిక్ అడగండి. భాస్కర్ రావు తెలుసు, దండ పెడతాడు, శ్రీనివాసే మాట్లాడగలరు, ఇంకెవరితో మాట్లాడంటారు. ఆ శ్రీనివాస గారు ఎవరితో మాట్లాడంటే స్వామి చెప్తే మాట్లాడతారు అని టాకు, లేకపోతే మాట్లాడని అంతరికి నేను వెళ్తుంటానో ఏమండి అంటున్నావాడిని, ఏమండి అన్నద్దు నువ్వే ఉంటుండాలి అని చెప్పాడు. అతను నువ్వు మాట్లాడుతుంటే ఏమి చేస్తాయంటే ఇలాగ నా పెద్ద కూతురు బిఎంఎస్ అయిపోయిందయ్యా, ఇక్కడ వైసా హోటల్లో ఇప్పుడు అల్లుడు అక్కడ ఉద్యోగం, ఈ అమ్మాయి కూడా ఎవరు దానికి అన్నాను. ఎవరు ముఖ్యమంత్రి గారు ఉన్నారట, ఆ ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉంటాను. అతనికి మాట్లాడతాను అని నీకు తెలుసు అన్నాను. నేను ఎవరితో మాట్లాడగలను, నేను ఎవరితో మాట్లాడగలను, నాకు తెలియదు తెలియదు నాకు అన్నారు. అతను నువ్వు అప్లికేషన్ డైరెక్ట్గా నువ్వు ఇవ్వడం అటువంటి చేయకు, నాకు తెచ్చియు, నేను మాట్లాడతాన్నారు. ఈయన వెళ్ళే కవర్ పెట్టాట ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి లేరట, రాకపోతే అపాపారావు ఉన్నారట, పాపారావు లేరట, మీరు ముఖ్యమంత్రి గారిని పిలిచారట, ఆయన పని మీద వెళ్ళారండి, ఏమిటి చెప్పంటారన్నారు. ఏం లేదు, ఈ అప్లికేషను మాకు కావాలి ముఖ్యంగాను, అక్కడ ఉద్యోగం ఉంటే చూడండి అన్నారు. అంటే అప్పుడు చెప్పాట 3 నెలలు లీవ్ వేకెన్సీందండి, ఇమీడియట్గా అపాయింట్ చేస్తాం, తర్వాత ఎగ్జిట్ చేస్తాం అన్నట. అన్న తర్వాత ముకుందరం వెళ్ళాయట, ముకుందరం వెళ్ళేసరికి చెప్పారట, సరిగ్గా ఆ అప్లికేషన్ తీసుకున్నాట. వచ్చిన తర్వాత ఇక్కడ రోహిణి ఒక ఉండింది ఆవిడ, అప్పుడు ద్వారా ఇక్కడ తెలియదేవరంలో కాంటాక్ట్ చేసి పంపించారు. వాళ్ళందరూ కూడా శ్రీనివాస గారు క్యాండిడేట్ అని తెలుసు అప్పటి నుంచి, శ్రీనివాస గారు క్యాండిడేట్ బాబాగారు క్యాండిడేట్ అని. బాబాగారు అంతకుముందు చెప్పారు కదా నేను స్వయంగా చూసుకుంటానని. అదండి ఆయన లేదులో, నేను స్వయంగా చూసుకుంటాను ఈ కార్యక్రమం ఎలా వెళ్తున్నాయండి, ఆయన చూసుకుంటున్నాయి. ఎంతమంది తీర్చిస్తున్నారు, ఇదే ఇలా దేశపెట్టి నేను స్వయంగా చూసుకుంటాను, నువ్వు చింతపడకు. పెద్ద కూతురు స్వామి అంటే నేను స్వయంగా చూసుకుంటాను. మేడ కూడా అంటే వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు పెద్ద సమాధానం మనసండి. ప్రతి దగ్గర చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు భోగపురంలో తీసుకెళ్ళి తినపడైనా అక్కడ చిన్న ఇది కట్టాం మా ఫాదర్ ప్లేస్ అని చెప్పేసి చిన్న కుటీర సాయి కుటీర పేరు పెట్టాను. పక్కనే పక్క ఇంటి ఆవిడ లాయర్ చెప్పింది అనగా ఇక్కడ స్వామి నిల్చొని ఇల్లు కట్టిస్తున్నారు, నేను రెండుసార్లు చూశాను అంటుంది. నువ్వు ఒళ్ళు జలదరించింది, ఇదేమిటి ఇక్కడ ఉన్నారు ఏంటి అని. ఇక్కడ ఎలాగన్నా బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా అనుభవాలు చెప్పారు. వద్దాను మహాసముద్రం అండి, మహాసముద్రం నాకు తెలిసిన చాలా ప్రియును, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అదేందండి. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస గారు హైదరాబాద్ వచ్చి శ్రీవనకాయ తెలుతున్నారు కదా, వెళ్తున్నప్పుడు ఏం చేశారంటే ఉత్తరాయణ రాత్రి చెప్పాలి శ్రీనిబాబు. శ్రీనిబాబు ఏం చేయాలంటే ఇలా కలిసి ఏమైనా చేశానని చెప్పేసి చెప్పాలి. అప్పుడు నేనేమిటంటే అతని బర్త్డేకి ఆ సంవత్సరం బర్త్డేకి ఏమిటంటే స్వామిని గ్రీటింగ్స్ రాశాను. గ్రీటింగ్స్ రాసి ఆ గ్రీటింగ్ రాసిన కవరు కవర్లో పెట్టిది ఏంటి కవర్లో పెట్టి ఇది ఎడిటర్కి పోయా నువ్వు అని చెప్తాను ఉద్దేశం అని ఆ కవర్లో పెట్టి ఆ శ్రీనివాస్ ఇచ్చాను. ఆయన దిగిన వెంటనే ఫ్లైట్లో దిగిన వెంటనే పుట్టుపోతు వెళ్ళిపోయాడు. ఆయన పుట్టుపోతు వెళ్ళిపోయి వెళ్ళి మాట్లాడి చెప్పాడు శాంక్షన్ చేస్తానని చెప్పేసి ఆ కాగితాన్ని ఇస్తూ ఈ కవర్ ఇచ్చాడు. ఇది సనాతన్ సార్ ఎడిటర్కి ఇవ్వచ్చు కవసరు కవరు బాబా ఇది ఇదంతా చదివారు. ఎవడరా తీరేస్తారు, ఎవడరా తీరేస్తారని అడిగారు. అంటే తర్వాత తెలుసు కైట అనిపిడు పద్ధతికి వచ్చాను చెప్పాయట ఇది వేయించుకుంటావు ఎట్రా నువ్వు ఇవేంచాలి చేయాలి శ్రీనివాస తెలుసు చెప్తే అది బాబా ఇచ్చారు. బాబాగారు అంత చదివారు, చదివిన తర్వాత ఎవడరా వేరేచారని అడిగారు. అడిగిన తర్వాత వేయించుకుంటామన్నారు. ఏమంటాడు మీ ఇష్టమన్నట మరత పెట్టి తరగడం పెట్టుకున్నారట, మరత పెట్టి తరగడం పెట్టుకున్నారట. పెట్టుకుంటే పర్పస్ బాగుంది చదివించాడు, పడితే పడపోయిద్దా. తర్వాత రమణరావు చెప్పాను. ఆ రోజు ఇంటర్ ఉన్నాడు రమణరావు ఉన్నాడు కదా, ఇలా అన్నారట చూడండి సార్ మరి పంపిస్తున్నాను మీకు మీ దయ ఉంటే దయపాత్రతో ఇవ్వండి భర్తలకి అని చెప్పారు. చదవండి
2: వీరాచారి గారు రచన ఈ వారి హృదయ స్పందన. ఇది ఇది 85వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా భగవాన్ వారికి వీరు రాసింది. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారికి 85వ జన్మదిన శుభాకాంక్షలు. మానవాళి మనుగుడకై అవతరించిన భగవాన్ శ్రీ సత్యసాయి మీకు 85వ జన్మదిన శుభాకాంక్షలు. పరమాత్మ తత్వాన్ని తెలిపే సత్యం శివం సుందరం అయిన భగవాన్ శ్రీ సత్యసాయి మీకు 85వ జన్మదిన శుభాకాంక్షలు. మానవులలోని దైవత్వాన్ని వెలికి తీయడానికి అవతరించిన భగవాన్ శ్రీ సత్యసాయి మీకు 85వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమతత్వాన్ని వ్యాపింపచేయడానికి భూమికేతించిన భగవాన్ శ్రీ సత్యసాయి మీకు 85వ జన్మదిన శుభాకాంక్షలు. సర్వము తానే అయిన సనాతన సారథి భగవాన్ శ్రీ సత్యసాయి మీకు 85వ జన్మదిన శుభాకాంక్షలు. నాలబంద చిట్టి వీరాచారి. సరే సార్, చాలా అద్భుతంగా ఉన్నది ఇది.
1: నా సంతోషం అంటే స్వామి చదివి చేస్తాను, చదివి ఎవరిలా వేరే సరే దీనికి ఏమి చేయకపోతుంది. ఆ కవర్ పొరపాటు తీసి పిలిపాడు, తన తర్వాత తర్వాత చెప్పారు నువ్వు ఏం చెప్పలేదు నాకు స్వామి అని చదివితారు. చదివితే వేయించుకుని వేసుకుంటానన్నాను, మరత పెట్టి తలగదు పెట్టుకున్నట్లయ్యాను. అంత దానికి వచ్చింది పోలే.
2: వీరాచారి గారు స్వామివారితో మీకు ఎంతగానో ఉన్న ఆ అద్భుతమైన అవ్యాజమైన ప్రేమని, ముఖ్యంగా స్వామి యొక్క ఎంతో పనికొచ్చే పనిముట్లుగా ఇన్స్ట్రుమెంట్స్ గా అందరూ భావించే ఆ భక్తజన కోటి వారి యొక్క స్వామివారి దివ్యమైన అనేక ప్రముఖమైన ముఖ్యమైన కార్యక్రమాల్లో మిమ్మల్ని ఎంత చక్కటి ఒక అందమైన పనిముట్టుగా వాడుకున్నారన్నది మా రేడియో సాయి శ్రోతలకు మీరు చెప్పినందుకు, మీ అమూల్యమైన కాలాన్ని మా కోసం వెచ్చించినందుకు యావత్ రేడియో సాయి కుటుంబ సభ్యుల తరఫున మీకు ధన్యవాదాలు సాయిరామ్ చెప్తూ, మీలాంటి వారి యొక్క జీవన సరళి ముందు ముందు యువతరానికి ఎంతగానో ప్రేరణగా మారాలని అది ఒక దిక్సూచిగా పనిచేయాలని మేము కోరుకుంటూ మా అందరి తరఫున మీకు సాయిరామ్ అండి.
1: చాలా సంతోషం.
0: ఇంతవరకు మీరు స్వామి చిరకాల భక్తులు, విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ వీరాచారి గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాములకు నమస్కరించుకుంటూ రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్ణాటక సంగీత సరస్వతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహనీయుడు శ్రీ త్యాగరాజస్వామి. వీరు ప్రకాశం జిల్లాలోని కంబం సమీపమున గల కాకర్ల గ్రామము వారైనను వీరి పూర్వీకులు సుమారు 400 ఏళ్ల క్రితమే తంజావూర్ తమిళనాడు రాజుల యొక్క ఆస్థాన పండితులుగా ఉండేవారు. స్థానిక భాష తమిళం అయినప్పటికీ సంగీతము, సంగీత రచనలు అనగా కీర్తనలు తెలుగు భాషలోనే రాయవలనని రాజాజ్ఞ. ఇటువంటి వాతావరణంలో పెరిగిన త్యాగయ్య అతి పిన్న వయస్సులోనే తండ్రి వద్ద సంస్కృతము, తెలుగు భాషలు నేర్చుకుని చిన్న చిన్న రచనలు చేయసాగాడు. ఆ విధంగా కీర్తనలు రచిస్తూ పాడుతూ శ్రీమద్ రామాయణము యందలి 24,000 శ్లోకములకు 24,000 కీర్తనలు రచించారు. చరమదశలో సంగీత నాటకాలు కూడా రచించారు. అవి నౌకాచరితము, ప్రహ్లాద భక్త విజయము, శ్రీ సీతారామచరితము. ఈ 3 సంగీత నాటకాల్లో మొదటిది అయిన నౌకాచరితము గురించి ముచ్చటించుకుందాం. బాలకృష్ణుని పట్ల వ్యామోహముతో గోపికలు ప్రవర్తించగా వారి గర్వాన్ని భంగపరచి సంసార సాగరాన్ని దాటించే నౌక భక్తి ఒక్కటే అని తెలియజెప్పిన శ్రీ కృష్ణలీలా అమృత సంకీర్తనాలహరి ఈ నౌకాచరితం. త్యాగయ్య రచించిన సంగీత రూపకాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది నౌకాచరితం. ప్రముఖ సంగీతజ్ఞులు, శ్రీ కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు, కొణికి శ్రీ సత్యనారాయణరావు గారు, వారి బృందము ఈ సంగీత నాటకాన్ని అనేక సభలలో గానము చేసి ప్రజాబాహుళ్యాలోనికి తీసుకెళ్తున్నారు. వీరి శైలిని వినడం ఒక సదవకాశం. లీలామానుష స్వరూపముగా శ్రీ సత్యసాయి భగవానుడు కొనసాగించిన అతిమానుష మహిమా ప్రదర్శన మన అందరికీ తెలిసినదే. గత సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వీరిదే శ్రీకృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో అనేక తరంగాలు రేడియో సాయి ద్వారానే విన్నాం. మన ప్రియతమ స్వామికి దివ్యగాన నీరాజనంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్ రేడియో సాయి ద్వారా ఈ నౌకాచరితము అనే సంగీత నాటకాన్ని ఈ ఉగాది సందర్భాన మీకు సమర్పిస్తుంది. విందామా మరి సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈనాడు మీ ముందు ఒక సంగీత రూపకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు కర్ణాటక సంగీతమునకు ఆద్యుడు, సంగీత త్రిమూర్తులలో జ్యేష్ఠుడు. ఆయన ఒక ప్రబంధాన్ని రచించారు, అంటే కల్పనాగాథ. దాని పేరు నౌకాచరితం. నౌక అంటే ప్రయాణము చేసేటువంటి ఓడ. మరి ఆ మాట ఎందుకు వాడాడంటే, మనమంతా కూడా నన్ను పుట్టుట పోవుట అనేటువంటి సంసారంలో పడి కొట్టుకుంటున్నాం. కనుక మానవుడు తరించాలి అంటే భక్తి అనేటువంటి నావలో కూర్చొని సంసారం అనేటువంటి సముద్రమును దాటిపోవాలి అని భావం. ఒకనొక రోజున గోపికలందరూ కూడాను సుమారు 9 ఏళ్ల వయసు గల బాలకృష్ణమూర్తిని తీసుకుని యమునాతీరంలోనికి విహారానికి వెళుతారు. వెళ్ళి అక్కడ ఒక తెల్లటి ఓడను చూసి, మనమందరం కూడాను ఆ ఓడలో విహరిద్దామా అని సంకల్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందు ముందు చెప్పుకుంటూ పోతాం. ఆ రోజున బాలకృష్ణమూర్తి యొక్క వేణుగాన విని అందరూ కూడా ఆకర్షించబడ్డారుట. ఆ వేణుగానం ఎలా ఉందంటే, ఋషీశ్వరులకు ప్రణవనాదము, రాక్షసులకు ప్రళయనాదము, గోపికలకు ప్రేణాయనాదము. అలాంటి నాదాన్ని విని అందరూ కూడా ఇంటికి వెళ్ళి, అమ్మా యశోదమ్మ బాబుని తీసుకుని మేము వెళ్తున్నాం, యమునాతీరంలో కొంచెం వివాహం చేసుకుని సరదాగా తిరిగి వస్తాం. కానీ ఆవిడ మాటలు వినలే, వచ్చేశారు. తీసుకుని వచ్చేసి ఎలా బయలుదేరారు అంటే, అందరూ కూడా చక్కగా శృంగారించుకుని మంచి మంచి బట్టలు ధరించి పుష్పాలు పెట్టుకుని హాయ్ హాయ్ అంటూ ఎలా బయలుదేరారో త్యాగరాజస్వామి వారు శృంగారించుకుని వెడలిడి అనేటువంటి కీర్తనలో వర్ణించారు. అది మనం విందాం.

అని త్యాగరాజుల వారు తాను రచించేటువంటి ప్రబంధానికి ఆ గణేష స్తోత్రం చేసి శారదాదేవిని వేడుకొని తర్వాత తన సమకాలీన కవులకు నమస్కరించుకొని తన గురువైనటువంటి యొక్క నారద మహర్షి వారిని స్మరించుకొని అంటున్నాడు, అయ్యా నేను రాయబోయేటువంటి ఒక ప్రబంధాన్ని మీకు వినిపిస్తాను. ఎవరైతే ఆ ప్రబంధాన్ని ఆశాంతం వింటారో వాళ్ళకి చక్కగా పెళ్లి గాని వాళ్ళకి పెళ్లి, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా చేకూరుతాయి అని ప్రారంభంలోనే ఫలశ్రుతి కూడా చెప్పేసేసాడు త్యాగరాజు. ఎలాగా

అని ఆ గోపికలంతా కూడాను సోటి రాగంలో పాడుకుంటూ ఎలా బయలుదేరాడో ఈ కీర్తన మనం విందాం.

ఈ ప్రకారముగా అందరూ కూడా చక్కగా ఆ బాలకృష్ణమూర్తిని కొంతమంది ముద్దు పెట్టుకున్నారు, కొంతమంది అతనితో హాస్యమాడుతున్నారు. హాయి హాయమంటూ ఆ యమునా తీరానికి బయలుదేరారు. బయలుదేరి ఆ సమయంలో మన్మధుడుట వీళ్ళందరి మీద పుష్పబాణాలు వేశాడట. వాళ్ళ సంతోషం ఇంకా ఇనుమడించిందంట. ఆ తర్వాత ఆ యమునా తీరంలోకి వెళ్ళారండి. ఆ ఇసుక తిన్నెలు, ఆ రకరకాల గులాబీ పూలు, మల్లె పూలు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, తెల్లగా ఉండేటువంటి ఇసుక, నల్లగా ఉండేటువంటి యొక్క నీటి ప్రవాహాన్ని చూసి అందరూ ఆనందపడిపోయి ఆ యమునా తీరాన్ని ఎంత అందంగా ఉందో అని ఒక కీర్తనలో పంతువడాల రాగంలో సాపుతాళంలో ఆ గోపికలు ఇలా వర్ణించారండి.

తీరాన్ని, ఆ పుష్పాలు, ఆ ఇసుకు తిన్నెలు, నీటి ప్రవాహాన్ని, రకరకాల పుష్పాల చెట్లు చూచి ఎంత బాగుందర్రా అని అనుకుంటూ అనుకున్నట్ట కొంచెం ముందుకు అటు ఇటు తిరుగుతున్నారు. సరదాగా తిరుగుతూ ఉంటే దూరంగా తెల్లగా ఉన్నటువంటి యొక్క నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద ఓడ కనిపించింది. అరే ఎక్కడిది ఓడ? తెల్లగా ఉందే, దాని నిండా రత్నాలు, మణులు బంధించబడ్డాయే అని అందరూ కూడా చూస్తుండగానే ఆ ఓడ నెమ్మదిగా నెమ్మదిగా ఒడ్డుకొస్తుందిట. సంతోషించారు. ఏమర్రా, మనమంతా కూడా ఆ ఓడలోకి వెళ్ళి విహరిద్దామా సరదాగా? పోదాము, కానీ ఒక సమస్య ఉందన్నారు ఒక ఆవిడ. ఏమిటా సమస్య? చిన్నపిల్లవాడున్నాడు, ఈ బాలకృష్ణమూర్తి ఆ పడవను చూసి భయపడతాడేమో అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అందిట, తీసుకెళ్దాము అన్నట. ఇంకొక ఆవిడ, వద్దు వద్దు, భయపడతాడు, రేపు పొద్దున ఏదన్నా నీళ్ళలో దూకితే వాళ్ళమ్మకి ఏం చెప్పాలి మనం అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అన్నయ్యట, ఇదిగో ఎందుకు ఆలస్యం చేస్తారు? ఎలాగైతే అలా అవుతుంది, పిల్లవాడు లేకుండా మనం వెళ్ళగలమా అని ఒక ఆవిడ. ఏమనమ్మా, నేనైతే పిల్లవాడు వద్దంటాను, అంతకైతే ఇంటికి పంపిద్దాం. ఇప్పుడు ఇంకా టైం ఎక్కడుంది ఇంటికి పంపడానికి అని ఒక ఆవిడ. పెద్ద ఆవిడ అందిట, మీరు ఇలాంటి ముచ్చటతోనే మీరు కాలక్షేపం చేస్తారా, లేకపోతే వ్యవహారం చూస్తారా? లేదు, ఎక్కండి, ఇప్పటికే సాయంత్రం అయిదైంది, ఎక్కండి ఎక్కండి చూద్దాం అని మనమంతా కూడా ఈ పడవ ఎలా నడపాలో అని వాళ్ళ వాళ్ళు ఇలా అనుకుంటూ ఆడవాళ్ళమందరం కలిసి మేము నడిపిస్తామండి పడవని చూడండి అని ఈ ప్రకారంగా ఎదుగుల కాంభోజరాగంలో త్యాగరాజస్వామి వారు ఇది కచేరీ పద్ధతిగా కాకుండా యక్షగాన పద్ధతిలో రాశాడు. ఎందుకంటే రాశాడంటే వాళ్ళ తాతగారు రాసేవారుట.

అనుకుంటున్నారుట. ఏమని? ఇదిగో పిల్లవాడిని తీసుకెళ్దాము. మళ్ళీ వద్దు, మరి వాడి మెడలో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి కదా అని మనం అనుకున్నాం కదా మాటలు. ఆ పిల్లవాడు విన్నాడంటారా ఈ మాటలు? వాడి మొహం, చిన్నవాడికి ఏం తెలుస్తుంది? ఆయనకి అర్థమై ఉండే మన మాటలు. అలా అనుకుంటుండగానే బాలకృష్ణస్వామి పరమాత్మ కదండి ఆయన, మహానుభావుడు, అంటున్నాడు, ఓహో నేను లేకుండా పడవ ఎక్కి విహారం చేస్తే మీకేం సుఖం వస్తుంది అంటే, ఇక్కడేమంటాడు, నేను ఒకణ్ణి, కోట్లాది మంది నేను పరిపాలిస్తాను నేను అని అక్కడ త్యాగరాజస్వామి వారు ఒక ద్విపదలో మంచి సంభాషణ రాశారు. కృష్ణుడు గోపికలు, కృష్ణుడు గోపికలు ఏమంటున్నాడు, అదిగా నైనా నువ్వు చిన్నపిల్లవాడు కదా, మరి ఆ అంత పెద్ద ఓడను నువ్వు ఎలా నడిపిస్తావు, అందుకని మేము భయపడుతున్నాం అంటే, ఊచి పిచ్చివాళ్ళారా, నేను సామాన్య బాలకుని అని అనుకుంటున్నారేమో, కానే కాదు, నేను సాక్షాత్తు వైకుంఠవాసుణ్ణే. మరి ఎందుకొచ్చాడు ఇక్కడికి, మన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు పాలు పెరుగు తాగుతూ అంటుంటే చెబుతున్నారు. ఇప్పుడు ఇది ఒక ద్విపద సాహిత్యం. రాగము అఠానా రాగంలో కృష్ణ పరమాత్మ ప్రారంభించాడు.

తాను లేకుండా ఆడవాళ్ళందరూ విహారానికి పోదాం అనుకున్నారు కదా, అందుకని పిచ్చివాళ్ళలారా, ప్రపంచంలో గోవులు 1000 గొల్ల నేనొకడా అన్నాడు. అంటే ఒక గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని పరిపాలిస్తూ ఉంటాడు, మేపుతూ ఉంటాడు. 100 జంతువులు ఉంటాయి, ఒక్కడే వాడు గొల్లవాడు. కనుక అలాంటి వాడు నేను. ప్రపంచమంతా కూడా దైవాధీనం జగత్సర్వం అన్నారు పెద్దలు. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంలోనే ఉంటుంది అని చెప్పడానికి అంటున్నారు గోపికలు. ఏమని? ఏమో నాయనా, నిన్ను నమ్మిందెవరు? మేమంతా స్నానం చేస్తూ ఉంటే మా చీరలు పట్టుకెళ్ళి ఆ చెట్టుకి కూర్చున్నావే, మా ఇంటికొచ్చి వెన్నపూస బాగా తిని పోనీ తింటే తిన్నాళ్లే అనుకుంటే ఆ పోతూ పోతూ నువ్వేం చేశావు తెలుసా? ఒకసారి ఆ పక్కింట్లో ఒక కొత్తగా వచ్చినటువంటి కోడలుంది, ఆ పిల్ల మూతికి పూసిపోయినావు. అత్తగారు వచ్చి చూచి కుండలో వెన్నంత ఏమైందే అని కోడల్ని చావుకుట్టింది పాపం. ఒకసారి ఏం చేశావు? దొరికావు మాకు, అందరం కలిసి నిన్ను పట్టుకుని ఇంటికి వెళ్ళాం. మీ ఇంటికి యశోదమ్మ ఇడివో మీ పిల్లవాడు అని చెప్పే లోపుని మరి ఎలా వెళ్ళావో హఠాత్తుగా ఆవిడ ఒళ్ళో కూర్చున్నావు. అందుకు నిన్ను నమ్మిందేవో నాయనా అంటుంది యశోదమ్మ అనేటప్పుడు. అదేమిటర్రా, మా పిల్లవాడి మీద మీరంతా వచ్చి నేరాలు చెప్తున్నారు. వెన తిన్నాడు, కుండలు కూడా పగలగొట్టాడు. మేం బీదవాళ్ళం కదా, ఆ కుండ మళ్ళీ మేం కొనుక్కోగలమా? ఇవన్నీ అంటున్నారట అన్న. వాడు పొద్దునుంచి ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే. అంటే ఒక ఆవిడంది, లేదు లేదు పొద్దున్నుంచి మా ఇంట్లో ఉన్నాడు. ఇంకొక ఆవిడంది, లేదు లేదు మా ఇంట్లో ఉన్నాడు ఇవాడు పొద్దున్నుంచి. అంటే ఏమిటి?

అంటాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, ఆ శ్రీహరి ఎక్కడున్నాడని చెప్తాను, నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే ఉన్నాడు అని ఈ విషయాలన్నీ కూడాను చారాస్వామి వారు ఒక చిన్న కీర్తనలో, ఏమని నెర నమ్ముకొందుము కృష్ణ అంటే దానికి చెబుతున్నాడు జవాబు. ఏమర్రా, నా సంగతి మీకు బాగా తెలిసినట్లేదే, ఎందుకంటే పూర్వకాలంలో ఆ దేవతలు దానవులు పాలసముద్రంలో మధురం చేస్తున్నారు అమృతం కోసం. చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ కొండ మునిగిపోయిందో నేను అడుగున కుర్మావతారం ఎత్తి నన్ను కాపాడింది నేనే కదా అంటున్నాడు. ఇంకా ఆ గజేంద్రుడు మకరి పట్టుకుని వాడి యొక్క కాలుని అనేక సంవత్సరాలు వాడిని హింస పెడుతూ ఉంటే వాడు, స్వామి విష్ణుమూర్తి నాయన రక్షించు రక్షించు అని వాడు గోల పెడుతూ ఉంటే నేను వెంటనే వెళ్ళి ఆ మకరిని సంహరించింది, వాణ్ణి కాపాడింది నేనే కదా. అలాగే ఆ సోమకాసురుడు ఏం చేశాడు, వేదాలు పట్టుకెళ్ళి ఆ సముద్రంలో దాచిపెట్టాడు. నేను వెంటనే మత్స్యావతారం ధరించాను, సముద్రంలోకి వెళ్ళాను, ఆ వేదములు మళ్ళీ పట్టుకొచ్చి వేదాలను ఉద్ధరించాను, తెలుసా మీకు. అలాగే ఆ కాళీయుణ్ణి వాడు విషం కక్కుతున్నాడు యమునా తీరంలో, అనేక మంది పిల్లల్ని చంపేశాడు, ఆవుని చంపేశాడు, లేగల్ని చంపేశాడు. అటువంటి వాణ్ణి వాడి యొక్క మదం అణిచి వాడి మీద దూకి నృత్యం చేసి రక్తం కక్కించి చివరికి వారి భార్యలంతా వచ్చి మొత్తుకుంటే వాణ్ణి క్షమించి వెళ్ళిపోమ్మని అక్కడి నుంచి అనగానే కొంతమంది అనుకున్నారట, ఏమిటి ఇంత పని చేశాడా ఈ బాలుడు, సరే కానివ్వండి చూద్దాం ఏమో చేశాడు అని. అప్పుడు అనుకున్నారట, ఇది ఒక పని చేద్దాం, మన అందరం కూడా ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయదు, చీకటి పడుతోంది కాబట్టి ఆడవాళ్ళం మనమే నడిపిద్దాం ఈ పడవని అని చారాస్వామి వారు అందముగా, ఓడను జరిపే ముచ్చట కనరే, ఆడువారు యమునాగడ కృష్ణుని కూడి ఆడుచూ పాడుచూ అందరూ చూస్తుండగా ఆ ఓడ ఎలా నడిపారో వర్ణిస్తున్నాడు.

విశేషములు చూడ్డానికి ఆకాశములో దేవాంగనలందరూ కూడానున్ను. విమానాల్లో ఎక్కువ వచ్చేటండి. వచ్చి అనుకున్నారట, ఎక్కడో వైకుంఠంలో ఉండే పరమాత్మ ఏమిటి, ఈ పడవేమిటి, ఈ వెళ్ళడమేమిటి, బ్రహ్మాండంగా ఉండే వ్యవహారం అని సంతోషంతో వాళ్ళంతా కూడాను పుష్పాలు కురిపించారట. పుష్పవర్షం కురిపించారు. కురిపించే వరకు వీళ్ళకేమైంది తెలిసినా అండి, వాళ్లకంటే మనమే అందంగా ఉన్నావు కదా, లేకపోతే వాళ్లు మనపైన పుష్పాలు ఎందుకు కురిపిస్తారు అని అనుకోని వాళ్ళకి బాగా గర్వం వచ్చింది. ఏమిటా గర్వం? మేము వాళ్ళకంటే అందంగా ఉన్నాం. నిజమే, మరి గర్వం అనేక రకాలుగా ఉంటుంది. ధనం ఉంటే గర్వం, అధికార గర్వం, యవ్వన గర్వం, ఇట్లా ఉంటుంది. పదవి గండం, పదవి అంటే గర్వం అనుకున్నట్ట. మనము ఏనాడో మంచి నోము నోల్చుకున్నాం, ఏనాటి నోము ఫలమో ఏ దాన మొసగితిమో అంటాడు త్యాగరాజు. ఇక్కడ మనం ఏం పుణ్యం చేసుకున్నామో, బాలకృష్ణమూర్తితోటి ఇలా విహారం చేసేటువంటి భాగ్యం మనకు కలిగిందర్రా అని ఆ సంతోషంలో అందరూ కూడానున్ను కొంచెం గర్వంతో కొద్దిమంది అహంకారంగా కూడా మాట్లాడారట. అన్నాటప్పుడు, అమ్మా ఎంతో అందంగా ఉన్నారు మీరు, నిజమే మరి, కాదంటారా, మరి మా మీద వాళ్ళు పూలు కురిపించారుగా, అబ్బబ్బాయి కాదు కాదు, నిజంగా మీరు అందంగా ఉన్నారు, ఒక పని చేయండిర్రా. ఏమిటి? ఆ తెడ్లు నీళ్ళలో పడేసేయండి, చూద్దాం పడవ ఎలా వెళ్తుందో అంటే అనుకున్నట్ట. ఆకాశంలో ఉండేటువంటి యొక్క గంధర్వులంతా కూడా నన్ను చూసి ఈ సంభాషణలు విని ఆశ్చర్యపోతున్నారు. ఆ చెడ్డు పడేసేస్తే ఓడ ఎలా పోతుంది అనగానే ఒక ఆవిడ అందిట, బాలకృష్ణమూర్తి చిన్నవాడే గాని ఇంత పెద్ద ఓడను జరిపేటువంటి అవకాశం ఆయనకి ఏముంది అని త్యాగరాజ స్వామి వారు చక్కగా ఒక పద్యంలో చెబుతున్నాడు.

కాదు అని అందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈ పిల్లవాడు ఆయన వల్ల అవుతుందా ఆహా అనుకున్నాడు పరమాత్మ. మీ వ్యవహారం ఇలా ఉందా అని అనుకుని అంటున్నాడు చారాస్వామి, అనుచు భావింపమాదవుడది ఎరింగి. ఓహో సరే మంచిది,

అనుకున్నాట పరమాత్మ, వీళ్ల యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని హఠాత్తుగా పెద్ద గాలి, వాన, చీకటి, ఓడ తబ్బిబ్బైపోతున్నది, రంధ్రాలు పడ్డాయి అక్కడక్కడ, జళ జళ మణి మెరుపులు, ధళ ధ్వళ ధ్వనుల పిడుగులు అన్నాడు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆ గాలి, వాన, చీకటి, అయ్యయ్యో నీళ్లొస్తున్నాయి ఓళ్ళలోకి, రంధ్రాలు పడ్డాయి అని మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆవిడ అందిట మన యొక్క అందం చూసి ఎవరో మనకు శాపం పెట్టారు, లేకపోతే ఎందుకు ఇట్లా వచ్చింది? కాదు కాదు, మనం వెళ్ళినప్పుడు పంచాంగం చూశారు ఎవరన్నా, వర్జ్యం ఉందేమో అని ఒక ఆవిడ, చాలు చాలులే ఆ రంధ్రాలు పడ్డాయి, అవి మునిగిపోతుంది పడవ కాస్త, ఏదో మార్గం చేయండి అని ఆ యమునాదేవిని, అమ్మా యమునాదేవి ఏమిటమ్మా ఈ పరిస్థితి, అల్లకలోలమైపోయింది, ఈ చీకటి ఏమిటి, గాఢాంధకారం ఏమిటి, వర్షం ఏమిటి, రాళ్ళవాన కురిపిస్తున్నాడు పరమాత్మ, ఒక పని చేస్తాను తల్లి, మేము ఏమన్నా కాని చచ్చిపోయినా సరే పిల్లవాడిని కాపాడు, పిల్లవాడిని తీసుకెళ్లి క్షేమంగా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాలి, పొరపాటు చేశాం మేము అని ఆ యొక్క యమునాదేవిని ప్రార్థన చేస్తున్నారు ఈ రీతిగా.

మేము ఒకటి అనుకున్నాము, జరిగింది ఇంకోటి. అమ్మా యమునాదేవి ఆ పిల్లవాణ్ణి కాపాడుతుంది. మేము చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లవాడిని క్షేమంగా చేర్చాలి కదా మేము అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో దేవతలంతా వచ్చారుట. వచ్చి ఈ యొక్క వినోదాన్ని చూస్తున్నట్టు వాళ్ళందరికీ వినోదంగా ఉందిట. వాళ్ళకి అనుకున్నారట, సాక్షాత్ వైకుంఠవాసుడే పక్కన పెట్టుకుని, వైకుంఠవాసునే పక్కన పెట్టుకుని కృష్ణమూర్తిని, యమునాదేవి మమ్మల్ని కాపాడమ్మా, యమునాదేవి కాపాడుతుందా అండి అని అనుకున్నట్టు వాళ్ళు. వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు ఆ సంగతి. ఆయన ఆశ్రయిస్తే మన సంగతి చూస్తాడులే అని తెలియక వాళ్ళు వాళ్ళు ఇప్పుడేం చేయాలి అనుకుందోటి జరిగింది ఒకటి అంటూ అంటున్నారు.

పిల్లవాడు మాతో సరదాగా తిరుగుతూ హాయిగా ఉండేటువంటి చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి, మాదే తప్పు నాయనా, తప్పు మాదే మాదే అని మా అహంకారం తగ్గిపోతున్నది అనుకుంటూ, కాదర్రా,

స్త్రీ బుద్ధి ప్రళయాంతకాని శాస్త్రం. మా బుద్ధి తక్కువైందని లెంపలు వేసుకుంటున్నారు. వేసుకుంటున్న ఆ సమయంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఎలుకగు ప్రాణ సంకటం, పిల్లికి తెలగాటం అన్నట్టుగా ఉంది అంటున్నాడు. నాకేం తెలుసర్రా ఏం చెయ్యాలో. ఇప్పుడు మీరేమో నాకు బరుగులు కొనిపెడతాను రండి అని అంటే వచ్చా. మరి ఇప్పుడేమో ఇలా ఇలా వచ్చింది, మరి ఇప్పుడేం చేద్దాం మనం అని అనుకుంటే చారాస్వామి వారు అంటున్నాడు ఇక్కడ, ఇది ఎలా ఉందంటే, ఒకనొక రోగి చాలా ప్రమాదంలో ఉన్నట రోగి, వెంటనే పిలిచారు డాక్టర్ గారిని. ఆ డాక్టర్ గారు కూడా వచ్చి పేషెంట్ను చూసి తాను కూడా పెద్దగా ఏడ్చాయుట, అలా ఉంది మన కథ అనుకుంటున్నారు అని ఇలా బాధపడుతూ ఉంటే కొంతమంది గోపికలు అంటున్నారు, ఆలోచించారు, సాక్షాత్తుకు భగవంతుడే సందేహం లేదు అని. ఒక వృద్ధ గోపిక, ఓ గోపికలారా, సాక్షాత్తు ఇతను దేవుడే, కృష్ణదేవుడు, లోకాధారుడు, శరణాగత వత్సలుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. ఇతని మాటల్లో ఎలాంటి మర్మం లేదు, అందరూ కూడా నన్ను వినవలసిందే. ఆయన మాట వినండి, ఆ ప్రకారం చేయండి. ప్రబంధం అంటే ఇది ఒక నవరస గ్రంథం. ఇందులో అన్ని రసాలు ఉంటాయి. ప్రేమ, మరి భయం, భయానకం, మళ్ళీ సంతోషం, ఆనందం, అన్నీ ఉంటాయి నవరసాలు. అంటున్నాడు ఆయన యొక్క మాటలారా, సాక్షాత్తు ఇతను దేవుడే, కృష్ణదేవుడు, లోకాధారుడు, శరణాగత వత్సలుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు.

రమణుల మదమెల్ల జరిగెను అన్నాడు త్యాగరాజు. ఎవరైతే గర్వపడతారో వాళ్ల గర్వాన్ని భంగం చేస్తాడు. సత్యభామ యొక్క గర్వభంగం చేశాడు, హనుమంతుని యొక్క గర్వాన్ని కూడా ఇలాగే భంగం చేశాడు ఒక సందర్భంలో రాముల వారు. కనుక ఎప్పుడైతే ఇది జరిగిందో అనుకున్నట్ట వాళ్ళకి సంపూర్ణంగా పరమాత్మయందు విశ్వాసం కలిగింది. పిల్లవాడిని తీసుకున్నారు, హత్తుకున్నారు. కృష్ణస్వామి యొక్క బోధ అంటే తత్వబోధ వాళ్ళకి జరిగింది. పొరపాటు చేశాం, ఎవరో చెప్పిన మాటలు విన్నాం, వచ్చేశాం, ఏం సంపాదించుకున్నాం గనక మనం అని అన్నట్ట పరమాత్మ అనుకున్నట్ట ఎప్పుడైతే గర్వం అణిగిపోయిందో ఇంకా ఎందుకు వీళ్ళని బాధపెట్టడం, పాపం అనుగ్రహిద్దాం అనుకుని కళ్ళు మూసుకోండర్రా అన్నట్ట కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఏం జరిగింది, తన యొక్క విరాట్ రూపం చూపించాడు మహానుభావుడు. వందలాది చేతులు, వందలాది తలలు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క విరాట్ రూపం చూపించాడు. ఆ విరాట్ రూపం సందర్శనం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడాను చూసి, అమ్మో ఈయన కృష్ణుడంటే ఈ బాలకృష్ణమూర్తి అంటే ఏమనుకున్నాం అని అన్నట్ట స్వామి అని కళ్ళు మూసుకొని చక్కగా పరమాత్మ యొక్క ధ్యానం చేశారు. పున్నాగ పరాల రాగంలో ఈ ప్రకారంగా

ఎప్పుడైతే వాళ్ళ గర్వానికి భంగం జరిగిందో ఈ ప్రకారంగా నీ యొక్క దివ్య పాదార విందాలు మాకు కటాక్షించినాయనా అనగానే పరమాత్మ కరుణించి వాళ్ళన్నారు, స్వామీ

మమ్మల్ని నీ పాదముల చెంత చేర్చుకుని రక్షించు రక్షించు అంటున్నారు. అప్పుడు ఆ గోపికలను చూచి బాలకృష్ణమూర్తి, ఆ పరమ దయాకరుడు, శరణాగతవత్సలుడు, భక్తజన రక్షకుడు అని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ వాళ్ళతోటంటే,

అని కదా గీతావాక్యము. గీతలో ఏమంటున్నాడు, ఎవరైతే ఇతర చింతలు మానుకొని నన్నే ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తా. ఆ భావాన్ని చారాస్వామి వారు చక్కటి చిన్న పద్యంలో ఇలా అన్నారు.

పూడు అంటున్నాడు, కళ్ళు మూసుకోండి, బాగా ఉంది, మీకు జ్ఞానం వచ్చింది, చక్కగా మీరందరూ కూడా జ్ఞానవంతులైనారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కళ్ళు మూసుకొని మరొక్కసారి నామ సంకీర్తనం చేయండిరా అన్నాడు. కన్నులు మూసి భజింపుడు పన్నుగ మీ పాలు వేల్పు ఫలమిచ్చుదయన్ అనగానే వెంటనే చాలా నమ్మకంతో, చాలా అఖండ విశ్వాసంతో, ఎలాగైతే ప్రమాదంలో ఉండేటువంటి ఒక రోగి డాక్టర్ గారు ఏం చెబితే అని చేస్తాడు, వాడు నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, అలా వీళ్ళు వెంటనే ఈ ప్రకారంగా ఒక నామ సంకీర్తనం చేశారయ్యా అంటున్నాడు.

అని ఎప్పుడైతే వాళ్ళంతా కూడా నన్ను అత్యంత విశ్వాసంతో పరమాత్మ పట్ల సాక్షాత్తు కృష్ణదేవుడే ఆ వైకుంఠవాసుడేనే భావంతో చేసేసరికి ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటి అద్భుతం?

ఏకమయ వస్త్రములు చూచి అందరూ కూడాను ఆ ఓడ ఎక్కడుందో ప్రారంభంలో అక్కడికే వచ్చింది, వర్షం ఆగిపోయింది, రాళవాన్ లేదు చూచి ఒప్పుంగిరి ఆ సుధతులెల్లా అన్నాడు త్యాగరాజు. అందరూ కూడా ఇలా చూచుకున్నారు. చూచుకునగానే ఏం జరిగింది? అన్నీ పోయినాయి, ఏమీ లేదు. ఎందుకు? వాళ్ళ యొక్క గర్వాన్ని భంగం చేశాను అని. ఇది ఒక కల్పనాగాథ, అందుకే దీని పేరు ప్రబంధం. పద్య గద్య గేయ ప్రబంధం అన్నాడు త్యాగరాజు. కనుక అప్పుడు ఏం చేశారు? అంతా కూడా యథాపూర్వంగా, అంటే ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ కోటి మన్మథాకారుణ్ణి, ఆ దివ్యమంగళ విగ్రహుణ్ణి, ఆ స్వామిని మనమంతా పూజిద్దాం రండి అని జరిగిందంతా మర్చిపోయినారుట. మర్చిపోయి ఎక్కడా కృష్ణుడు అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని చక్కగా అలంకరించి గంధం పూశారు, బొట్టు పెట్టారు, మంచి బట్టలు కట్టారు, హారతి పెట్టారు, పూజ చేశారుట. ఈ ప్రకారంగా ఎలాగా

ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు? దేదీపమానంగా వెలుగుతూ ఉన్నాడు, ఎంతో శోభగా ఉన్నాడు. వెంటనే దేవతలంతా వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాటండి. వచ్చి అందరి మీద పుష్పాలు కురిపించాడు. అందరూ కూడా జరిగింది మర్చిపోయినారు. ఆ యొక్క చారాస్వామి వారిని అంటున్నాడు, ఆ కృష్ణమూర్తిని వాళ్ళు కూడా మెచ్చుకుంటూ, దేవతలు కూడా మెచ్చుకుంటూ, అందరు కూడా చక్కగా మంగళగానం చేసి మంగళహారతి పాడి ఎవరెళ్ళకి వాళ్ళు క్షేమంగా వెళ్ళారండి అని ఇలా మంగళహారతి పాడారు. అయ్యా పెద్దలారా, ఈ మంగళహారతి పాడిన తర్వాత మనం ఈ యొక్క ఫలశ్రుతి అంటే ఇది విన్నవారికి ఏం జరుగుతుంది అనే విషయం కూడా చెప్పుకుని దీంట్లోనే ఉన్నటువంటి వేదాంత రహస్యాలు సంగ్రహంగా క్లుప్తంగా చెబుతాను. అందరూ కూడా ఆలకించమని ప్రార్థన.

ఫలశ్రుతి. ఎవరైతే ఈ నౌకాచరితం అంటే భక్తిగాథ వింటారో, గానం చేశారో, భక్తిగా ఆలకించారో, వాళ్ళకి ఏమవుతుందిటండి?

ఉన్నారు. అలాంటి వారందరి కూడా శృణ్వంతి విన్నవాళ్ళకి కృష్ణ ప్రసీదతి. ప్రసీదతి అంటే వాళ్లకు క్షేమం అవుతుంది, వారి ప్రసాదం. కృష్ణ ప్రసాదం అంటే ఇది మనకి, అది ప్రసీదతి.

పెద్దలారా, క్లుప్తంగా ఇప్పుడు ఈ కథలో ఏమిటి పరమాత్మ తత్వం తెలుసుకుందాం. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే వాళ్ళంతా కూడా జీవాత్మలు. అసలెవరు వాళ్ళు? రామాయణ కాలంలో వాళ్ళంతా కూడా ఋషీశ్వరులు. పరమాత్మ యొక్క ఆలింగ సౌఖ్యం కోరి వస్తే నాయన కృష్ణావతారంలో పుట్టాడన్నట్ట. ఆలింగనం ఇవ్వలేదు, ఏమీ లేదు, వాళ్ళకి మోక్షం ఇచ్చాడంతే. ఇక్కడ కృష్ణుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మయే. తెల్లగా ఉన్న ఓడ అంటే ఏమిటి? తెల్లగా ఉన్న ఓడంటే తెలుపు అనేటువంటిది భక్తికి చిహ్నం, సాత్విక భక్తి. ఇంకోటి ఉంది రాజస భక్తి, ఇంకోటి తామస భక్తి, కోపంతో భక్తి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళంతా కోపంతో పరమాత్మను సేవించారు. ఎక్కడరా మీ దేవుడు అంటూ వాళ్ళు ధ్యానం చేశారు. కంసుడు ఏం చేశాడు? ఎక్కడరా కృష్ణుడు, అష్టమగర్భం అష్టమగర్భం అని ధ్యానం చేశాట. కనుక వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కనుక అలాంటి భక్తి అనేటువంటి ఎవరైతే పడవలో కూర్చున్నారో వాళ్ళు సంసారము అనేటువంటి పుట్టుట మరణించుట పుట్టుట పోగుట అనేటువంటి ఈ యొక్క చక్రాన్ని దాటి హాయిగా పోతారయ్యా. మరి ఓడకి చిల్లి పడింది కదా అంటే ఏంటి? ఎవరైతే భక్తి సాధన చేస్తూ ఉంటారో మధ్య మధ్య దానికి బంగారు వస్తుంటాయి. మనం చక్కగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం, ఆ సమయంలోనే ఏ పాలవాడో పెరుగువాడో వచ్చి కేకలేస్తుంటారు, మనం డిస్టర్బ్ అవుతాం, అది చిల్లులు పడ్డాం అంటే. మరి వాళ్ళు తెడ్లుతో నడిపించారు కదా, తెడ్లు ఓడ నడిపేటువంటి తెడ్లు అంటే ఏమిటంటే భక్తి సాధనలు. అందుకే వాటిని పారేయమన్నాడు, వాళ్ళు మేము పారేయమన్నారు. కనుక ఇక్కడ జరిగింది ఏమిటంటే జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయినట్ట. జీవాత్మ పరమాత్మ యొక్క కలయికే ఈ నౌకాచరితం. అదే శ్రీమద్భాగవతంలో రాసలీల రసోవై సహ పరమాత్మ రసస్వరూపుడు, ఆయనలో చేరటమైనటువంటిదే రాసలీల. కనుక చాలా భక్తిగా పాడవలసినటువంటి ఆ రాసలీల ఘట్టాన్ని మనమంతా కూడా తెలుసుకుంటాం. తర్వాత ఈ ప్రబంధం ఆయన మామూలుగా సురటి రాగంతో ప్రారంభించరు. శృంగరించు కొని వెడలేది, అది సురటి రాగంలో పాడారు, అది తీసుకున్నారు. మళ్లీ మంగళహారతి కూడాను సురటి రాగమే ముగించాడు, అది ఒక విశేషం. తర్వాత మరి ఫలశ్రుతి ఏమంటున్నాడు, ప్రారంభంలో చెప్పాడు, ధరలో హరికుత నౌకాచరితంబును విన్నవారు వరసుత ధనములను బడసి వర్ధిల్లుదురే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? అందరికి కూడాను మోక్షమేనయ్యా విన్నవాళ్ళకి. కాదండి, మేం చిన్నవాళ్ళం కదా అంటే మీకు ఏ ఏ కోరికలు ఉన్నట్లయితే అవి తీరుతాయి, అంచెల్లో మోక్షం వస్తుంది సుమా అని చెబుతున్నాడు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్థినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అంత్యమందు మోక్షము, ఉన్నంతకాలం సౌఖ్యము, అంత్యములో మోక్షం. పెద్దలారా, మంగళం గురుదేవాయ

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 27, 2019 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలో 4వ అంశం సందేహ నివారణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం పునఃప్రసారం చేస్తున్నాము.

0: స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించేటప్పుడు నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి.
1: అయ్యో, నీకే కాదు, నేర్చుకున్న థియరీని ఆచరణలో పెట్టి సాధన చేసేవారికి ఎవరికైనా సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకుని సాధనలో ముందుకు సాగాలి.
0: మరి కొంతమంది మేడ్చల్ యూత్ క్రమశిక్షణను శ్రద్ధగా పాటిస్తున్నప్పుడు వారికి కలిగిన సందేహాలతో వచ్చారు. వారి సందేహాలకు స్వామి ఇచ్చిన చెప్పిన విషయాలతో అర్థమయ్యేటట్టు సమాధానాలు ఇవ్వటానికి శ్రీ డివి చంద్రశేఖర్ గారు వచ్చారు. వీరు డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ న్యూరో సర్జరీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, వైట్ ఫీల్డ్ బెంగళూరులో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 1993లో 11వ తరగతికి స్వామి విద్యా సంస్థల్లో చేరిన శ్రీ చంద్రశేఖర్ గారు తదుపరి బీఎస్సీ ఎంఎస్సీ పూర్తి చేసుకుని 2001 సంవత్సరం నుండి గత 18 ఏళ్లుగా స్వామి వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో తమ సేవలను అందిస్తున్నారు. చక్కని వక్త, వేదంలో దిట్టైన శ్రీ చంద్రశేఖర్ గారు వైట్ ఫీల్డ్ శ్రీ సత్యసాయి సేవా సమితికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ చంద్రశేఖర్ గారితో సందేహ నివారిణి కార్యక్రమం ప్రారంభిద్దాం.
1: సైరామ్ సార్, నా పేరు అనూష.
2: సైరామ్ అనూష,
1: నాదొక సందేహన సార్. స్వామి మనకి క్రమశిక్షణ గురించి చెప్తూ ఒక భజన మనం నలుగురిలో పాడే ముందు 100 సార్లు అయినా ప్రాక్టీస్ చేసుకుని పాడమంటారు కదా. ఎలా అయితే మనకి ఏ పని అయినా త్రికరణ శుద్ధి ఎంత అవసరమో, భజనకి కూడా మనకి భావ రాగ తాళాలు చాలా ప్రధానం అని అంటారు. కానీ ప్రాక్టీస్ లేకుండా వచ్చినప్పుడు కొంతమంది భజనలో పాడేయమంటూ ఉంటారు, లేదా ఒక్కొక్కసారి కొంతమంది వేరే రాగంలో పాడేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి మేము ఎలా తెలియజేయాలి?
2: మంచి ప్రశ్న అమ్మా. భగవద్గీతలో కృష్ణుడు భక్తి యోగంలో ఒక చిన్న మాట అంటారు, అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఏ పని చేయడానికైనా అభ్యాసం ఉండాలి. స్వామి అంటారు, ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, టాకింగ్, ఏ చిన్న విషయం అయినా జీవితంలో, ఏ చిన్న ఆస్పెక్ట్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని వినుంటారు. ఏదైనా అభ్యాసంతోనే పరిపూర్ణత లభిస్తుంది. అలాంటిది భజన కార్యక్రమం అనేది ఒక సామూహిక యాక్టివిటీ. మనం ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకునేది కాదు. అటువంటి యాక్టివిటీలో మనం మన బెస్ట్ భగవంతుడికి అర్పించాలి అంటే దానికి ఎంతో సాధన, అభ్యాసం, కృషి ఇంపార్టెంట్. అందుకనే స్వామి భజన పాడే ముందు 100 సార్లు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని నిర్ధారించుకుని భజన పాడాలి. ఎందుకంటే భగవంతునికి భక్తుడికి కలపడానికి ఆ కనెక్షన్ కి భజన ఒక సాధనం. నువ్వు మాత్రం భజన పాడుతున్నప్పుడు నిన్ను మాత్రం వినట్లేదు స్వామి. మిగతా వాళ్ళు, నీ చుట్టూరా ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా స్వామితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి నీ భజన ఒక సాధన కింద అవుతుంది. అందుకనే దానిని ఒక ఆఫరింగ్ గా చేయాలి, కానీ అదొక పర్ఫార్మెన్స్ కాదు. ఆఫరింగ్ కి, పర్ఫార్మెన్స్ కి తేడా ఏంటి? ఏదైనా మనం భగవంతుడికి అర్పిస్తున్నామంటే ఒక పువ్వు కానీ ఒక పండు కానీ ప్రసాదం కింద, నైవేద్యం కింద పెడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని, రేకులన్నీ బాగున్నాయా లేదా, ఒక చిన్న దాంతో లోపం కూడా లేకుండా అర్పించడానికి మనం ప్రయత్నిస్తాం. అలాంటిది భజన కూడా ఒక సమర్పణ భావంతో చేస్తున్నామని ఉంటే అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత ఆనందం నీకు కలిగిస్తుంది, స్వామి కలిగిస్తుంది, వినేవాళ్ళందరికీ కలిగిస్తుంది. స్వామి ఎప్పుడు గాడ్ ఇట్సెల్ఫ్, గాడ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అది పాటించట్లేదు అంటే, అది కరెక్ట్ చేయాలి అంటే బెస్ట్ వే ఈజ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఆదర్శంగా ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి మనకి నైతిక అధికారం ఉంటుంది. అందుకని ఎవరైతే ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలిచి మీరు 100 సార్లు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ గా భజనలో పాడగలిగి ఇలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. స్వామి చిన్న కథ చెప్తూ ఉంటారు కదా, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొచ్చి వీడు చాలా ఎక్కువ స్వీట్లు తినేస్తున్నాడు, వాళ్ళు పాడైపోతున్నాడు, కొంచెం వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వండి అంటే ఓ 10 రోజుల తర్వాత రమ్మంటారు. 10 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ అదే చెప్తుంది తల్లి, ఇంకా వీడు ఇలా చేస్తున్నాడంటే రామకృష్ణ పరమహంస గారు పిల్లడికి బోధిస్తారనమాట, స్వీట్లు తినడం మంచిది కాదు, రేపటి నుంచి తినకూడదు, మానేస్తావు కదా అని అడుగుతారనమాట. ఈ విషయం ఏదో 10 రోజులు ముందే చెప్పొచ్చు కదా స్వామి అని అడుగుతుంది ఆ తల్లి. అడిగినప్పుడు నేను కూడా తినేవాణ్ణి కదా, అందుకని చెప్పే అధికారం లేదు, ఇప్పుడు నేను నువ్వు అడిగిన దగ్గర నుంచి అప్పటి నుంచి నేను మానేశాను, దాని తర్వాత నాకు చెప్పే నైతిక అధికారం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకనే to set an example in society is the best way to do service and you will get the moral authority naitika adhikaram ostundi vallu cheppadaniki ala cheyachu.
1: Thank you sir.
3: Sairam sir, naa peru Naresh.
2: Sairam Naresh,
3: nenu discipline ga panulu eppudu poorthi cheskovali anukuntanu kaani office lo work pressure ekkuva undatam tho intiki vachaka cheyavalsina panulemi cheyalekapothunnanu. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేడియో సాయి ప్రోగ్రామ్ కు కంటెంట్ రాసే బాధ్యత తీసుకున్నాను కానీ రాయలేకపోయాను, ఇది కూడా క్రమశిక్షణ పాటించకపోవటం అంటారా?
2: భగవంతుడు అన్ని జీవులకి రోజుకి 24 గంటలు ఇచ్చాడు, పర్టికులర్ గా వాటిని ఎలా ఉపయోగించాలి అన్న ప్లానింగ్ మనిషి చెయ్యాలి. స్వామి దీనికి ఒక చిన్న గైడ్ లైన్ ఇస్తారనమాట. ఒక రోజుని పొద్దున్న 4 నుంచి 8 వరకు, 8 నుంచి 4 వరకు, 4 నుంచి 8 వరకు, మళ్లీ రాత్రి 8 నుంచి 4 వరకు విభజించాలన్నమాట. కాలం సాత్వికం, రాజసికం, తామసికం అని 3 రకాలుంటాయి. 4 to 8 మార్నింగ్, 4 to 8 AM సాత్వికమైన కాలం, అప్పుడు కాన్సన్ట్రేషన్ చాలా అధికంగా ఉంటుంది. స్వామి అలాంటి వాటిలో సాధనకు ఉపయోగించమని చెప్తారు. మార్నింగ్ 8 to 4 రాజసిక కాలం, మనం ఏదైతే ఆఫీస్ వర్క్స్ లేకపోతే స్టూడెంట్ అయితే చదవడం ఇలాంటి యాక్టివిటీ బేస్డ్ రాజసికంగా పనులు చేయాల్సినవి ఆ టైంలో చేయాలి. మళ్లీ 4 సాయంత్రం 4 నుంచి 8 వరకు మళ్లీ సాత్విక కాలం వస్తుంది, సూర్యాస్తమం టైంలో. మళ్లీ వాటిని మనం ఆధ్యాత్మిక విషయాల కోసం లేకపోతే సర్వీస్ కోసం మన ఉద్ధరణ కోసం చేయాల్సినవి. రాత్రి 8 నుంచి పొద్దున్న 4 వరకు తామసిక కాలం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ పడుకోవడానికి వినియోగించాలి. ఇలాగా మన జీవితంలో ఒక ఒక ప్రతిరోజుకి ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటే ఏ టైంలో ఏది చేస్తే మంచిదో ఆ టైంలో కరెక్ట్ గా చేస్తే దానికి ఎఫిషియన్సీ పెరుగుతుందన్నమాట. చాలా మంది ఇప్పుడు విద్యార్థులు రాత్రి ఎక్కువ టైం చదువుతూ పొద్దున్న ఎక్కువ టైం పడుకుంటారన్నమాట. కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి 3 గంటలు చదివింది, పడుకున్నప్పుడు మర్చిపోతారు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఇంకొంచెం పునశ్చరణకి టైం పడుతుంది. కానీ అదే పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే 3 గంటల్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 1 గంటలో అయిపోతుంది, అప్పుడు మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇదే అంటే ఏ టైంలో ఎప్పుడు ఏది చేస్తే మనకి సమయం కలిసి వస్తుందో, ఆ ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుందో ఆ టైంలో చేస్తే మంచిది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు, ఒక కంటైనర్ జార్లో మీరు రాళ్లు వేయాలి, పెద్ద రాళ్లు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి, ఇసుక ఉంది. ముందు దాంట్లో అన్ని దాంట్లో పట్టించాలంటే ముందరే మీరు ఇసుక వేసేసి దానిపైన చిన్న రాళ్ళు వేసి దానిపైన పెద్ద రాయి పెడితే ఆ పెద్ద రాయి కూర్చోడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. కానీ ముందు పెద్ద రాళ్లు పెట్టి దాంట్లో చిన్న చిన్న రాళ్లు వేస్తే ఆ పెద్ద రాళ్లలో ఉన్న గ్యాప్స్ లోకి ఆ చిన్న రాళ్లు వెళ్తాయి, ఆ చిన్న రాళ్ళలో ఇంకా కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, దాంట్లోకి ఇసుక వెళ్తుంది. అలాగా మొత్తం ఈ పదార్థాలన్నీ ఆ జార్లో నింపచ్చు. అలాగే మన టైం ఫిక్స్డ్ టైం, ఇక్కడైతే స్పేస్ మనం ఉన్న జీవితంలో ఆ రోజుకి ఎంత టైం ఉందో ఇంపార్టెంట్ విషయాలు కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్నవి మరీ చిన్న విషయాలు. ఫస్ట్ చిన్న చిన్న విషయాల మీద మనం టైం వృధా చేయకూడదు. ఇంపార్టెంట్ అన్ని ఫస్ట్ చేసేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నవి, దాని తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉన్నవి. మనకి ఆ ప్రయారిటైజేషన్ టైం మేనేజ్మెంట్ లో ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి మన సాంప్రదాయంలో ఏం చెప్తారంటే ఆ ప్రయారిటైజేషన్ ఎలా చేయాలి అంటే శతం విహాయ భోక్తవ్యం అంటారు. అంటే 100 పనులు మానేసినా సరే భోజనం మాత్రం కరెక్ట్ టైం చేయాలి. సహస్రం స్నానమాచరేత్, అంటే 1000 పనులు వదిలేసినా సరే స్నానం అయితే చేయాలి. లక్ష్యం విహాయ దాతవ్యం, అంటే 100000 పనులు వదిలేసినా సరే దానం ఎవరికైనా ఇవ్వాలి, అంటే అది వస్తువే కావచ్చు మీ సమయమైనా అవ్వచ్చు వేరే వాడికి ఉపయోగపడేది, అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీకు ఉపయోగపడేది పర్సనల్ బెనిఫిట్ కానివి. కోటిం త్యక్త్వ హరిం భజేత్, అంటే కోటి పనులు వదిలేసినా సరే నామస్మరణ భజన చేయాలని. ఇది ప్రయారిటీ అన్నమాట. జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సడన్ గా ఏదో మనకి కావాల్సింది ఇంపార్టెంట్ పని వచ్చిందంటే ఫస్ట్ వదిలేసేది భజన, తర్వాత నామస్మరణ. అది ఆప్షనల్ అన్నమాట, ఇది దానికంటే ఇంపార్టెంట్. మన చాలా మంది యంగ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారు లేకపోతే స్టూడెంట్స్ కూడా ఐదర్ చదువు ఒత్తిడి వల్ల లేదా వర్క్ ప్రెషర్ వల్ల భోజనం మానేస్తుంటారనమాట. అంటే వాళ్ళకి అసలు భోజనం చేసే సమయం కూడా లేకుండా వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటివి చేస్తే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, ప్లస్ మన పని కూడా జరగదు. పని ఒత్తిడి ఎందుకు పెరుగుతుంటుందంటే ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయలేదు, ఏదైతే అంత ఇంపార్టెంట్ కాదో దాని మీద మనం సమయం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఇలా చేస్తే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేస్తే రాదు. అంటే నేను ఇది చేస్తున్నప్పుడు ఇది చేయలేను, ఇది చేస్తున్నప్పుడు అది చేయలేను అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జార్గన్ ఏంటంటే మేనేజ్మెంట్ జార్గన్ వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ అంటారనమాట. అంటే లైఫ్ ని వర్క్ ని, ఎందుకంటే వర్క్ పొట్ట కోసం కానీ లైఫ్ జీవితం. ఇలాంటి భజన చేయడం లేకపోతే రేడియో సైకి ఏదో కార్యక్రమం చేయడం సేవ చేయడం ఇవన్నీ జీవితానికి సంబంధించింది. ఈ రెండింటి ఇంటిగ్రేషన్ కావాలి. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే వర్క్ కూడా సరిగ్గా టైంలో జరుగుతుంది, మిగతా ఏదైతే సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నావో అది కూడా కరెక్ట్ జరుగుతుంది.
3: థాంక్ యూ సార్.
4: సాయిరాం సార్, నా పేరు సాయిశ్రీ.
2: సాయిరాం సాయిశ్రీ,
4: దేనికైనా మనము చేసే పనికి ఒక మీటర్ లాంటిది ఉంటే మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామో తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మనం ఎన్ని స్టెప్స్ వేశామో, ఎంత ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్ అయ్యామో తెలుసుకోవడానికి స్మార్ట్ వాచెస్ లాంటివి ఉన్నాయి. అలాగే నేను క్రమశిక్షణ పాటిస్తున్నానా లేదా అని నాకు నేను ఎలా తెలుసుకోవాలి?
2: మనం ఏదైతే, మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, మనం ఏదైనా మెజర్ చేయాలి అంటే, ఏమైనా కొలవాలి అంటే మనకి మన ఏదో ఒక సెన్సెస్ కి దొరకాలి. మన కంటికో, మన వినికిడికో, లేకపోతే ముట్టుకోవడానికో ఏదో దొరికితే ఫిజికల్ క్వాంటిటీని ఏం మెజర్ చేయాలన్నా, హైట్ ఉంది, వాడు పొడిగా ఉన్నాడు వాడు పొట్టిగా ఉన్నాడంటే అది చూసి ఒక అంకెతోటి వీడి ఇంత హైట్ ఉన్నాడు 160 సెంటీమీటర్స్, వీడు 150 సెంటీమీటర్స్, వీడు వీడికన్నా పొట్టి, అది కంపేర్ చేయడానికి ఒక నంబర్ కావాలి. క్వాంటిటీ క్వాంటిఫై చేస్తే కంపారిజన్ దొరుకుతుంది. అప్పుడు మీటర్ కానీ ఏదైనా పెట్టి ఓహో వీడి హైట్ ఇంత, ఇది స్కేల్, లేకపోతే వెయింగ్ స్కేల్ ఇంత బరువు ఉన్నాడు, లేకపోతే ప్రెషర్ ఇంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీ స్పీడ్ ఎంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని క్వాంటిఫై చేయొచ్చు. కానీ జీవితంలో మనకి ఉపయోగపడే వాటికి వేటికిను అవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కాదు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, ఆకలి, దప్పిక, కోపం, లోభం, మోహం, మదం, మాచరం, ఇవన్నీ లోపలుండే గుణాలు. వీటికి ఇది భౌతిక గుణాలు కాదు, నీకు ఉందా లేదా అంటే చూసి చెప్పేది. ఇది మన ఇంద్రియాలకి అందేవి కాదు. ఇంద్రియాలకి ఏదైతే లోబడి ఉంటుందో, సైన్స్ ఈస్ బిలో ద సెన్సెస్ అంటారు స్వామి. ఇవన్నీ సెన్సెస్ కి అబౌవ్, భావాలవన్నీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్లు ఇప్పటిదాకా లేవు. అందుకనే వీటన్నిటికీ బయట కనపడేవి అందరికీ కనపడతాయి కాబట్టి కంపారిజన్ ఈజీ కుదరదు. నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి మన ఇద్దరం అగ్రి అవుతాం అనమాట, ఓహో ఇది ఇలా. కానీ నాలో మాత్రమే ఉన్నది వేరే వాడికి తెలియంది, దాన్ని మెజర్ కూడా చేయలేం, కానీ అది వ్యక్తం అవుతుంది. దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ దీస్ అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీస్ అనమాట. ఏంటి ఆ సైన్స్ అంటే, ఇప్పుడు ఒక జీవితంలో డిసిప్లిన్డ్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి, నేను ఈ టైంకి వస్తాను అంటే ఎవరైనా ఖచ్చితంగా ఆ టైంకి వస్తాడు. ఎందుకంటే వాడు డిసిప్లిన్ గా ఉండు. పర్సనల్ లైఫ్ లో డిసిప్లిన్ అంటే మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు. రఘుకుల రీతి సదాచలి ఆయి ప్రాణ జాయపర్ వచన్న జాయి. ఒకసారి మాట ఇచ్చాను ఈ టైం చేస్తాను ఇది చూస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండరు, మొహం మీద ఏం స్ట్రెస్ కనపడదు, ఆనందంగా ఉంటారు, క్లారిటీతో ఉంటారు, సిచ్యువేషన్ అంతా వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ మైండ్ కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్వామి చూడండి, 85 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. ఈ 85 సంవత్సరాల్లో స్వామి చేసిన ప్రాజెక్టులు కానీ స్వామి సంస్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రన్ చేసి ఎన్నో ప్రాజెక్టులు రన్ చేసి అది చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు దర్శనకు వచ్చేవారు, నార్మల్ గా దర్శనకు వచ్చేవారు. ఆయన మొహం మీద కొంచెం కూడా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏమి కనపడదు. ఇంత పని చేస్తున్నా సరే ఆయన ఏమి ఎఫెక్ట్ అవట్లేదంటే లోపల ఎంత డిసిప్లిన్ గా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఆ డిసిప్లిన్ గా ఉంటే కానీ ఇంత సాధించే అవకాశమే లేదు. సో ఇది ఇండైరెక్ట్ సైన్ ఏంటంటే ఆనందంగా ఉండడం, సిస్టమేటిక్ గా ఉండడం, శాంతంగా ఉండడం, కంట్రోల్లో ఉండడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని సైన్స్ అన్నమాట. వీటి వల్ల మనకు తెలుస్తుంది.
4: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటే దాన్ని బట్టి మనకి ఎంత క్రమశిక్షణలో ఉన్నామని తెలుస్తుంది.
2: క్రమశిక్షణగా ఉంటే ఆనందంగా ఆటోమేటిక్ వ్యక్తం అవుతుంది.
4: థ్యాంక్ యూ సార్.
5: సాయిరామ్ సార్, నా పేరు ఆనంద్.
2: సాయిరామ్ ఆనంద్,
5: నేను రేడియో సాయి చివరి ప్రాక్టీస్ రోజున నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ వచ్చింది. నేను మా రేడియో సాయితో టీంతో మార్నింగ్ 8:30కే వస్తానని చెప్పాను, బట్ ఆఫీస్ వర్క్ వలన రాలేకపోయాను. మా టీం అందరికీ నేను తప్పు చేసినట్లు అనిపించింది, బట్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నారు కాబట్టి డ్యూటీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. నేను చేసింది సరైనదేనా, లేదా నేనేమైనా మార్పు చేసుకోవాలా, వర్క్ని డివోషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి?
2: రేడియో సాయి ప్రోగ్రామ్ చేయడం అనేది మంచిదే, కానీ నీకంటూ ఒక డ్యూటీ ఉంటే డ్యూటీ గెట్ ఓవర్ రైడ్స్ ఎనీ అదర్ కమిట్మెంట్ అన్నమాట. ఒక తల్లి ఒక ఆఫీసులో పనిచేస్తోంది, వాడి కొడుకు ఇంట్లో ఒంట్లో బాగోలేదంటే ఆఫీసులో ఎంత కమిట్మెంట్ ఉన్నా సరే కొడుకుని చూసుకునే బాధ్యత డ్యూటీ యాజ్ అ మదర్ చూసుకోవాలి కాబట్టి దిస్ ఓవర్ రైడ్స్ దట్ అనమాట. ఇది చేయాలా అది చేయాలా అంటే ఫస్ట్ డ్యూటీ వస్తుంది, దాని తర్వాతే సర్వీస్. ఉదాహరణకి మీరు ఒక గుడికి వెళ్తున్నారు దేవుని దర్శనం కోసం, దారిలో ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ పడిపోయాడు, మీరు చూశారు చుట్టుపక్కల ఇంకెవరు లేరు, దర్శనానికి టైం అయిపోతుందని ఇది వదిలేసి వెళ్తే భగవంతుడు ఆనందిస్తాడా? ఎప్పుడైతే సేవ ఎవరికైతే అవసరమో అప్పుడు చేయకుండా వేరే టైంలో ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే టైం దాకా అక్కడ మిగతా వాడు పిల్లవాడు బాధపడుతూ ఉండడా? అందుకని ఏ టైంలో ఎప్పుడు ప్రయారిటైజ్ చేయాలో అది సందర్భం బట్టి ఉంటుంది. సో ఇది తప్ప రైట్ అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. వైట్ఫీల్డ్ హాస్పిటల్కి ఒకసారి స్వామి దర్శనానికి వచ్చారు, విజిట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు హాస్పిటల్ ఫంక్షన్ అవుతున్నప్పుడు డాక్టర్స్ ఓటీస్ లోను రౌండ్స్ లోను ఉన్నారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది స్వామి దర్శనం కోసం వచ్చారనమాట. అప్పుడు స్వామి అన్నారు, మీ డ్యూటీ అక్కడ పేషెంట్ చూసుకోవడం, ఫస్ట్ అది చేయాలి. స్వామే నా దర్శనం కంటే మీరు చేయాల్సిన ధర్మం ఇంపార్టెంట్ అని చెప్తే ఆబ్వియస్లీ మనకి ఏదైనా డ్యూటీ ఉంటే అది వదిలేసి మిగతా పనులు చేయకూడదు. పుండలీక మీ పాండురంగ విఠల అది కత్తేసి కదా, తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చినా సరే నాకు ఇప్పుడు సమయం, నేను బిజీగా ఉన్నాను తల్లిదండ్రుల సేవలో, అది అయిన తర్వాత ఐ విల్ అటెండ్ టు యూ. దానికి భగవంతుడు సంతోషించాడు. అందుకనే మీరు తప్ప రైటా అన్న సందేహం ఉండక్కర్లేదు. మీరు మీ డ్యూటీ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అదే ఇంపార్టెంట్.
5: థ్యాంక్ యూ సార్.
1: సార్ మరో ప్రశ్న సార్, నేను ఎక్కువసేపు క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉంటాను. నాకు క్లాస్ లో సైలెంట్ కిల్లర్ అని పేరు కూడా పెట్టారు. అలానే నా ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, తనకేమో వాకుడు గాయ అని పేరు పెట్టారు. సో ఇది ఏది మంచిదో ఒకసారి మీరు చెప్తారా?
2: నోటి నుంచి మాట రాకపోవడం చాలా మంది నిశ్శబ్దం అనుకుంటూ ఉంటారు, కానీ స్వామి ఏమంటుంటారంటే మనసులో అలజడ ఉండి నిలకడగా లేకపోతే నోటి నుంచి మాట రాకపోయినా మీరు సైలెన్స్ పాటించట్లేదు. ఎందుకంటే మనసు అంతా అలజడిగా ఉంది, మాటలు చాలా మనసులో నడుస్తున్నాయి. అందుకనే మౌనం అనేది మాటకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. స్వామి అంటూ ఉంటారు, నశ్రేయో నియమం వినా, దేనికైనా ఏం చేసినా లిమిట్లో ఉండాలి. తినడం కానీ మాట్లాడడం కానీ ఏదైనా అతిగా చేయకూడదు. అతి అంటే నాట్ ఏ ఎక్స్ట్రీమ్లోనూ ఉండకూడదు, మరీ చేయకుండా ఉండకూడదు, మరీ అతిగా కూడా చేయకూడదు అన్నమాట. ఇంగ్లీష్లో సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటూ ఉంటారు, అంటే చాలా విలువైందని. కానీ మనం మన భావాలు మన ఆలోచనలు తోటి వారికి తెలియచేయాలంటే మాటలు నోట్లోంచి రావాలి కదా, అంటే మాటలు అవసరం. కానీ ఏ సందర్భంలో మాటలు ఎక్కువ వ్యక్తపరుతాయి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మాటల కంటే ఎక్కువ భావాలు వ్యక్తపరుస్తాయి. ఏది ఎప్పుడు చేయాలి అని ఎలా తెలుస్తుందంటే, ఇంగ్లీష్లో అంటూ ఉంటారు, డోంట్ స్పీక్ ఎ వర్డ్ అన్లెస్ యూ కెన్ ఇంప్రూవ్ అపాన్ సైలెన్స్ అని. మాటల కంటే మౌనానికంటే మాటలు ఎక్కువ వ్యక్తపరుస్తాయి అని అనిపిస్తే అప్పుడే మాట్లాడు. ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉంటాడు కదా, అనుద్వేగకరం వాక్యం
1: సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే.
2: కరెక్ట్. అంటే వాక్కుకి తపస్సు ఏంటి అంటే, మామూలుగా తపస్సు ఏమనుకుంటూ ఉంటే అది మనం సీరియల్లోనో అట్లలోనూ భక్తులు తపస్సు చేయడం ఏం చూస్తామంటే, ఎవరో ఒంటికాలు మీద నుంచోవడం, లేకపోతే చుట్టుపక్కల ఫైర్ ఉండడం, చేతులు పైకి పెట్టుకోవడం, ముక్కు మూసుకోవడం, ఇవన్నీ తపస్సు అనుకుంటాం. కానీ వాక్కు కూడా ఒక తపస్సు ఉంది. ఏ జీవికి లేనిది మానవుడికి మాత్రం వాక్కు అనే శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అంటే మన మాటల వల్ల వేరే వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. అలాంటి మాటలు ఎలా ఉండాలి అంటే, అనుద్వేగకరం వాక్యం అంటే ఏ మాటలు మాట్లాడినా వేరే వాళ్ళని యాజిటేట్ చేయకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాటికి ఆ మాటలకి మూడు ఫిల్టర్లు పెట్టాలి. ఆ ఫిల్టర్లన్నీ పాస్ అయితేనే ఆ మాట నోటి నుంచి బయటికి రావాలి. ఏమిటవి? సత్యం
1: ప్రియం హితం.
2: ప్రియం హితం. సత్యం అంటే ముందది సత్యమై ఉండాలి, లేదా అది సత్యం కాదు అని నీకు డౌట్ ఉంటే మాట్లాడకూడదు, ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది ప్రియంగా ఉండాలి, సత్యమైనా సరే అది వేరే వాళ్ళకి హర్ట్ చేయకూడదు. హర్ట్ చేస్తుంది అంటే నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యం కూడా మాట్లాడకూడదని. మూడోది హితంగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. లొడలొడ మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఉపయోగపడింది మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా అంటే ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఆ మాటలకి ఉన్నాయి అంటే మాట్లాడండి. ఏ ఒక్కటైనా ఫెయిల్ అయిందంటే నిశ్శబ్దంగా ఉండండి. స్వామి స్టూడెంట్స్ కి చాలాసార్లు టాక్ లెస్ వర్క్ మోర్ అండ్ స్టడీ మోర్, స్టూడెంట్స్ కి స్టడీ మోర్ అని చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి వర్క్ మోర్, టాక్ లెస్ వర్క్ మోర్ అని చాలా రిపీటెడ్ గా చెప్తూ ఉండేవారు. ఒకసారి త్రయీ బృందావనంలో స్వామి ఈ సైలెన్స్ గురించి దాని విశిష్టత గురించి చెప్తూ ఒక గంట సేపు డిస్కోర్స్ ఇచ్చారనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సైలెన్స్, ఎక్కువ మాట్లాడితే ఎలా ఆహ్వానికరం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ పిల్లల్లో ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చింది, అదేంటి స్వామి మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు అంటూనే గంట సేపు మాట్లాడారు అని అని ఒక ఆలోచన వచ్చిందనమాట. అది పసిగట్టిన స్వామి ఆ డౌట్ కూడా నివారించడానికి ఏమన్నారంటే, మీలో అందరూ ఏదో ఆలోచిస్తున్నారు కదా, నేను ఇంతసేపు మాట్లాడకూడదని ఇంతసేపు మాట్లాడుతున్నానని, మీరందరూ మీ బాడీస్ అన్ని ఒక రేడియో సెట్ లాంటిది, వాటిలో ఎనర్జీ బ్యాటరీ నుంచి వస్తుంది, మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది, నాట్ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది. కానీ నా బాడీ రేడియో లాంటిది కాదు, నేను జనరేటర్, నేనే ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటానన్నమాట. అది డిఫరెన్స్. స్వామి ఏ మాటలు మాట్లాడినా సరే ఆ శక్తి స్వామే సృష్టిస్తున్నారు, మనలో మాట్లాడే శక్తి కూడా స్వామే ఇచ్చింది. అందుకనే ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ బి హర్డ్ అంటుంటారు. మన మనస్సు స్థిరంగా ఉంటేనే లోపల భగవంతుని యొక్క వాయిస్, కాన్షియన్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వచ్చేవి వినపడాలి, మనకి వినపడాలి అంటే మనస్సు కామ్గా ఉండాలి. అందుకనే పూర్తి సైలెన్స్ మంచిది కాదు, ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, దాని విశిష్టత గుర్తించి మాట్లాడాలి సందర్భం బట్టి.
1: సో మనకి సైలెన్స్ అంటే ఉత్తి మాటలు మాట్లాడడమే కాకూడదు, బట్ మన మైండ్ కూడా థాట్స్ అనేవి ఎక్కువ వేవర్ అవ్వకూడదు. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఏదైనా మాట్లాడే ముందు 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి మనం మాట్లాడే. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనం సత్యంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, అవతల వాళ్ళకి హితంగా కూడా ఉండాలి ఆ మాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది.
3: మేము క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాము, కానీ ఏ పని బంధువుల్లో వేరే వాళ్ళ గురించి మాతో చాలా చెడుగా చెబుతారు, ఏ పని సరిగ్గా చెయ్యరు, కానీ బయటకి మాత్రం అందరితో ప్రేమగా నటిస్తారు, ఇలాంటి వాళ్లతో ఎలా మెలగాలి?
2: ఏబిసి ఆఫ్ లైఫ్ అంటే స్వామి ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఇంకోటి అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఈ మూడు చెప్తుంటారు తరచుగా. మీరు కరెక్ట్ గా ఉన్నా సరే తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీకు కావాల్సింది, మీకు సంబంధించిన వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అన్న మాత్రమే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి రైట్ అండ్ ఆల్సో అపియర్ టు బి రైట్. మీరు డిసిప్లిన్ గా ఉన్నది ఎవరి కోసం? మీకోసమే. వేరే వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా, వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారా అభినందిస్తారా, అలా చేస్తారని డిసిప్లిన్ గా ఉండట్లేదు మీరు. కానీ అలా చేసినా సరే వేరే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అది వాళ్ల మెచ్యూరిటీకి వదిలేయాలి, దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్లకి జస్టిఫై చేయక్కర్లేదు నేను ఎందుకు ఇలా ఉన్నాను, మీకు తెలిస్తే చాలు. మీరు వేరే వాళ్ళ నుంచి గుర్తింపు కాని వాళ్ళు ప్రశంసించట్లేదు ఏంటా అన్న భావనలు వస్తున్నాయంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక అడవిలో ఒకడు నడుస్తూ కాళ్లలో ఒక పాయిజనస్ ముళ్ళు గుచ్చుకుంది. పాయిజనస్ ఒక ఎవరో ఒక యారో వేశాడు, ఒక బాణం వదిలాడు, ఆ బాణం వచ్చి గుచ్చుకుంది. చుట్టూరు చూశాడు కనపడలేదు. ఇప్పుడు ఆ గుచ్చుకున్నది ఆ పాయిజన్ ఒంట్లో అలాగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ట్రైబల్స్ వచ్చి అది వెంటనే తీయడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రయత్నిస్తుంటే వాళ్ళు వాడేమో వద్దంటాడు, అలా ఉన్నాయి అంటాడు. అదేంటి ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇది నాకు ఎవడు గుచ్చాడో తెలిసేదాకా దీన్ని తీయడానికి వీల్లేదు. అంటే అది ఎవడికి నష్టం? నాకు తెలిసేదాకా నన్ను వాడెందుకు అపార్థం చేసుకున్నాడు, ఎవడు నా మీద కక్ష ఉంది, వాడు నాకు ఇప్పుడు తెలిసేదాకా నేను తీయనివ్వనంటే అది మూర్ఖత్వం కదా. దానివల్ల ఎవడికి నష్టం? అది ఎవడైతే కొట్టాడో వాడు లేడు అక్కడ, ఎవరైతే సహాయం చేద్దాం అనుకుంటున్నాడో వాడు కూడా చేయనివ్వట్లేదు వీడు. అంటే ఏంటంటే ఎవరో ఏదో అన్నారు అని మనం చేయాల్సింది మనం మానేయకూడదు, మనం వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకర్లేదు.
3: సో మనం డిసిప్లిన్ గా ఉండడం వల్ల మనకే మేలు అంటారు. థ్యాంక్ యూ సార్.
4: సార్, మేము ఈ రేడియో సాయి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు మార్నింగ్ 108 టైమ్స్ సాయి గాయత్రి చేయాలని నిర్ణయించుకున్నాం, అలాగే రోజు చేస్తూ వచ్చాం. కానీ కొన్నిసార్లు కాలేజ్ క్లాసెస్ వలన సేమ్ టైం ఫాలో అవ్వలేకపోయాము. ఇది కొంచెం బాధ కలిగించింది. అలాగే ఇక ముందు కూడా డైలీ సాయిగా ఇది చేయాలని ఉంది, కానీ ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు. మీరు ఏదైనా సలహా ఇస్తారా?
2: ఇంతకుముందు చెప్పినట్టు రోజుకి 24 గంటలు అందరి దగ్గర ఉండేది. వాటిని ఉపయోగించుకునే మనం అన్ని పనులు చేయాలి. మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఫంక్షన్ అని ఉంటుంది, టైం ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మైండ్. మన మనస్సు మీద మనకి ఎంత నిగ్రహం ఉంటే టైం ని అంత బాగా ఉపయోగించుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన మనస్సు ఏదో ఒక కార్యక్రమంలో పూర్తిగా లీనమైపోతే అసలు టైం ఎలా పాస్ అవుతుందో తెలియదు. కానీ ఏదైనా మనకి బోరింగ్ అనిపిస్తే ఆ ఒక నిమిషం కూడా గంట సేపు అసలు టైం కదలట్లేదు ఏంటా అని అనిపిస్తుంది. సో ఈ భావన ఎలా కలుగుతుంది? టైం మాత్రం ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవట్లేదు, కానీ మన ఎక్స్పీరియన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. సో మనకి రోజులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్, సపోజ్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నేను ప్రతిరోజు 5 o'clock ఆ టైం పెట్టుకున్నాను మానకుండా ఈ యాక్టివిటీ చేస్తానని. కానీ భౌతికంగా బయట ఆ యాక్టివిటీ జరుగుతుందో లేదనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 5 o'clock టైంకి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు రాకపోవచ్చు, లేకపోతే ఆ రోజు ఫుట్బాల్ దాంట్లో గాలి లేకపోయి అది సొట్టబడిపోయి ఉండొచ్చు, అది చేయలేం, లేదంటే వాన పడుతుంది. ఇలాంటి బోల్డ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది భౌతికమైన ఎక్స్టర్నల్ యాక్టివిటీ అయితే, కానీ ఆధ్యాత్మిక సాధన కి కావలసింది మనసు మాత్రమే. అది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. నాకు టైం దొరకట్లేదు అంటే స్వామికి చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక హౌస్ వైఫ్ ఉంది, రోజంతా వెజిటేబుల్స్ కట్ చేయడం, లేకపోతే వంట చేయడం, లేకపోతే బట్టలు ఉతకడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ నాకు భగవత్ చింతన చేసే టైం లేదు అని చెప్తే స్వామి ఏమంటారంటే, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక వేరు, నేను చేసే పనులు వేరు అని కంపార్ట్మెంటలైజ్ చేయకూడదు. ఏ పనులు అయినా సరే ఆధ్యాత్మిక అంతర్లీనమై ఉండాలి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కోస్తున్నానంటే నా అహంకారాన్ని కట్ చేస్తున్నాను అని అనుకో, అప్పుడు అదే భౌతికమైన యాక్టివిటీ సాధన కింద మారుతుంది. అలాగే నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, మాలిన్యం, యువర్ వాషింగ్ అవే ద డర్ట్, అదే నీ మనసు యొక్క మాలిన్యాన్ని వదిలించుకుంటున్నావు అన్న భావంతో చేస్తే అది సాధన అయిపోతుంది. మీరంతా హైదరాబాద్ లాంటి సిటీలోంచి వస్తున్నారు కాబట్టి సిటీలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు, చాలాసేపు రోడ్డు మీదే ఉంటారు. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు ట్రాఫిక్ ఒక శాపం కింద మారింది సిటీలో, కానీ శాపాలని శాపానుగ్రహం అంటారు. అంటే ఏంటి, అనుగ్రహం ఉంటేనే అలాంటి శాపం దొరుకుతుంది అన్నమాట. అంటే ఎనీ ప్రాబ్లం కెన్ బి సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఆ టైంలో వెళ్లేటప్పుడు మీరు మానసికంగా మీ మనసు మీ దగ్గరే ఉంది కదా, ఆ టైంలో సాయి గాయత్రి చదవకూడదు అని ఏం లేదు కదా. సో అలా చూసుకుంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు, నడిచేటప్పుడు, ఏ టైంలో అయినా సరే 108 ఏంటి 1008 టైమ్స్ కూడా సాయి గాయత్రి చెప్పగలిగే టైం దొరుకుతుంది. అంటే మీరు పూజా రూమ్ లోనే కూర్చుని చేస్తేనే భగవంతుడు వింటాడు, మిగతా టైంలో లేరు అంటే వినేది వినేవాడు కూడా లోపలే ఉన్నాడు, కానీ మీరు అది వినిపించడానికి మీ మనసు బయట ఉంది కాబట్టి మీరు చేయట్లేదు. అందుకనే ఆధ్యాత్మిక సాధన అనేది లోపల చేయాల్సింది. శివ మానస పూజ అని ఆదిశంకరాచార్య దగ్గరే ఉంది కదా, ఆ టైంలో సాయి గాయత్రి చదవకూడదు అని ఏం లేదు కదా. సో అలా చూసుకుంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు

0: ఒక స్తోత్రాన్ని రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం అని ఒక పెద్ద స్తోత్రాన్ని రాశారు. ఏదైనా మానసికంగా చేయాలంటే దానికి కరువేం లేదు, దానికి సమయం అవసరం లేదు, వెల్త్ మనీ ఇవేం అవసరం లేదు. ఒక బంగారు రత్నై కల్పిత ఆసనం, ఆ ఆసనాన్ని రత్నాలతోటి సృష్టించవచ్చు, పాదుకలు ఇవ్వచ్చు, పట్టు వస్త్రాలు పెట్టచ్చు, అన్ని మనం పంచవక్ష పర్వాణాలు వడ్డించవచ్చు. ఇవన్నీ మానసికంగా సృష్టించి భగవంతుడికి అర్పితం చేయొచ్చు. భగవంతుడు భౌతికంగా చేయమని ఎప్పుడూ అడగడు. మనసుకి సంబంధించిన విషయాల్లో సాధన అనేది 24/7. స్వామి ఏమంటారంటే మీరు అసలు ఊపిరి పీల్చుతూనే సోహం సోహం సోహం అని ఊపిరి తీసుకున్నప్పుడు విడిచినప్పుడు కూడా కంటిన్యూస్ గా సహ అహం నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి అని అంటూ సాధన చేయొచ్చు. సో మనసుకి సంబంధించిన విషయాల్లో సమయం లేదు అని అనడానికి లేదు, సాధనకి అది అడ్డు కాదు.
1: అంటే దేర్ ఇస్ అ వెల్ దేర్ ఇస్ అ వే అంటారు కాబట్టి సో మనం ఏ సిచ్యువేషన్ అన్నా చేసుకోవచ్చు. సాయి గారు
0: ఖచ్చితంగా.
1: థ్యాంక్ యూ సార్.
2: నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మా కొలీగ్స్ కొందరు ఒక ఫైల్ చూసి సైన్ పెట్టాల్సి ఉంది. దానికి వాళ్ళు టైం ఉన్నా ఆ పని చేయకుండా వేస్ట్ మాటలతో టైం పాస్ చేస్తూ డిసిప్లిన్ లేకుండా ఉన్నారు. వాళ్ల వర్క్ నా వర్క్ రిలేటెడ్ కాబట్టి నా వర్క్ కూడా డిలే అవుతుంది. ఇలా చాలాసార్లు జరిగింది. అటువంటి వాళ్ళకి టైం మరియు వర్క్ ఇంపార్టెన్స్ ఎలా తెలియజేయాలి?
0: ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు మనం ఎప్పుడు వేరే వాళ్ళకి తెలియజేయాలి అంటే మనం ఆదర్శంగా ఉంటే అదే సగం చూసి ఆదర్శాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. వర్క్ ప్లేస్ లో మీకు తెలిసిన వాళ్లే కాబట్టి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద మనం డిలే చేస్తున్నావా లేదా మన ఏరియా ఆఫ్ వర్క్ లో ఫస్ట్ స్టెప్ అది. అది చేస్తున్నాం అంటే మనం చేస్తున్నా సరే వేరే వాళ్ళు చేయకపోవడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుందంటే మనం సత్యం ప్రియం హితం ఇది చేయకపోతే ఏమవుతుంది అని ప్రీతిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ట్రై చేయాలి. వాళ్ళు మన సబార్డినేట్స్ అంటే మీ కింద పనిచేస్తున్న వాళ్ళైతే మీరు ఆ డిసిప్లిన్ గా ఎంఫసిస్ తో చెప్పచ్చు లేదు ఇది లేట్ అవుతుందని. వాళ్ళు మీ పియర్స్ కానీ బాస్ అంటే మీ సుపీరియర్స్ కానీ అయితే వాళ్ళకి నచ్చ చెప్పి లేకపోతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే సిస్టంలో ఫెసిలిటీస్ ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్ ని తీసుకెళ్ళడానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది మీ బాధ్యతలు కాదు, మీ బాధ్యత మీరు నిర్వర్తించకపోతే దాని గురించి మీరు బాధపడాలి. కానీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తుంటే అయిన పని జరగకపోతే ఎవరిదైతే ఆ బాధ్యతో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి.
3: నేను స్వామి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటాను, కానీ మా స్నేహితులు బంధువులు అందరూ నన్ను మూవీస్ కి పార్టీస్ కి స్పోర్ట్స్ కి రమ్మంటారు. నాకు అటు కూడా వెళ్లాలని అనిపిస్తుంది. నేను భజనలో ఉన్నా నా ఆలోచన మాత్రం నా ఫ్రెండ్స్ మీదనే ఉంటుంది. దానిని ఎలా కంట్రోల్ చేయాలి?
0: స్వామి ఆధ్యాత్మిక సాధనలో అంటే డిసిప్లిన్ లో రెండు మార్గాలున్నాయంటారు, శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయో మార్గం ప్రేయో మార్గం అంటారు. శ్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో అది శ్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను ప్రపంచం వైపు తీసుకెళ్తుందో దాన్ని ప్రేయో మార్గం అంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ నిన్ను దేనికైతే రమ్మని పిలుస్తున్నారో అది దానివల్ల నీకు మంచిదా కాదా లేకపోతే నీకు ఇష్టమైందా అది. శ్రేయో మార్గం అంటే ఏదైతే నీకు మంచి చేకూరుస్తుందో దాన్ని శ్రేయో మార్గం అంటారు. ప్రేయో మార్గం అంటే ఏది నీకు మనసుకి నచ్చుతుందో అది చేయడం ప్రేయో మార్గం. ప్రేయో మార్గం టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దేనికి పిలుస్తున్నారు, ఏదో సినిమా చూడడానికో లేకపోతే ఒక పార్టీకో లేకపోతే దేనికో, దాని నుంచి వచ్చేది ఆ ఆనందం టెంపరీ, పర్మనెంట్ ఆనందం కాదు. కానీ ఆధ్యాత్మిక సాధన ఏదైతే మన భజన చేయడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ మనసుని క్లీన్ చేసేవి కాబట్టి దాని నుంచి వచ్చే ఆనందం పర్మనెంట్ గా ఉంటుంది. సో మనం చాయిస్ చేసుకోవాలన్నమాట జీవితంలో ప్రతిదీ చాయిస్. స్వామి దీనికి ఏం గైడ్ లైన్ ఇస్తారంటే త్యజ దుర్జన

0: సంసర్గం. భజ సాధు సమాగమం. కురు పుణ్యం అహోరాత్రం. స్మర నిత్యం అనిత్యతాం. ఎప్పుడైనా చాయిస్ ఉన్నప్పుడు ఇది చేయాలా అది చేయాలంటే ఫస్ట్ థాట్ ఏం కావాలంటే ఇది పర్మనెంటా అది పర్మనెంటా, నాకు ఏదైతే పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని పట్టుకోవాలి. అది నిన్ను భగవంతుడి వైపు తీసుకెళ్తుంది. టెంపరీ దాన్ని పట్టుకుంటే అది ఆ రోజుకి అయిపోతుంది, కానీ నెక్స్ట్ రోజు కూడా ఆనందం అలాగే కంటిన్యూ అవ్వదు. సో ఏ మార్గం చూస్ చేసుకోవాలన్నా సరే అది నీకు ఏది మంచిదో డిస్క్రిమినేషన్ యూజ్ చేసి, బుద్ధిని యూజ్ చేసి దాన్ని చూస్ చేసుకోవాలి. అందుకనే భగవంతుడు ఒక్క మనిషికి మాత్రం ఎలాగైతే వాక్ ఇచ్చాడో అలాగే బుద్ధి కూడా ఇచ్చాడు. మనసు నుంచి మనసు రకరకాల ఆలోచన చేసి రకరకాల కోరికలు కోరుతుంది, అవన్నింటినీ ఆచరణలో పెట్టడానికి కుదరదు. నీకు ఇది చేయాలనుంది అది చేయాలనంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి దీటిని ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎవరు చూస్ చేసుకుంటారు? బుద్ధి చూస్ చేసుకుంటుంది. అందుకనే మనం గాయత్రి మంత్రం చెప్పినప్పుడు ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధిని ప్రకాశింపజేయు అని ప్రార్థిస్తాం. ఎందుకంటే అది కరెక్ట్ గా ఉంటే నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్లాలో కరెక్ట్ గా చూపిస్తుంది ఆ డిస్క్రిమినేషన్. కానీ దానికి ఇది మంచిదా అది మంచిదా అన్న జ్ఞానం నీకు ఆల్రెడీ తెలుసుండాలి. ఆల్వేస్ చూస్ ద పర్మనెంట్ ఓవర్ ది టెంపరీ. ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో దాన్ని పట్టుకోవాలి. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహం ఉన్నప్పుడు నీ జీవితంలో మిగతా అన్ని విషయాలు కూడా దాంట్లో సక్సెస్ హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది.
1: అంటే మరి మనం ఎంచుకున్న దారే మనకు మార్గం చూపిస్తుంది.
0: ఆ దారి ఈ శ్రేయస్సున్న దారిని ఎన్నుకోవాలి.
1: థ్యాంక్ యూ సార్.
2: సార్ ఫోన్ ఇస్తానో లేదా టీవీ పెడతారో కానీ మా అక్క పిల్లలు అన్నం తిననని మారం చేస్తారు. మొదట్లో వాళ్ళు భోజనం చేయాలని నేనే అలా అలవాటు చేశాను, కానీ ఇప్పుడు ఆ అలవాటు మార్చలేకపోతున్నాను. మా అక్క నన్ను తిడుతోంది, నువ్వే అలా అలవాటు చేశావని అంటోంది. వాళ్ళని ఏ విధంగా మళ్లీ మంచి మార్గాల్లో పెట్టాలి?
0: ఒక విత్తనం వేసి ఒక మొక్క మొలిసిన తర్వాత ఆ మొక్క పక్కకి ఎదుగుతోంది అని అనిపిస్తే అది అనిపించినప్పుడే దానికి ఒక ఆలంబనం ఇచ్చి స్ట్రైట్ చేయాలి. ఎందుకంటే అది పెరిగే కొద్దీ దాని బలం పెరుగుతుంది. అప్పుడు వంచడం చాలా కష్టం. మొక్కై వంగనది మ్రానై వంగున అంటారు. అది పెద్దది అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ చేస్తానంటే అది వంగదు, విరిగిపోతుంది. అలాగే పర్టికులర్ గా ఈ పోకడి ఈ మధ్యన మొదలైంది. ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి వాళ్ల మనసుని డైవర్ట్ చేస్తే కానీ అన్నం తింటలేదు. ఏ సెల్ ఫోన్ చూపించడం లేకపోతే ఏ కార్టూన్ చూపించడం ఏదో ఒకటి చూపించి వాళ్ల చేత అన్నం. ఇంతకుముందు ఎలా డైవర్ట్ చేసావంటే చందమామ నేను దాన్ని చూసి అమ్మలు అన్నం పెట్టేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల ఉంటే చందమామ కనిపించదు, ప్లస్ పొల్యూషన్ వల్ల కూడా లేకపోతే చందమామ క్వశ్చనే లేదు. లోపల ఇప్పుడు మేనేజ్ చేయాలి, చందమామ లేడు, వేరే ఏదో డిస్ట్రాక్షన్ కావాలి. చేతిలో ఉంది సెల్ ఫోన్ లేకపోతే టీవీ ఏదో ఉంది కాబట్టి దాన్ని చూపించేసి వాళ్ళకి భోజనం పెట్టేస్తున్నారు. అన్నం బ్రహ్మ అంటారు. అంటే అసలు మనం బతకడానికి ఈ దేహంలో ప్రాణం ఉండాలి అంటే అన్నం అవసరం. అంత విలువైన దాన్ని అంత చులకనగా చూస్తే దేవుడికి అంటే బ్రహ్మకి డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అదేదో టైం పాస్ కింద చూస్తూ దాన్ని తిన్నామంటే. ఇంకోటి ఏమంటారంటే జైసా అన్న వైసా మన్ అంటారు హిందీలో. అంటే నువ్వు ఎటువంటి ఆహారం లోపల తీసుకుంటావో అటువంటి ఆలోచనలే వస్తాయని. సో అన్నం తీసుకునేటప్పుడు నువ్వు ఏదో నిన్ రాజసికమైనవేవో చూస్తూ అవి తీసుకుంటే ఆ వైబ్రేషన్స్ ఆ భావాలు కూడా అన్నంతో మిక్స్ అయ్యి నీ మనసుని ప్రభావితం చేస్తాయి. అలాంటి పిల్లలు పెరిగే కొద్దీ అలాంటి భావాలే ఏదైతే వాళ్ళు చూస్తున్నారో టీవీల్లో అన్నం తినేటప్పుడు అది మనసుని ప్రేరేపితం చేసి అటువంటి పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారు. అందుకనే అలాంటి హ్యాబిట్స్ కల్టివేట్ చేయకుండా ఉండాలి. ముందు అలాంటివి అడిగినా సరే పిల్లలు అడుగుతారు లేకపోతే ఏడుస్తారు మానం చేస్తారు, అయినా సరే అలాంటి అలవాటుని చెయ్యకూడదు. ఒకవేళ అంటే స్వామి ఏమంటారంటే ఒక మేక ఉంది, మేక చేత మేక గడ్డి చూడగానే తినడానికి వచ్చేస్తుంది. ఎందుకంటే దాని తత్వం అది, గడ్డి చూస్తే తింటుందని. కానీ నువ్వు కరెక్ట్ గా ట్రైన్ చేస్తే దాన్ని ఆ మేక కూడా గడ్డి తినకుండా చేయొచ్చు. ఒక చిన్న గడ్డి తింటున్నప్పుడల్లా దాని మీద ఒక పెద్ద గట్టి దెబ్బేస్తే, అలా ట్రైన్ చేస్తే దాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ గడ్డి చూస్తే అది ఆ పెయిన్ జ్ఞాపకం వస్తుంది అనమాట. వచ్చి ఇది తినే కంటే తినకుండా ఉండే మంచిదని మేకను కూడా దాని స్వతహాగా ఉన్నదని కూడా ఆ హ్యాబిట్ ని హ్యాబిట్ ద్వారా ప్రాక్టీ అంటే అభ్యాసం ద్వారా ట్రైనింగ్ ద్వారా దాన్ని మార్చవచ్చు. ఒకవేళ హ్యాబిట్ అయిపోయిందంటే దాన్ని మార్చడం కోసం, హ్యాబిట్ మార్చడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. స్వామి హ్యాబిట్ గురించి ఒక చిన్న ఇంగ్లీష్లో స్వామి ప్రతి పదం మీద ప్లే ఆఫ్ వర్డ్స్ అంటారు. హ్యాబిట్ అనేది HABIT. ఒక చెడ్డ అలవాటును పోగొట్టుకోవాలంటే ఎంత కష్టమో ఆ హ్యాబిట్ వర్డ్ ద్వారా తెలుస్తుంది. అది హెచ్ అనేది తీసేసి పడేసినా సరే ఇంకా అ బిట్ రిమైన్స్. ఫస్ట్ హ్యాబిట్ రిమైన్స్, హెచ్ తీసేసావు, అ బిట్ రిమైన్స్. ఏ తీసేస్తే బిట్ రిమైన్స్, బి తీసేసినా ఇట్ రిమైన్స్, అలాగే ఉండిపోతుంది అలాగా. అంటే అంత కష్టం దాన్ని జిడ్డులాగా అది వదులుకోవడం చాలా కష్టం. దానికి మరి ఏదో మార్గం సూచించాలి కదా. దానికి ఏం చెప్తారంటే, ఓ చిన్న కథ చెప్తుంటారు స్వామి. ఒకడు ఒక అలవాటికి బానిస అయిపోయి డ్రగ్స్ తీసుకున్న అలవాటు బానిస అయిపోయి రోజుకి ఇంత క్వాంటిటీ ఏదో తీసుకునేవాడు. వాడికి పోగొట్టుకోవాలి ఉంది కానీ అది ఎంత బానిస అయిపోయాడంటే ఏం చేసినా సరే నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ ఊరికి ఏదో మహాత్ముడు వస్తే ఈయనైనా చేయగలడేమో అని ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి నాకు ఇలాంటి అలవాటు ఉంది, నాకే సిగ్గుగా ఉంది, ఇలా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు, ఏదో ఒక మార్గం సూచించరా అని అడుగుతాడనమాట. అడిగితే ఆ మహాత్ముడు అంటాడు, ఒక చాక్ పీస్ ఇచ్చి దాని వెయిట్ ఎంత ఉందో, ఈ రోజు ఎంత తీసుకుంటున్నావో అది సేమ్ వెయిట్ చాక్ ఓ శుద్ధ ముక్క ఇచ్చి, రోజు ఈ శుద్ధ ముక్క ఎంత వెయిట్ ఉందో అంత నువ్వు తీసుకొచ్చి పర్వాలేదు అంటాను. అంటే నేను కంటిన్యూ చేయించాను, రోజు కంటిన్యూ చేయం పర్వాలేదని. కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ శుద్ధ ముక్కతోటి రోజు ఓం అనే 3 సార్లు రాయని. సో రోజు ఓం ఓం ఓం అని రాస్తున్నాడు. అది చిన్న చిన్నది అవుతూ ఉండగా ఎంత వెయిట్ ఉందో అంత మాత్రమే దాన్ని తీసుకోమని చెప్పాడు. రోజు రోజుకి దాని వెయిట్ తగ్గిపోయి ఒక రోజు మానేసి. అలాగా మనసుని ట్రైన్ చేయొచ్చు హ్యాబిట్స్ ని పోగొట్టడం కోసం. గుడ్ హ్యాబిట్స్ అయితే ట్రైన్ చేసుకోవచ్చు, అది రిపీటెడ్ గా చేస్తూ ఉంటేనే వాసనలు అవుతాయి. చెడ్డ వాసనలు పోగొట్టుకోవాలంటే సాధన ద్వారానే, డిసిప్లిన్ ద్వారానే దాన్ని నెమ్మదిగా తొలగించుకోవచ్చు.
2: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళు మంచి మార్గాల్లో ఉంటారు.
0: వాళ్ళకి ఇష్టం, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్లే అది కావాలని మానం చేస్తుంటారు. కానీ అప్పుడే వాళ్ళు ట్రైనింగ్ చేయాలి. కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ వయసు నుంచే మొదలు పెట్టాలి.
2: సరే సార్, థ్యాంక్ యూ సార్.
1: నేను చిన్నప్పటి నుండి బాలవికాస్ స్టూడెంట్ని. సో ఈ మార్గంలోనే ఉంటూ ప్రేమతో మెలగాలనే భావనతోనే పెరిగాను. ఇప్పుడు నేను కూడా బాలవికాస్ క్లాసెస్ చెప్తుంటాను. బాలవికాస్ పిల్లలు ఒక్కొక్కసారి మొండితనంతో నా మాట వినట్లేదు. అప్పుడప్పుడు చిన్నగా దండిస్తుంటాను, మరి ఇది క్రమశిక్షణ కింద ఉల్లంఘించినట్లేనా. అలాగే పిల్లలను క్రమశిక్షణ పెట్టే క్రమంలో కొన్నిసార్లు మందలించాల్సి వస్తుంది. ఇది మంచిదా కాదా?
0: పిల్లలకి ఒక వయసు వచ్చేదాకా వాళ్లకి ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్లకి అవగాహన ఉండదు, కాబట్టే ఆ రెస్పాన్సిబిలిటీని పెద్దవాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళట్లేదు అంటే దాని రెస్పాన్సిబిలిటీ పెద్దలదే, కాబట్టి వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి. స్వామి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. వాడు స్కూల్లో చిన్నప్పటి నుంచి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. చేస్తూ ఉంటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. వచ్చేసి తీసుకొచ్చినప్పుడు అమ్మ ఏమనలేదు చాలా ఆనందపడి, ఎందుకంటే చిన్న చిన్న వస్తువులన్నీ వాడే తెచ్చేసుకుంటున్నాడు, మనం కూడా అరేంజ్ చేసుకోకర్లేదని ఏమనలేదు. పెద్ద అయిన తర్వాత ఓ పెద్ద గజదొంగ మారాడు. దాని తర్వాత పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేశారు. జైల్లో వేసేసినప్పుడు అమ్మ చూడడానికి వచ్చినప్పుడు వాడు చాలా కోపపడ్డాడు. కోపపట్టి కొడతాడు అమ్మని. ఎందుకు నువ్వు కొడుతున్నావంటే, నేను చిన్నప్పుడే ఫస్ట్ టైం చేసినప్పుడే నువ్వు నన్ను గట్టిగా ఇచ్చి ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పుంటే ఈ రోజు నేను ఇప్పుడు జైల్లో ఉండేవాడిని కాదు కదా అని ఆ రెస్పాన్సిబిలిటీ అమ్మ మీద. సో పేరెంట్స్ దే, లేకపోతే పేరెంట్స్ మాతా పితా గురు దైవం. ఒక పిల్లవాడి పర్సనాలిటీని మోల్డ్ చేయాలంటే పేరెంట్స్ గురువులే. సో ఒక బాల్ వికాస్ గురువుగా ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే దండించినా సరే వాడు బాగుపడతాడు అని తెలిస్తే మీకు ప్రేమ ఉండాలి, దండనతో పాటు ప్రేమ ఉండాలి. ఊరికే ప్రేమ లేకుండా దండన మాత్రం చేస్తే పిల్లలు దాని వాల్యూ తెలియదు అనమాట వాళ్ళకి. క్రోధం రౌద్రం అని రెండు రకాలు ఉంటాయన్నమాట. కోపం అంటే రెండు రకాలు, క్రోధం రౌద్రం. క్రోధం అంటే నాకు నచ్చింది నువ్వేదో చేయలేదు, నాకు నీ మీద కోపంగా ఉంది, అది క్రోధం. రౌద్రం అంటే నీకు ఏదైతే మంచిది కాదో వేరే వాళ్ళకి నీ బాధ కలిగిస్తుందో అది నువ్వు చేస్తున్నావు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి నేను కోపం తెప్పించుకున్నట్టు నటిస్తే అది రౌద్రం. అది ధర్మ సంస్థాపన, అంటే మంచిని స్ప్రెడ్ చేయడం కోసం చేసేది రౌద్రం. రాముడికి రావణుని మీద కోపం రాలేదు, కోపం లేదు, కానీ రౌద్రం చూపించాడు. కృష్ణుడు శిశుపాలుణ్ణి లేకపోతే కంసుణ్ణి చంపినా సరే అదంతా రౌద్రం, ఎందుకంటే అది ధర్మస్థాపన కోసం చేసింది. సో మనం వేరే వాళ్ల మంచి కోసం ఏదైనా చేస్తే అది కఠినంగా అనిపించినా సరే అది వాళ్ళకి మేలు చేస్తుంది కాబట్టి దాంట్లో పొరపాటు ఏం లేదు.
1: థ్యాంక్ యూ సార్.
2: సార్ ఇక చివరి ప్రశ్న. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక సందర్భంలో డిసిప్లిన్ గురించి చెప్తూ, డిసిప్లిన్ ని మనం ఫాలో అవ్వాలంటే ముందుగా దైవం పట్ల ప్రేమ, అలానే మనం దైవానికి దగ్గర అవ్వాలనే భావన ఉండాలి అని అంటారు. దైవం పట్ల దృఢ విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
0: స్వామి, దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి అని ఈ క్రమంగా ఈ మూడు ఒకటి ఉంటే మిగతావి ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్తారన్నమాట. దీంతో పాటు భక్తులకి స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా ఏం చెప్తారంటే ఫాలో ద 5 D's. ఏంటా డీస్? ఫస్ట్ డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్. ఈ 5 qualities ఉంటే నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతావు, ఆనందంగా కూడా ఉంటావు అని స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలి అంటే నీకు ఎవరి గురించి ఎవరి మీదైనా ప్రేమ పెంచుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ గురించి తెలియాలి కదా. తెలియని వాళ్ళని నువ్వు ప్రేమించగలవా? కష్టం. అందుకని ప్రేమ పెరగాలి అంటే వాళ్ళ గురించి తెలియాలి. అంటే భగవంతుడు స్వామిని ప్రేమించాలి, దైవ ప్రీతి ఉండాలంటే భగవంతుని యొక్క లీలలు వినాలి. మనం భాగవతం చదివినా రామాయణం చదివినా ఓహో భగవంతుడు అంటే ఇంత కరుణ కలగాడు, ఇంత పెద్ద హృదయం, ఇంత ప్రేమ కలిగిన వాడు, మనకి ఇంత చేశాడు అన్న భావన కలిగితే ఆ గ్రాటిట్యూడ్ నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. అది ప్రేమ ఫస్ట్ ఉంటే స్వామి అంటూ ఉంటారు, దేర్ ఆర్ 4 stages. చమత్కార్ లీడ్స్ టు సంస్కార్. సంస్కార్ 4 కార్లు ఉన్నాయి. చమత్కార్ నుంచి సంస్కార్, సంస్కార్ నుంచి పరోపకారు, పరోపకారు నుంచి సాక్షాత్కార్. సాక్షాత్కారం కావాలి, అది కావాలంటే ముందు చమత్కార్, ఓహో వీళ్ళు ఇలా చేస్తాడా అని ఒక వండర్ ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఆ వండర్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా ఓకే ఈయన్ని నమ్మచ్చు, ఆ ట్రస్ట్, ఆ ఫెయిత్ లోపల పెరుగుతుంది. పెరిగినప్పుడు సంపూర్ణంగా మనం భగవంతుడికి అర్పితమైపోతాం అనమాట. నువ్వు ఏదైనా చేసుకున్నాను నేను రెడీగా ఉన్నాను, అప్పుడు సంస్కరించడం మొదలు పెడతారు. ఒక రాయిని ఒక మూర్తి కింద మలచాలంటే దాన్ని కొట్టాలి. కొట్టి కొట్టి కొట్టి ఏదైతే అవసరం లేదో దాన్నంతా తీసేస్తేనే ఒక మూర్తి కింద తయారవుతుంది. ఆ మూర్తి తయారైతేనే దాన్ని అందరూ పూజిస్తారు. మనల్ని అలాంటి మూర్తిగా తీర్చిదిద్దాలి అంటే మనం ఆ ఓటు బాటిల్కి మనం వేటు విత్స్టాండ్ దట్ స్ట్రోక్స్ ఆఫ్ ద చిజిల్ అంటారు. దాన్ని కొడుతున్నప్పుడు రెసిస్ట్ చేయకూడదు. ఆ డిసిప్లిన్ చేస్తున్నారు. మనకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటే మన విలువ, ఒక రాయికి ఎంత విలువ ఉంటుంది? ఆ రాయిని ఒక విగ్రహంగా తయారు చేస్తే దాని విలువ ఎంత ఉంటుంది? అంత విలువ తీసుకురావాలి అని స్వామి ప్రయత్నిస్తానంటే మనం దానికి డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డ్యూటీ వీటన్నిటికీ కట్టుబడి ఉండాలి. అలా చేసినప్పుడే దైవ ప్రీతి పాప భీతి కింద మారుతుంది. మనం పాపం చేయకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటాం. వేరే వాళ్ళకి కూడా సంఘనీతి కూడా పాటించి వేరే వాళ్ళు కూడా హాని కలిగించకుండా ఉంటాం. ఇప్పుడు మనం ఒక బైక్ నడుపుతున్నాం, బైక్ లో యాక్సిలరేట్ ఉంది, బ్రేక్ ఉంది. మనం బ్రేక్స్ స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. సపోజ్ ట్రాఫిక్ పోలీస్ చూడకపోతే మనం హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోతాం. ఎందుకు? మనం హెల్మెట్ ట్రాఫిక్ పోలీస్ గురించి పెట్టుకుంటున్నాం, మన కోసం కాదు. కానీ బ్రేక్ చెక్ చేయలేదంటే, నువ్వు ఎందుకు బ్రేక్ చెక్ చేయలేదంటే ట్రాఫిక్ పోలీస్ బ్రేక్ గురించి అడగదు కదా అని చెక్ చేయకుండా మానేస్తే అది ఎవరికి నష్టం? మనకి మాత్రమే నష్టం అయితే పర్వాలేదు. నీ బైక్కి బ్రేక్ లేకపోతే నష్టం నీకు మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను ఎదుర్కొంటారో దారిలో వాళ్ళందరికీ నష్టం అవ్వచ్చు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు ప్రమాదం జరుగుతుంది, మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. అలాగే ఎలాగైతే బ్రేక్ అవసరమో జీవితంలో మన లోపల మైండ్కి సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ చాలా అవసరం. బ్రేక్ ఎంత బాగా పనిచేస్తుందో బైక్ అంత స్పీడ్గా వెళ్ళొచ్చు. ఎందుకు? బ్రేక్ సరిగ్గా లూజ్గా ఉంది పనిచేయట్లేదంటే అసలు నువ్వు యాక్సిలరేటర్ రేస్ చేయవు. ఎందుకంటే భయపడుతూ వెళ్తూ ఉంటావు. అంటే నీ ఎంత స్పీడ్ వెళ్లాలో అది యాక్సిలరేటర్ మీద ఆధారపడి ఉండదు, బ్రేక్ మీద ఆధారపడి ఉంటుంది. నీ సెల్ఫ్ కంట్రోల్, నీ డిసిప్లిన్ లోపల ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్ జీవితంలో ఎదురైనా సరే వెంటనే, అంటే అన్ఫోర్సిన్, సడన్ గా ఒక లారీ అడ్డ వచ్చిందంటే టక్ అని బ్రేక్ వేస్తాం, అక్కడ ఆగిపోతాం. నీకు డేంజర్ లేదు, ఎవరికి డేంజర్ లేదు. అలాగే నువ్వు డిసిప్లిన్ గా ఉంటే నీకు మంచిది, సమాజానికి కూడా మంచిది. బ్రేక్ లేని కారు లేకపోతే బైక్ ఎంత ప్రమాదమో, మైండ్ కంట్రోల్ డిసిప్లిన్ లేని మనిషి సమాజానికి అంత ప్రమాదం. సో ద బెస్ట్ వే టు డూ సర్వీస్ టు మ్యాన్ కైండ్, స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ, నేను సమాజ సేవ చేయలేకపోతున్నాను, నాకు టైం దొరకట్లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను, ఆ సేవ చేయాలని, ఈ సేవ, నువ్వు ఏ సేవ చేయక్కర్లేదు. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు డిసిప్లిన్డ్ గా ఉండగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు యువర్ సొసైటీ.
2: థ్యాంక్ యూ సార్. స్వామికి ఎంతో ఇష్టమైన క్రమశిక్షణను పాటించే క్రమంలో మాకు రోజువారీ వచ్చే ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు చాలా చక్కగా మాకు అర్థమయ్యేలా సమాధానాలు వివరించి చెప్పారు సార్. మాతో పాటు ఎంతో మందికి మీరు చెప్పిన విషయాలు ఉపయోగపడతాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. ఇంత ఓర్పుగా, ఇంత ప్రేమగా ఇవన్నీ చెప్పినందుకు మాకు అందరికీ చాలా ధన్యవాదాలు సార్. సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు సందేహ నివారిణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం మేడ్చల్ యువత జనవరి 27, 2019 రేడియోసై తెలుగు స్ట్రీంలో అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం క్రమమైన శిక్షణే క్రమశిక్షణలోని 4వ అంశం పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపగలరు. సాయిరాం.

0: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నీమమగును. కామ ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము సాధింప అర్హుడగును, అద్వితీయము సాధింప అర్హుడగును.
1: ప్రేమ స్వరూపులారా, ఏకం ఏవ అద్వితీయం ప్రేమ, రెండవది కానటువంటి ఒక్కటే ఈ ప్రేమ. ఈ ప్రేమ భౌతిక విషయములపైన ప్రసరించినప్పుడు అనువాగమని, దైవ వైపున మరించినప్పుడు ప్రేమ అని రెండు పేర్లతో ప్రకటితమవుతున్నది. ప్రేమకు ప్రేమనే ఫలం, ప్రేమకు ప్రేమనే సమానము, ప్రేమచేతనే ప్రేమను పోల్చుకొనబడుతుంది. ప్రేమను వివరించుటకు భాష కాని, వర్ణించుటకు కవిత్వము కాని చాలవు. ఇట్టి పవిత్ర ప్రేమకు ప్రేమనే సాటి. ప్రపంచమును అమృతము అతి మధురమైనదని అన్ని శాస్త్రములు కూడా వివరించుచున్నది. కాని అట్టి మధురమైన అట్టి తీయనైన అమృతము కూడా ప్రేమ చెంత చప్పిడిగా మారిపోతుంది. కనుక ప్రేమతత్వము ఇట్టిని అట్టిదని వర్ణించుటక వీలు కాదు. కనుకనే యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనసుతో కాని వాక్కుతో కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు. ఈ ప్రేమ నామము అనే వృక్షం పైన పుట్టేటువంటి ఫలం. నామనామిని యొక్క ఏకత్వమే ఈ ప్రేమ యొక్క తత్వము. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంహింప నీమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగి ఉన్న అద్వితీయమునందంగా అర్హుడగును.
2: ఒక విద్యార్థి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసంగించబోయే ముందు స్వామి వద్దకు వెళ్లి స్వామివారి పాదాలకు నమస్కరించి పాదాలను ముద్దు పెట్టుకున్నాడు. ఆ చిన్న విద్యార్థి తల మీద స్వామి తన చేతినుంచారు. ఎందుకని? టేబుల్ మూల అంచు అతడు లేచేటప్పుడు అతని తలకు తగలకూడదని. ఆ చిన్న బాలుడు ఒక 15 నిమిషాలు భగవాన్ బాబాతో తన అనుభవాలు వివరించి చెప్పడంతో అతని గొంతు తడి ఆరిపోయింది. అప్పుడు స్వామి అతనిని దగ్గరకు పిలిచి తన గ్లాసులోని మంచినీళ్లు త్రాగమనిచ్చారు. అలా ఉంటుంది స్వామి ప్రేమ.

0: అన్నము తినాలంటే ఆకలి కలగాలి, నీరు త్రాగాలంటే దట్టు మనలో ఆవిర్భవించాలి, దుఃఖం అనుభవించాలంటుంటే మనకు కొన్ని కష్టములు సంభవించాలి, మానవుడు నిరంతరము ఆనందాన్ని అనుభవించాలంటుంటే దీనికి ఒక విధమైనటువంటి సంతోషం ప్రాప్తించాలి. అన్నము లేక ఆకలి తీరదు, నీరు లేక దాహం తీరదు, కష్టము లేక సుఖం మనకు ప్రాప్తించదు, దుఃఖము లేక మనకు ఆ మనసులో అశాంతి సంభవించదు. ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుండాలి. అన్నింటికీ మూల కారణమైనటువంటిది ప్రేమ. ప్రేమకు మించినటువంటి ధనము ఈ జగత్తులో కానరాదు. మనం కొన్న వస్తువు కంటే కొన్నటువంటి ధనం చాలా గొప్పది. ఒక వస్తువును కొనాలనుకుంటే దీనికి ధనమును వినియోగించాలి. ఆ ఇచ్చేటువంటి వ్యక్తికి ధనం మనకు అందించినప్పుడే ఆ వస్తువు మన చేతికి లభ్యమవుతుంది. ధనముతో జగత్తులో ఏమైనా కొనవచ్చును. కొన్న వస్తువు కాదు దీనికి ప్రధానము, కొనిన ధనమే దీనికి ఆధారము. అదే విధంగానే మానవుని యొక్క సుఖములు సంతోషములు ఆనందము సౌభాగ్యములు ఇవన్నీ కూడా ప్రేమ ద్వారానే మనకు లభ్యమవుతుంది. ప్రేమనే లేకుండా ఏ వస్తువు కూడా మనము ఏ సుఖము కూడా మనము అందుకునలేము. కనుకనే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ధనము ప్రేమ ధనమే. ఇట్టి ప్రేమ ధనమును ప్రతి మానవుడు కూడా సంపాదించాలి. ఈ ప్రేమ ధనము సాధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా నిరంతరం కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: 1975 సంవత్సరం మే నెలలో స్వామి కొందరు విద్యార్థుల్ని తీసుకుని బొంబాయి వెళ్లారు. బృందావన్ కాలేజీ విద్యార్థులు భజగోవిందం నాటకం ప్రదర్శించడానికి మహారాష్ట్ర సత్యసాయి సమితి బొంబాయి వారు షణ్ముఖానంద హాలులో ఏర్పాట్లు చేశారు. మే 12 ఉదయం ఆ ప్రదర్శన జరిగింది. పిల్లల అభినయం చూసి స్వామి సంతోషించారు. ఆ నాటక ప్రదర్శన తరువాత వారిని భోజనానికి ధర్మక్షేత్రకు రమ్మని వారితో స్వామి చెప్పి వెళ్లారు. దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యి విద్యార్థుల మినీ బస్సు ధర్మక్షేత్రకు చేరేటప్పటికి 3:30 వారి కోసం బాబా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారిని చూడగానే త్వర త్వరగా కాళ్లు చేతులు కడుక్కొని వచ్చి భోజనాలు చేయమన్నారు. వారంతా భోజనాలు చేసిన తర్వాత తెలిసింది అప్పటి వరకు స్వామి ఏమీ తినకుండా ఉన్నారని. నా పిల్లలు భోజనం చేసిన తర్వాతనే నేను భోజనం చేస్తా అని బాబా ఏమీ తినకుండా ఉన్నారని విద్యార్థులతో అక్కడి పెద్దలు చెప్పారు. ఆ పర్యటన సమయంలో ఒకనాడు బాబా విద్యార్థుల్ని బొంబాయి నగరం చూసి రమ్మన్నారు. కాని వారంతా బాబా సన్నిధిలోనే సమయం గడపడానికి ఇష్టపడ్డారు. అయినా బొంబాయి తప్పక చూసి రమ్మని వారికి బాబా ఒక మినీ బస్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంతో నిరుత్సాహంతో ఉండడం చూసి బాబా తాము కూడా వారి కోసం కారులో బయలుదేరారు. నగరంలో కొంత దూరం వెళ్లిన తరువాత విద్యార్థులకు ఆనందం కలగచేయటం కోసం బాబా కారు దిగి వారి బస్సులోకి వచ్చారు. ఆ బస్సులో సరిగ్గా 15 ఉన్నాయి. విద్యార్థులు 15 ఉన్నారు. అప్పుడు రవికుమార్ అనే విద్యార్థి లేచి నమస్కరించి, స్వామి మీరు ఈ సీట్లో కూర్చోండి అని ప్రార్థించాడు. బాబా ఆనందంతో మనిద్దరమూ కలిసి కూర్చుందాం అని భగవాన్ బాబా రవికుమార్తో పాటు అదే సీట్లో కూర్చున్నారు. కిటికీలో నుంచి చాలా చాలా ప్రదేశాలు చూపిస్తున్నారు స్వామి. ఒకచోట ఇది వల్లభాయ్ స్టేడియం, ఇది వరకు నేను ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చాను అని ఆ స్టేడియం చూపించారు. రవికుమార్ కి అదేమీ వినిపించడం లేదు. అద్భుతమైన భగవంతుని దివ్యస్పర్శతో మైమరచిపోయి ఉన్నాడు. 13 గడిచాయి. ఆ రవికుమార్ సత్యసాయి కళాశాలలో లెక్చరర్ గా చేస్తున్నాడు. 1988 స్వామి రవికుమార్ ని కొత్తగా MBAలో చేరిన విద్యార్థులకు పరిచయం చేస్తూ, నేను వీణ్ణి ఒకసారి బొంబాయి తీసుకుని వెళ్లాను, రవి నీకు గుర్తున్నాదా, మనమిద్దరం బస్సులో ఒకే సీట్లో కూర్చున్నాం కదూ అన్నారు. పరమాత్ముడు ఎంతో ప్రేమతో 13 క్రిందటి ఆ చిన్న విషయం గుర్తుపెట్టుకుని ఆ విధంగా పలుకరించటం అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది.

0: ఇది పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావటం కోసమని. బుద్ధివాదము కాని లేక యోగాభ్యాసములు కాని ఇంకా ఇతర కఠినమైనటువంటి యొక్క తపశక్తుల వల్ల కాని ఆ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కారని మాత్రం గట్టిగా చెప్తున్నాను. ఈ పరమేశ్వరానుగ్రహానికి పాత్రలు కావటం కోసమని నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క ప్రేమతత్వం మాత్రమే మనము అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి విధానము. ప్రేమ లేక మానవుడు వ్యక్తి కార్యమునందు కూడాను తాను దిగ్విజయాన్ని సాధించలేదు. ప్రపంచమునందు పవిత్రత కంటే మించినటువంటి బలము, ప్రేమ కంటే మించినటువంటి ఆనందము, భక్తి కంటే మించినటువంటి యొక్క సుఖము మరొకటి లేదని కూడాను చెప్పడానికి వీలుంటున్నారు. ఇలాంటి ప్రేమ ఆనంద ఈ యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపమునే మన భారతీయుల యొక్క వేదాంతము అని.
1: విద్యార్థులంటే ఎలా ఉండాలో చూడాలంటే పుట్టపర్తిలోనే చూడాలి. విద్యార్థులు బాబా దర్శనం కోసం రావడం కూడా చక్కని దృశ్యం. అన్ని వేల మంది వస్తున్నా ఆ అడుగుల సవ్వడలు తప్ప మరి ఇంకేమీ వినబడదు. రోజూ చూసే బాబా కోసం ఎలా పరుగులు తీస్తారో చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఒక పెద్ద మనిషి స్వామితో, "స్వామి, విద్యార్థులు దర్శనానికి వచ్చేటప్పుడు ఒక పద్ధతిగా రాకుండా గబగబా ఎగుడు దిగుడుగా పరుగులు తీస్తూ వస్తున్నారు. క్రమశిక్షణ లేకుండా వస్తున్నారు స్వామి" అన్నాడు. అప్పుడు స్వామి ఆయనతో, 18, 19, 20 సంవత్సరాల వయసులున్న విద్యార్థులు బజార్ల వెంట, సినిమా స్టార్ల వెంట, హోటళ్ల వెంట పరుగులు తీయడం మీరు చూశారు. కానీ ఈ విధంగా యువకులు భగవంతుని కోసం పరుగులు తీయడం మీరెప్పుడైనా ఎక్కడైనా చూశారా అని అన్నారు. తమ ప్రియమైన విద్యార్థుల్ని ఎవరైనా విమర్శించడం ఆ దయామయునికి ఎంతమాత్రం ఇష్టం లేదు.

0: నీవు ఎందరినో ప్రేమిస్తున్నావు, కానీ ఈ ప్రేమలన్నీ కూడా క్షణభంగురమైనటువంటి ప్రేమలు. వీటిని ప్రేమ అనే పిలువకూడదు. ఇది ప్రేమ కాదు, అటాచ్మెంట్. ప్రేమ ఒక్కటి మాత్రమే దైవత్వంతో చేరేటువంటిది. దైవం నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థంగా ప్రేమించినటువంటి ఒక హృదయమే నిజమైనటువంటి ప్రేమ. నేను స్వామి భక్తులు, స్వామి భక్తులు అనుకోవటము, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకోవటం, ఇది సరైన భక్తికి లక్షణాలు కాదు. నేను రెండు మూటలు పులిహోర చేసి అందరికి పంచినాను అనుకుంటావు, ఐదు చీరలు పంచులు తెచ్చి 10 మందికి అంతా అందించానుకుంటావు. ఈ లిస్ట్ అంతా కూడా నీవు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పాల్సిందే, కానీ దైవం దగ్గర చెప్పడానికి వీల్లేదు. నీవు ఏ హృదయంతో చేస్తున్నాను అనేటువంటిది భగవంతుడు చూస్తాడు.
1: ప్రశాంతి నిలయం మీద గోపురాలు నిర్మిస్తున్నారు. డాబా మీద 4 పనివాళ్లు బిల్డింగ్ పనులు చేస్తున్నారు. రాత్రి 8:30 అయింది. ఇంతలోనే మెట్ల మీద అడుగుల సవ్వడి అయింది. చూస్తే ఎదురుగా చిరునవ్వుతో స్వామి. ఆయన వెనుక 3 విద్యార్థులు మంచినీళ్లు, గ్లాసులు, 2 బేసిన్ల నిండా తినుబండారాలు, ఆకులు పట్టుకుని వచ్చారు. స్వామివారిని చూసి, ముందు చేతులు కడుక్కొని భోజనం చేయండి, పాపం 5 గంటల నుండి కష్టపడి పనిచేస్తున్నారు అని స్వామివారన్నారు. అంత దగ్గరగా స్వామిని చూసే అదృష్టం కలగడంతో వాళ్ళు 4 వచ్చి స్వామి పాదాలకు నమస్కారం చేసుకున్నారు. అందులో ఒక వ్యక్తి చేతి మరకలు స్వామివారి అంగీ చివరికి అంటుకున్నాయి. 1/2 గంట సేపు బాబా వాళ్ల దగ్గరే నిలబడి ఒక్కొక్కరిని కుశల ప్రశ్నలు వేస్తూ వారికి పూరి, కూర, సాంబారు, అన్నం, పెరుగన్నం, 2 లడ్డూలు వడ్డింపచేశారు. భోజనాల తరువాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపిల్ పండు ఇచ్చి తిరిగి వెళ్తున్నారు. అప్పుడు అక్కడున్న రమణరావు గారు, స్వామి మీ అంగీకి మరకలంటుకున్నాయి అని అన్నారు. వెంటనే స్వామి చిరునవ్వుతో, మరకలు కావు బంగారు, అవి మరకతాలు అని అన్నారు.

0: పోతున్నాడు. తన గమ్యం ఏమిటో తాను గుర్తించుకోలేకపోతున్నాడు. గమ్యాన్ని గుర్తించుకోక, గమ్యాన్ని తెలుసుకొనక ఏమి చేసినప్పటికీ వ్యర్థమే అయిపోతుంది. అన్నింటి యొక్క గమ్యము ప్రేమతత్వం ఒక్కటే. లోబును సాధించాలి, అప్పుడే మన సాధన యొక్క ఫలితం మనకు రూపొందుతుంది. ఎట్టి పరిస్థితులు ఉండేవి మనం ప్రేమను ఏమాత్రం కూడా వదలకూడదు, ప్రేమను మార్చుకోకూడదు. కష్ట సమయంలో కూడా ప్రేమను మనం అనుభవించాలి. ప్రేమ ఉన్న చోటు ద్వేషం అనేటువంటిది కలగదు, ప్రేమ ఉన్న చోటు కష్టమనేటువంటిది సంభవించదు, ప్రేమ ఉన్న చోటు దుఃఖం అనేది ప్రవేశించదు. కనుక మనం ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము గుర్తించుకొని వర్తించాలి.
1: 1982 నవంబర్లో స్వామి పుట్టినరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేదిక మీద సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి మధురాతి మధురంగా పాట పాడుతుంది. ఆ పాటలో సారాంశం ఏమిటంటే, ఒక వృద్ధురాలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఏడుకొండలు ఎప్పుతూ ఉన్నది. కానీ ఆమెకు ఓపిక లేకపోవడంతో ఆ మోకాళ పర్వతం ఎక్కలేక, "గోవింద, ఉదయామయ, ఈ దర్శనం కాకుండానే నేను ఇక్కడ రాలిపోయేలా ఉన్నాను. నా కోరిక తీరేలా లేదు. కాస్త వచ్చి నాకు సహాయపడరాదా" అని వేడుకున్నది. అప్పుడు వెంకటేశ్వర స్వామి చిన్న బాలిని రూపంలో వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని తేలికగా హాయిగా తీసుకుని వెళ్లి ఆలయంలో దర్శనం చేయించాడు. ఇది ఆ పాట సారాంశం. కిక్కిరిసిన పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆమె ఈ పాట పాడుతుండగా స్త్రీల వైపు ఆడిటోరియం మధ్యలో కూర్చొని ఉన్న ఒక ఆవిడ, "స్వామి, నేను చాలా దూరం నుంచి వచ్చాను. నీవు నాకు స్పష్టంగా కనిపించడం లేదు. నీవు ఆ గోవిందుడివే కదా?" ఆ స్త్రీ ప్రార్థించగానే దగ్గరగా వచ్చి దర్శనమిచ్చినట్లే నాకు కూడా దగ్గరగా వచ్చి దర్శనం ఇవ్వకూడదా అని కళ్ళు మూసుకొని కన్నీటి దారలు స్రవిస్తుండగా వేడుకొనసాగింది. స్వామి సింహాసనం నుండి లేచి వేదిక దిగి సభాసదుల మధ్య నుంచి దారి చేసుకుంటూ వచ్చి ఆమె ఎదుట నిలబడ్డారు. పాట పూర్తయింది. ఆ భక్తురాలు కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా భగవాన్ బాబా. బాబా ఆమెతో, "బంగారు, నేను నీ ప్రార్థనను ఆలకిస్తానో లేదో అని అనుకున్నావు కదూ. ఇగో వచ్చాను నీ గోవిందుణ్ణి" అని అన్నారు. ఆ తల్లి ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలై దయామయుడైన బాబా పాదపద్మాలపై పడిపోయింది.

ప్రేమ సుధనను చిందించి ప్రేమగూర్చు. ప్రేమ అవతార

0: ప్రేమ అవతార శ్రీమాత సాయిమాత.
1: సత్యసాయిబాబా వారికి కుల మత విభేదాలు లేవనటానికి నిదర్శనంగా బెంగళూరులో ఒక సన్నివేశం జరిగింది. బెంగళూరు సిటీ స్టేషన్ సమీపంలో రహదారికి ఒక మూల ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుని జీవిస్తున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న బంగ్లాకు స్వామి వచ్చిన కారణంగా అసంఖ్యాకంగా జనం రావటం, బాబాను దర్శించుకుని వెళ్లటం జరుగుతున్నది. కార్లు వరుసలు వరుసలుగా రావటం, వారంతా బంగ్లా లోపలకు వెళ్లి పరమానందం పొందుతూ తిరిగి వెళ్లటం ఆ చర్మకారుడు గమనింపసాగాడు. సాక్షాత్తు భగవంతుడే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ స్వామి అని వారందరూ చెప్పుకోవటం కూడా అతడు విన్నాడు. ఎలాగైనా స్వామిని సందర్శించుకోవాలని ఆసక్తి కలిగి అతడు మెల్లగా బంగళా ఆవరణ లోపలికి ప్రవేశించి ద్వారం నుండి పుష్పాలంకృతమైన కుర్చీలో కూర్చున్న భగవాన్ బాబాను తొంగి తొంగి చూడసాగాడు. లోపల భజన జరుగుతున్నది. ఒకవైపు పురుషులు ఒకవైపు స్త్రీలు ప్రశాంతంగా కూర్చొని భజన చేస్తున్నాడు. అతడు బాబాను చూడటం బాబా చూశారు. వెంటనే లేచి వచ్చి అతని చేతిలోని పూలహారం తీసుకుని తమిళంలో మీకేం కావాలి అని అడిగారు. వృద్ధుడైన ఆ చర్మకారుడు, మీరు మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి అని వేడుకున్నాడు. అక్కడున్న భక్తులందరూ అతని మాటలు వింటున్నారు. ఈ మాటలు విని బాబా ప్రేమతో అతని వీపు తట్టి తప్పక వస్తానని పలికారు. వెంటనే యథాప్రకారంగా వెళ్లి స్వామి తన కుర్చీలో ఆసీనులయ్యారు. తన ఇంటి దారి గుర్తులు బాబాకు చెప్పాలని చాలాసేపు నిలబడ్డాడు. కాని పేవ్మెంట్ మీద తన సామాన్లు ఏమైపోతాయో అని తన చోటుకు తాను చేరుకున్నాడు. బాబా బయటకు ఎప్పుడు వస్తారు, మా ఇంటికి వస్తానన్నారు, దారి గుర్తులు చెప్పాలి అని ఎవరిని అడిగినా వారు సమాధానం చెప్పడం లేదు. స్వామి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఆ చర్మకారునికి ఎంతో నిరాశ కలిగింది. ఒకనాడు హఠాత్తుగా ఒక కారు ఆ దారి వెంట వెళ్తున్నది. సరిగ్గా వచ్చి ఆ చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి ఉన్న చోట వచ్చి ఆగింది. అతడు ఎవరో ఏమిటో అని భయపడ్డాడు. ఇంతలో కారు తలుపు తీసి భగవాన్ బాబా అతన్ని లోపలకు వచ్చి కూర్చోమన్నారు. కారు బయలుదేరింది. అతడు తన ఇంటికి దారి ఏటో చెబుదామనుకునే లోపలే బాబా చెప్పిన గుర్తుల ప్రకారం కారు వెళ్లి అతని ఇంటి సమీపంలో ఆగింది. కారు నుంచి బాబా దిగి ఆ పక్క సందులోని అతని ఇంట్లోకి ప్రవేశించారు. అతడు గబగబా వెంట వెళ్లాడు. ఒక పీటపై కూర్చొని బాబా అతడు ప్రేమతో ఒసగిన పండ్లను కొంత స్వీకరించి మిగిలినది వారికి ప్రసాదంగా ప్రసాదించారు. ఆనందాశ్రువులతో ఉన్న ఆ వృద్ధుణ్ణి ఆశీర్వదించి వారికి ఆనందం కలిగించి బాబా కారులో తిరిగి వెళ్లారు. స్వామి అపారమైన ప్రేమకు కరుణకు ఈ సంఘటన ఒక చక్కని ఉదాహరణం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని మీకోసం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: ఇంతవరకు మీరు సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలు విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ ప్రత్యేకంగా రూపొందించి అందించబడుతున్నది. 1989లో స్వామి ఎంబీఏ విద్యార్థులకు ఒక ఫోటోను సృష్టించి ఇచ్చారు. అందులో వారు తమతో తామే సంభాషిస్తున్నట్టుగా ఎదురెదురుగా నిల్చున్న స్వామి రూపాలున్నాయి. ఆ ఫోటో ప్రతులను వారందరికీ ఇచ్చి, ఇందులో స్వామి మాట్లాడుతున్నారు, స్వామే వింటున్నారు అని చెబుతూ, భవిష్యత్తులో మీరు మాట్లాడతారు, స్వామి వింటారు అన్నారు. మా కార్యక్రమాలను స్వామి స్వయంగా మా శ్రోతల రూపంలో వింటున్నారని మా భావన. రేడియో సాయి కార్యక్రమాలను శ్రద్దగా విని శ్రోతలు తెలియజేస్తున్న అభిప్రాయాలు, సూచనలు కార్యక్రమాల రూపకల్పనకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. మాకు అందిన శ్రోతల అభిప్రాయాలలో కొన్ని మీరు కూడా వినండి.
2: మధురమైన సాయివాణి నేటికీ భక్తుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది రేడియో సాయి మాధ్యమంగా నానాటికి విశ్వవ్యాప్తమవుతోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాలకు తెలుగునాడు నుండే కాదు, ప్రవాస ఆంధ్రుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వాటిని ఈరోజు మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. శ్రీ కవిలిగ నరసింహరావు గారు సాయివాణి అంటే స్వామి వాణిగా అభివర్ణిస్తూ రేడియో సాయికి ఎంతో రుణపడి ఉన్నామన్నారు. రేడియో సాయి తెలుగు ప్రసారాలు వినే భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలు చేశారు.
3: రేడియో సాయి యొక్క అభిమాన శ్రోతగా ఎంతో స్వామికి రుణపడి ఉన్నాము. స్వామివారి సంభాషణ, స్వామివారి మాటల్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఉపన్యాసాలు ఇస్తున్నారు. స్వామి యొక్క వాణి రేడియో సాయి వాణి. అయితే ఈ రేడియో సాయి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే అందిస్తున్నది అనేటటువంటి ఒక ధోరణిలో కాకుండా, యువతల కళాత్మకంగా, అవతల వైజ్ఞానికంగా దేశ విదేశములలో జరుగుతూ ఉండేటటువంటి విశేషాలని, అద్భుతాలని రోజుకు ఒక్కసారైనా సరే శ్రోతలకి చక్కగా అందిస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. మనకి స్వామివారి దయ వల్ల తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి రేడియో సాయి స్టూడియోలు నెలకొల్పుకున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి సేవలు చేసుకుంటున్నాం. అయితే పుట్టపర్తిలో లాగా, ప్రశాంతి నిలయంలో లాగా, ఆయా ప్రదేశాల్లో కూడా టీవీ ఛానల్లో రేడియో సాయి యొక్క కార్యక్రమానికి ఒక ఛానల్ కేటాయించి చక్కగా ఈ 24 గంటల కార్యక్రమాన్ని టీవీ ఛానల్లో టీవీ ఛానల్స్ వారిని కొంచెం స్వామి యొక్క సందేశాన్ని ఈ విధముగా వినిపించండి అని చెప్పి వారిని మెల్లిగా తీసుకొస్తే ప్రశాంత నిలయంలో ఉన్న పుట్టపర్తి పట్టణ వాటికలో చుట్టుపక్కల ఉండేటటువంటి ఏ లాభాన్ని, ఏ అదృష్టాన్ని అయితే పొందుతున్నారో ఈ భాగ్యాన్ని వారందరికీ కూడా పంచిపెట్టినటువంటి వాళ్ళం అవుతాం.
2: శ్రీమతి నాగమణి గారు పుట్టపర్తిలో చిత్రవతి రోడ్లో ఉంటున్నారు. ఇంతకు ముందు వినని స్వామి ప్రసంగాలు రేడియో సాయి ద్వారా వింటూ ఉంటే స్వామి ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారు అనిపించి ఎంతో ఆనందంగా ఉందన్నారు.
4: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నాగమణి. నేను చిత్రవతి రోడ్లో ఉంటుంటాను. ఉదయం 5:30కి రేడియో సాయినే పెడతాను. రేడియో సాయి పెట్టినప్పుడు ఒక్కోసారి స్వామివి పాత స్పీచ్లు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అప్పుడు ఇంకోసారి ఏ పని కూడా చేయకలాగే కూర్చుంటాను. రేడియో సాయిలో విన్నది వింటుంటే ఆ తిన్న ఆహారం కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంటుంది నాకు. నేను చేసుకున్న వంట అయినా కూడా రాత్రి కూడా 9 నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు రేడియో సాయి ప్రోగ్రామ్స్ వింటుంటాను. అందులో ఈ మధ్య చాలా బాగుంటున్నాయి. ఇంటర్వ్యూస్ అయితేనేమి, ఒకళ్ళ తాలూకు అనుభవాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఎంత అంటే అసలు అంత ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రోగ్రాములు మనం ఇండియాలోనే మనం అన్ని చోట్ల వినగలిగితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ లోకల్లోని ఒక టీవీ కేబుల్ ద్వారా ప్రోగ్రామ్స్ అన్ని మేము వింటున్నాం, కానీ ఇదే పక్క ఊర్లో గాని ఎక్కడా కూడా అందుబాటులో ఉండడం లేదు. మరణిస ముందు మన స్టేట్ లెవెల్లోని రేడియో సాయి త్రూ టీవీ అందరికీ అందుబాటులో ఉండినట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రేడియో సాయి పెట్టిన తర్వాత చాలా తెలుగు కార్యక్రమాలు మొదలుపెట్టి చాలా ఆనందంగా అందరికీ అనిపిస్తున్నది. సిఎస్ఆర్ మూర్తి గారు చెప్పిన జిల్లెల మూడి అమ్మ గురించి ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. రేడియో సాయి స్వామివి చాలా స్పీచెస్ వస్తాయి. అందులో స్వామి చెప్పినవి ఇప్పుడు 87వి 86వి ఆ స్పీచెస్ అప్పుడు మేము ఎవరం వినలేదు. తర్వాత 90 తర్వాత స్పీచెస్ మాకు తెలుసు కానీ ముందుకు తెలియదు. అటువంటి స్పీచెస్ అన్ని వింటున్నప్పుడు ఎంత స్వామి ఎదురుగుండా మనకు వచ్చి మాట్లాడుతున్నారా అన్న ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది.
2: యుఎస్ లో కాలిఫోర్నియా బే సమీపంలోని సనోజాలో ఉంటున్న శ్రీ మదన్ మోహన్ గంటి గారు రేడియో సాయి తెలుగు ప్రసారాలు తమకు ప్రశాంతి నిలయంలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పారు. సేవపై ప్రసారం చేసిన కార్యక్రమాల వల్ల కలిగిన స్ఫూర్తితో తమకు సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనే కోరిక కలిగిందని అన్నారు. అలాంటి అవకాశం లభిస్తే అది యువతకు మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
5: సాయిరామ్, నా పేరు మదమోహన్ గంటి, శానోజే, కాలిఫోర్నియా బే ఏరియాలో ఉంటాం. ఈ రేడియో సాయి ప్రోగ్రామ్స్ తెలుగులో మొట్టప్పటి నుంచి నేను ఆసక్తితో వింటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న లైవ్ మాకు ఎదురకుండా ప్రశాంత నిలయము ఎదురకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో నాకు నచ్చినది సాయి సంకీర్తన వారి ప్రోగ్రాం చాలా బాగుంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ విత్ డివైన్ అని చెప్పి కూడా ఉంటుంది. అదేవిధంగా ఆఖరణ 8:30 సేవ గురించి పూర్వ విద్యార్థులు, స్వామి హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా విశాఖపట్నంలో దూర దూర కొండల మీద ఉండి నీళ్లు అందక అటువంటి ప్లేస్లో గణేషన్ గారు చేసిన సేవలు, మన నేషనల్ సేవా కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ గారు చేసిన పూర్వకాల చరిత్రలో వాళ్ళు సైకిల్ నుంచి పత్తి వరకు వచ్చి స్వామి ఎదురకుండా వాళ్ళు రిసీవ్ చేసుకున్న సందర్భాలు, అప్పటి నుంచి వాళ్ళు చేసిన దినదిన కార్యక్రమాలు మాకు ఎంతో ఆనందంగా ఉంచింది. మాకు కూడా ఇక్కడ అటువంటి అవకాశం ఉంటుందా అన్న భావన మాకు ఉండేది. అది ఒక్కటి మాకు ఈ ఓవర్సీస్ డివోటీస్కి ఎప్పుడైతే ఈ సేవా కార్యక్రమాలు ముందుగా చెప్తే మేము వచ్చే టైంకి ఆ ట్రిప్ను అరేంజ్ చేసుకుని కనీసం మొత్తం కాకపోయినా 2-3 రోజులు స్వామి సేవతో నారాయణ సేవ గ్రామాలకు వెళ్లి స్వహస్తాలతోటి చేయాలని కోరిక ఉంది. ఆ విధంగా ఒక షెడ్యూల్ని ముందే బాగా పబ్లిష్ చేస్తే, ఒక ఉదాహరణకి ఇప్పుడు గురు పూర్ణిమ వస్తుంది, ఈ విధంగా చాలా మంది వస్తుంటారు, ఆ టైంలో జరిగే ఈ సేవా కార్యక్రమాలు ఉంటే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుని అక్కడ మేము ఆ స్వహస్తాలతో సాధ్యమంత వరకు హాస్పిటల్ అయినా లేకపోతే గ్రామంలో అయినా, ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ చేస్తే మా ఊళ్ళో కూడా ఏ విధంగా చేయాలనే సంగతి ఒక ప్రేరణ కలుగుతుంది. మేము కూడా చేస్తాం కానీ మా దూరంగా ఉంటాం, కానీ మా స్వామి ఎప్పుడు దగ్గరే, కానీ ఇక్కడ చేసింది అక్కడ చేసింది కొంచెం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు కానీ తిరుపతి ప్రతి వాళ్ళు వెళ్తారు, అదేవిధంగా ప్రశాంతిని తప్పకుండా వస్తాం, ఈ విధంగా కొంచెం చేయాలని కోరిక. అది కాకుండా దీనివల్ల ఏమవుతుంది, మా పిల్లల్ని అందరు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి కూడా చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక విధంగా పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రేరణ కలిగించడానికి ఈ రేడియో సాయి ఒక ముందుకు వెళ్తే బాగుంటుంది. తర్వాత కొంచెం క్విజ్ ప్రోగ్రామ్ కింద వచ్చి లిజనర్స్ క్వశ్చన్స్ కింద అడిగి ఆ విధంగా ప్రోగ్రామ్ పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ముందే సబ్మిట్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ కి దాని జవాబు ఇవ్వడం కూడా బాగుంది, చాలా బాగుంటుంది. మీ యొక్క ఏకాగ్రత, స్వామి ఇచ్చిన కృప వల్ల మీరు ఎంత సేవ చేస్తున్నారో దానికి మేము నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రేడియో సాహిబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సాయిరాం.
2: పుట్టపర్తిలో సనాతన సారథి ప్రెస్ లో పనిచేస్తున్న శ్రీమతి పద్మగారు, రేడియో సాయి వినడం ఒక అలవాటుగా మారిందని, విన్న కార్యక్రమాల గురించి తామంతా చర్చించుకుంటూ ఉంటామని అన్నారు. వైవిధ్య భరితమైన కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
6: నా పేరు పద్మ. మేము పుట్టపర్తిలోనే ఉంటాము. ఈ రేడియో సాయి మాకు బాగా అలవాటైపోయింది. అసలు అది లేకపోతే తోచని పరిస్థితిలో ఉంది. మేము వర్క్ చేసుకుంటూ కూడా ఎవరైనా వినలేదో చూడలేదో వేరే ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాం వచ్చింది, ఎంత బాగుందో, మీరు విన్నారా, వినకపోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది, వినండి, డాక్టర్ ఇందిరమ్మ గారు, నాగమణి గారు ఇట్లా వాళ్ళవన్నీ విని మళ్ళీ వాటిని చెప్పుకుంటూ, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, ఇది ఉండబట్టే కదా రేడియో సాయి తెలిసింది, అసలు వాళ్ళ అనుభవాలు మనకు తెలియవు. డాక్టర్స్, డాక్టర్ సమీర్, గోపికృష్ణ గారు వీళ్ళు చిన్నపిల్లలకి ఎలా చేయాలి, వాళ్ళకి ఆస్తమా అని, గర్భిణీ స్త్రీలని ఇట్లా, అలాంటి వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వింటే వాళ్ళు ఆచరించగలుగుతారు. అదొకటి. మేము వేరే ఊరు వెళ్ళామనుకోండి, అసలు ఇంకా స్వామిది ఏమి ఉండదు ఇక్కడ లోకల్, కనుక సాయి దర్శన్ అని లోకల్ టీవీ వాళ్ళు ఇస్తారు. ఇది కూడా ఇంటర్నెట్ కనెక్షన్ టీవీకి ఇస్తారు మాకు, బ్లూ ఛానల్ అని. ఇంటర్నెట్లు ఉన్నా కూడా దాన్ని ఓపెన్ చేసుకుని మనం వినటం అనేది అదొక పనిగా ఉంటుంది. ఇదైతే ఆన్ చేసుకుని పెట్టేసుకుని ఇంకా వేరే ఛానల్తో పని లేదు, ఎప్పుడు ఆ ఇంటర్నెట్ ఛానల్ బ్లూ ఛానలే, అంటే బ్లూ ఛానల్ అనే పేరుతో రేడియో సాయిని మాకు ప్రసారం చేస్తున్నారు. మా పక్కన ఒక ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ, పాపం ఆవిడ మంచంలోంచి లేవలేరు, అసలు ఎప్పుడు ఆ రేడియో సాయి ఆన్లోనే ఉంటుంది ఆవిడకి డే అండ్ నైట్. మన స్వామి చెప్పినట్టు ఎవరు చెప్పినా ఉండదు, మన స్వామి ఉపన్యాసాలు కానీ భజన్స్ పొద్దున్నే సుప్రభాతం నుంచి ఓంకారం, గాయత్రి, సాయి గాయత్రి, గాయత్రి అన్నీ స్వామి చెప్పటం, స్వామి భజన్స్ వేయటం, అవన్నీ మేము మనం విని ఉండం కదా ముందు, దీనిలో వింటాం. ఉపన్యాసాలు కూడా పాతవన్నీ మాకు తెలియదు అసలు, అవన్నీ ఇప్పుడు వింటున్నాము. ఇది అట్లా అంత స్ట్రేట్ అంతా పెడితే ఎంతో బాగుంటుంది. నిజంగా శేషవల్లి గారని వీళ్ళు అనామిక హైదరాబాద్ ప్రోగ్రామ్స్ అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ వింటూ ఉంటాం, బాగుంటాయి. ఇంకా కూడా మేము పాతవి విననివి కూడా ఇప్పుడు వినాలని వస్తుంటాయి కదా, ఏదో మొన్న అంజలి గారి ప్రోగ్రామ్ అని అట్లా, మేము ఆ టైంలో విననివి కూడా ఇప్పుడు వస్తుంటే వింటున్నాము. ఒకవేళ భజనకి రాలేకపోయాం అనుకోండి, ఇంట్లో ఏదో పని ఉండి, లైవ్ ఇచ్చేస్తున్నారు మందిరంలో భజన్స్, ఇంట్లో ఉండే మందిరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అవన్నీ వింటుంటే. అన్ని వేరే చోట్ల నుంచి ప్రోగ్రామ్స్ కూడా మనకు అసలు తెలియదు. అటు వైజాగ్ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి అవి వేస్తుంటారు, ఎవరో థాయిలాండ్ వాళ్ళది వచ్చింది, అది ఎంతో మాకు చాలా నచ్చింది ఆ ప్రోగ్రాం. ఇప్పుడు ఇటు డాక్టర్స్ కానీ అటు చిన్నపిల్లలవి కానీ, అటు లేడీస్, మొన్న అమ్మాయిలు హైదరాబాద్ వాళ్ళతో అనామిక ఇంటర్వ్యూ, ఇక్కడ వచ్చి స్వామి విఐపీ గేట్ లో నేను సేవ చేశాను, వెళ్లగానే నాకు జాబ్ వచ్చేసింది అని ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయికి హెల్త్ అసలు బాగుండదు కానీ సేవ ఎలా చేస్తుందో తనకే తెలియదు, సేవ చేసినప్పుడు తనకి ఏ ప్రాబ్లం ఉండదు, అట్లా అవన్నీ వినటానికి మాకు చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ మన తెలుగు ప్రోగ్రామ్ అంటే మనకి మంచి ఆనందం వింటుంటే. చాలా మీకు కృతజ్ఞతలు. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుంది, ఇంకా ఇలాగే స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా బాగా చెయ్యాలని ఆశిస్తూ సాయిరాం.
2: హైదరాబాద్ శ్రోత శ్రీ పివి శాస్త్రి గారు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న రేడియో సాయికి అభినందనలు తెలుపుతూ ప్రసారాలను, ప్రసారమైన కార్యక్రమాలను సమీక్షించారు.
7: తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. రేడియో సాయి టీం వారికి అభినందనలు తెలుపుకుంటూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ మధ్య ప్రసారమైన శ్రీ పివి భరద్వాజ గారి ముఖాముఖి కార్యక్రమాన్ని మా కుటుంబ సమేతంగా విని ఎంతో ఆనందపడ్డాం. ఆకాశవాణి వారు లోగడ బాలానందం ప్రసారం చేసే విధంగా రేడియో సాయి ద్వారా కూడా అటువంటి కార్యక్రమాలను రూపొందించి బాల వికాస్ పిల్లలకు ప్రోత్సాహాన్ని కలుగజేస్తే బాగుంటుందని ఒక సూచన. ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ ను 3 రోజుల నుండి 4 రోజులకు ముందుగానే ఉంటే బాగుంటుందని మరో సూచన. భజనానంతరం దర్శన సమయంలో సాయి గాయత్రి మంత్రంలో బ్రేక్ వచ్చుచూ ఉన్నది. సవరించ ప్రార్థన. ఓం శ్రీ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతల అభిప్రాయాలు మరికొన్ని వినే ముందు ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విందాం. ఈ క్విజ్ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత నిలయం. క్విజ్ మాస్టర్లు శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీమతి దేవసేన.
1: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు 2వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ శుభాభివందనాలు. శ్రోతల స్పందన విన్న మీకు ఆదర్శ విద్యార్థిగా స్వామి ఆచరించి చూపిన ఆదర్శాలు, మరికొన్ని చిన్న కథలు క్విజ్ రూపంలో సమర్పిస్తున్నారు పుట్టపర్తి, తిరుపతి, హైదరాబాద్, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన బాలవికాస్ పిల్లలు. క్విజ్ నిర్వహిస్తున్న నా పేరు మంచిరాజు శేషవల్లి, మరి వారికి మార్కులు వేసేవారి పేరు శ్రీమతి దేవసేన. ఈ క్విజ్ లో 6 రౌండ్లుంటాయి. 1 భజన రౌండ్, 2 పదానికి వివరణ, 3 పద్య సూక్తులు, 4 చిన్న కథలు, 5 స్వామి పాటల ప్రాముఖ్యత, 6 ర్యాపిడ్ రౌండ్. సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ 4 గ్రూపుల్లోని పిల్లల్ని శ్రోతలకి పరిచయం చేయండి దేవసేన గారు.
2: సరేమండి. సత్యం గ్రూప్ నుంచి వి నరసింహ, పి నందిని, కే భార్గవి, బి సాయి సంజీవ్, ఏ దుర్గా ప్రసాద్. ధర్మం గ్రూప్ నుంచి పి రేవంత్, జె స్వాతి, పి సాయి తరుణ్, ఎస్ఎస్ రుత్విక్, ఏ నవీన్, ఎం భువనేశ్వరి. శాంతి గ్రూప్ నుండి ఏ రాజేష్, కె శ్రేయ, డి శాంతి, కె తేజస్విని, ఏ రేణు ప్రసాద్, పి పూజిత. ఇక ప్రేమ గ్రూప్ నుంచి ఎల్ వినీత్, ఎస్ ధనుష్ కుమార్, జి యశస్త్రి, ఎస్ వసీమా, బి గురుకృష్ణ.
1: సాయిరామండి. సాయిరామ్ పిల్లలు, మరి శ్రోతలందరికీ ఒకసారి సాయిరామ్ చెప్దామా?
3: సాయిరామ్.
1: అయితే మన కార్యక్రమాన్ని మన క్విజ్ కి హీరో భగవాన్ సత్యసాయిబాబా వారే కదా, వారు పాడిన ఒక భజనతోటి మన క్విజ్ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం.

స్వామికి ఎంతో ఇష్టమైంది భజన. అందుకనే స్వామి మనకి ఎన్నో భజనలు పాడి మనకి నేర్పించారు. మనం ఫస్ట్ రౌండ్ లో స్వామి పాడిన భజనలే చెప్పుకుంటాం ఇప్పుడు. ఓకే, ముందుగా సత్యం గ్రూప్ వాళ్ళు, గోపిక మాలాహారి ప్యారి మాయిమీర మనవిహారి అంటూ ఒక భజన పాడారు స్వామి. ఏంటా భజన, అది పాడండి.

చాలా కరెక్ట్ గా పాడారు. మరి శాంతి గ్రూప్ వాళ్ళు దీనావన భవ భయభంజన అంటూ ముగుస్తుంది ఒక భజన. ఏంటది

కరెక్ట్ గా చెప్పి పాడారు, కానీ మరి కొంచెం తప్పింది కాబట్టి 5 మార్క్స్ లో ఒక 2 మార్కులు తగ్గుతాయి. ఓకే, సరే. మరి ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు వినాయకుడి సోదరుడి మీద స్వామి శరవణ భవ గుహ మాంపాహి అంటూ ఒక భజన పాడారు, అదేంటో పాడండి.

0: వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అందరూ చక్కగా పాడారు. ఓకే, మరైతే ఇప్పుడు రెండో రౌండ్లో నేను ఒక పదం చెప్తాను, దానికి మీరు వివరణ ఇవ్వాలి. ముందుగా సత్య గ్రూప్ కి అరిషట్ వర్గాలు.
1: అరిషట్ వర్గములు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.
0: అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు ఫోర్ ఎఫ్స్ ఏంటో చెప్పండమ్మా.
2: ఫోర్ ఎఫ్స్ ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు లెర్న్ అండ్ ఫినిష్ ది గేమ్.
0: వెరీ గుడ్. శాంతి గ్రూప్ వాళ్ళు వాచ్ గురించి చెప్పండి, స్వామి ఏం చెప్పారు.
3: వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
0: గుడ్. అయితే ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు ఫైవ్ డీస్ ఏంటో చెప్పాలి.
4: ఫైవ్ డీస్ డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్.
0: వెరీ గుడ్. అయితే మళ్ళీ సత్య గ్రూప్ కి వస్తుంది. మాయ వదిలింది అని స్వామి అన్నారు, ఎప్పుడు.
5: ఓం శ్రీ సారా, మాయ వదిలింది. బాబా హంపి యాత్ర నుంచి తిరిగి వచ్చినాక కాలర్ పిన్ పోగొట్టుకుంటే బాబా చెప్తారు మాయ వదిలింది అని. అదైనాక అవతార ప్రకటన రోజు 20 అక్టోబర్ 1940 రోజు బాబా పుస్తకం పెట్టేసి చెప్తారు, నేను సాయిబాబా, మీ సత్యం కాదు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్తున్నానని. అదైనాక ఈశ్వరాంబ భోజనం ఇస్తుంది. అప్పుడు బాబా మూడు ముద్దులు చేసి తిన్నాక చెప్తారు నా మాయ వదిలింది అని.
0: ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళు ఈశ్వరాంబ గారి గురించి చెప్పండి.
6: ఈశ్వరాంబ గారు స్వామి వారి తల్లి, ఆమె దయా ప్రేమ గలవారు. ఈశ్వరాంబ గారు స్వామిని పుట్టపర్తిలోనే ఉండమని కోరినారు. అందుకు స్వామి పుట్టపర్తిలోనే ఉండి చాలా కార్యక్రమాలు ఇక్కడే జరిపించారు. ఈశ్వరాంబ గారు స్వామిని మూడు కోరికలు కోరినారు. మొదటిది, స్వామి ఇక్కడ తాగునీళ్లు లేక చాలా మంది అవస్థ పడుతున్నారు, ఒక చిన్న బావి తొగించండి స్వామి అని అడిగారు. ఆ చిన్న బావి ఇప్పుడు ఒక వాటర్ ప్రాజెక్ట్ గా మారింది. రెండవది, స్వామి ఇక్కడ చిన్నపిల్లలు స్కూల్ కి చాలా దూరానికి వెళ్తున్నారు, ఒక చిన్న స్కూల్ కట్టియండి స్వామి అన్నారు. అందుకు స్వామి ఒక చిన్న స్కూల్ కట్టించారు, అదే ఇప్పటికి యూనివర్సిటీగా మారింది. మూడవది, స్వామి ఒక చిన్న వైద్యశాల కట్టియండి స్వామి, అందరూ రోగులందరూ వేరే ఊరికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు, ఒక వైద్యశాల కట్టియండి అని కోరినారు. ఒక చిన్న వైద్యశాల ఇప్పుడు ఒక సూపర్ హాస్పిటల్ గా మారింది. ఈశ్వర ఆ చిన్న హాస్పిటల్ కట్టించేటప్పుడు ఈశ్వరాంబ గారు చాలా సేవలు చేశారు. ఈశ్వరుని కన్న తల్లి ఈశ్వరాంబ, ప్రపంచానికే తల్లి.
0: వెరీ గుడ్, బాగుంది నాన్న, బాగా చెప్పావు. అయితే మరి స్వామి విద్యార్థిగా కుటుంబ బాధ్యతలు నిర్వహించారు కదా, ఇది ప్రేమ గ్రూప్ వాళ్ళు చెప్పండి.
7: స్వామి తాతగారైన శ్రీ శేషం శ్రీ కొండమరాజు గారి వద్ద ఉంటూ ఆయనకు వంట చేసి పెట్టేవారు. తెల్లవారు లేస్తూనే పాత్రలు తోమి వంట చేసి పెట్టేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తాతగారికి వడ్డించి తిరిగి స్కూల్కి పరిగెత్తుకుని వెళ్లేవారు. స్వామి అన్నగారైన శ్రీ శేషంరాజు గారి వద్ద ఉంటూ హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. అక్కడ మంచినీటి కొరత ఉండేది. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి నీటిని తోడి కాడు కట్టిన కడవలతో మంచినీటిని ఇంటికి మోసేవారు. పై సంఘటనలు స్వామి కుటుంబంలో ఎంత బాధ్యత వహించారో తెలియజేస్తుంది.
0: వెరీ గుడ్. అయితే శాంతి గ్రూప్ వాళ్ళు పుష్పగిరి తిరణాల గురించి చెప్పండమ్మా.
8: స్వామి స్కౌటు లేడగా నుండి పెద్దవారికి అనేక సేవలు అందించారు. తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్ద అప్పగించారు. నీళ్లను అందించారు. దేవాలయాలను దర్శనానికి క్యూ కట్టించారు. ఈ రకంగా స్వామి చదువుకునే వయసులోనే సేవ చేసి తరలించాలని సూచించారు.
0: సరే, ఓకే. రెండో రౌండ్ పూర్తయిపోయింది. మరి ఇంకా మూడో రౌండ్ లో స్వామి ఎంతో విలువైన విషయాల్ని ఎంత సులభంగానో అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పద్యాల రూపంలో చెప్పారు. అవి మనం పద్య సూక్తులు అని నేర్చుకుంటాం కదా బాల వికాస్ క్లాస్ లో, ఆ పద్య సూక్తులు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. చక్కటిగా చక్కగా చెప్పాలి పద్యం. మొదట సత్య గ్రూప్ వాళ్లు చీమ బుద్ధి గురించి వివరిస్తూ మనిషి బుద్ధి ఎలా ఉందో చెప్పారు స్వామి. అదే పద్యము

0: గమునా.
1: వెరీ గుడ్. అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు, ప్రకృతి మనకి గురువు కదా, మరణించిన తర్వాత కూడా సేవకి పనికొచ్చే ఒక త్యాగమూర్తి గురించి స్వామి ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?
0: బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుట నువ్వు. త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చున్నమాట.
1: మరైతే శాంతి గ్రూప్ వాళ్ళు ఒక పద్యం చెప్పాలి. అదేంటంటే, వేప విత్తనం నాటితే ఆ చెట్టు నుంచి మామిడి పండు రాదు కదా, అలా అదే విధంగా మంచి పని చేస్తే మంచే కలుగుతుంది అని ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం చెప్పండి.

0: ఓకే.
1: మన ఇంట్లో ఒకళ్ల మాట పెరుగన్నంలాగా ఉంటుందిట. వాళ్ల మాట వినకపోతే ఏదో అవుతుందిట. అది చెప్తూ ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?

0: వెరీ గుడ్. ఇప్పుడు 3 రౌండ్లు అయ్యాయండి. చూస్తూ ఉంటే అందరికీ ఫుల్ మార్క్సే వచ్చేసినట్టున్నాయి కదా. ఆ 2 మార్కులు మిగతా వాటిలో మీరు సాధించేసుకోవాలి, సరేనా? అయితే ఇప్పుడు 4వ రౌండ్లో మనం ఏం చేయాలంటే, స్వామి చిన్న చిన్న కథలు మానవ ప్రవర్తన ఎలా మారాలో చెప్తూ చక్కగా చెప్పారు. ఆ ఆణి ముత్యాలని మీ నోట్లో వినాలి ఇప్పుడు మేము. ఓకే, ఫస్ట్ సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలి. త్యాగం చాలా గొప్ప గుణం కదా, ఆ త్యాగం గురించి స్వామి చెప్పిన కథ చెప్పండి.
1: ఓం శ్రీ సాయిరాం. త్యాగము. భారతదేశంలో శిబి అనే చక్రవర్తి ఉండేవాడు. అతనికి త్యాగశీలి అనే పేరు కూడా ఉండేది. ఒకసారి దేవేంద్రుడు, అగ్నిదేవుడు అతని త్యాగాన్ని పరీక్షించాలని అనుకున్నారు. దేవేంద్రుడు డేగగాను పావురం, అగ్నిదేవుడుగాను మారారు. డేగ పావురాన్ని వెంటాడింది. ఆ పావురం తిన్నగా వచ్చి కొలువులో ఉన్న శిబి చక్రవర్తి భుజముపై వాలింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజా, ఇది నా ఆహారము, నాకు వదిలివేయమంది. అప్పుడు శిబి చక్రవర్తి, ఇది నన్ను శరణు కోరింది, కాబట్టి నీకు నేను ఇవ్వలేను. కావలసింటే దాని బరువంతా, దాని శరీరం అంతా బరువు మాంసం నా శరీరంలో నుంచి తీసుకోమన్నాడు అని చెప్పి ఒక తక్కెడ తెప్పించారు. ఒక పక్కన పావురాన్ని, ఒక పక్కన తన శరీరంలో నుంచి మాంసాన్ని కోసివేశాడు. ఎంత మాంసం వేసినా పావురంతో పాటి సరితూగలేదు. అప్పుడు అది చూసిన శిబి చక్రవర్తి తానే వెళ్లి తక్కెడలో కూర్చున్నారు. అప్పుడు సరితూగింది. అప్పుడు పావురం అగ్నిదేవుడుగాను, డేగ దేవేంద్రుడుగాను మారారు. రాజా, నీ త్యాగాన్ని పరీక్షించాలనుకున్నాము, నీ కీర్తి చిరస్థాయిగా నిలుచుగాక అని దీవించి అదృశ్యమైపోయారు. శిబి చక్రవర్తి త్యాగం నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది.
0: వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పావు. మనం సాధారణంగా కొంతమందిని తెలివైన వాళ్లని, కొంతమందిని మూర్ఖులని అంటూ ఉంటాం కదా. మరి ధర్మ గ్రూప్ వాళ్లు ఎవరు మూర్ఖుడో ఓ కథ ద్వారా స్వామి తెలియజేశారు, అది చెప్పండమ్మా.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు ప్రీదేవన్. నేను చెప్పబోయే కథ పేరు ఎవరు మూర్ఖుడు. ఒక రాజుగారి కొలువులో ఒక సోమైపోతుండేవాడు. రాజుగారు ఏ పని చెప్పినా కుంటి సాకులు చెప్పి తప్పించుకునేవాడు. రాజుగారి వీటితో వేగలేక ఒక పత్తి మీద మూర్ఖుడు అని రాసి వారి తలకు కట్టాడు. అప్పటి నుంచి అందరూ వారిని చూసి నవ్వుకునేవారు. ఒకరోజు రాజుగారికి తీవ్ర వ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. అందరూ రాజుగారిని చూసేందుకు వెళ్లారు. ఈ మూర్ఖుడు కూడా రాజుగారిని చూసేందుకు వెళ్లారు. అప్పుడు రాజుగారు బాధతో కంటతడి పెట్టుకుని, నా ప్రయాణ సమయం దగ్గర పడిందిరా, నేను వెళ్తున్నానురా అని ఆ మూర్ఖుడితో చెబుతాడు. ఆ మూర్ఖుడు, అయితే నేను ఏనుగులను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి ఏనుగులు వెళ్ళవురా అంటాడు. అయితే నేను రథాలను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి రథాలు కూడా వెళ్ళవురా అంటాడు. ఇంతకీ ఈ మూర్ఖుడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు రాజా అని అంటాడు. నాకు తెలీదురా అని ఆ రాజు చెప్తాడు. అప్పుడు ఆ మూర్ఖుడు తన తలకు కట్టిన మూర్ఖుడు అనే పత్తిని తీసి రాజుగారికే కట్టేస్తాడు. రాజా, మీరు వెళ్తున్నారని తెలుసు, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని తెలియదు. అక్కడికి ఏనుగులు రథాలు వెళ్ళవని తెలుసు, కానీ అది ఏ ప్రదేశం, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని మీకు తెలియదు. కనుక ఈ పట్టి మీకే సరిపోతుంది, మీరే ధరించండి అని చెబుతాడు. మానవులు తన జీవిత కాలంలో తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని తెలుసుకోకుండా వృధాగా కాలం గడిపేవాడే మూర్ఖుడు. సాయం.
0: వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు. ఓకే, అయితే మరి శాంతి గ్రూప్ వాళ్ళు ఎవరు భక్తుడో స్వామి చెప్పిన కథ చెప్పండి.
3: సాయిరాం, నేను చెప్పబోయే కథ పేరు ఎవరు గొప్ప భక్తుడు. ఒకసారి మహావిష్ణువు నారద మహర్షికి, నీకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఉన్నాడు అని చెప్తారు. నారద మహర్షి ఆలోచిస్తాడు, నాకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఎవరున్నారబ్బా అనేసి భూలోకంలోకి దిగుతారు. ఆ పేద రైతు ఉదయాన్నే నారాయణ అని 3 సార్లు అంటాడు. మధ్యాహ్నం భోజనానికి ముందు నారాయణ అని 3 సార్లు అంటాడు. రాత్రి పనుకునే ముందు 3 సార్లు నారాయణ అని అంటాడు. నారద మహర్షి మహావిష్ణు దగ్గరికి వెళ్లి, నాకన్నా గొప్ప భక్తుడు అతనెలా అవుతాడు స్వామి? అతను రోజుకి 3 సార్లే నిన్ను స్మరిస్తున్నాడు కదా, నేను నిన్ను నిరంతరం దైవనామస్మరణం చేస్తున్నానుగా అని నారద మహర్షి అంటాడు. మహావిష్ణువు నారద మహర్షి తలపైన 5 కుండలు పెట్టి, నాకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఎవరున్నారబ్బా అనేసి భూలోకంలోకి దిగుతారు. ఆ పేద రైతు ఉదయాన్నే నారాయణ అని 3 సార్లు అంటాడు. మధ్యాహ్నం భోజనాన్ని

0: పెట్టి నీళ్లు వేసి ఒక చుక్క నీళ్లు కింద పడకుండా నా చుట్టూ ప్రదక్షిణం చేయమని చెప్తారు. నారద మహర్షి ఆ కుండలపైనే ధ్యాస పెట్టుకుని ఒక చుట్టూ ప్రదక్షిణం చేసి నేను ప్రదక్షిణం చేశాను స్వామి అని నారద మహర్షి చెప్తారు. అప్పుడు మహావిష్ణువు అడుగుతారు, నువ్వు ప్రదక్షిణం చేసేటప్పుడు ఎన్నిసార్లు నన్ను తలచావు అని అడిగితే, ఒక్కసారి కూడా నేను తలచలేదు స్వామి అని చెప్తారు. నువ్వు ఒక్కసారి కూడా తలచలేదట్టే, ఆ పేద రైతు తన పనిని చక్కగా చేసుకుంటూ నన్ను నిరంతరం మూడుసార్లు స్మరిస్తూ ఉన్నాడుగా అని చెప్తారు. నారద మహర్షి తెలుసుకుంటాడు తన తప్పుని తెలుసుకొని ఏకాగ్రత విశ్వాసం ముఖ్యమైనవని మహావిష్ణువు నారద మహర్షికి ఈ పరీక్ష ద్వారా తెలియజేశారు. సాయిరామ్.
1: గుడ్ గుడ్, బాగుంది. అయితే ప్రేమ గ్రూప్ వాళ్ళు అణాల కన్నా గుణాలే ప్రధానం అని తెలియజెప్పే కథ చెప్పండి.
2: ఓంజీ సాయిరామ్. అణాల కన్నా గుణాలే ప్రధానం. ఒకసారి సీవీ రామన్ గారు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఒక యువకుడు ఎంపిక కాలేదు. ఆ యువకుడిని ఇంటర్వ్యూకు రావడానికి ఖర్చు పెట్టిన బస్సు ఛార్జీలను గుమస్తా దగ్గర తీసుకువెళ్లమని చెప్తారు రామన్ గారు. ఆ గుమస్తా భోజన వేళ కావడంతో హడావిడిగా ఆ యువకుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పైకాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆ యువకుడు ఆ అదన పైకాన్ని తిరిగి ఇవ్వడానికి గుమస్తా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రామన్ గారు భోజనం తర్వాత తిరిగి వచ్చి ఆ యువకుడిని చూసి, ఎందుకు ఇంకా ఉన్నావు, నీవు సెలవు కాదని చెప్పాను కదా అని అడిగితే, ఆ యువకుడు పొరపాటున గుమస్తా ఇచ్చిన అదన పైకాన్ని తిరిగి ఇవ్వడానికి ఉన్నానని చెప్తాడు. సివి రామన్ గారు అతని నిజాయితీకి మెచ్చి ఆ ఉద్యోగం అతనికే ఇస్తాడు. దీన్ని బట్టి అణాల కన్నా గుణాలే ప్రధానమని తెలుస్తుంది.
1: వెరీ గుడ్, చాలా బాగా చెప్పారరా, చక్కగా, చాలా చక్కగా చెప్పారు. మరి మీరు కథలు ఇంత బాగా చెప్తున్నారు, ఇంకొక రౌండ్ కథలు చెప్తారా? ఇంకో నాలుగు ప్రశ్నలు వేస్తా మళ్ళీ. ఓకే సరే, అయితే మళ్ళీ సత్యం గ్రూప్ కే ప్రశ్న. ముందు పట్టిన పట్టు వదలరాదు అని పట్టుదలగా భగవంతుడు అనుగ్రహాన్ని ఒక బాలభక్తుడు సాధించుకున్నాడు. ఎవరు ఆ బాలభక్తుడు, ఆ కథ ఏంటి?
3: ఆ బాలభక్తుడు ధ్రువుడు. ఓం శ్రీ సారం. అయోధ్య నగరానికి మహారాజు ఉత్తానపాదుడు. అతని పరిపాలన కాలంలో జీవితం సంక్షేమంగా ఉండేది. అతనికి ఇరువురు భార్యలు. మొదటి భార్య అయిన సునీతి కుమారుడు ధ్రువుడు, రెండో భార్య అయిన సురుచి కుమారుడు ఉత్తముడు. అయితే ఒకరోజు ధ్రువుడు ఆడుకోవడానికి మైదానానికి వెళ్ళగా అక్కడ ఆడుకుంటూ ఉండగా ఉత్తముడు తన తండ్రి తొడ మీద కూర్చోవడం గమనించి తాను కూడా వెళ్లి తన తండ్రి తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నించగా తన పినతల్లి అయిన సురుచి అతని రెక్క పట్టుకుని లాగి, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చునేందుకు ఎటువంటి అర్హత లేదు, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చొని రాదు, నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవాలంటే నా కడుపును పుట్టాలని దేవుని ప్రార్థించుకో అని ఎగతాళి చేసి వారిని కోపంతో వారిని తిట్టి పంపించేస్తుంది. ఈ మాటలు విని ధ్రువుడు ఎంతో బాధపడి ఆ తన తండ్రి ముఖం చూస్తాడు. కానీ తండ్రి నుంచి కూడా ఏమి జవాబు రాకపోవడంతో తన వేదనను తన తల్లికి తెలియజేస్తాడు. ఆ తల్లి అయిన సునీతి ధ్రువుడు తెలియజేస్తుందంతా విని, నాయనా నీకు సమాధానం చెప్పగలవాడు శ్రీహరి ఒక్కడే, అతన్నే ప్రార్థించము అని చెప్పగా ధ్రువుడు వెంటనే అరణ్య మార్గాలకు ప్రవేశించి తపస్సు చేయని ఆరంభిస్తాడు. ఇంతలో ఒటుగా వెళ్తున్న నారదుడు ధ్రువుని చూసి, ఏంటి ఇంత చిన్నబాలుడు ఈ విధంగా తపస్సు చేయడం ఏంటి అని అతన్ని వివిధ పరీక్షలు పెట్టి అతని పట్టుదలను చూశాక అతని పట్టుదలను సంతసించి అతని దగ్గరికి వెళ్లి, నాయనా నువ్వు శ్రీహరిని ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రార్థించిన ఆయన, నీకు తప్పక అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే ధ్రువుడు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండగా శ్రీహరి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పగా ధ్రువుడు

0: తన కోరికను కూడా మరిచి శ్రీహరి సన్నిధానం కావాలి ప్రభు అని కోరుతాడు. దాంతో శ్రీ మహావిష్ణువు, నాయన నువ్వు రాజభోగం అనుభవించిన తర్వాత తారామండలంలో శాశ్వత స్థాయిని నీకు ప్రసాదిస్తున్నాను. చివరికి నువ్వు తారామండలంలో శాశ్వత స్థాయిని నా దగ్గరే పొందుతావు అని చెప్పి అంతర్ధానమైనాడు. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. దాని ఆధారంగానే మనం కాలమండలాన్ని పరిగణిస్తాము.
1: వెరీ గుడ్, బాగా చెప్పాము. ఓకే ఓకే, సరే. మరైతే ధర్మం గ్రూప్ వాళ్ళు సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి అనే కథ చెప్పండి.
2: ఓం శ్రీ సాయిరాం. ఒక ఊర్లో ఒక భార్య భర్తలు ఉండేవాళ్ళు. భార్యకి దేవుడి మీద చాలా భక్తి ఉండేది, కానీ భర్తకి ఎప్పుడు చూసినా సంపాదించాలి సంపాదించాలి అనుకునేవాడు. ఒకరోజు భర్తకి జబ్బు చేస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే అంటాడు, 3 సార్లు మందులు వేసుకోవాలి, నేను మందులు ఇస్తాను అంటాడు. అయితే భార్య ఎప్పుడు ఇవ్వదు, అసలు మందులే ఇవ్వదు. అయితే భర్త అంటాడు ఒకరోజు, నువ్వే నాకు ఎందుకు మందులు ఇవ్వట్లేదు, డాక్టర్ గారు ఇవ్వమన్నారు కదా అంటే, భార్య అంటుంది, మన శరీరానికి జబ్బు చేస్తే మందులు వేసుకోవాలి, కానీ భవరోగ్యానికి ఏం వేసుకోవాలో తెలుసా అంటే, నాకు తెలీదు అంటాడు. అయితే భార్య అంటుంది, మనం చిన్నప్పటి నుంచి దేవుని మీద భక్తి కలిగి ఉంటే మనకెప్పుడు జబ్బు రాదు, అలాగే మనం ప్రశాంతంగా ఉంటాము అంటాడు అంటది. అయితే ఒకసారి అయితే
1: మందు వేయకపోతే రోగం తగ్గనట్టుగా దేవుడి నామం చెప్పకపోతే
2: మనం చిన్నప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలి.
1: అది చిన్నతనం నుంచే సాధన మొదలు పెట్టాలి. మరి మాటతోటి రాజ్యాలు గెలుచుకోవచ్చు కదా, అటువంటి కథలు బోల్డ్ విన్నాం మనం. స్వామి కూడా మాటల ప్రభావం గురించి ఒక చిన్న కథ చెప్పారు, చాలా బుజ్జి కథ. అది శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండమ్మా.
3: ఓం శ్రీ సారం. నేను చెప్పబోయే కథ పేరు మాటల ప్రభావం. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు మంచి విషయాలు నీతి కథలు బోధిస్తుండగా తరగతి గదిలోకి డీఓ గారు ప్రవేశించారు. ప్రవేశించి ఉపాధ్యాయుడితో ఇలా అంటారు, మాటలతో చెప్తే ఏ మార్పు రాదు, క్రియారూపంలో తెలియజేస్తే బాగా అర్థమవుతుందని డీఓ గారు చెప్తారు. అలాగే కొంతసేపు ఉపాధ్యాయుడు డీఓ గారు కొంతసేపు వాదులాడతారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు డీఓ గారికి ఎలాగైనా మాటల శక్తిని చూపించాలని ఒక అబ్బాయిని పిలిచి, ఒరే ఈ డీఓ గారిని మెడపెట్టి బయటికి గెంటే అని బాలుడికి చెప్తాడు. అప్పుడు డీఓ గారు చాలా కోపపడి, అప్పుడు ఉపాధ్యాయుడు నెమ్మదిగా ఇలా అంటాడు, సార్ ఎందుకు మీరంత కోపం పడతారు, నేనేదో 2 మాటలు అన్నానంతే కదా, నేను ఇంకా క్రియారూపంలో ఏం చేయలేదు కదా అంటే, అప్పుడు డీఓ గారు తన తప్పుని తెలుసుకుని అవును మాటలకి నిజంగానే శక్తి ఉందని గ్రహించి, దీని బట్టి ఈ కథని బట్టి మనకు తెలిసిన నీతి మానవులకు బలాన్ని బలహీనతను తెలియచేదే మాటలు అని.
1: ఓకే ఓకే గుడ్. ఈ రౌండ్ లో చివరిగా ఒక చెడ్డ గుణం వలన ఏంటి నష్టం అవుతుందో తెలుసుకుందాం. లోభగుణం చాలా నష్టం కలిగిస్తుంది కదా, కాబట్టి ఆ లోభం వలన కలిగే నష్టం గురించి కథ చెప్పండి. ప్రేమ గ్రూప్.
4: ఓం శ్రీ సాయిరాం. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు లోభం వలన లాభం లేదు. ఒక ఊరిలో ఒక నేతి వర్తకుడు ఉండేవాడు. అతడు కల్తీ నెయ్యి అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు ఆ విషయం గ్రామాధికారికి తెలుస్తుంది. అతన్ని లాక్కుని రండి అని చెప్తాడు. నువ్వు చేసిన నేరానికి 3 రకాల శిక్షలు ఉంది అని చెప్తాడు. మొదటిది 1 కేజీ కల్తీ నెయ్యి తాగాలి. 2వది 12 కొరడా దెబ్బలు తినాలి. 3వది 200 రూపాయలు జరిమానం చెల్లించాలి అని చెప్తాడు. ఈ నేతి వర్తకుడు పరమలోభి కాబట్టి 1 కేజీ కల్తీ నెయ్యి తాగుతాడు అని చెప్తాడు. కాస్త నెయ్యి తాకంగానే కడుపు ఉబ్బి వాంతులు మొదలు పెడతాయి. అయ్యో బాబోయ్, నా వల్ల ఇంకా కాదు, నేను 12 కొరడా దెబ్బలు తింటాను అని చెప్తాడు. 4 దెబ్బలు తినంగానే వీపు చిక్లిపై రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో బాబోయ్ నా ఇంక కాదు, నేను 200 రూపాయలు జరిమానం చెల్లిస్తాను అని చెప్తాడు. అప్పుడు గ్రామాధికారి చెప్తాడు, నువ్వు ఈ పని ముందే చేసింటే కొరడా దెబ్బలు తిని వీపు చిక్లించుకుని కల్తీ నెయ్యి తాగి వాంతులు కడుపు నొప్పి తెచ్చుకుని ఆ పని ఉండదు కదా నీకు అని చెప్తాడు. ఈ కథను బట్టి మనం తెలుసుకున్నది, లోభబుద్ధి గలవారు ఎప్పటికీ చెడు చేస్తుంది.
1: వెరీ గుడ్, వెరీ గుడ్.
4: లోభం వలన లాభం లేదు.
1: ఏంటన్నా?
4: నీతి లోభం వలన లాభం లేదు.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పారరా. స్వామి చెప్పిన చిన్న కథలు మీరు ఎంతో చక్కగా చెప్పారు. దీంతో 4 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇంక 5వ రౌండ్లో విద్యార్థి దశలో స్వామి కొన్ని పాటలు రచించారు. ఆ పాటల్లో అంతరార్థాలేంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో మీరు వివరించాలి. ఇప్పుడు ఇది చక్కటి ఆడియో రౌండ్ అన్నమాట. మీకు ఒక పాట వినిపిస్తాం. సత్యం గ్రూప్ వాళ్లు ఈ పాట విని ఆ పాట ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. స్వామి ఎందుకు రాశారో, ఇప్పుడు రాశారో ఆ వివరం అంతా మాకు చెప్పాలి.

0: ఇప్పుడు సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలమ్మా, ఈ పాట ప్రాముఖ్యత ఏంటి చెప్పాలి.
1: ఉరవకొండలో స్వామిని ఉపాధ్యాయులు ప్రార్థనా గీతాన్ని ఆలపించమనగా స్వామి ఈ పాటను పాడారు. అన్ని మతాలు సమానమేనని, ఏ ఒక్క మతం వేరు కాదని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, మన దేశ ప్రజలందరూ ఒకటేనని, కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చని తెలిపే విషయాన్నే ఈ పాటలో స్వామి ఎంతో చక్కగా రూపొందించారు.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు నాయన. ఈసారి రెండో పాట విందాం.
2: దొరికే దొరికే బాలా భాస్కర, బాలకులారా తల్లి బాలకులారా, దొరికే దొరికే బాలా భాస్కర బాలకులారా, కడపుర్బురము కాళ్ళవాతలు చేతిమూలలను చెరుగుల నుండి అజాగరూక పోషణ నుండి హక్కుత్తుల వ్యాధుల నుండి అజీర్ణ నీరే చలమల నుండి అన్నింటి నుండి బాగోదండి. అధికంలో ఆ అందకులో ఇంతకే శుద్ధంగా అందకు.
0: ఈ పాట ఏంటి కొట్టే సుబ్బన్నట, ఏమో చెప్తారు. శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండి.
3: ఓం శ్రీ సాయిరాం. కొట్టే సుబ్బన్న గారు, బాలభాస్కర్ రావు బాలభాస్కర్ అనే మందును తయారు చేసేవారు. ఈ మందును ప్రచారించడానికి సత్యం దగ్గరికి వెళ్లారు. ఈ మందును వివరాలన్నీ చెప్పి ఒక పాట రాయమన్నారు. సత్యం అలాగే రాశారు. ఈ పాటను పిల్లలందరి చేత ప్రచారం చేయించారు.
0: దానికి సుబ్బన్న ఆనందించాడా? ఏం చేశాడు ఆయన? ఆ గ్రూప్ లో ఇంకెవరైనా చెప్తారా?
4: దానికి సుబ్బన్న ఆనందించి అందరూ వాళ్ల మిత్రులందరూ రోడ్ వీధిలో ప్రచారం చేస్తూ వెళితే అందరూ వచ్చి కొనుక్కొని వెళ్లారు. బాలభాస్కర్ ఆ మందును తీసుకొని అందరూ తీసుకొని తాగితే అందరికీ జబ్బులు వచ్చిన వాళ్ళందరికీ నయమయ్యింది. అప్పుడు కొట్టే సుబ్బన్న ఆనందించి సత్యానికి తన అంగడిలో నుండి ఏమి కావాలన్నా తీసుకో సత్యం అని చెప్పారు. సత్యం తనకు అవసరమైన పుస్తకాలను పెన్సిళ్లను తీసుకొని వెళ్లారు.
0: ఏం తెలుస్తోంది మనకి దీనివల్ల?
4: బాబా గారు పని చేసే తీసుకుంటారు, పని అడగి తీసుకోరు. పని చేసి ఏదైనా పని చేసి తీసుకుంటారు. ఎంత కావాలో అవసరమైన మాత్రమే తీసుకున్నారు.
0: అవసరమైందే తీసుకున్నారు, ఊరికే ఎవరి దగ్గర తీసుకోలేదు. ఓకే సరే, అయితే ఇంకొక పాట విందాం. ఆ పాట ధర్మం గ్రూప్ వాళ్ళు జవాబు చెప్పండి.
3: ఓం శ్రీ సారం. కాంగ్రెస్ వారు స్వామివారి ఇంటికి వచ్చి మీటింగ్ పెడుతున్నా మా ప్రజలను ఉత్సాహపరచుటకు ఒక పాట రాయండి అన్నారు కాంగ్రెస్. అప్పుడేమో కాంగ్రెస్ వారు
0: మీటింగ్ పెట్టుకుంటే
3: మీటింగ్ పెట్టుకుంటే భారతీయులు ఐకమత్యంగా ఉండడానికి స్వామి చెప్పారు. స్వామి ఒక ఉయ్యాలో బొమ్మ పెట్టి పడుకోబెట్టి ఈ జోలపాట రూపంలో పాడారు. ఈ పాట ఉద్దేశం ఏమిటంటే భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని, ఉంటేనే భారత స్వాతంత్రము
5: సాధించవచ్చునని ఈ పాట ద్వారా స్వామి తెలియజేశారు.
0: ఓకే ఓకే, ముందు ముందు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు. ఓకే, అయితే ఇంకా చివరిగా ఇంకొక పాట వీళ్ళకి, శాంతి ప్రేమ గ్రూప్ వాళ్ళ కోసం.

0: కంటితో చూచేటి కాని అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి. పొడుగాటి మీసాలు గొరిగి కత్తిరించి నాసికాగ్రము వద్ద నాలుగుంచుకుంటారు ఏటి ఏషాలప్ప ఇవి. బాలుడుగా ఉండగా స్వామి పాట పాడారు. ఎవరి గురించి పాడారు? దీని అంతరార్థం ఏంటి?
1: సుబ్బమ్మ గారి భర్త కరణం గారు, ఆయన మన భారతీయ సంస్కృతిని విడిచి విదేశ పద్ధతిలో నడుచుకునేవారు. పొడుగాటి మీసాలను గొరిగించి చిన్నగా పెట్టుకుని చేతికి తోలు వాచ్ కట్టి విదేశీ పద్ధతిలో వ్యవహరించేవారు. ఆయన అది చూసి సుబ్బమ్మ గారు ఎంతో బాధపడేవారు. సుబ్బమ్మ గారు బాధపడటం స్వామి చూసి కరణం గారిపై ఒక పాట కూర్చి తోటి పిల్లలతో ఆయన ఇంటి ముందర పాడించేవారు. అది విన్న కరణం గారు స్వామిని పిలిచి, ఈ పాట నీకు ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను, ఈ పాటను పాడించవద్దు అని చెప్పాడు. మీ మామిడి పండ్లు నాకు వద్దు, మీ ప్రవర్తన మారేంత వరకు నేను ఈ పాట పాడిస్తూనే ఉంటాను అని చెప్పారు.
0: వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పారరా, వెరీ గుడ్. ఐదో రౌండ్ లో కూడా అందరూ చక్కగా చెప్పారు. ఇంకా ఆరో రౌండ్ ర్యాపిడ్ రౌండ్. మీ గ్రూప్ లో ఎవరికి తెలిసినా గాని టక్మని చెప్పేయాలి, ఆన్సర్ చెప్పకపోతే మార్కులు పోతాయి మీకు, సరేనా? ఇప్పుడు సత్యంకి ప్రశ్నలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లిదండ్రుల పేర్లేమిటి?
2: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు.
0: స్వామి ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది?
3: పుట్టపర్తి.
0: స్వామిని చిన్నతనంలో ఆ ఊర్లో పెద్దవాళ్లు ఏమని పిలిచేవారు?
4: బిడ్డలకు గురువు, బ్రహ్మ, జ్ఞాని అని పిలిచేవారు.
0: సత్యం స్థాపించిన భజన మండలి పేరేమిటి?
5: పాండురంగ భజన మండలి.
0: తాతగారు కొత్త బట్టలు తెచ్చినప్పుడు ఆ చిన్నారి సత్యం ఏమని చెప్పేవాడు?
5: అందరికీ పంచి మిగిలి ఉంటే నాకివ్వండి అని చెప్పేవారు.
0: వెరీ గుడ్. ఐదు మార్కులు వచ్చేసాయి మీకు. ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళకి. స్వామి తాతగారి పేరేంటి?
6: శ్రీ కొండమరాజు.
0: స్వామి మాధ్యమిక విద్య ఏ ఊర్లో చదువుకున్నారు?
6: పుట్టపర్తి, బుక్కపట్టణం.
0: ఓకే, గెలిచిపోయారు. విషం కల్పిన గారెలు సత్యానికి పెట్టిన స్త్రీని ఏం చేశారు స్వామి?
7: స్వామి ఆమెను శిక్షించకుండా క్షమించారు.
0: ఓకే, సత్యం స్నేహితులతో కలిసి భజన చేసినందువల్ల ఆ గ్రామానికి జరిగిన మేలేంటి?
4: కలరా వంటి అంటు వ్యాధులు తగ్గిపోయాయి.
0: సరే, బుక్కపట్నం పాఠశాలలో పాఠం మొదలయ్యే ముందు సత్యం ఏం చేసేవారు?
4: ఏదైనా విగ్రహం లేక పటం తీసుకొని పూలతో పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదము పంచేవారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు శాంతి గ్రూప్ కి ప్రశ్నలు. స్వామి ఎప్పుడు అవతరించారు, డేట్ ఏమిటి?
3: 1926 సంవత్సరం నవంబర్ 23 తేదీన.
0: ఓకే, మరి ఉన్నత పాఠశాలకు ఏ ఊరు వెళ్లారు?
4: కమలాపురం.
0: సరే, పాఠశాలలో స్వామి ప్రదర్శించిన దివ్య లీల ఏంటి?
4: గురువు బెంచి పైన నిలబడు సత్యం అని చెప్పగానే గంట కొట్టే వేళకి గురు ఉపాధ్యాయుడు చేరు కత్తుకుపోయారు.
0: సరే, స్నేహితులకి మిఠాయిలు బొరుగులు సంచిలోంచి తీసిచ్చి ఇవెక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్పేవారు?
4: గ్రామదేవత
0: ఇచ్చిందని చెప్పేవారా? ఓకే, మరి స్వామి పాఠశాలకు ఏ విధంగా వెళ్లేవారు రోజును?
3: స్వామి తన బట్టలను తానే ఇస్త్రీ చేసుకుని తల చక్కగా దూకొని వెళ్లేవారు.
0: సరే, వెరీ గుడ్, ఐదు ప్రశ్నలు కరెక్ట్ గా చెప్పారు. ఇంకా మరి ప్రేమ గ్రూప్, స్వామి అవతరించిన తిథి వార నక్షత్రాలు, తెలుగు సంవత్సరం పేరు?
4: అక్షయనామ సంవత్సరం, కార్తీక మాసం, సోమవారం, ఆరుద్ర నక్షత్రం.
0: వెరీ గుడ్. మరి స్వామి తన బట్టలు తనే ఇస్త్రీ చేసుకునేవారట, ఎలా?
4: స్వామి కాల్చిన బొగ్గుల్ని ఒక ఇత్తడి చెంబులో వేసి గుడ్డతో పట్టుకుని ఇస్త్రీ చేసుకునేవారు.
0: వెరీ గుడ్. స్వామి టీచర్ల పేర్లేంటి?
8: మెహబూబ్ ఖాన్ కొండప్పర్ గారు, మంచి రాజు, తమ్మిరాజు.
0: సరే, ఓకే. స్వామి మాటని వేదంలా భావించి ఆచరించిన చిన్ననాటి స్నేహితుల పేర్లేంటి?
8: రమేష్, సురేష్.
0: ఓకే. స్వామి 5వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ఉత్సవం చేశారు ఆ ఊరు వాళ్ళు. ఎలా చేశారు?
8: అలంకరించిన ఎద్దుల బండిలో స్వామిని కూర్చుని పెట్టి పూలు చల్లి ఊరంతా తిరిగిచ్చారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి చక్కగా. 6 రౌండ్లు చక్కగా అన్ని చెప్పారా ప్రశ్నలు. ఎంత బాగా తయారయ్యారో మీరందరు ప్రిపరేషన్. మరి రేడియో సాయి ముందు కూర్చుని వింటున్న బాల్వికాస్ పిల్లలందరూ కూడా ఈ క్విజ్ ఆన్సర్స్ అన్ని చూసుకున్నారా? అందరికీ వచ్చేసాయి అనుకుంటాను. ఓకే, మరైతే ఇంత మంచి అవకాశాన్ని 2వ వార్షికోత్సవంలో జరుగుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో మనకిచ్చిన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ జరిగిన స్వామి చేయించిన అందమైన విషయం ఏమిటి అంటే, స్వామి ఎప్పుడు చెప్పినట్లుగానే బంగారములు వేరు, శృంగారం ఒక్కటే, పశులవన్నెలు వేరు, పాలు ఒక్కటే అని చెప్పినట్లుగా 4 జిల్లాల నుంచి వచ్చారు పిల్లలు. వచ్చి ఇక్కడ ఒక్కటైపోయి సత్యసాయి బాలవికాస్ ఏంటి అనేది ప్రపంచానికి చూపించాం మనం ఇప్పుడు కదా. సత్యసాయి బాలవికాస్ లో పార్టిసిపేట్ చేసిన ఈ పిల్లలందరి పేర్లు, ఏ ఊరు నుంచి ఎవరొచ్చారో ఒకసారి చెప్తాను. తిరుపతి నుంచి శ్రేయ, నరసింహ, గురుకృష్ణ, రేవంత్ వచ్చారు. పుట్టపర్తి నుంచి శాంతి, తేజస్విని, నందిని, భార్గవి, వసీమ, యశస్వీ, స్వాతి, సాయి, తరుణ్ వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి పూజిత, ధనుష్ కుమార్ వచ్చారు. మరింకా హైదరాబాద్ నుంచి సాయి, సంజీవ్, రుత్విక్, భువనేశ్వరి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చాలా దూరం కదా ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చారా ఒక 5 పిల్లలు, దుర్గాప్రసాద్, వినీత్, నవీన్, రేణుప్రసాద్, రాజేష్. సో మరి అక్కడ అందరూ రేడియోల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మీకు జయజయలు చెప్తారు. మీరు మీకు ఒక్కసారి జయజయలు చెప్పేసుకోండి. స్వామి ఈ పిల్లలందరికీ ఇంటా వెంటా జంట ఉండి కాపాడాలని ప్రార్థిస్తూ స్వామి ఆశీస్సులతో 2 సంవత్సరాలు సంపూర్ణం చేసుకుని వార్షికోత్సవం చేసుకుంటున్న రేడియో సాయి తెలుగు బృందానికి మా అందరి కృతజ్ఞతలు. మన పాలిటి కల్పవృక్షం, కామధేనువు అయిన స్వామికి మన కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. జై.

0: ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విన్నారు. ఈ క్విజ్ ప్రోగ్రాం కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో, ప్రశాంత్ నిలయం. భగవాన్తో సన్నిహితంగా మెలిగి వారిని సేవించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారి అనుభవాలు, అనుభూతులు భావితరాలకు స్ఫూర్తిదాయకాలు. అటువంటి భక్తులలో ఒకరైన శ్రీమతి పద్మావతి గారి జ్ఞాపకాలను అంతరంగ తరంగాలు పేరిట తిరుపతి రేడియో సాయి బృందం మనకు అందిస్తోంది.
1: ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణవాసి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కళాకారిణి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల క్రియాశీలక భజన మండలి సభ్యురాలు, సంగీత సరస్వతికి గత 4 దశాబ్దాలుగా ఎనలేని సేవ చేస్తూ కొన్ని వేల కచేరీలు దేశ విదేశాల్లో ఇస్తూ ఎన్నో కీర్తనలను, భజనలను, పాటలను సంగీత ప్రియులకే గాక సాధారణ మానవాళికి సైతం తమ గానామృతాన్ని పంచుతూ నిరాడంబర జీవితం గడుపుతూ అందరినీ ప్రేమతో సాయిరాం అని పలుకరిస్తూ అందరి మన్ననలు అందుకున్నటువంటి శ్రీమతి పద్మావతి గారు ఈరోజు ఈ యొక్క ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనడానికి మన స్టూడియోకి విచ్చేశారు. వారికి రేడియో సాయి తిరుపతి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. సాయిరాం పద్మావతి గారు.
2: సాయిరాం అండి.
1: భారతీయ విద్యలకు వేదమే మూలం, వేదోఖిలం ధర్మ మూలం అన్నారు. ముఖ్యంగా శబ్ద విద్యను గురించి వైదిక సంస్కృతిలో అద్భుత మీమాంసం జరిగింది. సంగీత విద్యకు మూలాధారం వేదనాదమేనని భరతుడు నాట్యశాస్త్రంలో సంగీతం వేదజనితమని పేర్కొన్నాడు. శబ్ద విద్యగా ఉన్న ఈ సంగీతం కేవలం నేర్చుకోవడం వల్ల మాత్రమే లభ్యమయ్యేది కాదు, భగవద్ అనుగ్రహంతో సిద్ధించేది అంటారు. పద్మావతి గారు, మీరు సంగీతం నేర్చుకోవాలన్న జిజ్ఞాస మీకు ఎలా కలిగింది? తల్లిదండ్రుల నుండి పరంపరగా లభ్యమైందా, లేక వారి ప్రోద్బలంతో అభ్యసించారా, లేక మీకు మీరే ఇష్టపడి నేర్చుకున్నారా?
2: మా నాన్నగారు పాతూరు మధుసూదన శాస్త్రి గారు సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు. స్వామి దగ్గర ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందినవారు. వారు చిన్నతనంలో సంగీత విద్వాంసులు గనక మా సిస్టర్స్ అందరికీ సంగీతం నేర్పారు. నేర్చుకుని చిన్నతనంలో వివాహం అయితే తిరుపతి వచ్చిన తర్వాత ఇంకా సంగీతం మీద ఆశ పోక ఇంకా ఇద్దరు ముగ్గురు గురువుల దగ్గర నేర్చుకుని చాలా ఆనందపడుతూ సంగీతంతోనే ఇక పరమానందం, జీవితం ఇది ఒక ధన్యమైందన్న ఆనందంలో ఉంటూ ఉండేదాన్ని.
1: అంటే చిన్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, మీకు ఉన్నటువంటి ఉత్సాహము రెండు కలిసి
2: అంతే
1: మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. చాలా సంతోషం పడుతున్నాను. మీరు తిరుపతిలోని వివిధ క్షేత్రాల్లో, అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధానంలో అయితేనేమి, అక్కడ జరిగే ఊంజల్ సేవ, తెప్పోత్సవం మొదలగు సేవల్లో గాని, అదేవిధంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవాలు, ఊంజల్ సేవ లాంటి అనేక కార్యక్రమాల్లో, సేవలలో మీరు సంకీర్తన ఆలాపన చేశారు కదా, పరమాత్మ సన్నిధానంలో ప్రత్యక్షంగా గీతారాపణ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు, మా శ్రోతలతో పంచుకుంటారా?
2: చాలా ఆనందం. అవి అక్కడ పాడుతూ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ దగ్గర పాడుతూ సాయిమాత అని అమ్మవారి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర సాయిరాముడని ఆ భక్తిని మనసులో నింపుకుని అటు ఆ స్వామిని ఇటు ఈ స్వామిని పాడుకుంటూ ఆ ఆనందం ఇంకనే చెప్పలేను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. భగవాన్ బాబా సంగీతాన్ని జీవితంతో పోల్చారు. స్వరాల ఆరోహణ అవరోహణలను మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పోల్చారు. మన గుండె చప్పుడును తాళంగా పోల్చారు. ఈ రాగతాళాలు జీవశక్తిని పోషించి అందరినీ ఆనందంగా, ప్రసన్నంగా ఉంచగలుగుతాయని చెప్పారు. మానవుని మనస్సు మీద, హృదయం మీద సంగీతం గొప్ప ప్రభావం చూపుతుంది. సంగీతంలో దైవ సాక్షాత్కారం కూడా త్వరగా లభ్యమవుతుంది. స్వామికి సంగీతం అంటే చాలా ప్రీతి. ప్రత్యక్ష పరమాత్మ అయిన సత్యసాయీశ్వరుణ్ణి కలియుగ దైవంగా విశ్వసించడానికి మీకు కలిగిన ప్రేరణ ఏమిటి? సాయి సంస్థల్లో మీ ప్రవేశం ఎలా జరిగింది?
2: ఒకసారి మా అక్క తిరుపతి వచ్చి ఇక్కడ ఎక్కడైనా సాయి భజనలు ఉన్నాయా అని అడిగింది. పక్క వీధిలో ఉన్నా నాకు తెలియదు. నేనేమనుకోవడం, భజనలు అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పాడుకుంటారు, మనకు అనవసరం అనుకునేదాన్ని. ఇంతలో అక్క అక్కకి చూపించాను, భజనకి వెళ్ళాం. ఆ రోజు నేను పడిన ఆనందం, పారవశ్యం ఇంత అంతా కాదు, జీవితంలో మరిచిపోలేనిది. సాయి భజనలు ఇలా ఉంటాయా అని అందులో సంగీతం నేర్చుకున్న దాన్ని గనక భజనలకు వెడుతూ ఉండేదాన్ని. అందరూ అబ్బా చాలా బాగుంది, పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారని మెచ్చుకుంటున్నారు. ఆమె పూలకి ఇంకా ఇంకా పోతున్నా. పోయి తర్వాత స్వామిని, ఒక 6 నెలలు అండి తర్వాత స్వామిని, స్వామి వీళ్ళందరూ మెచ్చుకుంటుంటే పాడుతున్నాను, నాకు ఇది కాదు, నీ మీద భక్తి కలిగి భక్తితో పాడుకునే అవకాశం నాకు అనుభూతి కలిగించాలని చాలా వేడుకున్నా. అప్పుడు ఒక ఇది అనుభవం జరిగింది. వినాయక చవితి పండుగ రేపనంగా మా వారు, మా బాబు చిన్నవాడు 7 ఏళ్లవాడు, మోటార్ సైకిల్లో పూజ సామాన్లు తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరు చెరో పక్క పడిపోతే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి నాకు ఇంటికి వచ్చి చెప్పారు. ఇంటికి వచ్చి పద్మావతి గారు మీ వాళ్ళు పడిపోయారు రండి అన్నారు. అప్పుడు నాకు స్వామి గుర్తొచ్చింది. స్వామి నా అనుభూతి కావాలన్నాను, ఇదే అది అయ్యుంటుంది, ఇదే గనక వాళ్ళిద్దరూ లక్షణంగా ఉంటే మీ పాదాలు జీవితాంతం వదలను, ఏదన్నా ఇద్దరిలో కొంచెం తేడా వస్తే ఇక నేను మిమ్మల్ని నమ్మను అనుకున్నా అని స్వామి విభూది తీసుకెళ్లాను. బాబుకి కంటి పైన చీలిపోయింది, మత్తు ఇంజక్షన్ ఇచ్చారు, ఎక్కటం లేదుట, కుట్లేయటానికి ఏడుస్తున్నట్ట. అప్పుడు నేను వెళ్ళి, నాన్న ఇదిగో స్వామి విభూది తెచ్చారా అని అట్లా పెట్టంగానే మత్తు ఎక్కింది, కుట్లేశారు. మర్నాడు పంపించారు, వారానికి కుట్లు విప్పుతా ఉన్నారు. విప్పి చూస్తే అంత గాయాలు, అన్ని కుట్లు పడింది, ఒక్క నరం కూడా దెబ్బతినలేదు. మా వారికి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, తర్వాత 6 నెలలకు అది సెట్ అయింది. ఇక ఆ ఆనందం, ఇంక చాలు స్వామి నాకొద్దు ఈ అనుభూతి, ఇక నేను ఆనందంగానే పాడుకుంటానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పల్లె పల్లెకి చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడెక్కడ భజనలో నేను ఇక వదలకుండా స్వామి స్వామి స్వామి అని పిచ్చి, దాదాపు మ్యాడ్ స్వామి పిచ్చిగా తిరుగుతున్నాను, చేస్తున్నాను. అవి కాకుండా మళ్ళీ అన్నమాచార్య పాటలు, చారాజ కీర్తనలు, అవి సాధన బిజీ. మాకు ఒకే బాబు అమెరికాలో ఉన్నాడు, నాకు ఇదే సాధన, ఇదే జీవితం, ఇంకేం లేదు.
1: స్వామి మిమ్మల్ని దగ్గరికి ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుని స్వామి అనుగ్రహ ఆశీస్సులు మీకు అందజేస్తూ గీతాలాపనతో స్వామి కూడా అనేక అనేక మందికి ఆ శ్రవణానందాన్ని మీ ద్వారా అందజేసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషం పద్మావతి గారు. అలాగే నామ సంకీర్తనతో, నామ సంకీర్తన పారవశ్యం చెందిన వారులకు తమున్న చోటనే ఎట్టి ప్రయత్నం కాని శ్రమ కాని యోచన లేకుండా సమస్త జీవ వనరులు దరిచేరుతాయి అంటారు. మీరు స్వామి సూచించిన మార్గంలో పయనిస్తున్నప్పుడు మీ జీవితంలో మీ ప్రేరణ ప్రమేయం లేకుండా కేవలం స్వామి అనుగ్రహంతో సంగీత పరంగా ఏమైనా అభివృద్ధిని మీరు గమనించారా? అంటే మీ ప్రయత్నం గాని లేకుండా, మీరు దాని గురించి ఎటువంటి ఆలోచన లేకుండా కూడా కేవలం స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతోనే ఇది స్వామి ద్వారానే జరిగింది అనుకోవడానికి ప్రత్యక్షంగా మీకు ఏమైనా అటువంటి అనుభూతి కలిగిందా?
2: చాలా అనుభూతులు, అందులో ఒకటి ముఖ్యమైనది, నేను ఆల్ ఇండియా రేడియో కడపలో ఆర్టిస్టుని, అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అందరూ పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారు, మీరు దీనిపైన బీ హైక్ ఎందుకు ట్రై చేయకూడదు అంటే, నాకు ఎవరో చెప్పారు ఇది అది సరిగ్గా పాడకపోతే ఇది కూడా తీసేస్తారన్నారు. నాకు చాలే ఉన్నది పాడుకుందాము అనుకుని, కానీ ఆవేదన, అయ్యో పెడితే బాగుండే అనుకుంటూ ఇంకా రోజు స్వామి భజనలకు వెళ్ళటం, ఇవి ఆయన స్వామి ఆశీస్సులు పొందటం ఉండనే ఉన్నాయి కదా అనుకుంటూనే ఉండేదాన్ని. ఇంతలో ఒకసారి కడప రికార్డింగ్ కెడితే ఆ మ్యూజిక్ కంపోజర్ వచ్చి, పద్మావతి గారు మీరు బీహైకి ఇచ్చిన అప్లికేషన్ అందింది అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం, అమ్మ స్వామి ఇవన్నీ మిరకల్స్ చేస్తారట, ఇది అదే అయి ఉంటుందని చాలా సంతోషం అండి అన్నాక, మీరు ఫలానప్పుడు ఇంటర్వ్యూ ఉంది రండి అన్నారు. వెళ్ళాను, చక్కగా పాడాను, ఫస్ట్ లిస్ట్లో నా పేరు వచ్చింది. స్వామి అనుగ్రహం అని ఇదే ఆనందం అండి, ఇంకా ఆనందం ఒళ్ళు పులకరించి పోతూ ఉండడం, జీవితం ఇట్లా
1: కాదు. అప్లికేషన్ కూడా మీరు
2: నేను ఇవ్వలేదు
1: దరఖాస్తు
2: అందింది అన్నారు, ఇంటర్వ్యూకి రండి అన్నారు, డేట్ ఇచ్చారు, వెళ్ళాను పాడాను.
1: చాలా సంతోషం, చాలా అద్భుతమైనటువంటి ఇది విషయంగా మనం పరిగణించవచ్చుది. అమ్మ పద్మావతి గారు, మీరు అనేక అనేక క్షేత్రాల్లో దేవాలయాల్లో గానాలాపన చేశారు కదా, మరి భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో ఎప్పుడైనా పాడాలని అనిపించిందా, ఆ అవకాశం దొరికిందా, మీ అనుభవాన్ని ఒకవేళ అటువంటి అవకాశం మీకు దొరికి మీరు స్వామి దివ్య సమక్షంలో పాడి ఉంటే భజన కాని సంకీర్తన కాని ఆ అనుభవాన్ని కూడా ఈ సాయం సంధ్యా సమయంలో మా శ్రోతలతో పంచుకుంటారు?
2: తప్పకుండా చెబుతాను. ఒకసారి స్వామి చిత్తూరు వచ్చారు. వచ్చినప్పుడు తిరుపతి సమితి అందరి అన్ని సమితుల వాళ్ళని సేవాదళ వాళ్ళని రమ్మన్నారు. వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత దీనికి ముందు మా అక్క ఎప్పుడు శివంలో స్వామి ముందు నేను భజన చెబుతుంటే తాళం వేస్తూ కూర్చునేవాళ్లే మరి అని పరమానందంగా చెబుతుంటే స్వామి నా జీవితంలో నాకెప్పుడు అలాంటి అవకాశం అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుండేదాన్ని. చిత్తూరులో వచ్చింది, అందరినీ రమ్మన్నారు, వెళ్ళాము. చిత్తూరు వాళ్ళు పద్మావతి గారు స్వామి రాగానే మీరే పాడండి మేము ఎవరం పాడమన్నారు. అప్పుడు స్వామి పైకి వచ్చేశారు. వీళ్ళు ఎమోషన్ లో నాకు చెప్పలేదు, వాళ్లే పాడుకున్నారు. స్వామి పక్క రూమ్ లోకి టిఫిన్ పెట్టేందుకు తీసుకెళ్లారు. ఇంతలో స్వామి అటు వెళ్ళంగానే చిత్తూరు వాళ్ళు అమ్మా ఇక మీరు పాడండి అన్నారు. మీరు స్వామి వెళ్ళిపోయాక చెబుతున్నారు, ఇక్కడ నాకు అనుభూతి స్వామి దూరానున్నా వినిపించుకుంటారు అని అర్థమయ్యేందుకు సరే ఇప్పుడు చెప్పారు అని కళ్ళనీళ్లు గారిస్తూ ఆలాపన చేశా.

0: విధంగా అన్నాను. స్వామి గబగబగబా ముందుకొచ్చేశారు. నేను కూర్చున్న చోటుకొచ్చి ఎవరిప్పుడు హే కృష్ణ అని పాడారు అంటే, అప్పుడు అమ్మా స్వామి నా పాట విన్నారా అని మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్నాను నేను. నోట మటి మాట రాలా. పక్క వాళ్ళు ఈవే స్వామి అనగానే బాగా పాడావు అని చేతిలో ఇంత వీఫూది పెట్టారు. కాసేపు నుంచు అట్లాగే స్వామి నుంచున్నారు. ఆ వీఫూది ఇట్లా పట్టుకుని స్వామిని చూస్తూ ఏడుస్తూ ఉన్నా. వెనక వాళ్ళందరూ నా చేతిలో వీఫూది అంతా లాక్కుంటున్నారు. నాకు ఒళ్ళు తెలియటల్లా. ఒక్క పూట నాకు అసలు మైండ్ కంట్రోల్ లేదండి. స్వామి నా కోరిక తీర్చావు, నీ ముందు పాడాలనుకున్నా నా కోరిక తీర్చావు, చాలు స్వామి జీవితానికి ఇదని మైండ్ అసలు కంట్రోల్ లేదు. అది జరిగిందండి.
1: మీరు అటు శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో, పద్మావతి అమ్మవారి సన్నిధానంలో, అలాగే సాయీశ్వరుని దివ్య సమక్షంలో కూడా మీరు భజన పాట గాని సంకీర్తనలు గాని అనేకం అనేకం ఆలపించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు కదా. కలో స్మరణాన్ముక్తి అని కలిసంతరణోపనిషత్తులో చెప్పబడింది. ఈ కలియుగంలో భగవన్నామస్మరణతో ముక్తి లభ్యమవుతుంది అని. అటువంటి నామ సంకీర్తన భజనలతో సాధ్యమవుతుంది. మనం పాడుతూ 10 మంది చేత పాడిస్తాం, అది శ్రవణానందంగా ఉండాలి. భజనల్లో కాని కీర్తనల్లో కాని పదముల అర్థములు తెలుసుకుని పాడాలి. అలా పాడినప్పుడు మాత్రమే అందులోని రసానుభూతిని పొందుతూ పాడువారు ఆనందిస్తూ శ్రోతలను కూడా ఆనంద పరవశం చేయగలరు. ఉదాహరణకి స్వామి తెలియజేసిన విషయాన్ని మీకు కూడా ఒకసారి తెలియజేస్తాను. త్యాగరాజస్వామి కీర్తనలు సాధారణంగా తెలుగు భాషలోనే ఉంటూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో తెలుగు భాష పదముల మీద అవగాహన లేని ఒక మధుర గాయని త్యాగరాజస్వామి పాట పాడుతూ నే పొగడకుంటే నీకేమి కొదువ రామా అని ఆలాపించాల్సిన ఉండగా, ఆ తెలుగు భాష పదముల యొక్క అర్థం తెలియక ఆవిడ నే పకోడా తింటే నీకేమి కొదువ రామా అని గానాలాపన చేశారట. బాగుంది, శ్రవణానందంగా ఉంది వినటానికి, కానీ పదముల యొక్క భావం కానీ పదముల యొక్క ప్రయోగం కానీ తప్పిదం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్వామివారే సెలవిచ్చారు. అంటే మనం భజన పాడేటప్పుడు కానీ సంగీతం ఆలాపన చేసేటప్పుడు కానీ, అంటే మీరు తెలుగేతర భాషల్లో కూడా మీరు అనేక అనేక సందర్భాల్లో సంకీర్తనను మీరు కచేరీల రూపంలో అందజేశారు కాబట్టి, అప్పుడు మీరు ఆ భాష మీద అవగాహన లేకపోయినప్పుడు ఆ పదముల యొక్క అర్థాలు తెలుసుకుని ఆ భావంతో పాడారా, లేకపోతే శ్రవణానందంగా ఉంటే సరిపోతుంది అనేటువంటి భావంతో మీరు గానాలాపన చేశారా?
0: కాదు, అలా ఒక తమిళ పాట పాడుతుంటే నేను ముందుగా తమిళియన్స్ దగ్గర ఆ దాని అర్థాన్ని తెలుసుకుని అనుభవించుకుని అవతల వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిందేనండి. ఒక్కొక్క పాటకి మొన్ననే రీసెంట్ గా కొండ మీద ఆస్థాన మండపంలో కచేరీలో చివరికి ఒక మీరా భజన పాడితే కళ్ళ నీళ్లు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి పద్మావతి గారు మా జన్మధన్యం మీ జన్మధన్యం అన్నారు. ఇంతకంటే ఇహ నాకు ఆనందం అనేది ఎక్కడా దొరకటం లేదండి. ఇదొక పిచ్చిగా పాడుకుంటూ ఉండడం, ఎవరడిగినా అరకమైన పాడతా.
1: ఇతర భాషల పాటల్లో కూడా మీరు ఆ పదాల యొక్క అర్థం
0: తెలుసుకుని
1: ఆ భావంతో మీరు గీతాలాపన
0: పాడుతూ ఉంటాను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. నామ సంగీతం ఆలపించే వారులకు ఆలకించే వారులకు సైతం మైమరిపించి పరవశం చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. జీవిత పర్యంతం భగవన్నామ స్మరణతో చింతనతో విచారణతో తన్మయులైన వారి పరమాత్మ పలకరింపు సాక్షాత్కారం లభ్యమవుతుందన్నది నిర్వివాదాంశం. భగవంతుని ప్రేమకు ఆశీస్సులకు సంపూర్ణ పాత్రులై భగవంతునితో తాదాత్మ్యం చెంది తమ జీవితాలను పండించుకుని జగత్తుకు మార్గదర్శకులైన నామ్దేవ్, జ్ఞాన్దేవ్, చైతన్య మహాప్రభువు, గోరా కుంభార్, తులసీదాసు, సూరదాసు, మీరాబాయ్, సక్కుబాయ్, జానాబాయ్, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య, ఎందరో ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు కదా. నామ సంకీర్తనను తమ ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా మరల్చుకుని ధన్యజీవులయ్యారు. మీరు తిరుపతి వాసి కదా, ఒకనొక సందర్భంలో త్యాగరాజస్వామి తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం తిరుమలకు విచ్చేశారట. అప్పుడు స్వామి దర్శనానికి అడ్డుగా తెరవేయబడి ఉంది. ఆయన గౌళీపంతు రాగంలో ఆదితాళంలో తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను అను గానాలాపన ప్రారంభించారు. ఆ సామీప్యంలోని దూరం తాళలేక ఆయన నుండి ఆ కీర్తన వెలువడిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేగాక విచిత్ర విధంగా ఆ తెర తానంతటి తానే తెగి కింద పడిందని కూడా చెప్తూ ఉంటారు. భగవంతుని మీద నిజమైన ప్రేమే కదా భక్తి అంటే. ఆ భక్తి పారవశ్యంతో స్వామిని ప్రార్థించగా స్వామి సామవేద గాన ప్రియత్వం గోచరిస్తూ వస్తూ ఉంటుంది. పద్మావతి గారు మా యొక్క రేడియో సాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని, తెలుగు స్ట్రీమ్ యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సాయం సంధ్యా సమయంలో మీకు నచ్చిన త్యాగరాజస్వామి కీర్తన ఒకటి మా శ్రోతలకు వినిపించి దాని యొక్క అంతరార్థాన్ని కూడా తెలియజేస్తారా?
0: అట్లాగేనండి. త్యాగరాజస్వామి మహాప్రసాదంగా అన్ని వేల కీర్తనలు ఇచ్చారు. అంత గొప్ప భక్తులం కాకపోయినా కొంతలో కొంతన్నా ఆ భక్తిని మనసులో అట్లా అనుభవించుకుని చేసే దానిలో స్వామి తెరతీయగరాదా అన్నారు. బంటు రీతి కొలువీయవయ్య రామ అన్నారు త్యాగరాజస్వామి. నేను బంటు రీతి కొలువీయవయ్య సాయిరామ అని మనసులో అది భావించుకుని త్యాగరాజస్వామి కీర్తన ఎక్కువగా ఇది పాడానంటే త్యాగరాజస్వామి రాముణ్ణి అన్నాడు, నేను సాయిరాముణ్ణి అనుకుంటూ పాడుకుంటూ ఉంటా. కొంచెం వినిపిస్తాను.
1: తప్పకుండా తప్పకుండా.

0: చాలా చాలా శ్రవణానందంగా మనసానందంగా ఈ సాయం సంధ్యా సమయంలో మాకు మా యొక్క శ్రోతలకు కూడా చక్కని త్యాగరాజస్వామి కృతిని మీరు ఆలపించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆనందపరిచారు. పద్మావతి గారు దీని యొక్క అంతరార్థాన్ని కూడా కాస్త మా యొక్క శ్రోతలకు తెలియజేస్తారా? ఆ యొక్క భావార్థం
1: భావం బంటు హనుమంతుడు రాముణ్ణి బంటుగా చేరి ఎంత ఆనందం అనుభవించాడో ఆయన్ని చూసి నేర్చుకుని మాకు కూడా ఆ బంటు రీతి కొలువి స్వామి సాయిరామ రామ సాయిరామ అని మీ కొలువు మాకు ఇవ్వాలి అని అనుభవించుకుంటూ ఇలా గడపటంలో మరి ఆ అనుభూతి వస్తుంది. ఇంతో అంతో హనుమంతుడికి అంత కాకపోయినా కొంచెమన్నా మనకి అబ్బుతుందని నేను నమ్ముతాను. అలా గడుపుతున్నా.
0: తప్పకుండా పద్మావతి, మనమంతా కూడా సాయిరామని బంటులమే. అదే విధంగా భగవాన్ బాబా సంగీత ప్రియులు, నిత్యం భజన కార్యక్రమాలు ప్రశాంత్ నిలయంలోనైతేనేమి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థల్లో అయితేనేమి జరుగుతూనే ఉంటాయి. ఎందరో విద్వాంసులు సంగీత సరస్వతిని ఆరాధిస్తూ సాయి జగన్మాత ఆశీస్సులు పొందుతూ ఆ భక్తిభావంతో అనేకనేక పాటలు వ్రాసి బాణీ సమకూర్చిన భక్తులు అనేక మంది ఉన్నారు కదా. మీరు కూడా స్వామిని ఆరాధ్య దైవంగా ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎన్నో వేల కీర్తనలు పాటలు భజనలు పాడిన అనుభవంతో స్వామి మీద ఏమైనా పాట వ్రాసి బాణి సమకూర్చారా? అలా ఏదైనా ఉంటే దాన్ని కూడా మా యొక్క శ్రోతలు వినిపిస్తారా?
1: పాటలు రాయటం అంటే నేను రాయలేదు కానివ్వండి, రాసిన పాటలకి నేను స్వరపరిచి క్యాసెట్లలో చాలా పాడాను. ఒక్కటిది స్వామిది వినిపిస్తాను.
0: తప్పకుండా తప్పకుండా.

0: సాయిరామ్.
1: చాలా బాగుందండి పద్మావతి గారు. అదేవిధంగా చివరిగా ఔత్సాహికులకు, యువతి యువకులకు, సాయి సంస్థల్లో భజనలు పాడే గాయకులకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇప్పుడు స్వామి భజనలకి వెడతారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి తెలియదు, ఏదో పాడాలని ఆవేదన. కానీ స్వామి రాగా రాగా తెలుసుకుని, కొంతమంది దగ్గర వినిపించుకుని, అర్థం తెలుసుకుని పాడటం. స్వామి అక్కడ ఫోటోనే ఉంది, నేను కూడా ఒకసారి అనుకున్నాను కదా స్వామి వినలేదు నా పాట అని. అలా కాకుండా మరి మనం అనుభవంతో అర్థం చేసుకున్నాం కనుక, అమ్మా ఇక్కడ ఫోటో ఉంది కానీ స్వామి వింటలేదు, మనిషి ఇక్కడ లేరు అనుకోవద్దు. మీరు భక్తి పారవస్యంగా పాడారంటే ఎప్పుడూ మీకు దర్శనమిస్తారు. ఆ ఆనందం అనుభూతిని మీరు అనుభవించుకుని, అర్థం తెలుసుకుని అనుభవించుకుని పాడారంటే దానికి ఫలితం చాలా ఉంది. స్వామి అక్కడ ఉన్నారు అనుకునే భావించి భజనలు కూడా చేస్తూ ఉంటే ఆ ఆనందం మేము అనుభవిస్తూ మీకు చెబుతున్నాం. మీరు కూడా అలానే అనుభూతి పొంది స్వామి భక్తితో జీవితాలు ధన్యం చేసుకోండి. మేము చేసుకుంటున్నామని అనుకుంటున్నాం.
1: తప్పకుండా స్వామి మీకు ఎంతో అవకాశాలు ఇచ్చారు. స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చి అనుగ్రహించి మీ చేత 10 మందికి ఆ యొక్క గానామృతాన్ని పంచుతూ వస్తూ ఉన్నారు. తెలుగు జాతి పుణ్యావశాన ఎందరో వాగ్గేయకారులు తెలుగు గడ్డ మీద అవతరించి విలువైన సంగీత సాహితీ సంపదను మనకు అందించి భౌతికంగా దూరమైన ఆచంద్రార్కం చిరంజీవులుగా మిగిలారు. వారందించిన సంపదను ఎందరో విద్వాంసులు అనుసరించి అభ్యసించి ఆస్వాదించి ఆనందించి మనందరికీ కూడా అందించారు. చాలా సంతోషం పద్మావతి గారు, మీరెంతో సమకూర్చి మా స్టూడియోకి విచ్చేసి మీ సంగీత అనుభవాలను, భక్తిని మాతో పంచుకున్నారు. అదేవిధంగా ఔత్సాహికులకు చక్కని సలహాలను, సందేశాన్ని అందించారు. మీరు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇలాగే ఎప్పుడు సంగీత గానాలాపన చేస్తూ అందరికీ శ్రవణానందాన్ని ప్రసాదిస్తూ ఉండాలని, తదనుగుణమైనటువంటి శక్తిని యుక్తిని స్వామి ప్రసాదించాలని ప్రార్థిస్తూ మా రేడియో సాయి కేంద్రం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిరామ్.
0: సాయిరామ్ అండి, నాకు కూడా ఈ అవకాశం లభించినందుకు జీవితాంతం ఇహ స్వామి పాదాలు వదలను. 40 ఏళ్ల నుంచి ఇహ నేను ఇంకా ఆయనలో ఐక్యమయ్యేదాకా ఇదే తపనలో ఉండాలని, నేను అట్లా సాధన చేసుకుంటూ గడుపుతానని సంతోషం. ఇక్కడికి రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
1: చాలా సంతోషం పద్మావతి గారు. ఇదండి పద్మావతి గారితో ముఖాముఖి వారి అనుభవాలు, అనుభూతులు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేసిన ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. మరొక కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరామ్.
2: అంతరంగ తరంగాలు కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి గారి అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ రేడియో సాయి బృందం తిరుపతి.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013వ సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో మన స్వామిని వైకుంఠవాసి అయిన విష్ణుమూర్తిగా కీర్తించే ఒక చక్కని భజన యొక్క భావరాగ తాళాలను తెలుసుకుంటూ దానిని పాడే విధానాన్ని మనం నేర్చుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: వైకుంఠ పతే సాయి హరే వైజయంతి మాలా ధారి వైకుంఠ పతే సాయి హరే హరి గోవింద హరి గోపాల వర గోదావరి తీర విహారి వర చిత్రావతి తీర విహారి.
0: ఈ భజన కర్ణాటక సంగీతంలోని కాపీ రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, సాధారణ గాంధారం. అదేవిధంగా ఈ రాగంలో వచ్చే అన్యస్వరాలు అంతర గాంధారం, కాకలి నిషాదం, శుద్ధ దైవతం. ఇక ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 మాత్రలు గల ఆదితాళంలో ఉంది. ఇప్పుడు ఈ కాపీ రాగంలో ఉన్న ఇతర సాయి భజనలు, కొన్ని శాస్త్రీయ కృతులను విందాం.

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు నిదానంగా ఎటువంటి వాద్య సహకారం లేకుండా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి

ఈ పంక్తిలోని మొదటి పదం వైకుంఠ. అదే భారతీయ పురాణేతిహాసాలలో మహావిష్ణువు నివాసంగా చెప్పబడే ప్రదేశం వైకుంఠం. వైకుంఠం ఎక్కడో దూరంగా ఉంటుందనే భావన ఉన్నంతకాలం భక్తిపూర్వకమైన సంభ్రమంలోనే మనం మునిగి ఉంటాము. వైకుంఠమనేది మన హృదయంలోనే ఉంటుంది. కుంఠితము కానిది వైకుంఠము అంటారు భగవాన్. వైకుంఠము సర్వవ్యాపకమే కాని సంకుచితం కాదు. నిరంతరం విస్తరించే స్వభావం కలది వైకుంఠం. ఒక వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు 1963 సంవత్సరంలో స్వామి ఇలా సెలవిచ్చారు, మనస్సు ఇంద్రియాలను అనుసరించినప్పుడు నీవు బంధింపబడతావు, మనస్సు బుద్ధిని అనుసరించినప్పుడు విముక్తుడవవుతావు. కనుక బుద్ధిని మాత్రమే అనుసరించే విధంగా

మనస్సుకు శిక్షణ ఇవ్వాలి అన్నారు. మనస్సును ఇంద్రియ సంబంధమైన విషయాల నుండి మరల్చి బుద్ధి ఆధీనంలో ఉంచడమే వైకుంఠం అనే పదానికి సరియైన అర్థం. అయితే ఈ వైకుంఠం ఎక్కడ ఉంది? సాధారణంగా మహావిష్ణువు క్షీరసాగరంలో 7 పడగల శేషతల్పంపై శయనించినట్లుగా చిత్రిస్తూ ఉంటారు. ఈ వైకుంఠం మనకు ఎంత దూరంలో ఉందో తెలియజెప్పే ఒక చిన్న కథను స్వామి ఒక సందర్భంలో చెప్పారు. ఒక పండితుడు గజేంద్ర మోక్ష ఘట్టాన్ని రాజసభలో వర్ణించి చెబుతున్నాడు. మకరి బారిన పడిన గజేంద్రుడు శక్తివంచన లేకుండా ఎంతో కాలం పోరాడి శక్తిని కోల్పోయి, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని మొరపెట్టుకుంటున్నాడు మహావిష్ణువుకు. గజేంద్రుని ప్రార్థన ఆలకించిన విష్ణువు శంఖచక్రాది ఆయుధాలను చేపట్టక, తన వాహనమైన గరుడిని పిలువక, కనీసం తాను ఎక్కడికి వెళ్తున్నాడో లక్ష్మీదేవికి కూడా తెలుపకనే గజేంద్రుని రక్షించడానికి సిరికింజెప్పక, శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపక, ఏ పరివారమున్ చీరక, అభ్రగ పతిం బండింపక, గజ ప్రాణావనోత్సాహియై బయలుదేరాడు. ఈ విధంగా ఆ పండితుడు మహాభారతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వివరిస్తున్న సందర్భంలో మహారాజు మధ్యలో కలుగజేసుకుని వైకుంఠం ఎంత దూరంలో ఉంటుందో చెప్పమన్నాడు. పాపం ఆ పండితుడు ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ఆయనకు తెలిస్తే కదా చెప్పడానికి. సభలో ఆసీనులయ్యున్న వారెవరికీ రాజుగారి ప్రశ్నకు సమాధానం తెలియలేదు. రాజుగారికి వింజామర వీస్తున్న పరిచారకుడు, "మహారాజా, తమరు అనుమతి ఇస్తే నేను మీ ప్రశ్నకు సమాధానం చెబుతానన్నాడు. సభాసదులంతా అతని ధైర్యానికి ఆశ్చర్యపడ్డారు. కాని రాజుగారు అతనికి అనుమతి ఇచ్చారు. అప్పుడా పరిచారకుడు, "మహారాజా, గజేంద్రుని ప్రార్థన వినపడే అంత దూరంలో వైకుంఠం ఉంది" అన్నాడు. భక్తుని హృదయాంతరాలం నుండి ఆర్తితో వెలువడ్డ ప్రార్థన వినిపించేటంత దూరంలోనే భగవంతుడుంటాడు. ఆ దైవం తన బిడ్డల ఆర్తనాదాలు విని వారి కష్టాలను తొలగించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడై ఉంటాడు అని స్వామి సెలవిచ్చారు. కనుక భక్తుల హృదయాల నుండి వెలువడే ప్రార్థన భగవంతునికి వినిపించేటంత దూరంలోనే తానుంటాడని మనం అర్థం చేసుకోవాలి. ఆర్తితో ప్రార్థించే ఏ భక్తుని ప్రార్థన వ్యర్థం కాదు. దైవం తప్పక ఆలకించి ఆ భక్తుని ఆదుకుంటాడని మనం గ్రహించాలి. 2వ పదం పతే అనగా ప్రభువు. 3వ పదం సాయి. ఇందులో సా అనే అక్షరం సకలైశ్వర్య సంపన్నతను సూచిస్తుంది. హరే అనగా హరి అంటే మానవులు తమ తమ జీవితాలలో ఎదుర్కొనే ఆటంకాలను అవాంతరాలను తొలగించేవాడని దీని అర్థం. మన ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే అవాంతరాలను తొలగించి కాపాడువాడు, వైకుంఠానికి అధిపతి అయిన సాయి భగవానుని ఈ పంక్తిలో కీర్తిస్తున్నాం.

వైజయంతి అనునది మహావిష్ణువు కంఠసీమను అలంకరించియుండే పుష్పహారం. ఈ హారంలోని 5 వరుసలలోని పుష్పాలు లేక రత్నాలు పంచభూతాలకు ప్రతీకలు. మాలాధారి అనగా మాలను ధరించినవాడని అర్థం. సృష్టికి మూలమైన పంచభూతాలను సూచించే 5 వరుసలలో ఉన్న పుష్పమాల వైజయంతిని ధరించే మహావిష్ణువు స్వరూపుడైన సాయి భగవానుని మనం ఈ పంక్తిలో కీర్తిస్తున్నాం. ఇక తరువాయి పంక్తి

ఇక్కడ మొదటి పంక్తియే పునరావృతమవుతుంది. విష్ణు సహస్రనామంలో వైకుంఠ అనునది విష్ణుమూర్తి యొక్క నామాలలో ఒకటిగా చెప్పబడింది. వైకుంఠ అనగా తనలో లీనమయ్యేంత వరకు భక్తులను విడువనివాడు అని కూడా అర్థమున్నది. హరి అనగా త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువు, అంతేకాక హరితవర్ణం కలవాడని అర్థం. ఆకుపచ్చ రంగు కంటికి ఇంపుగా ఉండటమే కాక మనస్సుకు శాంతిని చేకూర్చుతుంది. ఒక సందర్భంలో ఒక వ్యక్తి స్వామివారిని తమ ప్రాంతానికి విచ్చేయమని ప్రార్థించాడు. అందుకు స్వామి, అంత దూరంలో ఉన్న వైకుంఠం నుండి దిగివచ్చాను. ఈ చిన్న దూరమైనా మీ నివాస ప్రాంతానికి రావడం అంత కష్టమేమీ కాదు, తప్పక వస్తాను అన్నారు. మానవాకారంలో దిగివచ్చిన భగవానుని అనుగ్రహం మానవాళికి ఎన్నో రూపాలుగా అందుతుంది. ప్రొఫెసర్ కస్తూరి సత్యం శివం సుందరంలో ఒక సంఘటనను వివరించారు. 1957లో కొందరు ప్రముఖులైన భక్తులతో కూడి స్వామి హృషీకేశ్ను సందర్శించారు. ఆ సందర్భంలో స్వామి వశిష్ట గుహను పావనం చేశారు. పూర్వం ఆ గుహలో ఎందరో ఋషులు తపస్సాచరించారు. శ్రీరామకృష్ణుల శిష్యుడైన బ్రహ్మానందుల వారి అనుయాయుడైన స్వామి పురుషోత్తమానంద ఆ గుహలో నివసిస్తూ తన సాధన కొనసాగిస్తున్నారు. వీరికి శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుడు మహాపురుషజీ సన్యాస దీక్ష ఇచ్చారు. స్వామి పురుషోత్తమానంద 30 సంవత్సరాలుగా ఆ గుహలో నివసిస్తున్నారు. వారికి భగవాన్ బాబా వారిని తమ గుహకు ఆహ్వానించే మహద్భాగ్యం లభించింది. ఆ గుహ నుండి తిరిగి వచ్చే సమయంలో స్వామి తమ దేహాన్ని వీడి ఒక గొప్ప యోగిని రక్షించడానికి వెళ్లి వచ్చానని ట్రాన్స్ నుండి బయటకు వచ్చాక చెప్పారు. ఈ విషయం వివరంగా తెలుపుమని భక్తులంతా స్వామివారి చుట్టూ గుమిగూడి ప్రార్థించారు. స్వామి భక్తుల ప్రశ్నలకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా సుబ్రహ్మణ్యం మీకు ఆ వివరాలు చెబుతాడు అన్నారు. వెంటనే భక్తులు సుబ్రహ్మణ్యంను వెదకి తెచ్చి స్వామివారి సమక్షంలో నిలబెట్టారు. వశిష్ట గుహ దగ్గర నీవేం చూశావో చెప్పమన్నారు స్వామి. అతడు వెంటనే తాను చూసిన దృశ్యాన్ని స్వామికి మనవి చేయనందుకు మన్నించమని స్వామిని ప్రార్థించి ఇలా అన్నాడు. గంగానది జలాలపై ఒక శవం కొట్టుకురావడం చూశానన్నాడు. అయితే ఈ పవిత్ర వాతావరణంలో అటువంటి మరణవార్తను చెప్పడం అపశకునంగా భావించి తాను వెంటనే చెప్పలేదన్నాడు. అందుకు స్వామి చిరునవ్వుతో, నీవు చూసింది శవం కాదు, అతడొక మహాయోగి. నదీ తీరంలో ఒక రాతి మీద అతడు తీవ్ర ధ్యానంలో లీనమై ఉన్న సమయంలో నది ఉప్పొంగి తీర ప్రాంతమంతా జలమయం చేసింది. రాతి కింద ఉన్న మట్టి కొట్టుకుపోయి రాయి తిరగబడి దానిమీద ధ్యానంలో ఉన్న యోగి నదిలో కొట్టుకుపోసాగాడు. మొదట అంతా అతనికొక కలలా తోచింది. స్పృహ వచ్చి చూసుకునేటప్పటికీ తాను గంగానదీ జలాలలో కొట్టుకుపోతున్నానని అర్థమై తనని కాపాడమని పరమాత్మని ప్రార్థించాడు. అతడలా కొట్టుకుపోతూ ప్రార్థించిన ప్రార్థన స్వామి ఆలకించి శివానందనగర్ ప్రాంతంలో అతన్ని తీరానికి చేర్చారు. అక్కడ అతనికి అవసరమైన రక్షణ లభించింది అని స్వామి వివరించారు. స్వామి ట్రాన్స్లో ఉన్నప్పుడు రెండు చేతులతో దేనినో పట్టుకొని ఉన్నట్లు కనిపించిందని ప్రొఫెసర్ కస్తూరి రాశారు. బహుశా అలా స్వామి పట్టుకున్నది ఆ యోగి హృదయాన్నే కావచ్చు. ఇది శిష్టరక్షణ కాదా? ఆర్తితో ప్రార్థించిన వ్యక్తి స్వామి భక్తుడు కాకపోవచ్చు. కష్టంలో ఉండి కాపాడమని ఆ యోగి సత్యసాయి భగవానుని ప్రార్థించకపోయినా సర్వదేవతాతీత స్వరూపులైన స్వామికే ఆ యోగి ప్రార్థన చేరింది.
కనుకనే స్వామి తమ దేహాన్ని వీడి ఆ యోగికి ప్రాణాపాయం కలుగకుండా కాపాడి సురక్షిత ప్రాంతానికి చేర్చివచ్చారు. సాయియే విష్ణురూపుడై యోగికి రక్షణ కల్పించారు. వైకుంఠపతే సాయిహరే అన్న ఈ పంక్తిలో వైకుంఠవాసి అయిన భగవానుడు సాయి రూపంలో భక్తుల ప్రార్థనలను ఆలకించి కాచి రక్షిస్తారని మనం స్తుతిస్తున్నాము. ఇక తరువాయి పంక్తి

ఈ పంక్తిని మూడు విధాలుగా గానం చేస్తాం. హరిగోవింద, హరిగోపాల. హరి అనే పదం రెండుసార్లు వస్తుంది. గోవింద అనగా మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని సూచిస్తుంది. గోకుల బృందావనంలో కృష్ణుడు గోవులను కాచాడు. బృందమనగా గోవుల గుంపు కావచ్చు, జీవుల సమూహమూ కావచ్చు. గోవులను కాచడమనేది జీవులను రక్షించుటకు ప్రతీక. అనగా మనలోని పశు ప్రవృత్తులను నిర్మూలించి శాంతి సంతోషాలను ప్రసాదిస్తాడని దీని అర్థం. గో అనగా వేదమని కూడా అర్థం. గోవింద అనగా వేదమార్గంలో చేరదగినవాడని కూడా అర్థముంది. పరిపూర్ణ జ్ఞానానికి వేదాలు ప్రతీకలు. గోపాల అనేది కూడా కృష్ణునికి మరొక నామం. గో అనగా జీవి, జీవులను రక్షించువాడు గోపాలుడు.

వర అనగా శ్రేష్టమైన అని, వరము అని అర్థాలున్నాయి. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్లో బయలుదేరి ఉభయ తెలుగు రాష్ట్రాలలో దక్షిణ ప్రాంతంలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశంలోని పొడవైన నదులలో గోదావరి నది దక్షిణ గంగ అని పిలువబడుతోంది. ఇది నిజంగా భగవంతుడు ప్రసాదించిన వరమే. తాను ప్రవహించిన ప్రాంతమంతా సస్యశ్యామలంగా చేసి ప్రజావళికి అన్న ప్రదాయినిగా, అన్నపూర్ణగా భాసిస్తోంది తీరవిహారీ అనగా గోదావరి తీరంలో విహరించువాడని అర్థం. షిరిడీసాయి భగవానుడు కూడా గోదావరి తీరవాసియే. షిరిడీబాబా వెంకుస ఆశ్రమంలో 9 సంవత్సరాలు నివసించిన తరువాత ఒకనాడు గురువు వెంకుస బాబాను పిలిచి గోదావరి తీరానికి వెళ్లమని చెప్పాడు. ఇక తాను దేహం వీడే సమయం ఆసన్నమైనదని ఆయనకు తెలిసియే బాబాను గోదావరి తీరానికి వెళ్లమన్నాడు. షిరిడీబాబా అష్టోత్తర శతనామావళిలో ఓం శ్రీసాయి గోదావరీ తట షిరిడీ వాసినే నమః అనే నామం వినిపిస్తుంది. గోదావరి తీరంలోని షిరిడిని తమ నివాసంగా చేసుకున్న షిరిడీబాబాకు నమస్కరిస్తున్నానని దీని అర్థం. ఇక చివరి పంక్తి,

ఈ పంక్తిలో చిత్రావతి కొత్త పదం. శ్రీ సత్యసాయి దివ్య అవతారంలో చిత్రావతి నదికి ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. స్వామివారు పాత మందిరంలో నివసించిన రోజులలో భక్తులను చిత్రావతి సైకతాలపైకి తీసుకువెళ్లి ఎన్నో లీలలను మహిమలను చూపేవారు. ఎన్నో వస్తువులను సృష్టించి భక్తులకు అనుగ్రహించేవారు. ఎన్నో దివ్యోపన్యాసాలను ప్రసాదించేవారు. ఈ పంక్తిలో చిత్రావతి తీర విహారి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారిని మనం కీర్తిస్తున్నాం. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు వాయిద్యాల సహకారంతో సాయి కుల్వంత్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా వైకుంఠపతే సాయి హరే అన్న ఈ భజనను నేర్చుకున్నారని భావిస్తూ మానస భజరే భజన శిక్షణా తరగతిని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. వచ్చేవారం మరొక చక్కని భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ముందుగా శ్రోతలందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తిలోని మట్టి సోకితే పునర్జన్మ లేదని భక్తులు నిత్యం ఆరాధించే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూనే ఉంటుంది. సాయీశుని పదస్పర్శతో పావనమైన ఈ ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలతో పండుగ పర్వదినాలలో భక్తులు తండోపతండాలుగా చేరి పునీతులవుతున్నారు. ఇలా భక్తులంతా సాయి భగవానుని చెంతచేరి జరుపుకునే ప్రత్యేక వేడుకలలో పత్తియాత్రలు ముఖ్యమైనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయం నందు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పత్తియాత్రను ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంలో పుట్టపర్తికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖ జిల్లా పదాధికారుల సేవాదళ సభ్యుల అనుభవాలను, పత్తియాత్ర కార్యక్రమాల వివరాలను, అంతేకాకుండా జిల్లాలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక సేవా కార్యక్రమాల వివరాలను వారితో జరిగిన సంభాషణల ద్వారా ఇప్పుడు మనం విననున్నాం. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వరుస సంభాషణల కార్యక్రమాల మధ్యలో గణపతిని స్తుతిస్తూ సాగే కొన్ని పాటలను కూడా మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. దర్శనం, పాపనాశనం, స్పర్శనం, ముక్తిదాయకం అన్న స్ఫూర్తితో మన విశాఖ జిల్లా నుంచి అనేక మంది భక్తులు పుట్టపర్తి విచ్చేశారు. ఈ వరుసలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఈరోజు మనతో పాటు విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సాయిరాం నాగేశ్వరరావు గారు.
1: సాయిరాం అండి.
0: సార్, మన కార్యక్రమంలో ముందుగా ఈ పర్తియాత్ర యొక్క ముఖ్యోద్దేశం, ఇది రూపుదిద్దుకున్న విధానం గురించి మా శ్రోతలతో కాస్త పంచుకుంటారా?
1: సాయిరాం సార్, స్వామివారి దివ్యశ్రీ చలన నమస్కరిస్తూ ముందుగా రేడియో సాయి బృందం అందరికీ కూడా సత్యసాయి సేవా సంస్థల తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం సార్. కారణమేమంటే, ఎంతో మంది భక్తుల యొక్క అనుభవాలు గాని సంస్థాగత కార్యక్రమాలను గాని ప్రపంచవ్యాప్తంగా అందించి ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతిరోజు స్వామి గురించి తలంచుకోవడమే కాకుండా దర్శించుకునే విధంగా, వినే విధంగా చేస్తున్న మహత్తర కార్యక్రమం ద్వారా సత్యసాయి సందేశ వ్యాప్తికి కృషి చేస్తున్నందుకు గాను అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరు ప్రారంభించినట్లుగా దర్శనం, పాపనాశనం, స్పర్శనం, ముక్తి ప్రదాయకం, పర్తియాత్ర 2018 సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, ఈ కార్యక్రమానికి స్ఫూర్తి పూర్తిగా స్వామివారి. కారణమేమంటే, సంస్థలో గత 25-28 సంవత్సరాలుగా ఒక సేవాభాగ్యం చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించి స్వామి ఎందరో పెద్దలు, ముఖ్యంగా పాపారావు గారు, ముకుందరావు గారు ఇట్లాంటి పెద్దల ద్వారా సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సన్నిధిలో పర్తియాత్రలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ సందర్భంలో నేను గమనించిందేమంటే, పర్తియాత్ర అనేటువంటిది ఇది ఏదో తీర్థయాత్ర మాదిరి కాకుండా ఒక దీక్షతో కూడినటువంటి యాత్ర. దీనికి యాత్రకి రావడానికి ముందుగా కనీసం ఒక 6 నెలలు ముందుగా మేము ఒక ప్రణాళికను సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. 6 నెలల ముందు ఒకసారి మేము జిల్లా సమావేశం ఏర్పరచుకుని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమితులు, భజన మండళ్లు, ముఖ్యమైన కార్యకర్తలను ఆహ్వానించి వారితో దీన్ని చర్చించి ఒక ప్రణాళికను తయారు చేసుకుని దాన్ని ఒక సర్క్యులర్ రూపంలో మేము ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రణాళికలో ముఖ్యంగా ఒక 3 అంశాలు మేము గమనిస్తూ ఉంటాం. స్వామివారి సన్నిధిలో, వారి సమక్షంలో బాల వికాస్ పిల్లలు, యూత్ వారి ద్వారా ఒక సంగీత నృత్య రూపకం, సందేశాత్మకమైనటువంటి సంగీత నృత్య రూపకం. 2వది వేద పారాయణ, స్వామివారు వేద పురుష సప్తాహ యజ్ఞం, ఇట్లా వేద పురుషుడు స్వామి. సో మా పిల్లలు విశాఖపట్నంలోనే ఒక 2-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ని తీసుకుని వేదం, మహిళలు వేదం బృందం ఉన్నది, పురుష వేద బృందం ఉన్నది, యూత్ సీనియర్ డివోటీస్ కూడా ఒక వేద పారాయణ కార్యక్రమం, దాంతోపాటు నామ సంకీర్తన. దాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి సింగర్స్ టీమ్, సెలెక్టెడ్ సింగర్స్ ఉన్నారు, వాళ్లు ప్రాక్టీస్ చేసినట్టు దాన్ని ప్రజెంట్ చేయడము. అదేవిధంగా మహానగర సంకీర్తన, గ్రామ పురవీధుల్లో ఒక 2.5 గంటల పర్యాయము మహానగర సంకీర్తన నిర్వర్తించడం,
0: ఇక్కడ
1: పుట్టపర్తి పురవీధుల్లో దాంట్లో వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా స్వామివారి దివ్య సన్నిధిలో సత్యసాయి సామూహిక దివ్య వ్రతములు, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటేనే జీవితం ధన్యము అంటాము, అట్లాంటిది స్వామివారి వ్రతం మహా అద్భుతం. దాన్ని వచ్చిన భక్తులందరి చేత ఈ ప్రశాంతి నిలయం పుణ్యభూమిలో, స్వామి నడిచినటువంటి పుణ్యభూమిలో, స్వామివారి పాదస్పర్శ పొందిన పుణ్యభూమిలో ఇక్కడ కూర్చుని చేసుకునే భాగ్యాన్ని భక్తులందరికీ అందించి పొందాలనే ఉద్దేశంతో వ్రతాలు నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రశాంతి నిలయంలో స్వామివారి దివ్య సందేశాన్ని విని తరించినటువంటి సీనియర్ భక్తులు ఉన్నారు, వారి చేత మా భక్తులందరికీ కూడా కాస్త ఉపన్యాసం ఇప్పించడం, తద్వారా వారిలో అవగాహన, సంస్థలో సేవా తత్పరత పట్ల వారిలో అనురక్తిని కలిగింపజేయడం అదొక అంశంగా మేము చేస్తూ ఉంటాం సార్. సాయిరామండి,
0: ఇవన్నీ కూడా మీరు పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలో ఉన్నప్పుడు చేసుకున్న కార్యక్రమాలు అంతే కదా?
1: అవునండి.
0: మీరు పర్తియాత్రకు రావడానికి ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో మాకు కాస్త వివరిస్తారా?
1: పర్తియాత్రకు రావడానికి ముందు ప్రతి సంవత్సరం కూడా ఒక 21 రోజులు గాని 45 రోజులు గాని దీక్షా కార్యక్రమాన్ని మా విశాఖపట్నంలో ఉన్న 138 భజన మండళ్లలో అందరికీ తెలియజేసి అందులో వచ్చే వాళ్ళందరి చేత దీక్షా కార్యక్రమం చేపిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఈ దీక్షా కార్యక్రమం 21 రోజులు మనం చేయడం జరిగింది. దాంట్లో చాలా సులువుగా, సులభతరంగా, అన్ని వర్గాల వాళ్లు చేయగలిగేటువంటి అవకాశం మేము ఆలోచించి నవసూత్ర ప్రవర్తన నియమాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని వాటిని మనం చేయడం జరిగిందండి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి భక్తుడు యాత్రకు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ప్రతి భక్తుడు వారి గృహంలో కూడా ఓంకారము సుప్రభాతము తప్పక చేయాలి. వారి ప్రాంతంలో జరిగేటువంటి నగర సంకీర్తనలో పాల్గొనాలి. సాయంకాలం నామ సంకీర్తనలో పాల్గొనడం. ఒకవేళ వారికి ఉద్యోగరీత్యా నామ సంకీర్తనలో పాల్గొనలేకపోతే వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారి ఇంట్లో వారి ఆఫీసులో కనీసం ఒక్క భజన వారు పాడుకుని స్వామికి శాంతి మంత్రం చెప్పుకోండి అట్లా కనెక్ట్ అయి ఉండడం స్వామివారితో అనేటువంటిది ఒక ఫస్ట్ అంశంగా తీసుకున్నాం.
0: చాలా బాగుంది.
1: అది దీంట్లో అంతర్గతంగా ఒక భక్తిభావాన్ని పెంపొందింపజేయడం స్వామివారిని మనం వారి యొక్క ఆశీస్సులు పొందే మార్గంగా. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో ఒక గుప్పిడి బియ్యం తీసి కనీసం 3 పర్యాయాలు ఓం శ్రీ సాయిరాం అని దాన్ని వారి ఒక వేరే డబ్బాలో వేయమని చెప్పాం. ఒకటి సీలింగ్ అండ్ డిజైర్, 2 ఇట్లా తీసినటువంటి మొత్తము బియ్యాన్ని తండులం తీసి 21 రోజుల తర్వాత శ్రావణ పౌర్ణమి వచ్చింది ఆ రోజు 26వ తారీఖు ఆ రోజున ఆ బియ్యంతో ప్రసాదం తయారు చేసి నారాయణులకి ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: అలా ప్రతి సమితిలో చేశారు.
1: ప్రతి సమితి ప్రతి భజన మండలిలో కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఆదివారం ఈ 21 రోజుల్లో వచ్చేటువంటి ప్రతి ఆదివారం నాడు వాళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి భజన మండలిలో గాని సమితిలో గాని జరిగే సేవా కార్యక్రమాల్లో తప్పగా పాల్గొనాలి అని ఒక అంశం పెట్టడం జరిగింది. కారణం ఏమంటే, ఒకటి ఆధ్యాత్మికత పూజా విధానం వారి వ్యక్తిగత సాధనలు, 2 సీలింగ్ అండ్ డిజైర్ ప్రకారం దాన్ని తీసుకోవడం, 3వది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం సమితి జిల్లా భజన మండలి కార్యక్రమం. దీంతోపాటు మనం వాళ్ళందరికీ కూడా ఒక సామూహిక కార్యక్రమంగా అందరినీ ఒక దగ్గర కూర్చుని సాయిగాయత్రి చేసి దీక్షా ధారణ జరిపించి 21 రోజుల తర్వాత దీక్షను విరమింప చేసుకోవడం చేయడం జరిగింది. చాలా సులభ సాధ్యంగా అందరికీ వీలుగా ఉండేటువంటి దాన్ని మనం చేయడం జరిగిందండి. దీనివల్ల చాలా సత్ఫలితాలు వచ్చినాయి. కొత్తగా ఎవరైతే ఈ ప్రశాంతి యాత్రకు వస్తున్నారో వాళ్ళకి దీక్షను చెప్పగానే చాలా భజన మండళ్ళు సమితుల్లో 10 మంది నగర సంకీర్తనకు వచ్చే ప్రాంతంలో 40 మంది నగర సంకీర్తనకు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అంటే దీనివల్ల ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే సంస్థాగత అభివృద్ది, సంస్థా కార్యక్రమాల విస్తరణ, ఎక్కువ మంది నాన్ డివోటీస్ ని డివోటీస్ గా స్వామివారి సంస్థలోకి తీసుకురావడం, సంస్థాగత అభివృద్దికి ప్రయత్నం చేసే విధంగా దీన్ని రూపకల్పన చేయడం, స్వామివారు వారి శక్తినిచ్చి దీన్ని నడిపించారండి. ఈ పత్యాత్రలో అంతర్భాగంగా కొన్ని భజన మండలి వాళ్లు, కొన్ని సమితుల వాళ్లు ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది.
0: అంటే ఈ 21 రోజుల్లో
1: వారు వీళ్లకి వాళ్ల ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ లేవు. సో మన మొబైల్ హాస్పిటల్స్ మనకి ఉండడం, శ్రీ ఆర్యనాయుడు గారు మొబైల్ కోఆర్డినేటర్ గా ఉండడం, వారి ద్వారా సపోర్ట్ తీసుకుని విశాఖ ఐ హాస్పిటల్ డెంటల్ కేర్ తీసుకుని వాళ్ల గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక పత్యాత్రలో ఒక సేవా కార్యక్రమంగా చేయడం జరిగింది. సగరం సార్,
0: సుమారు ఎంతమంది మన పత్యాత్రకు వచ్చారండి?
1: ఈ సంవత్సరం స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ముందుగా మేము తక్కువగా అనుకున్న నెంబర్ ఒక 1500-1600 స్వామివారి దివ్య సంకల్పం ఇప్పటికీ 2200 మంది దాటే వచ్చి ఉన్నారు సార్. 2600 వరకు కూడా వస్తారని అనుకుంటున్నాము. స్వామి చెప్పారు, చరాచర జగత్తున్నంత కాలము సత్యసాయి సంస్థలు అవిరామంగా ఉజ్వలంగా ఉంటాయి. సుమారు 900 మంది కొత్త భక్తులు ఈరోజు పుట్టపర్తికి ఈ పత్యాత్ర ద్వారా రాగలిగే అవకాశం కలిగింది. వారందరూ స్వామి ఆశీస్సులు పొందే అవకాశం కలుగుతా ఉంది సార్.
0: మొదటిసారి
1: వచ్చిన వాళ్ళు
0: చాలా సంతోషం. ఇంకా బాల వికాస్ పిల్లలు ఎంతమంది ఉంటారు సార్
1: ఈరోజు? ఈ ఇక్కడ స్వర సాగరం అనేటువంటి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము పత్యాత్ర చేస్తూ ఉంటాం కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ సందేశాత్మకంగా ఉండేటువంటి సూరదాస్ వారి యొక్క దివ్య జీవన విధానము, భక్తి ప్రపత్తులు, భగవంతుని ఎట్లా చేరుకున్నారనేటువంటి దాన్ని తెలియజేసే విధంగా స్వర సాగరం అనేటువంటి ఒక మ్యూజిక్ డాన్స్ డ్రామా జరుగుతూ ఉంది. దాంట్లో 130 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు పాల్గొంటున్నారు. అది కాకుండా వాళ్ల యొక్క పేరెంట్స్, గురువులు, ఇతర బాల వికాస సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వచ్చి ఉన్నారు. సుమారు 400 మంది పిల్లలు, బాల వికాస పిల్లలు వచ్చి ఉన్నారు ఈరోజు. మరి ఈ శక్తిని స్వామివారే ఇచ్చారు. ఈరోజు మహిళలు, యూత్, బాల వికాస పిల్లలు, సుమారు 80 సంవత్సరాల వయసు దాటిన సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఒక్కటే అంటారు, స్వామివారు చెప్పినట్లుగా పుట్టపర్తి మట్టి సోకితే పునర్జన్మ లేదు అని స్వామి చెప్పడం స్వామి స్వయంగా నడయాడినటువంటి ప్రదేశం. మా అందరి జీవితాలు, మనందరి జీవితాలు గతిని మార్చి సద్గతి వైపు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి తృష్ణతో అందరూ రావడం జరిగింది. దీని అంతటికీ మూలము స్వామివారే. వారి శక్తే మనల్ని నడిపిస్తుంది. మరింత చక్కటి కార్యక్రమాలు మేము చేసుకోవాలని, ఆ శక్తిని మనందరికీ స్వామి ఇవ్వాలని ప్రార్థిస్తూ సాయిరాం సార్.
0: పత్తియాత్ర యొక్క ఏర్పాట్లను, ఆ కార్యక్రమాల వివరాలను మాకెంతో చక్కగా అందించారు. మీరింకా ముందు ముందు ఇలాంటి పత్తియాత్రలు చేస్తూ స్వామి ప్రేమకు మీరు చెప్పినట్లుగా పాత్రలం కావాలని స్వామిని ప్రార్థిద్దాం.
1: సాయిరాం సార్.
0: సాయిరాం సార్. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. అటువంటి చిన్న వయసులోనే పిల్లలందరినీ సన్మార్గంలో నడిపించే దిశలో దేశవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించిన మహోన్నతమైన కార్యక్రమం విద్యాజ్యోతి. ఈరోజు మన విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలను వాళ్లు నడిపిస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ అనుభవాలను మనతో పంచుకోవడానికి జిల్లా విద్యాజ్యోతి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న శ్రీ సాయి కుమార్ గారు, మానా ప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఆ అనుభవాలను, కార్యక్రమాల వివరాలను మనం విందాం. సాయిరాం సాయి కుమార్ గారు.
2: సాయిరాం.
0: మన విశాఖ జిల్లాలో విద్యాజ్యోతి కార్యక్రమాల గురించి మాకు క్లుప్తంగా ఎలా ప్రారంభించారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఆ విషయాలు కాస్త చెప్తారా?
2: సాయిరాం, విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం అంటే ఆల్మోస్ట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్. 900 స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం అడాప్ట్ చేసుకొని చేయడంలో ఒక 20 స్కూల్స్ మనం విశాఖ జిల్లా మొత్తం మీద అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 20 స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అవుట్ ఆఫ్ ఒక 200-300 స్కూల్స్ లోంచి మనం స్క్రూట్నీ చేసి స్కూల్స్ మనం అంటే సంథింగ్ లైక్ అన్ని ప్రతి స్కూల్స్ అడాప్ట్ చేసుకున్న ప్రతిదీ అది బహుశా స్వామి సెలెక్ట్ చేసుకున్నారనే ఒక ఫీల్ క్రియేట్ అయినటువంటి స్కూల్స్ అవి కూడా.
0: ఈ 20 స్కూల్స్ ను ఎలా ఎంపిక చేసుకున్నారు, అంటే ఏ మార్గం ద్వారా?
2: అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే, ఒకటి స్కూల్ స్ట్రెంగ్త్ తీసుకున్నాం, రెండు అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఎవరైనా కనుక స్వామి డివోటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ స్కూల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండి స్వామి గురించి కాస్త పాజిటివ్ గా ఉన్న వాళ్ళని అటువంటి స్కూల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ ఏదైతే స్వామి గురించి లేదా హ్యూమన్ వాల్యూస్ గురించి లేదా మనం ఇచ్చేటటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీనైనా వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో అటువంటి స్కూల్స్ ని మాత్రమే మనం ఇందులో తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సరౌండింగ్ దగ్గరలో ఉన్నటువంటి విత్ సమ్థింగ్ సపోర్ట్. సో ఈ 20 స్కూల్స్ లో ముఖ్యంగా స్వామి తాలూకు అనుగ్రహం అంటే స్వామి చెప్పినటువంటి ఒక చిన్న క్యాప్షన్ గుర్తొస్తుంది నాకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది. ఇది స్వామి చాలా పదే పదే చెప్తా ఉంటారు, విద్యా జ్యోతి అంటే ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ జ్యోతి నుంచి ఎన్ని జ్యోతులు మనం వెలిగించినా కూడా ఎలా అయితే కాంతి పెరుగుతూ ఉంటుందో ఈ విద్యా జ్యోతి, విద్య కూడా అంతే. స్వామి చెప్తారు సిమిలర్, ఒక టీచర్ నుంచి స్టూడెంట్ నాలెడ్జ్ ని గెయిన్ చేయడం ద్వారా ఇంకాస్త స్టూడెంట్ కి టీచర్ కూడా నాలెడ్జ్ ఎలా అయితే పెరుగుతుందో జ్యోతికి సింబాలిక్ గా స్వామి బహుశా ఆ విద్యా జ్యోతి అందుకే పెట్టారేమో. నిజంగా దాని ప్రభావమో ఆయన అనుగ్రహమో తెలియదు. కార్యక్రమం మొదలు పెట్టి 2 సంవత్సరాలు అవుతోంది. సో అంతే ఉత్సాహంతో ఎటువంటి అంటే ఈ 20 స్కూల్స్ లో కూడా డే బై డే మనం చేసే ప్రతి కార్యక్రమం తాలూకా పురోగతి ఆ విద్యా జ్యోతి కాంతి ఎలా అయితే షైన్ అవుతూ వస్తుందో అలానే అవుతుంది. సో ఇందులో మనం ముఖ్యంగా విశాఖ జిల్లాలో మనం చేసింది ఏంటంటే ఒక 3 కేటగిరీస్ కింద దీన్ని బైఫర్గేట్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్ వింగ్, 2 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, 3 స్పిరిచువల్. సో ఎడ్యుకేషన్ లో మెయిన్ ఎడ్యుకేషన్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒకటి ఇందులో మెయిన్లీ ఇంట్రడ్యూస్ చేశాం. 2016 ఆగస్ట్ మన ఏపీ స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు, అలానే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమీష్ పాండ్యా గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ మనం వైజాగ్ డిస్టిక్ లో ఇనాగ్రేట్ చేసి అప్పటికి అవకాశం ఉన్నటువంటి ఒక 5-6 స్కూల్స్ కి డిజిటల్ టీవీస్, అలానే ఆ టీవీస్ లో మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్ని మనం చూస్తున్నాం, అన్ని కార్పొరేట్ స్కూల్స్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్యాషన్ గా తయారైంది. సో దాన్నే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మంచి మోరల్ స్టోరీస్, రైమ్స్, అలాగే వొకాబులరీ, వాట్ ఎవర్ వాళ్ళకి ఏంటేంటి ఇన్పుట్ కావాలో అన్నీ కూడా ఒక స్క్రీన్ పైన విత్ ఆడియోస్ వీడియోస్ ద్వారా వాళ్ళకి చూపించడం ద్వారా ఇంకాస్త పిల్లలు అట్రాక్టివ్ గా ఉండడానికి అది మంచి యాక్టివిటీగా అయింది. ఇది ఇంప్రెస్ అయిన స్టేట్ గవర్నమెంట్, మనం ఇనాగ్రేట్ చేసిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో ఆల్ ఓవర్ ఏపీ మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఆఫ్ స్వామి. ఇది వాళ్ళు కొన్ని పారామీటర్స్ ద్వారా కొన్ని అంటే అబౌవ్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్ కి వాళ్ళు ఇచ్చారు. మనం తీసుకున్నటువంటి 20 స్కూల్స్ లో ఇంచుమించు ఒక 5 స్కూల్స్ వాటికి ఎలిజిబుల్ అయ్యి రిమైనింగ్ స్కూల్స్ కి మనం ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ టీవీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని స్కూల్స్ లో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉంటుంది, కానీ ఇద్దరే టీచర్స్ ఉంటారు. సో అటువంటి చోట ఎక్కడైతే అకాడమిక్ సపోర్ట్ కి టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మన సత్యసాయి యువత ఎవరైతే కాస్త అవకాశం ఉన్నవాళ్ళు వెళ్లి ఫ్రీ ట్యూషన్స్ కానీ అక్కడ రెగ్యులర్ టైమింగ్స్ లో కూడా వాళ్ళకి రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు.
0: సో ఇందాక టీవీస్ అన్నారు కదా, అది ఎలా అరేంజ్ చేస్తారు? అంటే ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఉంటుందా, లేదంటే ప్రతి క్లాస్ కి ఒక టీవీ ఉంటుంది?
2: ఒక ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఇచ్చాం. సో టీవీతో పాటుగా టీవీ కన్నా మెయిన్లీ మనం అందులో ఇచ్చినటువంటి
0: కంటెంట్.
2: సో ఆ కంటెంట్ ఏంటంటే స్వామి చెప్పినటువంటి చిన్న కథల్లో వీడియోస్, అలాగే రైమ్స్, తెలుగు రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్, అలానే చాలా మనకి యూట్యూబ్ లో ఈరోజు నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతా ఉన్నాయి. సో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలకు ఉపయోగపడేటటువంటి
0: సబ్జెక్ట్ పరంగా
2: ఒకటి, రెండు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా సంథింగ్ కొన్ని రైమ్స్ కానీ మంచి మంచి మూవీస్ అలానే కొన్ని మోరల్ స్టోరీస్ అటువంటివి కూడా మన అందులో ఎవ్రీ డే ప్రతి క్లాస్ రూమ్ లో 1 అవర్ డిజిటల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ కింద కండక్ట్ చేసి కొన్ని స్కూల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం సపోర్ట్ చేయడం జరిగింది.
0: ఇందాక ట్యూషన్స్ అన్నారు కదా, అవి ఎలా నిర్వహిస్తున్నారు, ఆ విషయాలు కాస్త చెప్పండి.
2: ట్యూషన్స్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ మిరాకిల్ ఒక విధంగా చెప్పాలంటే, యాక్చువల్ గా స్కూల్స్ లో కాకుండా ఈ విద్యాజ్యోతిని ఇన్స్పైర్ అయ్యి చాలా భజన మండలి వాళ్ళు, సమితి వాళ్ళు కూడా రెగ్యులర్ క్లాస్ అంటే మన ట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే స్కూల్స్ లో మన విద్యాజ్యోతి స్కూల్స్ లో ఉన్నాయో అకాడమిక్ సపోర్ట్ అంటే చాలా క్లాసెస్ కి ఏంటంటే ఇద్దరే టీచర్స్, ఒకరు ప్రిన్సిపల్ ఒకరు టీచర్, 5 క్లాసెస్ కి. స్కూల్ స్ట్రెంగ్త్ కూడా ఆల్మోస్ట్ అలానే సిమిలర్ గా ఉంటుంది, 30 మంది 40 మంది ఉంటే కూడా ఎక్కువ. సో అసలు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే టీచర్స్ వెళ్లి పేరెంట్స్ ని బ్రతిమిలాడి పిల్లలకి నయాన భయాన చెప్పి క్లాస్ కి తప్పించుకునే పరిస్థితి కూడా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. సో అటువంటి స్కూల్స్ ఈరోజు స్వామి అడాప్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంగ్త్ డబుల్ ట్రిపుల్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని స్కూల్స్ ఈరోజు అంటే బికాస్ ఆఫ్ స్వామిస్ మిరాకిల్ చాలా మంది చాలా స్కూల్స్ లో మనందరి లైఫ్స్ లో కూడా మనకు తెలుసు, వన్స్ స్వామి ఎంటర్ అయితే ఆ లైఫ్, ఆ సిచ్యువేషన్, ఆ సర్కమ్స్టెన్సెస్ మారుతాయి. సో అది మనకి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు.
0: మారుతాయి అనటానికంటే కూడా తీర్చిదిద్దబడతాయి అంటే బాగుంటుంది.
2: ఖచ్చితంగా ఖచ్చితంగా దిస్ ఈస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మనం చేస్తున్నటువంటి
0: కార్యక్రమాలు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్నారు కదా, దాని గురించి.
2: సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే దిస్ ఈస్ ప్యూర్లీ ఫైనాన్షియల్ ఓరియంటెడ్ యాక్టివిటీ. సో ఇక్కడ మనం ఏంటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలనే ఆలోచన ఎప్పుడు లేదు. సో స్వామి ఎప్పుడు ఏం చెప్పినా కన్స్ట్రక్టివ్ గా చేయమంటారు కాబట్టి, సో కన్స్ట్రక్టివ్ వేలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాటన్నింటికి మనం మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక్క స్కూల్లో క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కాకుండా సివిల్ వర్క్స్ ఎక్కడైతే ఫ్లోర్ అంటే రిపేర్స్ ఉన్నవి, సీలింగ్ రిపేర్స్ ఉన్నవి, ఎలక్ట్రికల్ రిపేర్స్ ఉన్నవి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్యాన్ ఉంటుంది కానీ పవర్ సప్లై ఉండదు ప్రాపర్ గా, ట్యూబ్ లైట్స్ ఉంటాయి పవర్ ఉండదు, లేదా ఉన్నా అవి సరిగ్గా తిరగవు. ఇలాంటి వాటికి మనం రిపేర్స్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక మన సాయి యువత ఒక సమితి వారు, కేవీకే సమితి వారు ఇనిషియేట్ తీసుకొని స్కూల్స్ లో మినరల్ వాటర్ ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్, అలానే శానిటరీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ వేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం.
0: అంటే అది ఎలా ప్లాన్ చేస్తారు సార్, వాటర్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం?
2: అంటే జనరల్ గా ప్రతి చోట కూడా జీవీఎంసీ వాటర్ అనేది మనకి వస్తుంది సార్. సో ఆ జీవీఎంసీ వాటర్ లేకపోతే నియర్ బై మనకి మోటార్ పంప్ వాటర్ అయినా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మనం బోర్ వేయాలి. సో ఏది మనకి నియర్ బై పాసిబిలిటీ ఉంటే చేస్తూ ఓవర్ హెడ్ ఒక 500 లీటర్స్ ఆర్ 1000 లీటర్స్ ట్యాంక్ పెట్టి
0: ట్యాంక్ కట్టిస్తారు.
2: ట్యాంక్ పెడతాం మనం, పీవీసీ ట్యాంక్ పెట్టి. సో దాని నుంచి మనం పవర్ ట్యాప్స్ ద్వారా మనకి సెంటర్, బికాస్ బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏంటంటే వాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి రాకపోతే, ప్లంబింగ్ ప్రాపర్ గా లేకపోతే యూజ్ చేయడం అనేది జరగదు. గవర్నమెంట్ స్కూల్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు. సో ఆ మెయింటెనెన్స్ కి మన సమితి వాళ్ళే దానికి మాక్సిమం సపోర్ట్ చేస్తూ మానిటర్ చేస్తున్నాం. సో కాబట్టి ఎందుకంటే ఈ 20 స్కూల్స్ కాస్త మనం ప్రెస్టీజియస్ గా స్వామి స్కూల్స్ కాబట్టి స్వామి స్కూల్స్ లో ఎలా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, స్వామికి ఎలా నచ్చుతుంది అన్నది ఆ సమితి వాళ్ళకి సీరియస్ గా తీసుకొని రెగ్యులర్ గా వెళ్తూ మనం ఏంటంటే మెయిన్ మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ బాల వికాస్. సో రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ బాల వికాస్ కు వెళ్తూ ఆ స్కూల్ తో అసోసియేట్ అవుతుంది. అంటే సంథింగ్ లైక్ వీఆర్ నాట్ డొనేటింగ్ ఎనీథింగ్, సో వీఆర్ డూయింగ్, ఐ మీన్ సంథింగ్ లైక్ ఎలా చెప్పాలంటే మనమే దానికి సంబంధించిన అన్ని కూడా మనం మానిటర్ చేస్తూ సో చేయటం జరుగుతూ ఉంది. అది కాకుండా ముఖ్యంగా పిల్లలు చాలా స్కూల్స్ లో కిందే కూర్చుంటున్నారు పిల్లలు. సో ఆ కింద కూర్చున్న పిల్లలు మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలకి ఆల్మోస్ట్ మార్నింగ్ 8 to 4 వరకు కింద కూర్చోవడం అనేది కొంచెం టఫ్ జాబ్ అది. సో వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే మన సమితి వాళ్ళే యూత్ పిల్లలు ఫ్యాబ్రికేషన్ అంతా వారే చేసి దాని గురించి ఈరోజు శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. సో వాళ్ళు అసలు ఆ టీం ఎలా వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా షేర్ చేస్తారు. వాళ్లే ఫ్యాబ్రికేషన్ చేసి ఓన్లీ మనం మెటీరియల్ మనం ఇస్తే వాళ్లే ఫ్యాబ్రికేషన్ నేర్చుకుని దానికి సంబంధించిన మిషనరీ కన్స్ట్రక్ట్ ఐ మీన్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 4-5 స్కూల్స్ మనం సప్లై చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద యూత్ వింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లో అంటే పర్టికులర్ గా ఇది అని కాకుండా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మనం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వామిది బాల వికాస్. సో స్కూల్స్ లో అన్ని రిలీజియస్ వాళ్ళు ఉంటారు. సో మనం డైరెక్ట్ గా స్వామి చెప్పింది అంటే రిలీజియస్ యాక్టివిటీ బేస్ కాకుండా స్వామి ఏదైతే ఎడ్యుకేర్ ఏదైతే స్వామి చెప్తారో సో దాన్ని హ్యూమన్ వాల్యూస్ ని సంబంధించినటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస స్వామి ఏదైతే మనం టీచ్ చేశారో సో వాటిని పిల్లలకి పూర్తిగా ఒక 1 అవర్ క్లాస్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎవ్రీ వీక్ ఒక 1 అవర్ క్లాస్ మనం చెప్పడం జరుగుతుంది. అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలతో ఎలా అయితే మన బాల వికాస్ పిల్లలు ఎలా అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ల చేత కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నాం. అలానే పేరెంట్స్ ముఖ్యంగా ఇందులో మనం చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు పేరెంట్స్ మాక్సిమం డైలీ లేబర్ ఉంటారు. సో ఈ డైలీ లేబర్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ గానీ వాళ్ళు ఎప్పుడో ఓవర్ నైట్ ఇంటికి వస్తారు. సో పిల్లల్ని అంత మానిటర్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్. సో దానికి మనం చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ ని ఇన్వాల్వ్ అయ్యేలా పేరెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని పట్టించుకునే విధంగా మనం కాస్త ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో అందులో ఒక 50% వరకు అచీవ్ అయ్యే ఉండొచ్చు ఎందుకంటే ఇట్స్ వెరీ టఫెస్ట్ టాస్క్ అది మనకి, బట్ వీఆర్ ట్రయింగ్ విత్ స్వామీస్ గ్రేస్. సో ఇది కాకుండా ముఖ్యంగా కొన్ని మోడల్ స్కూల్స్ కింద మనం ఇందులో చేయటం జరిగింది. అందులో ఈ 20 స్కూల్స్ లో వన్ టౌన్ ఏరియా అనేది అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 80 ఇయర్స్ బ్యాక్ టౌన్ స్టార్ట్ అయింది. అక్కడ గ్రాడ్యువల్ గా సిటీ అంతా పెరిగింది. సిటీ ఏంటంటే అది కోస్టల్ ఏరియాలో ఉంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది అది. సో సిటీ మొత్తం వైడ్ అయింది, బట్ అది మాత్రం అలానే బ్యాక్వర్డ్ లో ఉండిపోయింది. సో ఆ ఏరియాలో మాక్సిమం ఫిషర్మ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అలానే అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉంటారు ఆర్థికంగా నైతికంగా ఆల్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు బ్యాక్వర్డ్ లో ఉంటారు. అటువంటి ఏరియాస్ లో ఆల్మోస్ట్ బ్రిటిష్ టైమ్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్కూల్ అది. సో అటువంటి స్కూల్ ని మనం ఈరోజు విద్యాజ్యోతిలో అడాప్ట్ చేసుకున్నాం. సో నిజంగా అందులో చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి స్వామి దయ వల్ల. అందులో ముఖ్యంగా మా బాపిరాజ్ గారు బాల వికాస్ గురువుగా ఉంటూ సాయిరాం సార్ ఈరోజు ఆయన కూడా మనతో ఉన్నారు. సో నాకన్నా ప్రాక్టికల్ గా ఆయన అక్కడ ఎవ్రీ డే ఆ స్కూల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆయన మాటల్లోనే అక్కడ విషయాలు వింటే మనం కాస్త
0: తప్పకుండా. సాయిరాం బాపిరాజ్ గారు
3: సాయిరాం సార్
0: ఆ స్కూల్ విషయాలు కాస్త మాతో పంచుకుంటారా?
3: తప్పకుండా.
0: అంటే ఇదివరకు ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉండేది, మీరు బాల వికాస్ చెప్పటం మొదలు పెట్టాక ఇప్పుడు ఎలా ఉంది?
3: విశాఖపట్నం అన్నది ఒక సముద్ర తీరం, అంటే రత్నాకరము అంటే సముద్రం.
0: అవును,
3: రత్నాకర వంశోద్భవుడు ఆ ప్రాంతంలో రత్నాలని ప్రస్తుతం ఎక్కడెక్కడున్నాయో వెతికి తీసి వాటి సానపట్టి సామాజికంగా స్పృహ కలిగించే అవకాశం స్వామిచ్చింది బాల వికాస్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని సుమారు ఒక 7-8 ఏళ్ల క్రిందట నేను బాల వికాస్ చెప్దామని వెళ్లాను. వృత్తిరీత్యా టీచర్గా ఉండి పదవీ విరమణ చేయబడి ప్రవృత్తి బాలవికాస గనక వెళ్తే 20 మంది విద్యార్థులు విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు. ఇద్దరులో మన అదృష్టం ఏంటంటే ఒక అతను సత్యసాయి డివోటి వెంకట సంతోష్. అలాంటి పాఠశాలలోకి వెళ్లి బాలవికాస స్టార్ట్ చేసి మొదలుపెట్టి అక్కడ పిల్లలు ఎలా ఉండేవారంటే వాళ్ళకి ఉచ్చారణ దోషాలు చాలా ఎక్కువగా ఉండేవి. రెండు, పాఠశాలకి రావాలంటే ఏదో ప్రభుత్వ పథకం ద్వారా ఆకర్షితమైన ప్రాంతం అది ఆ పాఠశాల. అక్కడ జరిగిన ఓ అనుభవం నేను చెప్తాను. ఓ రోజు నేను బాలకాస్త చెప్తుంటే ఒక ఆయన వచ్చారు. వచ్చి మీరు ఇక్కడ ఏదైనా చేస్తున్నారా అన్నారు. చేస్తున్నాను సార్. అంటే ఇంగ్లీష్ చెప్తారా అన్నారు. చెప్దామని అనుకున్నాను. ఏం లేదు, ఈ పాఠశాలలో నేను బాల వికాస నేర్చుకున్నాను కనుక ఇవాళ ఈ ఊళ్ళో నేను స్పోకెన్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్స్టిట్యూట్ పెట్టి నేను బాగుపడుతున్నాను. ఆ 20 మంది పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాక మన ఆర్గనైజేషన్ ద్వారా విద్యాజ్యోతిలోకి ఆ స్కూల్ని తీసుకోబడింది. తీసుకోవడమే వాళ్ళకు ఒక టెలివిజన్ ఇచ్చారు. అది ప్యూర్గా స్వామి కార్యక్రమాలకు మాత్రమే వాడబడుతోంది. మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే నేను అన్ని విధాలుగా పనిచేశాను, స్వాగతం చెప్పుకోను. విద్యాబోధన డిజిటల్ గా చేయాలి. అలాంటిది ఆధ్యాత్మిక విద్యని డిజిటల్ గా చేస్తే ఎలా ఉంటుందో ఒక చవి చూపించిన ఒకనొక పాఠశాల ఏదంటే ఎంవీడిఎం స్కూల్ విశాఖపట్నం. స్వామి పాటలు, స్వామి భజనలు, స్వామి సూక్తులు, బీర్బల్ కథలు, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో శతకాలంటే తెలియవు మనకి. అలా మొదలుపెట్టిన స్కూల్లో విద్యాజ్యోతిలోకి వచ్చాక స్ట్రెంత్ 60 అయింది. ప్రస్తుతానికి ఒక్క 2 ఏళ్ళు అయింది విద్యాజ్యోతి స్టార్ట్ అయ్యి. అక్కడ ఈ 2 ఏళ్లలో ఆ 62 ఇంతలు అయ్యి ఈ రోజు ఆ స్కూల్ స్ట్రెంత్ 120, ఉపాధ్యాయులు 5 గురయ్యారు. దీనికి నిజంగా ప్రేరణ ఏమిటి అంటే విద్యాజ్యోతి కార్యక్రమం మాత్రమే, దాని ద్వారా చేస్తున్న బాల వికాస్ విద్యా బోధన. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉంటాను, ఆ పిల్లల్ని చూస్తుంటే నిజంగా పిల్లల్ని చూస్తే నాకు ఎంత జాలి వేసింది అంటే వీళ్ళు నిజంగా ఓ కార్పొరేట్ స్కూల్లో కనుక చదువు ఉంటే ఎంత బాగు, అంతకన్నా బాగా ఇప్పుడు తయారయ్యారు వాళ్ళు. ఎందుకంటే దానికి అనుగుణంగా పక్కనే ఓ హై స్కూల్ కూడా ఉంది మనకి. అది ప్రస్తుతానికి ఓ పక్కన పెడదాం. ఈ ప్రాథమిక విద్యా పాఠశాలలో పెట్టాక పిల్లల్లో మార్పు ఎంత బాగా వచ్చింది అంటే ప్రతిదినము లేచి స్వామి చెప్పిన సూక్తి మొదటిది అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యభవ అక్షరాల ఆచరిస్తున్నారు. ఆ ఆచరణ ద్వారా వాళ్ళ అభివృద్ధిని కూడా పొందుతున్నారు. అంటే వాసి పెరిగిందని చెప్పుకోవడం కన్నా రాశిగా కూడా వాళ్ళు పెరుగుతోంది. వాళ్ళలో విద్యా ఆసక్తి ఎంత బాగా పెరిగిందంటే ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న ఆంగ్ల విద్యా బోధన పాఠశాల వాళ్ళు చాలా బాధపడుతుంది. అంటే మా దగ్గర నుంచి స్ట్రెంత్ అక్కడికి వెళ్ళిపోతున్నారు.
0: సార్, శ్రోతలందరికీ తెలియడానికి మీ వయస్సు ఎంతో చెప్తారా ఒకసారి?
3: నా వయస్సు ప్రస్తుతం 66 నిండుతోంది.
0: మీరు అక్కడ బాల వికాస్ చెప్తానంటున్నారు కదా, అది ఎలా నిర్వహిస్తారు కాస్త వివరిస్తారా? వీక్లీ వన్స్ లేదంటే ప్రతిరోజు వెళ్తారా?
3: వీక్లీ వన్స్ సాధారణంగా వెళ్లేవాడిని. మొదట్లో ఎప్పుడైతే ఇద్దరు టీచర్లు ఉన్నారో వాళ్ళకు ఒక విషయం చెప్పాను, మీకు ఏదైనా అవసరం అయితే నన్ను వాడుకోండి అని. చింకా పని 2 రోజులకోసారి వెళ్తానంటే ఆ టీచర్లు ఇద్దరు ఎవరు సెలవు పెట్టినా నేను వెళ్లి ఆ క్లాసులు తీసుకునేవాడిని. అంటే ఆధ్యాత్మిక బోధనతో పాటు వాళ్ళకు కావాల్సిన విద్యను కూడా అందేవారు. ఆ విధంగా అక్కడ అభివృద్ధి చెందితే ఆ పాఠశాల ప్రస్తుతం 3 పువ్వులు 6 కాయల సామెతని అక్కడ రుజువు చేశాం.
0: సార్, బాల వికాస్ లో మీరు ఎలాంటి విషయాలు బోధిస్తుంటారు పిల్లలకి? అంటే మన బాల వికాస్ సిలబస్ ఫాలో అవుతారా లేదంటే వారికి వేరే ఏదైనా నేర్పిస్తారా?
3: మన బాల వికాస సిలబస్ అనేది ఉంటుంది, కానీ మన అదృష్టం అన్ని రకాల పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల పిల్లలు అక్కడ ఉంటారు గనక అందరికీ పనికొచ్చేటట్టు చెప్పాలి. ఏ ఒక్క మతాన్ని చేయలేదు, ఎక్కువ చేయకూడదు, అలానే అంతకన్నా తక్కువ
0: చేయకూడదు.
3: అలాంటి చోట ఏమిటవుతుందంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఈ మధ్యన వాళ్ళు చెప్పిన ఒక డాన్స్ డ్రామా అయితే ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యం పువ్వులు 6 కాయల సామెతని అక్కడ రుజువు చేశాం.
0: సార్, బాల వికాస్ లో మీరు ఎలాంటి విషయాలు బోధిస్తుంటారు పిల్లలకి? అంటే మన బాల వికాస్ సిలబస్ ఫాలో అవుతారా లేదంటే వారికి వేరే ఏదైనా నేర్పి
3: మన బాల

0: అంచడమైతే ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భువిని సత్య సాయిగా నిలిచాడు, భువన చక్రవర్తిగా వెలిసాడు. అనగో చిన్న పిల్ల, 8 ఏళ్ల పిల్ల డాన్స్ చేసిన ప్రోగ్రాం చూసిన వాళ్ల కనులకు పండగ కలిగింది. ఆ పేరెంట్స్ యొక్క ప్రభావమే ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నాయి. మేము వెళ్లి క్లాసు వెళ్ళగానే ఓంకారం పూర్వం చేయించేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సైలెంట్ ప్రేయర్, కళ్ళు మూసుకుని నీ నచ్చిన ప్రాంతాన్ని, నచ్చిన భగవంతుడిని ప్రార్థించుకో, అందులోంచి మన దాంట్లోకి జాగ్రత్తగా తీసుకుని వస్తాం స్వామి చెప్పిన. ఈ మధ్యన అందులో ఇంకా డెవలప్మెంట్, ఆ స్కూల్ కాస్త ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా తయారైపోయింది. ఆంధ్ర ప్రాథమిక పాఠశాలని ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా చేశారు ఆ స్కూల్ ని, ఆశ్చర్యం. కనుక ఇప్పుడు ఏమిటవుతుందంటే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. కనుక ఏబీసీ మనకి తెలుసు, ఆల్వేస్ బీ చీర్ఫుల్,
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్,
0: ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఇలాంటివి చెప్తూ ఉండడం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం నాకు కొంచెం మా కుటుంబ సాంప్రదాయంగా వచ్చిందంటే చిన్న చిన్న మంచి కథలు పిల్లలకి ఆసక్తిగా ఉండేవి. కృష్ణాష్టమి వస్తుంది, కృష్ణుడి జన్మ గురించి చెప్పడం, అలాగే ఒక క్రిస్మస్ వస్తుంటే మన క్రీస్తు గురించి తెలియజేయడం, అక్కడ ముస్లిం పండుగలు ఏవొచ్చినా వాటికి సంబంధించిన కథలు తీసుకుని ఆ పిల్లల చేత నేను చెప్పడం కానీ ఎక్కువ వాళ్ళు నాకు చెప్పే పరిస్థితిలోకి వస్తారు. టైం వచ్చేసరికి నిజంగా ఓ విధంగా నాకు అది ఒక ఊపిరి. ఎందుకంటే మాకు మా గురువు గారిని తలుచుకోకుండా నేను ఉండలేను. బాలక సుజ్ఞానికి ఊపిరి వేసిన తాత విశ్వనాథ్ విజయ్ కుమార్ ఆయన పేరు. ఆయన ఒకటే నాకు చెప్పాడు, శ్వాస ఉన్నంత వరకు విశ్వాసముగా స్వామి సేవ చేయవలయే. ఇదే నా దృఢ సంకల్పం సాయిరాం.
1: ఈ వయసులో కూడా మీరు ఇంత చక్కని సేవలు చేస్తూ ఎంతో మంది యువతకి నిజంగా స్ఫూర్తినిస్తున్నారు. చాలా సంతోషం సాయిరాం సార్.

0: ఇందాక సాయికుమార్ గారు మాట్లాడుతూ వివి శ్రీనివాస్ గారు వాళ్ళ స్కూల్లో చక్కని సేవలు అందించారని చెప్పారు. వాటి గురించి శ్రీనివాస్ గారు మాతో కాస్త పంచుకుంటారా?
1: సరేమండి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా స్వామికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, అంటే విశాఖపట్నంలో కణితి వడ్లపూడి కూర్మనపాలెం సమితి మాది, అది చాలా చిన్న సమితి, కానీ కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. దానికి కారణం ముఖ్యంగా మా యూత్, అక్కడ ఉన్నటువంటి యూత్ అనమాట. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా అక్కడ సమితికి ఉన్నప్పుడు యూత్ లీడర్గా పి రమేష్ అనే కుర్రాడు ఉండేవాడు. అతను తయారు చేసిన టీము ఈ రోజున చాలా అద్భుతంగా అన్నటువంటి వైజాగ్ డిస్టిక్ట్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో కొంతమంది పిల్లలు మా దగ్గర బాల వికాస్ పిల్లలే, వాళ్ళు ఈ రోజున యూత్ కింద అందులో ఇప్పుడు వచ్చి ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ 10-15 మంది ఉంటారు వాళ్ళు యూత్. వాళ్ళందరూ కూడా ఒక టీంలా ఉండి ఈ స్కూల్స్కి, ఫస్ట్ ఒక స్కూల్ సర్వేలకు వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో ఇక్కడ స్కూల్కి సరైన గుమ్మాలు గాని కిటికీలు అవి లేవు. ముందు ఫస్ట్ చేసింది అయితే మేము ఉడితో చేసాం, అంటే చేయించాం కార్పెంటర్ తోటి. ఆ తర్వాత గ్రిల్స్ అవి కావాలంటే అవి పెట్టించడం కూడా జరిగింది. అలా కాదు మనమే చేయాలని వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకున్నారు అనమాట. ఈ రమేష్ అన్న అతను అయితే ఫ్యాబ్రికేటర్, అతనికి వర్క్ వచ్చు కాబట్టి వీళ్ళందరికీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డ్రిల్లింగ్ మిషన్, కటింగ్ మిషన్, వెల్డింగ్ మిషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాకెట్ మనీతో చేసుకుని. ఇప్పుడు ఒక స్కూల్కి వాటర్ ప్రాజెక్టులు మెయిన్గా చేయడం, దాని ప్రొటెక్షన్, ఎందుకంటే ఆ ట్యాంకులు అవి ఎవరు తీసుకెళ్లిపోకుండా లేకపోతే గాలికి పోకుండా వాటికి గ్రిల్స్ లాగా చేయడం ముందు చేశారు. ఆ తర్వాత రూమ్స్ సెపరేషన్ కింద గ్రిల్స్ పెట్టి క్లాస్ రూములు పెంచడం, అంటే బయట వరండాలా ఉండదాన్ని
0: క్లాస్ రూమ్
1: కొంచెం క్లాస్ రూముల్లా చేయడం. ఇట్లాంటివి గేట్లు అయ్యి స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, గేట్లు రిపేర్ ఉంటాయి, అవన్నీ కూడా రిపేర్ చేయడం ఓన్ గానే వీళ్ళంతా కూడా ఇవన్నీ చేయడం జరిగింది అనమాట.
0: బెంచెస్ కూడా అన్ని మన వాళ్ళు చేసి,
1: బెంచెస్ కూడా వీళ్ళే చేస్తున్నారు. అంటే డైరెక్ట్ గా ప్లైవుడ్ బి షీట్లు కావాల్సినవి కట్ చేయించుకు వచ్చేస్తారు. మిగిలిన వెల్డింగ్ వర్క్ అంతా కూడా ఓన్లీ మెటీరియల్ కాస్టే అవుతుంది మాకు. అంటే ఒక 60,000 అయ్యే దానికి మాకు ఒక 50% లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. దగ్గర 40-50% వరకు ఒక్కోసారి మెటీరియల్ కాస్టే ఒకటే, మిగిలిందంతా కూడా పెయింటింగ్ అంటే అంతా వీళ్ళే చేస్తారు. మొత్తం వెల్డింగ్ అన్ని బిగించడం అంతా కూడా వాళ్లే చేసి ఇస్తారన్నమాట. దగ్గర దగ్గర ఒక 9 స్కూల్స్ వరకు ఇప్పుడు ఇవ్వడం అయింది. ఒక స్కూల్ అయిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకునేసరికి ఇంకో స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వచ్చి మా స్కూల్ కూడా పిల్లలకి ఇవ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అని అడగడం. ఓహో, వీళ్ళు అడిగారు ఎలా చేయాలనుకునేసరికి ఓ డోనర్ వచ్చి నేను ఇస్తాను అని. అలాగే ఒకటయ్యేసరికి ఒకటి ఆటోమేటిక్ గా అన్ని కూడా అన్ని అలా అరేంజ్ చేసేస్తున్నారు వాళ్ళకి. అయ్యేకాళ్ళకి వీళ్ళు ఏది వదిలిపెట్టరు. అంటే స్పోర్ట్స్ జిల్లా వైజ్లో జరిగే ప్రతి స్పోర్ట్స్ కు వెళ్తారు, ఫస్ట్ సెకండో తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే యూనిటీకి ఎంత బలం ఉంది అనేది స్వామి దాంట్లో వీళ్ళు ఉదాహరణ చెప్పాలంటే ఫస్టో సెకండో ఏదో ఒకటి. అంటే స్పోర్ట్స్ ఏవి పెట్టినా కూడా జిల్లా వైజ్ మన సస్య ఆర్గనైజేషన్ నుంచి పెడితే కంపల్సరీ ఏదో తీసుకొస్తారు. ఒక 20 టీములు అందులో పార్టిసిపేట్ చేస్తా ఉంటాయి. ఒక్కో మన క్రికెట్ పెట్టారు, అందులో 20 టీముల దాకా పార్టిసిపేట్ చేసినాయి. అలా వాటిలో కూడా వీళ్ళు ఏదో రకంగా, అలాగే డిజాస్టర్ దాంట్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ పొందున్నారు మా యూత్. వాళ్ళు చాలా చోట్ల, అలాగే మన అనంతపురం జిల్లా పోలీస్ క్యాంపస్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మంచి నేమ్ ఉంది వీళ్ళకి. నాకు అసలు ఎప్పుడు మాట్లాడడం రాలేదు, ఎప్పుడు మాట్లాడలేదు అటువంటి స్వామి. ఈరోజు రేడియో స్థాయిలో మాట్లాడిస్తున్నారు. సాయికుమార్ గారు తెలుసు, నేను ఎప్పుడు సమితిలో ఎప్పుడు మాట్లాడింది లేదు అసలు మైక్ లో. ఈ డైరెక్ట్ గా స్వామి ఇక్కడ మాట్లాడించడం ఇదొక నాకు మిరకల్ అనమాట.
0: స్వామి మాట్లాడించుకో,
1: అంతే అంతే, లేకపోతే నాకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు నేను మైక్లో అదని.
0: సరే, ఇందాక 9 స్కూల్ అన్నారు కదా, సుమారు అంటే సుమారుగా ఎన్ని బెంచ్లు చేసి ఉంటారు?
1: ఒక స్కూల్ కి ఒక 20-30 బెంచీలు అట్లా అవసరం ఉంటుంది. ఒక 3 మనుషులు కూర్చునేటట్లు, పెద్ద హైట్ లో కాకుండా లో హైట్ లో పిల్లలకి సరిపోయేటట్లు వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అనమాట.
0: ఈ సేవలు చేస్తున్నప్పుడు మన సాయి యువత భావాలు ఎలా ఉన్నాయో మాతో కాస్త పంచుకుంటారా?
1: ఇప్పుడు ఆ రమేష్ అన్న అతను యాక్చువల్లీ 10th క్లాస్ వరకు చదివాడు, అతనికి ఫ్యాబ్రికేషన్ వర్క్ వచ్చు. కానీ ఈ బీటెక్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తను వింటున్నారంటే అది స్వామి దాంట్లోనే సాధ్యం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బయటైతే మేము చదువుకున్న వాళ్ళం, టెన్త్ క్లాస్ పడ నీ దగ్గర చేయడం ఏంటి అనేది వస్తుంది. కానీ ఇక్కడ అది అసలు ఉండదు. అందరూ కూడా ఎంత చదువుకున్నా కొంతమంది జాబులు కూడా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు జాబులు అయి చేసుకొచ్చి నైట్ 7 నుంచి 9 వరకు ఓ 2 అవర్స్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు. ఆదివారం వచ్చిందంటే సేవలు ఉంటే సేవలు చూస్తారు, లేకపోతే ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాలి మన తర్వాత అని చెప్పేసి ఈ ప్రీ ట్యూషన్ పిల్లలు మనకి అవుతుంది కదా, వాళ్ళని ఆ సండేస్ బాల వికాసులు పంపించడం, వాళ్ళని నెమ్మదిగా మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు 5th నుంచి 10th క్లాస్ మధ్యలో పిల్లలు చక్కగా తయారవుతున్నారు.
0: చాలా సంతోషం
1: సార్.
0: యాక్చువల్గా ఇందులో ఒక విషయం మెన్షన్ చేయాలి, విద్యాజ్యోతి స్కూల్స్ లోనే కాకుండా ఇదైతే సర్వే చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ సర్వేస్ చేసాం. అసలు అందులో చాలా స్కూల్స్, ఇదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు 9 స్కూల్స్ అన్నారు, విద్యాజ్యోతి స్కూల్స్ కాకుండా బయట స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ వాటర్ ఫెసిలిటీ, బెంచెస్ ఇవ్వటం, ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కూడా ఈ సమితి వాళ్ళు చేస్తున్నారు. అంటే మన ఏదో రిస్ట్రిక్షన్ కాకుండా రిక్వైర్మెంట్ బేస్ లో చేయటం అనేది నిజంగా
1: దగ్గర మేము 20-25 మధ్యలో ఈ వాటర్ ప్రాజెక్టులు అవి చేయడం కూడా జరిగింది. చాలా సింపుల్ గా చేస్తారు అన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఒక మున్సిపల్ ట్యాప్ వాటర్ వేసి వదిలేస్తారు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బకెట్లో పట్టుకుని అప్పుడు వాడుకోవడం, మిగిలిన టైం అంతా పోవడం లేదంటే రాకపోవడం జరుగుతుంది. ఇది బాగాలేదు ఇది అని చెప్పేసి మా యూత్ మెయిన్ ఏం చేశారంటే సింపుల్ గా ఎట్లా అవుద్దని ఆలోచించి ఒక ట్యాంక్ 500 లీటర్స్ నుంచి 1000 అక్కడ కెపాసిటీ, స్కూల్ కెపాసిటీని బట్టి పెట్టడం జరుగుతుంది. లేదంటే ఈ హ్యాండ్ ఉన్న వాటికి మోటార్లు పెట్టి అది ఇది కూడా యూజ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేయడం అవుతుంది. పిల్లలు టీచర్స్ చాలా హ్యాపీ అవుతున్నారు, అందుకే దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బకెట్లతో మోసుకొచ్చి పిల్లలు పెడితే గానీ అక్కడ క్లీనింగ్ అవ్వట్లేదు. అలా ప్రతిసారి వాళ్ళ పిల్లలు తీసుకురావడం చేయించడం అంటే టీచర్స్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడైతే మేము ట్యాపులు పెట్టేస్తున్నామో చాలా ఈజీ అయిపోయి అమ్మాయి మనకి బరువు తగ్గింది అని చాలా హ్యాపీ అయిపోతున్నారు అన్నమాట. పిల్లలు పేరెంట్స్ కూడా చాలా రిలీఫ్ గా ఆనందంగా ఫీల్ అవడం బాగా గమనిస్తున్నాం మేము.
0: చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే సత్యసాయి విద్యా విహార్ మనకి ఎంబీపీ స్కూల్ అంటే మన ఎంబీపీ మందిర్ ఉంది. సో ముఖ్యంగా స్కూల్ వాళ్ళు కూడా ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నారు ఇందులో ఈ విద్యాజ్యోతిలో. సో అసలు వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ అసలు ఆసమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏదైతే మోడల్ స్కూల్ చేశామో నేషనల్ లెవెల్లో ఫస్ట్ టాయ్ బ్యాంక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్, ఆల్మోస్ట్ ఒక 2500 చిల్డ్రన్స్ ఉన్నారు మన విద్యావిహార్ స్కూల్లో. ఆల్మోస్ట్ అందరు పిల్లలు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి టాయ్స్ తెచ్చేశారు. సో తెస్తే వాటన్నింటితో కలిపి ఒక టాయ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ స్కూల్ ఏంటంటే అసలు టాయ్ బ్యాంక్ చూస్తే పిల్లలు అసలు ఎవరైనా అసలు ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా అటువంటి కాన్సెప్ట్ లేదు,
1: ఉండదు.
0: సో అంత ఆసమ్ టాయ్ బ్యాంక్. అసలు విద్యావిహార్ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకుని 2x a week ఇద్దరు టీచర్స్ వెళ్లి వాళ్ళకి అకాడమిక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వాళ్ళు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఎవ్రీ అంటే వాళ్ళ ఒక సబ్జెక్ట్ అడాప్ట్ చేసుకుని మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనుకుంటా, దానిపైన వాళ్ళు పూర్తిగా ఆ పిల్లలకి, అది కూడా ఫిషర్ మ్యాన్ కాలనీలో ఉన్న స్కూలే, సో భీమిలిపట్నం దగ్గరలో, సో ఆ స్కూల్ ని విద్యావిహార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇందులో విద్యాజ్యోతిలో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాల వికాస్ ఇవన్నీ, బట్ ఇవన్నీ కూడా పిల్లల్ని రిస్ట్రిక్ట్ అంటే ఇందులో డిసిప్లిన్ మేనర్ లో ఉంచే యాక్టివిటీస్. సో దీనికన్నా ఇంకాస్త స్వామి చెప్తా అంటారు పిల్లలంటే జాయ్. సో దానికి తాట్చిట్లపాలెం నుంచి మన యూత్ అబ్బాయి శంకర్, సో అండ్ శంకర్ అండ్ తాట్చిట్లపాలెం యూత్ టీమ్ అంటే డిఫరెంట్ భజన మండల్ టీమ్స్ లో ఈయన ఒక టీం అంట. సో శంకర్ గారు వీళ్ళందరూ కలిపి డే విత్ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫుల్ డే అంతా కూడా పిల్లలతోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ స్కూల్ ప్రేయర్ తో స్టార్ట్ చేసి ఈవినింగ్ స్కూల్ ప్రేయర్ వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్. నేను చెప్పడం కన్నా శంకర్ మాటల్లో విన్నాం, డే విత్ స్కూల్ చిల్డ్రన్ ఇస్ ఎన్ వండర్ఫుల్ యాక్టివిటీ. శంకర్ గారు మాట్లాడతారు.
2: సైరామ్ శంకర్ గారు.
3: సైరామ్ సార్, ముఖ్యంగా ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత మా భజన మండలి, ముఖ్యంగా విశాఖపట్నంలో తాట్చిట్లపాలెం భజన మండలిలో యూత్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ప్రతి అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి అందరం కూడా ప్రతి యాక్టివిటీ కూడా యూత్ తోటే జరుగుతుంది. అక్కడ మాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేది కూడా యూతే. మా యూత్ కోసం ఎక్కువగా చెప్తున్నాను కాదు, మా ఆ యూత్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అందరూ ఎవరు జాబ్స్ కాదు, అందరూ కూడా చాలా ఆటో డ్రైవర్స్, స్వయం ఉపాధి కల్పించుకుని చేసిన వాళ్ళే. ఎవరు కూడా హై క్వాలిఫైడ్ కూడా కాదు, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేషన్తో, స్వామి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామి ఉన్నారు, ఎటువంటి ఇది లేదు అన్న ధైర్యంతో ప్రతి కార్యక్రమం కూడా చేయ జరుగుతుంది. ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత స్వామి విత్ స్వామి బ్లెస్సింగ్స్ ఇంకేం లేదు అనుకోకుండా ఒక స్కూల్ ని, ఈ 21 స్కూల్ విశాఖపట్నం ఎప్పుడైతే విద్యాజ్యోతి కింద వచ్చిందో అందులో ఒక స్కూల్ ని మనం అడాప్ట్ చేసుకుందామని ఒక తీర్మానం చేసుకున్నాం. అది తీసుకుని కొండకర్ల స్కూల్, కొండకర్ల విలేజ్ లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కేవలం తాటిచెల్లిపల్లి మధ్య అందులో ఏం చేద్దాం, ఒక 1 ఇయర్ ఫస్ట్ అనుకున్నాం, 1 ఇయర్ లో ఏం చేద్దాం అంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్ గా మనం ఒక్కొక్క ప్రాపర్ గా చేద్దాము, ఒక ప్లాన్ చేద్దామని అనుకుని ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత పిల్లలకి ముఖ్యంగా ముందు డైరెక్ట్ గా వెళ్లి ఏమి చేయకుండా వాళ్ళతో ఎక్కువగా పార్టిసిపేషన్ చేయాలి. ఏ విధంగా అవుతుంది, స్పోర్ట్స్ ద్వారా మెయిన్ పిల్లలు యాక్టివ్ గా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి ముఖ్యంగా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు గేమ్స్ కండక్ట్ చేయడం, పిల్లలు వాళ్ళతో అసోసియేషన్ ఎక్కువ అవ్వడం. అలాగే అది అయిన తర్వాత మెయిన్ చాలా మందికి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ స్కూల్లో ఐ ప్రాబ్లం ఉంది అందరికి, చాలా మంది మెడికల్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం. సో అక్కడ మాకు హరిపాలం భజన మళ్ళీ సపోర్టు, మెయిన్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము చేయగలుగుతున్నాం. వాళ్ళ భజన మళ్ళీ మేము అందరం కలిపి ఏం చేస్తాం, ఐ క్యాంప్ ఒకటి తయారు చేసి దాదాపు ఒక 18 నుంచి 20 మందికి పిల్లలకి ఐ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ ను కూడా పిలవడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం ఎంత చేసినా కూడా పేరెంట్స్ తరపున కూడా మనకు సపోర్ట్ ఉండాలి ఏం చేసినా కూడా. సో వాళ్ళు మనం ఎంత హైజీనిక్ చెప్పినా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలగాలి, పాటించగలగాలి. ఇంట్లో వాళ్ళకి ముందు మోటివేషన్ చేయాలన్న ఉద్దేశంతో పేరెంట్స్ తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలా ఎలా ఉండాలని చెప్పడం జరిగింది. హైజీనిక్ గా, హెల్త్ అండ్ హైజీనిక్ పరంగా పిల్లల్ని ఎలా పంపించాలి, ఏ విధంగా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి. ఈ సైమిల్టేనియస్ గా బాల వికాస్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం స్వామి చెప్పిన పద్ధతిలోనే అంతా కూడా జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, జనరల్ మెడికల్ క్యాంప్ అని, అదితో పాటు మిగతా అన్ని కూడా. అది ఓన్లీ పిల్లలకే కాకుండా గ్రామం కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెళ్ళడం జరిగింది. వాళ్ళకి కూడా ఐ క్యాంప్ చేసాం. ఆ తర్వాత అక్కడ మేము ఫస్ట్ ఎలాగైనా అబ్జర్వ్ చేసింది అంటే పిల్లలందరూ కూడా కిందనే కూర్చునేవారు, స్కూల్ బెంచెస్ ఏమి లేవు. సో కంపల్సరిగా పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎంత నీట్ గా వచ్చినా కూడా సాయంత్రం వెళ్లేసరికి చిరిగిపోయిన బట్టలతో వెళ్ళేవారు, మాసిపోయిన బట్టలు చిరిగిపోయి ఒకసారి కొట్టుకుంటారు చిన్నపిల్లలు కదా. సో ముందు వీళ్ళకి నీట్ గా ఉండాలంటే బెంచెస్ ఉండాలి, కిందన కూర్చుంటే డ్రెస్ పాడైపోతుంది. సో బెంచెస్ ఉండాలి కంపల్సరిగా వాళ్ళకి, ఆ బెంచెస్ ప్రొవైడ్ చేయాలని. సో ఐరన్ బెంచెస్ తోటి పెర్మనెంట్ గా ఉండేటట్టు ఒక 40 వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ 40 కూడా ఓన్లీ కాంట్రిబ్యూషన్ బై యూత్ మెంబర్, ఓన్లీ తాడిచెల్లిపాలెం యూత్ మెంబర్సే తన పాకెట్ మనీతో చేయించిందే అంతా కూడా, వాళ్ళు సంపాదించిన దాంట్లోనే కొంత స్వామి కోసం చేసింది. ఆ తర్వాత స్కూల్ బ్యాగ్స్ ఎవరికైనా, మా యూత్ పిల్లల్లో కూడా ఎవరికైనా ఏమైనా అకేషన్స్ కానీ, వాళ్ళ పిల్లల బర్త్డేస్ కానీ ఏవైనా కూడా ఆడంబరాలు లేకుండా ఈ స్కూల్లో, ఒక స్కూల్లోని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్కూల్కి ఏవైనా ప్రొవైడ్ చేద్దాం. సో అలాగే మాకు యూత్ మెంబర్స్ ఏంటి స్కూల్ బ్యాగ్స్, వాళ్ళు ఏంటంటే గోన్ సంచులనే మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి, రైస్ బ్యాగ్ ని దీనిలాగా వేసుకుని వచ్చేవారు, స్కూల్ బ్యాగ్స్ బుక్స్ పెట్టుకుని దానికి తాడు కట్టుకుని వచ్చేవారు. సో వాళ్ళ అలాంటి వాళ్ళందరికి కూడా మొత్తం స్కూల్ అందరికి కూడా స్కూల్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూ దీంతో పాటు అడ్వాన్స్ గా ఈ సంవత్సరం ఏం చేద్దాం ఇంకా అనుకుంటూ గొంపవనపాలెం స్కూల్ కి వెళ్ళాం. అక్కడ ఆల్రెడీ సాయి గారు చెప్పినట్టు ఒక డే విత్ చిల్డ్రన్ అని, అంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జరుగుతుంది, కానీ పిల్లలతో ఇంకా అసోసియేషన్ ఏట అవ్వగలం, అసోసియేషన్ ఏ విధంగా
2: అవ్వగలం,
3: ఎలాగ అవ్వాలి అంటే ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం పిల్లలతో గడుపుదాం, విత్ స్పిరిచువల్ పరంగానే జాయ్ఫుల్ గా వాళ్ళతో ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేసి మార్నింగ్ ప్రేయర్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్లాన్ చేసాం. ప్రేయర్ అవ్వగానే ప్రేయర్ నుంచి వాళ్ళకి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాజిక్ షో వెంట్రిలోకిజం, అంటే
2: బొమ్మతో మాట్లాడించడం,
3: అదొకటి చేయటం. ప్లస్ గేమ్స్, పిల్లలు చిన్నపిల్లలకి ఏవైతే చాలా ఇష్టపడే గేమ్స్ ఇవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, ప్రైజెస్ ఇవ్వడం, దీనికన్నా ముఖ్యంగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. సో బయట ఉన్న పోటీ ప్రపంచంతో ఎలా పోటీ చేయగలగాలి అంటే, వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులో మంచి కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ చేయగలిగితే వాళ్ళు పెద్ద అయ్యాక చాలా పోటీ పరీక్షలు కానీ పోటీతత్వాన్ని కానీ అలవాటు
0: ఎదుర్కోగలుగుతారు.
3: సో ఆ ఉద్దేశంతో ముఖ్యంగా శ్రీమతి లావణ్య గారు ఎంతో సహాయం చేశారు అందరూ. అంటే ఆ పురోగ్రహం అయిన తర్వాత పిల్లలు ఎవరు ఆవిడ వదలలే.
0: అంటే ఏం చేసేవారు వాళ్ళు ఆవిడ కార్యక్రమం గురించి?
3: మార్నింగ్ నుంచి వాళ్ళతో ఎక్సర్సైజెస్ కానీ, వాళ్ళతో క్విజ్, యోగా కానీ.
2: యోగా అంటే షీఈ్ ఆల్సో అయిన బాలికాస్ గురు, సో కాబట్టి యోగాస్, నెక్స్ట్ స్పిరిచువల్ గేమ్స్. అంటే షీఈ్ అయిన హెచ్ఆర్ కన్సల్టెంట్ ఆల్సో, ఇస్ అ వెరీ గుడ్ స్పీకర్, సో దట్ షీ కెన్
0: మోటివేట్,
2: చాలా బాగా ఇంటరాక్ట్.
3: డిజిటల్ ఎడ్యుకేషన్ లో ఉన్న డిజిటల్ స్క్రీన్ ప్రకారం ఆ స్క్రీన్స్ లోని వాళ్ళకి కొన్ని వీడియోస్ చూపించి ఎలా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి, ఎలా చేయాలి అంటే అందులో చేస్తూ అందులో కొన్ని క్వశ్చన్స్ వేసేవారు, మీరు దీంట్లో ఏంటి నేర్చుకున్నారు, సో దీన్ని ఎలాగ మనం పాజిటివ్ గా తీసుకోవాలి ప్రతిది కూడా, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే లెవెల్ గా వాళ్ళు తీసుకువెళ్లారు అనమాట. ఆవిడ మెయిన్ ఆ మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతటికి ఆవిడ మేడం గారు ఉండడం వల్లే అది జరిగింది, చాలా హైలైట్ చేశారు.
2: ప్యారలల్ గా అదే రోజు మన యూత్ అందరూ కూడా శానిటేషన్ ప్రోగ్రామ్స్, ప్యారలల్ గా అంటే పిల్లలందరికీ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్, బెస్ట్ లంచ్ అండ్ బెస్ట్ స్నాక్స్ విత్ సపోర్ట్ ఆఫ్ లోకల్ గుంపవాణిపాలెం సమితి.
3: అంటే ముఖ్యంగా ఫుడ్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే లంచ్ పెడతారు గవర్నమెంట్ స్కూల్లో, లంచ్ పెడతారు. సో దానికి భిన్నంగా మనం ఒక్కరోజు మనం స్పెండ్ చేస్తున్నాం కానీ చాలా కొంచెం బాగా.
0: అలా ఏ రోజు ఎంచుకునే వాళ్ళు మీరు దానికోసం?
3: వాళ్ళకి కన్వీనియంట్ గా ఏవి రోజు అయితే అండి,
0: అంటే పండుగ దినాల్లోనే
2: వర్కింగ్ డేస్,
3: వర్కింగ్ డేస్ ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో వస్తుంది, సండే సాటర్డే అంటే ఎవరు రారు. సో మనం వర్కింగ్ డేస్ లోనే చేయగలం.
2: యాక్చువల్ గా ఇందులో ఒక చిన్న హైలైట్ థింగ్ ఏంటంటే, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హైలైట్ అండ్ కైండ్ ఆఫ్ టఫ్ ఆల్సో. దిస్ విద్యాజ్యోతి ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అయిన వర్కింగ్ డే ప్రాజెక్ట్. సో బేసికల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్ అవర్స్ లో, వర్కింగ్ డేస్ అండ్ వర్కింగ్ అవర్స్ లో చేయాల్సినటువంటి టాస్క్ ఇది. సో స్వామి ఏంటంటే వెరీ సెలెక్టివ్ పీపుల్, బహుశా ఈ యాక్టివిటీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ ఇన్సెల్ఫ్ సెలెక్టెడ్ బై స్వామి ఇట్ సెల్ఫ్
0: అంతే.
2: సో ఏంటంటే రెగ్యులర్ పీపుల్, జనరల్ గా మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈవినింగ్స్ భజన్స్ లేకపోతే సండే హాలిడేస్ టైమ్ లో చేస్తాం, బట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వర్కింగ్ డేస్ లో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్.
3: ముఖ్యంగా యూత్ అక్కడ ఎంతమంది, 20 మంది వెళ్ళినా 20 మంది ఏం పని చేయగాలి, ఆ స్కూల్లో ఏం చేయగలగానే ఉద్దేశంతో ప్రతీకారం కూడా, ప్రతి ఒక్క మనం పార్టిసిపేట్ చేస్తున్నామంటే 100% స్వామి సర్వీస్ చేయగల. సో ఆ స్కూల్ మొత్తం నేను శుభ్రం చేయడం, అక్కడ చుట్టుపక్కలంతా కూడా మొక్కల పిచ్చి మొక్కలు అన్ని తీయడం, శుభ్రం చేయడం, ప్లస్ టాయిలెట్స్ క్లీనింగ్ మెయిన్. చాలా అధ్వానంగా ఉన్నాయి టాయిలెట్స్, దానికి మొత్తం అంతా కూడా పెయింటింగ్ వేయడం, మొత్తం కింద అంతా రిపేర్ చేయడం, క్లీనింగ్ వాటర్ క్లీన్ చేయడం, వాటర్ ప్రొవైడ్ చేయడం. ముఖ్యంగా ఈ సర్వీస్ యాక్టివిటీస్ తో పాటు ఆల్టర్నేటివ్ యూత్ అటువైపు చేస్తున్నారు, ఒకవైపు పిల్లలతో ఈ కార్యక్రమాలు జరుగుతుంది, అంటే ఫుల్లీ అనమాట, పిల్లలతో ఎవరిని ఎక్కడ వదలకుండా అందరూ కూడా చేసి చాలా
0: చక్కగా. ఎంతమంది యువత దీంట్లో పాల్గొంటారు?
3: ఇందులో 20 మంది అండి,
0: 20 మంది,
3: 20 నుంచి 25-30 మంది దగ్గర లోపటే ఉంటారు.
0: పిల్లలు ఎంతమంది ఉంటారు?
3: పిల్లలు 80-100 మంది పిల్లలు ఆ స్కూల్ పరంగా. అందులో ముఖ్యంగా ఇంకోటి ఏం అనుకున్నామంటే, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా అంటే ఈ ఇది ఎప్పుడైతే ఇలా సక్సెస్ అయిందో, అంటే మెయిన్ ఈ మోటో ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి, అది పెంచాలి అంటే కంపల్సరిగా ఇలాంటి యాక్టివిటీ ఒకటి చేయాలి. సో వాళ్ళు భయం పోతుంది, బయట వాళ్ళతో అసోసియేషన్ అవ్వగలరు పిల్లలు, అంటే బయట పిల్లలతో బాగా అసోసియేట్ అవ్వగలరు అనే ఉద్దేశం మాకు బాగా, మాకు ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది యూత్ కి. సో మిగతా స్కూల్లో కూడా అలాగా ప్రతి స్కూల్లో కూడా కండక్ట్ చేద్దామని, ఫ్యూచర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో చేద్దామని. ప్లస్ దీంతో పాటు సైమల్టేనియస్ గా మొక్కలు నాటించడం స్కూల్లో, సాలన్స్ లో చాలా కొన్ని స్కూల్లో మొక్కలు లేవు, అలాగే పిల్లలతో పాటు మొక్కలకు ప్లస్ అలాగే ఫార్మేషన్ వెజిటబుల్ మొక్కలు పెంచడం వాళ్ళకి అలవాటు చేయగలుగుతుంటే, సో అదొక ప్రాజెక్ట్ కింద కూడా తయారవుతుంది, బాగుంటుంది వాళ్ళకి, దాని మీద అవగాహన కలిగించడం. సో మిగతా అన్ని స్కూల్లో ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలమో అవకాశం ఉన్నంత వరకు కూడా మనం చేయగలం, చేస్తున్నామండి.
0: ఇలాంటి సేవలు చేస్తున్నప్పుడు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అంటే ఈ ఒక్కరోజు వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటే సరిపోదు, దాన్ని వాళ్ళు ఆచరించగలగాలి అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. దాని గురించి మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా?
2: పేరెంట్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. అయితే అంత సక్సెస్ఫుల్ గా జరగలేదని చెప్పాలి ఇది ఈ పర్టికులర్ థింగ్. ఎందుకంటే కొన్ని స్కూల్స్ లైక్ బాపిరాజు గారు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి స్కూల్స్, అంటే ఎక్స్క్లూజివ్లీ ఏదైనా మనం సక్సెస్ అవుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దట్ స్కూల్ టీచర్స్ అండ్ బాల వికాస్ గురుస్థాలిక ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. అండ్ సర్కమ్స్టెన్సెస్, అక్కడ విలేజెస్ తాలూకు సర్కమ్స్టెన్సెస్. చాలా స్కూల్స్ లో మనం పేరెంట్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ చిల్డ్రన్ ఇంటికి వెళ్లిన తర్వాత హోంవర్క్ కానీ స్కూల్లో ఏం చెప్పారని కానీ అడిగే పేరెంట్స్ కూడా ఉండరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో. సో స్వామి గ్రేస్ తో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు పేరెంట్స్ లో పూర్తి అవగాహన వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక 50% మనం సక్సెస్ సాధించామనే అనుకోవచ్చు. సంతృప్తి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న వాటిలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ విషయంలో సాయి ప్రోటీన్ అనేది ఒకటి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇది దిస్ ఇస్ ద వెరీ వండర్ఫుల్ యాక్టివిటీ అండ్ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది బికాస్ పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో న్యూట్రిషన్ లేదు. సో నౌ సాయి ప్రోటీన్ అని స్వామి ఏదైతే డిజైన్ చేసి స్వామి డిఫైన్ చేసినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్ ని ఎవ్రీడే స్కూల్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ లో పిల్లల్లో మంచి గ్రోత్ వచ్చింది. పిల్లల్లో మంచి అంటే పిల్లల్లో గ్రోత్ ఇన్ ద సెన్స్ పిల్లల్ని ఇంతకుముందు మనం చూసేటప్పుడు చాలా వీక్ గా కనిపించే పిల్లలు ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అండ్ సండేస్ అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు పిల్లలు ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్, అంటే ఈ మాకు పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రోటీన్ ఫుడ్ మాకు ఇంటికి ఇస్తే కాస్త, కొన్ని స్కూల్స్ లో కొన్ని విలేజెస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇస్తే మేము అది చేస్తామని చెప్పడం. అఫ్ కోర్స్ అది మనం ఆ టైంకి అది చేయలేకపోయాం, బట్ ఇన్ ఫ్యూచర్ లో అది సాయి ప్రోటీన్ మాత్రం కంటిన్యూ చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలనేది మన తాలూకా మెయిన్ ఇంటెన్షన్. అంటే ఇది కొన్ని స్కూల్స్ నే మనం హైలైట్ చేయడం జరిగింది, కానీ అవుట్ ఆఫ్ 20 స్కూల్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా అన్ని సమితి వాళ్ళు అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. సో కానీ కొన్ని చోట్ల కొన్ని హైలైట్స్ ఉంటాయి కాబట్టి అది మనం హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా స్వామి మనకి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, దీని గురించి మననం చేసుకుని మరొకసారి మనం రీయాక్టివ్ అయ్యి ఆయన అనుగ్రహాన్ని పొందే ఛాన్స్ మరొకసారి ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు ఏదైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రిమైనింగ్ విశాఖ జిల్లాలో ఉంటే అన్ని సమితి యువత, ముఖ్యంగా చెప్పాలంటే మహిళా విభాగం వాళ్ళే సాయి ప్రోటీన్ తయారు చేసి మనకు సపోర్ట్ చేస్తున్నారు. మెడికల్ టీమ్ వాళ్లే ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్లి కొన్ని చోట్ల డెంటల్, ముఖ్యంగా పిల్లల్లో క్యావిటీ ఎక్కువగా ఉంటుంది, అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సరిగ్గా బ్రషింగ్ ఉండదు, సో వాళ్ళ అవగాహన కలిగించడానికి డాక్టర్స్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నిజంగా చాలా, అంటే స్వామి ఈ రోజు మనందరినీ మరొకసారి రిఫ్రెష్ చేస్తూ మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి టీమ్ కి, అలానే ముఖ్యంగా స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: చివరికి ఒక ప్రశ్న అండి, ఇందాక మన బాపిరాజు గారు వెళ్తున్నటువంటి స్కూళ్ల గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ పిల్లలు తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళని చెప్పారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా కొంచెం కష్టమైన విషయం.
2: అవును,
0: అందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి, అలాంటి మీరు ఎలా ఎదుర్కొన్నారు?
2: అంటే అది నా మాటల్లో కన్నా అది ఫేస్ చేసిన బాపిరాజు గారు చెప్తే ఇంకొంచెం బాగుంటుందేమో.
4: పిల్లలు మన స్వామి చెప్పినట్టు మట్టి ముద్దలు, మనం ఏ ఆకారం తీసుకుంటే ఆ ఆకారంలోకి వాళ్ళు రాగలుగుతారు. ఒక ఉపాధ్యాయుడిగా నా పూర్వానుభవము అపూర్వానుభవం కూడా అదే. అయితే ఇక్కడ ఈ స్కూల్కి వచ్చేసరికి మొదట్లో వాళ్ళకి ఉచ్చారణ దోషాలు కూడా
2: ఉండేవి.
4: డ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది, ఏవో ప్రభుత్వం చాలా ఇస్తోంది, వీటన్నిటికన్నా వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అది సమయానికి కరెక్ట్ గా అందిందనమాట. పేరెంటింగ్ అని చెప్పి ఒకసారి ఒక నవంబర్ 14 మామూలు ఫంక్షన్ చేశాక పేరెంటింగ్ చేస్తే ఎప్పుడు పేరెంట్స్ డే పెడితే సర్వసాధారణంగా రారు పేరెంట్స్, అలాంటిది అలాగే 70% పేరెంట్స్ వచ్చి మేం కాదు మేం చుట్టుపక్కల మా పిల్లలు వాళ్ళ ఇళ్లలో మేము చెప్పి చేస్తున్నాం, ఎందుకంటే మా పిల్లలు అంతకుముందు మేము ఎక్కడున్నామో చూసేవాడు కాదు, ఇప్పుడు వచ్చి ప్రతిరోజు మా కాలేజ్ దండం పెట్టి మా మూర్ధ్వాన్ని అంటే ఈ తలని తల్లి తండ్రి గాని ముట్టుకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడని మనకి స్మృతి. అలా చెయ్యమని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, అంటే ఈ విధంగా ఒక ప్రీచింగ్ ఇట్ ఇస్ నాట్ టీచింగ్. వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నది ఉపనిషత్ వాక్యం. ఆ ఉపనిషత్ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆచరించగలుగుతామో మన అభివృద్ధికి అది దారి తీస్తూ ఉంటుంది. ఈ విధంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క సహకారం మా స్కూల్లో నాకు చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కప్పుడు లక్ష్మీవారిని క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళు క్యారేజీలు కొందరు అప్పుడప్పుడు పిల్లలు ఇక్కడ ఆహారం చాలదని ఇంకా సప్లిమెంట్ చేయడం తెచ్చిన వాళ్ళు అక్కడ పక్క నుంచి కిటికీల్లోంచి వినడం కూడా నేను చూశాను. వాళ్ళు ఒకటే అంటారు, మా చిన్నప్పుడు మాకు ఇలా చెప్పుంటే మాకు బాగుండేది అని. నేను అప్పుడు ఒకటే చెప్పాను, నా చిన్నప్పుడు నేను బాలవికసలో ఉంటే ఇంకా ఎంత బాగుండేవాడి నాకే తెలియదు. ప్రస్తుతానికి ఈ అవకాశం, ఈ మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే స్వామి భాషే రిటైర్ అవడం కాదు రిటైర్ అవడం నేర్చుకో ఎప్పుడైనా, అలాంటి స్వామి ఆశీస్సులు నాకు అందించిన మా కన్వీనర్ గారికి, మా జిల్లా అధ్యక్షుల వారికి, ముఖ్యంగా ఈ విధంగా నన్ను ఒక్కసారి స్వామి తిరిగాడిన నేలలో ఒక నాలుగు మాటలు చెప్పమని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతతో సాయిరాం.
0: సాయిరాం సార్. సాయి కుమార్ గారు, ఇంకొక ప్రశ్న. ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా స్వామి ఎంతో మంది పిల్లల జీవితాల్లో ప్రవేశించారు. అది అంతటితో ఆగదు, మీరు ముందు చెప్పినట్టుగా జ్యోతి అనేది ప్రకాశాన్ని అలా పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ దీని ప్రభావం ముఖ్యంగా చూపేది వాళ్ళ కుటుంబాలలో. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో తెలుసుకుని ఉంటారు ఈ కార్యక్రమం ద్వారా. సో వాళ్ళలో కలిగిన పరివర్తన కానీ లేదంటే వాళ్ళ అనుభవాలు కానీ మీతో ఎప్పుడైనా పంచుకోవడం జరిగిందా?
2: ఖచ్చితంగా అండి. చాలా స్కూల్స్ లో ఈరోజు స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంటేనే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే బేసిక్ గా మా పిల్లవాడిని నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇది బాగుంది అంటే మా ఫ్రెండ్స్ కి నేను రిఫర్ చేస్తాను. సో ద సేమ్ సిమిలర్ వే నౌ డే నెక్స్ట్ టూ ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరిగింది అంటే బహుశా నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది స్వామి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి మంచి గిఫ్ట్ ఇచ్చారేమో ఈ విద్యాజ్యోతి ద్వారా. టీచర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ నౌ అండ్ పేరెంట్స్ ఆర్, అంటే పేరెంట్స్ ఎలా ఎందుకు ఈ విషయం చెప్తా అంటే పేరెంట్స్ కొన్నిసార్లు మనకు డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మనం చెప్పినది ఏదైతే యూనిఫామ్ నీట్ గా వేసుకోమని స్టూడెంట్స్ కి చెప్తాం, కానీ అది ఫాలోఅప్ చేయాల్సింది పేరెంట్స్. అది చేస్తున్నారు అంటే సో దట్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఫస్ట్ మనం ఇచ్చే హోంవర్క్స్ ఏదైతే ఇస్తున్నామో హోంవర్క్స్ కూడా ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ దే ఆర్ యాక్సెప్టింగ్. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ అల్టిమేట్ గా మనం ఫస్ట్ ఇందాక కూడా నేను డిస్కస్ చెప్పినట్టుగా గ్రామస్తులు వాళ్ళలో వచ్చే అవేర్నెస్ ద్వారానే ఈ విద్యాజ్యోతి కానీ మనం ఏదైతే ఈ మారల్ వాల్యూస్ చెప్తున్నామో డెఫినెట్ గా స్వామి భవిష్యత్ తరాలకి అదే మనకి స్వామి దాలకి మెసేజ్ కింద స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది.
0: చాలా చాలా చక్కగా చెప్పారు. వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక విషయం, ఇప్పుడు మనం ఎవరితో అయితే మాట్లాడమో వీళ్ళందరూ కూడా బాల వికాస్ స్టూడెంట్స్ లేదా బాల వికాస్ టీచర్స్, అంటే స్వామి ఆ బాల వికాస్ కు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇక్కడ మనం గుర్తించాలి. ఈరోజు వాళ్ళు యువతగా మారి ఇన్ని సేవ కార్యక్రమాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నారంటే అదంతా స్వామి అలా చిన్నప్పుడు నాటిన విత్తనాలు. అవన్నీ కూడా ఎన్నో చక్కని విషయాలు ఈ విద్యాజ్యోతి కార్యక్రమాల్లో జరుగుతున్న విషయాలను మా అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సాయి కుమార్ గారు, మానప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు, సాయిరాం.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా విభాగం వారు యువత చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల వివరాలను, వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి కేవీకే సమితి మహిళా విభాగం ఇన్ఛార్జి అయిన జె రమణమ్మ గారు, గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జి అయిన సంతోషి గారు, విశాఖ జిల్లా డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ ప్రియదర్శిని గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వారి అనుభవాలను, కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుందాం.
1: సాయిరమ్మండి, నా పేరు రమణమ్మండి. నేను కేవీకే సమితి మహిళా కోఆర్డినేటర్గా చేస్తున్నానండి. మహిళా విభాగం నుండి మేము అన్ని కార్యక్రమాల్లోనూ పాల్పంచుకుంటున్నామండి. మొదట గత సంవత్సరం పాదయాత్ర నుండి ఈ సంవత్సరం పాదయాత్ర వరకు జరిగిన కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఈ విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టైలరింగ్ సెంటర్లండి. ఈ విశాఖ జిల్లా మొత్తం మీద చాలా చోట్ల ఈ టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, చాలా మంది యువతను ఎంకరేజ్ చేసి దీనిలో భాగస్థులుగా చేయడం జరిగింది. అయితే వాళ్ళలో పేదవాళ్లకి మనం మిషన్లు కూడా కొంతమందికి ఇవ్వడం జీవనోపాధి కింద జరుగుతుందండి. ఈ విషయం మీద మన సంతోష్ గారు ఇంకా వివరంగా తెలియజేస్తారండి. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది పిల్లలకి బెంచీలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి బెంచీలు మన సంస్థలో ఉన్న యూత్ చేత చేయించి మహిళలంతా కూడా ఆ మహిళా విభాగం ద్వారా బెంచెస్ గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీనిలో భాగంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మెంటల్లీ రిటార్డెడ్ స్కూలు ఒకటి మేము మా మహిళా యూత్ ఇన్ఛార్జ్ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ పిల్లలకి భోజనానికి చదువుకి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు తెలియజేశారు. ఆ అమ్మాయి చూసొచ్చి వాళ్ళకి యూ షేప్ టేబుల్ ఇస్తే ఆ పిల్లలకి కూర్చోవడానికి ముందు ప్లేట్ పెట్టుకుని భోంచేసినా లేదంటే చదువుకోవడానిక వీలుగా ఉంటుంది కనుక అలా అరేంజ్ చేస్తే బాగుంటుందని తను కనుకుందన్నమాట. ఆ విషయం మహిళా విభాగ వారికి అందరికీ చెప్పడం, అలాగే కన్వీనర్ గారికి, డీపీ గారికి, అందరికీ తెలియపరచడం జరిగింది. మేమంతా కలిసి యూ షేప్ టేబుల్ చేయించి ఈ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి.
0: సుమారు ఎన్ని చైర్స్ ఇచ్చారండి?
1: అది ఒకటే రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఉంటుందన్నమాట. యూ టేబుల్ టీచర్ ఎదురుగా కూర్చుని చెప్పేటట్టు, పిల్లలు టీచర్కి అందరూ కూడా అభిముఖంగా ఉండేటట్టు వాళ్ల ముందునే టేబుల్ వేసినట్లుగా డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు 26 మంది పిల్లలండి అక్కడ. వాళ్ళకి టేబుల్తో పాటు స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇచ్చాం, బుక్స్ కూడా ఇచ్చామండి. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపిణీ, బెంచెస్ వాళ్ళకి మామూలు ముగ్గురు కూర్చునేందుకు వీలుగా బెంచ్ డెస్క్ ఏర్పాటు చేయించడం జరిగిందండి. అది గొప్పతనం ఏంటంటే మా సంస్థ నుండి జెంట్స్ యూత్ పిల్లలు సహాయం తీసుకుని వాళ్లే ఓన్ గా తయారు చేసినవి మా మహిళా విభాగం ఇవ్వడం జరిగిందండి కొన్ని స్కూళ్లలో. తర్వాత ఏంటంటే ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూలు ఆనంద్రహారికి సెలెక్ట్ అయింది. అంటే మన సంస్థలో విద్యావాహిని విధానం ఒకటి ఉంది కదా, అదే విధంగా ఆనంద్లహారి అనమాట, అది గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. ఆ స్కూల్కి సెలెక్ట్ అయిన పిల్లలు వాళ్లు బెంచీల మీద కూర్చోకుండా కేవలం కింద మాత్రం కూర్చొని వాళ్లు రాసుకోవాలన్నమాట. అయితే వాళ్లు మాకు ఇబ్బందిగా ఉంది, కింద కూర్చొని రాసేటప్పుడు ఫ్లాంక్స్ కావాలని అడిగారు. అంతకుముందు వాళ్ళకి భోజనానికి ప్లేట్లు మేము అరేంజ్ చేయడం జరిగిందండి. అయితే గ్లాసులు కూడా కావాలి, ఫ్లాంక్స్ కావాలని అడిగారు. ఈ విషయం మీద మేము వెళ్లి ఆ స్కూల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళ కింద కూర్చోవాలి, కింద ఫ్లోర్ అంతా బాగా డిస్మెట్ అయిపోయిందన్నమాట, కూర్చోడానికి వీలుగా లేదు. అలాంటప్పుడు అక్కడ ఫ్లోరింగ్ చేయిస్తే బాగుంటుందని చెప్పి ఈ మహిళా విభాగం తరఫున అక్కడ ఫ్లోరింగ్ కూడా చేయించడం జరిగిందండి. దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వామి వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని, మేము కేవలం ఫ్లాంక్స్ గ్లాసులు అడిగితే పిల్లలు కూర్చోడానికి వీలుగా కూడా, అంటే బెంచీల మీద కూర్చోవలసిన పిల్లలు కింద కూర్చున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లోరింగ్ బాగుండాలి, అలాంటి ఫ్లోరింగ్ స్వామి మీ ద్వారా చేయించారని వాళ్ళు చాలా ఆనందించడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఒకటి మధ్య మేము చేశామండి.
0: బాగుంది.
1: తర్వాత దువ్వాడని అక్కడ మాకు దగ్గరలో ఒక ఏరియా ఉందండి, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మన సంస్థ నుండి ఇంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఎవరో వెళ్తే ఒక 3 మాసాలకోసారి వెళ్లి ఏదో కార్యక్రమం చేసి ఆగిపోయేవారు. అలా కాకుండా అక్కడ వాళ్లని మనం తయారు చేయాలనే ఉద్దేశంలో అక్కడ అమ్మవారి గుళ్ళు లేదంటే రామాలయం ఇలాంటి గుళ్ళను సెలెక్ట్ చేసుకుని ఒక 10-15 మంది లేడీస్ను సేకరించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి లలితా పారాయణం నేర్పించడం, భజనలు, స్వామివారి భజనలు నేర్పించడం, తాళం నేర్పించడం, ఇలాంటివి మేము చేసి అక్కడ గ్రూపులు తయారు చేసి వాళ్ళంతటి వాళ్లే భజన చేసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కూడా మహిళా విభాగంలోనూ చేపట్టిన కార్యక్రమం అండి. తర్వాత మెంటల్ హాస్పిటల్, వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ సర్వీస్ మా మహిళలంతా కూడా 19వ తేదీ నెళ్ళి అక్కడ సర్వీస్ చేస్తుంటారండి. వాళ్ళకి స్నానాలు చేయించడం, అక్కడంతా నీట్ గా తయారు చేయడం, ఫుడ్ కూడా పెట్టడం చేస్తారు. అలాగే జీవీఎంసీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ కి గాజువాక సమితి నుండి అక్కడున్న మా సోదరి మండలంతా వెళ్లి రోజు నిత్యనారాయణ సేవని చేస్తారండి. 45 మెంబర్స్ కి వాళ్ళు రోజు ఫుడ్ అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. ఇవి హాస్పిటల్ సర్వీస్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్ మ్యారేజెస్ అని పేదమ్మాయిలకి పెళ్లిళ్లు చేయడం కూడా ఈ మహిళా విభాగం నుండి చేయడం జరుగుతుందండి. అదేవిధంగా కొంతమంది వాళ్లు పెళ్లి చేసుకుని ఐటమ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉండి సారి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటే మా వాళ్ళని అడిగినప్పుడు దానికి కూడా ఏర్పాటు చేయడం, ఒక బీరువాని, మంచమని, పరుపులని ఇలాంటివి ఇవ్వడం కూడా జరుగుతుందండి.
0: మాస్ మ్యారేజెస్ లో ఏమేం చేస్తారు, కార్యక్రమాల వివరాలు చెప్తారా?
1: అమ్మాయికి పుస్తులు, మట్టెలు, చీర, మంచం, బీరువా, తనకు సూట్ కేసు, గ్యాస్ స్టవ్, వంట సామాన్లు, చీరలు కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుందండి వేరేగా. తర్వాత ఖర్చుల నిమిత్తం వాళ్ళకి ఎంతో కొంత మనం వెయ్యాలి. రేపొద్దుట ఏ కష్ట సుఖమైనా సరే ఉండాలనే ఉద్దేశంలో కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ పేరును బ్యాంకులో కూడా వేసి ఇవ్వడం జరుగుతుంటుందండి. అలాగే ఈ హాస్పిటల్ సర్వీస్ కి వెళ్లేటప్పుడు అక్కడున్న పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి బేబీ కిట్స్ అని కూడా మన సంస్థ నుండి మహిళా విభాగ వారు ఇవ్వడం జరుగుతుందండి.
0: బేబీ కిట్స్ అంటే అందులో ఏముంటాయి కాస్త చెప్తారా?
1: సోపు, జుబ్బా, టవలు, డెటాలు ఇలాంటివి ఉంటాయండి.
0: ఇది ప్రతి నెల చేసే యాక్టివిటీ అండి? ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తుంటారు?
1: ప్రతి నెల వెళ్తుంటారండి, వెళ్ళి చేస్తుంటాం. ప్రోటీన్ ఫుడ్ ఒకటి మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. హెచ్ఐవి పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ బాగా అవసరం అండి. వాళ్ళైతే ముందు వాళ్ళు వెయిట్ బాగా తక్కువ ఉంటారనమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ వెయిట్ చాలా బాగా పెరగడం మొదలు పెట్టిందండి. 5-6 కేజీలు పెరగడం తెలిసిందనమాట. అందువల్ల వాళ్ళు కంపల్సరిగా అడుగుతుంటారండి, ప్రోటీన్ ఫుడ్ మీ దగ్గర నుండి వస్తే మా పేషెంట్లు బాగుంటారని చెప్పడం జరుగుతుందండి. అందువల్ల కంపల్సరిగా ప్రతి నెల ప్రోటీన్ ఫుడ్ హెచ్ఐవి పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మేము ప్రోటీన్ ఫుడ్, పప్పుండ్లు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. పళ్ళు, పప్పుండ్లు ఇస్తుంటామండి. పేదవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సీమంతం మీరు స్వామి దగ్గర మాకు చేస్తే మాకు మంచి జరుగుద్ది, పిల్లలు బాగా పుడతారు, మంచిగా ఉంటారు వాళ్ళు, అందుకని స్వామి దగ్గర మీ చేతులతో మీరు చేయండి అమ్మని కొంతమంది అడుగుతుంటారండి. బాగా పేదవాళ్ళు కాకపోయినా సరే ఆచారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి, సీమంతం ఆచారం లేని వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మీ స్వామి దగ్గర జరగాలి, మీ చేతుల మీద జరగాలి అని చెప్పి అడుగుతారండి. అలాంటి వాళ్ళకి మేము మందిరంలోనే సీమంతాలు చేయడం జరుగుతుందండి. తర్వాత వాళ్ళు చెప్తారు చక్కగా, అమ్మ మీరు సీమంతం చేశారు కదా, ఆ రోజు బాబు పుట్టాడు చక్కగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా జరుగుతున్నాయండి.
0: అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వామి సేవలో పాల్గొంటున్నారు?
1: నేను 20 సంవత్సరాల నుండి స్వామి సేవలో ఉన్నానండి. అయితే మాది ముందు సెంటర్ గా ఉన్నప్పుడు నేను అక్కడ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. తర్వాత భజన మండలి అయింది, ఈ రోజు సమితి అయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుండి స్వామి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే మహిళా కోఆర్డినేటర్ సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సమితి వరకు కూడా నాకే అప్పచెప్పారండి ఆ బాధ్యత. తర్వాతేమో సత్సంగాలు కూడా చేయడానికి, అంటే మాకు స్టడీ సర్కిల్స్ అని ఉంటాయన్నమాట, స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్గా కూడా స్వామి నన్నే ఎన్నుకున్నారండి. 3 బాధ్యతలు కూడా విడివిడిగా చేస్తుంటారు అందరూ, కానీ స్వామి మాత్రం 20 సంవత్సరాల నుండి నాకు అప్పచెప్పారండి ఆ బాధ్యత.
0: చాలా సంతోషం అండి. ఇలాంటి సేవ కార్యక్రమాలు ఇంకా మీరు ముందు ముందు చేయాలని, స్వామి ప్రేమకు పాత్రులు కావాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
1: సాయిరాం అండి.
0: అమ్మ ఇందాక మీరు మాట్లాడుతూ టైలరింగ్ విషయం గురించి సంతోష్ చెప్తానన్నారు కదా,
1: అవునండి,
0: ఆ వివరాలు కాస్త వివరిస్తారా సంతోషి గారు?
2: అందరికీ సాయిరాం అండి. నా పేరు సంతోషి, నేను గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నానండి, మహిళా యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. ఈ టైలరింగ్ వచ్చేసరికి మేము ఒక 45 డేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. టైలరింగ్ అనేసరికి ఏంటంటే బయట చాలా మంది చేస్తూ ఉంటారు ఈ యాక్టివిటీ, కానీ మన సత్యసాయి సంస్థ నుంచి మనం ఎలా చేసామంటే బయట వాళ్ళు కేవలం ఒక 35 మెంబర్స్ తో స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని. కానీ స్వామి గిఫ్ట్ ఏంటంటే మేము ప్రోగ్రామ్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసామండి ప్రోగ్రామ్ ని. సో ఫస్ట్ పాంప్లెట్స్ ఒక 500 పాంప్లెట్స్ కొట్టించి స్లమ్ ఏరియాలో కొంచెం పంచడం జరిగింది. ఈ టైలరింగ్ ఒకటే కాకుండా దీంతో పాటు బ్యూటిషియన్ కూడా కోర్స్ యాడ్ చేశాము. సో ఇదేంటంటే ఇది స్లమ్ ఏరియాలో పేపర్ ద్వారాగా పెట్టివ్వడం, నెక్స్ట్ మేము కూడా వెళ్లి స్లమ్ ఏరియాలో చెప్పడం జరిగింది. అంటే బ్యూటిషియన్ టైలరింగ్ అంటే చాలా ఎక్కువ మంది వస్తారు. సో ఇది పంచడం అయిపోయిన 3 డేస్ మేము వీళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకున్నాము అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని, అది కూడా నీడ్ పీపుల్ ని, అది ఎవరైతే నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడుతుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇలాగా మాకు 155 మెంబర్స్ వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. సో ఏంటంటే మేము స్టార్టింగ్ ఇద్దరు ఫ్యాకల్టీలతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఒకటి బ్యూటిషియన్, 2 స్టిచ్చింగ్ కి ఇద్దరు ఫ్యాకల్టీస్ ని పెట్టడం జరిగింది. 155 మెంబర్స్ వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ కంగారు పడ్డాం, కష్టం అవుతుంది ఇంతమంది జనాలని ఫీల్ అయ్యాం. అయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ గ్రూప్స్ ఎంతమందిని ఒకే దగ్గర సెట్ చేస్తే అసలు వాళ్ళు ఏం నేర్చుకోలేరు అనే దృక్పథంతో ఏం చేసామంటే స్టార్టింగ్ డేనే వీళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేశామండి. 8 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. బ్యూటిషియన్ కి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. స్టిచ్చింగ్ వచ్చేసరికి 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఒక్కొక్క గ్రూప్ కి నేమ్ అనేది పెట్టడం జరిగింది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, రామ, సీత, ఇలా 8 గ్రూపులకి 8 పేర్లు పెట్టి డివైడ్ చేశాము. ఈ 8 గ్రూపుల్ని కూడా ఎలా డివైడ్ చేశాము అంటే బ్యూటిషియన్ కి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ రాలేని వాళ్ళు, వాళ్ళని 2 గ్రూపుల కింద డివైడ్ చేశాము. ఈ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏంటి అంటే చాలా మంది ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ రాలేని వాళ్ళు ఉంటారు. అలా 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే సత్య గ్రూప్ కి వాళ్ళకి ఏంటంటే సూది దారు మెక్కించడం, అసలు మిషన్ గురించి ఏ రకమైన టచ్ లేదు, అలాంటి నీళ్ళు అనమాట ఇంకా పూర్తిగా అలాంటి గ్రూప్ ఒక గ్రూప్ డివైడ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసే గ్రూప్ ఏంటంటే వాళ్ళకి హెమ్మింగ్ వచ్చు, ఏదైనా హెమ్మింగ్ చేయగలరు కానీ కటింగ్ రాదు, మిషన్ టచ్ లేదు, అలాంటి గ్రూప్ ని వేరే గ్రూప్ కింద. ఇంకొకటి ఏంటి అంటే కొడతారు, కటింగ్ రాదు కానీ కొడతారు, అలాంటి గ్రూప్ కింద వేరే దాన్ని. అలాగా ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశామండి. ఇందులో కూడా ఇలా రాలేని వాళ్ళని ఏంటి అంటే వాళ్ళకి నీడ్ అంటే డ్రెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది, లేకుంటే బ్లౌజెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది అనే వాళ్ళని, వాళ్ళ ఆసక్తి మేరకు ఇంట్రెస్ట్ ఏదుంటే అది చేయగలరు కదా, అలా అని వాళ్ళని ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారో సో దానికి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రెస్సులు వాళ్ళని వేరే, బ్లౌజెస్ వాళ్ళని వేరే, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసి పెట్టడం జరిగిందండి. వీళ్ళకి కూడా స్వామి ఏంటంటే 155 మందికి ప్లేస్ అనేది చాలా ఎక్కువ కావాలండి, కానీ స్వామి మందిరం గాజువాక సమితిలో జరిగింది, అది కూడా సెంటర్ లో అండి. మాది గాజువాక సమితిలో 5 భజన మండళ్ళు ఉన్నాయండి. ఒకే భజన మండలిని కాకుండా 5 భజన మండలిని కవర్ చేసాం, 5 ఏరియాలను కవర్ చేసి 155 మందిని తీసుకున్నామండి ఒకే ఏరియా కాకుండా. ఈ 5 ఏరియాల నుంచి కూడా ఒకే స్లాట్ ఇచ్చామన్నమాట ఒక దగ్గర నేర్పించేలాగా. గాజువాక సమితిలో కృపా మందిర్ అండి, 2 ఫ్లోర్లు ఉంటాయి, కిందన వచ్చేసి నారాయణ సేవకు ఉపయోగించుకుంటారు వాళ్ళు, పైన వచ్చేసి పూర్తిగా స్వామి మందిరం అనమాట భజన్స్ కి ఉపయోగించుకుంటాం అనమాట. కానీ మా కన్వీనర్స్ ఏంటంటే స్త్రీలు చేస్తున్నారు 45 డేస్, వీళ్ళకి వెన్నంటే ఉండి సపోర్ట్ చేయాలని 45 డేస్ కూడా మాకు మందిరం అప్పగించడం జరిగిందండి. కిందన పైన 2 ఫ్లోర్లు కూడా మేము యూజ్ చేసుకోవడం జరిగింది 45 డేస్. ఫస్ట్ డే ఏంటంటే వీళ్ళందరికీ స్లాట్లు ఇచ్చామండి, మీరు ఇలా రౌండ్ అప్ గా కూర్చోవాలి, ఇలా స్లాట్లు ఇస్తే ఎవ్రీడే కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హిందూ ఒక మతస్థులు కాదండి, వాళ్ళులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మతస్థులు ఉన్నారు. సో అందరూ కూడా వచ్చి నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఒక నమ్మకం, సత్యసాయి ట్రస్ట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పిస్తారు, నేర్చుకుంటే మనకు ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది అన్న భక్తి శ్రద్ధతో వచ్చారండి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఏంటంటే స్లాట్ ఇవ్వడం జరిగింది. ఎంత అంటే నిజంగా బయట జనాలు మన స్వామి డివోటీస్ అంటే నిశ్శబ్దంగా ఉంటారు, కానీ వితౌట్ డివోటీస్ కూడా అదే నిశ్శబ్దాన్ని పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఏంటంటే వాళ్ళందరికీ ఒక స్లాట్ ఇస్తే ఎవ్రీ డే కూడా మాకు అసలు ఇబ్బంది కలిగించకుండా అదే స్లాట్ లో వచ్చి కూర్చునేవారండి. ఈ స్లాట్ల విషయం ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాకల్టీస్కి వచ్చేసరికి బ్యూటిషియన్ అంటే మేడం ఒక క్లాస్ చెప్పేవారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవారు. సో ఓవరాల్ గా అక్కడ కవర్ అయిపోయేదండి. స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏమైందంటే 6 గ్రూపులు వచ్చేసాయి, ఒకే ఫ్యాకల్టీ అయ్యారు. నిజంగా అది స్వామ్ కృపేనండి. క్రిస్టియన్ ఆమె ఒక ఆవిడ వచ్చి నేను చెప్తానమ్మా అని చెప్పడం ముందుకు రావడం జరిగింది. అలాగా ఆవిడతో ఇంకొక ఆవిడ తీసుకురావడం జరిగింది. అలా మొత్తం మీద ఒక 5 మెంబర్స్ తో మేము స్వామి చాలా బాగా జరిపించుకున్నారు యాక్టివిటీ.
0: ఒక క్లాస్ ఎంత సమయం తీసుకునేవారు?
2: క్లాస్ కండి 1 అవర్ వాళ్ళకి క్లాస్ జరిగేదండి, 1 అవర్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళం స్టార్టింగ్ నుంచి. అంటే వాళ్ళకి తాళ్ళేయడం, ఉక్స్ లేయడం, హెమ్మింగ్ చేయడం, చిన్న చిన్న డ్రాయర్లు కుట్టించడం, జుబ్బాలు కుట్టించడం, స్కర్ట్లు కుట్టించడం, బేసిక్ నుంచి వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే వరకు 45 డేస్ కూడా చాలా చక్కగా జరిగిందండి ప్రోగ్రామ్. వాళ్ళు ఏంటంటే ఈ 20 డేస్ కే వాళ్ళు కటింగ్ నేర్చేసుకున్నారండి. నెక్స్ట్ వచ్చిన మిగతా డేస్ ఏంటంటే వాళ్ళు సొంతంగా పక్క వాళ్ళని అడిగి తీసుకురావడం బట్టలు. వాళ్ళు చెప్పేవారు అనుభూతులు, 45 డేస్ అంటే మేము ఏం కుట్టలేమండి, ఏం నేర్చుకోలేము అని చెప్తున్నారు. మీరు 45 డేస్ పెడుతున్నారు, మాకు ఇంకా ఎక్కువ టైం పెడితే బాగుంటుందేమో అనేవారు. కానీ ఆ 45 డేస్ లో వాళ్ళు నిజంగా వాళ్ళు బయటికి వెళ్లి అమౌంట్ పెట్టి నేర్చుకున్నా సరే అంత తక్కువ సమయంలో నేర్చుకోలేరండి. అది స్వామి బ్లెస్సింగ్స్ అనుకోవాలి వాళ్ళకి. ఎంత చక్కగా అంటే ఒక్కొక్కరు ఒక 15 వేసి వాళ్ళు ఓన్గా డ్రెస్సులు కుట్టుకోవడం, వాళ్ళు ఓన్గా బ్లౌజెస్ కుట్టడం చాలా చక్కగా చేశారు. ఇంతే కాకుండా ఈ 55 మెంబర్స్ లో స్వామి నిజంగా వాళ్ళకి ఎంత అద్భుతంగా బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే, మేము వీక్లీ వన్స్ వీళ్ళకి, అంటే ఇప్పుడు లేడీస్ లో చాలా ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, చాలా ఎక్కువగా. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే తినడం ఇలా తప్ప ఆరోగ్యం కోసం పట్టించుకునేది చాలా తక్కువ. సో ఎవ్రీ సాటర్డే ఏం చేసేవాళ్ళు అంటే సూర్య నమస్కారాలు అనేవి ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. నిజంగా చెప్పాలంటే అది ఓన్లీ భక్తికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో అందరినీ ఈ 55 మెంబర్స్ ని వాళ్ళ వాళ్ళ స్లాట్లలో కూర్చోపెట్టి ఎవ్రీ సాటర్డే వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయించేవాళ్ళమండి. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసి అందులో వచ్చే హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వాళ్ళలో భక్తి శ్రద్ధలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. చెప్పి వాళ్ళు చెప్పే ఇది చూస్తే మాకు ఇంకా ఉత్సాహం వచ్చేది, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఇలా చేస్తే ఇలా రిజల్ట్ ఉంటుందని హ్యాపీనెస్ చాలా ఎక్కువ కల్పించిందండి. ఇంతే కాకుండా ఈ యాక్టివిటీ అయిపోయిన వెంటనే సాటర్డే ఒక 10 మినిట్స్ కూర్చోబెట్టి, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది మ్యారేజెస్ అయిపోయి పిల్లలున్న వాళ్ళే, కానీ ఇక్కడ మన దగ్గర బాలవి క్లాస్ జరుగుతుందనే విషయం వాళ్ళెవరికీ తెలియదండి. సో ఈ బాలవి క్లాస్ గురించి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లల్లో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం, బాలవి క్లాస్ పిల్లలకి వితౌట్ బాలవి క్లాస్ పిల్లలకి చాలా వేరియేషన్ ఉంటుందండి,
0: వాళ్ళ ప్రవర్తనలో
2: చాలా మార్పు ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. జరిగితే నెక్స్ట్ డే అదే మందిరానికి 30 మంది పిల్లలు బాలీవుడ్ క్లాస్ కి రావడం జరిగిందండి. అంటే మేము ఒకందుకు మేము యాక్టివిటీ చేశాము, స్వామి ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాట చూపించారు. నిజంగా అది స్వామి గ్రేస్ అన్నమాట. అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా లాస్ట్ డే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటంటే మా పిల్లలు ముందు బిహేవియర్ కి ఇప్పుడు ప్రవర్తనకి చాలా తేడా ఉందండి, మేము కూడా ఇక్కడ, అంటే అక్కడ మాకు ఫ్రీ ట్యూషన్స్ కూడా జరుగుతున్నాయి, మేము కూడా చాలా ఎక్కువ చదువుకుని ఉన్నాం, మేము కూడా ఏమైనా సబ్జెక్ట్ చెప్పమంటే మేము వచ్చి చెప్తామండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పడం వాళ్ళ పేరెంట్స్ లో చాలా ఎక్కువ మార్పు వచ్చింది. అంటే పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళాలి, పిల్లలు ఇలా నేర్చుకుంటున్నారు, పిల్లలు వెళ్లి ప్రతిరోజు వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయడం, నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే లేచి మనం చెప్తా ఉంటాం కరాగ్రే వసతే లక్ష్మి ఇవన్నీ వాళ్ళు చేయడం, అవి చూసి, అంటే మనకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదా ఉదయాన్నే లేచి ఇలా చేయాలి, వీళ్ళు చేయడం చేసి పేరెంట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది అక్కడకొచ్చి. వాళ్ళు కూడా పిల్లల్ని దిగబెట్టి అక్కడే కూర్చోవడం, వినడం అలాంటివి భజనకి రావడం జరుగుతుందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ 45 డేస్ సక్సెస్ అయింది. లాస్ట్ లో ఏంటంటే స్వామి గ్రేస్ అసలు మేము అంటే ఫ్రీ మెటీరియల్ ఇచ్చామండి బ్యూటిషియన్ వాళ్ళకి. వాళ్ళని మెటీరియల్ కూడా వాళ్ళని తీసుకురమ్మలేదు బ్యూటిషియన్ వరకు వచ్చేసరికి. వాళ్ళు ఏంటంటే బయట బ్యూటిషియన్ కి చెప్తారు కానీ వాళ్ళు ఫ్రీ అంటారు కానీ మెటీరియల్ కి చాలా ఎక్కువ ఛార్జెస్ వేసేస్తారు. సో దాని వల్ల వాళ్ళు నేర్చుకోలేరు, ఇబ్బంది పడతా ఉంటారు. మనం వాళ్ళకి ఏంటంటే నేర్పిస్తే వాళ్ళకి మనీ లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని విధాలా సహకరిస్తే ఫస్ట్ వాళ్ళంతటి వాళ్ళు చేయగలరు అనే దృక్పథంతో ఏంటంటే మెటీరియల్ కూడా మనం ఫ్రీగా తీసుకుని వాళ్ళకి నేర్పించడం జరిగిందండి బ్యూటిషియన్ కి వచ్చేసరికి. బ్యూటిషియన్ కూడా ఏంటంటే ఎక్కడైనా హాఫ్ అండ్ హాఫ్ నేర్పుతారు తప్ప ఎంత డబ్బులు కట్టుకున్నా ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పరండి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగిందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం అండి. అంటే మనం నీడ్ పీపుల్ ని ఫస్టే ఎంచుకోవడం జరిగింది, వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడేలా నేర్పించాలి అనేది దీంతో. ఏంటంటే అందులో స్వామి ఒక 5 గురికి చాలా నిరుపేదలు అనమాట, వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనం మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు కుట్టుకుని వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తుందనే దీంతో ఒక దాత ముందుకు రావడంతో మన ఒక 5 మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలోనే కాకుండా మాలో కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఇంతమందికి మనం కార్యక్రమం చాలా భయపించారు స్టార్టింగ్, 35 మెంబర్స్ కి చేస్తారు మీరేంటి 155 మెంబర్స్ కి సెలెక్ట్ చేసేసారు అని. నిజంగా స్వామి ఎంత అంటే అసలు ఎక్కడ కూడా మాకు సమస్య అనేది రాకుండా చిన్న డిస్టర్బెన్స్ రాకుండా చాలా చక్కగా నిశ్శబ్దంగా 45 డేస్ కూడా ప్రోగ్రామ్ జరిగిందండి.
0: మన సాయియుత్ ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం?
2: సుమారు అండి. ఎలా అంటే అందరూ కూడా వర్కింగ్ స్టూడెంట్స్ అండి. మేమేంటంటే ఒక్కొక్క 5 డేస్ ఇలా మేము మారే వాళ్ళం అండి సర్వీస్ కి. ఒక్కొక్క మందిరానికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లీనింగ్ చేయడానికి, మొత్తం ఈ మిషన్స్ ఎక్కడ తీసి పెట్టడానికి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి, మహిళలకి 1 వీక్ ప్రతి భజన మండలికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యూత్ కూడా 5 మెంబర్స్ వరకు డైలీ ఈ యాక్టివిటీ పాల్గొనడం జరిగిందండి.
0: ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంతమంది బెనిఫిషియర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది?
2: చాలా పంచుకోవడం జరిగిందండి.
0: అవి కొన్ని మాతో పంచుకుంటారా?
2: ఇప్పుడు మాకు స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒక అంటే వాళ్ళ హస్బెండ్ కి ముందు నుంచే బాగోలేదంటండి. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే చెప్పారు ఇలా హాస్పిటల్ కి తిప్పిస్తున్నామండి, మా హస్బెండ్ కి ఇలా క్యాన్సర్ అని చెప్పారు అని ఆమె వచ్చి మాకు చెప్పడం జరిగిందండి. చెప్తే చాలా బాధేసింది. 2 పిల్లలు ఆమెకి, ఒక పాప ఒక బాబు. అంటే పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. ఆవిడ అలా వచ్చి మాకు చెప్పగానే
0: బెనిఫిషియర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది?
2: చాలా పంచుకోవడం జరిగిందండి.
0: అవి కొన్ని మాతో పంచుకుంటారా?
2: ఇప్పుడు మాకు స్టిచ్చింగ్ వచ్చేసరికి

0: చదువుతుంది, బాబు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. ఆవిడ అలా వచ్చి మాకు చెప్పగానే మా కన్వీనర్స్ కి, మిగతా భజన మండలి కన్వీనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఆయనకి ఆపరేషన్ చేసినా యూజ్ ఉండదు అని చెప్పారంట, అంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఏం చేసామంటే ఆవిడకి అమృత కలశాలు మేము రాసామండి. ఎవ్రీ మంత్ వచ్చి భజన మండలి నుంచి తీసుకువెళ్లే విధంగా అమృత కలశాలు రాయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళు చదివించుకోలేని స్థితిలో ఉన్నారు, సొంత ఇల్లు కూడా లేదు, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. అయితే ఆవిడ చెప్పిందనమాట, మా పిల్లలకి ఏమైనా కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్తే, మనం ఏంటంటే విద్యాజ్యోతి కింద మన స్కూల్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే స్కూల్లో జాయిన్ చేయించడం, బుక్స్, బట్టలు ఇలా ఇవ్వడం కూడా జరిగిందండి. వాళ్ళని బాలవ క్లాస్ కు పంపించడం, ఇంకా ఏవైనా హెల్ప్ అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి చాలా మంది ఉన్నారండి, ఎవరు కూడా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ చేస్తామని రాకపోవడంతో ఆవిడకి ఇక్కడికి రావడం, స్వామి నన్ను ఈ పరిస్థితిలో ఇక్కడికి నన్ను పంపించారండి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మీరందరూ అని చాలా ఆవిడ ఆనందించారు. ఇంకా ఏంటంటే క్రిస్టియన్ నుంచి ఒక టీచర్ అనుభవాలు చెప్తానండి నేను. ఆ క్రిస్టియన్ ఆవిడ స్టార్టింగ్ ఏంటంటే చెప్పాలి అని ఆతృతతో వచ్చారు. ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ప్రొఫెషనల్ అనమాట, షాప్ ఉంది ఆవిడకి. డైలీ ఏంటంటే 1 o'clock క్లోజ్ చేసేసుకొని వచ్చేసేవారు ఇక్కడికి. స్టార్టింగ్ 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, రెండు కూడా జరిగాయి. అయితే ఆవిడకి ఏమైందంటే సడన్ గా వాళ్ళ మామయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఏంటంటే ఈవిడ రోజు క్యారియర్ పట్టుకెళ్ళడానికి 1 o'clock వెళ్ళాలి హాస్పిటల్ కి, ఇక్కడికి రావాలి, చాలా 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే థర్డ్ డే వచ్చేసరికి సర్జరీలో వాళ్ళేదో ప్రాబ్లం ఉంది అన్నారట. స్వామి బ్లెస్సింగ్స్ ఏంటంటే 1 week ఉంచితే సరిపోతుందండి, ప్రాబ్లం లేదు, తీసుకెళ్లిపోవచ్చు అన్నారట. అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే, లేదు సంతోషి, నేను ఎవ్రీడే 1 o'clock వచ్చేస్తాను, నాకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు, మా అత్తయ్యగారే చేసుకుంటాను అంటున్నారు, నన్ను వెళ్ళమన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళొద్దని ఇబ్బంది పెట్టారు, కానీ ఇప్పుడు అలా ఏం ఇబ్బంది పెట్టట్లేదు, ఎందుకంటే మా స్టూడెంట్స్ నా కోసం ఎదురు చూస్తారు, వెళ్ళాలి అంటే స్వామి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసారండి, చాలా బాండ్ అయిపోయారు వాళ్ళు. అలా రావడం జరిగింది. దాంతో ఏంటంటే ఆవిడ క్రిస్టియన్, నేను ఆవిడ స్టార్టింగ్ ఆ వ్యతిరేకత ఉండేది, కానీ మందిరంలో అడుగు పెట్టాక ఆవిడలో అది పోయింది, ఆ ఫీలింగ్ లేదు. సో అందరూ దైవాలు ఒకటే, నాకు ఇక్కడ ఒకటి నచ్చింది, అన్ని మతస్థుల్ని మీరు చాలా రెస్పెక్టివ్గా గౌరవిస్తున్నారు, అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నారు, పలకరిస్తున్నారు అని చాలా ఆనందించారండి. ముస్లింస్ అయితే వాళ్ళు ఒకటి చెప్పారండి, అంటే వాళ్ళలో ఒకటి ఉంటుందంట, వాళ్ళలో ఆడపిల్ల లేకపోతే మ్యారేజ్ చేస్తారట, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్లకి మ్యారేజ్ చేస్తారట. వాళ్ళ దగ్గర ఆడపిల్ల లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఆడపిల్లని దత్తత తెచ్చుకుని వాళ్ళు మ్యారేజ్ చేస్తారట. సో మాలో ఇది కంపల్సరీ, కానీ సత్యసాయి ట్రస్ట్ లో ఏంటంటే అన్ని సేవలని, తమ సేవ, అన్ని బాధల్ని, అంటే తమ ఎదుటి వాళ్ళ బాధల్ని మాది ఈ ప్రాబ్లం అని మీరు చేయడం నిజంగా చాలా అద్భుతం అండి. భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చారు, మీరు చాలా అదృష్టవంతులు, మాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వండి, మేము కూడా సేవ చేయడానికి వస్తాము అని చెప్పడం. అక్కడ ప్రతి ఆదివారం నారాయణ సేవ జరుగుతుందండి, నిత్యనారాయణ సేవ కాకుండా. అలాగే ఆ ప్రతి ఆదివారం ఆ నారాయణ సేవకి వాళ్ళు రావడం జరుగుతుందండి.
1: చాలా చాలా సంతోషం అండి. యాక్చువల్గా స్టార్టింగ్ లో మీరు టైలరింగ్ ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అనుకుంటే ఏదో యాక్టివిటీ అనుకున్నా, కానీ దాని ద్వారా స్వామి ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమాల ద్వారా వారికి ఆదుకుంటున్నారు స్వామి. ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా పత్తియాత్ర సందర్భంగా రూపొందించిన కార్యక్రమంలో జిల్లాలోని పదాధికారులు సేవాదళ సభ్యులతో జరిగిన సంభాషణలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరనాదాలు